0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ గాట్ ది డివైన్ క్వాలిటీ.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఈస్ బోర్న్ టు మేనిఫెస్ట్ అండ్ టు ఎక్స్ప్రెస్ ది డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
0: మానవునికి ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి.
1: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ మెయిన్ హ్యూమన్ క్వాలిటీస్.
0: ప్రకృతిలో ఏ విధంగా సత్వరజోతమో గుణములు ఉండినట్టు ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని ఎందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద క్వాలిటీస్ ఇన్ ద నేచర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆల్సో షుడ్ హ్యావ్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్.
0: అవి ఏ డకారత్రయములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ క్యారీ ద లెటర్ డా టు బిగిన్ విత్.
0: డివోషన్ మొట్టమొదటిది.
1: ద ఫస్ట్ వన్ డివోషన్.
0: డిసిప్లిన్ రెండవది.
1: డిసిప్లిన్ సెకండ్.
0: డ్యూటీ మూడవది.
1: డ్యూటీ ద థర్డ్.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరందరూ కూడా చాలా మంచివారే.
1: యూఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్.
0: కానీ
1: బట్
0: డిసిప్లిన్ ని మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యూ షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైమ్ ఈజ్ నెవర్ వేస్టెడ్.
0: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
1: హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం?
0: ప్రతి విషయమునకు ఒక విచిత్రం గాని చిత్రం కాని అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యూ క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి.
1: దిస్ అప్లాస్ డజంట్ క్యారీ ఎనీ వాల్యూ విత్ ఇట్ ఎనీ లాంగర్.
0: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
1: హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ సీక్రెట్ వాల్యూ.
0: అతను చేసే ప్రతి పనికి కూడా విలువ ఉండాలి.
1: వాట్ ఎవర్ హీ డస్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద వాల్యూ.
0: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ఫాలో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్.
0: ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
1: వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఇట్ ఈస్ ద డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
1: దే డోంట్ నో వాట్ డిసిప్లిన్ ఇస్.
0: సమావేశంలో పోయి కూర్చోవటము.
1: దే సిట్ ఇన్ ఎన్ అసెంబ్లీ.
0: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడా క్లాప్స్ వేయటము.
1: దే క్లాప్ ఎవ్రీ వర్డ్ దే హియర్ ఫ్రమ్ ద లీడర్.
0: కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటి.
1: దిస్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇందులో కాలం కూడా చాలా వ్యర్థమైపోతుంది.
1: యూఆర్ వేస్టింగ్ టైమ్.
0: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
1: ఎ మూమెంట్ లాస్ట్ ఈజ్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ లైఫ్.
0: ఒక క్షణం కూడా మనము వేస్ట్ చేయకూడదు టైం.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండ్ ను కూడా మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ వాల్యుబుల్.
0: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: వెన్ డు యూ హ్యావ్ దిస్ సచ్ ఎ డిసిప్లిన్?
0: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
1: వెన్ డు యూ అక్వైర్ దట్?
0: ఈ వయసులో
1: అట్ దిస్
0: చాలా ప్రధానమైనటువంటిది, ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్.
1: అట్ దిస్ ఏజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ దట్ ఆఫ్ క్యారెక్టర్. ఇట్స్ లైఫ్ మెయిన్ ప్రిన్సిపల్ సోర్స్.
0: కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ ను చక్కగా పోషించుకోవాలి.
1: దిస్ క్యారెక్టర్ విచ్ ఈస్ అవర్ వెరీ లైఫ్ షుడ్ బి కెప్ట్ అప్ ప్రాపర్లీ.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్.
1: దిస్ ఏజ్ ఈస్ గోల్డెన్ ఏజ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలన గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
1: ఇఫ్ యూ స్పాయిల్ దిస్ గోల్డెన్ ఏజ్ యూ విల్ బి రూయినింగ్ యువర్ ఫ్యూచర్.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
1: ఇఫ్ ద ప్లాంట్ ఇస్ స్ట్రైట్ ఇన్ ద బిగినింగ్ సాప్లింగ్ స్టేజ్ ద ట్రీ ఆల్సో వుడ్ బి స్ట్రైట్ లేటర్.
0: కనుకనే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: సో భగవాన్ సేస్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఇది మంచి సమయం. స్టార్టింగ్
1: దిస్ వెరీ గుడ్ టైమ్ టు స్టార్ట్.
0: ఇది మంచి సీడ్లింగ్ వయసు.
1: దిస్ ది టైమ్ ఆఫ్ ఎ సీడ్లింగ్.
0: ఇది చక్కగా వచ్చిందంటే చెట్టంతా కూడా చక్కగా అవుతుంది.
1: At the seedling stage, if it grows straight, the rest also will follow.
0: కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి.
1: We should make this age very carefully.
0: ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా, వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము.
1: They may belong to any country, at any point of time, they may be in any position. It is the character which is most important, and the discipline is the main principle.
0: అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు.
1: We don't need to bother about the questions relating to
0: ఏ దేశం వారైనా
1: or Germans or Russians.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు.
1: You may belong to any country, you are just a human being.
0: Caste of humanity.
1: You belong to the caste of humanity.
0: Religion of love.
1: You have the religion of love.
0: Language of the heart.
1: And it's the language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
1: When once you know this truth, doesn't matter to which our country you
0: belong. ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
1: You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a very life.
0: ప్రాచీన ప్రాచీన యువకులు ఈ విధమైనటువంటి గుణమును కాపాడుకుంటూ రావటం చేతనే వారు చరిత్రకారులుగా రూపొందినారు.
1: In those ancient times, the young men and women, they adhered to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
0: History అనగా ఏమిటి?
1: What do you mean by history?
0: His story is history.
1: History means his story is history.
0: Every story.
1: Whose story?
0: Character ga undinatunti vaani story ni history.
1: The story of the one with character is history.
0: Kanuka manamu charitrakaruluga roopandavalanante manamu mana yokka seela sampattini kaapadukovali.
1: If you are to be one of history, you have to protect your character.
0: Ee naadu ee vayasulo ee character ni manam poshinchukunnappude mana santati మన జాతి మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: At this age, if you maintain your character, your progeny, the community, the country by and large would prosper.
0: వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైనది అవుతుంది.
1: When the individual is sacred, the community, society will be sacred.
0: సమాజము పవిత్రమైనదైనప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది.
1: When once the society is sacred, the whole country by and large would be sacred.
0: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది.
1: When the country is sacred, the whole world will be sacred.
0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
0: మనం అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెం దెబ్బతిగుతుంది.
1: నాచురలీ యూ విల్ బి లూజింగ్ యువర్ క్యారెక్టర్ బై టాకింగ్ టూ మచ్.
0: అధికంగా మాట్లాడేటువంటి వాళ్ళని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
1: విల్ నాచురలీ ట్రై టు గో అవే ఫ్రమ్ దోస్ దట్ టాక్ టూ మచ్.
0: క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదురుకొని దూరం అయిపోయేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూస్ టు రన్ అవే. Just as they would run away from a serpent, they would run away from those without character.
0: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడాను విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: If you once know the history of every person, you will know the importance of character.
0: 3/4 character is life అని.
1: 3/4 of character is life.
0: మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపితమైంది.
1: In 3/4 of human life, it is the character that is highly sacred.
0: మన చరిత్రను చక్కగా పవిత్రంగా విచారణ చేసి చూసినప్పుడు
1: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ క్లియర్లీ
0: ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు తన శ్రవణము తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
1: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ యూ విల్ సర్టన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్ ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: శివధనస్సు విరిచిన తర్వాత
1: ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు
0: శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు.
1: ద ఎంపరర్ జనక వాజ్ రెడీ టు ఆఫర్ సీత ఇన్ మ్యారేజ్ టు శ్రీరామ.
0: కానీ దానికి పూర్వము ఒక్క క్షణమైన కూడాను ఒక్క నిమిషమైన కూడాను సీతను రాముడు చూచి ఎరుగడు.
1: ప్రయర్ టు ద మ్యారేజ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రుని యొక్క శీలం యొక్క పవిత్రత.
1: బిఫోర్ ద మ్యారేజ్ one should not look at the face of any woman. This is the main quality of the character of Rama.
0: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
1: And this marriage is the responsibility of the parents.
0: చూడకూడదని ఉన్నాడు.
1: He just remained quiet.
0: పెళ్లి పీటల పైన కూర్చున్నారు.
1: They sat there near the altar.
0: మంగళసూత్రం కట్టేకు ముందుగా లేచి నిల్చుకున్నారు.
1: They just got up to tie this sacred knot.
0: సీత ఒక్క నిమిషమైనా కూడాను సీతను రాముని చూచి ఎరుగడు.
1: Prior to the marriage Rama did not look at Sita even for a second.
0: వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ.

0: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముడు కుడివైపును చూస్తూ ఉన్నాడు.
1: అండ్ సీత వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, రామ వాజ్ లుకింగ్ టువర్డ్స్ ది రైట్ సైడ్.
0: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు,
1: జనక కింగ్ దో హీ వాజ్ దేర్ హీ స్టార్టెడ్ టెల్లింగ్,
0: ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: కింగ్ జనక టెల్స్ హియర్ ఇస్ సీత, యు ఆర్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్.
0: అనేక పర్యాలు ఇయం సీత, రామ ఇయం సీత.
1: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ రిపీటెడ్లీ, రామ హియర్ ఇస్ సీత.
0: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
1: అండ్ రామా డిడ్ంట్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ హీ హాస్ నాట్ టైడ్ దట్ సీక్రెట్.
0: ఆ స్త్రీని మనం చూడకూడదు.
1: హీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
0: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
1: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రాపగేటెడ్ డెమాన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై రామచంద్ర.
0: ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
1: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
0: శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్.
0: ఒక దినము రెండు దినములు కాదు,
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ,
0: 14 సంవత్సరములు,
1: 14 ఇయర్స్ ఆఫ్ టైమ్ హీ స్పెండ్ విత్ హిమ్.
0: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
1: సీత ఆల్సో వాజ్ దేర్ ఇన్ దర్ కంపెనీ.
0: సీత చాలా యువకురాలు.
1: సీత వాజ్ క్వైట్ యంగ్ అట్ ద టైమ్,
0: 18 సంవత్సరముల వయస్సు.
1: షీ వాజ్ ఏజ్డ్ 18.
0: అలాంటి వయసు లోపల
1: అట్ దట్ ఏజ్
0: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు,
1: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైమ్,
0: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైన సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత,
1: వెన్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ,
0: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
1: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు,
1: అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్.
0: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
1: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్ సీత డ్రాప్ ద బండిల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
0: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు.
1: వెన్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ్ అట్ దట్ టైమ్.
0: వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
1: దే టోల్డ్ ఎవ్రీథింగ్ టు సుగ్రీవ టెలింగ్ దట్ హౌ సీత వాస్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ దట్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు, ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి.
1: హావింగ్ హర్డ్ దిస్ సుగ్రీవ బ్రాట్ దట్ బండిల్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ ఆస్క్ దెమ్ టు వెరిఫై వెదర్ దే బిలాంగ్.
0: రాములు కూడాను భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు.
1: రామ ఆల్సో ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ది జ్యువెల్స్ ఆఫ్ సీత.
0: అప్పుడు లక్ష్మణ్ ముందు పెట్టాడు.
1: దెన్ దేవర్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు.
1: డూ దీస్ జ్యువెల్స్ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా సీత?
0: ఇప్పుడు చెప్తాడు అతను.
1: దెన్ హీ సెడ్,
0: ఈ కంఠహారం ఎవరివో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ది నెక్లెస్ టు హూమ్ ఇట్ బిలాంగ్స్ టు.
0: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ది బ్యాంగిల్స్ టు హూమ్ దే బిలాంగ్.
0: కానీ కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
1: బట్ ఐ నో ది యాంక్లెస్ షీ వేర్ దట్ దే బిలాంగ్ టు సీత.
0: ఈ అందెలు మాత్రం నీకెట్ట తెలుసు అన్నారు.
1: అండ్ హీ ఆస్క్డ్, హౌ డు యు నో దట్ యాంక్లెస్ బిలాంగ్ టు సీత?
0: నిత్యం పాదాభివందనం. ఆమెకు దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
1: యాజ్ ఐ ఆఫర్ మై ప్రేయర్ డు నమస్కార్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీ డే ఐ కుడ్ ఐడెంటిఫై.
0: 14 సంవత్సరములు అరణ్యంలో ఉండినప్పటికీ ఒక్క క్షణమైన కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఆల్దో హీ వాజ్ దేర్ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్ హీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైనటువంటి పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే.
0: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
1: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జన్స్ అండ్ ద క్రౌన్ ఆఫ్ పీస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
0: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
1: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్ దే హావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
0: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
1: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవలు చేయటం చాలా గొప్పతనం.
1: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి యొక్క క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జనం సేవనం విను సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వం నందు నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి యొక్క శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్డ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి వెంట్ ఆన్.
0: ఈ పవిత్రమైన చరిత్ర నేను రాశాను.
1: ఐ హావ్ కంపోజ్డ్ దిస్ సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన చరిత్ర సార్థకం గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ నోన్ టు ఎవ్రీబడీ దట్ ఐ షుడ్ ప్రాపగేట్ దిస్. ఎవరు దీనికి
0: ప్రచారం చేయగలరు?
1: హూ కెన్ ప్రాపగేట్ దిస్
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: హి వాస్ థింకింగ్ సీరియస్లీ అబౌట్.
0: ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: అట్ దట్ టైమ్ టూ బాయ్స్ కేమ్ రన్నింగ్.
0: వారే లవకుశులు.
1: దే ఆర్ లవ అండ్ కుశ.
0: గురూజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: దే ఆస్క్ గురూజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్.
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: ఐ హావ్ రిటన్ ది సీక్రెట్.
0: సమాజంలో పంచిపెట్టాలి.
1: దిస్ షుడ్ బి పబ్లిసైజ్డ్.
0: ఆదర్శవంతమైన గుణాలు సమాజంలో అందించాలి.
1: ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ.
0: దివ్యమైనటువంటి రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: ద క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు.
1: ఐఎమ్ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: గురూజీ
1: సెడ్ గురూజీ
0: మాకు ప్రాణం ఉన్నది.
1: వీ హ్యావ్ లైఫ్.
0: మేము మీ శిష్యులము.
1: వీఆర్ యువర్ డిసైపుల్స్.
0: మీ పనికి మేము రక్తమునైనా దారబోస్తాము.
1: వీఆర్ రెడీ టు షెడ్ అవర్ లైఫ్ ద బ్లడ్.
0: మీ సేవలకు మేము జీవితాన్ని అంకితం చేస్తాము.
1: వీల్ డెడికేట్ అవర్ లైఫ్ టు సర్వ్ యూ.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు.
1: కమాండర్స్ విల్ సర్టన్లీ ఫాలో.
0: వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిదారలు కార్చాడు.
1: వాల్మీకి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్ ఇన్ ఆల్ ఎక్స్టసీ.
0: ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించారు.
1: వాల్మీకి వాజ్ సో హ్యాపీ బికాస్ దో దే ఆర్ సో యంగ్ లిటిల్ బాయ్స్ దే హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్స్ ద నొబిలిటీ.
0: రేపటి దినమే, ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు. ఆలస్యం అమృతం విషం.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దెన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: అన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: ఎన్ అర్థన్ పాట్ విత్ ద నెక్టర్ అమృత ఇస్ మచ్ బెటర్.
0: ఈ దేహము మృణ్మయము.
1: దిస్ బాడీ ఇస్ జస్ట్ మేడ్
0: మానవుని యొక్క దేహము మట్టి పాత్ర.
1: ద బాడీ ఇస్ జస్ట్ ఎన్ అర్థన్ పాట్.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ ఫిల్డ్ దిస్ అర్థన్ పాట్ ఆఫ్ ద బాడీ విత్ ద నెక్టర్.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: ద బాడీ ఈస్ జస్ట్ ఎన్ అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్ నెక్టర్ అమృత.
0: మీరు ఆహ్వానించండి.
1: దిస్ యూ షుడ్ ఇన్వైట్.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ త్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఇక్కడ గోల్డెన్ వెసల్ పాయిజన్. విషం పాత్ర యావది?
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచం అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూకుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి.
1: ద హోల్ వరల్డ్ విత్ ఆల్ కన్వీనియన్సెస్, కంఫర్ట్స్, ప్లెజర్స్ షైన్స్ లైక్ గోల్డ్.
0: దీని నిండుకు విషయస్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. It's poison of sensual pleasure.
0: ఇది ఆ మనకు బంగారము.
1: Is that the goal? No.
0: హృదయముతో అనగా ఏమి? హృదయ స్థాయియే భగవంతుడు.
1: God resides in the altar of our heart.
0: భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలం నందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాదు.
1: God is not specially present in pilgrim centers like Badrinath, Kedarnath, Tirupati or Prashantra.
0: అన్నిటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు.
1: absolute, complete, total control is in our heart.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి.
1: So where is God? He dwells in our heart.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: You don't need to search for him anywhere.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: God is present in everyone's heart.
0: కాబట్టి మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: Though human body is earthen pot, it is highly sacred.
0: దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రము అక్కర్లేదు.
1: This body should not be mindful of the attachment or respect or esteem.
0: భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు?
1: You should enjoy the bliss of God. Why other matters?
0: కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి.
1: వాల్మీకి సెడ్, బి మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ గో ఫోర్త్.
0: నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్మూరు చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: In a moment time, they wore ochre robes and they were wearing rudraksha malas and with tambura, the musical instrument, they went on.
0: Ramakathanu vinaraya. Bazaar, bazaar, tirutunnaru, Ramakathanu vinandi.
1: They went on moving around every street, listen to the story of Rama.
0: Ee chinna vayasunandu, ee dehaniki inta tyagama.
1: At this tender age, they were born. Ee
0: jeevitaniki inta viraktiya.
1: How could they have so much of detachment?
0: లేదు, ఆ వాల్మీకులు కూడా ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: ఇట్ వాస్ ది వర్క్ ఆఫ్ వాల్మీకి దట్ షేప్డ్ దెం యాజ్ మెన్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈనాటి యువకులు ఎందు,
1: టుడే అమంగ్ యంగ్స్టర్స్,
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: యంగ్స్టర్స్ డోంట్ డూ నమస్కార్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: దే బెండ్ దేర్ హెడ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నగర సంకీర్తన్.
0: ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తారని తుడిచివేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దర్ ఫోర్ హెడ్ అట్ హోమ్, దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము!
1: వాట్ కైండ్ ఆఫ్ లైఫ్!
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము!
1: వాట్ సార్ట్ ఆఫ్ వీక్ లైఫ్!
0: దేశానికి మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్? పరులకు
0: మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్ టు డూ గుడ్ థింగ్?
0: నీవు ఏ తప్పు చేయటం లేదు కదా.
1: యు ఆర్ నాట్ కమిటెడ్
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా.
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: వై చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వై షుడ్ యు హావ్ ఫియర్?
0: దానివల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: దేర్ ఫోర్ హ్యూమన్ లైఫ్ బికమ్స్ వీక్.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: We should never be weak.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైనటువంటి వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: A weak person cannot accomplish, achieve any simple thing.
0: దుర్మార్గమునకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: We are stepping forward to commit all wicked activities, wicked actions.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: Why should we go back when it's a matter of sacred activity and sacred action?
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: పుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అంతరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామా కృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకు ఏమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama Krishna Govinda?
0: అది చెప్పడం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజార్ లోపే డడడా అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the street.
0: ఇది మానవునికే అవమానకరమైన
1: విషయం. It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: కానీ మానవ జీవితం గడిపేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని గడపటం చాలా వ్యర్థము.
1: టు స్పెండ్ లైఫ్ లైక్ దట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ వేస్ట్.
0: మన జీవితంలో ఒక విధమైనటువంటి కీర్తిని సంపాదించాలి.
1: వీ షుడ్ ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: సొసైటీ లోపల అనగా సమాజం లోపల పేరు ప్రతిష్టను జపించుకోవడానికి మన వినయమే, విధేయతయే మూల కారణము.
1: ఇట్స్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు విన్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: జాతి గౌరవంబు నీతిపై నిలచును, నీతి లేకయున్న జాతి చెడును.
1: The greatness of the society depends on the morality.
0: నీతి లేని జాతి నిజమైన జాతి కాదు.
1: The community without morality is no community at all.
0: ఆ నీతి లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది?
1: Without morality, how do you find the community?
0: ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుంది.
1: The dogs and foxes, they have reason and season.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: Man today has no season, has no reason.
0: అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు?
1: How do you call him a human being?
0: కనుక యువకులారా,
1: so youngsters,
0: మీరు మానవులు.
1: You are human being.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children of God.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one. That's what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడాను మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతా వారిని కూడా తోటి మానవులు కూడా పవిత్రులు గావించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సీక్రెట్, యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సీక్రెట్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యూ గోయింగ్,
0: ఒక తెర బతుకో లేక పుట్ట బతుకో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore.
0: ఈ చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి?
1: Why should you tell lies at all?
0: నేను పుట్టపర్తికి పోతున్నాను.
1: I am going to పుట్టపర్తి.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I am going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I am going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With that conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యూ రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణ మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరి అయిన ఆహారం లేకపోవటం చేతను, సరి అయిన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There's no cleanliness, there's no proper food and drinking water.
0: ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్.
1: Everything is polluted everywhere.
0: కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి.
1: సో యూ షుడ్ సర్వ్ విలేజెస్ ఫస్ట్.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ ది సేమ్.
0: ఈ సేవలు చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do?
0: ఒక మీటింగ్ పెట్టుకొని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి.
1: యూ షుడ్ కన్వీన్ ఎ మీటింగ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ ఎవ్రీ విలేజ్, టాక్ టు దెమ్ ద నీడ్ టు.
0: ఎక్కడో హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవడం అంటే ఎంత కష్టమవుతుంది?
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూరు టు సర్వ్.
0: కనుక మరి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూర్, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు సర్వ్.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకని, ప్రతి హర్ట్స్ ఎందు కానీ ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెంట్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టు.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యంకు సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: ఒకరిద్దరు డాక్టర్స్ ని తీసుకుని పోయి ఊర్లో అంతా చెకప్ చేయించాలి.
1: We should take doctors and organize health check-up.
0: ఈ విధంగా ఈనాటి యువకులు సర్వసంగ పరిత్యాగులైపోయి పల్లెల యందు ప్రవేశించి పవిత్రమైన సేవలు చేస్తున్నారంటే పల్లె వారికి కూడా సిగ్గు వేసి వారే ఇందులో పాల్గొంటూ వస్తారు.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel shameful.
0: సేవకులు కావాలి మనం.
1: We should always be servants and men of service.
0: సేవకత్వంలోనే నాయకత్వం ఉంటుండాలి.
1: It is only in the servitude lies the leadership.
0: ఈనాటి లోకంలోని నాయకులంతా కూడాను సేవలు ఏనాడు చేసిన వారు కాదు.
1: Today leaders, they never served before.
0: కనుకు సేవలు చేయకుండా నాయకుడు కావాలని ఆశిస్తున్నారు.
1: They want to be leaders without serving anyone.
0: అందువల్లనే లోకం ఈ గతి పట్టిపోతుండాలి.
1: That's why the present plight of the world is like this.
0: సేవకులు సేవకులు అందులోనే మనకు గౌరవం ఉంటుండాలి.
1: In fact, there is a lot of respect when you serve.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్.
0: హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు. హనుమంతుడు
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ పీస్, ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఇస్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్.
0: మంచి బలవంతుడు,
1: ఇస్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనంలో చేరాడు.
1: హీ వెంట్ దేర్ టు అశోక.
0: సీతాన్వేషణ నిమిత్తమై అనేక విధమైన విపరీతమైన కర్మలు ఆచరించాడు.
1: హీ మేడ్ వేరియస్ అటెంప్ట్స్ టు సర్చ్ సీత.
0: కానీ లంకలో ఉన్న రాక్షసులు ఈనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగరు.
1: బట్ the rakshasas there in Lanka never saw any monkey before.
0: Tarakamainatundi jantu vachindani andaru bayil deenaru dani chuttaniki.
1: All rakshasas, they wanted to see this funny monkey which they never saw before.
0: Andulo ravanu yokka kumarudainatundi vaadu Indrajitudu poyi nee evaru ani prashninchadu.
1: Among them the Indrajit, the son of Ravana, asked, who are you?
0: Kaani hanumantuni yokka shakti samarthyam evariki teliyadu.
1: No one knows the capacities of Hanuman.
0: Ainappatikini
1: yet
0: తాను చెప్పాడు.
1: హీ రిప్లైడ్,
0: దాసోహం కోసలేంద్రస్య. అయ్యా, నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: హీ సెడ్, సార్, ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: వాట్ రెస్పెక్ట్ హీ హ్యాస్.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం, కానీ ఇంకొకరికి కాదు.
1: ఇఫ్ వీ సే దట్ వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ రామచంద్ర, నేచురలీ ఇట్ క్యారీస్ రెస్పెక్ట్.
0: ఇంకొకరు ఇంకొకరి దాసులు కావచ్చును.
1: You may be servant to someone else.
0: దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: You may be servant to bad activity and bad thoughts.
0: విషయ భోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును.
1: For sensual pleasure and worldly pleasures.
0: విషయ భోగములకు దాసుడు కావచ్చును.
1: You may be a servant to pleasure.
0: దేవుడు దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: But what is the mistake if you are the servant of God?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: We should exercise discrimination like this.
0: నేను ఏం తప్పు చేస్తున్నాను?
1: What mistake I am?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: Why should I be?
0: సమాజ సేవ చేయడంలో తప్పు ఏముంటున్నది?
1: What is the mistake in?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should be courageous in serving.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: Therefore is the courage which is most important.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: When once you start serving the community, there you find God as your very wealth.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్.
0: సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ టైమ్, మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డు జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హీ సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: Don't bother about such a meditation process.
0: నీవు నోరుని మూయి హృదయాన్ని తెరువు.
1: Shut your mouth and open your heart.
0: అది నిజమైన ధ్యానం.
1: That is the true meditation.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు.
1: Today what we are doing is we have closed our heart and we get our mouth open. This is no meditation.
0: నోరును మూయి,
1: shut your mouth,
0: హృదయాన్ని తెరుచు,
1: and open your heart.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: This is true meditation.
0: జపం చేస్తుంటారు.
1: Then we do japa.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: They have the japamala.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం వెళ్తుంటుంది.
1: But the mind goes to the barber and the washerman.
0: ఇది కాదు జపం.
1: దిస్ నాట్.
0: ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు.
1: డోంట్ వేస్ట్ టైం లైక్ దిస్.
0: ఈ జపం చేయడానికి ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయత్నం చేయి.
1: వి డోంట్ ఫైండ్ టైం టు మెడిటేట్, కమ్ ఆన్ సర్వ్ అదర్స్.
0: నీవు మరొక రీతిగా మీరు విచారం చేయాలి.
1: యు కెన్ ఆల్సో ఎంక్వైర్ ఇన్ అనదర్ వే.
0: దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: హౌ టు ప్రే గాడ్
0: అని కొంతమందికి సందేహం,
1: సమ్ డౌట్.
0: నీవే దైవం ఉండగా నీవు ప్రార్థించడం ఏమిటి?
1: When you are God yourself, what is the fun of praying?
0: అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి.
1: Until you realize you are divine, you should follow certain paths.
0: అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
1: You do service with the spirit of total dedication to God.
0: దీనిని భారతీయుల చరిత్ర యందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: Therefore, in the history of Bharat, it is said, all activities should be pleasing unto God.
0: Whatever
1: you may do, it is divine activity.
0: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగా అనేది పొందుతాయి.
1: దెన్ ఆల్ యాక్షన్స్ వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
1: అట్ ద బిగినింగ్ ఇట్ మే బి స్ట్రెయిన్.
0: కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే సఫర్.
0: కానీ క్రమక్రమేణా అది అభ్యాసం అయిపోతుంది. అది ఒక సాధనగా రూపొందుతుంది.
1: గ్రాడ్యువల్లీ యుల్ గెట్ హ్యాబిచువేటెడ్ ఇట్ బికమ్స్ ఈజీ.
0: కనుకనే భగవద్గీత ఎందు కూడాను శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
1: యు కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
0: ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
1: యు కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ, ఇమీడియట్లీ యూ షుడ్ ప్రాక్టీస్.
0: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
1: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
0: కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, వాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
0: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగా పెట్టి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం.
1: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
0: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు శక్తినివ్వండి అన్నారు.
1: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
0: శక్తి కావాలి.
1: వాట్ ఎనర్జీ నీడ్?
0: సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి నీకు?
1: డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
0: శక్తి ఉంటుండాలి ఈనాడు నీ యువకుల్లో.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
0: 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
1: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి.
1: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
0: కాదు కాదు, అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
1: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
0: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
1: వీ సే ద డైమండ్ ఇస్ వాల్యుబుల్, గోల్డ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ
1: బట్
0: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్.
1: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: Men are more valuable than all the wealth of the world.
0: Diamond nu koneedi evaru?
1: Who buys this diamond?
0: Manushe kontunnadu.
1: We only buy the diamond.
0: Gold nu kone vaadu evaru? Manushe kontunnadu.
1: Who purchases gold? It's a human being.
0: Adi konabadeyatundi gaani koneetundi vaadu manushe.
1: The one that is purchased material objects but you buy it.
0: Koneetundi vaade lekapothe konabadeyatundi gaaniki viluvane ledu.
1: When there is no purchase, the one who buys, well, there will be
0: no objection. Kaani aa balavamu aa yokka shakti నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: డెవలప్ ద ఫెయిత్ దట్ యు హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీ.
0: అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: హావ్ ఫెయిత్ దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మానవ జన్మ మనం సత్యం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ సర్వింగ్ ఎనీబడీ ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
1: అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
0: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు రామ సన్నిధిని చేరుకున్నావు.
1: యువర్ సో నియర్ రామ.
0: రామ చింతన చేస్తున్నావు.
1: యువర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమ రోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్
0: అదృష్టవంతుడయ్యా.
1: హౌ లక్కీ యు ఆర్.
0: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్
0: కానీ రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
1: బట్ ఐ కుడ్ నాట్ హ్యావ్ దర్శన్ ఆఫ్ రామా టిల్ దిస్ డే.
0: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
1: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
0: విభీషణ
1: విభీషణ
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా?
1: He said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama?
0: పది నెలలైపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి.
1: సీత హాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10
0: మంత్స్. ఒక్క దూరైనా కొన్నో ఆ సీతను చూచావా నీవు?
1: డిడ్ యు సీ హర్ ఈవెన్?
0: ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: డిడ్ యు మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫ్రీ హర్?
0: ఇది రామకార్యం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ రామా సెక్టర్?
0: రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి ఈ రామతత్వాన్ని పొందగలదు.
1: వితౌట్ వర్కింగ్ ఫర్ రామా, వితౌట్ సర్వింగ్ హిమ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రిపీటింగ్ హిస్ నేమ్?
0: నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: సో అలాంగ్ విత్ ద లార్డ్స్ నేమ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్.
0: నామం నెగటివ్,
1: the name is negative,
0: seva positive,
1: service is positive.
0: ee negative positive rendu chernappude current useful avutundi.
1: When once negative positive are there, the current flows.
0: Adhe mana will power.
1: This current is our will power.
0: ee yokka will power anipudu dani manam chakkaga vinivoginchukovali.
1: We should make proper use of this will power.
0: Idi etla?
1: How?
0: Ninnu cheppinattuga satya dharma shanti prema ee yokka dini vallane manaku shanti లభిస్తుంది.
1: As Bhagwan said, you can attain peace by following the human values, satya dharma shanti prema.
0: వాళ్ళంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: Then there are many people, newcomers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బు కు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: In order the current to flow, what?
0: వైరు ఆధారము.
1: The wire is needed.
0: వైరు ఉండినంత మాత్రమే నీకు బల్బు వెలుగులో వస్తుందా?
1: Do you get the light by having the wire alone?
0: అది అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: There should be current also.
0: అప్పుడు సత్యమనే కరెంట్,
1: then the current of truth,
0: ధర్మమనే వైర్ లో చేరి
1: passes through the wire of dharma,
0: బల్బులో ప్రవేశించంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: Enters into the bulb of peace and gives you the light of love.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: That is the love.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనం సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బ్ కు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంట్ ను ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య ధర్మ శాంతి ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. ఆయిల్ దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ది ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, divine love, divine love.
1: It's not the worldly love, it's the divine love.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించి చేస్తుంది.
1: ఇట్ ఇస్ దిస్ డివైన్ లవ్ దట్ లైట్స్ ద ల్యాంప్ ఆఫ్ లైఫ్.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: బట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్లీ లవ్.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: ద సీక్రెట్ డివైన్ లవ్ హ్యాస్ నో లిమిట్స్ అట్ ఆల్.
0: ఇట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేదు.
1: నో వన్ కెన్ రెగ్యులేట్ ఇట్ ఆర్ పుట్ ఇట్ అండర్ సర్టెన్
0: లిమిట్. భగవంతుని ప్రేమ అన్ని మార్గంలోన ప్రవేశిస్తుంది.
1: ద డివైన్ లవ్ విల్ ఫ్లో ఇన్ ఆల్ డైరెక్షన్స్.
0: కానీ ప్రాకృతమైన ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఈజ్ అండర్ సర్టన్ కండిషన్.
0: ఈ పరిమితమైన యొక్క ప్రేమను పరిమితమైన దాంతో మనం ప్రవేశపెట్టాలి.
1: ద వరల్డ్లీ లవ్ విచ్ ఈజ్ అండర్ సర్టన్ లిమిట్స్ హస్ గాట్ టు బి యూజ్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: సత్యాన్వేషణ,
1: సర్చ్ ఫర్ ట్రూత్.
0: నిన్న చెప్పాను,
1: భగవాన్ సెడ్ యెస్టర్డే,
0: ఈ యొక్క సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని.
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్, వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యు అగైన్,
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విత్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్.
0: తల్లిని గౌరవమైనటువంటి రీతిగా ఆమెను దృష్టితో చూడాలి.
1: యూ షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి,
1: ఇస్ గాడ్.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: ఇస్ గాడెస్ ఆఫ్ ఆల్ లైఫ్.
0: భార్యను మోహముతో చూడాలి.
1: వైఫ్ యూ లుక్ ఎట్ హర్ విత్ అటాచ్మెంట్.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: యూ లుక్ ఎట్ యువర్ డాటర్ విత్ ఆల్ లవ్.
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ విల్ మేక్ యువర్ మదర్ అండ్ డాటర్ ఫీల్.
0: ఈనాటి దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్స్.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి?
1: Among youngsters, how they begin.
0: Oka college ki maripotaru.
1: You go to a college.
0: Ee college lo co-education untadi.
1: It's a co-education college.
0: Streelu purushulu iruvulu cheri untaru.
1: Boys and girls are there.
0: Aithe cheratam tappu kaadu.
1: There's nothing wrong about it.
0: కానీ ఎప్పుడు అది తప్పు కాదు?
1: When?
0: ఇరువురి ఇంద్రియమును నిగ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు.
1: So long they have control, nothing wrong.
0: కానీ ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కార్ గా ఉంటున్నాయి.
1: Today it's like a brakeless car.
0: అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So long the life is a brakeless car without control of senses.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: And we go on looking at people in somewhere else.
0: మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: First it starts with looking.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: Looking will be followed by smiling.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొదటి కారణము?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్
0: చూపే?
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
1: Though they have
0: ఓ భగవంతుడ, అందరికి కళ్ళు ఉంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్,
0: కానీ ఆ కళ్ళతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యు.
0: వికారమంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్.
0: దుఃఖితమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యంను చూసేటువంటి కన్నులే నా కన్నుడు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యు, దట్ వాచ్ యు.
0: చెవులు ఉన్నాయి.
1: వి హావ్ ఇయర్స్.
0: ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించడం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్, వెయిన్ టాక్, బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్?
0: మంచి సత్యవ్రతం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్ థింగ్స్,
0: మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
0: ఇవి వినడానికి చెవులిచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవ సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హి స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వీ,
1: ఓ టంగ్,
0: రసజ్ఞే మధుర.

0: ఓ రసమెరిగిన నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: ఓ ఆశ్చర్యకరమైన నాలుక,
1: వండర్ఫుల్ టంగ్,
0: ఓ అద్భుతమైన నాలుక,
1: ఓ మిస్టీరియస్ టంగ్,
0: నీకు ఒక చక్కని మధురమైన మాటలు చెప్తున్నాను.
1: ఐ వాంట్ గివ్ యూ ఎ వెరీ గుడ్ మెసేజ్.
0: నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి.
1: ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
0: నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు.
1: నెవర్ స్పీక్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పవద్దు.
1: డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ టేల్ బేరింగ్.
0: ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఇన్ హేట్.
0: నాలుగవది అధికంగా మాట్లాడవద్దు.
1: ఫోర్త్, డోంట్ టాక్ టూ మచ్.
0: ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు.
1: బికాస్ వి యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్
0: వే. ఈ సర్వ పాపములో పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి.
1: To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava.
0: కనుకని తెల్లవారు జామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము?
1: Why నగర సంకీర్తన is prescribed?
0: ఏ పని లేకుండా పెట్టామా?
1: It's not for nothing.
0: కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా?
1: Is it to spoil your good sleep?
0: కాదు కాదు, ఇది భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred from the point of the world, from the point of the community
0: of society. Brahma Murta kalamu.
1: It was the time which is highly sacred, Brahma Murta.
0: Challani pradeshamu, challani vatavaranamu.
1: You find the cool breeze, very cool.
0: Aa challani vatavaranamlo manasu kudanu ratyanta niddinchi manchi prashantanga untadi manasu.
1: Mind will be at peace, perfect peace.
0: Lechina tachaname,
1: the moment you get up,
0: edo pichi pichi palukulanta vinakunda,
1: instead of listening to useless things,
0: అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా,
1: by listening to that what you are not supposed to,
0: రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది.
1: If you listen to God's name, your heart will be in peace. And
0: పాడేవానికి హాయి,
1: the singers will be happy,
0: వినేవానికి హాయి,
1: the listeners will be happy.
0: తెల్లవారు లేస్తానే ఏదో భగవత్ నామచింతన విన్నానంటుంటావు.
1: I could listen to God's name the moment I got up this morning.
0: కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి.
1: The moment you get up, sing the glory of God.
0: ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మొట్టమొదటి లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి.
1: The moment you get up, sing the glory of God.
0: అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, సడన్ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్యసాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర్ సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్స్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటిన కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై,
0: శాంతి చేకూర్చుకోవటానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: You are in peace in deep sleep.
0: ఇంక రెండవది ఏదంటో సంకల్పరహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: When the thought process is withdrawn, you will be peaceful.
0: కానీ సంకల్పములు అంత త్వరగా మనకు అరికట్టుకోవడానికి వీలు కాదు.
1: It's not possible to control your thoughts.
0: కనుకనే
1: సో
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడా మౌనాన్ని వహించాలి.
1: Therefore, to the extent possible, you should observe silence for
0: an hour. మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉండేటువంటి నరం అంతా బలహీనం అయిపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ ఈవ్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఈస్ హైలీ సీక్రెట్ ఇట్ అమౌంట్స్ టు రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకరిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా ఒడబడబడబడ వాగుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నాడు రా ఈ వాయాడి అని వెళ్ళిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హియర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్, వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టూ.
0: మితభాష అతిహాయి.
1: ది లిమిటెడ్ టాక్ విల్ మేక్
0: అతిభాష మతిహాని.
1: బై టాకింగ్ టూ మచ్ యు బికమ్ మ్యాడ్.
0: కనుకనే మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి.
1: అట్ దిస్ ఏజ్ యూ కెన్ డెవలప్ సీక్రెట్ థింగ్స్.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ సో మచ్ ఆఫ్ మనీ.
0: సాధ్యమైనంత వరకు కూడాను డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ లీస్ట్ మనీ యూ షుడ్ బి ఏబుల్ టు సర్వ్
0: మోస్ట్. మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు,
1: యూ మే బి వెరీ వెరీ రిచ్ పీపుల్ లాక్ ఇయర్స్,
0: కానీ
1: యట్
0: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: యూ షుడ్ హ్యావ్ సింపుల్ లైఫ్ బట్ వెరీ హై థింకింగ్.
0: మీరు వేసేటువంటి డ్రెస్సులు కూడా చాలా సింపుల్ గా ఉంటుండాలి.
1: యువర్ డ్రెస్ షుడ్ బి
0: ఆడంబరాలుగా మనం పోకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ పాంప్ అండ్ షో.
0: ఆడంబరాలుగా పోయినప్పుడు అహంకారం బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ పాంప్ అండ్ షో దేర్ విల్ బి ఈగో.
0: కనుకనే మనం సింపుల్ డ్రెస్, సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ గా ఉండాలి.
1: సో దెన్ యూ షుడ్ హ్యావ్ ద సింపుల్ డ్రెస్, యూ షుడ్ లీడ్ ఏ సింపుల్ లైఫ్.
0: అనగా ఏమిటి? పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
1: బట్ దే షుడ్ బి క్లీన్.
0: ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.
1: అండ్ యూ షుడ్ కీప్ అప్ యువర్ హెల్త్.
0: కనుక సమాజంలో గౌరవంగానూ ఉండాలి.
1: యూ షుడ్ be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్సు మనం వేసుకోవాలి.
1: అప్రోప్రియేట్ టు దాట్ యూ కెన్ డ్రెస్ వెల్.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సేక్రెడ్.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: జస్ట్ ఎస్ అవర్ డ్రెస్ ఈస్ సో ప్యూర్ వైట్, అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్.
0: కనుకనే మొట్టమొదట మనము
1: ఫస్ట్ ఆఫ్ ఆల్
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ది క్వశ్చన్ సచ్ యాస్ హూ ఆర్ యూ.
0: మొట్టమొదటి క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: ఫస్ట్ పుట్ ఏ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
0: నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి?
1: హౌ డు యూ నో దాట్?
0: ఈ జగత్తులో అంతకుడు మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
1: దిస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది.
1: ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సఫరింగ్ అస్.
0: హిల్ స్టేషన్ పోయినట్టు వారు ఏం చేస్తారు?
1: వాట్ డూ పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
0: లోపల బనియన్ వేసుకుంటారు.
1: దే హావ్ బనియన్ ఇన్సైడ్.
0: మరి పైన షర్ట్ వేసుకుంటారు.
1: దెన్ దే పుట్ ఆన్
0: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
1: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
0: దేనికోసం?
1: వై?
0: ఆ చల్లదనాన్ని భరించే కోసం వేసుకుంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.
0: అయితే
1: హౌఎవర్
0: తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
1: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
0: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
1: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్.
0: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
1: దెన్ వి రిమూవ్ ద షర్ట్.
0: తర్వాత బనియన్ కూడా రిమూవ్ చేస్తాం.
1: దెన్ విల్ రిమూవ్ ద బనియన్ ఆల్సో.
0: అప్పుడు తన చెస్ట్ని తాను చక్కగా చూసుకోగలడు.
1: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
0: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
1: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
0: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
1: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
0: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: ద బనీన్ ఇస్ ది పైయెస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్
0: చెస్ట్. వరకు కూడాను మనకు ఆత్మ జ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore, to reach that state of sacredness, we should reduce the rest.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మొదలు చెప్పినట్టుగా అన్నింటికి మూల కారణము క్యారెక్టర్.
1: As Bhagavan said at the beginning, character is main thing, most
0: మన
1: important.
0: శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
1: When once our character, our behavior, our conduct are perfect, none can excel you.
0: మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు.
1: 10 of you go to a village for
0: service. ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్?
0: యూ
1: షుడ్ బి వెరీ సైలెంట్.
0: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ మెయింటైన్ పీస్ దేర్.
0: చిరునవ్వుతో ఉంటుండాలి.
1: యూ షుడ్ బి స్మైల్.
0: అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు.
1: యూ కెన్ స్మైల్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్.
0: ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
0: ఎవరా ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
1: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్. దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: స్మూత్గా వెళ్ళాలి.
1: యూ షుడ్ గో
0: వినయంగా పోవాలి.
1: యూ షుడ్ గో విత్ హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: పనిలో ప్రవేశించండి.
1: స్టార్ట్ వర్కింగ్ దేర్.
0: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
1: Then once you start working, you don't need to speak.
0: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
1: The one who talks will not work.
0: పని చేసేవాడు మాట్లాడు.
1: The one who works will not talk.
0: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటుండండి.
1: Remind this truth.
0: నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు.
1: The true worker will not
0: మాట్లాడితే పని చేయలేడు.
1: Because if he talks, he can't work.
0: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఇస్ పాస్ట్, బియాండ్ రికవరీ.
0: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగెయిన్ ఇట్.
0: ఫ్యూచర్ నీవు యోచన చేయకండి.
1: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
0: కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టన్.
0: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
1: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
0: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్, హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
0: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ
1: ప్రజెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
1: వెన్ యూఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింది, ఆ పండుగలో పంచపక్ష పరమాన్నములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
0: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: ప్రెజెంట్ ఇది నీవు యోచించు.
1: థింక్ ఆఫ్ ది ప్రెజెంట్.
0: పాస్ట్ ట్రీ.
1: Past is a tree.
0: Future tree.
1: Future is also a tree.
0: Present is seed.
1: Present is the seed.
0: Aa past tree nunchi present seed ochindi.
1: Out of the past tree you have the present seed.
0: Present seed nunchi future tree ostundi.
1: Out of the present seed you have the future tree.
0: Kaabatti seed is very very very very very important.
1: So seed is very very important.
0: Aa seed ni present lo meeru తగినటువంటి శాంతిని పొందాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ అండ్
0: ఫ్యూచర్. ఏ మాత్రము మీరు తలంచకండి.
1: డోంట్ బి బాదర్డ్ ది ఫ్యూచర్, నెవర్ బి వరీడ్. ప్రెజెంట్ లో
0: మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ఫ్యూచర్ విల్ బి గుడ్.
0: కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు.
1: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో. ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
1: పీపుల్ గో ఆన్ వరీయింగ్, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. దేన్ని
0: చింతనే చేయకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: ఎందుకు వరీ చేయాలి?
1: వై షుడ్ యు వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు.
1: వరీ హ్యాస్ నో ఫార్మ్.
0: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
0: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యథలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుంది అంటారు.
1: యు సే స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
0: Poni worry chesthe mani problem potundaya?
1: Is worry a solution to a problem?
0: Potam lede.
1: No.
0: Taruku enduku worry chesi prayojanam?
1: Then why should you worry? What is the fun?
0: Happy ga undu.
1: Be happy now.
0: Ee happiness ni worry ni dooram chestundi.
1: And this happiness will keep you that worry far off.
0: Ante gaani worry chesukuntu kucchunte worry inka plus plus plus avutundi.
1: Because this worry will add to your problem more and more.
0: Kanaka nee worry cheyakoddu.
1: Never worry.
0: Edochina kada idi bhagavat prasadam.
1: Take it as God's gift, whatever may happen.
0: ఈ కష్టములు కూడా భగవత్ ప్రసాదమే.
1: Even the difficulties
0: are God's gift. The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: And there lies the happiness.
0: కష్టములే లేకపోతే సుఖము యొక్క విలువనే మనకు తెలియదు.
1: Without a pain you cannot know the value of a pleasure.
0: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
1: Without darkness you cannot know the value of light.
0: కాబట్టి కష్టములు కూడా ఒక ప్రసాదమే.
1: Therefore difficulties are also God's gift.
0: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి
1: the one who suffered from malaria
0: bitter quinine mixture ఇస్తారు.
1: They are given quinine mixture.
0: బిట్టర్ గా ఉంటుంది.
1: It's so bitter.
0: కానీ
1: బట్
0: ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది.
1: When you once you accept and take that medicine, bitter quinine, you will be cured of the malaria.
0: Medicine kudanu tiyaga undalani korte ee badhani ikku nivarana kaadu.
1: You cannot demand that medicine should be sweet.
0: Karuka kashtam kudanu manaku sukhanni andistundi.
1: The difficulty also gives you joy later.
0: Karuka eppudu neevu jayiga undali.
1: You should be joyful all the time.
0: Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi.
1: And then your life will be blissful and set an ideal to the rest. Youngsters.
0: శరీర సంబంధమైనటువంటి విషయాలు కాని
1: either physical matter
0: future యొక్క విషయాలు కాని
1: or the future situation
0: కుటుంబ యొక్క విషయాలు కాని
1: or that or the Bible
0: ఏ మాత్రం కూడాను హృదయంలో చోటు ఇవ్వకండి.
1: Don't entertain them in your heart.
0: హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే భగవంతునికి మాత్రమే ఇవ్వాలి.
1: You should give place to God in your heart. Only
0: none else. అన్ని కూడా బయట arts అంత
1: outside you have the art.
0: హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ అంతా ఇన్ సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: కాబట్టి హార్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే.
1: సో ఆల్ ది హార్ట్ అవుట్ సైడ్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇన్ సైడ్.
0: కనుక మొట్టమొదటి నీవు హార్ట్ ను చూచుకో.
1: సో థింక్ ఆఫ్ ది హార్ట్ ఫస్ట్.
0: హార్ట్ ను చూడద్దు.
1: డోంట్ ఫాలో ది హార్ట్.
0: ఆ హార్ట్ లోపల నీవు మంచి ఆనందాన్ని పొందుతుంటే హార్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ దిస్ హార్ట్ ఈవెన్ హార్ట్ అవుట్ సైడ్ విల్ మేక్ యు
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇన్ యూ విల్ బి హ్యాపీ ఇన్ ది ఎక్స్టీరియర్.
0: ఇందుకోసం భగవంతుడు నా వెంటనే ఉన్నాడు.
1: బికాజ్ గాడ్ ఈస్ విత్
0: నా హృదయమునందే ఉంటున్నాడు.
1: ఇన్ మై హార్ట్
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ స్ట్రెంగ్థెన్ సచ్ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: దెన్ వీల్ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ జీల్ అండ్ ఎంథూజియాజం.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: మిమ్మల్ని గేలి చేయవచ్చును.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన గిజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ, దే మే హెకిల్ ఇట్ యూ, సేయింగ్ దట్ యు ఆర్ born in the metropolis city, why do you entertain the rural ideas and rural thoughts?
0: ఇదంతా కూడాను మోడర్న్ ఇది కాదు. ఇది
1: ఇస్ నాట్ సైన్ ఆఫ్ మోడర్నిజం.
0: దేవుడు దైవం అనేటువంటి దాన్ని చింతించకూడదు.
1: డోంట్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దేన్ని చింతించాలి?
1: వాట్ ఇస్ దట్ వీ షుడ్ థింక్ దెన్?
0: దయ్యాన్ని చింతించాలనా?
1: దెన్ షుడ్ వీ థింక్ ఆఫ్ ద డెమన్ దెన్?
0: కాదు కాదు.
1: నో,
0: దైవాన్ని చింతించాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అప్పుడు నీవేమి రావాలి? నీ విశ్వాసం గాఢంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అయ్యా నీవు ఎవరికి చెప్తున్నావు?
1: సార్ టు హూమ్ ఆర్ యూ టెలింగ్?
0: నాకు చెప్తున్నావు.
1: యు ఆర్ టెలింగ్ మీ.
0: ఎవరు లేడని చెప్తున్నావు?
1: హూమ్ ఆర్ యూ డినైయింగ్?
0: దేవుడు లేడని చెప్తున్నావు.
1: యు ఆర్ డినైయింగ్ గాడ్.
0: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్ బట్ ఐ హావ్ మై గాడ్.
0: నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ టు డినై మై గాడ్?
0: నీకు దేవుడు లేకుండా నీవు లేకుండా పో.
1: యు మే డినై యువర్ గాడ్.
0: నాకు దేవుడు ఉన్నాడు.
1: ఐ హావ్ మై గాడ్.
0: ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను.
1: ఐ థింక్ ఆఫ్ మై గాడ్.
0: అనేటువంటి యొక్క ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంటాయి.
1: వి షుడ్ హావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్.
0: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి?
1: వై డు యూ ఫాలో అదర్స్? వై షుడ్ యూ లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్?
0: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా నీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు.
1: If anyone says you have no mother, you should not cry saying I have no mother. That fellow is a fool.
0: నా తల్లి ఉంటుండాలి.
1: I have my mother.
0: నా తల్లి ఇంటిలో ఉంటుండాలి.
1: My mother is at home.
0: అని ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావో.
1: Why can't you?
0: అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు.
1: I have God.
0: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు.
1: My God is in my heart.
0: అని ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి.
1: You should be ready to argue with all the courage and conviction.
0: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు.
1: You should make others to follow you. You should not follow others.
0: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు.
1: ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్.
0: నీకందరూ స్లేవులు కావాలి.
1: అదర్స్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్.
0: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు.
1: వై? బికాజ్ యూఆర్ విత్ గాడ్.
0: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ.
0: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ ఫర్ ది సింపుల్ రీజన్ సమ్వన్ సెడ్ యూ షుడ్ నాట్ క్రై.
0: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకు చాలా సహజము, త్వరగా వస్తుంది.
1: ఇట్స్ నేచురల్ ఫర్ లేడీస్ టు క్రై.
0: అది వాషర్లెస్ ట్యాప్స్.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్యాప్స్, వాషర్లెస్ ట్యాప్స్.
0: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు.
1: ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ.
0: అది కూడా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: దాన్ని మనం అరికట్టుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్.
0: దేనికోసం మనం నీటి ఇవ్వాలి?
1: వై షుడ్ వి షెడ్ టియర్స్?
0: మనం టియర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి?
1: వై షుడ్ వి షెడ్ టియర్స్?
0: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువల్లీ దే హావ్ ఎ మీనింగ్.
0: నారము అనగా నీరు అని అర్థం.
1: నారము మీన్స్ వాటర్.
0: నారా
1: నారా.
0: నయనము అనగా కన్నులు.
1: నయన మీన్స్ ఐస్.
0: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా. నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
1: నారా ప్లస్ నయన నారాయణ.
0: నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంతా కంటిదారులు విడిచకూడదు.
1: సో వీ షుడ్ షెడ్ టియర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీ వన్.
0: అవి ఆనంద భాషములు కానీ శోక భాషములు కానీ.
1: దట్ ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: దేనికి మనం ఏడ్చకూడదు.
1: వి షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
0: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
1: ది డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్.
0: ఇస్ పాసింగ్ క్లౌడ్స్.
1: దేర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అన్ని కదిలిపోయేటువంటివి.
1: దే ఆల్ పాస్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారమునకు ఏమాత్రం అవకాశం అందించము.
1: వెన్ వన్స్ వి నో దిస్ ట్రూత్ వి డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్.
0: కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
1: దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్.
0: చెలించని మనసు, భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ ది స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
0: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్.
0: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్.
0: స్థిరమైన స్థితిగా ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్.
0: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్దిమంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
1: అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఇఫ్ యూ కుడ్ గ్యాదర్ హియర్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ.
0: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
1: దిస్ ఫార్చ్యూన్ గిఫ్టెడ్ టు యూ, నెవర్ వేస్ట్ ఇట్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
1: యూ మే గో ఎనీవేర్, భగవాన్ ఈజ్ విత్ యూ.
0: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్.
0: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
0: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
1: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
0: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
1: థింగ్స్ కమ్ అండ్ గో.
0: కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఃఖే సమీకృత్వ లాభో లాభ జయాజయ. లాభ నష్టములు సుఖదుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, ద కమ్ అండ్ గో.
0: దీనికంతా మనం వెరవకూడదు.
1: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
0: దైవ చింతన చేస్తూ కూర్చోవాలి.
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: మహాభక్తుడు త్యాగరాజు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి.
1: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను.
1: త్యాగరాజు హూ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: రామ వియోగమును భరించుకోలేక
1: హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
0: బాధపడుతూ రామును కూడా నిందిస్తూ వచ్చాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్.
0: నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది.
1: హీ డెవలప్డ్ హేట్రెడ్ ఫర్ గాడ్ ఆల్సో అట్ టైమ్స్.
0: ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామా, నా నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా?
1: రామా, వెన్ ఐఎమ్ సఫరింగ్ సో మచ్ కాంట్ యూ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్.
0: ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా? లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా?
1: డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్ ఆర్ డోంట్ ఐ హ్యావ్ డివోషన్?
0: లేదు లేదు, నాకు డివోషన్ ఉంది.
1: నౌ ఐ హ్యావ్ డివోషన్.
0: నీకే శక్తి లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ.
0: తచ్చమే మేలుకున్నాడు.
1: ఇమీడియట్లీ గాట్
0: చీ చీ చీ చీ చీ. దైవంలో శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతుంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారణ చేశాడు.
1: హీ గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హీ ఎంటర్టైన్ ద థాట్స్ గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్. కాంట్ హీ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్. రామా, వెన్ ఐఎమ్ సఫరింగ్ సో మచ్ కాంట్ యూ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్.
0: ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా? లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా?
1: డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ.

0: చేశాడు. హి గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హి ఎంటర్టైన్డ్ ద థాట్స్ గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్ కాంట్ హి మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్ హి విల్ సర్టన్లీ బి ఏబుల్ టు డూ ఇట్
1: తిరిగి కన్నులు మూసుకున్నాడు చేతులు కట్టుకున్నాడు
0: దెన్ హి క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్
1: రామా
0: రామా
1: కతివారది దాటునా
0: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్
1: రోటగట్టునా
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు టై ఇట్
1: లక్ష్మీదేవి వలచునా
0: విల్ దట్ గాడెస్ లక్ష్మి విల్ ఎవర్ లవ్ యు
1: లక్ష్మణుండు కొలచునా
0: విల్ లక్ష్మణ సర్వ్ యు
1: సుచ

0: ಗೊಬ್ಬರ.
1: ವಿಲ್ ದಟ್ ಹೈಲಿ ಇಂಟೆಲಿಜೆಂಟ್ ಬರ್ತ ವಿಲ್ ಎವರ್ ಸರ್ವ್ ಯು?
0: ಇಂಥದ್ದು ಅಂತನಿ ಕಾದು, ಎಂತೋ ಗೊಪ್ಪದಿ.
1: You have got that greatest power, highest, no one can estimate.
0: నా బుద్ధి చాలా చిన్నదై పోవడం చేతనే నేను ఈ విధంగా మందలించాను.
1: We are narrow minded, therefore we had to speak like that.
0: నా తప్పే, నా తప్పే.
1: శాగరాజు said it's
0: mine. అదే విధంగానే మీలో ఏదైనా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దైవాన్ని నిందించకండి.
1: In times of difficulties, never blame God.
0: దైవాన్ని విమర్శించకండి.
1: Never criticize God.
0: మిమ్మల్ని మీరు విచారించుకోండి.
1: You inquire within.
0: మిమ్మల్ని మీరు విమర్శించుకోండి.
1: Criticize yourself.
0: మీలోని దోషాన్ని మీరు చూచుకోండి.
1: Rectify your mistakes.
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then you'll be good.
0: కనుక ఈనాడు విద్యను నేర్చడమని విర్రవీగటం కాదు.
1: Don't pride yourself because of your learning.
0: ఉద్యోగములు అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని విర్రవీగటం కాదు.
1: Don't pride yourself because of your high position.
0: భగవంతుని ప్రేమను సాధించాము అనేటువంటిది మీరు ఆనందించాలి.
1: You be happy because of the love you could achieve.
0: ఆ ప్రేమనే సర్వమునకు మూలాధారము.
1: It's the love which is the primal basis.
0: ఏ సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి.
1: Any spiritual path should be based on love.
0: నవ విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి.
1: You know 9 paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: the service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: స్నేహం,
1: friendship,
0: ఆత్మ నివేదనం,
1: surrender.
0: ఈ నవ విధమైనటువంటి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి.
1: దీస్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ కుడ్ బి అచీవ్డ్ బికాస్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటికీ మూలాధారము.
1: ఇస్ ది లవ్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ప్రేమ అంతర్ప్రవాహ్యం.
1: లవ్ ఈస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్.
0: ఆ ప్రవాహం అనేటు దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనప్పుడు సులభంగా మనం సాధించుకోవచ్చు.
1: దెన్ వన్స్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ లవ్, యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు.
1: యువర్ లెర్నింగ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
0: నేర్చవలసినటువంటి విద్య ఇది దైవ విద్య.
1: వాట్ ఈజ్ యువర్ గాట్ టు లెర్న్ ఇస్ లెర్నింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటే సర్వ విద్యలు మనకు అవసరమైపోతాయి.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ లెర్న్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక ఈ 3 దినములు, 4 దినములు ప్రశాంతంలో మీరు నిలిచి జీవితమును గడిపి ఈ మరణమును నిరంతరము కూడాను చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను, సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి.
1: యు హావ్ స్పెంట్ ది లాస్ట్ 3 and 4 days హియర్ ఇన్ ప్రశాంత నిలయం. యు హావ్ లిసన్ టు మెనీ సీక్రెట్ థింగ్స్. గో ఆన్ రికాలింగ్, గో ఆన్ రికాపిచులేటింగ్, రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ అండ్ సెట్ అన్ ఐడియా.
0: ఇక్కడ ఉండినంత మాత్రం మనకు ఈ భక్తి ప్రపత్తులు ప్రదర్శించే ప్రయోజనం లేదు.
1: It's no use if you have devotion so long you are here.
0: ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉంటుండాలి.
1: Wherever you are, you may go anywhere, the devotion and sincerity should follow.
0: Shadow.
1: Like a shadow.
0: నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో,
1: యువర్ షాడో విల్ నెవర్ లీవ్ యూ.
0: అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటి దాన్ని వదిలిపోకూడదు.
1: లైక్ వైజ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ షుడ్ ఫాలో యూ, ఇట్ షుడ్ నెవర్ లీవ్.
0: అప్పుడప్పుడు మననం చేసుకుంటూ రండి.
1: యూ షుడ్ రికాల్ నవ్ అండ్ దెన్.
0: ఓ ప్రశాంతంలో చేరాము,
1: చెప్పాడు భగవాన్
0: ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి.
1: అండ్ యూ గో ఆన్ షేరింగ్,
0: మననం చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది.
1: ఇఫ్ యు గో ఆన్ రికలెక్టింగ్, రికాలింగ్, యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు, పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, తినేసేస్తాయి.
1: ద కౌస్ వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ విల్ స్టార్ట్ ఈటింగ్.
0: చాలా త్వరగా తినేసేస్తాయి.
1: ఈట్ వెరీ ఫాస్ట్.
0: కానీ
1: బట్
0: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరి వేసి నెమరి వేసి చక్కగా జీర్ణింప చేసుకుంది.
1: ఆఫ్టర్ రీచింగ్ ఇట్స్ ప్లేస్ ద కౌస్ స్టార్ట్ మాస్టిగేటింగ్, బ్రింగింగ్ బట్.
0: ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం.
1: You have eaten so much of the food of God, Bhagavan.
0: స్వస్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి.
1: After going to your native place, you should recall, recapitulate.
0: అప్పుడే ఈ యొక్క

0: ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ యువర్ పార్టీ
0: సంతృప్తిని అందిస్తుంది.
1: దిస్ విల్ గివ్ యూ ఆల్ ద సాటిస్ఫాక్షన్.
0: కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు.
1: నెవర్ డౌట్ ఇన్ ఎనీ.
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: సేవను మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ గ్రోయింగ్ సర్వీస్.
0: సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: త్రూ సర్వీస్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈ యొక్క మాటలను పవిత్రమైన సూత్రములుగా మీరు భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ వర్డ్స్ భగవాన్స్ మెసేజ్ యాజ్
0: ఇంకా 10 మందిని మీరు పెంచాలి.
1: యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్.
0: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ స్ప్రెడ్ అండ్ షేర్ విత్ 100 ఈచ్.
0: కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ పోవాలి.
1: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ యాడింగ్.
0: అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది.
1: అండ్ ద హోల్ వరల్డ్ విల్ బి వన్.
0: అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది.
1: దెన్ యూ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమను అందిస్తున్నానేమో.
1: ఈజ్ భగవాన్ గివింగ్ యూ ట్రబుల్ ఎవ్రీ డే?
0: కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు ట్రబుల్ హిమ్సెల్ఫ్ ఫర్ యువర్ సేక్.
0: మీరు బాగుపడితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం.
1: యు బీ గుడ్ అండ్ మేక్ ది సొసైటీ గుడ్ ఈక్వలీ, దట్ ఇస్ ఎనఫ్ ఫర్ స్వామి.
0: పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శమల కోర్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థ యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని కల్పించడానికి పూనుకోవాలి.
1: డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, డోంట్ స్పెండ్ టూ మచ్ వైల్ రెండరింగ్ సర్వీస్ టు విలేజెస్. మేక్ దెమ్ లర్న్, మేక్ దెమ్ డూ అండ్ వర్క్ ఫర్ దెమ్ సెల్ఫ్.
0: అయితే ఈ సేవ యందు ఇంటిలో మాత్రం ట్రబుల్ ఇచ్చి మీరు పోకూడదు.
1: బట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సర్వీస్ డోంట్ పుట్ యువర్ ఓన్ పీపుల్ అట్ హోమ్.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టి తర్వాత నీవు సేవల్లో పో.
1: మేక్ యువర్ పేరెంట్స్ సాటిస్ఫైడ్, మేక్ దెమ్ హ్యాపీ ఫస్ట్.
0: కొంతమంది పిల్లలు చెప్తుంటారు, స్వామి మా తల్లిదండ్రులంతా పంపరు స్వామి సేవకు అంటుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ సే మై పేరెంట్స్ వోంట్ పర్మిట్ అస్ ఫర్ సర్వీస్.
0: పేరెంట్స్ చక్కగా నీవు దాన్ని విపరీకరించి చెప్పు.
1: ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ టు యువర్ పేరెంట్స్. ఎక్స్ప్లెయిన్ టు యువర్ పేరెంట్స్.
0: నాన్న, తిరిగి తిరుగుకోవటం కోసం నా దేహం వచ్చింది, 10 మందికి సేవ చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తం. నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు.
1: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ టీచ్ యువర్ ఫాదర్. ఫాదర్, డూ యూ థింక్ దట్ ద బాడీ ఈస్ గివెన్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ నో ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు సర్వ్ యూ ఆల్సో సర్వ్ టీచ్ హిమ్ లైక్ దాట్
0: ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు.
1: లైక్ దిస్ సన్స్ కెన్ టీచ్ దేర్ ఫాదర్.
0: లేకపోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా 10 మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు.
1: ఆర్ ఎల్స్ ది పేరెంట్స్ విల్ స్టార్ట్ డౌటింగ్ యూ, వేర్ ఆర్ దే గోయింగ్, వాట్ ఈస్ దట్ దే డూ దేర్.
0: కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు.
1: సో యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ వే యాజ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ అండ్ బిహేవ్.
0: బయట కూడా నువ్వు మంచిగా ప్రవర్తించు.
1: యూ బీ గుడ్ విత్ ఎవ్రీవన్.
0: అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
1: దెన్ పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కొడుకును పుట్టినప్పుడు కాదు ఆనందము.
1: దేర్ ఇస్ నో జాయ్ బై హావింగ్ ఎ సన్.
0: కొడుకు పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము.
1: ది బర్త్ ఆఫ్ ఎ సన్ విల్ మేక్ ఎవ్రీ ఫాదర్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
0: కానీ
1: బట్
0: ఇది కాదు భగవంతునికి ఆనందము.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ గివ్స్ జాయ్ టు గాడ్.
0: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be happy on hearing the news of the birth of a son.
0: Aa putruni kanugoni pogadaga samajam aa putruni enta pogurtundo appudu vaadiki putrotsaham ostundi tandiki.
1: When the whole society respects his son, then father will be very happy.
0: కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది.
1: When you get a good name in society, your father will be very happy.
0: కనుకనే పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం.
1: సో ది ట్రూ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, ది హ్యాపీనెస్ ఇస్ దేర్ వెన్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి పేరుని తెచ్చుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి పనులు చేయండి.
1: డూ గుడ్.
0: మంచిగా ఉండండి.
1: బీ గుడ్.
0: మంచిగా మీరు జీవించండి.
1: అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: ఇదే స్వామి యొక్క ఆశయము.
1: దిస్ ఇస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
0: మీరు ఈ 4 దినంలో కూడా ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్గా ఉన్నారు, మంచి మేనర్స్ కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి.
1: యు హావ్ బిహేవ్డ్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే విత్ గుడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్ దీస్ 4 డేస్ బికాస్ ఆఫ్ ఎమోషన్ అట్ టైమ్స్ దేర్ వర్ సర్టన్ డిస్టర్బెన్సెస్.
0: కంట్రోల్ చేసుకుంటే మీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు.
1: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్ యూ కెన్ బి ఐడియల్.
0: మాటలు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ యువర్ టాక్.
0: కొంతవరకు సత్యాన్ని గుర్తించండి.
1: నౌ ది ట్రూత్.
0: పవిత్రతను పెంచుకోండి.
1: గ్రో ఇన్ సెక్రెట్నెస్.
0: జీవితాన్ని ఆనందంగా జీవించండి.
1: మేక్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్.
0: హ్యాపీ హ్యాపీ. ఏది హ్యాపీ?
1: We say happiness. What is that happiness? Nothing is happiness.
0: Anta passing clouds.
1: Things come then and there itself and they pass off.
0: Kani permanent anetundi happy oka daivatvamto maatrame untundadi.
1: The permanent happiness is with God only.
0: Idi heart to heart, love to love.
1: It is a connection heart to heart, love to love.
0: Ide meeru penchukovali.
1: This you should develop.
0: ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము.
1: దిస్ ది ట్రూ ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
0: స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా, శాంతిగా, ఆనందంగా భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగం విమరిస్తున్నాను.
1: You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness and brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered in Prashanti Nilayam by Bhagwan Baba on 19th July 1997. Baba cited the example of how Hanuman always called himself a servant of Lord Rama, despite his strength and valor. Bhagwan added that we must develop such humility and feel honored to call ourselves servants of God and humanity. Thank you. Sai Ram.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: Na jayate mriyate idi సాంఖ్య యోగంలోని ప్రాణము ప్రధానము ప్రమాణం.
2: దిస్ ఈజ్ ద వెరీ ప్రూఫ్ బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్య యోగ.
1: నజాయతి, జననం ఉన్నదంటే దానికే మరణం కూడా ఉంటుంటుంది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతి, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్ అలూన్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ హ్యావింగ్ six types of change would not arise.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
2: What does not have birth? Atma does not have it.
1: Atma nirvikaram.
2: Atma doesn't undergo any modification.
1: కారణము నజాయతి, దీనికి జననము లేదు కనుక ఇది నిర్వికారం.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
1: కనుకనే ఇది దేహి ఆత్మతత్వం.
2: దేర్ఫోర్ ద ఇన్డ్వెల్లర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మ.
1: దేహి నిరామయుండు.
2: ది ఇన్డ్వెల్లర్ ఈజ్ నిరామయ హింసెల్ఫ్.
1: ఇలాంటి ఆత్మతత్వమును గుర్తించుకున్నప్పుడు అన్నియు మనకు నశ్వరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేన చిట్, అనగా ఆశను పెంచుకునరాదు. లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్ష ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగ దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ విచ్ ఏ డివోటీ షుడ్ హ్యావ్ టు బి లైక్డ్ అండ్ లవ్డ్ బై ద లార్డ్, అండ్ ఆఫ్ దాట్ contentment stands out to be one very important characteristic of a devotee.
1: Enta undinappatikini, enni bhogamulu anubhavinchinappatikini, enta sampadinchinappatikini, inka chaladu, ledu, aneetuvanti yokka aavedana sadhakuni yandu undaradu.
2: A sadhaka should not have the desire to enjoy things after seeing and after enjoying so many types of luxuries, so many types of enjoyment, so many types of things.
1: Unnadanite trupti nundi idiye sarvasvamga bhavinchi santoshinchinappude adaniki shanti chekurutundi.
2: One would be able to get peace when one is content with whatever one has and thinks that which he has is everything.
1: Santushti leinatunti vaani hrudayamu కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
2: ది హార్ట్ ఆఫ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ మే బి కంపేర్ టు ఎ బాస్కెట్ విచ్ హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ హోల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ బ్యాంబూ బాస్కెట్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ ది వాటర్ ఈస్ ట్రైడ్ టు టేకన్ అవుట్.
1: బావి నుండి ఈ గంపతో నీరు తోడినప్పుడు పైకి వచ్చేటప్పటికి అంత నీరు కారిపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ వాటర్ త్రూ దిస్ బ్యాంబూ బాస్కెట్ ఫ్రమ్ ఎ వెల్ బై ది టైమ్ ది బాస్కెట్ కమ్స్ అప్ ఆల్ ది వాటర్ వుడ్ హావ్ లీక్డ్ అవుట్ అండ్ గాన్.
1: చుక్క నీరైనా కూడాను ఆ గంపలో నిలవదు.
2: దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ బాస్కెట్.
1: అదే విధముగానే ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థం.
2: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
1: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ అట్ ఆల్ మే ఫీల్ హ్యాపీ కంటెంటెడ్ ఇఫ్ హీ గెట్స్ 100 రూపీస్.
1: 100 రూపాయలు లభించినా అయ్యో 1000 రూపాయలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని మరొక ఆశను అభివృద్ధి పరుచుకుంటాడు.
2: ద సేమ్ పర్సన్ వెన్ హీ గెట్స్ 100 రూపీస్ హీ వుడ్ థింక్ హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ గెట్ 1000 రూపీస్.
1: ఈ 1000 రూపాయలు లభించినా 100000 రూపాయలు కావాలి అని ఆశిస్తాడు.
2: If he gets by chance 1000 rupees, he desires to have 1 lakh of rupees.
1: ఈ 100000 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
2: He would not be content with obtaining 1 lakh of rupees. He would be aspiring to become a landlord.
1: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
2: From landlordship, he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
2: From that particular state of kingship, he would like to obtain the state of madhavatva.
1: Aithe madhavatva aneetundi ee dhanamoolamto labhinchetundi kaadu.
2: But one would not be able to attain madhavatva with the help of money and wealth.
1: Ee vidhanga manamuni yokka aasalu mitimiri povatam chetane mati kevalam ashantiki guri avutundi.
2: As the desires of man are crossing all limits, he is becoming a lot of డిస్కంటెంట్.
1: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు రికగ్నైజ్ ది మెథడ్ ఆఫ్ ఒబ్టైనింగ్ కంటెంట్మెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్, విత్ వాట్ ఎవర్ వెల్త్ వన్ ప్రొసెసెస్, విత్ వాట్ ఎవర్ వెల్త్ వన్ గెట్స్.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకుంటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
2: ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరీ ఇండివిజువల్ ఈస్ టు సెక్యూర్ వాట్ ఎవర్ హీ హెస్ గాట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
2: ఆల్ పీపుల్ కెన్ సే దట్ గాడ్ ఈస్ గ్రేట్.
1: కానీ ఇది ప్రధానం కాదు.
2: బట్ దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్.
1: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
2: God has to say, tell the devotee that you are great.
1: దైవము దైవమును అందరు కూడాను ప్రేమిస్తారు.
2: All people love God.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
2: But there is no use in this particular problem.
1: దైవము అందరిని ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
2: One has to put a question to oneself whether God is loving all.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
2: We say God is eternal truth.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
2: We believe that God is ours.
1: కాని దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
2: But the most important thing is God has to say that you are mine.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
2: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రం చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వేసినట్టు.
2: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
2: But from God we will have to get the acknowledgement that oh child, you are also great.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
2: From him a word has to come that you are my dear, you are dear to me.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
2: this is permanent entity.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
2: To obtain this result, every sadhaka has to undertake different types of sadhana.
1: అట్టి ఫలితమును అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమును మనం అందుకోనకపోయినా, మన సాధనలన్నీ కూడాను వ్యర్థమే.
2: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
2: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్ ఓ చైల్డ్ యు ఆర్ మైన్.
1: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
2: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
1: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
2: He might have had a number of desires.
1: కాని అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
2: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము, సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
2: All that we have to attain, the goal, the object, the purpose is only to earn his grace.
1: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
2: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
2: ఇఫ్ ఎ పర్సన్ జస్ట్ సేస్ దట్ ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ హైలీ వెల్తీ పర్సన్, ఐఎమ్ ఏ జమీందార్, ఐ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ పాస్పోర్ట్ మియర్లీ బై టెలింగ్ లైక్ దట్,
1: అన్నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
2: ఆల్ దీస్ థింగ్స్ మైట్ బి పర్సనల్ అకాంప్లిష్మెంట్స్ అండ్ అటైన్మెంట్స్, బట్ ఇఫ్ యూ వాంట్ టు గో అబ్రాడ్ దేర్ ఇస్ ఎ పర్టికులర్ ప్రొసీజర్ విచ్ విల్ హావ్ టు బి ఫాలోడ్.
1: దాని యందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
2: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
1: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
2: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శీర్షంపదలు వారు ఏమాత్రము పాటించరు. టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
2: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యూఆర్ ఎ వెల్తీ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఆల్ దాట్. దే వుడ్ బి హ్యాపీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ టికెట్ విత్ యూ.
1: లేకుండినా మెడబెట్టి బయటికి నెట్టుతారు.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద టికెట్ యుల్ బి నెక్డ్ అవుట్.
1: అదే విధముగానే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ ని మనం అందుకోవాలి.
2: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యుడ్ గెట్ ఎంట్రీ ఇంటు ఇట్.
1: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రము కూడాను మరి కొంతవరకు అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
2: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: దీనికి ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడా సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
2: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్, యూ షుడ్ హ్యావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్, బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హ్యావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూలకారణం.
2: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్, దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు.
1: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
2: భగవద్గీత దట్ ఇస్ వై హ్యాస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, హీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ హీ హాజ్ వన్, హీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
2: Of all of them, the most important thing is contentment.
1: Asantrupto jijo nashtahani, santrupti lenetunti vaniki ye vidhamainatunti oka sukshantulu undavu.
2: The one who does not have contentment cannot have joy, happiness and peace.
1: Atane goppavadu.
2: The one who has contentment alone is great.
1: Atane oka vidhamainatunti adhikari.
2: He alone has position and qualification.
1: Nenu appudappudu cheptuntanu, who is the greatest man in this world? He who has much satisfaction is the greatest man.
2: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi cheskovali.
2: Therefore we have to develop satisfaction and contentment in our
1: jagattulo nashwaramaina yokka sukhashantulaku భోగభాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
2: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జురీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
2: సో లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్ వీల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్ సీ.
1: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్, యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు,
2: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
2: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Guppa srimantu undetunti vaadu.
2: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
2: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi taanu choodanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, not even.
2: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kota rupayalaina kodana sariye vyayam chesi shashvatamainatunte okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
2: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
2: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
2: He constructed a house which satisfies people from all points of view externally.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీనిని చూస్తున్నారు.
2: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
2: This wealthy man made all arrangements for inauguration of this
1: particular. అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
2: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, "Do you find any defect in
1: jogulu bogulu viragulu bairagulu sarvannu kudanu aakmaninchadu."
2: He invited all types of people, wealthy
1: koppa koppa rishulandaru kudanu aashirvadam andukovalani pilipinchukunnadu.
2: He invited great rishis to get their blessings.
1: Indro sthita pragnulu kudanu cheripoyaru.
2: Among the invitees there were sthita pragnas also.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి వీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
2: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, I would humbly just ask you to let me know if there are any defects in the
1: engineers goppa goppa varandaru kudanu ee bhavanamulo lopamulu chupincheetundi adhikaram evarkundi etti lopam ledu maharaja idi chaala goppa ga untundali divyam ga untundali bhavyam ga untundali navyam ga untundali annaru.
2: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this? It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
1: Edo oka moola nilchukunnatundi oka yogi samipinchi raja ee bhavanamlo rendu doshamulu untunnayi annadu daityanga.
2: One yogi who was standing in a corner came forward and pointed out, "Oh king, there are two flaws in this particular building."
1: ee maata vineetappudiki సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
2: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ ఎ లాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులు జోడించి, "మహానుభావ, ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
2: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, "Oh Swami, you can just let us know what those defects are, I'll rectify."
1: Oh Srimantuda, ee doshamu nee chetha sarididukovadaniki chetha kaadu annadu.
2: That yogin said, "Oh wealthy man, it is not within your reach to correct those defects."
1: Ee modati doshamu ee bhavanamu kaalaantaramlo eppudo sidhilamaipothundi, idi maatram tappindi kaadu, idi oka dosham annadu.
2: One defect is that in the passage of time this building will come to destruction. This is one which cannot be changed.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
2: The second defect is that the person who has constructed this particular house is going to die. This cannot be escaped even over a period of
1: time. ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
2: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
2: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడన్నాడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
2: He also said such a mansion is the mansion of Atman itself and there is nothing which can be compared to the mansion of Atman.
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువన్నీ కూడాను ఇవి నశ్వరములైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
2: Therefore, we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ పీపుల్, దిస్ ఈస్ ఎ రాంగ్ ఫీలింగ్.
1: నీవు శాశ్వతుడవు,
2: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: నీ యొక్క తత్వము మరణం నుంచి కూడినటువంటిది కాదు.
2: The principle and the doctrine which you embody is not associated.
1: అదే విధముగానే ఇతరుని యొక్క ఆత్మతత్వం కూడాను సత్యమైనటువంటిది.
2: In the same way, the principle of Atman associated with
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
2: This is not being born.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడాను సందేహించుట అవకాశం లేదన్నాడు.
2: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter, Sankhya Yoga.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
2: Therefore, you are not the one who is going to die. You are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరం అన్నాడు.
2: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడే అతను చెప్పాడు, నాకాంచు ఈ విధమైనటువంటి నాకు ఆసన, ఈ విధి స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
2: అర్జున then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
1: అయితే ఇది సత్యం ఎరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
2: కృష్ణ టోల్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
2: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
1: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి ఒక మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు ఓ వేరు.
2: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద రిలేటివ్స్, విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
2: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్ నో.
1: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
2: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
2: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
1: to. అయితే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
2: బట్ whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
2: A hunter or some bad or wicked person killed a number of
1: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
2: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తువు అనాథులు అపహరించటము.
2: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెమ్.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
2: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for coming that committing that
1: sin. ఇప్పుడు ఇదరం జడ్జిమెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసును.
2: He came to know that judgment would be given the next day.
1: అప్పుడు భగవద్గీత ఒక జోబిలో పెట్టుకొని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.
2: This person carried Bhagavad Gita in his packet and he went to Supreme Court.
1: జడ్జి చెప్పాడు, నాయనా రేపటి దినం 7 గంటలకు నీ ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
2: జడ్జ్ డిక్లర్డ్ దట్ బై 7 o'clock టుమారో మార్నింగ్ యూ విల్ బి హ్యాంగ్డ్.
1: కారణం ఏమిటి అని అడిగాడు విత్తను.
2: దిస్ పర్సన్ క్వశ్చన్ వాట్ ఈస్ ది రీజన్.
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
2: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
1: Jobi nunchi Bhagavad Gita teesadu.
2: He took out Bhagavad Gita from his packet.
1: Sir, judge, nenu champina vaadu kaadu, vaaru sachina vaadu kaadu. Bhagavad Gita ne deeniki pramaanam annadu.
2: He showed Bhagavad Gita and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
1: Sakshat Bhagavantude cheppinatundi maatanu nee vetta dikkaristavu. అన్నాడు.
2: హీ ఆస్క్డ్ ది జడ్జ్ హౌ డు యూ డినై దోస్ స్టేట్మెంట్స్ మేడ్ బై గాడ్ హింసెల్ఫ్.
1: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
2: జడ్జెస్ ఆర్ ఆల్సో మ్యాచ్ ఫర్ సచ్ పీపుల్, దే ఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు దెమ్.
1: నిజమే నాయన, నిజమే. నీవు చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి దిన సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
2: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
1: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad Gita na aadharanga teesukotamu, manchidi kaadu.
2: We cannot use Bhagavad Gita to suit to the circumstances for our convenience.
1: Atmatattvanni erigi, mana pravartana gurtinchi, ee satyanni manamu, andukovadaniki siddhanga undali.
2: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
1: ee Bhagavad Gita kevalam Arjunudiki maatrame bodhinchinatundi kaadu.
2: This Bhagavad Gita has not been taught only to Arjuna.
1: Tarthulu prithvi putrulainatundi varandariki ni bodhinchinatundi oka dharmam idi.
2: This particular dharma has been taught to all the people born on earth.
1: Arjunudu nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
2: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
1: Aithe Arjunudu prajapratinidhi.
2: Arjuna stands as a representative of humanity.
1: Kanuka ee prajapratinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
2: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatmatattvanni కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనం నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ వీల్ హావ్ టు గ్రాడ్యువల్లీ రిడ్యూస్ అవర్ డిజైర్స్ అండ్ వాంట్స్, అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అండ్ రీచ్ ది స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
2: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: Yetti gunamulu kaliginappudu yetti satyanni manam gurtinchadaniki sadhyamavutundi aneetundi vidhananni manam vetakali.
2: We have to find out what truths will be revealed under what circumstances.
1: Bhagavad Gita loni 700 shlokalu manam kantastham chesinanta matramna manaku Bhagavad Gita saramu anubhavinchalemu.
2: By memorizing 700 shlokas of Bhagavad Gita, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
2: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు, ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: Kanuka ee naadu mottamota manam telusukovalsindi durasa, kancha, iccha, ee vidhamainatundi aasalu kramakrameena adupulo pettukottaku prayatnam cheyali.
2: Today we'll have to recognize that we'll have to keep under control desire and greed and thus reach a state of contentment.
1: దైవం యొక్క ప్రేమ తత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: We have to make every effort to earn the love of God and to get his grace.
1: నీవు ప్రేమించినంతా మాత్రమే ప్రయోజనం లేదు.
2: There is no use.
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
2: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంతా మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
2: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: మనం అదే సాధించవలసినటువంటిది.
2: That is what we will have to attain and we will have to achieve.
1: అట్టి సాధనకు తగినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to develop qualities which will be in tune with that.
1: అవి ఏ గుణములు అనేటువంటిది రేపటి నుంచి మనము మాట్లాడుకుందాం.
2: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margamu jnana manam vimana yanamu kade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamu nundi karmopasana jnanamula yokka vishayamai aneka mandi aneka vidhamulainatuvanti yokka vadopavadamulu jarupatu idi goppadi idi chinnadi అనేటువంటి నిర్ణయమునకు రాలేక అయోమయ స్థితిలో కాలం నివర్తం గావిస్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ అమంగ్స్ దెమ్సెల్వ్స్ విచ్ ఆఫ్ ది త్రీ పాత్స్ ఇస్ గ్రేట్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ద పాత్ ఆఫ్ డివోషన్ అండ్ ది పాత్ ఆఫ్ విజ్డమ్ దే కుడ్ నాట్ డిసైడ్.
1: కానీ ప్రాచీన కాలము నుండి కర్మోపాసన జ్ఞానముల యొక్క విషయమై అనేక మంది

0: his side.
1: కాని విశాల హృదయుడైనటువంటి వారు విచారణ చేసి చూసినప్పుడు ఈ మూడింటి యొక్క గమ్యము ఒక్కటే.
0: In fact, the broad-minded people, if they investigate and inquire, they will find that the goal is one, though there are three paths.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: Though these three names and forms are different, but the destination is one and the same.
1: కర్మోపాస జ్ఞానములు మూడు ఉంటి కూడాను త్రివేణి సంఘమని భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, త్రివేణి సంగమ.
1: భక్తి అనగా యమునా నది.
0: Devotion is river Yamuna.
1: ఇది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క తత్వము.
0: It's pure, unsullied and selfless.
1: కర్మ అనగా గంగా నది.
0: యాక్షన్ ఇస్ గ్యాంజస్.
1: శరీరమాద్యం కరుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: ఆల్ ది యాక్షన్స్ దట్ వి అండర్టేక్ విత్ దిస్ బాడీ షుడ్ బి సేక్రెడ్.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: Kanuka, ee Yamuna, Ganga, aneetuvanti karmopasanalu rendu kudanu bahyanga kanipistuntayi.
0: Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible.
1: Karma bhakti prabhavamulu rendu kudanu manavuni yokka aachara vicharamula cheta మనకు స్పష్టమవుతూ ఉంటాయి.
0: యాక్షన్ అండ్ డివోషన్ ఆర్ వెరీ వెల్ సీన్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ అడాప్టెడ్.
1: కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది.
0: బట్ ది విజ్డమ్ ఈజ్ అన్ ఇన్నర్ కరెంట్ లైక్ దట్ ఆఫ్ ది రివర్ సరస్వతి.
1: సరస్వతి కనిపించదు.
0: సరస్వతి ఈజ్ నాట్ సీన్.
1: జ్ఞానమునకు ఒక రూపము లేదు.
0: విజ్డమ్ హ్యాస్ నో ఫామ్.
1: జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత అవ్యక్తమై ఉంటుంటాయి.
0: It is contained, ingrained within the tradition and the practices adopted.
1: ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కాని ప్రకటించేటువంటిది కాదు.
0: It's the one that originates, emanates, but does not express.
1: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానంపైనే ప్రసరింపచేస్తుంది.
0: All actions proceed towards this wisdom.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదనియు
0: action is like a flower.
1: Upasana anetuvantidi pindi kaya vantiyu nanyu.
0: Worship is a tender fruit.
1: Jnanamu phalam vantidaniyu.
0: Wisdom is a ripe fruit.
1: Pushpam leka kaya kaledu kaya leka phalam kaledu.
0: Without flower there cannot be tender fruit, much less a ripe fruit.
1: Moodinte parinamamulu veru veru ainappatikini deeni oka gamyam okkate.
0: Though these three transformation steps, stages
1: are
0: there,
1: satyam okkate.
0: The transformation is one, truth is one.
1: Deeni yokka lakshyam kudanu okkate.
0: Its purpose is also one and the same.
1: Kanuka karma leka upasana kani upasana leka jnanamu kani labhyam kadu.
0: Therefore there cannot be action without devotion and there cannot be wisdom without devotion either.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ. చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: యాక్షన్ ఇస్ అండర్టేకెన్ సో యాస్ టు ప్యూరిఫై హార్ట్.
1: శరీరమాద్యం కరుధర్మ సాధకం. శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called trinity or త్రికరణ శుద్ధి.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: ఇస్ ది ట్రూ హ్యూమన్ ఇఫ్ హి హస్ గాట్ దిస్ ప్యూరిటీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్,

0: వర్డ్స్ యాక్షన్, ఈ మూడింటి యొక్క ఏకత్వమే యాక్షనే కర్మ మార్గము.
1: Therefore, this kind of harmony of thought, word and deed is the proper study of mankind is man.
0: ఉచ్చరించడమే ఉపాసనా మార్గము.
1: The declaration, what we say, is
0: సంకల్పించడమే ఇది జ్ఞాన మార్గము.
1: The ultimate being the one of wisdom.
0: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
1: Therefore, basing on thought we say, later we resort to action.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
1: True human quality lies in understanding the spirit behind the three.
0: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము కర్మోపాసన జ్ఞానములనేవి కూడాను వేరువేరుగా భావించి అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
1: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: Because of this ignorance, or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sanga neetiya aneetvanti oka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. హే జిహ్వే నాలుక, నీవు సత్యమును పలికేటువంటి నాలుక, నీవు మృదుమధురమైనటువంటి నాలుక, నీవు శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుక చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యూ కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగుకోవడం

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: We should not speak any word with full of agitation or emotion.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be one of truth.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be pleasing unto others.
0: ఎదుటి వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: It should not hurt anyone.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: It should not dissatisfy anybody.
0: అదియే సత్యము.
1: That is truth.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: Speak truth.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: Because it's not going to be accepted, never utter a lie.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడా విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడా మంచిదే కానీ అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: It's rather better to observe silence when we cannot speak truth, when we cannot distinguish between truth and false.
0: కనుక కర్మోపాసన జ్ఞానములో మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరియైనటువంటి సోపానం.
1: That's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కానీ పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకడను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ దేర్ ఇస్ దిస్ కేటగరైజేషన్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్ కంపార్ట్మెంట్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్.
0: అయితే ఈ దేహమునికి ఇప్పుడు 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in its railway travel.
0: Aneka mandi rail lo kurchunte atu itu oogutundi ani cheptuntaru. Adi chudalani naaku aasha.
1: Bhagavan wants to experience traveling by train, how he tosses, how he jumps like that on the railway track.
0: Kaani daniki oka kaalam vastundi.
1: Because the time is ahead anyway.
0: Ee departments lopala third class అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు కొన్ని నష్టములకు కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వీఆర్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్ ఇన్ థర్డ్ క్లాస్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైనటువంటి ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: Inga second class lo anetundi dantlo chakkaga visalanga kurchovachunu kaani pandukoni nidrinchadaniki veelu kaadu.
1: You will have a sitting place in second class compartment but you cannot sleep.
0: Inga first class anetundi dantlo nee ishtam ochinattu porlaadavachu.
1: First class you can roll as you feel.
0: Aithe ee moodu pettelu kudanu oke station ke poi cherutuntayi.
1: However, all these three compartments go to the same station.
0: ఇంతే కాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: దేర్ అదర్ ఎగ్జాంపుల్స్ టు
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయడం ఒకటి.
1: ట్రావెలింగ్ బై ఆర్డినరీ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ ఇస్ వన్ టైప్.
0: నీవు ధర్మంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: కాని ఈ ధర్మవరంలో ఎక్కినటువంటి ట్రైన్ ద్రోణాచలంలో మారవలసి వస్తుంది ఇంకో ట్రైన్ కు.
1: However, you may have to change there at that junction Dronachalam.
0: ఇది కొంతవరకును ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అని ఒక దగ్గర ఎక్కి మరొక దగ్గర దిగి సామాను తిరిగి నింపుకొని తిరిగి ఇంకొక ట్రైన్ ను క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ ని తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతికి ఇది ఎత్తుంటారు త్రూ ట్రైన్.
1: బట్ హవెవర్ ఇస్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ టు డెస్టినేషన్ ఇస్ విజ్డమ్.
0: కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ డివోషన్.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
0: ఉపాసన మార్గంలో లోపల కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: Non-dual.
0: ఏక దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: Wisdom is non-dual.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: That which is dual is devotion.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: The diversity is the path of action.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: Unity in diversity is wisdom.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: Multiplicity in unity is devotion.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూచేటువంటిదే కర్మ.
1: యూనిటీ అండ్ డైవర్సిటీ ఆర్ వ్యూడ్ డిఫరెంట్. దట్ ఈస్ పాత్ ఆఫ్ యాక్షన్.
0: కనుకనే కర్మ అనేటువంటిది ప్రప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ యాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ కర్మ చేతనే మన ఉపాసనను సాధించవచ్చు.
1: త్రూ యాక్షన్ ఓన్లీ కెన్ అకంప్లిష్ డివోషన్.
0: ఈ అన్నింటి యందు కర్మ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఆఫ్ ది త్రీ యాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కర్మ చేయక ఎట్టి ఉపాసనను మనం చేయలేము.
1: విదౌట్ యాక్షన్ యూ కెనాట్ వర్షిప్.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: విదౌట్ డివోషన్ యూ కెనాట్ అటైన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ది యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక మనము కర్మ వేరని, ఉపాసన వేరని, జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్, యాక్షన్, విజ్డమ్ సెపరేట్ అండ్ మేక్ సర్టన్ చేంజెస్ టు అవర్
0: దేహానుబంధిని కన్ఫ్యూజ్. కర్మం అనేటువంటి దేహానుబంధిని, దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: ద బాడీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: జన్మంకు మూల కారణమే కర్మ.
1: ఇస్ ది యాక్షన్ దట్ ద మెయిన్ కాజ్ ఫర్ బర్త్.
0: కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: యూ హ్యావ్ దిస్ హ్యూమన్ బర్త్ బికాస్ ఆఫ్ దిస్ కర్మ యాక్షన్.
0: కనుకనే ఈ కర్మకు మొట్టమొదట మనం నమస్కరించాలి.
1: First we should pay our respect.
0: ఇది ఉపనిషత్తు యొక్క ప్రబోధలు.
1: This is the teaching of Upanishad.
0: తస్మై నమః కర్మణే.
1: I offer my obeisance.
0: ఓ కర్మ, నీకు మొట్టమొదటి నమస్కారం అన్నాడు.
1: ఓ యాక్షన్, ఐ పే మై ఒబిసాన్స్.
0: ఎందుకోసమని?
1: వాయ్?
0: నా చేత, ఈ దేహం చేత, ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నారు.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు యూ బికాస్ యూ షుడ్ మేక్ దిస్ బాడీ స్టార్ట్ ఆర్ గెట్ ఇన్ టు గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ యాక్షన్.
0: ఈ దేహం రావటమే కర్మానుబంధిని మనుష్యలోకే. ఈ మనుష్యలోకం అంతా కూడా కర్మ చేతనే చుట్టబడినటువంటిది, కట్టబడినటువంటిది.
1: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ రేస్ ఈజ్ చైన్డ్, బౌండ్ బై యాక్షన్.
0: కర్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ యాక్షన్?
0: ఏదో మనం చేతులతో చేసేటువంటి కర్మగా భావిస్తున్నాము.
1: నాట్ దట్ వాట్ యు డూ విత్ అవర్ హ్యాండ్స్.
0: కాదు,
1: నో.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండాలి.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసము సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకు ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: ఎట్టి ప్రయత్నములు లేకుండా, పురుష ప్రయత్నములు లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద బాడీ.
0: దీనికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఈస్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నం లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్
0: గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: వెన్ ది బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుకనే సర్వం కూడా కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్ ఆఫ్
0: కర్మనే మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore, we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాల్టెడ్ నోబుల్.
0: అన్నింటికి మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యే అధికారస్య, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార, ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార, ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డు చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎన్ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: It's quite natural.
0: స్వాభావికమైనటువంటిది.
1: It's quite natural.
0: నిత్యమైనటువంటిది.
1: It's eternal.
0: సత్యమైనటువంటిది.
1: Truth.
0: నిరుపమాదమైనటువంటిది.
1: No comparison.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము, గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
1: Everybody is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరు ఒక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: దట్ విచ్ మేక్స్ యూ అవేర్ ఆఫ్ దిస్ ఈక్వాలిటీ.
0: మనస్సు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: ద మూమెంట్ మైండ్ డిసైడ్స్ థింగ్స్, లెగ్స్
0: మనస్సు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: వెన్ మైండ్ డిసైడ్స్ హ్యాండ్స్ వర్క్.
0: మనస్సు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: వెన్ మైండ్ వాంట్స్ టు సీ ఐస్ వుడ్ సీ.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైనటువంటి మాస్టర్.
1: దేర్ఫోర్ మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
0: కనుకనే దేహం క్రిందది.
1: దేర్ఫోర్ బాడీ ఇస్ ఎట్ ద బాటమ్.
0: దానిపైన సెన్సెస్,
1: అబౌవ్ ద సెన్సెస్.
0: దానిపైన మైండ్,
1: ఓవర్ ద
0: దానిపైన బుద్ధి,
1: ఓవర్ ద
0: బుద్ధిపైన ఆత్మ.
1: ఆన్ ద టాప్ ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ది సెన్సెస్.
0: మనుష్యానాం కారణం బంధమోక్షో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ ద బాడీ టు టేక్ యాక్షన్. సత్కర్మల
0: చేత ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ డిలైట్స్ బై టేకింగ్ గుడ్ యాక్టివిటీ.
0: దుఃఖం చేసేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఫీల్స్ సాడ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీ.
0: కానీ జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడాను దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: దేర్ఫోర్ విత్ దిస్ బాడీ వాట్ ఎవర్ యూ డూ, the action or devotion or wisdom,
0: karma anityam.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Karma anityam. Kani emiti valla deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham, anityam asukham lokam. Anityam asukham lokam.
1: Therefore the whole world is temporary and there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. కనుకనే నీవు నిత్య సత్యమైన దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యు.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్
1: at the time of birth one is a child.
0: 10 years ago he is a boy.
1: At the age of 10 he is a boy.
0: 30 years ago he is a man.
1: At the age of 30 he is a man.
0: 75 years ago he is grandfather.
1: At the age of 75 he is grandfather.
0: Child, boy, man and grandfather naluguru okade kaani vivida roopamlo vivida naamamle ivi bhinnamainatundi kaadu.
1: Therefore child, boy, man and grandfather are one and the same.
0: Kanukane nenu pooram cheppanu.
1: Bhagavan said that
0: ఆత్మ నుండి అహం పుట్టింది.
1: Out of the spirit came the aham or ego.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: Out of this ego mind is born.
0: మనసు నుండి వాక్ పుట్టింది.
1: Out of this mind the word.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనసు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: And therefore this ego is the son of atma, the spirit.
0: Not ego.
1: Aham is the son of atma.
0: Ego is separate.
1: Aham.
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం, నేను, నేను, నేను.
1: దిస్ అహం ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఈ నేను అనేటువంటి మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్, దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ బియాండ్.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore this I
0: కర్మని అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore this I-ness is the son of ఆత్మ.
0: నుండి అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: Out of this I-ness mind.
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ద మైండ్ కేమ్ ద వర్డ్.
0: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ దిస్ వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి. ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: దే ఆల్ బిలాంగ్ టు ఫ్యామిలీ ఆఫ్ ఆత్మ.
0: మైండ్ ఎందుకు ఆత్మభావం ఆవిర్భవించాలి?
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ ఆత్మిక్ ఫీలింగ్ ఇన్ ద మైండ్.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావం ఉచ్చరించాలి.
1: యు షుడ్ ఆల్సో స్పెల్ అవుట్ స్పీక్ అవుట్ విత్ ఆత్మిక్ ఫీలింగ్.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్
0: దట్ రిఫ్లెక్ట్. ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హాస్ గాట్ ద రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటము ఇదంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: మోడర్న్ ఏజ్ ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటుంది.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద
0: ఫ్యామిలీ. ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ స్ప్లిట్ ఇన్ టు పీసెస్ నేచురల్ దే లూజ్ ద స్ట్రెంగ్త్.
0: ఇట్లో అనేక దారములు చేరి ఉన్నాయి.
1: Here there are so many threads in the woven. దీనిని
0: ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్ ఇట్.
0: చాలా గట్టిగా ఉంటుండాలి.
1: సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒక్కొక్కటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసే.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుకనే ఉమ్మడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీఆర్ వీక్.
0: ఆత్మ, అహం, మైండ్ వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కాని ఈ నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుండాది.
1: The common property of all the four members of the family is constant integrated awareness.
0: అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐ యామ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకు ఏకతత్వాన్ని ఇప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that brotherhood of man.
0: Brotherhood, brotherhood. Andar kudunu sodara bhavam anukuntaru.
1: We say that there's
0: ee sodara bhavamlo kalisi melisi undetundi varanta entha mandi supreme court varaku poi jagadalu veyatam ledu.
1: Though they say brotherhood of man, they go to Supreme Court.
0: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయాలు కలిగి ద్వేషాలు పూన్చుకుంటున్నారు.
1: Among the brothers there is hatred and difference of opinion.
0: కనుక brotherhood of man అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది ఏక భావము ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: Beyond this brotherhood of man, the principle of unity, oneness is much more important.
0: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: It's only same ఆత్మ ప్రజలు.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: When once this feeling is there is no scope for hatred.
0: కనుక మనము అన్నింటి యందు కూడాను ఒక విధమైనటువంటి ఒక మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కానీ అది మాయ కాదు నీ భ్రమనే.
1: In fact, we are deluded. We are an illusion. In fact, it's no illusion at all.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: You don't have faith in your own truth.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: You have no faith in yourself.
0: ఇది కారణం ఏమిటి?
1: Why?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్ బాడీ అటాచ్మెంట్స్ కన్సర్న్.
0: నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానము చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాప యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మచ్, ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్డ్ హిస్
0: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దాట్.

0: తనకు తానే భ్రమించుకుని పోతుండాలి.
1: He went on imagining, thinking like this. Is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు? దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith
0: in God? కనుకనే మొట్టమొదట faith. Confidence రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసేటువంటిది కర్మ.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ యాక్షన్ దట్ హెల్ప్స్ అస్ టు డెవలప్
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యాక్షన్ కూడా ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ రియాక్షన్.
0: ప్రతి సౌండ్ కూడా ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ సౌండ్ దేర్ ఇస్ రీసౌండ్.
0: కనుకనే రీసౌండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అన్నిటి కూడా రియాలిటీ యొక్క ప్రిన్సిపల్.
1: దేర్ఫోర్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ బిలాంగ్ టు దిస్ దిస్ స్పిరిట్
0: రియాలిటీ
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is
0: రీసౌండ్? నేను సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: the sound. రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం.
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం
1: సర్విచ్చు
0: స్నేహం ఆత్మ నివేదన
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్ ఇన్ మెనీ వేస్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లి అయినా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ విత్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము అర్పితము అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కి ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రాములు సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: చీపే బలం లేకుండా పోయింటే ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్ సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాములు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్ రామా సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
0: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ. అతనే
0: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు.
1: వి హావ్
0: అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణములుగా అనుకున్నాము.
1: We thought we are only
0: కాదు కాదు ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాము.
1: We are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణు వద సంహారం.
1: Without Vibhishana it would not have been possible.
0: కనుకనే అన్నింటి యందు కూడాను అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every factor.
0: ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some toothstick that is useful at least.
0: ప్రాణమున్న మనిషి లోకంలో పనికి రాడా?
1: Don't you think that man
0: who is alive. ఎవరిని మనం దేశించకూడదు.
1: So don't hate anybody.
0: అత్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: We should not differentiate people.
0: అందరిని ఏకం చేయాలి.
1: We should make them united.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. Unity in diversity.
1: What Bhagavan tells us, unity in diversity.
0: Beings are many. But breath is one. Nations are many. Earth is one. Jewels are many. Gold is one. Stars are many.
1: Sky is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: Aithe manam anukunnatundi danini sadhinchalekapothunnam, deeniki karanam em?
1: Yet we are not able to achieve our target. Why?
0: Kani bhakti yokka prabhavam te aavirbhavinchinatundi yokka palakulu yokka aacharana manalo lekapovatame moola karanam.
1: Because what all we say out of devotion we don't practice.
0: Rama bhaktulam ani anukuntunnamu.
1: We think we are devotees of Rama.
0: Kani రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలో మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి డు దట్?
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వి?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హీ కెప్ట్ టు ద ప్రామిస్, he left the kingdom and go.
0: మనం సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తుడు అంటే ఇంకేం భక్తుడు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిది ఎందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for namesake.
0: No partnership.
1: But there is no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: But we don't have partnership with Rama.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: When do you get it?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞించిన ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: When we conduct ourselves according to this command, we'll have authority, the right to have partnership.
0: కృష్ణ భక్తులు అని అంటున్నాము.
1: వి సే అవర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ డు వి థింక్ ఆఫ్ కృష్ణ? డు వి కండక్ట్ అవర్ సెల్ఫ్స్ అకార్డింగ్ టు దిస్ కమాండ్?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: మీరు కృష్ణ భక్తులు ఎట్ అవుతారు?
1: హౌ డు యు సే యువర్ డివోట్?
0: సాయి భక్తులు అని అనుకుంటున్నాము. సాయి ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్?
0: ఎన్ని సంవత్సరం నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many discourses.
0: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent. ఏం
0: ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో ఒక 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resistant?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: He's not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించడం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకని అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
0: లైట్ ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్టపోతుంది?
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్, హౌ డు యు డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవు విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
0: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్ష్యంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ
0: పంచభక్ష్య పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
0: rogambu teeruna
1: will sickness be relieved or cured?
0: Aushadha mahimambu anta vinna.
1: By just knowing the mystery of the medicine.
0: Attane manamu ramayanalu patistunnamu, bhagavatalu patistunnamu, bhagavad gita lu vallistunnamu, inka paranalu chestunnamu, enni chesi prayojanam emiti?
1: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: Innamu kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavad Gita parayanam chestune untaru.
1: They go on reading.
0: Krishna sahasranamalanta kuda uchcharistuntaru.
1: They also chant sahasranama.
0: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
1: Is only textual information knowledge.
0: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
0: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటున్నారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని త్రాగిపోతున్నాయి.
1: బట్ హనీబీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ద నియర్ అండ్
0: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
1: యు ఆర్ నియర్ బట్ యు ఆర్ నాట్ డియర్.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: దట్ దోస్ హనీబీస్ ఆర్ డియర్
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: బట్ బోత్ డియర్ అండ్ నియర్ ఆర్ ఎసెన్షియల్.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: మేక్ యువర్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: ఆచరణలో లేనప్పుడు
1: when it's not practice
0: enni vinnappatiki idi kevalam oka tape record maadirini
1: you may listen to any number of discourses it's like a tape recorder
0: ee tape recorder nu chustuntunte dantlo emi neeku vinipinchavu
1: when you watch the tape recorder you don't hear anything
0: aa record tape nu cut cut cut mukka mukkalaga kattarinchu dantlo emi manaku kanipinchavu padalu
1: even if you cut the tape into number of pieces you don't hear
0: aa tape nu record lo vesi current ki vetikinchu ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటూ.
1: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: దేర్ ఫర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాడు. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: Appude neevu danni select chesukunechuntu vaadavutavu.
1: Then it leads to selection. You will be selected.
0: Aa selection ee yokka ishtamu.
1: That selection is what you like.
0: Ichcha shakti.
1: That is ichcha shakti.
0: Ichcha shakti ee kriya shaktiga maarutundi.
1: That is the will.
0: Ee kriya shakti ee gnana shaktiga roopondutundi.
1: Therefore the desire will lead to action and wisdom.
0: Gnana shakti ee moodinti yokka swaroopamle karma upasana gnanamulu.
1: Therefore, ichchāsakti, the one that you desire, leads to kriyāsakti, action, that gives the jñāna-sakti, wisdom, finally.
0: Kanukani, prati karma kudanu, chitta-suddhiga manam chiyali.
1: So, we should do every activity with pure divine.
0: Yedi chesinappatikini, idi bhagavat karma ga manam visvasinchali.
1: Whatever we do, we should take it divine.
0: Sarva karmam bhagavat prityarthaam, chala sulabhamaina margamu.
1: Easy path is to offer all actions to God.
0: Adi tappaka bhagavantuniki chendipothu.
1: Certainly, they will reach God.
0: Kanuka, కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: దేర్ఫోర్ యాక్షన్ డివోషన్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
0: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక దీనిలో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే బి డిఫరెంట్.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ సేమ్.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this atma which is
0: divya margamlo praveshinchi
1: we should enter into the pathway
0: devatvanni anubhavinchatamu prati manavuniki ni pradhanamainatundi arhata adi adhikaram
1: it is the right it is our authority to experience the divinity by treading along this path.

0: Sairam, dear listeners, self-confidence is the first step towards completing any task, big or small. In today's discourse, Bhagwan speaks about the life of Abraham Lincoln and explains how he cultivated self-confidence based on the encouragement that his mother gave him during his young age. Let us now listen to the divine words of wisdom delivered by Bhagwan Baba on the 23rd of November 2000 in Prashanthi Nilayam during his 75th birthday celebrations.
1: Sarvabhuta Sitam Yema Bhajatye Katvamastitaha Sarvadharam Yamuvate Prema Swarupulara.
2: Embodiments of love.
1: Ye manavudu tana yendunna tventi atma parlo yendunna tventi atma okkate ani visvasinchuno.
2: The person who understands and experiences the divine spirit in him being very much same in others.
1: Attivadu gruhasthudaina.
2: Such a person, be it a householder,
1: virektudaina, raktudaina,
2: a renunciant or the one attached.
1: Atti manshiyandu nirantaramu bhagavantudu nivasudai untadu.
2: Such a person will have God installed in his heart all through.
1: Tane bhagavantudiga marutadu.
2: He himself gets transformed into the divine.
1: Bhagavantuni tattvamuni evarunu gurtinchaleru.
2: No one can comprehend the divinity in full.
1: Kani aneka mandi vimarsithulu kani ee vimarsalakante artham chestunnatunti varu chaala adrushtavantudu.
2: Though they try to analyze and investigate, very few understand it in true spirit.
1: Koti sarunakaina kudu buddaye kani bangaramunu tini bratukaledu.
2: He may be a millionaire. He will not eat or partake gold. He eats only food.
1: Manavatvamulo idi samatvamainatvanti oka tattvamu.
2: This is the principle of equality in humanity.
1: Daivamu andari yandu untunnadu.
2: God is in everyone.
1: Daivam satyamanandunu asatyamanandunu
2: both
1: dharmamanandunu adharmamanandunu punyamanandunu paapamanandunu bhagavantudu samattanga untunnadu.
2: God is present both in truth and untruth, righteous and unrighteous, the merit and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishudu aneka prayatnamulu chesi parishodhanalu chestu vacharu.
2: To realize this sacred unity, since ancient times sages have been attempting to understand the reality.
1: Kadapatiki vedaha vedam purusham mahantam adityavarnam tamasah parastat anindi vedamu.
2: The Veda declared ultimately that God transcends the darkness beyond the illusion.
1: Kani aadhanika yugamunandu deenini aneka vidhamuluga parishodhana chesi parishilanu salipi deenini maroka reetiga bodhisthu vacharu.
2: In the modern age, the divine principle is investigated and experimented upon and revealed in a new way.
1: Srishti entayukudanu మూడు విధములైనటువంటి కర్మలతో జరుగుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ ప్రొసీడ్స్ అలాంగ్ త్రీ డైరెక్షన్స్.
1: ఒకటి సృష్టి యొక్క లక్షణం.
2: One is the nature of creation.
1: రెండవది దీనికి పోషణ యొక్క రచన.
2: The second is maintenance or sustenance.
1: మూడవది దయం గావించుకునేటువంటి లక్షణం.
2: The third one is annihilation.
1: సృష్టి రచన లయము ఈ మూడు కర్మల చేతనే జగత్ అంతేకును కాలము గడుపుతూ ఉన్నది.
2: The entire universe has got these three fundamental qualities of creation, sustenance and annihilation.
1: కానీ ఈ సత్యమును ఎవరు కూడా కాదనలేరు.
2: No one can deny this fundamental truth.
1: ఏ సైంటిస్ట్ కూడా ఇది కాదని చెప్పలేరు.
2: No scientist can say no to this.
1: జగమంతై కూడా మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
2: This is experienced and visualized all over the world.
1: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
2: That which is created is maintained.
1: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
2: Having been sustained, it is bound to annihilate.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
2: This is the direct experience.
1: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
2: Then once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు యందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
2: We can also understand in this physical world the divinity latent in humanity.
1: కానీ అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
2: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
1: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
2: You find the lines there.
1: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
2: It's not a true line in the sense.
1: కానీ దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
2: Through those lines that you have seen, you can also think of the real lion.
1: అదే విధముగానే
2: similarly
1: ప్రపంచమునందున్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
2: Likewise in this world, every experience, every material object makes you think of God.
1: చెరకులోని తీపు,
2: the sugar in the sugar cane,
1: మెరపలోని కారము,
2: and that which is hot
1: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
2: and that is sour in tamarind,
1: వేపలేని చేదు,
2: and bitterness in neem,
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి
2: ఆల్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
1: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరుచుకున్నాయి.
2: యు ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్
1: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
2: యు ఆల్సో ద మూవ్మెంట్ ద వేవ్స్
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
2: సన్ షైన్స్ బ్రిలియంట్లీ
1: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
2: It's moon who gives you the moonlight.
1: భగవత్ తత్వమునకు ఒక నిదర్శనమే.
2: That's all the direct proof of the divine.
1: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: They may not very much prove the existence of God, but exhibit the divinity.
1: ప్రభుత్వము యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
2: in the world investigation,
1: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
2: వన్ మైట్ బీ ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
2: ద సెకండ్ మే బీ ద బాస్ ఇన్ ద రెవెన్యూ
1: అందిస్తున్నాడు.
2: ఇట్స్ మూన్ హూ గివ్స్ యూ ద మూన్ లైట్.
1: ఇవన్నీ భగవత్ తత్వమునకు ఒక నిదర్శనమే.
2: దట్స్ ఆల్ ద డైరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ ద డివైన్.
1: కనుక

0: one might be in position in the field of
1: education. The
0: second may be the boss in the revenue
1: department.
0: Third one may be a head in the police
1: section.
0: Just as we have a minister in charge of a portfolio,
1: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ కు ఆధీనమై ఉన్నట్టుగా,
0: as all of them are under the control of the prime minister,
1: సృష్టికి బ్రహ్మానియు,
0: the creation is represented by
1: Brahma, రక్షణకు విష్ణువనియు,
0: sustenance Vishnu,
1: శిక్షణకు శివుడనియు,
0: and annihilation is represented by Shiva.
1: వారు ఈ యొక్క కర్మలను ఆచరిస్తూ వస్తున్నారు.
0: They take care of these three branches, portfolios.
1: కానీ ఈ మూడింటి యొక్క అధిపతి దైవమే.
0: But the master, the head of all the three, is God himself.
1: అతన్ని మహమ్మడన్స్ అల్లా అంటారు.
0: Mahamadans call him Allah.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
0: Each religion has got a particular name given.
1: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ God అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
0: Indians or Westerners, whosoever may be, they call him God.
1: ఏమిటి ఈ God అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
0: What is the spelling of God?
1: G-O-D, God.
0: G-O-D, God.
1: G అనగా జనరేషన్, సృష్టించడము.
0: G, జనరేటర్, క్రియేషన్.
1: ఓ ఆర్గనైజేషన్,
0: ఓ ఆర్గనైజేషన్,
1: పోషించడము.
0: సస్టెనెన్స్, మెయింటెనెన్స్.
1: డి, డిస్ట్రక్షన్.
0: డి, డిస్ట్రక్షన్,
1: నాశనము చేయటము.
0: ఎన్హిలేషన్.
1: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీంట్లో కూడాను సృష్టి స్థితి లయమని కూడాను చేరి ఉంటున్నవి.
0: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు,
0: the one who ought to be recognized,
1: ilanti laukikamainatti aadhara teeskoni,
0: basing on the direct proof,
1: divyatvanni prakatistu vastunnaru,
0: will manifest the divinity.
1: Okaru cheppinanu cheppakapoyinanu,
0: one might say or not,
1: kaani satyam satyame,
0: truth remains all the same.
1: Daivam unnadu,
0: God is present.
1: Ekkada unnadu,
0: where is he?
1: Sarvulu endukudu sarvaswarupudai untunnadu.
0: God is present in everybody.
1: Kanuka okarinokaru విభేదంగా తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకును గోచరమవుతూనే ఉన్నది.
0: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఇస్ వెరీ మచ్ అపారెంట్.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపం.
0: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is the very proof of divinity.
1: ప్రేమ ఎందు కూడాను నా యొక్క లక్ష్యాన్ని నిలుపుకుంటున్నారు.
0: అండ్ యూ హ్యావ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ భగవాన్.
1: అంతకంటే ఆనందమైనటువంటిది మరొకటి లేదు.
0: దేర్ కెనాట్ బి గ్రేటర్ బ్లిస్ దెన్ దిస్.
1: కనుక ప్రేమస్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
0: కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్, ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ద గోల్.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అన్ని కూడా దిగ్విజయం అవుతుంది.
0: With self-confidence, whatever you do, you are bound to be successful.
1: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
0: Self-confidence is most essential to
1: everyone. ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
0: If you want to receive love from others, you have to love them first.
1: ఇతరులను మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులను మనం గౌరవించాలి.
0: If you want to be respected, you should respect in the beginning.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించక ఇతరులను మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
0: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగా భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
0: As you love God, God loves you too.
1: కనుక జీవితం అంతా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: The whole life revolves around these three, reaction, reflection.
1: కనుక మనం అందరిని కూడా ప్రేమించాలి.
0: We have to love all.
1: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రలు అవుతాము.
0: Then only you will be the recipient of love of everybody.
1: అందరిని మనం గౌరవించాలి.
0: You should respect all.
1: అప్పుడే మనల్ని కూడా అందరూ గౌరవిస్తారు.
0: Then everyone will respect you in turn.
1: ఏ దానిని మనం ఆశిస్తున్నామో,
0: that what you want,
1: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
0: యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: మనం ఆచరించిన సర్వ కర్మలు కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఆల్ అవర్ యాక్షన్స్ రిప్రజెంట్ ద త్రీ ప్రిన్సిపల్స్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు.
0: ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
0: యూ ఆల్సో లవ్.
1: అప్పుడే నిన్ను అతరులు కూడాను ప్రేమిస్తారు.
0: And then you will be loved by everyone.
1: ప్రేమ స్వరూపులార,
0: embodiments of love.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
0: What do you want from Bhagavan today?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తాను.

0: అంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుండాలి.
1: భగవాన్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ.
0: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందమునకు ఎంత మితిమీద ఉండదు.
1: When all of us love Bhagavan, he'll be extremely happy, mighty happy.
0: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
1: Bhagavan has not invited anyone.
0: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
1: ఇట్ ఈస్ యువర్ లవ్, ఇట్స్ భగవాన్స్ లవ్ దట్ బ్రాట్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: ఈ రెండు కూడా దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
1: This is the message of God, your love and Bhagavan's love.
0: Message ante em cheppali?
1: What message is to be said this morning?
0: Nenu ivutamu meeru puchukovatamu.
1: And Bhagavan gives and you receive.
0: Meeru ivutamu nenu puchukovatamu.
1: And you give, Bhagavan receives.
0: Ichi puchukuneetundi sambandha bandhavyam em ani iruvariki.
1: This kind of giving and receiving is the relationship between you and God.
0: Sarvabhuta hitam evam. Meerandaru kshemanga undali.
1: Let everybody be happy, safe and secure.
0: Anandanga untundali.
1: Let everyone be happy.
0: Aadhyatmika tattvanni abhiruddhi parchukovali.
1: Understand spirituality and grow in
0: strength.
1: And then you practice all that you have learned.
0: Ninaati prapancham yokka paristhithulu chaala ayomayanga untundayi.
1: The present day position of the world is highly confusing.
0: Ekkada chusina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvi.
1: We find restlessness, agitation all over.
0: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి. దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
1: Let us carry on our life with the full conviction the very same God is present in everyone.
0: Edo konni sishyulanta kuda kalpinche nimittamai srishtistuntadu bhagavantudu.
1: God simply creates to for all of us to experience.
0: Ippudu government kudanu పోలీసులను కొంతమంది నియమించారు.
1: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
0: మిలిటరీని కొంతమంది నియమించారు.
1: ఆల్సో మిలిటరీ.
0: వీరు దేనికోసము?
1: వాట్ ఫార్?
0: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
1: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
0: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటెన్
0: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
1: That punishment is given to correct your mistake.
0: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీలు లేదు.
1: If you don't commit any mistake, you'll never be beaten by police.
0: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
1: God has given such mighty power to humanity, to this world.
0: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము.
1: Your good actions will give you good results.
0: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
1: Bad action will take you to consequences.
0: ఈ కర్మ ఫలితం అనేటువంటి దీనిగా రూపొందింపజేసి
1: and he has made it like that.
0: దీనిని లోకంలో సృష్టించాడు.
1: And this is his creation.
0: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
1: But we accuse blame our action.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: సరే ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
1: In fact, give up all the mistakes.
0: అవి పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
1: Drive out all the unsacred thoughts.
0: దుర్భావములను దూరం చేయి.
1: Let bad feelings
0: leave. నిన్ను ఎవరు శిక్షించరు.
1: No one thinks in this way.
0: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
1: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
0: కనుక మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Make every effort to be free from all defects and mistakes.
0: మానవుడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాను.
1: Bhagavan said you are all the embodiments of the divine.
0: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
1: You are imperishable.
0: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
1: The spirit atma is permanent.
0: ఆత్మ శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: Out of the principle of eternity of the spirit atma, you should have eternal thoughts and sentiments.
0: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమములే.
1: Therefore, this is all the code of divinity, the creation, sustenance and
0: annihilation.
1: And in fact, the whole thing goes around as per his will.
0: సర్వభూత నిరంతరం సర్వభూతముని యందు కూడాను తాను ప్రకాశిస్తున్నాడు.
1: God shines brilliantly in everyone.
0: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనము దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
1: How can you point out mistake in anybody? How do you blame anybody?
0: ఆత్మవిశ్వాసం పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మను ఆచరించినా సరే, తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
1: With all the self confidence you may go to any country.
0: కనుక ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
1: The first thing is you should have faith in yourself.
0: అనగా నీవెవరు, నిన్ను నీవు తెలుసుకో.
1: You just decide who you are.
0: అన్నింటినీ మనం అడుగుతున్నాము. నేనెవరు అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
1: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
0: నేను ఫలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
1: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
0: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డైలాగ్.
0: అది లేకుండా నేను ఫలాన్ దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
1: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
0: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రం అది సత్యం కాదు.
1: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
0: నేను ఫలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు.
1: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
0: ఏది సరైన ఆన్సర్?
1: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మ.
0: దేహము అనిత్యమైనటువంటిది.
1: బాడీ ఈస్ టెంపరరీ.
0: మనసు అనిత్యమైనటువంటిది.
1: సో ఆల్సో ద మైండ్.
0: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
1: యు కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: కనుక దేహ మనస్సును త్యజించి
1: giving up the body and the mind,
0: ee rendintiki ni power icheyatundi oka atma tattvanni ni gurtinchali prayatninchali.
1: Understand atma which is the main source that gives power to
0: prati oka vyakti kudunu atma swaroopude kaani anya swaroopude kaadu.
1: Everyone is embodiment of the divinity.
0: Atani swaroopame sarvatra vyapinchi untundadi.
1: In fact it's only the God who is present in everyone.
0: Sarvatra vyapinchinatundi cosmic atma idi.
1: The divinity is all pervasive cosmic power.
0: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ కాస్మిక్ పవర్.
0: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
1: యు థింక్ దట్ ఇట్
0: చాలా సులభమైనటువంటిది.
1: బట్ ఇట్స్ సో ఈజీ.
0: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ మచ్ ఈజియర్ దెన్ దిస్.
0: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది. అది
1: వి ఫైండ్ దిస్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది చాలా సులభమైన మార్గం కనుకొని
1: ఇట్ ఇస్ సో సింపుల్ పాత్.
0: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
1: హూసో ఎవర్ యు డినై, యు విల్ బి డినైయింగ్ గాడ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే.
1: హూసో ఎవర్ యు రెస్పెక్ట్, యు విల్ బి రెస్పెక్టింగ్ గాడ్.
0: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఈ దైవానికి చేసినట్టుగా వస్తుంది.
1: యు మే డూ నమస్కార్ టు ఎనీబడీ, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్ట్.
0: ఎందుకంటే సర్వలయందు ఉండేటువంటి యొక్క దైవత్వం ఒక్కడే.
1: బికాస్ ద వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
1: And Shruti, the sacred text declares that you are all the sparks of the divine.
0: ఇది అంశంతో కూడినటువంటి వన్నీ కూడాను.
1: We are all the sparks of the divine with all the attributes.
0: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
1: We are all the sparks of the same divine principle.
0: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు,
1: when you step into a room full of mirrors,
0: ఈ రూపాన్ని నువ్వు చూచుకో,
1: you see your own image.
0: కానీ ఒక్క రూపం కాదు అనేది.
1: You are not one there.
0: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
1: Each mirror shows its own reflection.
0: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
1: A bird that is foolish has gone into this hall of mirrors.
0: దాని యొక్క రూపములు అన్నింటిలోనూ కనబడుతూ వచ్చింది.
1: The bird starts seeing all the reflections.
0: నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
1: The bird was so angry because it started feeling that it could be
0: hurt. కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
1: And this bird went on attacking every mirror and broke it to pieces.
0: ఎన్ని బ్రద్దలు అయినాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
1: And reflections have increased in number depending on the number of pieces.
0: కట్టగడిపటికి ఆ అద్దం పగిలిపోయింది.
1: అండ్ ఫైనల్లీ ది మిర్రర్ వాస్ బ్రోకెన్.
0: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
1: దెన్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ ఎనీ మోర్.
0: అప్పుడు దారి నుంచి తను బయలుదేరి వెళ్లిపోయింది.
1: అండ్ దెన్ ఇట్ జస్ట్ మూవ్డ్ అవుట్ ఆఫ్ దాట్.
0: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
1: దిస్ ఇస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఎ వైజ్ మ్యాన్ గెట్స్ ఇన్ టు దట్ హాల్ ఆఫ్ మిర్రర్,
0: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
1: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్.
0: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
1: హీ విల్ ట్రై టు కరెక్ట్ హింసెల్ఫ్.
0: కనుకనే వీడు నిజమైన మానవుడు.
1: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్.
0: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
1: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
0: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
1: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
0: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
1: దట్ ఆబ్జెక్ట్ దట్ మెటీరియల్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ.
0: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: రూపనామముని ఎందు శక్తులు ఎందు మీకు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
1: ఇన్ నేమ్ అండ్ ఫార్మ్ అండ్ అబిలిటీస్ అండ్ కెపాసిటీస్ దట్ ఆర్ డిఫరెంట్.
0: ఇవన్నీ కూడా ప్రతిబింబం యొక్క లక్షణాలే.
1: దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ద రిఫ్లెక్షన్స్.
0: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఇస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు అండ్ ఐ ఆర్ వన్.
0: దైవత్వం అనేటువంటిది నీ అందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
1: God is in you. He is not separate from you.
0: ఏదో టెంపుల్ యందు లేదు, ఏదో మసీదులు యందు లేదు, ఏదో దర్గాల యందు లేదు.
1: He's not present in any distinct place.
0: నీ యందే.
1: God is in you.
0: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
1: When once you go outside, you will be seeing your own reflection.
0: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
1: You will be just seeing your own self there.
0: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ
1: any spiritual practice under
0: తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే.
1: Is undertaken only to experience the inner reality.
0: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
1: Every man will have these
0: two. ఈ మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
1: Between birth and death there lies the whole life.
0: అది తరుగుతుంది పెరుగుతుంది.
1: And as you think of it, you will live long.
0: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
1: The true human spirit neither takes birth nor dies.
0: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ
1: it is only the body that grows and decreases.
0: కానీ తాను తరగటం లేదు పెరగటం లేదు.
1: But the inner self has neither increase nor decrease.
0: చిన్న బాల్యమునందు
1: in childhood
0: అతని చైల్డ్ అన్నారు.
1: We call him a child.
0: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
1: In youth we call him man.
0: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
1: In old age we call him grandfather.
0: He changed man and father. అంతా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద చైల్డ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్
0: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రిలేషన్షిప్ హ్యాస్ నాట్ చేంజ్.
0: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
1: గాడ్స్ ఫామ్ గాడ్స్ రియాలిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రాభూదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్ రిఫర్ టు ఎస్ మెనీ బై
0: స్కాలర్స్. సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ ట్రూత్ టుడే.
0: ఎవరిని చూసినా మనం గౌరవించాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
1: వెన్ వన్స్ యు ఎక్స్పీరియన్స్ దిస్ స్టేట్ ఆఫ్ ట్రూ బ్లెస్
0: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుభయంతి. అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
1: When once you understand the reality of the self present in everybody, you never suffer.
0: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
1: But we consider it is difficult to know this.
0: కష్టం కాదు.
1: Is not
0: దానికంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
1: There is no other thing that much simpler than this.
0: ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ దృష్టి ద విజన్.
0: కానీ నీ దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
1: యూ డోంట్ కరెక్ట్ యువర్ విజన్ బట్ యూ ఫైండ్ అవుట్ ద మిస్టేక్ ఇన్ క్రియేషన్.
0: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
1: There is no mistake in creation as
0: such. సర్వము ఏకత్వంగానే ఉంటుందని.
1: You find the oneness all over.
0: అది నీ దృష్టిలో ఉంటుందని భిన్నత్వం.
1: The mistake lies in your sight or vision.
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
1: With self confidence undertake any task, you are sure to be successful.
0: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
1: You should recognize one important point.
0: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
1: Lincoln was born in a very poor family in the United States of America.
0: తండ్రి వడ్రంగి పని చేస్తున్నాడు.
1: Father was a carpenter.
0: తల్లి నాన్సీ ఆమె పాత చీరలంతా కుట్టి దాని నుంచి వచ్చిన డబ్బుతో అబ్బాయిని పోషించుకుంటూ వచ్చింది.
1: Mother served as a tailor, stitching old cloth.
0: ఈ పిల్లవాడు కొంచెం రిచ్ పీపుల్ అనగా షావుకారి బిడ్డలతో బయలుదేరి స్కూల్కు వెళ్లేటువంటి వాడు.
1: The boy associated himself with rich people and attended school.
0: ఆ యొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడా వీణ్ణి హేళన చేసేటువంటి వాడు.
1: ఆల్ రిచ్ బాయ్స్ స్టార్టెడ్ హెక్లింగ్.
0: వీని డ్రెస్సును వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
1: ఎవ్రీబడి మేక్ ఫన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ పావర్టీ.
0: లింకన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
1: Lincoln being young boy could not bear this and went to his parents.
0: నన్ను నా తోటి పిల్లలందరూ కూడా అవమానం చేస్తున్నారు.
1: I am put to shame by my friends.
0: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
1: I want good dress, he said.
0: నాకు మంచి నగలు పెట్టు.
1: I want everything that's good now.
0: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
1: Then mother called him close.
0: నాయన మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
1: Understand our position first.
0: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
1: నో ది పొజిషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మనం చాలా బీదవారము,
1: వెరీ పూర్.
0: తినడానికి తిండి లేనటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
1: వీ డో నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్, హౌ కెన్ వీ హ్యావ్ రిచ్
0: డ్రెస్. కనుక స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నో అవర్ పొజిషన్ అండ్ దెన్ మెయింటైన్.
0: నీవు ఏ నాటికైనా అభివృద్ధి అవుతావు.
1: యూఆర్ బౌండ్ టు
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
1: Carry on your life based on your
0: ఎన్ని గేలు చేసినప్పటికీ, ఎంత అవమానపరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
1: నెవర్ బి మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్. దే మైట్ పుట్
0: మన అన్నిటికీ ఆత్మనే మనకు ఆధారము.
1: అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ
0: ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినైనా.
1: విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫ్రమ్ నౌ ఆన్.
0: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
1: మదర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ విత్ అప్రోప్రియేట్ సూటబుల్ గుడ్ ఎగ్జాంపుల్స్.
0: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
1: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
0: కష్టపడి చదివినాడు.
1: హీ వర్క్డ్ హార్డ్.
0: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
1: హీ డిడ్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
0: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
1: అండ్ దాట్స్ దేర్ లైకింగ్, దిస్ మై
0: నా ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
1: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్ గార్డ్
0: మీ. దానికి వస్తువు అనాదులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా యందు నిండుగా దండిగా ఉన్నది.
1: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ లోపల తల్లి మరణించింది.
1: ద మీ టైమ్ ద మదర్ డైడ్.
0: కానీ తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ స్టేడ్ విత్ హిమ్ ఆల్ త్రూ.
0: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
1: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీ.
0: ఇది విదేశీయులకు సహజమే.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెం.
0: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
1: షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
0: ఆ ప్రేమ చేతనే, నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
1: ద స్టెప్ మదర్ ఆల్సో సెడ్ డెవలప్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ టాట్ బై యువర్ మదర్.
0: ఆ తల్లి కూడా అదే బోధన చేస్తూ వచ్చింది.
1: ద సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు హిమ్ బై హర్.
0: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
1: లేటర్ హాస్ టేకెన్ డిగ్రీ.
0: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
1: దెన్ హీ ఫౌండ్ ఇట్ హార్డ్ టు క్యారీ ఆన్ ఫర్దర్.
0: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
1: అండ్ హీ కుడ్ నాట్ క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
1: హీ వాంటెడ్ టు టేక్ అప్ సమ్ జాబ్.
0: ఛీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
1: దెన్ హీ థాట్ ఐ డోంట్ వాంట్ ఎనీ జాబ్.
0: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
1: ద వన్ హూ రిలైస్ ఆన్
0: నా స్వశక్తిపై నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్.
0: ఆ వ్యాపారం కూడా ఎట్లా చేస్తాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
1: యాక్చువల్లీ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ డిసీవ్డ్ బై మెనీ పీపుల్.
0: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
1: In this world it's quite natural that many people cannot bear others' progress.
0: ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తూ ఉంటుంది.
1: This has been going on since ancient time.
0: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
1: Because of his full faith in the teaching of the mother, he is not bothered about
0: others. ఆ బిజినెస్ లోపల కూడా ఫెయిల్ అయిపోయాడు.
1: He failed even in that business.
0: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ మెటీరియల్ విత్ హిమ్ అండ్ క్లియర్ ది డెట్.
0: రుణము కంటేను దుఃఖమేది?
1: ఇస్ దేర్ ఎనీ దర్ గ్రేటర్ మిజరీ దెన్?
0: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
1: ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
1: యూ డోంట్ ఫైండ్ గ్రేటర్ గాడ్ దెన్
0: భక్తిశీలం ఏది?
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఎనిమిటీ ద వర్స్ట్ ఆఫ్ ది
0: డే. కంటే ఎక్కువ ధర్మం ఏది?
1: అండ్ కంపాషన్ ఇస్
0: చూడ సంగతి కన్నా చూడ లాభం ఏది?
1: అండ్ వాట్ ఎ ఫ్రెండ్షిప్ ఇస్ గ్రేటెస్ట్ వెల్త్.
0: ఇంతకంటే ఏముంది?
1: వాట్ ఎల్స్?
0: ధరణి అపకీర్తి కంటేను మరణమేది?
1: బ్యాడ్ నేమ్ ఇస్ డెత్.
0: సర్వదా కీర్తి కంటేను సంపదేది?
1: రెప్యుటేషన్ ఇస్ వెల్త్.
0: రుణము కంటేను నన్నకు రోగమేది?
1: ద లోన్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: అండ్ దెన్ స్మరణ చాంటింగ్ గాడ్
0: నమ్మకంతో కూడి ఉంటున్నాడు.
1: అండ్ హీ వాస్ థింకింగ్
0: ఈ రుణము చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మి వేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
1: హీ క్లియర్డ్ ఆల్ ద డెట్స్ బై సెల్లింగ్ అవుట్ ఆల్ ద బిలాంగింగ్స్.
0: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
1: ఫ్రెండ్స్ హూ హావ్ నోన్ దిస్ ఫ్యాక్ట్,
0: ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి,
1: ఎలక్షన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్,
0: నీవు దీంట్లో నిలుచుకో, మేమంత సహాయం చేస్తామన్నారు.
1: దే సెడ్ యు కంటెస్ట్, విల్ హెల్ప్ యూ.
0: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిలుచుకున్నాడు.
1: హీ కంటెస్టెడ్ ద పార్లమెంట్ ఎలక్షన్స్.
0: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
1: హీ వన్.
0: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీలు వారు ఈ లింటన్ చాలా పొగుడుకున్నారు.
1: ఆల్ పార్టీస్ ప్రైజ్డ్ లింటన్.
0: అందరూ చేరి అతన్ని ప్రెసిడెంట్ గా చేశారు.
1: ఆల్ మేడ్ లింకన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అప్పుడే తన తల్లి మాటలు, ఆత్మవిశ్వాసాన్ని చక్కగా గుర్తించుకున్నాడు.
1: యూ కుడ్ అండర్స్టాండ్ దెన్
0: ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఆ యొక్క తల్లి యొక్క మాటలు విశ్వాసం తెచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హి హడ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద
0: తల్లి. చెప్పింది కూడా సత్యమైన మాటనే.
1: వాట్ ఎవర్ మదర్ సెడ్ ఇస్ ట్రూత్.
0: తాను చేసేది కూడా సత్యమైన పనియే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల
1: after becoming president,
0: nalla variki tella variki kontha bhedam kalugutu vachindi.
1: There are some differences between blacks and whites.
0: Tella varu nalla varini chaala himsistu vacharu.
1: The white people started hurting, harming the black
0: people. Negro lantaru kuda Lincoln daggara cheraru.
1: Both assembled, met Lincoln.
0: Sir, maa baadalu kontha nivarana gaavinchu mammalu kuda samananga chuchimani cheppadu.
1: They all wanted him to resolve this problem.
0: లోకంలో అందరూ సమానమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఈక్వల్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
1: దెన్ వై షుడ్ దేర్ బి డిస్పారిటీ?
0: సరే, ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
1: దే నెవర్ వాంటెడ్ దిస్ రేషియల్ డిస్క్రిమినేషన్ టు ఎగ్జిస్ట్ ఎనీ లాంగర్.
0: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈక్వాలిటీ బ్రాట్ హిమ్
0: ఈ విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ చాలా పొగుడుతూ వచ్చారు.
1: ఆల్ నీగ్రో స్టార్టెడ్ ప్రైజింగ్ లింకన్.
0: లోకంలో మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్.
0: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంఘర్షణ జరుగుతుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్.
0: ఎవరైనా మంచి పేరుతో అభివృద్ది వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
1: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్.
0: వారిపైన లేనిపోని కొన్ని ఆపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
1: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
0: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: నిందలు స్థుతులు. ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజధర్మం.
1: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
0: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
1: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
0: మన భారతదేశంలో
1: ఇన్ భారత్
0: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
1: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
0: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: సత్యంతో
0: మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దైత్య పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ఇంపు రాదు.
1: దే ఆల్ థాట్ లైక్ దిస్ వీ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్. వీ సర్వ్డ్ ఎవ్రీబడీ.
0: ఏనాటికైనా పోయేటువంటిదే.
1: God is bound to fall any time.
0: నిన్ను రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
1: Don't go along the wrong direction to safeguard your body.
0: పోనే పోతుంది.
1: It's bound to fall.
0: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
1: But the truth remains once for all.
0: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
1: Struggle for this truth.
0: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing greater than truth.
0: సత్యము నందుండి సర్వంబి సృష్టించే.
1: Having been from the point of truth, the whole creation came.
0: Satyamunanda anage sarva srushti.
1: The creation merges in truth ultimately.
0: Satyama himalayani telamedi kanugunna.
1: There is no other place where there is no truth.
0: Shuddha satvam ide chudaraya.
1: It is the pure unsullied truth that pervades.
0: Ekkada poyinappudiki vaari vaari manobishtamu nerveernappudu vaaru viruddhamaina margaanni praveshistaru.
1: Everywhere when once all their desires are satisfied, they act in a perverted way.
0: Idi vaari dosame kaani naa dosham kaadu.
1: The mistake lies with them, nothing to do with
0: God. Lokamulo bhagavantunu dushinchetunte vaaru entha mandi? Naalugu rakamulainte vaaru.
1: Four people turn against God.
0: Devudantene namakam lenetunte vaaru devunni dushistaru. Idi modati rakamu.
1: The first category are those who don't have faith in God.
0: Vyaktigatamainatunte yokka deenlopala okadu tana snehithu abhirudhi ostuntunte adani chooraleka ochukoleka dveshinchetunte vaaru rendo rakamu.
1: The second category are those of jealousy who could not bear the other's problems.
0: Moodavadi vaaru aashinchinatunte korikanu neraveerakunda povatam valla dveshinchetunte vaaru moodavu vaaru.
1: Third category of those whose desires are not fulfilled, therefore they turn against.
0: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదే అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
1: There are people who are envious watching the progress.
0: ఈ కారణాలు తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకంలో ఎవరు లేరు.
1: These are only the four categories.
0: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
1: This path is so mean, so dirty, so low.
0: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
1: But yet what is the want?
0: Swami, naaki pani cheyali.
1: Swami, you do this for me.
0: Naaki dabbu kavali.
1: I want money.
0: Nenu ee vidhamainatuvanti society pettukuntunnanu.
1: I'm just starting
0: a school.
1: I'm starting a business. I need money now.
0: Nayana, nenu satyame cheptanu. Nayana, nee desham veru. Ee desham veru. Ee desham dabbu aa deshaniki chelladu.
1: Bhagavan tells, you have got your own nation, you should abide by the rules of your country. How can you carry this money to that country? No, impossible.
0: Government nu manam mosam cheyali.
1: And you have to betray, cheat
0: the government.
1: Bhagavan will say no to such things. And then they develop hatred
0: towards it.
1: And they go on denying the divinity. But Bhagavan holds on to his
0: truth.
1: Don't be carried away by the praise or blame.
0: ఎందుకంటే మీ నమ్మకం మీది.
1: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
1: యువర్ ఫెయిత్ డిపెండ్స్ నమ్మకాన్ని
0: ఎవరు కల్పించేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: నమ్మకం మంది.
1: యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవం ఉన్నాడు అంటారు.
1: ది థీస్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
0: కానీ కొంతమంది దైవం లేడు ఉంటారు.
1: సమ్ మే డినై హిమ్.
0: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
1: In fact, you have got faith in God. God exists for you. If you deny
0: yes,
1: him, he doesn't find
0: gaani, Swami ki sarvam, yes, yes, yes.
1: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
0: Yevari manasu varike sachi.
1: You go by your own mind.
0: కనుక దేవుని మనం ఏమాత్రము లెక్క చేయకూడదు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడి.
0: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
1: You hold on to your own faith, cling on to the principle of the spirit and ఆత్మ.
0: దీని దిన అభివృద్ధి పొందటం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
1: People, some people are jealous because they watch the progress.
0: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
1: And jealousy is the worst of the demons possible.
0: ఫలవృక్షంతో ఫలములు కాచి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
1: A fruit-bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
0: అది ఎవరికి కనిపించదు.
1: Nobody would see that.
0: కానీ అది తల్లి వేరును కొట్టివేసినప్పటికీ రెండో దినమే చెట్టు కూలిపోతుంది.
1: And the moment the roots are rotten, the tree falls.
0: అప్పుడు ఈ చెట్టు యొక్క దోషం ఏమిటి?
1: And what is the mistake of the tree then?
0: ఈ అసూయ అనేటువంటి వాడు తన యందు ఉన్నటువంటి ఒక తత్వంను కొంతవరకు గోప్యంగా ఉంచుకొని అది లోపల లోపల ప్రచారం చేస్తూ ఉంటాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
0: దుర్మార్గుల యొక్క తత్వము.
1: ఇట్ ఈస్ వికెడ్నెస్.
0: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
1: ఫ్రమ్ భగవాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్ ఎట్ ఆల్.
0: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
1: అండ్ యూ మే డూ సంథింగ్, యూఆర్ బౌండ్ టు చేంజ్ టుమారో.
0: సత్యం ఒక్కటే.
1: బట్ భగవాన్స్ పాత్
0: అందరూ నా వారే.
1: ఆల్
0: నేను అందరి వాడనే.
1: All belong to Bhagavan. Bhagavan belongs to all.
0: నా యొక్క ప్రాపర్టీ అంతా ప్రేమ ఒక్కటే.
1: His love is the binding principle.
0: ఆ ప్రేమ చేతనే నేను అందరినీ ఆదరిస్తుంటాను.
1: Bhagavan treats everyone with love.
0: ఎవరు వచ్చినా కూడాను నా పైన ద్వేషాన్ని పూని వారు ఆశ్రయించినప్పటికీ వారిని నేను ద్రోస్తూనే ఉంటుంటాను.
1: You may not love him, but yet Bhagavan blesses you.
0: నేను ఈ తప్పులు ఏది కూడా నేను వెతకను.
1: Bhagavan will not search your mistakes.
0: వారి దోషములు అంతకంటే వెతకను.
1: None of your faults either.
0: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
1: Bhagavan goes by the principle of love.
0: ఈ ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వం అందరికీ బోధించాలి.
1: And this principle of unity must be recognized.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
1: Out of this unity you'll develop purity.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
1: And this purity will take you to divinity.
0: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
1: To develop divinity we need purity.
0: ఈ ప్యూరిటీ కావాలంటే,
1: if you want purity,
0: అందరినీ కలిసిమెలిసి ఉండాలి.
1: We should mingle together.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
1: Then you will get the positive result.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
1: We say this is 75th birthday.
0: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
1: Bhagavan is not bothered of the age.
0: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
1: భగవాన్ థింగ్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
1: భగవాన్ ఇస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లోన్.
0: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
1: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ దోస్ దట్ సఫర్. నేను ఎవరి
0: ఏమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
1: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
0: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: You have taken determination anyway.
0: పట్టు చెల్లెడు దాకా తీరకుండు.
1: Hold on until it is fulfilled.
0: అడిగిన ఏదియో అడగనే అడిగితివి.
1: You have asked anyway.
0: అడిగిన విడుదాక విడవకుండు.
1: Until it is given, do not drop.
0: కోరిన దేనియో కోరనే కోరుతిరి.
1: You have requested and begged.
0: కోరిక చెల్లుడుదాక పోవకుండు.
1: And do not leave until it is granted.
0: పోరు పడలేక నేనైన ప్రభు వలయు.
1: He has to bless you out of disgust.
0: వడం తెలియక మీరైన అడుగవలయు.
1: Or you must ask repeatedly.
0: అంతే కానీ
1: only that.
0: ఇంకా మీ అంత మీరు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: To return is not the quality of a devotee.
0: నీవు కోరినటువంటి జల్లేంత వరకు నువ్వు గట్టి పట్టులో ఉంటుంది.
1: Until your desire is fulfilled, hold on with determination.
0: ఇదే మనకు దీక్ష.
1: This is the determination.
0: ఇదే మానవుని యొక్క తపస్సు.
1: This is the penance.
0: తపస్సు అనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
1: Penance does not mean going to the forest, turning your body in the
0: మనం దక్కించుకోవాలి.
1: And consult your desire.
0: సత్యాన్ని కాపాడుకోవాలి.
1: And protect the truth.
0: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
1: Show gratitude.
0: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
1: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇది భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
1: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
1: మెనీ ఆబ్స్టకల్స్,
0: దీన్ని లెక్క చేయకుండా,
1: డోంట్ బి క్యారీడ్ అవే బై దెమ్,
0: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
1: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
1: డెవలప్ యువర్ ఓన్ సెల్ఫ్,
0: నీ ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
1: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్,
0: నీ ఆత్మత్యాగాన్ని నువ్వు చూసుకో.
1: బి రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆత్మని ఎందే ఉన్నది కానీ మరొకరు ఎందు కాదు.
1: ద సెల్ఫ్ ఆత్మా ఇస్ ఇన్ యూ.
0: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
1: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీ వన్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఆత్మా ద స్పిరిట్ ఇస్ యూనిఫామ్.
0: అది ముక్కలు ముక్కలు కాదు.
1: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
0: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
1: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కనుక
1: సో
0: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొలతలు వేయకండి.
1: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith.
0: ఏ మాత్రము మారదు.
1: The faith and age are not related.
0: కనుక అందరియందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
1: ద క్వాలిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్.
0: క్వాంటిటీ వేరువేరుగా కావచ్చు.
1: క్వాంటిటీ మై డిఫర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
1: యూనిటీ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టుడే. To mold the Bharat as an ideal country.
0: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
1: ఆల్ అవర్ లీడర్స్
0: త్యాగం చేసి
1: దే సాక్రిఫైస్
0: పట్టుదలను సాధించుకుంటూ
1: అండ్ దే హావ్ డిటర్మిన్
0: స్వతంత్రాన్ని సాధించారు
1: అండ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
0: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
1: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ టిల్ నౌ.
0: స్వతంత్రాన్ని సాధించే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్?
0: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
1: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ సఫరింగ్ టుడే.
0: ఎక్కడ చూసినా కానీ దేశాలే.
1: వి ఫైండ్ హేట్రెడ్
0: ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు
1: అండ్ దేర్ సో మెనీ
0: ఒక కుటుంబం లోపల 4 దోవలు
1: అండ్ ద సేమ్ ఫ్యామిలీ హస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ వే.
0: ఏ సుఖాన్ని మనం పొందగలము?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్డ్?
0: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది.
1: దిస్ ఇస్ నాట్ ది థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు లర్న్.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ నో ది వన్నెస్.
0: ఈనాడు నమ్మకమే లేనిటువంటి వారికి అంధులైపోతున్నారు.
1: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాజ్ వి లాస్ట్ ది సైట్ ఆఫ్ ఫెయిత్. ఎవరిని
0: నమ్మవద్దు, నిన్ను నీవు నమ్ముతావు కదా.
1: You may not have faith in anybody, at least you should have faith in yourself.
0: అదే దైవం యొక్క ప్రేమ.
1: And that is divine.
0: Confidence in you, confidence in God.
1: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
0: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం.
1: ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ యూ, యూ విల్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు.
1: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గాడ్.
0: దైవం ఒక ప్రత్యేకమైన ఆకారం లేదు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
0: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము.
1: అండ్ దిస్ వెరీ పాజిటివ్ ఐ ఈస్ డివైన్.
0: కనుకనే ఇటు ఏకత్వాన్ని మీరు విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్,
0: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై,
1: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ,
0: ఐకమత్యం చేత,
1: విత్ యూనిటీ,
0: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైన శక్తినైనా మనం సాధించవచ్చు.
1: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్.
0: ఏ మార్గమునైందనే కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు.
1: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు.
1: ద శాంక్టిటీ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఇన్కార్నేషన్స్.
0: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది.
1: దేర్ఫోర్ భారత్ ఈజ్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాం?
1: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్?
0: తప్పు తప్పు తప్పు.
1: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్.
0: తల్లిని గౌరవించాలి.
1: యు హావ్ టు రెస్పెక్ట్ యువర్ మదర్.
0: మాతృదేశము,
1: దిస్ ఇస్ యువర్ మదర్ ల్యాండ్.
0: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము.
1: అండ్ యూ షుడ్ కీప్
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి అరియసి అన్నాడు శ్రీరాముడు.
1: And Rama said, motherland is much greater than the very heaven or paradise. He considers his physical mother and motherland identical. That we have to know and conduct
0: ourselves.
1: You think of Rama, you glorify him.
0: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు?
1: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ? నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్.
0: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు, ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు.
1: యు ఆర్ ఎ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్, యు ఆర్ ఎ జీరో ఇన్ ప్రాక్టీసింగ్.
0: ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు?
1: వై డోంట్ యూ ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ?
0: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
0: ఎక్కడ చూసినా దైవత్వం అనే చెప్తుండాలి.
1: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
0: సేమ్ నాలుగు రకమైనటువంటి మహావాక్యం అందించింది.
1: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం.
0: తత్వం అసి, అది నేను ఒకటే అన్నారు.
1: తత్వం అసి దట్ ద వార్ట్.
0: కానీ అది ఎవరు నటిస్తున్నారు?
1: అండ్ హౌ మెనీ పీపుల్ ఫాలో దట్?
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఇస్ డివైన్.
0: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ కూడా నేనే అన్నారు.
1: దట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇంకా ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్?
0: దైవం అనేటువంటిది ఏకం సత్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: మూడవది అది తానుగానే ఉంటున్నాడు. అయమాత్మ బ్రహ్మ.
1: ద థర్డ్ వన్, అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ అనగా ఇంగ్లీష్ లో అయమ్ ఆత్మ అండ్ బ్రహ్మ అని.
1: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐ ఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయమ్ ఆత్మ.
1: ఐఎమ్
0: బ్రహ్మ.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: దట్ ఈస్ అయమాత్మ బ్రహ్మ.
0: ఇలాంటి సందేహాలను, ఇలాంటి కిటుకైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము.
1: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్.
0: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరు పెట్టడం లేదు.
1: వి జస్ట్ రిపీట్ లైక్ ఎ పారెట్ ఆల్ దిస్ డిక్టా.
0: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము, ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము, కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు?
1: వి జస్ట్ అట్టర్ బట్ వి డోంట్ ఫాలో.
0: ఆచరణలో పెట్టినటువంటి వాక్యములన్నీ కూడా కేవలం అసత్యములే.
1: ఆల్ దట్ యు డు నాట్ ప్రాక్టీస్, ఆల్ అట్టర్
0: ఆడంబరములే.
1: And only pomp and show.
0: అందరి యందు దైవం ఉన్నాడు అని చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి.
1: When once you say God dwells in everyone, you should love all.
0: కానీ మనము చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
1: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
0: చాలా విరుద్ధమైనటువంటి పదములు.
1: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. యూ షుడ్ నాట్ సే.
0: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమి సంభాషణ చేయవద్దు.
1: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
0: వైట్గా ఉంటుండు.
1: బీ సైలెంట్.
0: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
1: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
0: ఎవరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని అసహించవద్దు.
1: Don't be disgusted with anyone.
0: వారిని ఒకటి తూలనాడవద్దు.
1: Don't accuse anybody.
0: ఇది ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఏకత్వాలు.
1: This is the message of Bhagavan to everybody today.
0: అందరినీ నేను ప్రేమిస్తున్నాను.
1: Bhagavan loves all.
0: నాకు ఎవరిపైన ద్వేషం లేదు.
1: Bhagavan doesn't hate anybody.
0: ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: In fact, none would hate him.
0: కనుక నేను నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒకటే.
1: So all of us are children of Bhagavan. All of us are friends of Bhagavan.
0: కనుకనే ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
1: We should practice this principle.
0: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ మీరు పెంచుకోవాలి.
1: This friendship with Lord God we should develop more and more.
0: కనుకనే మనకు గ్రంథం ఏమిది?
1: What is our goal?
0: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
1: And the whole world is the text.
0: అంతరాత్మనే మనకు గురువు.
1: And the spirit is teacher.
0: కానీ గురు మన మిత్రుడు ఎవరు?
1: హూఇస్ అవర్ ఫ్రెండ్?
0: భగవంతుడే మన మిత్రుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
0: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
1: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
0: ప్రపంచమే నా గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
0: నా అంతరాత్మనే గురువు.
1: మై ద సెల్ఫ్ ది స్పిరిట్ ఆత్మ ఇస్ ప్రిసెప్టర్.
0: నిజమైన యొక్క భోగము.
1: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్.
0: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
1: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్, స్పెండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమే భగవత్ స్వరూపము.
1: టైమ్ ఈజ్ ద వెరీ పర్సన్.
0: కాలకాల ప్రపన్నానం కాలక్రమేణ కరిష్యతి అనేది వేదం.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. హీ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
1: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా యందు ఉన్నటువంటి ప్రేమ రెండు కూడా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్, యువర్ లవ్ ఫర్ భగవాన్
0: సర్వభూత
1: భగవాన్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్, ఇన్ ద సేమ్ వేవ్ లెంగ్త్.
0: భూతముల యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందున్నటువంటి ప్రేమ ఒక్కటే.
1: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ది సేమ్.
0: కానీ నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
1: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
0: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
1: భగవాన్స్ లవ్ ఈజ్ బియాండ్ ఆల్ మెటీరియల్, ఈజ్ నాట్ పొసెసివ్.
0: ఇది ప్యూర్, ఇది ఒక విధమైనటువంటి యొక్క ఇది శుద్ధమైనటువంటిది.
1: భగవాన్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ లవ్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమ
1: లవ్ ఇన్ ఎవ్రీవన్
0: కొంత నెగటివ్ గా మారుతుండాలి.
1: సమ్ టైమ్స్ టర్న్స్ నెగటివ్,
0: వాంఛలతో చేరుతుండాలి.
1: బికాస్ ఇట్ ఇస్ రిలేటెడ్
0: టు డిజైర్.
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
0: నాదంతా కూడా పాజిటివ్ నే.
1: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ
0: పాజిటివ్. లేకుండా నెగటివ్ ప్రయోజనం లేదు.
1: Without positive, negative is useless.
0: Negative lekunda positive prajojanam ledu.
1: Without negative, positive is useless.
0: Kanukane I and you are one.
1: So Bhagavan says, I and you are one.
0: Negative ni positive tho kalapandi.
1: And just join God.
0: Ee positive ni mi negative tho cherchukondi.
1: And then take God into you.
0: Manam anubhavinchaleyanatundi okka idi sukaru emi undavu lokamlo.
1: Then there will be no pleasure, no happiness that you cannot experience.
0: Prema swarupulara. ఈ విధమైన యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
1: when we have this internal
0: relationship ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
1: The life is bound to be blissful.
0: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
1: What side sort of bliss? Supreme bliss.
0: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
1: And it is supreme bliss, happiness state.
0: అప్పుడే మనం బ్రహ్మ స్వరూపులైపోతాం.
1: And then you become divine at that
0: level. ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to follow
0: any practice. నీకు ఇష్టమంటే సాధన చేసుకో, తప్పు కాదు.
1: If you really want, follow one spiritual path.
0: ఈ సాధనని నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
1: the spiritual practices give you satisfaction.
0: ఆత్మతృప్తి కాదు.
1: It's not for the satisfaction of the self.
0: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
1: Consider everyone equal.
0: అందరి యందు ప్రేమ తత్వాన్ని పంచిపెట్టు.
1: And share love with everybody.
0: ఇది నిజమైనటువంటి ఒక సాధన.
1: This is the true spiritual practice.
0: Kanuka ye devudaina ye naamamaina anni okate.
1: Any name, any form are one and the same. Ye
0: prabhu ka anek naam.
1: One God has many names.
0: Anek naamam undinappudikani manam ye vidhanga bhavinchali.
1: God has many names.
0: Nee oka dinamu sahasra naamarchana cheyalanukuntunnavu.
1: One day you may worship God in 1000 names.
0: Kaani 1000 manchi gandhamulu anaga poolu techu pettukunnam.
1: And you brought 1000 flowers for worship.
0: Okkokatori Keshavaya Namaha.
1: You say one name and offer flower.
0: Keshavaya Namaha.
1: Another name, offer another flower.
0: Masudaya Namaha. Trivikramaya Namaha. Ee vidhanga okkoka peru cheppi okkoka pushpam vestunnavu.
1: By saying each name you start offering a flower each time.
0: Kaani okkoka peruku okkoka roopam unda akkada.
1: Do you find each form for
0: every name? Okkoka roopamuniki inni perulato meer poojistunnaru.
1: One form is called by many names.
0: Kanukane bhagavantudu ekkada unnadu?
1: Then where is God?
0: సర్వరూపము చేయనటువంటి యొక్క నీ ఎందే ఉంటున్నాడు.
1: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
0: కనుక దీన్ని అంగ పూజ కూడా అని అంటున్నారు.
1: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
0: నేత్రం సమర్పయామి అంటాం.
1: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
0: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము?
1: What a mistake it is to offer such meaning.
0: ఇలాంటి పూజల వల్ల ఏమి తృప్తి మనకు?
1: What satisfaction you have?
0: తృప్తి లేదు.
1: నో,
0: భగవంతుడు కూడా అంగీకరించడు.
1: గాడ్ విల్ నాట్ రిసీవ్ సచ్ ప్రేయర్.
0: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
1: When once you say I offer my eye, do you do that?
0: తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
1: You collect a flower, touch it and then offer to God.
0: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
1: You say I but you offer flower.
0: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
1: In fact you are cheating God.
0: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగము ఎందుకు దైవానికి కావాలి?
1: In fact all the whole body and the limbs are gifts of God.
0: ee dehame neevi.
1: The body,
0: ee angamulo neevi.
1: Limbs,
0: nene nee vaadu.
1: And God belongs to
0: you.
1: And you belong to him.
0: Ninniki oka sambandhani pettukunnappudu ee yokka poojalu manaku akkarledu.
1: When there is intimate relationship you don't need to pray or worship.
0: Antati unnata sthayiki raaneyandi vaallu chinna chinna poojalu chesukochu, tappuledu.
1: Those I have not reached that stage.
0: Dhyananu chesukochu, tappuledu.
1: In this direction of routine meditation worship. Nothing wrong about it.
0: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
1: They all have got to be practiced initially.
0: దురభ్యాసములంతా క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
1: Gradually you should cut short, reduce such practices.
0: ఈ నెగటివ్ భావాలంతా కూడా నువ్వు నిర్మూలన చేయించాలి.
1: Kill, remove all the negative feelings.
0: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop, grow more and more positive thoughts.
0: ఏదో మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో.
1: As along the way somebody
0: దాన్ని విన్నప్పుడు నీవు అది దాన్ని నెగటివ్ గా మార్చుకోవాలి.
1: And then you have to transform it.
0: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
1: ఇన్ వాట్ వే హిస్ కాలింగ్ మీ?
0: తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
1: Many have given me many names.
0: వాడేమో నన్ను దుష్టుడు అని పిలుస్తున్నాడు.
1: And he is calling me bad.
0: అది కూడా ఈ దేహానికి పేరే.
1: This is also the name of my body. అంటే
0: అది కూడా ఈ దేహానికి పేరే.
1: That's also the name of the body.
0: మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
1: If anyone says old man, that's the name of the body.
0: కరు అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లు.
1: All are the names given to the body.
0: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
1: My parents
0: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
1: Friends gave another name.
0: దుష్టులు అంతా ఇంకొక పేరు పెడుతున్నారు.
1: And others gave me nicknames too.
0: ఈ దేహానికి పేర్లు ఎన్ని ఎన్ని పెట్టుకోవచ్చు.
1: This body has many names.
0: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
1: Don't go by the body.
0: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
1: If anyone calls you bad, would you be bad now?
0: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
1: If he calls you bad, try to be free from bad quality.
0: ఎవరే మనం దూషించినప్పటికీ ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: If anyone points out a mistake, try to be free from that mistake.
0: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
1: in this Kali age,
0: మనోభిష్టములు విఫలమైనప్పుడే
1: when desires are not
0: భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
1: They start blaming God.
0: ఇది అన్ని దేశములు ఎందు ఉంటుండాలి.
1: This is there in all countries.
0: కనుక ఇలాంటి తుచ్చమైన అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైన భావాన్ని మనం ఏమాత్రం తీసుకోకూడదు.
1: Don't have such mean, disrespectful, unsacred thoughts.
0: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
1: After all, you have got your own wickedness. We can call it. So,
0: త్యాగరాజ సమయం లోపల
1: in times of Chagaraju
0: chepparu,
1: he said,
0: enta maatramana evaru talchina anta maatrame neevu.
1: God appears in the way you estimate.
0: Evaru ee vidhanga talustaro vaadu aa vidhanga roopondutundi.
1: As you think of him, he manifests.
0: నీవు మంచి భావంతో సంపాదించు ఆ మంచి భావమే నీకు ప్రాప్తిస్తుంది.
1: ఇట్స్ ఆల్ గుడ్ థాట్స్. ఇఫ్ యూ ప్రే టు హిమ్, యూ విల్ ఫైండ్ దట్ మేనిఫెస్టేషన్. ప్రేమ
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. ఎవరిపైనా ద్వేషాలు పెట్టుకోకుండా,
1: డోంట్ హేట్ ఎనీబడి,
0: ఎవరిని మనం నిందించకుండా,
1: డోంట్ అక్యూజ్ ఎనీబడి,
0: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లవ్.
0: అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
1: And if not possible,
0: దూషించడం మాత్రం పెట్టుకోకండి.
1: బట్ డోంట్ హేట్ ఎనీబడి.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
0: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు నెలలు కలిపి చెబుతుంది, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
1: As days pass by, months roll on, years pass by.
0: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
0: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: As all devotees assembled here, birthday has got to be performed.
0: నాకు ఇష్టం లేదు.
1: In fact, Bhagavan doesn't want it.
0: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
1: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
0: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: దేశక్షేమాన్ని మాత్రం లక్ష్యం అందించుకోండి.
1: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
1: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: భారతదేశం అనే బంగారం అనకుండా,
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: పరదేశం అనే గుమ్మున వట్టి అయినా,
1: అండ్ దెన్ వై డూ యూ వాంట్ టు గో అవుట్ సైడ్.
0: బంగారం మన దగ్గర ఉంటుంటే రాగి పిత్తాడి మనం ఎందుకు ఆశించాలి?
1: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డూ యూ వాంట్ ద బ్రాస్ అండ్ కాపర్?
0: సర్వరూపంతో ఉంటుండాలి.
1: అండ్ హీ హస్ గాట్ ఇన్ ఎవ్రీ ఫామ్.
0: కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ,
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
0: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: యూ మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
0: ఆ ప్రేమనే చాలు.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఇనఫ్.
0: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
1: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
0: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
1: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమనే మనం ఆరగించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమం అగును.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది కనెక్షన్ లవ్ టు లవ్.
0: కాన ప్రేమను మీరు గట్టిగా గడిచిన,
1: సో స్ట్రెంగ్త్ ఇన్ ద లవ్.
0: అద్వితీయమునందంగా నలగరు.
1: యూ విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
0: అద్వితీయాన్ని మీరు పొందుతారు.
1: అండ్ యూ దట్ నాన్ డ్యూయల్ effulgence.
0: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
0: ఈనాడు లోకంలో ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్, అగ్రాండైజ్మెంట్, ఎగ్జిబిటరిజం.
0: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
1: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్. లవ్ ఈజ్ జస్ట్ ఎనఫ్.
0: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని,
1: డిజైర్ మే బి ఫుల్ఫిల్డ్,
0: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నేను ఆశించాను ఒక పని.
1: I wanted one
0: అది నాకు కాలేదు.
1: I couldn't.
0: కానప్పుడు వారిపై ఎందుకు ద్వేషించాలి?
1: దెన్ వై షుడ్ యూ హేట్? బికాస్ యువర్
0: ద్వేషించడం వల్ల ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
1: అండ్ దెన్ యూ లూజ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్. సరే,
0: ఈ నష్టము ఈ కష్టము కలిగించడము నా మంచి కోసమే.
1: ద డిఫికల్టీ ద ఫెయిల్యూర్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: కూడా ఏదో ఒకటి మంచి ఉన్నది.
1: దేర్ ఇస్ గుడ్, సంథింగ్ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ లాస్.
0: ఏం చేసినా దాంతో ఒక మంచి ఉంటుంది.
1: ఎనీథింగ్ మైట్ హ్యాపన్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ గో టుగెదర్.
0: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ దీస్ టూ.
0: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
1: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
0: మంచి లేకుండా చెడ్డ జరగదు.
1: అండ్ విత్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపన్.
0: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
1: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
0: కనుకనే రెండింటినీ ఏకత్వంగా తీసుకోండి.
1: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ది ఈక్వల్ మైండెడ్నెస్.
0: సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభ జయాజి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
0: The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది మనకు.
1: And pleasure lies between two pains.
0: కనుక
1: so
0: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
1: Don't have too many desires.
0: ఈ డిజైర్స్ ని తగ్గించుకొని
1: reduce your desires.
0: Divine desires ని పెంచుకుంటే
1: grow desire for God.
0: మనకు హాని కలుగుతుంది.
1: If you have got this divine desire,
0: హాయి చిక్కుతుంది.
1: You'll be very happy.
0: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
1: The worldly responsibilities, obligations will be naturally more and more.
0: ఏదో నా బాధలు నివాళి గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నాను అనుకుంటారు. చాలా పొరపాటు.
1: You think that you are unburdening yourself. It's a mistake.
0: చాలా పొరపాటు.
1: No, it's a mistake.
0: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
1: The more desires you have, you'll be less happy.
0: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
1: When once the desires decrease, the bliss increases.
0: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
1: Why are you not happy?
0: నీ కోరికలు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు.
1: Because desires are growing, increasing day by day.
0: ఆనందం తరిగిపోతుండాలి.
1: And so you are not happy.
0: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
1: When once you put a check or a ceiling on the desire, you'll be happy more and more.
0: మీకు అన్నిటికీ తెలుసు.
1: You all know this.
0: సత్యభామ స్వాంఛచేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
1: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
0: తనలోనే ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
1: అండ్ సత్యభామ
0: శమంతకమని అనేటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
1: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
0: కాబట్టి బంగారంతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
1: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్, షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
0: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే,
1: అండ్ వెన్ షీ వాంటెడ్
0: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
0: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
0: భగవంతుడు బంగారపు చిక్కడు.
1: నో, యూ కెనాట్ బై గాడ్.
0: ధనమునకు చిక్కడు.
1: నాట్ యూ కెనాట్ బై
0: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
1: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ, ద క్వాలిటీ.
0: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
1: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
0: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినారు.
1: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
0: ఇంకా తులసి తీసుకుని తన చేతిలో పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
1: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
0: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
1: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
0: చెప్పేటప్పటికి, చెల్లి నీవు ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
1: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
0: భగవంతుడు ధనములకు చిక్కేటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ బై గాడ్.
0: నీ పవిత్రమైన గుణములకు చిక్కుతాడు అన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్, యువర్ డివోషన్ యూ కెన్ హ్యావ్ హిమ్.
0: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
1: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
0: సత్య
1: సత్య,
0: రూపానికి నామము నామానికి రూపము రెండింటికి సరైన తూకము అన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫామ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కృష్ణ నీ రూపానికి నీ నామే సరైన తూకము అనింది.
1: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫామ్ యువర్ నేమ్ ఈక్వల్.
0: మధ్యలో నారదుడు ఉన్నాడు.
1: నారద,
0: అమ్మా కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
1: అండ్ హి సెడ్ ఐ యామ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫామ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫామ్.
0: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
1: బికాస్ హీస్ అండర్ మై కంట్రోల్.
0: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
1: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫామ్, దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
0: తన దగ్గర ఏం లేదు.
1: షీ హాస్ నథింగ్.
0: ఒక తులసి ఉంటుందా?
1: దాని హాస్ ఓన్లీ తులసి లీఫ్.
0: వేసింది.
1: హి కెప్ట్ ఇట్ ఆన్ ద పెయిన్.
0: పత్రము
1: లీఫ్,
0: పుష్పము
1: ఫ్లవర్,
0: ఫలము
1: ఫ్రూట్,
0: తోయము
1: వాటర్.
0: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
1: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ యు సబ్మిట్ యువర్ డివోషన్
0: తులసి దళమునకు తూగుదువుగాక,
1: యు విల్ సర్టన్లీ బ్యాలెన్స్ ఈక్వల్ టు దిస్ తులసి లీఫ్.
0: అది తులసి దళం వేసినప్పటికి కృష్ణుడు పైకి పోయాడు, తగ్గిపోయింది.
1: దెన్ వన్ తులసి లీఫ్ ఇస్ కెప్ట్ దేర్ హి అవుట్ వెయిట్.
0: అనగా
1: మీనింగ్
0: ప్రేమతో ఇచ్చింది ఆమె.
1: బికాస్ షీ ఆఫర్డ్ ఫుల్ లవ్.
0: ఏమిటి మన పత్రము?
1: వాట్ ఇస్
0: దేహమే పత్రము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ద లీఫ్.
0: పుష్పము హృదయమే పుష్పము.
1: హ్యూమన్ హార్ట్
0: తోయము.
1: వాటర్
0: ఆనంద బాష్పములే తోయము.
1: టియర్స్ ఆఫ్ జాయ్
0: పత్రము పుష్పము ఫలము. ఫలము ఏ ఫలము? మానసిక ఫలము.
1: ఫ్రూట్. వాట్ ఈస్ ది ఫ్రూట్? ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
0: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమే నీ.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఏ డివోటీ.
0: నీవు ఈ తులసి దళమునకు తూగుదూగా.
1: యూ విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసీ లీఫ్.
0: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
1: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సత్యభామ ద వన్ ఆఫ్ డిజైర్ అండ్ రుక్మిణి విత్ డివోషన్. ఆదర్శాన్ని
0: తీసుకుని ఆనాటి నుంచి భగవంతుణ్ణి ప్రేమతోనే పోల్చుతుండాలి.
1: సిన్స్ దెన్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ విత్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ఏ యొక్క అభీష్టం నెరవేర్చుకోవాలన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ డిజైర్ ప్రేమను
0: పెంచుకోండి, మీ అభీష్టం సర్వము సంసిద్ధమవుతాయి.
1: లవ్ విల్ గ్రాంట్ ఆల్ ద బూన్స్.
0: ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: ఇదియే మీకు సరైనటువంటి ఆదర్శము.
1: దిస్ ఇస్ ది ట్రూ ఐడియా.
0: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
1: దిస్ ఇస్ ది మెయిన్ మెసేజ్ టుడే.
0: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్
0: ప్రేమ హృదయులు కావాలి.
1: అండ్ యూ షుడ్ హావ్ ప్రేమ మైలు కావాలి. యు షుడ్ బి పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్
0: అనుభవించాలి.
1: అండ్ యు షుడ్ ఎక్స్‌పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
0: కనుక ఇదియే ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
1: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఇస్ గివింగ్ టు యు దిస్ మార్నింగ్.
0: ఇది ఒక్క ధనమే.
1: దిస్ ఇస్ ది చీఫ్ వెల్త్.
0: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
1: ఇన్ఫాక్ట్ నన్ బిలాంగ్
0: టు మీ. భక్తులు కట్టించారు, భక్తులవే ఇవన్నీ కూడా.
1: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
0: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
1: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
0: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: లవ్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ సోల్.
0: ప్రేమని మీకు ఎంతైనా ఇస్తాను.
1: అండ్ ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
0: కాబట్టి దేహమైనా మీకు ఇస్తాను.
1: అండ్ ఇస్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
0: మీరు ఆనందంగా జీవించండి.
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శవంతులుగా బ్రతకండి.
1: బి ఐడియల్.
0: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
1: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్‌పీరియన్స్.
0: నాకు ఆనందం కాదు.
1: దిస్ ఇస్ నాట్
0: మీ ప్రేమనే నాకు ఆనందము.
1: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: నా ప్రేమనే మీకు సౌభాగ్యము.
1: భగవాన్
0: ధనమే.
1: దిస్ ఇస్ ద చీఫ్ వెల్త్.
0: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
1: ఇన్ఫాక్ట్ నన్ బిలాంగ్
0: టు. భక్తులు కట్టించారు, భక్తులవే ఇవన్నీ కూడా.
1: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
0: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.

0: ఆనందం కాదు.
1: దిస్ ఇస్ నాట్
0: మీ ప్రేమనే నాకు ఆనందము.
1: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: నా ప్రేమనే మీకు సౌభాగ్యము.
1: భగవాన్ లవ్ ఇస్ యువర్ వెల్త్.
0: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
1: భగవాన్ వాంట్స్ us to preserve, sustain, protect this divine law.
0: అందరూ ఈనాడు
1: టుడే
0: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని,
1: యూ షుడ్ హ్యావ్ దట్ పర్మనెంట్
0: పవిత్రమైన జీవితాన్ని,
1: యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ లైఫ్
0: దీర్ఘమైనటువంటి జీవితాన్ని,
1: లాంగ్ లైఫ్
0: సుఖమైన జీవితాన్ని,
1: హ్యాపీ లైఫ్
0: పొందుతుగాక.
1: ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్
0: మీ కష్టములన్నీ కూడా నువ్వు పరిహారం అవుగాక.
1: ఆల్ యువర్ డిఫికల్టీస్ విల్ గో, విల్ లీవ్ యూ.
0: కనుక మీ కష్టములకు యోచించకుండా,
1: డోంట్ బి బాదర్డ్ బై యువర్ ప్రాబ్లమ్,
0: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ హియర్ ఆఫ్టర్.
0: ప్రేమముదిత మనసే కహో.

0: The tongue, being highly skillful, manages to move amidst being surrounded by the sharp teeth. Likewise, man also should learn to conduct himself. Never forget this good word.
1: శంకర్లవారు మానవ జీవితమును గురించి కేవలము ఇది ఒక నాటక రంగం వలె నటించి జీవించి సుఖించి దుఃఖించి మరణించి మాయమవుతున్నాడని ప్రబోధించారు.
0: శంకర టాట్ దట్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ and we are all actors. We act and leave the stage, commencing with birth, growth, ending with death.

0: Bayam, bayam, bayam, bayam, latuku bayam, bayam, bayam, bayam, bayam, latuku bayam.
1: Life is full of fear. It is all of Padmavyuha specially devised. The whole life is full of tears. Is it going to be gift? Are they going to be our relations? There's no destiny. The whole family, household life is totally broken.
0: Itti bhayamulato, itti abhimanamulato, itti aveshanulato, itti ahankaramulato, koodinatvanti ee manavattamulo chikkeetvanti sukham emiti?
1: In this life of attachment, full of agitation and frustration, what is the happiness you get out of it?
0: Ee chikke aanandam kuda nu bhayamto koodinatvanti aanandame.
1: Even this happiness, fraction of it you get, it's also momentary.
0: Nirbhayam anetundi ee jeevithamlo ekkada kanipinchatam ledu.
1: There is no fearless state at any time.
0: Ekkada nirbhayam. Ekkada vairagyamo akkada nirbhayam.
1: Where there is renunciation, there is fearlessness.
0: Aa vairagyam ekkada manaku labhyam avutundi?
1: Where is it possible to cultivate the detachment?
0: Daiva sannidhi endu maatrame vairagyam labhyam avutundi.
1: It's only the proximity of the divine you develop this detachment.
0: Kanuka manavulara,
1: so, oh man,
0: meeru ee bhayamunu dooram gaavinchukoni abhayatvanni ponde nimittamai aatmanuku cherandi, aatma sannidhi cherandi ani prabodhistu vachadu Shankar.
1: So Shankara in his teaching said, run away from the situation of fear so as to be fearless, which is possible only in the spirit or aatman.
0: Akkadiki vellinappude ee bhayam anetundi okka yadarthamu manaku chakkaga artham avutundi.
1: There when once you are in the spirit, you know the reality of
0: sukhamu,
1: fear.
0: Dukkhamu, paapamu, punyamu, labhamu, nashtamu, chikati, velugulu, ivanni kudanu okadani yokka abhavam le, idi pratyekam ichinatundi veru veru kaadu.
1: The sin and the merit, the day and the dark, the profit and the loss is just the another version, the other side of the same coin.
0: Pain and pleasure.
1: The pain and the pleasure.
0: దీనికి మూలాధారం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: అది ఏ ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ.
0: అట్టి ఆత్మను ఆధారం చేసుకుని అనేక విధములైనటువంటివి అక్కడి నుంచినే ఉద్భవిస్తూ వస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఎమనేట్స్, ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఆత్మ.
0: ఇది ఒక పుష్పము.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
0: ఇక్కడ అనేక రేఖలు ఉంటున్నాయి.
1: దర్ మెనీ పెటల్స్.
0: ఈ రేఖలు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: యు ఫైండ్ దెమ్ సెపరేట్.
0: కానీ అన్ని రేఖలు కూడాను ఒకే స్థానం నుండి పుట్టుతూ వచ్చినాయి. చూడండి, ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టుతూ వచ్చాయి.
1: ఆల్ పెటల్స్ అరైజ్ ఫ్రమ్ ద సేమ్ స్టాక్ అట్ ద సేమ్ పాయింట్.
0: ఇది ఏ ఆత్మస్థానము.
1: దట్ మెయిన్
0: ఆత్మస్థానం నుండి అన్ని రేఖలు ఉద్భవిస్తూ వస్తున్నాయి.
1: ఇట్ ద మెయిన్ ప్లేస్, ద స్టార్టింగ్ పాయింట్.
0: కానీ మన ఒకే పుష్పంగా మనం దీన్ని విశ్వసిస్తున్నాము.
1: బట్ యు టేక్ ఇట్ యాజ్ అ సింగిల్ ఫ్లవర్.
0: పుష్పం ఒక్కటే, రేఖలు భిన్నము.
1: Flower is one, but petals are many.
0: ఈ రేఖలన్ని ఒక్కటే, స్థానం ఒక్కటే.
1: Petals are many, but the place of origin is one.
0: అనంతమైనటువంటి సాగరం నందు,
1: infinite ocean,
0: అసంఖ్యాకములైనటువంటి అలలు బయలుదేరుతున్నాయి.
1: Has so many infinite waves.
0: అయితే ఒక అల వలె మరొక అల ఉండటం లేదు.
1: One wave does not look like another.
0: ఒక అల వలె మరొక అల కనిపించటం లేదు.
1: అండ్ వన్ వేవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్.
0: అలలు అనేకంగా ఉంటున్నాయి.
1: దర్ ఇన్యూమరబుల్ వేవ్స్.
0: ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ దేర్
0: రైజ్. దీనికి మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్?
0: అది సముద్రము.
1: ఇట్ ఈస్ ది ఓషన్ ఇట్ సెల్ఫ్.
0: సముద్రం ఒక్కటే.
1: ఓషన్ ఇస్ వన్.
0: అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ వేవ్స్ ఆర్ సెపరేట్.
0: దీనికి రూపనామములు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: దే వేరీ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
0: రూపనామములు భిన్నం కనిపించినప్పటికీ సముద్రంలో ఏ చలి, ఏ తెల్లదనము, ఏ తడి ఉన్నదో ఈ అలలు ఎందుకును ఆ చలి, ఆ తడి, ఆ యొక్క రుచి ఉంటుంది.
1: Therefore, the three fundamental qualities of the mighty ocean being wet and cool and also white in color are equally noticed in a wave.
0: అలల్లో చూచినా తడి ఉంటుండాలి.
1: Wave also is wet.
0: అలల్లో చూచినా చల్లదనం ఉంటుండాలి.
1: It's also quite cool.
0: అలల్లో చూచినప్పటికీ తెల్లదనం ఉంటుండాలి.
1: It's also white in color.
0: సముద్రంలో కూడాను అవే ఉంటున్నాయి.
1: So also in an ocean.
0: సముద్రం యొక్క చుక్క నోట్లో వేసుకుంటే అది ఉప్పుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు టేస్ట్ ద డ్రాప్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇట్
0: అలలోని నీటి బిందువు నోట్లో వేసుకుంటే అది కూడా ఉప్పగానే ఉంటుంది.
1: సో ఆల్సో డ్రాప్ ఆఫ్ ఎ వేవ్ విచ్ ఇస్ సాల్ట్.
0: అయితే ఈ అలల నుంచి కూడా తిరిగి నురుగు వేరే ఆవిర్భవిస్తున్నాయి.
1: వన్స్ అగైన్ దే మర్చ్ బ్యాక్ ఇన్ ది ఓషన్ ఆల్ ద వేవ్స్.
0: ఫోమ్.
1: దే అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు గెట్ ద ఫోమ్.
0: ఈ ఫోమ్ అనేటిదానికి ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ ఫోమ్?
0: దీనికి వేవ్స్ ఏ ఆధారము?
1: అండ్ ఫోమ్ గెట్స్ కలెక్టెడ్ ఓవర్ ది వేవ్స్.
0: ఈ వేవ్స్ ఆధారం ఏమిటి?
1: ద బేసిస్ ఫర్ ద వేవ్స్
0: సముద్రమే ఆధారం,
1: ద ఓషన్.
0: ఈ మూడింటికి ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ప్రైమల్ థింగ్ ఫర్ ఆల్ ది త్రీ?
0: ఆ యొక్క సముద్రమే ఆధారం.
1: ఇట్ ఈస్ ద ఓషన్ అగైన్.
0: కనుకనే సముద్రం నందున్నటువంటి యొక్క జలమే అలలుగా బయలుదేరి అలల్లోనున్నటువంటి యొక్క దినిగే నురుగ్గా బయలుదేరి మూడు రూపాన్ని ధరిస్తుంటుండాలి.
1: అండ్ దేర్ఫోర్ సేమ్ వాటర్ అవుట్ ఆఫ్ ది ఓషన్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ అండ్ ఫైనలీ ద ఫోమ్.
0: అది ప్రత్యక్షము పరోక్షము అనుమానము.
1: వన్ ఈస్ ద డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్, అనదర్ ఇస్ ది ఇండైరెక్ట్.
0: కనుక ప్రత్యక్ష పరోక్ష అనుమానములకు మూల కారణము ఒకే స్థానమే.
1: Therefore, for all the evidences, its only place of origin is one and the same.
0: ఇది అద్వైతము.
1: This is non-dualism.
0: దీనిని దైవత్వానికి త్రిపుటి అన్నారు.
1: This is called Trinity or Triputi.
0: మూడు కూడినటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
1: The atomic principle is this unity of the Trinity.
0: అచిత్ ఈశ్వరత్వం మూడింటి యొక్క భాగమే.
1: The three chit, achit and ishwaratva, all the three unite.
0: Chit anaga jadamu.
1: Chit is water.
0: Each.
1: What?
0: Jadamu.
1: Jadamu. Inert. Inert. Jadamu. Inert.
0: Achit anaga bhavatikamu.
1: Achit is physical.
0: Ishwaratva anaga trikala bhajyam.
1: Ishwaratva is which is changeless.
0: Ee moodintu yokka ekatvame ee yokka jeevitam yokka antarartham.
1: The unity of this Trinity is the inner significance of human life.
0: అది ఒకటి దేహము, ఒకటి మనస్సు, ఒకటి ఆత్మ.
1: The same is body, the mind and atma.
0: బాడీని మనసును ఆధారం చేసుకుని ఉన్నది.
1: Body depends on the mind.
0: మైండ్ ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నది.
1: Mind relies on atma.
0: అన్నింటికి ఆత్మనే ఆధారము.
1: Atma is the main basis for all.
0: కనుకనే ఈ మానవత్వమునకు మూలాధారం ఆత్మనే.
1: Therefore, for the entire human life, the fundamental principle is Atma.
0: కనుక అది అద్వైతము అని బోధిస్తూ వచ్చాడు.
1: That is the teaching of non-dualism.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు,
1: persons who do not understand this truth,
0: ఏదో భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క విషయ మార్గంలో ప్రవేశించి,
1: they go by the fleeting world, the ephemeral world,
0: అనేక విధములైనటువంటి శ్రమల కోర్చి
1: కట్టకడబడకు
0: ఆత్మతత్వాన్ని రియలైజ్ చేసుకుంటున్నారు.
1: And they put themselves to a lot of strain and ultimately realize the principle of Atma.
0: Suddhodhanaku lekaleka oka kumaru puttadu.
1: Suddhodhana had a son after a long long time.
0: Atani peru Siddharthi.
1: His name is Siddhartha.
0: Ee kumaruniki ee prakrutamaina jagattunandu ee vidhamaina tundi yokka kashtamu badha dukkhamu kaliginchukunda chuchukovalani illunu vadili bayatiki pampatam ledu.
1: Suddhodhana never wanted his son Siddhartha to watch any sort of grief or pain or difficulty or trouble in the world, so he has not allowed him to step out of the palace.
0: Okanoka samayam lopala
1: at one time
0: Suddhodhana oka panditunu maharshi raagane ataniki ee pillavanni choopinchadu tandri.
1: He has introduced his son when a great soul, noble soul visited him.
0: Aa mahaneeni vaakku amrita vaakku.
1: What all he says, that noble soul is, will be true.
0: Suddhodhana,
1: he said,
0: ee pillavadu kevalam teevra vairagyaga mari potadu annadu.
1: This great sage said, this boy is going to be a renunciant.
0: Intiye kaadu,
1: not only this,
0: kevalam yavat prajalaku kudanu oka vidhamainatundi sandeshanni andincheetundi yokka swaroopudai potadu.
1: Not only that, he will pass on the message to the entire humanity.
0: Ee maata vinna tachaname శుద్ధోధనుడు చాలా భయపడిపోయాడు.
1: ఆన్ హియరింగ్ దిస్ శుద్ధోధన వాజ్ ఫియర్ స్ట్రికెన్.
0: ఇంకా ఏ దీన్ని చూస్తే ఈ పిల్లవాడికి వైరాగ్యం కలుగుతుందని ఎక్కడికి బయటకు పంపటం లేదు.
1: హీస్ కంప్లీట్లీ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆఫ్ రెనన్సియేషన్, సో హీ డిడ్ అలౌ హిస్ సన్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్.
0: కొంత పెరుగుతూ వచ్చేటప్పటికి 18వ సంవత్సరంలోని వివాహం చేశాడు.
1: As he was aging, at the age of 18, he was
0: వివాహం చేయటమే కాకుండా యువరాజుగా కూడా పట్టం కట్టాడు.
1: And not only he got him married, but he coronated him as the prince of that kingdom.
0: Yuvarajuga tayaraina tarvata,
1: having become a prince,
0: ee Siddharthi,
1: this Siddhartha,
0: prapanchananta chudali, na rajyanni nen chudali,
1: wanted to see his own kingdom of which he is the prince.
0: Raju kevalam antapuramlo kuchovatam kaadu, rajyananta parisilana cheyali.
1: king should not confine himself to the palace.
0: కనుక నేను రాజ్యానికి బయటికి వెళ్తానన్నాడు తండ్రి దగ్గర.
1: So he asked his father to permit him to go around his kingdom.
0: తండ్రి చాలా భయపడుతూనే ఉన్నాడు.
1: The father is completely afraid of the situation.
0: కానీ వివాహం చేసుకున్నాడు కనుక ఎక్కడికి పోడు అనేటువంటి ఒక మూఢ నమ్మకం కలిగింది.
1: He has got some blind faith because the boy is married already, he would not run away.
0: కానీ రథం పైన కూర్చున్నాడు.
1: He sat on the chariot.
0: కొంత ఊరు దూరకు వెళ్ళాడు.
1: He sat on the chariot, went to the outskirts of the kingdom.
0: ఒక వృద్ధురాలు, వంగిపోయినటువంటి వృద్ధురాలు మరొక కర్రం చేత పట్టుకుని వంగి వంగి అదురుతూ నడుస్తూ ఉంటుండాలి.
1: He saw an old lady with hunch, totally bent, walking with the help of a stick.
0: చూచాడు.
1: He saw her.
0: రథసారథిని అడిగాడు, ఏమిటి ఈ మృగము, ఇది చాలా వింతగా కనిపిస్తుండదే అన్నాడు.
1: He asked the charioteer, what is this animal that looks quite funny?
0: కాదు ప్రభు, ఇది ఒక మనిషి, వయస్సు మీరిపోయేటప్పటికీ ఈ విధంగా వంగిపోతుంది, వణుకుడు పుడుతుంది, ఈమె కూడా ఒక మనిషి అని అన్నాడు.
1: The charioteer said, O king, not animal, just a human being. As one ages, there will be bending over
0: there.
1: One
0: shiver, the body shiver. అని ప్రశ్నించాడు.
1: ద కింగ్ ఆస్ విల్ ఎవ్రీ వన్ గెట్ ఇన్ టు దట్ స్టేజ్.
0: రాక తప్పదు.
1: ఎస్ వన్
0: సృష్టి యొక్క నైజము.
1: ఇస్ న్యాచురల్
0: లా ఆఫ్ నేచర్.
1: ఇస్ లా ఆఫ్ నేచర్.
0: కానీ ఇంకా కొంచెం దూరం పోయాడు.
1: హీ ప్రొసీడెడ్.
0: ఒక రోగి ఒక చెట్టు క్రింద కూర్చొని టీబీ రోగి దగ్గుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చాలా అబ్బా అని అరుస్తూ ఉంటుండాలి.
1: హీ సా ఏ టీబీ పేషెంట్ ట్యూబర్క్లోసిస్ వాస్ గాస్పింగ్ ఫర్ బ్రెత్ and suffering.
0: ఏమిటి ఇది, ఎందుకు ఈ అవస్థ పడుతుండాలి అని ప్రశ్నించాడు.
1: ది ఇమిడియట్ కింగ్ ఆస్క్ వాట్ ఇస్ ఇట్ దట్ ద పర్సన్ ఇస్ సఫరింగ్ ఓవర్ దేర్.
0: శరీరముకు అనేక రకములైనటువంటి యొక్క వ్యాధులు ఉంటున్నాయి.
1: బాడీ హస్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
0: ఈ శరీరమే ఒక రోగముల యొక్క గంప.
1: ద బాడీ ఇస్ ద సెంటర్ ఆఫ్ మెనీ డిసీజెస్.
0: కనుక ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు, ఇది ఒక రోగము అన్నాడు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిసీజ్ వన్ వుడ్ బి అఫ్లిక్టెడ్ విత్, నోబడీ కెన్ సే రైట్ నౌ.
0: ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: హూ విల్ సఫర్, హూ విల్ నాట్, నో వన్ కెన్ డిసైడ్.
0: సరే, మనసు కొంచెం మార్పు కలిగింది, ఇంకా కొంచెం దూరం పోయాడు.
1: హిస్ మైండ్ చేంజ్ టు సర్టెన్ ఎక్స్టెంట్ యట్ హీ ప్రొసీడెడ్.
0: ఒక డెడ్ బాడీని బాగా ఒక దీనికి చుట్టి నలుగురు మోసుకుంటూ శ్మశానానికి తీసుకుని పోతున్నారు.
1: హి సా ద డెడ్ బాడీ క్యారీడ్ బై ఫోర్ పీపుల్ టు ద ఫ్యూన్ క్రిమేషన్ గ్రౌండ్.
0: సారది, ఏమిటి అది మోసుకుని పోతుండేటువంటిది అన్నాడు.
1: యా చారిటీర్, వాట్ ఇస్ దట్ దే ఆర్ క్యారీయింగ్?
0: అది శవం ప్రభు అన్నాడు.
1: హి సెడ్, ఓకే,
0: శవం అంటే డెడ్ బాడీ, ప్రాణము లేనటువంటిదే శవము.
1: యాస్, వాట్ ఇస్ ద డెడ్ బాడీ? హి సెడ్, ద వన్ వితౌట్ లైఫ్ ఇస్ ద డెడ్ బాడీ.
0: మనము మనం శివం.
1: Whereas we are Sivam.
0: Sivam anaga pranam untundadi.
1: Sivam means the one with life.
0: Aa pranam lenatundade Sivamu.
1: When once there is no life, it is Sivam.
0: Aa pranam tirigi potundi andarki potunda ani prashninchadu Siddharthi.
1: Siddhartha asked, will everyone die like that?
0: Tappinadi kaadu.
1: No one can escape.
0: Ippudu oka paryayamu aa pranam potundi annadu.
1: No one can escape. One time or other, one is bound to die.
0: Vinnadu.
1: He heard this.
0: Inka tana tour ni cancel chestunnadu.
1: He dropped his tour any longer.
0: Intiki vachadu.
1: He returned home.
0: Bhojanam cheyaledu.
1: He didn't eat that night.
0: Ratri pandukunnadu.
1: He slept.
0: Nidra raledu.
1: He couldn't sleep well.
0: Kani bharya Yashodhara kumarudu pandukunnaru.
1: But there by his side, present wife Yashodhara and also son.
0: Chuchadu oke drishtito chuchadu.
1: He just looked at them.
0: Sarvam dukkam dukkam దుఃఖం అన్నాడు.
1: దెన్ హీ స్టేటెడ్, ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్ బట్ గ్రీఫ్ అండ్ గ్రీఫ్ అండ్ గ్రీఫ్ అలోన్.
0: సర్వం భయం భయం భయం.
1: ద సెకండ్ హీ సెడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫియర్ అండ్ ఫియర్ అండ్ ఫియర్.
0: సర్వం అనిత్యం అనిత్యం అనిత్యం.
1: దెన్ హీ సెడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్ ఫ్లీటింగ్ చేంజింగ్.
0: సర్వం శూన్యం శూన్యం శూన్యం అన్నాడు.
1: దెన్ హీ డిక్లేర్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ఎంప్టీనెస్ ఎంప్టీనెస్
0: వెళ్ళాడు.
1: And then he left and left the home.
0: ఈ తీవ్ర వైరాగ్యము చూచారా, మనం ఎన్నో రోగులను చూస్తున్నాము, ఎన్నో వృద్ధులను చూస్తున్నాము, ఎన్నో శవాలను చూస్తున్నాము, కానీ అందరికీ ఈ వైరాగ్యం కలగలేదు.
1: తీరిస్క
0: సిద్ధార్థికి మాత్రమే కలిగింది.
1: తీరిస్ ఇంటెన్స్ రెనన్సియేషన్ We come across many sickly people, old people and dead bodies. It was only given to Siddhartha to be an ascetic finally.
0: Atti indriya nigrahani kaligetvanti oka shakti ni sadhinchalante adi oka bhagavat anugrahame kavali.
1: One can have total sense control only with the divine grace.
0: Adhe vidhamgane oka rajakumarudu aranyaniki shikarathame velladu.
1: A prince went to the forest.
0: వెళ్ళి చాలా తిరిగి తిరిగి అలసిపోయాడు.
1: హీ వెంట్ రౌండ్ అండ్ హీ వాస్ టైర్డ్.
0: అలసిపోయి ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు నీటి కోసమని.
1: యాస్ హీ వాస్ థర్స్టీ హీ స్టెప్డ్ ఇంటూ ఎ హెర్మిటేజ్ ఫర్ వాటర్.
0: ఆ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి ఒక స్వాములు వారు, ఎవరండి మీరు అని ప్రశ్నించాడు.
1: ఎ సేజ్ రిసైడింగ్ ఓవర్ దేర్ ఇన్ ద హెర్మిటేజ్ ఆస్క్డ్, హూ ఆర్ యూ సర్?
0: నా పేరు జితేంద్రియుడు.
1: హీ సెడ్ మై నేమ్ ఇస్ జితేంద్రియ.
0: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: జితేంద్రియ
0: రాజ్యం నుంచి వచ్చాను.
1: హీ సేడ్ ఐ బిలాంగ్ టు ద జితేంద్రియ కింగ్డమ్
0: అన్నాడు.
1: హీ సేడ్
0: కానీ నాకు నీరు కావాలి అన్నాడు.
1: ఐ వాంట్ వాటర్.
0: నీరు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు.
1: హీ ఆఫర్డ్ హిమ్ వాటర్ అండ్ హీ డ్రాంక్ అండ్
0: కానీ పేరుకు తగిన ప్రవర్తన ఉందన్నారా అని విచారించాడు ఈ సన్యాసి.
1: దిస్ స్టేజ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ వెదర్ ది కాండక్ట్ ఈస్ ఇన్ అకార్డెన్స్. పేరు
0: ధర్మరాజు పెనువే పవిత్రుండ్రు. ఒకరి పేరు ధర్మరాజు అని పెట్టుకుంటుంటాడు, వాడంతా ధర్మమే చేస్తుంటాడు.
1: వన్ హ్యాస్ ద నేమ్ ఆఫ్ ఎ ధర్మరాజు, వన్ ఆఫ్ రైచియస్నెస్, బట్ ఆల్ హిస్ కాండక్ట్ ఈస్ అన్ రైచియస్, టోటలీ ఆపోజిట్.
0: అదే విధంగానే త్యాగరాజు అతనికి పేరు పెట్టారు.
1: వన్ హ్యాస్ ద నేమ్ ఆఫ్ త్యాగరాజు, వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: పేరు తగినగా ప్రవర్తించాడు.
1: అండ్ హిస్ కాండక్ట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ టు ద నేమ్.
0: ఇతను జితేంద్రియ అని పేరు పెట్టుకున్నాడు.
1: హిస్ నేమ్ ఇస్ జితేంద్రియ.
0: ఇతను జితేంద్రియుడు తగినటువంటి రీతిగా తన ఆచరణలో చూపగలడా?
1: హ్యాస్ హీ సెన్స్ కంట్రోల్?
0: తన రాజ్యం పేరు కూడా జితేంద్రియ రాజ్యం అంటున్నాడు.
1: హిస్ నేమ్ ఈజ్ ఆల్సో జితేంద్రియ కింగ్డమ్.
0: అక్కడికి వెళ్ళాడు.
1: హీ వెంట్ దేర్.
0: ఏం చేస్తున్నాడు ఈ పిల్లవాడి బట్టలంతా తీసుకుని తన సన్యాస వస్త్రములంతా పిల్లవాడిని కట్టి, బాబు 2 దినాలు మీరు ఇక్కడ ఉండండి, నేను ఉదట పోయి వస్తానని ఆ బట్టలు తీసుకుని దానిపైన అంతా ఎర్రని రంగు చల్లుకొని ఆ బట్టలు తీసుకుని పోయాడు జితేంద్రియ రాజ్యానికి.
1: ద సేజ్ మేడ్ ద ప్రిన్స్ వేర్ ద ఆకర్ రోబ్స్ వైల్ ద సేజ్ కలెక్టెడ్ ద డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ అండ్ స్ప్రింకిల్డ్ రెడ్ కలర్ ఆన్ దట్.
0: సింహద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ వాచ్ మ్యాన్ ఉంటారు సిపాయిలు.
1: దేర్ ద మెయిన్ గేట్ ద సిపాయిస్ విల్ బి దేర్.
0: ఈ సన్యాసి వచ్చాడని చెప్పి వారు నమస్కారం అన్నారు.
1: వాచింగ్ ది సన్యాసి కమింగ్ ఓవర్ దేర్ దే సల్యూట్.
0: ఆయన ఒక వార్తను చెప్పే నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను.
1: హీ సెడ్
0: ఈ వార్తను రాజుగారికి తెలియజేయండి అన్నాడు.
1: ఐ హావ్ కమ్ హియర్ టు కమ్యూనికేట్ ఎ మెసేజ్, ప్లీజ్ కన్వే టు అవర్ కింగ్.
0: యువరాజు మృగముల చేత చిక్కి మరణించాడు.
1: ద ప్రిన్స్ వాస్ కాట్ బై వైల్డ్ యానిమల్స్ అండ్ దేర్ హీ డైడ్.
0: అతని దుస్తులను ఇదిగో తీసుకుని వచ్చాను అని చూపించాడు.
1: అండ్ హియర్ ఆర్ హిస్ క్లోత్స్, ఐ బ్రాట్ దెమ్ విత్ మీ.
0: అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ చెప్పాడు.
1: ద వాచ్మ్యాన్ సెడ్,
0: నవ్వినాడు.
1: హీ సింప్లీ స్మైల్డ్.
0: గుడ్డలు ఎందుకు తెచ్చావు ఇవి ఇక్కడ?
1: Why have you brought clothes here?
0: ఎవరికి మరణం లేదు.
1: Who is going to escape from death?
0: పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను మరణించక తప్పదు.
1: Those who are all born are bound to die.
0: జననమునకు ప్రక్కనే మరణం ఉంటుంటారు. రెండు ఒకే పర్యాయమే పుట్టి వస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా పుట్టి రావటం లేదు.
1: The birth and death follow. They are born at the same time.
0: జననముతోనే మరణం కూడాను చేరి వస్తుంటుంటారు.
1: The birth and death follow each other.
0: ఈ మోడర్న్ ఏజ్ లోపల కూడాను,
1: in this modern age,
0: చాలా మంది మీరు చూచారో లేదో ఈ రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి.
1: మోస్ట్ ఆఫ్ యూ హావ్ నోటీస్డ్ ఆర్ నాట్, యు ఫైండ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్.
0: అక్కడంతా కూడాను ఈ యొక్క బాక్సెస్ అంతా తయారు చేస్తుంటారు, వ్యాగన్స్.
1: దేర్ దే మ్యానుఫ్యాక్చర్ వ్యాగన్స్.
0: ఈ వ్యాగన్స్ అంతా ఒక్కొక్క దగ్గరికి అవసరం వచ్చిన దగ్గరికి పంపిస్తుంటారు.
1: దీస్ వ్యాగన్స్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ వేర్ ఎవర్ దే ఆర్ నీడెడ్.
0: దానిపైన రిటర్న్ అని ఒక నంబర్, ఒక డేట్ పెట్టి పంపిస్తుంటారు.
1: దేర్ ఆన్ ఎవ్రీ వ్యాగన్ దే ఇట్ విల్ బి రిటర్న్ లైక్ దిస్, రిటర్న్ ద డేట్.
0: ఈ బాక్స్ ఫలాన్ డేట్ లోపల మీరు రిటర్న్ పంపించాలా.
1: దిస్ వ్యాగన్ మస్ట్ బి రిటర్న్ బ్యాక్ ఆన్ ద డేట్ స్పెసిఫైడ్.
0: మన యొక్క సంబంధమైనటువంటి యొక్క ఈ రైల్వే దేహంలో అనేటువంటి ఈ కంపార్ట్మెంట్ కు ఇక్కడ కూడా ఉంటుండాలి, కానీ కనిపించడం లేదు ఆ రిటర్న్ అనేటువంటి.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఆల్సో రైల్వే వేగన్ హ్యాస్ గాట్ ద నేమ్ ఆఫ్ రిటర్న్ బట్ వీ డోంట్ సీ.
0: ఈ మాదిరి చావక తప్పదని చెప్పేటప్పటికీ ఎవరో వీడు యువరాజు పైన దేశంగా ఉన్నాడేమో అని తాను భావించుకొని తిరిగి లోపలికి వెళ్ళాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ అట్ ద ఆన్సర్ అండ్ హీ స్టిల్ హ్యాస్ గాట్ ఇన్.
0: రాజు దగ్గరికి వెళ్ళాడు.
1: హీ వెంట్ టు ద కింగ్.
0: రాజా,
1: ఓ కింగ్,
0: నీ కుమారుడు మరణించాడు.
1: యువర్ సన్ డైడ్
0: అని ఏడ్చిరాడు.
1: హీ క్రైడ్.
0: ఈ సన్యాసి ఏడిస్తే రాజు పక్కులు నవ్వుతున్నాడు.
1: వెన్ దిస్ ఎసెటిక్ క్రైడ్ ద కింగ్ స్టార్టెడ్ లాఫింగ్.
0: మీరు ధరించినది కషాయ వస్త్రము.
1: యూ హ్యావ్ వార్న్ కాకర్ రోబ్స్.
0: కానీ మీ మాటలు కషాయంగా ఉంటున్నాయి.
1: But your words are not appropriate.
0: Enduku yechadaniki kaaranam em undadi?
1: Why do you cry?
0: Idi yechavalsinatundi kaade.
1: This is not anything that calls for crying.
0: Vicharinchavalsinatundi kaadu.
1: Nothing to be worried or bothered.
0: Oka chettu paina sayankalam aneka pakshalu vachi vaalipothuntayi.
1: We find many birds resting on the branches of trees every evening.
0: Tellavaru ayyetappudiki ye pakshalu vaatiki pakshiki egiripothuntayi.
1: By early hours of the morning they fly.
0: Oka chettu paina kurchunnatundi pakshalaku andariki ye sambandha bandhavyam untundadi.
1: What sort of relationship exists between birds that rest on branches?
0: కాబట్టి నా కుటుంబము అనేటువంటి చెట్టు పైన అన్ని అంత వాళ్ళనైనా, భార్య, బిడ్డలు, కొడుకు, కోడళ్ళు, అందరూ పక్షులు అనేటువంటి వాళ్ళనై.
1: సో ఆన్ ద ట్రీ ఆఫ్ మై ఫ్యామిలీ సో మెనీ బర్డ్స్ ఆర్ రెస్టింగ్.
0: ఎప్పుడు ఏ పక్షి ఎగిరిపోతుందో,
1: విచ్ బర్డ్ గోస్ ఇన్ విచ్ డైరెక్షన్,
0: దీనికి
1: హూ కెన్ సే?
0: విచారించిన అవసరం లేదు.
1: దెన్ వై డు యు వరీ?
0: ఇది సహజము.
1: ఇట్స్ లా ఆఫ్ నేచర్.
0: బా, ఎంత కఠినడు ఈ రాజు అనుకున్నాడు. తిరిగి రాణి గారిని చూడటానికి వెళ్ళాడు.
1: Then he was surprised at the words of the king and he wanted to
0: తల్లి ఏ విధంగానైనా దుఃఖపడుతుంది, తప్పినది కాదు అనుకున్నాడు మనసులో.
1: And he thought in his mind the mother will certainly cry for the loss.
0: తల్లి, ఇదిగో మీ కుమారుడు మరణించాడు, దుస్తులు ఇవిగో అని చూపించి
1: said, oh mother, your son died, here are his clothes.
0: ఆమె కూడా పక్కన నవ్వింది.
1: She too laughed at once.
0: సన్యాసి, మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీకు కూడా ఈ అభిమానం ఎందుకు?
1: Oh sage, you have given up everything, what sort of attachment you have? Why?
0: Aatmapuriki madhya margamlo aneka mandi prayanalu chestuntaru, madhya chatralo kontha mandi aagutuntaru.
1: Many people as they travel, some stop their travel and stop and come to stand still there.
0: Aa chatramlo raatri aagutaru, tellavaru lestani evaru paatiki vaallu vellipothuntaru.
1: Some stay there in the chowltree while others will pass on.
0: కనుక జీవితం ఒక చత్రం వంటిది.
1: సో లైఫ్ ఇస్ ఎ చౌల్ట్రీ.
0: ఈ చత్రంలో అందరూ చేరారు.
1: ఆల్ అసెంబుల్ దేర్.
0: ఈ దేహాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వదులుతుందో ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు ద బాడీ ఇన్ దిస్ మూమెంట్.
0: చింతన అవసరం లేదు అన్నాడు.
1: సో యూ డోంట్ నీడ్ టు గ్రీవ్ ఎనీ మోర్.
0: సరే, ఇంకా వారి భార్య ఉంటుండాలి కదా, తప్పక ఆమె ఏడుస్తుంది అనుకున్నాడు.
1: దెన్ ద సేజ్ థాట్ దట్ హి హస్ గాట్ ద వైఫ్, షీ ఇస్ బౌండ్ టు క్రై నౌ.
0: తీసుకుని వెళ్ళి, తల్లి, మీ యొక్క పతి మరణించాడు అని చెప్పి
1: చెప్పి. హి సెడ్, లుక్ హియర్, యువర్ హస్బెండ్ డైడ్.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
0: వర్షం లోపల గాలికి చెట్టు కొమ్మలు రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హెవీ రెయిన్ ద బ్రాంచెస్ బ్రేక్.
0: అక్కడ ప్రవాహం కూడా జరుగుతుంటాది.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్
0: ఎక్కడో ఒక అడవిలో కొట్టుకుని నుంచి వచ్చిన ఒక్కర్ర, మరొక అడవి నుంచి కొట్టుకుని వచ్చిన ఒక్కర్ర, రెండు కర్రలు ప్రవాహంలో చేరుతుంటాయి.
1: We find the two different logs of wood running along the current of water.
0: కలుస్తుంటాయి, తర్వాత వీడిపోతుంటాయి, కలుస్తుంటాయి, వీడిపోతుంటాయి.
1: They go together at one point and get separated.
0: ఈ సంసారం అనే సాగరం లోపల నేను ఒక అడవి కర్ర, ఆయన ఒక అడవి కర్ర, ఇరు కర్రలు రెండు చేరినాయి, కానీ కలిసినాయి, వీడిపోయినాయి, కలిసినాయి. దీనికి ఎందుకు ఇంత విచిత్రం? ఇదేం ఆశ్చర్యం కాదే అనింది ఆమె.
1: In this going together,
0: మమకారం లే మూల కారణాలు.
1: For all this is attachment and possessiveness that are responsible.
0: అంతే కాని అవస్థలు ఏ మాత్రము భేదం కాదు.
1: There is nothing wrong with the position or the plight.
0: అవస్థలు సహజమే.
1: That is the law of nature.
0: కనుక ఇదంతా కూడా మనం విచారించిన అవసరం లేదు.
1: So we don't need to worry about it.
0: సరే అనుకున్నాడు. అందరినీ పరీక్ష చేశాను, ఇది నిజంగా జితేంద్రియ రాజ్యమే అనుకున్నాడు. తిరిగి ఆ రాజకుమారుని పరీక్ష చేయాలి కదా.
1: Having examined everybody in that Jitendriya kingdom, having been satisfied, he want to test the prince.
0: Rajakumara, pararajulu vachi mee rajyam paina padi rajyanni swadhinam chesukoni mee amma nannalu kuda cherasallo pettesaru, chaala avasthala palayipothunnaru, tatchame nee vellu varini vidipinchu, varatho yuddham cheyi annadu.
1: The sage told the prince, oh prince, the kings of the neighboring kingdoms conquered, invaded and they imprisoned your parents. Better you go back and rescue them.
0: అప్పుడు ఆ కుమార్ రాజా చెప్తున్నాడు.
1: అండ్ ద ప్రిన్స్ స్టార్టెడ్ టెలింగ్,
0: అంతా దైవ సంకల్పమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
0: ఆ రాజ్యాన్ని నేను పుట్టే సమయం తెచ్చుకున్నానా?
1: డిడ్ ఐ బ్రింగ్ ద కింగ్డమ్?
0: నేను పోయే సమయంలో తీసుకుని పోతానా?
1: విల్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్ విత్ మీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్?
0: నేను పోయి దీన్ని యుద్ధం చేసి జయించాలనా? అది నా రాజ్యం కాదు.
1: వై షుడ్ ఐ గో అండ్ ఫైట్ అండ్ విన్?
0: నా రాజ్యం ఆత్మ సామ్రాజ్యమే. నా రాజ్యము,
1: మై కింగ్డమ్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆత్మ సామ్రాజ్యం నిమిత్తమే నేను పోరాడుతున్నాను.
1: I am just struggling hard for the kingdom of the
0: spirit. Adi kingdom of heaven.
1: That is the kingdom of heaven.
0: అది నాకు లభ్యం కావాలి.
1: దట్ ఐ షుడ్ గెట్ ఇట్.
0: దాంతో పోరాడితే లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ నాట్ ద వన్ బై ఫైటింగ్.
0: ప్రేమతో దానిని సాధించాలి.
1: యు షుడ్ యు కెన్ ఓన్లీ అచీవ్ త్రూ లవ్.
0: కాబట్టి ఈ రాజ్యాలంతా నాకు అక్కర్లేదన్నాడు.
1: సో ఐ డోంట్ వాంట్ దీస్ కింగ్డమ్స్.
0: అప్పుడు ఆ సన్యాసి ఈ కుమార రాజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: అండ్ ఇన్ ది స్టేజ్ ప్రోస్ట్రేటెడ్ టు దిస్ ప్రియ.
0: మేము సన్యాసులుగా వేషాలు వేసుకున్నాము.
1: ఐ థింక్ దట్ ఐ యామ్ ఎ
0: వేషానికి తగినటువంటి ఒక ప్రవర్తనలు మాలో లేవు.
1: వి హావ్ ద డ్రెస్ ఆఫ్ ఎ రెనిషెంట్ బట్ నాట్ ఆఫ్ కాండక్ట్.
0: సంసారంలో నిజమైనటువంటి వైరాగ్యం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్ హూ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: శంకరాచార్యులు ఒక చక్కని ఒక ఉదాహరణ తీసుకున్నాడు.
1: శంకరాచార్య హస్ పిక్డ్ అప్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు టీచ్ దిస్.
0: ఒక నటకుడు
1: ఎన్ యాక్టర్
0: ఒక శంకరాచార్య వేషం వేసుకుని
1: ఇన్ ది డ్రెస్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకరాచార్య
0: రాజసభలో ప్రవేశించాడు.
1: హి ఎంటర్డ్ ఇన్ టు ఎ కోర్ట్.
0: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రవేశించాడు.
1: He started chanting various things, saying that there is no father, no mother, no property, nothing. Be careful, be careful. That's what he was chanting as he stepped into that open court.
0: Rajagaru vachi umatasanam ichadu.
1: King made him
0: kuchunnadu chakkani aadhyatmikanga aatmatattvani ekatvani advaitani chakkaga bodhinchadu oka ganta sepu.
1: He gave a spiritual discourse for one full hour on the principle of non-dualism, unity and oneness.
0: అంతా సభ పూర్తి అయిన తర్వాత
1: రాజు
0: ఆజ్ఞను పురస్కరించుకుని మంత్రి వారు ఒక తట్టలో బంగారు కాసులు పోసుకుని తీసుకుని వచ్చారు.
1: బేసింగ్ ఇన్ రెస్పాన్స్ టు ద కమాండ్ ఆఫ్ ద కింగ్ ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్.
0: ఇదిగో మీ యొక్క గోల్డెన్ వర్డ్స్.
1: యువర్ వర్డ్స్ ఆర్ గోల్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వర్డ్స్ మేము వినగలిగాము.
1: వీ కుడ్ హియర్ యువర్ సీక్రెట్ వర్డ్.
0: బహుమతిగా ఇస్తున్నానన్నాడు.
1: వీ ఆర్ ఆఫరింగ్ దిస్ గిఫ్ట్ టు యూ.
0: మాకు ఇది అక్కర్లేదు.
1: He said, I don't want this.
0: నేను వేసినది ఏమిటి?
1: What is it I have put on?
0: నేను సన్యాసిని.
1: I'm a sannyasi.
0: సర్వసంగ పరిత్యాగే సన్యాసి యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main feature of a sannyasi is to give up everything in this world.
0: నేను మీ బహుమానం నిమిత్తమే నేను రాలేదు.
1: I have not come here for these gifts.
0: మీ బహుమానం నాకు అవమానము.
1: The gift is a matter of shame to me.
0: కనుక నాకు అక్కర్లేదు అన్నాడు.
1: I don't want.
0: వెళ్ళినాడు.
1: He went.
0: రెండవ దినము
1: సెకండ్ డే
0: ఆ నటకుడే
1: ద సేమ్ యాక్టర్
0: నర్తక వేషం వేసుకుని వచ్చాడు. డాన్సర్.
1: హి కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ డాన్సర్ నెక్స్ట్ డే.
0: మంచిగా స్త్రీ వలె అలంకారం చేసుకున్నాడు.
1: హీ హాస్ డెకరేటెడ్ హింసెల్ఫ్ లైక్ ఎ బ్యూటిఫుల్ లేడీ.
0: వచ్చాడు, నృత్యం చేశాడు ఆ సభ లోపల.
1: అండ్ స్టార్టెడ్ డాన్సింగ్.
0: సభలో ఉండినటువంటి వారందరూ కూడా తన్మయత్తున అయిపోయినారు.
1: ఆల్ గాట్ దెంసెల్ఫ్ లాస్ట్ ఎంజాయింగ్ దిస్ డాన్స్.
0: భూమిని తగిన కాలు తాళం విడిచిన చెయ్యి ఈ విధంగా నాట్యం ఆడాడు.
1: The movement sort
0: of kaadam paadamulu talabu oka bhoomi paine nilavaledu.
1: In fact the tune and the rhythm was so like that the feet didn't stand on earth.
0: Ee nrutyamu chustu undinatundi raju attane stambinchi poyadu.
1: The king was very much surprised watching this dance performance.
0: Kaani mantru chaala telivitetulu kalavaru.
1: But ministers are high
0: aanati mantrulu.
1: Ministers of those days anyway.
0: Jagrata paddadu andukosame mantrulu pettukuntuntaru.
1: That's very purpose. Of having ministers in a court.
0: రాజుకు తెలియకపోయినప్పటికీ రాజుకు తలపైన వజ్ర వైడూర్య మలక్త మాణిక్య గోమేధిక పుష్పరాగాలతో కూర్చున్నటువంటి ఒక బంగారు కిరీటం ఉంటుంది.
1: The king will have a crown of precious gems.
0: కానీ తల లోపల రాళ్ళు ఉంటాయి.
1: But inside the head there will be stones.
0: అందుకోసమే వాళ్ళకి సలహాలు ఇచ్చే కోసం మంత్రులని పెట్టుకుంటారు.
1: Therefore they have ministers to advise them.
0: వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంటది రాజులకు.
1: ద కింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూజువల్లీ.
0: అందువల్ల రాజు చక్కగా గుర్తించాడు.
1: సో కింగ్ కుడ్ నో వాట్ ఆల్.
0: గుర్తించి నిన్నటి దినం వచ్చినటువంటి ఈ యొక్క శంకరాచార్య వేషం వేసుకున్నటువంటి నటుడే ఇతను అనుకున్నాడు.
1: హీ కుడ్ ఫైండ్ అవుట్ దట్ ద సేమ్ యాక్టర్ హూ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకర యెస్టర్డే ఈజ్ అగైన్ హియర్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ దిస్ డాన్సర్ టుడే.
0: రాజు గారి ఆజ్ఞ ప్రకారము తిరిగి బంగారు కాసులు తీసుకొచ్చి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు.
1: As king commanded, the minister brought gold coins as a gift.
0: రాజా, నా నర్తనకు ఇంత మాత్రమేనా బహుమానము? నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నాడు.
1: Then the dancer said, after all, is this the gift you are going to offer for my grand performance? I want more.
0: నిన్నటి దినం మీరు సన్యాసి వేషంతో వచ్చారు, నాకు అక్కర్లేదన్నావు. ఈనాడు ఇంకా ఎక్కువ కావాలంటున్నవి, ఏమిటి దీని యొక్క అంతరార్థం అన్నాడు.
1: దెన్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, యెస్టర్డే ఇన్ ద రోల్ ఆఫ్ ఎ రెనన్షియంట్ యూ సెడ్ నో ఐ డోంట్ వాంట్, టుడే యూ వాంట్ మోర్, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్?
0: అప్పుడు ఆ నర్తకి చెప్పింది.
1: దెన్ ద డాన్సర్ సెడ్,
0: వేషము తగినటువంటి ప్రవర్తన దీనికి అత్యవసరము.
1: ద బిహేవియర్ ఇన్ అకార్డెన్స్ టు ద డ్రెస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుకనే నామము తగినటువంటి యొక్క నడతలు చాలా ప్రత్యేకము.
1: దేర్ఫోర్ ద కండక్ట్ ఆల్సో షుడ్ బి ఇన్ ట్యూన్ విత్ ద నేమ్. ఐ యామ్ ఎ డాన్సర్,
0: నా నామము తగినటువంటి యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సింది.
1: దేర్ఫోర్ ఇస్ ద డాన్సర్ ఐ హావ్ డిజైర్.
0: అతను సన్యాసం ఆ నేమం ద పేరు.
1: Previous day, the role was that of a renunciant.
0: సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసింది.
1: Therefore, you must be one of sacrifice.
0: నామము తగినటువంటి యొక్క ప్రవర్తన, నామము తగినటువంటి వర్తన, ఈ రెండు చేరిందే నర్తన.
1: Therefore, the action must be in accordance to the name and the behavior, vartana.
0: ఆ విధంగా చెప్పి, మీరు మానవులుగా పుట్టారు.
1: You are born as a human being.
0: మానవునికి తగినట్టుగా నటించాలి, మానవత్వంగా నీవు జీవించాలి.
1: You should lead the life of a human
0: being. ఇది శంకరులు బోధించినటువంటిది.
1: This is the teaching of Shankara.
0: ఏ వేషములకు ఆ నడత చాలా అవసరము.
1: As is the dress, so should be the behavior.
0: ఏ యొక్క రూపమునకు ఆ ప్రవర్తన అత్యవసరము.
1: As is the form, so should be the conduct.
0: కొరికి ఓ మానవులారా,
1: ఓ హ్యూమన్ బీయింగ్స్,
0: మీరు మానవాకారం ధరించినారు.
1: యు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్.
0: మానవతా విలువలు మీరు ప్రపంచించాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్.
0: మానవతా విలువలు మీరు నటించాలి.
1: యూ షుడ్ ఎగ్జిబిట్ హ్యూమన్.
0: మానవతా విలువలు మీరు తెలుసుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ హ్యూమన్.
0: లేకపోతే ప్రయోజనం ఏంటి? మానవత్వం అన్నందుకు చాలా అవమానకరంగా అవుతుంటాయి.
1: ఆర్ ఎల్స్ ఇట్ బి ఏ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు బి ఏ హ్యూమన్.
0: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: వాట్ ఈస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏమిటి ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్
0: ఏమిటి మా విలువలు?
1: వాట్ ఇస్ వాల్యూ హియర్?
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్.
1: ద హార్మనీ, ద టుగెదర్నెస్ ఆఫ్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము.
1: The unity of thought, word and deed is the true meaning of
0: ఇది వేదాంతం నందు త్రికరణ శుద్ధి అని చెప్పారు.
1: This in Vedanta is called త్రికరణ శుద్ధి or
0: purity. ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: Because of the unity of the Trinity, you find the love.
0: ఈ ప్రేమ మనలో ఆవిర్భవించిన హృదయ కమలం వికసిస్తుంది.
1: When once there is love in you, the lotus flower of your heart
0: will blossom. ఈ హృదయ కమలం వికసించగానే సర్వసంగ పరిత్యాగం ఏర్పడుతుంది.
1: ద మూమెంట్ దట్ లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ బ్లాజమ్స్, యూ విల్ డెవలప్ డిటాచ్మెంట్.
0: కనుక వైరాగ్యం రానటువంటి వారికి హృదయ కమలం విచ్చలేదు.
1: దోస్ హు ఆర్ నాట్ డిటాచ్డ్, ఇట్ ఓన్లీ మీన్స్
0: హృదయ కమలం విచ్చకుండా పోవడానికి ప్రేమతత్వం అంతలో ప్రారంభం కాలేదు.
1: ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ హాస్ నాట్ బ్లాజమ్.
0: ఈ ప్రేమ లేకపోవడం చేతనే అనిమల్ గా జీవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ హీ లీడ్స్ లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
0: అడవిలో సంచరించేటువంటి క్రూర మృగములకు ప్రేమనే ఉంటుండదు.
1: In fact, the wild animals in the forest has no trace of love.
0: అది ఏ చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు తండ్రికి చెప్తున్నాడు.
1: This is the lesson of a tiny thought Prahlada to his father.
0: తండ్రి, మీరు ఎన్నో విద్యలు నేర్చినారు.
1: Father, you have learnt many
0: forms. ఎంతో వేదాంతాన్ని చూచారు.
1: You also have gone through
0: శాస్త్ర విచక్షణలో మీరు చూచారు.
1: You read so many
0: కానీ
1: but
0: మీరు మానవుల వలె ప్రవర్తించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్.
0: అడవిలో ఉన్నటువంటి మృగములకైనా ఒక దయా దాక్షిణ్యం ఉంటుంటుంది.
1: అట్లీస్ట్ ద వైల్డ్ యానిమల్స్ దేర్ హావ్ గాట్ సమ్
0: కన్న కొడుకే కట్టుకున్న భార్య అనే అవమానం కూడా లేకుండా వాళ్ళని చాలా హింసిస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హర్ట్, యు ఆర్ హర్టింగ్ యువర్ ఓన్.
0: కనుక నీకంటే అడవి మృగములు చాలా మేలు అన్నాడు.
1: దేర్ ఫోర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ యూ.
0: కనుక ఇతరులు బాధించి తాను బాధపడేటువంటి వాడు మృగముతో సమానమే.
1: దేర్ ఫోర్ ద వన్ హూ హర్ట్స్ అండ్ హర్ట్స్ హింసెల్ఫ్ is an animal.
0: Kanukane, be good.
1: So be good.
0: Nee motta motta manchiga untundu.
1: So you must be good first.
0: Do good.
1: Then do good.
0: Ee rendittiki oka tattvam chetane ee oka jeevithamu good aipothundi.
1: With these two your whole life will be good.
0: Ee jeevitham manchi kavalanukunte adi ye manam oka manchi gunamulu prarambhinchukovali.
1: So in order to make our life good we should have good qualities.
0: Ee vidhanga Shankarla varu
1: like this Shankara
0: aneka pranthamulaku bayaldeeri
1: went to many places.
0: అనేక విధములైన ఈ అద్వైతాన్ని, ఈ దుఃఖంతో కూలిపోయేటువంటి యొక్క మానవులకు ధైర్య సాహసాలు ఇచ్చి మానవత్వం యొక్క విలువను కూడా చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఈ టాట్ హ్యూమన్ వాల్యూస్ టు ద ఫ్రస్ట్రేటింగ్ సొసైటీ, ద డిసప్పాయింటెడ్ సోల్స్ ఓవర్ దేర్, సో దట్ దే కుడ్ పిక్ అప్ ద కరేజ్ అండ్ స్ట్రెంగ్త్.
0: ఈ యొక్క ప్రభువు ఈ రకమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాడని తమ వెంట ఉండినటువంటి ఈ 14 మంది యొక్క శిష్యులు కూడా వారు కూడా భజగోధనం లోపల ఒక 12 శ్లోకాలు చెప్తూ వచ్చారు.
1: His disciples saw the photos of them, could absorb his teachings and started composing their own.
0: చేసుకుంటూ వచ్చి వారు కూడాను దాంట్లో లీనమైపోయారు.
1: They also got themselves totally identified with non-dualism.
0: అప్పుడే భారతదేశం నందు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది స్థిరపడిపోయింది.
1: ఇట్ వాజ్ ఓన్లీ దెన్ ద థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం హాస్ కమ్ టు స్టే ఇన్ భారత్.
0: క్రమక్రమేణా తిరిగి ఈ ఆధునిక ప్రారంభం కాగానే అద్వైత మతము చల్లబారుతూ వచ్చింది.
1: బట్ యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ దట్ ఎఫెక్టివ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: మీరు సన్యాసం తీసుకోమని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ ఎవర్
0: లేక వైరాగ్యాన్ని పొందమని చెప్పడం లేదు.
1: భగవాన్ ఎవర్
0: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకుంటూ
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ యువర్ డ్యూటీ.
0: లక్ష్యం భగవంతుని పైన ఉంచి
1: హ్యావింగ్ ఎయిమ్ ఆన్ గాడ్,
0: అన్నిటికీ ఒకటి మూలాధారం ఒకటి అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైనటువంటి యొక్క వైరాగ్యం ప్రారంభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ డెవలప్ డిటాచ్మెంట్.
0: కాన వైరాగ్యం అనేటువంటిది ఒక ఫోర్స్ తో ఒక విధమైనటువంటి యొక్క బలవత్తరంతో వచ్చేటువంటిది కాదు.
1: డిటాచ్మెంట్ ఈస్ నాట్ వన్ దట్
0: భగవంతుని పైన ప్రేమ పెరిగే కొలది వైరాగ్యం ఇంకా వచ్చేసేస్తుంది.
1: యాజ్ యూ డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్ ద డిటాచ్మెంట్ ఆల్సో విల్ గ్రో సైమల్టేనియస్.
0: ఈ డిటాచ్మెంట్ ఈజీగా పోతుంది.
1: దెన్ డిటాచ్మెంట్ వుడ్ బి ఈజీ.
0: మన మనసు త్రిప్పటంలోనే ఉంటుంది అది.
1: ఇట్ డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్ ఆఫ్ ది మైండ్.
0: ఇది ఒక బీగము.
1: దిస్ ఇస్ లాక్. దిస్ ద లాక్.
0: This is one key.
1: This is the key.
0: Put a key.
1: Put the key into the lock.
0: Turn left side.
1: Turn left side.
0: Open.
1: And it gets open.
0: Turn right side.
1: Turn lock. Right side. It gets locked.
0: Same lock, same key.
1: Same lock, same key.
0: Turning difference.
1: Difference is there in the turning.
0: Kabatti lock a bondage.
1: The locking is
0: open
1: bondage.
0: A liberation.
1: Opening it is liberation.
0: Kabatti liberation and bondage rendu okate gaane untundadu karakane. మన ఏమ మనుష్యానం కారణం బంధము వచ్చేవో మనసే దీనికి మూల కారణం.
1: దేర్ఫోర్ ఇట్ ద సేమ్ మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద
0: కాబట్టి మన హృదయమే ఒక లాక్.
1: అవర్ హార్ట్ ఇస్ ద లాక్.
0: మన మనసే కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: దీన్ని భగవంతుని వైపున తిప్పితే డిటాచ్మెంట్.
1: ఇఫ్ యూ టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్
0: అది ప్రకృతి వైపు తిప్పితే అటాచ్మెంట్.
1: ఇఫ్ యూ టర్న్ టువర్డ్ ద వరల్డ్ సైడ్
0: అటాచ్మెంట్. అనే సందేహం కలగొచ్చును.
1: యూ మే ఫైండ్ క్వశ్చన్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్.
0: ఉన్నారు మీరు ఇప్పుడు.
1: హియర్ యు ఆర్.
0: మీకు రెండు లెగ్స్ ఉన్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయి.
1: యూ హ్యావ్ టూ లెగ్స్.
0: కానీ పరీక్షలో పాస్ అయిపోయి ఎంబీఏ తీసుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత అమ్మా నాన్నలు ఒక అమ్మాయిని కట్టేసేస్తారు.
1: ఆఫ్టర్ గెటింగ్ యువర్ ఎంబీఏ డిగ్రీ యూ సెక్యూర్ ఏ జాబ్ అండ్ యువర్ పేరెంట్స్ విల్ సీ టు ఇట్ దట్ యూ గెట్ మ్యారీడ్.
0: పేరెంట్స్ కట్టవచ్చు, లేకపోతే నీవే కట్టుకోవచ్చు.
1: ఆర్ యూ యువర్ సెల్ఫ్ మే పిక్.
0: కానీ ఏ వ్యక్తి ఏమి, అప్పుడు నాలుగు కాళ్ళు అవుతాయి.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఫోర్ లెగ్స్.
0: నీవి రెండు, ఆమె రెండు.
1: యువర్ టూ అండ్ యువర్ వైఫ్ టూ.
0: మరి తర్వాత ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయేసరికి ఇంకొక సిక్స్ లెగ్స్ అయిపోతాయి.
1: అట్ వన్ ఆర్ టూ ఇయర్స్ యూ హావ్ సిక్స్ లెగ్స్.
0: తర్వాత మరి ఎయిట్ లెగ్స్ అయిపోతాయి.
1: దెన్ ఎయిట్ లెగ్స్.
0: తర్వాత టెన్ లెగ్స్ అయిపోతాయి. ఈ లెగ్స్ అయితే అధికమయ్యే కొద్ది నడక చల్లారిపోతుంది.
1: యాజ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెగ్స్ యూ విల్ బి స్లో యాజ్ టు
0: వాక్. అది బాండేజ్ అన్నారు.
1: దాట్ ఈస్ బాండేజ్.
0: కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైర్స్ నుంచి, నీ డిజైర్స్ నుంచి వస్తున్నాయి.
1: సో బాండేజ్ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. కనుక
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్రెజర్ అన్నారు.
1: సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్రెజర్.
0: జీవితం చాలా దీర్ఘ ప్రయాణం అయినటువంటిది.
1: లైఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ లగేజ్ ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి.
1: ఇన్ దిస్ లాంగ్ జర్నీ వీ షుడ్ హ్యావ్ లెస్ లగేజ్.
0: అది ఆనందం పెరుగుతూ వస్తుంది.
1: దెన్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధ్యత తగ్గే కొలది ఆనందం పెరుగుతూ పోతుంది.
1: యాజ్ యూ లెసన్ ది వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ యూ విల్ బి మోర్ అండ్ హ్యాపీ.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ భారం తగ్గిపోయేటువంటి విషయము రేపటి దినం మాట్లాడుకుందాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు us హౌ టు లెసన్ అవర్ బర్డెన్ అండ్ లగేజ్ టుమారో.
0: మీ కర్తవ్యాలు మీరు నిర్వర్తించండి.
1: డూ యువర్ డ్యూటీ.
0: కానీ మనసు లక్ష్యం పైన పెట్టుకోండి.
1: బట్ కీప్ యువర్ మైండ్ ఆన్ ది ఎయిమ్, మెయిన్ ఎయిమ్.

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీమ్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ద డివోషన్ దట్ ఇస్ ద కాజ్.
0: భక్తి రేవ భవరోగనాశి, జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ టు గివ్ అస్ ఏ రిలీఫ్ ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డిసీజ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
2: భక్తి రేవ పరమోక్షకారిణి.
0: పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: People take to many, many sorts of efforts and follow many paths in order to receive God's grace by following the path of devotion.
0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: What is devotion?
0: భక్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లా.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తులు యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: However, devotees are of four types and think of the Lord in these four paths.
0: మొదటిది గుణగానము.
1: The first one is singing the glory basing on the attributes.
0: రెండవది లీలాగానము.
1: The second, singing the glory of the Lord basing on miracles.
0: మూడవది భావగానము.
1: The third one is the one with the feeling.
0: నాలుగవది నామజ్ఞానము.
1: The fourth one is chanting Lord's name.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది తరిస్తూ వచ్చారు.
1: Some sort of liberation by following the path of singing the glory of Lord.
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది తరిస్తూ వచ్చారు.
1: Some sing the glories of the Lord, his mysteries and miracles.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: Some are deluded by the feeling and the tributes of the divine.
0: Guna sankirtana cheta kevalamu asantruptim pondutu vacharu.
1: By singing the divine qualities, however, they are not completely satisfied.
0: Guna sankirtana anetvantidi bhagavantudu gunatheetudu.
1: God is beyond all attributes.
0: Alanti gunatheetudu ainatvanti okka bhagavantunni gunamu cheta gaanamu chesi meppinchatamu idi kevalam oka bhramane.
1: It is delusion to superimpose the attributes which are not present in God.
0: ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు.

0: It's only our illusion that gives us the temporary satisfaction by praising His attributes.
1: నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు.
0: Truly speaking, there are no attributes in our
1: God. అతి గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి మీరు తరించాలనేటువంటి కోరటము ఇది ఒక భ్రాంతి మాత్రమే.
0: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing His glory and try to attain liberation is just an illusion.
1: వాసుకి చెయ్యన్న శ్రీనివాస చిద్విలాస భవ పాశమూల దుంచి మనోల్లాసమివ్వరా వాసుర కళ్యాణ పూర వాసుడౌ శేష గోప దాసుని బ్రోచేటి జగదీశ ఋషి కేశవేగ శ్రీరమ రమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమ రమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకీశయన శ్రీనివాస చిద్విలాస ఏమిటి ఇవి? శ్రీనివాసుడు ఈ చిద్విలాసుడు ఏమిటి? విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
0: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
1: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
0: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
1: Inka leela ganamu.
0: Leela gana, singing his miracles.
1: Ee leela ganam anetuvantidi jayadevudu gaurangadudu veerandaru kudanu aneka vidhamuluga leela ganam chestu vacharu.
0: This path is followed by devotees like Jayadeva, Gauranga.
1: కేవలం అది కూడా వారి భ్రమనే.
0: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
1: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
0: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్. హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
1: మీరా కూడా ఆ విధంగానే మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టగడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయు అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
0: మీరా సక్కుబాయి దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్ బట్ యెట్ they finally realized there's nothing more miraculous than the creation itself, and they entertain such a feeling.

0: తన దిన రామ తుమ బిన కృష్ణ తుమ బిన ప్యారే తుమ బిన హృదయన జాయ.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatramu kuda nu naaku kaligetunti kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangena Krishnuni prarthinchi katta kadapatiki దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, అమార దిల్ తుమార మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kuda nu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Sandugondulandi mari andarandunive aanandamundu chunduvani bindu sidara. సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు సీధర హిందువదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యనంద గోవింద వేగ బ్రోవర శ్రీరమారమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమారమణి మనోహర. సందుగొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
2: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
1: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
2: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
2: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా నువ్వు భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
2: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
2: That which is permanent, that which is steady, is to chant
1: singing his name.
2: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
2: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
2: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there's combination of these two.
1: Kanuka ee oka nama sankirtana anetundi sarvulu kudunu tarinchadaniki chakkani maraja margamu.
2: Singing his name, chanting his name is the royal path to liberation.
1: Ee nama sankirtanato andari kanthamulu cheri ekatma tattanga ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడాను కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
2: They also demonstrated the feeling of his divine form while repeating his name.
1: రూపనామములు చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడాను ప్రారంభమైంది.
2: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: The whole world is the combination of these two, name and form.
1: కనుకని ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు.
2: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయములోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
2: Krishna was in his original form at one time.
1: Anadu kani ee naati prajalu Krishna yokka leelalu kani atani yokka cheryalu kani aneka vidhamulu ga kodanu vimarsistu vacharu kani appatiki Sri Krishna ki vayasu 6 samvatsaramule.
2: Then and now people criticize the divine actions and the divine miracles.
1: 6 samvatsaramulu yokka barudainatunti vaadu ఏమిటి ఈ చర్యను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
2: వేర్ ది స్కోప్ ఫర్ ఎనీ వన్ టు క్రిటిసైజ్ కృష్ణ హూ వాజ్ ఏజ్డ్ సిక్స్ అట్ ద టైం.
1: భావరాగముల యొక్క ఊహరే.
2: ఇట్ వాజ్ ఆల్సో జస్ట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఎమోషన్.
1: భర్త లోపల పరుండినాడు.
2: ద హస్బెండ్ ఇస్ స్లీపింగ్ ఇన్ సైడ్.
1: భార్య కూడా లోపల ఉంటుండాలి.
2: వైఫ్ వాజ్ ఆల్సో దేర్.
1: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
2: కృష్ణ ట్యాప్డ్ ద డోర్.
1: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
2: దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్.
1: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
2: షీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్.
1: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
2: కృష్ణ డిడ్ కీప్ క్వైట్. హీ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూసి అక్కడ కృష్ణుడితో చెప్తుంటుండాలి.
2: Watching a small hole there, she went on telling to Krishna.

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కాని ఇంకా కొడుతూ వచ్చాడు.
0: బట్ యట్ కృష్ణ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: కాని భర్త లేచాడు.
0: హస్బెండ్ గాట్ అప్.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: హస్బెండ్ ఓపెన్ ద డోర్.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: కృష్ణ వాస్ సో యంగ్.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: హస్బెండ్ వాస్ నాట్ యాంగ్రీ వాచింగ్ దిస్ లిటిల్ బాయ్.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: హీ లిఫ్టెడ్ హిమ్.
1: ఎత్తుకుని లోపలికి వెళ్లాడు.
0: హస్ టేకెన్ హిమ్ ఇన్సైడ్.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరెసింగ్ కృష్ణ యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలన్నీ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి యందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్వర్డ్ వీ స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఇస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైన ఆస్తికుడైన ఆస్తిక నాస్తికుడైన నాస్తికుడైన గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమరిపించేటువంటి తత్వమే ఈ గానం.
0: ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను, మహత్తరములు కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటది.
0: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: ఈ భగవంతుని యొక్క చర్యలను, అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడా లేకపోలేదు.
0: దెర్ ఆర్ మెనీ డివోటీస్ హూ ప్రాపగేటెడ్ ద డివైన్ యాక్షన్స్ అండ్ ద డివైన్ మిస్టరీ అండ్ ద మిరకల్స్.
1: కనుక గానం అనేటువంటిది చాలా అందరినీ ఉల్లాసపరిచేటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్స్ ద మ్యూజిక్ దట్ విల్ in which we will be swept off.
1: Kana gaanamu cheta andarnu tarinchadaniki idu oka chakkani rajamargam.
0: Music is the royal path leading to liberation.
1: Kanukani ee gaana sankirtanam chetane bhagavantunni tana swadhinamu gaavinchukovachu.
0: By singing the glory of God we can certainly attain him, reach him.
1: Ee vidhamga gaana sankirtan chesi hrudayanni marchipoyi ఆ గానములో లీనమై భగవంతుని యందు కూడాను తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
0: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బాయ్ డెవలప్స్ డివైన్ లవ్.
1: హే కృష్ణాయని మురళిడా ద్రౌపదిని కావలేదా.
0: ఓ కృష్ణ, హ్యావ్ యు నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
1: పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాతులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై, నామురాలకించి బ్రోగుమయ్య వాచామ గోచరుండని.
0: Krishna, you have protected Pandavas. It was you who had saturated the Kubja at that time. It was you who helped that Kuchela, and I have been waiting for you to receive your grace.
1: Kuchela arti dhichinavu, kurupiyaina kubja vakramalanu pogottinavu, melu melu pandavulanu gachinavu.
0: You have protected Pandavas, and you made that ugly kubja look so beautiful, and you helped Kuchela.
1: Krishna yani moralida brochinavu.
0: You came to their rescue, responding to their prayer.
1: Vachama gocharundani nee charitamulanu pogata brahmadulakunaina tarama.
0: Is it possible for Brahma to narrate, to describe, to extol in full your
1: mystery?
0: God is beyond comprehension, understanding. The word in the mind return in futility, being not able to understand the divinity.
1: కనుకనే గాన సంకీర్తనం చేతనే, సమస్తి గాన సంకీర్తనం చేతనే, మరింత జగత్ వ్యాప్తి గావించడానికి, హృదయం వికసించడానికి, విశాలంగా అవడానికి చక్కని అవకాశములు ఉంటున్నాయి.
0: By singing together, there is every possibility to blossom our devotion and to reach out to everybody.
1: ఈ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: Collective singing is noblest of all.
1: దీనిని మొట్టమొదట గురు నానక్ ప్రారంభించాడు.
0: It was Guru Nanak who started this collective singing.
1: అతను అందరూ ఏకంగా పాడేటువంటి రీతిగా భజనలోని ప్రారంభించాడు.
0: He started bhajans, collective community singing.
1: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుని చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు, తులసిదాసు, రామదాసు, వీరందరూ కూడా ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: దేర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్ బికాస్ ఆఫ్ దీస్ భజన్స్.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: Such great mighty strength is latent in the singing of the glory of God. భగవంతుడికి
1: రూపము లేదని చెప్పుకోవచ్చును, కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: You may say that God has no form, but he has a name.
1: భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు.
0: God itself is a name.
1: పేరంటే ఏమిటి కావాలి? ఓ రామకృష్ణ గోవింద అని కాదు, భగవంతుడా అనటమే ఒక పేరు.
0: Name is not Rama, Krishna, Govinda. You say God, God itself is a name.
1: నామరహితుడు అంటున్నారు, రూపరహితుడు అంటున్నారు.
0: You say he is nameless and formless.
1: నామరూపము లేనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
0: In this world there is nothing without a name and a form.
1: కించిత్ అనుస్వరూపానికి కూడాను రూపముంది, నామముంది.
0: Even an atom has a name and a form.
1: ఈ రూపనామములే లేకపోతే ఇంక పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది?
0: Without name and a form to such a tiny, small, subtle atom, how do you expect a large thing?
1: జగత్తునందున్నటువంటి సమస్త రూపములకు నామము, ప్రతి నామమునకు ఒక శక్తి ఉంటున్నది.
0: Therefore every object has got a name and a form and a power therein.
1: కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు.
0: Therefore Bharatiyas worshipped every stone, every tree.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్డ్ ఈవెన్ ఎ పాయిజనస్ స్నేక్.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో వర్షిప్డ్ ది బర్డ్ దట్ ఫ్లైస్.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ డస్ నాట్ డిజర్వ్ యువర్ వర్షిప్.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు.
0: దేర్ఫోర్ వాట్ మెనీ పీపుల్ డూ, యూ మైట్ బి వాచింగ్, దే గో ఆన్ పేయింగ్ దర్ ఒబేసెన్స్ రెస్పెక్ట్.
1: సర్వత్రా ఉంటుండాలి భూమి.
0: మదర్ ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇది మదర్ ఎర్త్ లేనటువంటి ప్రదేశమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎర్త్.
1: ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: ఇస్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
1: ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయలు అప్పు తీసుకుందట.
0: A fox has taken a loan of 5 rupees from earth.
1: రెండో దినం లేచేటప్పటికి అర్త్ అడిగిందట, ఏం 4 రూపాయలు నా ఇస్తావా లేదా అని.
0: సెకండ్ డే అర్త్ ఆస్క్, ఆర్ యూ గోయింగ్ టు రీపే ద లోన్?
1: అదే, దీన్ని ఇంకా తృప్తి పెట్టడం చాలా కష్టమవుతుందని రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట.
0: ఇన్ ఆర్డర్ టు ఇవేడ్ పేమెంట్ ద ఫాక్స్ వెంట్ ఆన్ రన్నింగ్ ఓవర్ నైట్.
1: ఈ భూమి యొక్క తాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క.
0: ద ఫాక్స్ డిడ్ వాంట్ టు బి బాదర్డ్ ఆర్ పెస్టర్డ్ బై ఎర్త్, దేర్ఫోర్ వెంట్ ఆన్ రన్నింగ్.
1: విశ్రాంతి తీసుకుంది.
0: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది.
0: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అని తింటా.
0: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఆర్ యూ గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్?
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వత పాణిపాదం, సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
0: దేర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
1: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
0: దిస్ ఎర్త్ ప్రే టు నారాయణ.
1: స్వామి, ఎలాంటి పాపములనైనాను నేను భరించగలను.
0: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
1: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
0: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
1: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
0: సో ఎర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
1: అప్పుడు
0: దెన్
1: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
0: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
1: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట.
0: హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ 1 crore ఆఫ్ శ్లోకాస్ అమంగ్ ద 3 worlds.
1: కానీ అందరికి సమంగా పంచుతూ వచ్చాడు.
0: దే వర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ.
1: 33 lakhs
0: 33,000
1: పంచాడు.
0: 333 వర్ డిస్ట్రిబ్యూటెడ్
1: ముల్లోకముల వారికి పంచాడు.
0: దే వర్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ది 3 worlds.
1: 33 lakhs
0: 333.
1: ఇది మూడు లోకాల వరకు చేరిపోయింది.
0: ఇట్ రీచ్ ఆల్ ది 3 worlds.
1: ఒక్క శ్లోకం మిగిలింది.
0: బట్ 1 shloka remained.
1: ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది?
0: హౌ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ ది శ్లోక?
1: ఇది పంచడానికి వీలు కాదే.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
1: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంతో 11 అక్షరాలు ఉంటున్నాయి.
0: ది శ్లోక హ్యాడ్ 11 letters.
1: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
0: 3 words మస్ట్ రిసీవ్ ఈక్వల్.
1: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వరకు పంచారు.
0: అట్ ద రేట్ ఆఫ్ 3 letters దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ 3 worlds.
1: మిగిలినాయి
0: 2 letters remain.
1: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
0: Only 2 letters are remaining. There are 3 words to claim.
1: Chepindata Vishnu
0: said,
1: "Amma, ee yokka Valmiki rasinatunti yokka Ramayanamunu andanni panchadani karakunda poyindi. Igo 2 aksharalu migilayi. Ee 2 aksharale Rama, Krishna, Hari, Shiva, Hara, Sai anetunti 2 aksharalga pettukondanindi.
0: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
1: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
0: సో 2 letters are here now.
1: కనుకనే ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపమని పెట్టింది.
0: సో దీస్ 2 letters are to be shared.
1: ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జ్యువల్.
1: కలుగునే దానివల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు చెందుతూ ఉండాలి.
0: ది జ్యువలిజం విల్ మేక్ యూ
1: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
0: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: అందువల్లే ఒక తూరు ఎస్ అని పోతుంది, ఒక తూరు నో అని వస్తుంది.
0: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది నేచర్.
1: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
0: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
1: Christians కూడా జీసస్ 2 అక్షరాలు వచ్చేసింది.
0: Christians also said 2 letters.
1: Muslims కూడా అల్లా 2 అక్షరాలు వచ్చేసేసింది.
0: Muslims say Allah 2 letters.
1: అన్నింటి అందరూ 2 అక్షరాలు.
0: Every religion speaks of God 2-lettered one.
1: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు.
0: So Chagra said,
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: How can I decide you?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షర నామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయన అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్.
0: కాబట్టి దీంట్లో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ, ఇందులో మకారం అని లేకుంటే నమ శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life Shiva. Letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya ane tvandhi boi, Namah Shivaya, Makaram lekuna bote, Nas Shivaya, Mangalam kaane tvandhi, Amangalam hoi pothi.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku mukkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu ninna inche dira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Whether Shivudavo, Shivudavo or Madhava.
0: కానీ శివ మంత్రంలో మా జీవము, మాధవ మంత్రంలో రాజీవనం, ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మ్రొక్కుతాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ మాధవ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రము నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు దట్.
0: కనుక జగత్ అంతా కూడాను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: In this whole world there are none who don't chant his
0: name. ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: In one form or other he thinks of God.
0: పిల్లలు పేరు పెట్టుకోనన్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: At least they will have their children named after divine.
0: లేక స్నేహితుని పేర్లేదోనన్నా వాడు పిలుస్తుంటాడు. అరే రామా ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: At least he will be calling his friends who bear the names of gods.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: All names are divine.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపం లే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామం లే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యూ కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యూ వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you
0: satisfaction. కానీ నామం మాత్రం సత్యం.
1: బట్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఇస్ ట్రూత్.
0: నిరంతరము నామాన్ని నాలుగు పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: దేర్ ఇస్ నో అదర్ పెనెన్స్ గ్రేటర్ దాన్ మేకింగ్ ది నేమ్ ఆఫ్ గాడ్ డాన్స్ ఆన్ యువర్ ఫీలింగ్.

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ హిస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్ అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రము చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Naam chetane tarinchandi. And that's the only way to be
0: them. Naamane varinchandi.
1: And you be after his name.
2: Bhajana bina sukha shanti na.

0: సంతోషం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం యత్ర షోడతే గుణం తత్ర దేవం మహేశ్వరం. సంతోషం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం యత్ర షోడతే గుణం తత్ర దేవం మహేశ్వరం తత్ర దేవ సహాయకృత్. ప్రేమస్వరూపులర
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంతోషం సాహసం ధైర్యం భక్తి శక్తి పరాక్రమం ఈ షోడశ గుణములు కూడాను ఎవని అందు ప్రకాశించుచుండునో వారి వెంటనే దైవత్వం యొక్క ప్రకాశం కూడాను వెంటాడుతూ ఉంటాడు.
1: వేర్ యు ఫైండ్ హ్యాపీనెస్ బాల ద కరేజ్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ అండ్ బ్రేవరీ వేర్ ది సిక్స్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ యు ఫైండ్ ది డివైన్ ఎఫల్జెన్స్ టు.
0: భోగము త్యాగము రెండు కూడాను ఒక చోట నిలిచుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ సాక్రిఫైస్ టు కో ఎగ్జిస్ట్.
0: త్యాగం ఉంటే భోగము ఇష్టపడడు, భోగమే ఉంటే త్యాగాన్ని దగ్గరకే రానివ్వడు.
1: వెన్ దేర్ ఇస్ సాక్రిఫైస్ ఇట్ డస్ నాట్ రిలిష్ ప్లెజర్. వెన్ దేర్ ఇస్ ప్లెజర్ ద సాక్రిఫైస్ కెన్ నాట్ ఎగ్జిస్ట్.
0: అయితే త్యాగంతో భోగమును ఏ రీతిగా అనుభవించగలడు?
1: However, with sacrifice, how can you have pleasure also?
0: Acharana yandu ahankaramu, anushtanam nandu asakti, rendunu vadalina bhogame tyagamu, tyagame bhogamu.
1: When once there is no ego, when once there is no expectation for the fruits of your action thereof, you can enjoy the life of sacrifice coupled with pleasure.
0: ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి భోగములన్నీ కూడాను ఏ ఒక్కరి నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ నాట్ స్పెసిఫికల్లీ మెంట్ ఫర్ వన్ ఇండివిజువల్.
0: అందరికీ ఇందులో భాగం ఉన్నది.
1: ఆల్ హ్యావ్ ఎన్ ఈక్వల్ షేర్.
0: నీ నీ భాగమును నీవు అనుభవించు.
1: ఎంజాయ్ యువర్ ఓన్ షేర్.
0: కనుక పవిత్రమైన ఈ జీవితమునకు భగవంతుడు అందించేటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడాను సదాలోచన సలిపి సదాచారం నందు దీనిని సద్వినియోగం చేయాలి.
1: హ్యావింగ్ బీన్ గివెన్ దిస్ సేక్రెడ్ లైఫ్, హ్యావింగ్ బీన్ బెస్టోడ్ విత్ సేక్రెడ్ వర్చ్యూస్, వన్ హ్యాస్ టు థింక్ ఓవర్ కేర్ఫుల్లీ అండ్ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్.
0: ఈశావాస్యం ఇదం జగం సర్వం.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివైన్.
0: ఈ ప్రపంచమంతా కూడాను భగవత్ శక్తితోనే కట్టబడి ఉన్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బిల్ట్ బై ద డివైన్ పవర్.
0: ఎందు చూచినా భగవంతుడు తప్ప అన్య పదార్థములు మనకు గోచరించవు.
1: వెర్ ఎవర్ యు గో అండ్ సీ ఎక్సెప్టింగ్ గాడ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవన్ ఎల్స్.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించలేరు.
1: It's not possible for everybody to know this truth.
0: వారికి ప్రాప్తమైన లౌకికమైన విషయవాంఛనంతో కూడినటువంటి హృదయాలు లౌకికాన్ని ఆశిస్తాయి, ప్రాప్తమనే వదించాయి.
1: As their hearts are full of fleeting worldly pleasures and joys, their expectations, their actions also will be so.
0: ఒకటి ప్రేయోశక్తి, రెండవది శ్రేయోశక్తి.
1: వన్ ఇస్ శ్రేయోశక్తి, అదర్ వన్ ఇస్ ప్రేయోశక్తి.
0: ఈ ప్రేయోశక్తి అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ప్రేయోశక్తి?
0: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమ ధర్మములన్నీ కూడాను ప్రేయోశక్తి.
1: ప్రేయోశక్తి ది ఫస్ట్ వన్ ఇంక్లూడ్స్ ద వేరియస్ స్టేజెస్ ఇన్ లైఫ్, వన్ ఆఫ్ సెలిబసే, వన్ ఆఫ్ హౌస్ హోల్డర్, వన్ ఆఫ్ రిక్లూస్ అండ్ ద లాస్ట్ రెనన్షియన్.
0: భౌతికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: దే ఆల్ కన్ఫర్ వరల్డ్లీ సెన్షువల్ జాయ్.
0: రెండవది శ్రేయోశక్తి.
1: ద సెకండ్ వన్ ఇస్ శ్రేయోశక్తి.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది సద్గుణములంతా కూడాను శ్రేయోశక్తికి సంబంధించినటువంటివి.
1: శ్రేయోశక్తి ఇంక్లూడ్స్ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ కంపాషన్, లవ్, ఫర్బేరెన్స్, సింపతి అండ్ సాక్రిఫైస్.
0: దీనినే కృష్ణుడు భగవద్గీత యందు స్వధర్మం పరధర్మం అని బోధించాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ టాట్ బై కృష్ణ ఇన్ భగవద్గీత యాజ్ వన్ స్వధర్మ ది అదర్ పరధర్మ.
0: స్వధర్మం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై స్వధర్మ?
0: స్వ అంటే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం.
1: స్వామెన్ స్వామెంట్ ద నియర్నెస్ టు గాడ్, లివింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ విత్ ద సేమ్ ఐడియా అండ్ ఫైనల్ మర్జర్ ఇన్ ద డివినిటీ.
0: సంబంధమైనటువంటివన్నీ కూడాను ఇవ కేవలము ఒక స్వధర్మమునకు చేరినటువంటివి.
1: ఆల్ దోస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద స్పిరిట్ ఆర్ ద సోల్ కాన్స్టిట్యూట్ స్వధర్మ.
0: దీనికి విరుద్ధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటివంతా కూడాను ప్రేయోశక్తి.
1: బట్ దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద సెన్సెస్ ఇస్ ప్రేయోశక్తి.
0: కానీ ఈనాటి మానవులు ప్రేయోశక్తికి అధికమైన శక్తి కావటం చేత అందరు కూడాను దానినే ఆశిస్తారు, కానీ శ్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్ అండ్ గోస్ బై ప్రేయోశక్తి అండ్ మైండ్ఫుల్ ఆఫ్ శ్రేయోశక్తి.
0: ప్రేయోశక్తి తాత్కాలికమైన ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: ప్రేయోశక్తి గివ్స్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వం అనుగ్రహిస్తాయి.
1: శ్రేయోశక్తి కన్ఫర్స్ ది ఎటర్నల్లీ ట్రూ పవర్ డివినిటీ.
0: కనుకనే ఈ ప్రపంచమునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవ శాసనం చేత
1: బై గాడ్స్ విల్
0: వర్షములు కురుచున్నవి,
1: రెయిన్స్ హ్యాపెన్
0: పంటలు పండుచున్నవి,
1: వి ఫైండ్ ద క్రాప్ ఈల్డింగ్
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
1: ద సన్ షైన్స్
0: చంద్రుడు చల్లదనం అందిస్తున్నాడు,
1: వి ఆల్సో ఫైండ్ ద కూల్నెస్ ఆఫ్
0: నదులు పొంగుతున్నాయి,
1: వి ఫైండ్ ద రివర్స్ ఫ్లోయింగ్
0: ఆనందం అందిస్తున్నవి,
1: అండ్ దే గివ్ us బ్లెస్.
0: ఇవి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఆర్ దే?
0: ఇది ప్రాకృతమైనటువంటి మానవులకు అందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే.
1: ఇట్స్ జస్ట్ ఈక్వల్ అండ్ యూనిఫామ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ గాట్ అథారిటీ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్.
0: కనుక ఇవి అందరూ కూడాను అనుభవించవచ్చును.
1: ఆల్ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్.
0: ఇది ప్రేయోశక్తి శ్రేయోశక్తి ఎన్నిటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే.
1: దిస్ ఈస్ ది ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రేయోశక్తి అండ్ శ్రేయోశక్తి.
0: పంటలు పండించుకోవటము,
1: గ్రోయింగ్ హార్వెస్ట్,
0: భుజించటము,
1: పార్టేకింగ్ ఫుడ్,
0: శక్తి సామర్థ్యములు పెంచుకోవటము,
1: ఎక్వైరింగ్ ఎనర్జీ,
0: కర్మ మార్గంలో ప్రవేశించి
1: ఎంటరింగ్ ఇన్ ది యాక్షన్,
0: దేహ కర్మలు ఆచరించటం.
1: వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ యాక్టివిటీ.
0: ఈ దేహ కర్మలు ఆచరించిన తర్వాత
1: after performing physical action
0: atma dharmam tho aanandinchatam
1: one can enjoy blissful state following the spirit.
0: kanuka prati okkati kudanu vicharana chesi chuste daiva shashaname kaani anyudu e maatram kudanu nirnayinchetuvanti kaadu.
1: likewise if you investigate clearly you will understand that everything goes by God's will.
0: anuva modalu ghanam varaku kudanu
1: right from microcosm to the macrocosm
0: gatti pocha modalukoni బ్రహ్మాండం వరకు కూడా దైవ శాసనములే జరుగుతున్నవి.
1: రైట్ ఫ్రమ్ ద మైన్యూటెస్ట్ ఆబ్జెక్ట్ టు ది మాక్రోకాస్మ్, ది కాస్మాస్,
0: అది కమాండ్ అది యు ఇది యు అనగనేలా.
1: వై సే దట్ అండ్ దిస్?
0: పిపీలకాది బ్రహ్మ పర్యంతం.
1: రైట్ ఫ్రమ్ యాంట్ టు బ్రహ్మన్,
0: అది ఎరుంగరు.
1: యూ డోంట్ నో దాట్.
0: మరి గలంగరు.
1: యూ డోంట్ అండర్స్టాండ్.
0: భూమి జెండరు.
1: అండ్ యూ ఆర్ నాట్.
0: భూమిని కొందరు. వివేకమునకు వర్తించదని విర్రవీగదురు కాని చివరికి ఏ వేడికైది సంభవించును తిరిగిజారు ఎంతవారులే. కదలదు నీదు సంకల్పము లేనిది, భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా నువ్వు కదలదు.
1: Without God's will, nothing can happen. You do not understand. You do not experience. But you pride yourself. You are highly egoistic.
0: Kani, bhutamu sambhutamu.
1: One is bhutamu, other is sambhutamu.
0: Vidya, avidya.
1: One is vidya, other is avidya.
0: Prakrutamu, paramatikamu.
1: One is physical, other is spiritual.
0: Ivu anekulu rendu padamulaika bhavistunnaru kani rendu kaadu ivi.
1: They are not twins, not two words.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: దే హావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: కనుక ఏ కర్మ ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ వీ డూ,
0: హృదయమునకు సంబంధించినటువంటి కర్మలు అన్ని కూడాను పరాత్మైనటువంటివి.
1: ఆల్ దోస్ యాక్షన్స్ విచ్ వీ డూ హోల్ హార్టెడ్లీ ఆర్ స్పిరిచువల్.
0: ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనం లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి, తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం.
1: We are making the spiritual aspect and view it as worldly, and we consider worldly experience.
0: Lokamulo dharmaatmulu unnaru.
1: There are many people of righteousness.
0: Tyagaatmulu unnaru.
1: One of sacrifice.
0: Yogaatmulu unnaru.
1: One of spiritual practice.
0: Karmaatmulu unnaru.
1: People of action.
0: Kaani andaru unnaru.
1: All exist.
0: Kaani
1: but
0: aatmaatmulu leru.
1: But there are none that follow the spirit or conscience.
0: Anaga aatmaatmulu anaga emiti?
1: Who are those that are of spiritual
0: aspect? Karma yogam kaadu.
1: They're not of action.
0: Bhakti yogam kaadu.
1: Not of one of devotion.
0: Jnana yogam kaadu.
1: Nor wisdom.
0: Atma yogam.
1: It is the yoga, the spiritual practice of the spirit.
0: Itti atma yogamunu anubhavinchinatunte vaaru ee jagatlo kaanararu.
1: In this world we do not find anybody that follow that spiritual practice of atma, the spirit.
0: శరీరం కనిపిస్తుంది.
1: యు సీ ద బాడీ.
0: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
1: యు ఆల్సో ఫీల్ ద మైండ్.
0: కానీ ఆత్మ యొక్క తత్వమును గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు.
1: వి డోంట్ కమ్ అక్రాస్ ఎనీబడీ హూ నోస్ ఇన్ ఫుల్ ద డెప్త్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఇట్టి ఆత్మతత్వమును గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు.
1: ద వన్ హూ నోస్ ద రియల్ సెల్ఫ్ ఈస్ ద ట్రూ ఈస్ ద నోవర్.
0: శరీరం ఏమాత్రం కూడా నువ్వు విచారించనక్కర్లేదు.
1: You don't need to know the body.
0: ఇది పంచభౌతికమైన శరీరము.
1: This is one of senses.
0: దుర్బలమైన కాయంబు.
1: It is so weak.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When it drops down, we do not know.
0: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of thinking this body which is temporary and ephemeral?
0: కనుకనే శ్రేయో మార్గమును అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ వస్తుంటారు.
1: Those that follow the spiritual path, Shreyas, they think in this direction.
0: మన సంబంధమైనటువంటి ఒక విషయాలను చూస్తే,
1: దోస్ రిలేటెడ్ టు ద మైండ్,
0: మొన్న చెప్పాను మనసే విష్ణువు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే మైండ్ ఈజ్ విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకి చేరినటువంటి వాడు.
1: వాట్ డూ మీన్ బై విష్ణు? ఆల్ పర్వేసివ్నెస్.
0: ఇందు అందు ఇక్కడ చూసినా కానీ కనిపించేటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఈజ్ సీన్ ద మైండ్ హియర్ అండ్ దేర్ టూ.
0: అది ఏ సంబంధమైనటువంటి యొక్క మనసు యొక్క తద్భావము.
1: That is the aspect, the power of the mind.
0: Manomoolam idam jagat.
1: The whole world.
0: Jagat antai kudunu manomoolanga untundali.
1: The whole world is full of the mind.
0: Manasu anetundi Vishnu yokka kamala naabhamu nundi kudunu aavirbhavinchinatundi vaadu Brahma.
1: And therefore out of the navel of Lord Vishnu is born Brahma.
0: Ee naabhikamalam nundi udhavinchinatundi vaadu Brahma.
1: Brahma is born out of the lotus flower that has originated out of the navel of Vishnu. Kaabatti
0: manasu vaadu evaru?
1: So who is the cause for this
0: Brahmane vaaku annaru.
1: Brahma symbolizes speech faculty.
0: Brahma vaaku.
1: Brahma stands for word.
0: Vishnu manasu.
1: Vishnu stands for expansiveness.
0: Dehame Eeshwarudu.
1: And body is Ishwara.
0: Ee moodinti yokka aakaram darshinchinatunte vaaru lokamulo evvarunu leru.
1: In this world there are none who understood experience this trinity of Godhead.
0: Kaani ivi ekkada unnai?
1: Where are they?
0: Aatma darshana nimittamai aranyamulaku prayanam ayipothuntaru.
1: To experience the spirit of the self, people go to the forest.
0: Enta pichivaru manavulu.
1: What mad caps they are.
0: Tanayandi tana chantane tanayandi untundetundi atma tattvanni darshinchadaniki aranyaniki enduku.
1: In order to experience, visualize the true self present within him, around him, why do you need to go to the forest?
0: Inti endu jyoti velugutundaga porugu intiki aggi karugunela.
1: When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood?
0: Atte atma swarupam niyandi untundaga.
1: When the self is in you,
0: నీవు అంత దూరం వెళ్లి అరణ్యంలో తపస్సు చేసిన కర్రేదే.
1: You don't need to undertake penance.
0: ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణమే.
1: It is just a sign of ignorance.
0: ఆత్మ స్వరూపమును దర్శించలేకపోవటమే.
1: It is just your incapacity to
0: discern the self.
1: You are not able to know the existence of the self. ఆత్మ యొక్క
0: స్వస్థానమును గుర్తించుకునేటువంటి వ్యక్తులు తనయందే ఉంటున్నది ఆత్మ.
1: In fact, the self or the spirit exists within you.
0: ఎక్కడ నీరు గాలి ఉండునో అక్కడంత ఆత్మ ఉంటుంటాయి.
1: Wherever there is water and air, you find the ఆత్మ or the self.
0: నీరు గాలి,
1: the water and air,
0: ఇవి రెండింటిని అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడే.
1: God has gifted, blessed these two.
0: భూమి ఆకాశము మధ్యలో గాలి.
1: And we have got the earth and the space in between.
0: ఈ మూడు ఆ రెండు చేరినప్పుడే ఐదు భూతములు అవుతాయి.
1: And these two and those three constitute five elements.
0: నేలను ఆకాశమును గాలిని అనగా వేడిని ఈ మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు.
1: This heat and the cold and the space and the water are all for the convenience of the mankind.
0: గాలి అగ్ని ఈ రెండింటి యొక్క తత్వము దేవుడు ఆహార నిమిత్తమై అందించాడు.
1: The air and the fire,
0: నీరు గాలి.
1: And here we find the water and the
0: నీరు గాలి ఆహారము,
1: ఫుడ్.
0: భూమి ఆకాశము మధ్యలో గాలి ఈ మూడు కూడాను క్షేమము.
1: And we find the earth and the space and the air in between.
0: ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది?
1: When can you be happy?
0: ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది.
1: You will be quite contented after partaking food.
0: ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది.
1: Without food naturally you become weak.
0: విచ్ఛాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ చాలా అవసరము.
1: For the sustenance of life food is necessary.
0: కనుక ఆత్మ నుండి ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్
0: అందించాడు.
1: ది ఎయిర్ అండ్ ద ఫైర్,
0: నీరు గాలి.
1: అండ్ హియర్ వి ఫైండ్ ద వాటర్ అండ్ ది ఎయిర్.
0: నీరు గాలి ఆహారము,
1: ఫుడ్.
0: భూమి ఆకాశము మధ్య

0: సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్ ఫుడ్ ఇస్ నెసెసరీ.
1: కనుక ఆత్మ నుండియే ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది సెల్.
1: ఈ పంచభూతములు ఎందుకునేటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి.
0: లెట్ అస్ ఇన్వెస్టిగేట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
1: ఈ పంచభూతములు ఎందుకును ఒకే ఆత్మనే.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అనేక ఆత్మలు లేవు.
0: అండ్ ది సెల్
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: కనుకనే అనేకత్వంగా మనం విభజించుకోవటం చేతనే మానవత్వం ఇన్ని విధములైనటువంటి యొక్క పిచ్చి మార్గాలను అనుసరిస్తూ వస్తుండాలి.
0: బికాస్ వీ ఫాలో దిస్ డైవర్సిటీ అండ్ మల్టిప్లిసిటీ దేర్ ఫోర్ వీ సఫర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద నోవర్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్.
1: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
0: ఇస్ ఇగ్నోరెన్స్. Out of ignorance, we diversify the unity.
1: కనుక మనం ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: We should not diversify the oneness.
1: అన్నింటికీ శక్తి సన్నగిల్లిపోతుంది.
0: You turn weak.
1: దివ్యత్వమైన పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు.
0: In order to understand the self or the true spirit, that divinity, that unity are essential.
1: మేఘములు సంచరిస్తున్నాయి.
0: You find the clouds moving.
1: వర్షం కురుస్తుండాలి.
0: Also the rain falls.
1: పంటలు పండుతున్నాయి.
0: You find the crop growing.
1: ఆ యొక్క క్రాప్స్ మనం తీసుకుని భుజిస్తున్నాము.
0: We also partake of the crop grain.
1: మూల కారణము.
0: What are the primordial cause?
1: అన్నిటికీ ఒక ఆత్మనే కారణము.
0: The same self, Atma, is the cause.
1: అది ఏ బ్రహ్మతత్వము.
0: That is Brahmic principle.
1: బ్రహ్మం అనగా ఏమిటని.
0: Who is Brahma?
1: ఆ బ్రహ్మం అనేటువంటిది సర్వవ్యాపకత్వము.
0: Brahma is vast expansion.
1: అదే వాక్ స్వరూపము.
0: That is the very word that we utter.
1: ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు.
0: వై స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ ఆర్డర్ టు నో ది డివినిటీ ఇన్ అవర్ వర్డ్ బ్రహ్మిక్ ప్రిన్సిపల్.
1: శబ్ద బ్రహ్మమయ్యి,
0: వన్ ఆఫ్ ద సౌండ్
1: చరాచరమయ్యి,
0: ద మొటిలిటీ
1: జ్యోతిర్మయ్యి,
0: ద లై
1: వాంగ్మయ్యి,
0: అండ్ ద వర్డ్
1: నిత్యానందమయ్యి,
0: ఎటర్నల్
1: పరాత్పరమయ్యి,
0: స్పిరిచువల్
1: మాయామయ్యి,
0: ఇల్యూషన్
1: శ్రీమయ్యి,
0: అండ్ ద వన్ ఆఫ్
1: వాక్ స్వరూపం యొక్క లక్షణాలు,
0: అండ్ ద వన్ ఆఫ్ అఫ్లూయన్స్ రిప్రజెంట్ ద వెరీ వర్డ్ ద బ్రహ్మ.
1: ఈ వాక్కే బ్రహ్మ.
0: దిస్ వర్డ్ ఆర్ ద
1: ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు?
0: వెరీ
1: విష్ణువు యొక్క నాభికమలం నుండి పుట్టాడు.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్.
1: నాభికమలం ఏమిటది? అది ఏ విష్ణు స్వరూపమే మైండ్.
0: అండ్ సో ద విష్ణు సింబలైజెస్ ద హ్యూమన్ మైండ్.
1: ఈ మైండ్ నుంచి పుట్టినటువంటిదే వాక్.
0: అండ్ ద వర్డ్ ఇస్ బోర్న్ టు ద మైండ్.
1: కాబట్టి ఈనాడు మైండ్ అంతా మంకీ మైండ్ గా మార్చుకుంటున్నారు.
0: We have converted the mind into monkey mind.
1: వాక్నంత కూడా అసత్య రూపంగా భావిస్తున్నారు.
0: All our words are utter blatant lies.
1: ఈశా వాస్యం ఇదం జగత్. అన్ని వైపుల నిండినటువంటి ఈశ్వరుడు ఒక్కడే.
0: Is only God who is
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God dwells in all of the living beings.
1: మన యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే.
0: There's one divinity within us.
1: ఆ ఈశ్వరుని నుంచి ఆవిర్భవించినటువంటిదే ఈ యొక్క మైండ్.
0: Mind has come out of this Ishwaratva or the divinity.
1: ఈ మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిదే వాక్.
0: అండ్ దిస్ వర్డ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద మైండ్.
1: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము.
0: దేర్ ఫోర్ హ్యుమానిటీ రిప్రజెంట్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
1: కనుక ఆచరణలో ఉన్నటువంటి అహంకారము
0: ది ఈగో ఇన్ అవర్ ప్రాక్టీస్,
1: అనుభూతిలో వచ్చేటువంటి యొక్క స్వార్థము రెండింటిని త్యాగం చేస్తే అదే దైవత్వం అయిపోతుంది.
0: సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద స్పిరిట్ ఆఫ్ ఈగో అండ్ ద వన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ యాక్షన్.
1: ఈనాడు దేన్ని త్యాగం చేస్తున్నాము?
0: వాట్ ఇస్ దట్ వీఆర్ సాక్రిఫైసింగ్?
1: పవిత్రమైనటువంటి దాన్ని అంతా త్యాగం చేస్తున్నాము.
0: వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్.
1: కాదు కాదు.
0: నో,
1: పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైన దాన్ని విసర్జించాలి.
0: సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్.
1: మనం భుజించే ఆహారం నందు కూడాను
0: ద ఫుడ్ దట్ వీట్
1: ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం.
0: యు జస్ట్ గివ్ అప్ దాట్ యు డు నాట్ రిలిష్.
1: ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము.
0: దట్ విచ్ ఇస్ సో టేస్టీ యూ యాక్సెప్ట్.
1: మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము.
0: యూ ఈట్ స్వీట్ ఫ్రూట్స్.
1: దుర్గంధంతో ఉండినటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము.
0: అండ్ ద ఫౌల్ ఎక్స్క్రీటా ఈజ్ ఎక్స్క్రీటెడ్.
1: కాబట్టి మనం స్వీకరించే దేన్ని?
0: వాట్ ఇస్ దట్ యూ యాక్సెప్ట్?
1: మధురమైన
0: స్వీట్.
1: కనుక ఆ మధురం ఎవరు?
0: వాట్ ఇస్
1: మధురాధిపతే మధురం. మధురం దైవత్వమే.

0: మధురం,
1: ద డివైన్
0: వచనం మధురం, నయనం మధురం, వాక్యం మధురం, నయనం సర్వము మధురం, మధురాధిపతే మధురం మధురం.
1: గాడ్ ఈజ్ స్వీటెస్ట్ నెక్టర్ ఆఫ్ ది నెక్టర్, హిస్ వర్డ్స్ ఆర్ నెక్టరైన్, హిస్ ఐస్ ఆర్ నెక్టరైన్.
0: అమృతం కలిగినప్పుడు కొంత అభిరుచి ప్రారంభమవుతుంది, కానీ ఈ యొక్క వాక్కునకు ఎట్టి అభిరుచి కూడా పోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వర్డ్ హాస్ నాట్ గాట్ దట్ స్పెసిఫిక్ టేస్ట్.
0: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: The words and mind return in futility. It is impossible to describe by word or comprehend by mind.
0: మనం మర్చిపోతున్నాం.
1: We have forgotten our true self.
0: మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము.
1: We are sacrificing our life.
0: కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు?
1: What that you can achieve?
0: కార్బన్ డయాక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము.
1: కార్బన్ డైఆక్సైడ్ యూఆర్ అక్సెప్టింగ్.
0: ఆక్సిజన్ వదిలి పెడుతున్నాము.
1: ఆక్సిజన్ యూఆర్
0: మానవుని యొక్క చెడ్డ సంకల్పము.
1: దిస్ ఇస్ ద బ్యాడ్.
0: ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ అంపాలి.
1: ఇన్హేల్ ఆక్సిజన్, ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: అది ఈ వృక్షములంతా చేసేటువంటి పరోపకారం.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద ట్రీస్ సాక్రిఫైస్.
0: పరోపకారం చేస్తున్నాయి.
1: ట్రీస్ సాక్రిఫైస్.
0: గోవులు పరోపకారం చేస్తున్నాయి.
1: అండ్ ఆల్సో ద
0: ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి.
1: ఆల్ ఆఫ్ ద బీయింగ్స్,
0: జంతువులు పరోపకారం చేస్తున్నాయి.
1: అనిమల్ సాక్రిఫైస్.
0: కానీ జంతువులు కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ హాస్ బికమ్ మచ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్ ఎనీవేర్.
0: ప్రతి దానికును స్వార్థము స్వప్రయోజనమే.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ విత్ ఇట్ ద ట్రెండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనము కేవలం ఏమిటది? పశుత్వం యొక్క లక్షణాలే.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ బీస్, అనిమల్.
0: కానీ మానవుని యొక్క లక్షణములు కాదు.
1: ఇట్స్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు సత్యస్వరూపుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: శాంత స్వభావుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ పీస్.
0: ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్స్ లైఫ్ ఇస్ సస్టైన్డ్ బై ద ట్రూత్, రైట్నెస్ అండ్ పీస్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం ముందు సత్యం వద, ధర్మం చెర.
1: Therefore, since ancient days, it has been said, speak truth and follow righteousness. They are the signs of the sanctity of our tradition.
0: సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మరవద్దు.
1: Never forget truth.
0: సత్యమునందుండే సర్వము సృష్టించే.
1: Right from the position of truth,
0: yes. సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: Out of truth, the whole creation has emanated.
0: స్థలమేది కనుగొన్నా.
1: The universe is sustained by truth.
0: సత్వమిది చూడనయ్యా.
1: The universe ultimately merges in truth. Understand the pure unsullied truth.
0: శుద్ధ పరబ్రహ్మము.
1: That is pure unsullied principle of truth.
0: ఇటువంటి పరబ్రహ్మం అనేటువంటిది ఎక్కడ ఉంది?
1: That supreme, the cosmic principle, where is it?
0: పరపదార్థం లేదు కాదు, తన యందే ఉంటున్నది.
1: It's nothing outside, it is within you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి పదార్థాన్ని ఈనాడు వదిలిపెడుతున్నాం.
1: We have forgotten, we are giving it up. That eternal truth.
0: ఏదో మనకు గోచరము కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ రీడ్ అండ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దాట్.
0: సాధనగా ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
1: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ మెన్ కన్వర్టింగ్ ద బ్యాడ్ ఇన్ టు గుడ్.
0: అది ఏ మనం సాధన?
1: దట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈనాటి సాధన ఏం చేస్తున్నాం?
1: వాట్ ఆర్ వి డూయింగ్ టుడే?
0: మంచిని మరిచిపోతున్నాం, చెడ్డను స్వీకరిస్తున్నాం. అదే సాధన.
1: But the practice today is to accept bad and forgetting good.
0: సాధన యొక్క అర్థాన్ని ఇప్పుడు నువ్వు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Aspirant is not knowing the meaning of sadhana.
0: Sadhana.
1: Sadhana.
0: Sadhana ఏంటి? ఆత్మతత్వము.
1: Sa means the spirit or the self.
0: అదే మన వెల్త్.
1: That is our wealth.
0: అదే మన హెల్త్.
1: That is our health.
0: ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి.
1: దట్ సా ద స్పిరిట్ సెల్ఫ్, లెట్ ఇట్ బి ఇన్ ట్రూత్ఫుల్ పాత్.
0: ఈనాడు ధనం కోసం పాటలు పడుతున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ టుడే.
0: ఆరోగ్యాల కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ గుడ్ హెల్త్.
0: ఆనందం కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం ఎక్కడుంది?
1: వెర్ ఇస్ హ్యాపీనెస్?
0: ఈ ఆనందం నీ జన్మస్థానమే.
1: అండ్ దట్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్.
0: నీ పుట్టినది ఆనందం నుంచినే.
1: యూఆర్ బోర్న్ ఇన్ ప్లేస్.
0: ఇలాంటి ఆనందం నీ జన్మస్థానం అయినప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు?
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ బర్త్ ప్లేస్ అండ్ నేటివిటీ, ద బ్లెస్.
0: వారి మాటలు, వీరి మాటలు, వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన హృదయం వాక్కును, అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు.
1: యు ఆర్ ప్రిపేర్ టు లిసన్, పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి, టామ్, డిక్ అండ్ హ్యారీ.
0: అది ఏ చెప్తుండది?
1: దట్స్ వాట్ ఇస్ సేడ్.
0: ఏ విధంగా చెప్తుందా? 21,600 పర్యాయములు. సో హం సో హం, నేనే దైవం, నేనే దైవం అంటున్నాది.
1: In the very breathing process, 21,600 times, the spiritual aspect principle is taught to you.
0: నీ అంతర్వాణిని నీవు నమ్మటం లేదు.
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
0: బయట శబ్దాన్ని ఎట్లా నమ్మగలుగుతున్నావు?
1: హౌ డు యూ బిలీవ్ ది ఎక్స్టర్నల్ సౌండ్?
0: నీవు పిచ్చివాడని.
1: యు ఆర్ మ్యాడ్.
0: కనుక ఇలాంటి పిచ్చివారినంతా కూడా భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గంలో అనుసరిస్తున్నారు.
1: సచ్ మ్యాడ్ పీపుల్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్.
0: నాట్ మ్యాడ్, బ్యాడ్.
1: దే ఆర్ నాట్ ఓన్లీ మ్యాడ్, దే ఆర్ బ్యాడ్ ఆల్సో.
0: కనుక ఇలాంటి వారందరూ కూడా దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో సచ్ మ్యాడ్ బ్యాడ్ పీపుల్.
0: దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ యందే ఉంటుంది.
1: వేర్ ఈస్ గాడ్? హీస్ ఇన్ యూ.
0: నేను చెప్పాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: భగవాన్ సెడ్ దట్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్, ఇన్ డ్వెల్లర్ ఇస్ గాడ్.
0: బాడీ టెంపుల్ అయిన తర్వాత జీవుడే దేవుడైనాడు.
1: వెన్ వన్స్ ద బాడీ ఇస్ ద టెంపుల్, ఇన్ డ్వెల్లర్ ఇస్ గాడ్.
0: దేహములు కూడా టెంపుల్స్.
1: ఆల్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ టెంపుల్స్ లో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా దేవుడే.
1: ఆల్ దట్ ఇన్నర్ వన్ ఇస్ డివైన్.
0: కనుక దానిని ఎందుకు ద్వేషిస్తున్నావు? దీనికి ఎందుకు క్రోధ పడుతున్నావు? దీన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు?
1: వై ఆర్ యూ యాంగ్రీ విత్ వన్? వై డు యూ లవ్ అనదర్ వన్?
0: ఈ భేద భావంలో ఉండకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్స్.
0: అన్ని దేవాలయములు కూడా ఒక్కటే.
1: ఆల్ టెంపుల్స్ ఆర్ వన్.
0: ప్రతి దేవాలయం నుండి కూడా ప్రతిష్ఠింపబడినటువంటిది జీవుడు ఒక్కడే.
1: ఇన్ ఎవ్రీ టెంపుల్ దేర్ లైస్ ఇన్స్టాల్డ్ ద డైటీ ఆఫ్
0: ఇట్. దేనిని కూడా తిరస్కార పురస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఇన్స్టాల్ విత్ ఏ బ్లేమ్ ఆర్ ఎ బ్లెమిష్.
0: తిరస్కార పురస్కారములంతా కూడా కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే.
1: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అండ్ ద బ్లెమిష్ ఆర్ ద సైన్స్ ఆఫ్ వీక్నెస్.
0: అందరినీ ప్రేమించటమే సరైనటువంటి లక్షణము.
1: లవ్ ఆల్ ఇట్స్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: The best way to love God is to love all and serve all.
0: కనుక అందరి యందు ఉండేటువంటి ఒక ప్రేమ స్వరూపుడు ఒక్కడే.
1: Understand the principle of love in everyone.
0: కనుక ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We have to first develop that love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand, recognize.
0: ఆ ప్రేమకే బ్రహ్మ అని పేరు.
1: And this love is God, Brahma.
0: ప్రేమకి దేవుడు అని పేరు.
1: Love is God.
0: ఆ ప్రేమకి ఎరుక అని పేరు.
1: And love is awareness.
0: ఆ ప్రేమకి దైవము అని పేరు.
1: Love is God.
0: అంత దైవానికి ఇన్ని నేమ్స్ ఉన్నాయి.
1: God has so many names.
0: అహం అది కూడా దైవమే.
1: అహం ఇస్ డివైన్.
0: ఎందుకంటే అహం నేనే.
1: అహం ఐ.
0: అహం బ్రహ్మాస్మి అంటే రెండవుతుంది తిరిగి.
1: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ,
0: నేను బ్రహ్మ అంటే నేను బ్రహ్మ రెండుగా ఉంటుంది. అది ఇది ద్వైతమే.
1: ఇఫ్ యూ సే ఐఎమ్ గాడ్ ద డ్యువాలిటీ ఎగ్జిస్ట్. ఐ యామ్ గాడ్.
0: అహం అహం అది అద్వైతం.
1: నాట్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ ట్రూ. నో, అహం అహం ఐఎమ్ ఐ.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: నేను పలాందాన్ని కాదు, పలాందాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ దిస్.
0: అప్పుడు నీ వేరైనట్టు అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ డ్యువాలిటీ.
0: నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది.
1: ఇఫ్ యు దిస్ ఇస్ మైన్, దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నేనే.
1: ఐఎమ్ ఐ.
0: ఇది నేనే.
1: దిస్ ఇస్ ఐ.
0: ఇది నేనే.
1: ఐఎమ్ ఆల్సో.
0: ఇది నేనే.
1: ఇస్ ఐ.
0: ఇది నేనే. అంతా నేనే.
1: ఇట్స్ ఓన్లీ దిస్ ఐనెస్, ద స్పిరిట్ ఆఫ్ ఐ.
0: నామాలు ప్రత్యేకంగా ఉంటున్నాయే కానీ
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ.
0: శృంగారములు వేరు, బంగారమొక్కటే, పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్.
0: జీవజంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
1: ద లివింగ్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండ్వెల్లర్ ఇస్ వన్.
0: దర్శనంబులు వేరు, దైవం ఒకటే.
1: పార్ట్స్ ఆర్ మెనీ, గాడ్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ మెనీ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్.
0: కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కానీ ఇవంతా కూడా ప్రాకృతమైన భావములే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ డెల్యూషన్ ఇఫ్ యూ గో బై డైవర్సిటీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ కూర్చుంటే మనకు ప్రాకృతమే లభిస్తుంది.
1: If you go in the worldly sense, you will have worldly results.
0: Even the negative thoughts.
1: These are all negative thoughts.
0: These negative thoughts are chintinchane kudadu.
1: Never consider negative thoughts.
0: Positive.
1: Entertain positive thoughts.
0: Adiye ni atma tattvamu.
1: Positive.
0: Adiye ni chaitanya tattvamu.
1: Positive is awareness.
0: Adiye ni prema tattvamu.
1: That is divinity.
0: Adiye ni shanti tattvamu.
1: That is peace.
0: Adiye ni anandattvam.
1: And bliss is positive all through.
0: Anandam annatundi pratyekanga ledu.
1: Bliss is not separate from you.
0: మన యందే ఉంటున్నది.
1: It is within you.
0: అనగా ఈ దేహమునందే ఉంటున్నది.
1: It is within the body.
0: నేను కూడా నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ద బాడీ ఐదర్.
0: ఇది నా దేహము.
1: ఇస్ మై బాడీ.
0: దేహము నేను కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: నా కర్చీఫ్, కర్చీఫ్ వేరు, నేను వేరు. నా దేహం అంటే నా దేహం వేరు, నేను వేరు.
1: ఇస్ మై కర్చీఫ్, ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ కర్చీఫ్. యూ సే దిస్ మై బాడీ, ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ మై బాడీ.
0: కనుక నీ బాడీ నేను కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్
0: ఇన్స్ట్రుమెంట్.
1: ఇట్స్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్.
0: ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా?
1: కెన్ ఐ సే ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్? నో.
0: కాదు. దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను.
1: ఐ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఐ నాట్ ది
0: ఉపయోగపెడుతున్నాను.
1: ఐ యూజ్ ఇట్.
0: నా నిమిత్తమే నేను ఉపయోగపెడుతున్నాను.
1: ఫర్ మై ఓన్ కన్వీనియన్స్.
0: పరుల కోసం కాదు, పరుల అనేటువంటి వారు నేను.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్. ఇట్స్ ఓన్లీ ఐ.
0: నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను.
1: ఐ లైక్ వన్ ఆబ్జెక్ట్.
0: ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా?
1: ఐ డోంట్ లైక్ వన్ పర్టికులర్.
0: నేను ఆపిల్ తినాలని ఆశిస్తున్నాను.
1: ఐ వాంట్ ఆపిల్.
0: ఆపిల్ తృప్తి కోసం నీవు ఆపిల్ తింటున్నావా?
1: ఐ నాట్ ఈ.
0: కాదు, నీ తృప్తి కోసం ఆపిల్ తింటున్నావు.
1: ఐ నాట్ ఈటింగ్ ఆపిల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆపిల్ ఫర్ మై ఓన్ సెల్ఫ్.
0: ఒక్కటి కూడా నువ్వు తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు, కానీ ప్రపంచాన్ని, ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు.
1: సో ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ హ్యాపీనెస్.
0: తృప్తి లేదు, అసంతృప్తి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ ఎస్ సచ్ హాస్ గాట్ సాటిస్ఫాక్షన్ నార్ డిస్సాటిస్ఫాక్షన్.
0: అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ బోర్న్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సాక్రిఫైస్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు.
1: గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దైవత్వం అంత తన యందే ఉంటుంది.
1: గాడ్ ఈస్ ఇన్ యూ, విత్ ఇన్ యూ.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు మన గుణములే మార్పు చెందుతున్నాయి.
1: ఓన్లీ ది అట్రిబ్యూట్స్ లీడ్ టు డైవర్సిటీ.
0: ఆహార విహారంతో లభించేటువంటివి.
1: దట్స్ ఆల్ డ్యూ టు అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: కామ క్రోధ లోభ మోహమల వచ్చినంతా కూడా దేహ అనుభవమానంతో వచ్చేటువంటివి.
1: ది యాంగర్, ది హేట్రెడ్, ఎవరీస్, ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: దయ, సహనము, సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: ది లవ్, ది కంపాషన్, ది ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక అవియే స్వధర్మములు.
1: These are the qualities of the
0: self-dharma.
1: The other are
0: paradharma.
1: All that are useless are paradharma.
0: కానీ స్వధర్మము అదంతకు స్వప్రయోజనం కోసం వచ్చేటువంటివి.
1: స్వధర్మ, ద వన్స్ ఓన్ రియాలిటీ సెల్ఫ్,
0: స్వస్వరూపాన్ని దర్శించే కోసం వచ్చేటువంటివి.
1: ఇట్ ఆల్ హెల్ప్ యూ టు రియలైజ్ ద సెల్ఫ్.
0: స్వానందమును అనుభవించే కోసం వచ్చేటువంటివి.
1: ఇట్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్.
0: కనుక ఆనందమును మనమే అనుభవించాలి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ బ్లెస్.
0: కాదు, ఇంకొకరనేటువంటి వారే లేరు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ రియాలిటీ.
0: ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే,
1: ఇఫ్ యూ గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్,
0: ఎదువైపు చూసినా నీ ప్రతిబింబమే.
1: గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్, యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఆ ప్రతిబింబంలో నీవు నిన్ను నీవు చూసుకుంటున్నావు.
1: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎవ్రీ మిర్రర్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో టాల్ గా కనిపిస్తుంది.
1: హౌఎవర్ ఇన్ సర్టన్ మిర్రర్స్ యువర్ ఫేస్ ఇస్ రౌండ్, బట్ దేర్ ఇట్ యూ అపియర్ వర్టికల్.
0: నీ ఫేస్ యొక్క దడ్మన్ తప్పు కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ యువర్ ఫేస్.
0: అద్దం యొక్క తప్పు.
1: మిస్టేక్ లైజ్ ఇన్ ద మిర్రర్.
0: అదే ప్రకృతి.
1: సో ది మిర్రర్ ఇస్ నేచర్.
0: ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం.
1: బికాజ్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇన్ ద నేచర్ యూ థింక్ దట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ యూ.
0: కాదు కాదు.
1: నో.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడికి అద్దం పైన ఏమాత్రము నెపం వేయడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మిర్రర్ ద నేచర్.
0: నాకు ఎడమ వైపున మచ్చం ఉంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడివైపున కనపడితే ఎట్లా నేను నమ్ముతాను?
1: ఇఫ్ యూ ఫైండ్ ది మోల్ ఆన్ మై లెఫ్ట్ పార్ట్, ఇఫ్ ఐ సీ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ ద మిర్రర్, హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్?
0: కనుకనే తన దీనిపైన తాను నమ్మకం కలిగినప్పుడే పరదాన్ని ఏమాత్రము నమ్మడు.
1: ఇఫ్ యూ గాట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ బి క్యారీడ్ అవే బై అదర్స్.
0: కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఎవరేం చెప్పినా నమ్ముతూ పోతుంటాడు.
1: ద వన్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి క్యారీడ్ అవే బై ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
0: ఎందుకంటే నీవు ఒక మనిషివి.
1: యు ఆర్ ఎన్ ఇండివిడ్యువల్.
0: నీకు ఒక మనసు ఉంది.
1: యు హావ్ మైండ్.
0: నీకు ఒక అభిష్టం ఉంది.
1: యు హావ్ గాట్ ద
0: లైఫ్. నీకు ఆనందం ఉంటుంది.
1: యు హావ్ గాట్ హ్యాపీనెస్.
0: నీ తత్వాన్ని నీవు అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ రియాలిటీ.
0: ఇది కేవలం దైవాగ్నితే నీవు పూనుకోవాలి, కానీ పరుల యొక్క ఆజ్ఞ ఏమాత్రము తల వంచరాదు.
1: యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ ది కమాండ్ ఆఫ్ ఫెలో మెన్.
0: కనుకనే నీకు నీవు ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: నో యువర్ సెల్ఫ్, నో దై సెల్ఫ్ ఫస్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది
0: పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్. ప్రేమ లేని వ్యక్తి ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ నన్ విదౌట్ లవ్.
0: కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రేమ ఉంటుంది.
1: ఆఫ్ కోర్స్ ఈచ్ వన్ హాస్ గాట్ హిస్ ఓన్ లైక్స్ అండ్
0: డిస్లైక్స్. కానీ ఇవన్నీ కూడా నువ్వు ప్రేమయోగ మార్గములే.
1: దే ఆర్ ఆల్ ద ప్రేయోగ మార్గ.
0: బహిర్ముఖమైనటువంటి దాన్ని ప్రేమించేదంతా కూడా నువ్వు ప్రేయోగ మార్గమే.
1: ఆల్ దట్ దట్ గోస్ ఆఫ్టర్ ది ఎక్స్టర్నల్ ఇస్ ప్రేయర్.
0: శ్రేయస్సు కాదు,
1: ఇస్ నాట్ శ్రేయస్.
0: శ్రేయస్సు నువ్వు ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడే ప్రేమించాలి.
1: బీ ఆఫ్టర్ శ్రేయస్ ఇన్ వర్డ్, లవ్ గాడ్.
0: అది ఏ శ్రేయో మార్గము?
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: ఆ యొక్క గుణములన్నీ కూడా ఆ యొక్క శ్రేయస్ నుంచినే లభిస్తుంటాయి.
1: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ శ్రేయో మార్గ, ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి, ఆత్మధర్మాన్ని.
1: వీ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ద సెల్ఫ్, స్వధర్మ.
0: పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు.
1: నాట్ పరధర్మ, పాత్ లీడింగ్ టు ద వరల్డ్.
0: కొన్ని సమయంలో కొన్ని రకమైన మార్గంలో అనుసరించవలసి వస్తుంది.
1: ఎట్ టైమ్స్ మే హావ్ టు ఫాలో డిఫరెంట్ పాత్స్.
0: ఒక కడవను నీళ్లలో ముంచినామంటే,
1: ఇఫ్ యూ జస్ట్ డిప్ ఎన్ ఎర్దన్ పాట్ ఇన్ ద
0: రివర్, కడవ నీరే ఉంది, దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ వాటర్ అరౌండ్ ద పాట్.
0: కనుక లోపల వెలుపల కూడా ఒకే వాటరే ఉంటుండాలి.
1: ద సేమ్ వాటర్ ఇన్సైడ్ అండ్ ఔటర్ ఎగ్జిస్ట్.
0: కనుక అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత,
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ ఔట్ సైడ్ ఎవ్రీవేర్.
0: నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్ర కూడా ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
1: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ఆబ్స్టకల్స్ ఇన్ అవర్ వే, బట్ వీ హావ్ టు రిమెంబర్ గాడ్.
0: నీకు ఒక మనసు ఉంది,
1: యు హావ్ మైండ్.
0: నీకు ఒక సంకల్పం ఉంది,
1: యు హావ్ గాట్ ఎ థాట్.
0: నీకు ఒక దీక్ష ఉంది,
1: యు హావ్ గాట్ ఎ డిటర్మినేషన్.
0: ఆ దీక్షని నీవు సాధిస్తూ పోవాలి.
1: ఫాలో యువర్ ఓన్ పాత్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ అచీవ్.
0: అటువంటి నీ దీక్షని నీవు వదిలిపెట్టి,
1: యు గివ్ అప్ యువర్ డిటర్మినేషన్,
0: పరదీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే,
1: యు ఫాలో అదర్ పాత్స్,
0: వచ్చేది ఏమిటింది?
1: వాట్ దట్ యు గెట్?
0: ఉన్నది కూడా ఊడిపోతుంది.
1: అండ్ యు ఆల్సో లూజ్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ ఆన్ హ్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు,
1: యు స్టడీ.
0: దేనికోసం చదువుతున్నారు?
1: వై డు యు స్టడీ?
0: ఉద్యోగాల కోసం చదువుతున్నారు.
1: ఫర్ జాబ్ యు లెర్న్.
0: ఉద్యోగాలు కూడా అవసరమే.
1: జాబ్స్ ఆర్ నెసెసరీ.
0: ప్రాకృత విద్యలు,
1: దట్స్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: అవి లౌకిక విద్యలు,
1: ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్,
0: భౌతిక విద్యలు,
1: సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రయత్నించాలి.
1: అలాంగ్ విత్ ది వరల్డ్లీ నాలెడ్జ్ యు హావ్ టు హావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అది ఏ శ్రేయో మార్గము?
1: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్
0: మార్గము.
1: వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ప్రేయర్.
0: మానవుడికి కూడా రెండు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టూ.
0: అది లెఫ్ట్ అండ్ రైట్.
1: లెఫ్ట్ అండ్ రైట్.
0: ఈ రెండు చేతులు ఇచ్చిండే దేనికోసమని?
1: వై టూ హ్యాండ్స్ ఆర్ గివెన్?
0: ఈ రెండు ద్వారా నీకు పనిచేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పనిచేయాలి.
1: యూ వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ.
0: అనేక పర్యాయాలను మీకు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము?
1: వై డు వి నమస్కార?
0: ఈ రెండు చేతులు ఎందు 10,000 ఉన్నాయి.
1: అండ్ ది టూ హ్యాండ్స్ హావ్ గాట్ ది 10 ఫింగర్స్.
0: ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది.
1: వన్ ఈజ్ ఆఫ్ ధర్మ, రైట్.
0: ఇది ప్రపంచిక ధర్మం కోసం ఇచ్చేటువంటి.
1: ది అదర్ ఈజ్ ఫర్ ద వరల్డ్.
0: ఇది 5,000.
1: హియర్ 5.
0: ఇది 5,000.
1: హియర్ ఆల్సో 5 ఫింగర్స్.
0: ఐంతిని ఏకత్వం చేయటమే నమస్కారము.
1: Join both the hands, the 10 fingers, that is namaskara.
0: Kaka ekattvam gavinchatame namaskaramu.
1: This unifying thing is namaskara.
0: Bhinnatvam gavinchakoodu.
1: Not diversification.
0: Chaala mandi ippudante namaskaram andi, namaskaram andi antuntaru.
1: People do namaskara with one hand.
0: Emite pettukoni tala kottukovatam.
1: You are only hitting your head, that's all.
0: Vaadi karmaku vaadu tala kottukuntunnadu.
1: You are just repenting for your destiny, hitting your head.
0: Namaskaramu.
1: Namaskaram.
0: నమ అహంకారం లేనటువంటిదే నమస్కారం.
1: ద వర్డ్ నమస్కార మెంట్ ద స్టేట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
0: అహంకారం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎన్ ఈగో.
0: నమ అనగా నేను కాదు.
1: నమ
0: మమ అనగా నేను.
1: ఐఎమ్ నాట్
0: మమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమ నేను కాదు.
1: యువర్ ఈగోలెస్నెస్, ఐ అబ్సెన్స్ ఆఫ్ ఐనెస్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటుంది.
1: ఈగో నేచురలీ రూయిన్స్ యూ.
0: ఈ అహంకారం ప్రవేశపెట్టకూడదు.
1: డోంట్ బి ఈగోయిస్టిక్.
0: కొన్ని దురాశలు ఉంటాయి.
1: యు మే హావ్ ఎక్సెసివ్ డిజైర్.
0: దురాశలంతా దుర్గుణమైన ఆశలుగా మార్చుకోకూడదు.
1: ఓవర్ అంబిషన్ విల్ మేక్ యూ వికెడ్.
0: ఆశ ఉండవచ్చును.
1: ఎస్, యూ కెన్ హావ్ డిజైర్.
0: ఏ ఆశ?
1: వాట్ డిజైర్?
0: దైవాపేక్ష ఆశ.
1: అండ్ యూ షుడ్ డిజైర్ గాడ్.
0: కనుకనే మీరా, సక్కుబాయి వీరందరూ కూడా ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు.
1: మీరా, సక్కుబాయి, దే డిజైర్డ్ గాడ్, నాట్ వరల్డ్లీ థింగ్స్.
0: తమను తాము ప్రేమిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ లవింగ్ దేర్ స్పిరిట్స్.
0: ఈ దేహంలో ఉన్నటువంటి వాడు పరమాత్ముడే.
1: గాడ్
0: ఇస్ లేరు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: అన్యులకి ఎవరికి ఇక్కడ స్థానం లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అదర్స్ టు బి ఇన్.
0: నా ఫ్రెండ్ అంటుంటారు, ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా?
1: యూ సే సో అండ్ సో ఇస్ యువర్ ఫ్రెండ్, ఈజ్ హీ ప్రెసెంట్ ఇన్ యూ?
0: ఫ్రెండ్ బయట వాడే.
1: ఫ్రెండ్ ఈజ్ ఔటర్ వన్.
0: కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ ఫ్రెండ్?
0: అతనే గాడ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ రియల్.
0: అతన్ని లోపల చేర్చుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ హీస్ ఇన్ యూ.
0: ఇంకెవరిని చేర్చడానికి వీలు?
1: నో వన్ కెన్ గెట్ హిమ్.
0: ఒకే హార్ట్,
1: ఓన్లీ వన్ హార్ట్.
0: నాట్ డబుల్ సోఫా,
1: నాట్ డబుల్ సోఫా.
0: మ్యూజికల్ చైర్,
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ఓన్లీ వన్ చైర్.
1: ఇస్ ఓన్లీ వన్ చైర్.
0: అందులోపల ఒక్కరికి మాత్రమే స్థానం.
1: ఓన్లీ వన్ హాస్ గాట్ ఛాన్స్ టు సిట్ దేర్.
0: ఆ విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ ది స్పిరిట్ విల్ బి బ్లిస్ఫుల్ అండ్ పీపుల్ అరౌండ్
0: అస్ కలుగుతుంది.
1: ద హోల్ ఫ్యామిలీ విల్ బి పీస్ఫుల్.
0: కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది.
1: వెన్ ది ఫ్యామిలీ ఇస్ ఎట్ పీస్ ద హోల్ విలేజ్ విల్ ఎంజాయ్ పీస్. గ్రామంతా
0: శాంతిగా ఉండంటే దేశమంతా శాంతిగా వస్తుంది.
1: వెన్ విలేజెస్ ఆర్ పీస్ఫుల్ ద హోల్ కంట్రీ విల్ బి ఇన్
0: పీస్. ఈనాడు మనం శాంతి శాంతి శాంతి చెప్తున్నాం.
1: వి రిపీట్ శాంతి పీస్ థ్రైస్.
0: ఆ శాంతి చెప్పేవాడి ఎందే లేదు.
1: ది వన్ హూ సేస్ దట్ ఈస్
0: ఎవరికి పీస్లెస్ శాంతి,
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ అదర్స్.
0: శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు.
1: పీస్ యూ కెనాట్ గెట్ ఇట్ బై అటరెన్స్.
0: హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అడగదొక్కకోవటమే శాంతి.
1: సీ దట్ యూ సబ్డ్యూ ఆల్ ద వికెట్ థాట్స్ ఇన్ యూ.
0: దుర్భావం మనందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి.
1: సీ దట్ బ్యాడ్ థాట్స్ డు నాట్ ఒరిజినేట్ ఎట్ ఎనీ పాయింట్.
0: దుర్భావం మనందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి.
1: ద బ్యాడ్ థాట్స్ వెన్ వన్స్ దే ఆర్ ఎంటర్టైన్ దే గ్రో అండ్ మోర్ అండ్ మోర్.
0: కనుకనే వారందరూ ఏకత్వం కోసం పాటు పడుతూ వచ్చారు. ఆనాటి గోపికలు
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ యూనిటీ.
0: నేను శారీరకంగా ఉంటున్నాను.
1: ఓ గాడ్ ఐ హావ్ ద బాడీ.
0: కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తాను నాకు తెలియదు.
1: వెన్ ఐ వుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
0: కానీ నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ.
1: యు ఆర్ ఆల్సో హియర్ ఇన్ ఫిజికల్.
0: ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధమైన బాంధవ్యం కుదరాలి.
1: దేర్ షుడ్ బి ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద డివైన్ బాడీ.
0: ఎట్ల కుదిరేది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: వృక్షంబువై నీవు వల్లిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకొందు.
1: ఇఫ్ యు ఆర్ దేర్ ఎస్ ఎ జైజాంటిక్ ట్రీ ఐఎమ్ ద క్రీపర్ ద క్లైంబ్ అరౌండ్ యూ.
0: ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు.
1: ద క్రీపర్ షుడ్ నాట్ గో హియర్ అండ్ దేర్.
0: అల్లుకొని పోవాలి.
1: హి షుడ్ ది క్రీపర్ షుడ్ క్లైంబ్ అరౌండ్ ద ట్రీ.
0: నీవు పొలుపొందు చుండిన తుమ్మిదనై నేను తిరుగుచుందు.
1: ఇఫ్ యు ఆర్ లైక్ ఎ ఫ్లవర్ ఐ విల్ బి లైక్ ఎ హనీ బీ హమ్మింగ్ అరౌండ్ యూ.
0: అనంత ఆకాశమే నీవైనా.
1: ఇఫ్ యు ఆర్ ది ఇన్ఫినిట్ స్కై.
0: చిన్న చుక్కై నేను నీలోన చెలగుచుందు.
1: ఐ యామ్ దేర్ లైక్ ఎ షైనింగ్ టైనీ లిటిల్ స్టార్ అక్రాస్ ద స్కై.
0: ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపిక.
1: గోపికాస్ ప్రేడ్ ఫర్ దట్ వన్నెస్ యూనిటీ.
0: మేరు పర్వతమే నీవైనా.
1: ఇఫ్ యూఆర్ ఎ మైటీ మౌంటైన్.
0: పరచుకుని పారేద నేను నీళ్లు సెల్లవేరునై.
1: ఐఎమ్ లైక్ ఎ వాటర్ ఫాల్స్.
0: వర సముద్రుడే నీవైనా.
1: ఇఫ్ యూఆర్ ఇన్ఫినిట్ ఓషన్.
0: వాహినవుచి నేను నీలోన ఐక్యమగుదు.
1: లైక్ ఎ రివర్ ఐ మర్జిన్ యూ.
0: అది ఏకత్వానికి మార్గము.
1: దాట్ ఈస్ ద పాత్ టు యూనిటీ.
0: ఏమాత్రము భిన్నత్వం అనేది అక్కడ జరగడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్లూరాలిటీ.
0: అలాంటి ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ ఫర్ దట్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: భిన్నత్వానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ ఇట్ డైవర్సిఫై.
0: అనే సంకల్పమే మనలో చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ థాట్ లీడింగ్ టు డైవర్సిటీ.
0: నీ గురువు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, కుమారుడు కానీ, ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ బి దట్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సన్ ఇస్ ఓన్లీ వన్.
0: ఇది అంతా నీవు చెప్పుకోవటం కష్టమవుతుంది. కనుక ఈ దేహం ఉంది.
1: యు హావ్ గాట్ దిస్ బాడీ.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: దర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ దిస్ బాడీ.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: సో ఆల్సో యువర్ బాడీ.
0: కాబట్టి మనం ఇద్దరు ఒక్కటే.
1: సో బోత్ ఆర్ వన్.
0: దీనికి భిన్నత్వం ఎక్కడుంది?
1: వై డైవర్సిటీ?
0: నీ తల్లిలో ఉన్నటువంటిది పంచభూతములే.
1: మదర్ హ్యాస్ ఫైవ్ ఎలిమెంట్.
0: నీ తల్లిలో ఉన్నది పంచభూతములే.
1: సో ఆల్సో యువర్ ఫాదర్.
0: నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఫ్రెండ్స్.
0: కాబట్టి ఇది వస్తు అద్వైతం.
1: And that from the object's point of view there is diversity, dualism.
0: కనుకనే అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతములు ఎందుకు అద్వైతమే ఉంటుండాలి.
1: Therefore five elements show this dualism.
0: భూతము లేనే లేదు.
1: And in fact nothing to do with the self.
0: ఎక్కడ వెతికినా చిక్కదు మనకు.
1: You cannot get it anywhere.
0: అయితే మానవుని యందు ఆరో భూతం కూడా ఒకటి ఉంది.
1: దేర్ సిక్స్త్ ఎలిమెంట్ ఇన్ మ్యాన్.
0: అది ఏ? పరమ ప్రేమ.
1: దట్ ఈస్ సుప్రీం లవ్.
0: ఆ పరమ ప్రేమనే ఆరో గుణము.
1: దట్ సుప్రీం లవ్ ఇస్ ద సిక్స్త్ ఎలిమెంట్.
0: పరమ ప్రేమనే పరమాత్మ తత్వము.
1: ద సుప్రీం లవ్ సిక్స్త్ ఎలిమెంట్ ఇస్ స్పిరిచువల్.
0: ఆ పరమాత్మ తత్వం అనేదే తత్వం.
1: దట్ ఈస్ దట్ దౌ ఆర్ట్.
0: అదే నేను.
1: ఐఎమ్ దట్.
0: ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
1: వి హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రియలైజ్ దిస్.
0: దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఫ్రస్ట్రేటెడ్ బికాస్
0: ఆఫ్ దట్. దేహాభిమానంతో మనం పొంగిపోకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఎక్స్టోల్డ్ ఆర్ ఇలేటెడ్.
0: ఈ పొంగనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ నైదర్ బి ఇలేటెడ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈగో.
0: ఈ విధమైన యొక్క ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమైనా మనం పొందవచ్చును.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ టు ఎనీ
0: లాట్.
1: స్టూడెంట్స్,
0: మనం ఎంతమందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది.
1: యాజ్ యూ లవ్ పీపుల్ మోర్ అండ్ మోర్ యూ విల్ బి బ్లిస్ఫుల్ మోర్ అండ్ మోర్.
0: ఎప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
1: దిస్ gets added on, plus.
0: మనం ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది.
1: If you love only few people, so also the bliss gets declined.
0: మనం అందరినీ ప్రేమిస్తాం.
1: Love all.
0: ఏమి నష్టం వచ్చింది నీకు?
1: What loss you suffer?
0: నీకేమి నష్టం లేదు.
1: No loss whatsoever.
0: ప్రేమించు ఎంత ఆనందము.
1: Love and you'll be very happy.
0: వాడు నవ్వుతాడు నీవు నవ్వుతావు.
1: He smiles also you smile.
0: ఈ విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
1: Let us all keep smiling and follow the path of
0: ఎవరో మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు నీవు ఏడుస్తావు. కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి.
1: యూ స్టిల్ లాస్ ఫర్దర్.
0: ఎందుకోసం?
1: వై?
0: ఆ విధంగా నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
1: హీ సో హ్యాపీ బై క్రిటిసైజింగ్.
0: కాబట్టి వాడి ఆనందానికి నా తిట్టే మూల కారణము.
1: అండ్ సో ది అక్యుజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్.
0: కాబట్టి నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
1: సో హీ సో హ్యాపీ బై అటాకింగ్.
0: ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది.
1: సో హిస్ హ్యాపీనెస్ ఇస్ డ్యూ టు మీ.
0: ఎంత ఆనందం.
1: హౌ హ్యాపీ హీ ఇస్ బై క్రిటిసైజింగ్ మీ.
0: కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ బబ్లింగ్ ఎంథూసియాజం,
0: సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇదే సర్వేశ్వర్యంలో. సో
1: ద సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ కంటైన్ ద బబ్లింగ్ ఎంథూసియాజం, డైనమిజం,
0: ఎక్కడ
1: ఉంటాడు నేచురల్లీ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుక
1: సో
0: నీరు గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి.
1: సో వేర్ దిస్ వాటర్ ఇన్ ఎయిర్ దేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: కాబట్టి గాలి లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎయిర్.
0: కాబట్టి దేవుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
0: గాడ్. నీరు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్
0: నీరు బయటట్టు నీకు కనిపించకుండా ఉండొచ్చును.
1: యు మే నాట్ సీ వాటర్ ఆన్ ద సర్ఫేస్.
0: కానీ ఉంది భూమిలో.
1: బట్ దేర్ ఇస్ ప్రెసెంట్ వాటర్ ఇన్ డెప్త్.
0: కేవలం నీ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్ ది వాటర్ హెస్ గాన్ డీప్ ఎనఫ్.
0: నీ దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి.
1: దిస్ డివైన్ వాటర్ డస్ నాట్ వాంట్ టు సీ
0: ఎందుకు చూడాలి
1: ద వికెడ్ పీపుల్
0: అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి.
1: అండ్ హౌఎవర్ ఇట్ పాసెస్
0: ఎలాంటి నీరు తెప్పిస్తుంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్?
0: ముఖంతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది.
1: ద వికెడ్ పీపుల్ హ్యావ్ టు షెడ్ ద వాటర్ ద టియర్ ఆఫ్ గ్రీఫ్.
0: భగవత్ స్వరూపమైనటువంటి వాటర్ మధురమైనటువంటి వాటర్.
1: Whereas the divine water is nectar.
0: అది దానిని తోయం అని పిలిచారు.
1: And this divine water of bliss is toyam.
0: ఆ తోయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
1: When do you get that water?
0: భగవత్ నామాన్ని స్మరించే కొద్దీ తోయం అని బయలుదేరుతుంది.
1: As you sing the glory of God, you shed the tears of bliss.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమ తత్వము ప్రేమ చేతనే మనం పలకాలి.
1: The divine love has got to be realized by following the path of God.
0: భగవంతుని వచ్చేసి చిత్తచోరుడు అంటారు.
1: We say God చిత్తచోర.
0: భగవంతుడా నువ్వు పక్క దొంగవు.
1: యువర్ బిగ్ రాబర్.
0: భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు.
1: అండ్ ఆల్ డివోటీస్ విల్ మ్యాన్ హ్యాండిల్ హిమ్.
0: ఇష్టం లేకపోతే పోనీ, భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు?
1: వై డు యూ కాల్ గాడ్ ఏ రాబర్ థీఫ్?
0: అట్ట కాదు, ప్రేమ చేత చిత్తచోర యశోదకే బా నవనీత చోర గోపాల్. చిత్త చోరాని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు.
1: ద సేమ్ వర్డ్ వెన్ హి టేక్స్ ఎ మ్యూజికల్ టర్న్ కాల్ హిమ్ ఎ రాబర్ ది అదర్ జాయిన్ ఇన్ కోరస్.
0: ప్రేమ చేత నీవు పాట పాడు.
1: అవుట్ ఆఫ్ లవ్ విత్ లవ్ యు సింగ్.
0: ప్రేమ చేతనే లీనమవుతారు.
1: ఆల్ జాయిన్ ఇన్ కోరస్.
0: ద్వేషం చేత వీడు దొంగ అంటే నీకు కోపం వస్తుంది.
1: అవుట్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యు సే కాల్ హిమ్ ఎ రాబర్ హి విల్ బి యాంగ్రీ.
0: ఇది ఇది అది.
1: సేమ్ థింగ్ ఇస్ దిస్ ఆల్సో దట్.
0: కనుకనే మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి.
1: అవుట్ విత్ లవ్ యు
0: ప్రేమ చేతనే మన పనులన్నీ చేయాలి.
1: విత్ లవ్ యు డూ యువర్ డ్యూటీ.
0: ఏ నష్టం వచ్చినా కానీ సరే, ఏ కష్టం వచ్చినా సరే ప్రేమ చేతనే నీవు అనుభవించు.
1: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్
0: వద్దంటే మాత్రం పోవవి.
1: దాన్ యూ కెనాట్ గివ్ అప్ ఎనీవే.
0: దానికి నీవు స్వాగతం చేయి, స్వాగతం చేయి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
1: వెల్కమ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ థాట్.
0: దుఃఖం వచ్చింది వెల్కమ్
1: వెల్కమ్ దాట్.
0: సుఖం వచ్చింది వెల్కమ్
1: వెల్కమ్ హ్యాపీనెస్.
0: సుఖదుఖే సమేకృత్వ లాభో లాభజయాజి రెండు కూడా ఒక్కటే.
1: ది హ్యాపీనెస్ అండ్ మిజరీ ది ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ వన్. ది ప్రెజర్ ఇన్
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. పెయిన్ నే లేకపోతే ప్రెజర్ లేదు.
1: ప్రెజర్ ఇస్ ఇన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: చీకటి లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో డార్క్నెస్ లైట్ హ్యాస్ నో వాల్యూ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మంచికే మనకు లభిస్తున్నాయి.
1: సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా కొన్ని నిందలు వచ్చినాయి, అవి కూడా మన మంచి కోసమని.
1: బ్లేమ్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నిందలేంది బొందు బోదు అన్నట్టు. నింద లేకపోతే ఎట్ట వస్తుంది నీకు ఆనందం?
1: వితౌట్ బ్లేమ్ హౌ డూ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
0: కాబట్టి దాని వల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది.
1: సమ్ టైమ్స్ యూఆర్ హ్యాపీ బై బ్లేమ్ ఆల్సో.
0: కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు.
1: ద వరల్డ్ ఇస్ ఆఫ్ డ్యూయాలిటీ.
0: ఈ డ్యువాలిటీ వల్లనే అర్థం బ్లైండ్నెస్ వస్తుండాలి.
1: డ్యువాలిటీ
0: లీడ్స్ టు బ్లైండ్నెస్. విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు.
1: యు ఆర్ హాఫ్ బ్లైండ్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ ఇస్ ది వరల్డ్.
0: ఇది ద్వైతంతో ఉండాలి.
1: ది వరల్డ్ ఈజ్ డ్యువల్.
0: ఏకంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి నాన్ డ్యువల్.
0: కనుకనే మనం ద్వైతం అనే దాంతో కూడా ఒక ఆనందాన్ని పొందాలి.
1: యు కెన్ డిరైవ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ డ్యువలిజం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి.
1: యాజ్ భగవాన్ అడ్రెస్సెస్ యు యాజ్ ది ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, యు షుడ్ డిజర్వ్ దట్.
0: మీకు పేరు పెడుతున్నాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా.
1: స్వామి ఆల్వేస్ అడ్రెస్సెస్ యు యాజ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు పేరుకు తగినట్టుగా ప్రవర్తించండి.
1: Conduct yourself accordingly.
0: ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి.
1: Never be against.
0: ఎవరిని చూసి ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: ఎవరిని చూసి అసూయపడకండి.
1: Don't be jealous.
0: ఎవరిని చూసి ఆగ్రహపడకండి.
1: Don't be angry.
0: అందరినీ చూసి ఆనందించండి.
1: Be happy with everybody.
0: ఆనందమే మన ఆనందం.
1: That happiness is your
0: ఆనందం.
1: Eternal
0: పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిత్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖం?
1: When there are so many attributes that it is non-dual, that is ethereal, the oneness, why are you miserable?
0: రేపటి దినమంత అర్థం చెప్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్రెస్ ద ఫర్దర్ డీటెయిల్స్ అండ్ మీనింగ్ టుమారో.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దినదినములకు మన కాలం గడిచిపోతుంటుండాలి.
1: డేస్ ఆర్ పాసింగ్.
0: కానీ కాలం గడిచే కొద్దీ గమ్యానికి సమీపంగా పోతున్నావు.
1: యాజ్ ద టైమ్ పాసెస్ ఆఫ్ యు ఆర్ నియరింగ్ ద డెస్టినేషన్.
0: మనం బెంగళూరుకు పోవాలని కారులో పోతుంటే,
1: ఇఫ్ యు గో టు బెంగళూరు,
0: బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకు ఎట్ట చేరగలవు?
1: అండ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ దట్ హౌ కెన్ యు రీచ్ బెంగళూరు?
0: ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరుకు సమీపించే పోవాలి.
1: యు మే బి స్లో బట్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ బెంగళూరు.
0: కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం కూడా విరమించకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ జర్నీ.
0: నీ గమ్యం చేరేంత వరకు కూడా దీన్ని ఏమాత్రం కూడా మానుకోకూడదు.
1: డోంట్ స్టాప్ ఇన్ ద మిడిల్ అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే గమ్యాన్ని చేరాలి.
1: రీచ్ యువర్ డెస్టినేషన్.
0: గమ్యం ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ ఇట్?
0: నీ ఎందే ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి ఒక భావం దుర్భావం పోతే అదే గమ్యం.
1: వెన్ వన్స్ ద బ్యాడ్ థాట్స్ ఆర్ గివెన్ అప్, you are there at the point of destination.
0: ఆ సంకల్పమునకే మనకు అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give scope for such bad thoughts.
0: అన్నిటి యందు గుడ్ నే మనం చూడాలి.
1: Take good in everyone.
0: గుడ్ అంటే కోడిగుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి.
1: Just watch the goodness.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మనం ప్రేమించాలి.
1: Everyone should love God.
0: దైవము ఎక్కడో ఉన్నాడని కాదు.
1: God is not separate.
0: మీ యందే ఉంటున్నాడు.
1: God is in you.
0: మీతో.
1: With you.
0: మీలో.
1: In you.
0: మీ రౌండ్ లో.
1: Around you.
0: మీ చుట్టూ ఉన్నాడు.
1: Around you.
0: మీ ప్రక్కలో ఉన్నాడు. మీ పైన ఉన్నాడు, మీ క్రింద ఉన్నాడు.
1: He is present beside you, above you, below you,
0: behind you.
1: He is in you, above you, below you, around you.
0: ఇలాంటి దైవత్వాన్ని మొదలుపెట్టి ఎక్కడ మనం పోయేది?
1: కెన్ యూ గివ్ అప్ గాడ్ అండ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్?
0: ఎక్కడైనా పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే.
1: యు మే గో ఎనీవేర్ బట్ యూ సీ ఆర్టిఫిషియల్ గాడ్.
0: నీవు చూస్తుంటే హార్ట్ దైవాన్ని చూడొచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ ది హార్ట్ గాడ్.
0: బయట చూసేదంతా కూడా ఆర్టే.
1: అవుట్ సైడ్ ఈజ్ ఆర్ట్.
0: నీ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్
0: సైడ్. నువ్వు చూసుకో.
1: వాచ్ యువర్ ఇన్ సైడ్.
0: దీన్ని ప్రతి వేదాంతం కూడా నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద స్పిరిట్ విత్ ఇన్.
0: భజన బినా సుఖ

0: Sai Ram, dear listeners, Baba often declared that his only treasure was his love towards all beings of this universe. In today's discourse, he explains that although he never publicized any of his work, his name spread far and wide owing to his selfless love, which got translated into several projects that benefit the society. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 23rd of November 2001 in Prashantinilayam during his 76th birthday celebrations.
1: Daivadinam jagasarvam satyadinanchu devatam tat satyam loka dinam manavam prabhu swarupam satyadinam jagat sarvam sat satyam.
2: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
1: Tat satyam uttamadhinam uttamo paradevata.
2: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: ప్రతి మానవుడు సుఖాన్ని ఆశిస్తుంటాడు.
2: ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ టు బి హ్యాపీ.
1: దుఃఖాన్ని వలదని విలపిస్తుంటాడు.
2: హి ఫీల్ సో సాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ మిజరీ.
1: సత్యము కాని అధర్మము కాని న్యాయము కాని అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు.
2: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
2: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
1: Prati manavudu nityamu sukadukkhamunu anubhavistunnadu.
2: Every man experiences pleasure and pain every day.
1: Raga dveshamulanu swagatam chestunnadu.
2: He welcomes attachment and also hatred.
1: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
2: In fact, he is after anxiety and worry.
1: Kani itti manavatvaniki ekkada shanti.
2: How do you expect man to experience peace?
1: Sukadukhe samekrutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
2: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure and pain.
1: Sukamunu ee reetiga swagatam chestunnado దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి.
2: జస్ట్ యాస్ హి వెల్కమ్స్ హ్యాపీనెస్ హి షుడ్ ఆల్సో వెల్కమ్ సాడ్నెస్.
1: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
2: యు కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హి ఇస్ ఈక్వల్ మైండెడ్.
1: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
2: With the feeling of equal mindedness we accept things, understand the divinity over there and experience with joy and love.
1: Manamu ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
2: జస్ట్ యాజ్ యు ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్ యు షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
1: ధనము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ మనీ.
1: గుణము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
1: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును,
2: యు మే నాట్ బి వన్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును.
2: యు మే బి పూర్ ఆర్ రిచ్.
1: కానీ ప్రతి మానవుని ఎందుకూడను ఆత్మగౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
2: బట్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ దిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూనిఫామ్.
1: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
2: Therefore, everyone should strive hard to maintain and keep up this self-respect.
1: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవం.
2: So what man should desire is this self-respect.
1: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
2: It is noblest of all.
1: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుల్ని కూడా గౌరవిస్తుంటాడు.
2: The one who has self-respect for one's own self will respect others as well.
1: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
2: The kind of courtesy that expects naturally should be shown unto others.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు.
2: There's nothing new to be taught to you.
1: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
2: Everyone should experience the state of bliss.
1: Andaru dukkhanni marchipovali.
2: All should forget misery.
1: Prema tattvanni penchukovali.
2: They have to develop the spirit of
1: love. Divyatvanni anubhavinchali.
2: And experience divinity.
1: Daivatvanni pondali.
2: And should experience the state of oneness.
1: Idi nenu ee naadu mukhyamga meeku andinchetuvanti okka pradhanamainatuvanti okka amsham.
2: This is the main theme of this message of this morning.
1: Manavudu kevalamu విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
1: ఉత్తమమైనటువంటి జీవి.
2: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
1: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
2: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
1: అతని మనస్సు మధురమైనటువంటిది.
2: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
1: జీవితమే శాశ్వతమైనటువంటిది.
2: అండ్ ద లైఫ్ ఇన్ జనరల్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
2: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
1: హృదయంలో మధురత్వాన్ని పొందుకోవాలి.
2: The heart should experience sweetness all the time.
1: మానసికమందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: Mentally we should be equal minded more and more.
1: ఇదియే ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
2: This is the main wealth that we should acquire today.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
2: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
1: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
2: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
1: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతియే మనకు ప్రత్యక్ష సాక్షి.
2: Bhavani Shankara has got this meaning nature which is the witness.
1: Anaga Shivasatyatmaka swaroopame Bhavani Shankaralu.
2: Bhavani Shankara is the very representation of Shiva and Shakti.
1: Bhavani anaga shraddha.
2: Bhavani means shraddha, steadfastness.
1: Shankaralu anaga vishwasamu.
2: Shankara, vishwasa, faith.
1: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడుతాడు.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవాని దెన్ యు ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
1: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ రెండూ లేకుండినా జీవితమే శూన్యము.
2: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బెరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
1: జగత్తంతైకుడును ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
2: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
1: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
2: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
1: విశ్వాసమనే భవాని అందరి యందు ఉంటున్నది.
2: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: దివ్యత్వమైనటువంటి శంకరులు కూడాను అందరి యందు ఉంటున్నాడు.
2: శంకర సింబలైజింగ్ డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: ప్రకృతి అంతా కూడాను అర్ధనారీశ్వరమే.
2: ద హోల్ నేచర్ సింబలైజెస్ ఆండ్రోగైనస్ డివినిటీ.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
2: And hence every person should make an honest attempt to know divinity.
1: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్పైనటువంటి ఒక ఆధ్యాత్మిక మరొకటి లేదు.
2: Beyond this principle of the awareness of the self,
1: భవాని
2: శంకరుని యొక్క
1: ఆరాధన ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
2: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
1: ప్రతి మానవుని ఎందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
2: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less psychological.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయ వాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
2: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants to
1: experience. మనసు ద్వైత భావములో కూటం చేతనే ఇవన్నీ కూడాను మనకు కనిపిస్తున్నవి.
2: It is the dual mind that is responsible for all.
1: మనసు ఏకాత్మ భావాన్ని పెంచుకున్నప్పుడే ఇందులో ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటి భావాలు కలగవు.
2: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ వీ డిరైవ్
1: ప్రాచీన
2: పురుషులు
1: ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
2: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్.
1: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందం.
2: ద బ్లిస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఇస్ పర్మనెంట్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరి.
1: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
2: We cannot merely invite happiness.
1: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
1: కనుకే ఈ దుఃఖమైనటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
2: We should always invite the troubles now and then.
1: మహాభారతమునందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదములపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
2: In the great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
1: Krishna, నాకు నిరంతరము దుఃఖముని అనుగ్రహించు అనింది.
2: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
1: ఈ దుఃఖ సమయం నుండి నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
1: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రము నేను స్మరించలేదు.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
1: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
2: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
1: కనుక కృష్ణ నాకు దుఃఖమునే అనుగ్రహించమని ప్రార్థించింది.
2: So Lord Krishna, please bless me with all the difficulties.
1: సుఖ దుఃఖములు రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
2: We have to be equal minded in times of pain and pleasure.
1: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
2: That is the awareness in human life.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
2: There are many men of history.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
2: We find their lives full of sadness then and now.
1: దుఃఖములు ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
2: The happiness that you find in misery is not noticeable.
1: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
2: And the happiness that you experience is momentary.
1: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
2: ఆఫ్టర్ ది పెయిన్ అండ్ డిఫికల్టీస్ ultimately you experience bliss which remains permanent.
1: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
2: For that reason God has created both pleasure and pain.
1: భగవంతుడు అనగా ఏమిటి?
2: Who is God?
1: భా అనగా ప్రకాశము.
2: భా effulgence.
1: వా అనగా వర్తించటము.
2: వా కండక్టింగ్.
1: గా అనగా అభివృద్ధి గావించటము.
2: Their lives full of sadness then and now.
1: దుఃఖములో ఉండినటువంటి ఆనందము సుఖములో మనకు లభించదు.
2: The happiness that you find in misery is not noticeable.
1: సుఖములందు వచ్చినటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.

0: పా ఎఫల్జెంట్,
1: వా అనగా వర్తించటము,
0: వా కండక్ట్,
1: గా అనగా అభివృద్ధి గావించటము,
0: వా మీన్స్ డెవలపింగ్,
1: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు,
0: వాన్ వాస్ట్నెస్
1: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
0: గాడ్ స్ప్రెడ్స్ హిస్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్.
1: అతనికి ఎట్టి రూపము లేదు.
0: హి హస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆకాశముల కంటే అతి సూక్ష్మమై ఉండు.
0: హి ఈజ్ సెటిలర్ దెన్ స్పేస్.
1: అణువు కంటేను చాలా అణువుగా మారు.
0: స్మాలర్ దెన్ ఎన్ ఆటమ్.
1: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
0: వాట్ ఫార్మ్ కెన్ యూ డిసైడ్ ఫర్ గాడ్?
1: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
1: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతట నిండి తాను అండియుండు.
0: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్
1: ఫార్మ్. బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మముండే.
0: God is in you and you are in God.
1: Brahmaku meekunu etti bedhamunu levu.
0: There is no difference between you and God.
1: Atti bedha rahitamainatuvanti tattvanni ee naadu manam bedhamuga viswasinchatam chetane aneka dukkhamulu guri avutunnamu.
0: Because we are dual minded, there is no trace of non duality, we suffer today.
1: Kanuka daivattam anaga itti roopamu atti roopamani kaadu.
0: You cannot decide a specific form.
1: Sarva roopamulato koodi undinatuvantide ee divyattvamu.
0: All forms are divine.
1: Satyambunandundi sarvamu srushtinche.
0: From the point of truth, God has created everything.
1: Sarva satyambunandundi sarvam anage.
0: Everything merges back in the principle of truth.
1: Satya roopam leni stalam edi kanugunna.
0: There is no place in this world where there is no truth.
1: Satyam idi kuda chudarayya.
0: That is unsullied pure truth all over.
1: Kanuka satyam ekkada unnadi?
0: Where is truth?
1: Sarvatra vyapinchinatide.
0: It spreads everywhere.
1: Satyam leni sthanam ledu.
0: There is no place where it is.
1: Kanukane daivam leni sthanam ledu.
0: So there is no place where there is no God.
1: Daivam sarvavyapakudu.
0: God spreads everywhere.
1: Deenini puraskarinchukoni Bhagavad Gita sarvata paanipadam tas sarvata vachi shiromukam sarvata srutimalloki sarvama vrutishtati annadu.
0: Basing on this, Bhagavad Gita declared that all heads are his, all hands are his, all
1: satyamulu
0: feet are his.
1: Anni roopamulu kudanu dalchi unnadu.
0: God is in the form of truth in everybody.
1: Kanuka manamu satya swaroopamainatundi daivatvanni manamu aaradhincharanukunte mana yende untunnadu aa daiva swaroopamu.
0: God is in you in the form of truth.
1: Manavulu ee satyanni gurtinchukoleka satya swaroopamainatundi tana yende undinappatikini అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
1: కాలము చే మారని, కాయము చే కదలని, యుగములు చే ఏమాత్రము మార్పు చెందని, సృష్టి చే సృష్టింపబడని, ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్యస్వరూపమే భారతీయ సంస్కృతి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
1: కాలం చే మారినటువంటిది కాదు.
0: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
0: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
1: భావముల చేత అభివృద్ధి గాల్చున్నటువంటిది కాదు.
0: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
1: సృష్టి చేత పుట్టినటువంటి కాదు.
0: ఇట్ హాస్ నో బర్త్.
1: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
0: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
1: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
1: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
0: He has neither birth nor death. He is
1: ఆది మధ్యాంతర హితుడు, అనాది వాడు.
0: He has neither beginning nor an end.
1: తాను సావక పుట్టక చంపబడక.
0: He can neither be killed nor annihilated.
1: సర్వత పాండి రూపమై ఉండునటువంటి వాడు.
0: God remains as an eternal witness.
1: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
0: In what form is he to be worshipped?
1: అనే తనదిగానే తాను ఆరాధించాలి.
0: You have to consider your own
1: తాను వేరు, దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
0: You should never entertain the thought that you are different from God.
1: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
0: God resides in the altar of my heart.
1: దైవ నివాసం నా హృదయమే.
0: And heart is the dwelling place of God.
1: హృదయమంటే భవనం భగవంతునికి మరొకటి లేదు.
0: And there is no other higher mansion than the human heart.
1: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
0: And really God loves the heart.
1: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
0: And that mansion of love, the human heart, is his residence.
1: ప్రతి వ్యక్తి ఎందుకు అట్టి పవిత్రమైనటువంటి

0: ఉంటున్నది.
1: సచ్ ఎ నోబుల్ ఎగ్జాల్టెడ్ హార్ట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: సో గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
0: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
1: when you face difficulties
0: ee kashtamulo ento sukhamunnadaneetvanti satyanni lotuga digi vicharinchali.
1: Understand in depth there lies hidden in it the trace of happiness.
0: ee kashtamule lekundina sukhamulaku viluve ledu.
1: Without problems the happiness has no value.
0: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
1: Every man in fact should always be happy.
0: Nenu vastu unte prati okkaru kudanu happy birthday annaru.
1: As Bhagavan started there this morning, everyone said happy birthday.
0: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
1: Bhagavan is always happy.
0: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
1: Why specially to be happy today?
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
1: You can greet anyone saying happy birthday if he is
0: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
1: Bhagavan is always happy.
0: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
1: Happiness is not in the exterior.
0: Happiness is union with God.
1: Happiness lies in the union with God.
0: కనుకనే దైవంతో కూడినటువంటిది హ్యాపీ.
1: You will be happy in the company of God.
0: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
1: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
0: మన పూర్వీకులందరూ కూడాను
1: all ancients
0: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
1: In what form they worship God?
0: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
1: They considered the flower of sacrifice as the main one.
0: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
1: They have considered the main principle of love as an act.
0: సత్యమేతలకు ప్రత్యక్ష దైవంగా స్వాగతించారు.
1: They considered truth as God.
0: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
0: హృదయమే తన సింహాసనంగా భావించారు.
1: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
0: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్ పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
1: మ్యాన్ షుడ్ ఆల్సో today offer such sacred prayers.
0: మీ హృదయపీఠం పైనే ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: Install God on the throne of your heart.
0: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
1: We have varied thoughts.
0: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our imagination?
0: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
1: All our thoughts are the cause for our misery.
0: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
1: In fact there lies some hidden happiness there.
0: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో
1: just as you find
0: dukkham lopana kodunu bhagavantudu aa reethiga chakkariga roopamgalo unnadu.
1: Just as you find sugar in the milk you also find happiness in misery.
0: Kanukane sukha dukkhamulo rendittini kodunu samadattvanto manam visheshinchali.
1: We should be equal minded both in pleasure and pain.
0: Manam nirantaram kodunu happy gaane undali.
1: We have to be happy all the time.
0: Edo konni kashtamulu nashtamulu bhautikamainatuvanti sambhavistuntayi.
1: Difficulties and worries come in between.
0: Aa sambhavinchinanta maatramana manam deeniki kashtamani bhavinchakoddu.
1: Because of these problems and worries we should not be
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
0: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే
1: Pandavas spent 14 years in exile.
0: కట్ట కడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంటా ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
1: For that reason Krishna was always with them, in them, around them, above them, below them and conferred success.
0: కనుక ఆ కష్టములందు కూడాను దైవం యొక్క సహాయము ఎంతైనా ఉంటుంటది.
1: In times of difficulties God will stand behind you and help you.
0: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్.
1: Pandavas considered God in the first place.
0: Next world.
1: Next comes the world.
0: Third eye.
1: And third eye.
0: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
1: In fact they kept this eye at the
0: first
1: end.
0: First God.
1: God comes first.
0: Mundu bhagavantanni pettukoni
1: keep God
0: prapanchamunu venuka pettukoni nenu aneetunte ahankaranni marinta venukuku pettaru.
1: Keeping God in the first place they kept behind I, the ego.
0: Kani kauravulu chesinatunte pani emiti?
1: What is that Kauravas did?
0: First I.
1: They kept I next in the first
0: world.
1: Place. Next world.
0: Last God.
1: And they kept God at the end, last.
0: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
1: They kept God at the end.
0: కనుకనే వారు అపజయాన్ని పొందారు.
1: Therefore they lost the battle.
0: ఆనందమును ఏమాత్రం చేతికినా చిక్కలేదు.
1: దే నెవర్ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ నాట్ సక్సెస్.
0: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడా నిండి ఉంటుంది.
1: ద వన్ హూ ఇస్ క్లోజ్ టు గాడ్ ఎక్స్పీరియన్సెస్ హిమ్ విల్ బి బ్లెస్డ్.
0: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ ఎవరీ పర్సన్.
0: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవం రెండింతలుగా మనకు వెనుకు తిరుగుతుంది.
1: వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వి షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్.
0: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీస్.
0: ఆనందానికి మనం అరులు జార్చకూడదు.
1: డోంట్ ఎస్పైర్ ఓన్లీ టు బి హ్యాపీ.
0: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
1: నెవర్ థింక్ అబౌట్ ఇట్.
0: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
1: దీస్ డిఫికల్టీస్ విల్ గివ్ మీ అల్టిమేట్ జాయ్.
0: దుఃఖం అనేటువంటి ఆరంజ్ ఫలం లోపల,
1: and this dukkha, the term
0: aranjamaneetundi phalam paithutunnaatundi throade dukkhamu,
1: the sadness is like the outer skin or the rind with a sweet happiness inside.
0: సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ది ఔటర్ స్కిన్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని రసో వైసహ, అతను రసస్వరూపుడు అన్నారు.
1: గాడ్ ఈజ్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక రసం ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్ యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
0: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్ యూ కెన్ హ్యావ్ ద స్వీట్ జ్యూస్.
0: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
0: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: లింకన్ హ్యాడ్ హిస్ బర్త్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ.
0: అతను స్కూల్కు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
1: యాజ్ హీ వాస్ గోయింగ్ టు స్కూల్ హిస్ క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
0: ఒకనాడు పాపం లింకన్ భరించుకునలేకపోయి తల్లి ఒడిలో కూలి, అమ్మా నన్ను అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
1: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
0: Aa talli kumaruni aadarinchi, nayana ee avumanamulu maanamulu anni kudanu mana manchi kosame.
1: Mother caressing him said, this kind of praise or blame ee
0: gaurav maryadal kosam ee vyavatramu todu vaachinchavaddu.
1: Don't worry about this courtesy or respect.
0: Aatma gauravani nee nilupko.
1: Keep up that, maintain self respect.
0: Adi ee nee yokka aasti.
1: That is your property.
0: అదియే నీ యొక్క సంపద.
1: That your wealth.
0: అదియే నీ యొక్క దైవము.
1: That's your God indeed.
0: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
1: Never give up this self-respect which is greatest of all.
0: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకుని పోవటం చేతనే
1: these courageous words of the mother got imprinted.
0: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: So he was so bold and courageous to face all the obstacles.
0: ఆత్మ నా యందు ఉంటున్నది.
1: The self
0: ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
1: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
0: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికి తాను ఒక క్లాస్ లో పాస్ చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
0: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
1: హీ కుడ్ పాస్ ఇన్ ఎవరీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కట్టగలిపటికి తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నువ్వు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
1: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
0: Nenu ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda aa hall lo nenu nannu pravesha pettara ani chaala sandehinchadu.
1: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
0: Aalochanu nettiyadu.
1: In fact he brushed aside all
0: na thalli yokka aatmavishwasamu.
1: I depend on my self
0: confidence. దాంతో నేను పోరాడతాను అన్నాడు.
1: I'll fight with self confidence.
0: దాంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి
1: as he fought with that
0: కట్టగలిపటికి అమెరికాకు తాను ప్రైమ్ మినిస్టర్ గా మారేయాడు.
1: At the end he became president of America.
0: ఈ లింకన్ ఎంత చిన్నవాడు, ప్రైమ్ మినిస్టర్ గా కావడానికి ఏది కారణము?
1: He was so young, how could he occupy that high position?
0: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
1: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ది కాజ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
1: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
0: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
1: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవే దైవత్వము,
1: యువర్ గాడ్.
0: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
0: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
1: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
0: Atmavan anaga emiti? Dehamlo sarvatra undinatundi sthanam kaakunda hrudayamnandu maatrame shashtanga undetundi vaadu ani deeniki artham.
1: Atmavan meant that God resides in the altar of your heart permanently.
0: Kanuka mana aatma kante mana hrudayam kante minchinatundi lokamlo marokati ledu.
1: Therefore, in this world, nothing beyond the human heart.
0: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని,
1: వి హావ్ టు డెవలప్ దట్ ఫెయిత్.
0: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి,
1: వి హావ్ టు లవ్ ఆల్.
0: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేటెడ్.
0: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును.
1: ఇన్ఫాక్ట్ సమ్ మే హేట్ యు,
0: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
1: బట్ నెవర్ హేట్ ఎనీబడీ.
0: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
0: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను.
1: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
0: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారి పొందుతారు.
1: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
0: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind this name?
0: ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
1: Bhagavan's love is main thing, highly valuable.
0: ఇదే నిజమైన ఆస్తి.
1: Love is Bhagavan's property.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని,
1: consider this love for yourself.
0: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని,
1: and develop self confidence.
0: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
1: Lead an exemplary life in this world.
0: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పనక్కర్లేదు.
1: Bhagavan doesn't want to talk to you for more
0: than that.
1: Nor either plan for
0: meerandaru kuda ee naadu sucheemanga untundi bharata desham yokka cheemame kaakunda anni deshamini yokka cheemani kuda nu meer aashisthu raavali.
1: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity not only of Bharat.
0: Loka samasta sukhino bhavantu, andaru sukhanga undali.
1: Let everybody be happy.
0: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
1: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి.
1: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
0: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా,
1: if you are put to any harm or injury or suffering,
0: ni opik cheta ivanni na manchi kosam, na manchi kosam ani sahajanga meeru anubhavinchandi.
1: Have patience and think that everything is for your own good.
0: Daniki minchinatundi marokati ledu.
1: There's nothing more than patience.
0: Dehamu panchabhautikamu.
1: Body is full of senses.
0: Dehamu koolaka tappa eppudunu.
1: It is bound to fall someday.
0: Dehi nilamayundu.
1: But the indweller is permanent.
0: Padutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhana muddalu levu.
1: The indweller has no birth nor the end nor beginning nor an end.
0: Nijambu chuda aa dehiye deva devudu.
1: That indweller, the spirit, is God himself.
0: Kaluku andari endukunu ee dehi unnadu.
1: This indweller self is
0: in everybody. Kuda vachi dehi bhavati bichhan dehi ani adugutunnaru.
1: Even a beggar approaches at the doorstep.
0: Evaru adugutunnadu mimmalni kaadu adigedi.
1: Beggar is not begging you actually.
0: Ee endunnatundi dehini adugutunnadu.
1: He prays to
0: daivanni adugutunnadu.
1: He prays to God, the spirit in you.
0: Aa satyanni meeru gurtinchukolaleka,
1: you don't understand
0: that God nannu bichcham adugutunnadu ani bhavistunnavu,
1: and you think that the beggar is begging you.
0: Adi nee yokka ajnanamu.
1: That's your ignorance.
0: Adi nee yokka ahankaramu.
1: That's your ego.
0: Vaadu adigedi ninnu kaadu.
1: He is not asking you.
0: Bhavati bichchan dehi dehi dehi ani dehini adugutunnadu.
1: He is praying to the self or the spirit God.
0: Nee dehasarupudu.
1: You have the body.
0: Nee dehi kaadu.
1: You are not the inveller.
0: Nee lopala undinatundi yokka divya shaktiye dehi.
1: The divinity latent in you is God Himself.
0: అతి దివ్యత్వమైనటువంటిది సర్వలయందు ఉంటున్నది.
1: Such divinity is present in everyone.
0: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
1: It has no considerations like poor and rich.
0: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
1: The same spirit of the self is present uniform in everybody.
0: అతి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
1: Worship the divinity.
0: అందరిని ప్రేమించండి.
1: Love all.
0: తప్పు లేదు.
1: Nothing wrong in it.
0: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: What sort of love? Selfless love.
0: దేహాభిమానము కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికీ సమత్వంగా ఉంటుంటాది.
1: That love which is beyond body attachment is present to everybody.
0: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
1: This body attachment is narrow mindedness.
0: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
1: It is a connection between body to body.
0: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: The relationship between you and God is heart to heart, love to love.
0: కనుకనే మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
1: Therefore, it should be relationship between love to love.
0: ఈనాడు
1: today
0: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
1: భగవాన్ హస్ నాట్ సెంట్ ఇన్విటేషన్. In fact, invitations are not printed.
0: కాని ఇందరి ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
1: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
0: Inta mandi premaku nenu paathrudu kavatam enta aanandamo.
1: It's a matter of bliss to think that how Bhagavan won your heart. Intilo
0: undinatundi amma nannulake preetiki paathrudu kaleru kontha mandi.
1: In fact, some do not deserve the love of their parents.
0: Kaani lokamulo inta mandi premaku nenu paathrudu kavatam anedi adi nijamaina daivattamu.
1: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
0: రతిహి లోకో రతిహి, లోకమంతా దీన్ని రతించారు, ప్రేమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
0: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు, దాని కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
1: నాట్ మియర్లీ దోస్ హు ఆర్ హియర్, దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
0: ప్రేమకు పాత్రలు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
1: The divinity lies, the secret of divinity is to win the hearts of humanity.
0: పెద్దల వరకు, వృద్ధుల మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర, అనగా లోపల ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత
0: ఆత్రుతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆత్రుత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు, అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But for Swami's darshan, you are so patient enough.
0: ప్రాణములకులను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని, ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్ డివైన్ దర్శనం.
0: ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
1: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ది పాస్ట్,
0: ఏ యోగములు ఆచరించారో మీరు,
1: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
0: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
1: ఆల్ ద ప్రాక్టీస్
0: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
1: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ బ్లిస్.
0: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రలు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడి.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
1: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైండ్.
0: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within you.
0: అదే పొరపాటు.
1: That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in you.
0: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: so
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
1: God is in the form of shakti energy.
0: ఈ యొక్క ఈశ్వరేంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: And then we find the other one, Ishwari
0: representation.
1: The human life is the combination of Bhavani, Shankara.
0: Shankarudu deha tattvamu.
1: Shankara represents the
0: Bhavani atmatattvamu.
1: Bhavani represents the self. They follow each other.
0: Deham yokka sukhani korutuntadi shivattvamu.
1: The Shiva aspect always aspires for happiness of the body.
0: Ashistuntadi Bhavani.
1: Bhavani expects the blissful state of Atma. That is faith.
0: Aa vishwasame lekundina
1: without this faith
0: ye chinna karyani kuda manam sadhinchalemu.
1: You can never be successful in any task.
0: Kaga motta motta atma vishwasanni penchukovali.
1: First we have to develop the confidence.
0: Adi unte manam sadhinchaleyentundi lokamlo marakati undadu.
1: When once you have confidence, you can achieve anything in this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలనుకుంటే ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్,
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్,
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్,
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
0: భగవంతునికి నేను ఈ కార్యం చేయాలి, ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
1: In fact, you want to do something or other.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: Strengthen that faith in you.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారం కూడా ముట్టకూడదు.
1: As there is a principle of భవానీ శంకర in everybody, you should not partake anything that comes on the way.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
1: Right from this day, follow and improve upon the three principles: one, fear of sin, love for God, and morality in society.
0: Morality in society.
1: Morality in society.
0: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
1: If you want to observe morality in society, you should have love for God.
0: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
1: Then once you love God more, you will be afraid of sin.
0: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
1: There is no fear of sin today.
0: అది సరి అయినటువంటిది కాదు, మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It is just against the nature of a human being.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is one worry.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: సావు చింత.
1: Death.
0: బాల్యమంతా చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుకు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: ద మిస్టరీ.
0: ఇంత చింతలతో కూడినటువంటి మానవుడికి చింతలు లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది?
1: లైఫ్
0: మీరు ప్రశ్నించవచ్చు.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
0: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
1: In fact, they are all present in the same body.
0: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
1: Mind is the place of origin of all these worries.
0: మనసునే నీవు సేవ్ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
1: Then once you exercise control over your mind, you never worry.
0: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రము లేలా అన్నాడు.
1: Then once you have total control on the mind, you don't need any mantra.
0: కనుకనే మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
1: When once you become the master of your mind,
0: ఈ సర్వ చింతలకు మనకు పరిహారం అవుతాయి.
1: That is the solution for all problems.
0: సర్వ చింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికడైన మనలారా ప్రేమతోడ.
1: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our anxieties and worries. In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు వగచుకంటే,
1: దేర్ఫోర్ డు నాట్ వరీ.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: బై ప్రేయింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ
0: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
1: దేర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ అచీవ్ సక్సెస్.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ కుడ్ రిడీమ్ దేర్ లైఫ్.
0: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: దేర్ఫోర్ హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ దిస్ ఫార్మ్, జస్ట్ కన్సిడర్ యువర్ మదర్ యాజ్ గాడ్, ఫాదర్ యాజ్ గాడ్.
0: మొట్టమొదట తల్లిని మీరు ప్రేమించండి.
1: ఫస్ట్ లవ్ యువర్ మదర్.
0: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
1: దెన్ వన్స్ యూ లవ్ యువర్ మదర్, యూ విల్ ఆల్సో లవ్ యువర్ ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ టీచర్.
0: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: బిఫోర్ యూ లవ్ యువర్ మదర్, లవ్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ మదర్.
0: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
1: If you have no faith in yourself, you can never love your
0: mother. Faith in yourself and faith in God. This is the secret of greatness.
1: The secret of greatness is this faith in yourself and faith in God.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
1: We have to understand the principle, these two principles.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారం ఎంతో ఉంటున్నాయి.
1: In the evening also we have birthday celebrations.
0: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
1: In fact, you have waited for long.
0: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
0: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
1: Yes, you have got to eat.
0: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
1: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్
0: పెట్రోల్. చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
0: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ
1: Better you go and think what all Bhagavan said.
0: Atmavishwasam kaladani nivu dhairyanga sadinchukodaniki tagina krushi cheyi.
1: Be courageous enough and develop self confidence.
0: Aa promise nu cheyi ade nee yokka pramanam.
1: Take this oath today that you will be more and more self confident.
0: Naaku atmavishwasam kaladu aneetundi dhairyamto nivu paruku.
1: Have all the courage that you have self confidence.
0: Daivagyanu sirasa vahinchu.
1: Follow the command of God.
0: Sarvamu neeku siddhistundi.
1: And everything will follow you.
0: Sarvamu neeku palistundi.
1: And everything will fructify.
0: Sarvadini vijayanni pondavachunu.
1: And you will be successful.
0: Bhajana bina sukha

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటి వాడు. విత్తనము మొలచి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం అవుతున్నట్లుగా మానవుడు కూడాను పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. యాజ్ ది సీడ్ స్ప్రౌట్స్ ఇట్ బికమ్స్ ఎ ప్లాంట్. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పచ్చికి రెండు రెక్కలు అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings. A carriage needs two wheels. A carriage without two wheels and a bird without two wings cannot exist.
1: Adhe vidhamgane manavudaku rendu rakamulainatundi parijnanamulu avasaram.
2: So also for man, two aspects of knowledge are necessary.
1: Okati igaloka prapanchamulaku sambandhinchina parijnanam, rendavadi paraloka prapanchamulaku sambandhinchina parijnanam.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోకం ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
2: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
1: Okati jeevanopadhi, rendavadi jeevana paramavadhi.
2: One is the means of livelihood and the other is the object of life.
1: Jeevanamuniki sambandhinchinatvanti yokka deenini krodikarinchukotam sikarinchukotam దీనినే జీవనోపాధి.
2: టు బి ఏబుల్ టు బ్రింగ్ టుగెదర్ అండ్ కోఆర్డినేట్ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ ఫర్ ఆర్డినరీ లైఫ్ ఈస్ కాల్డ్ ది బేసిస్ ఫర్ లైఫ్.
1: కానీ జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కాలేదు.
2: బట్ ది బేసిస్ ఆర్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
1: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
2: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
1: సర్వ మతములు ఎందుకూడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించే చెప్తున్నది, కానీ జీవనోపాధి గురించి చెప్పటం లేదు.
2: ది ఇన్నర్ కంటెంట్, ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ టీచర్స్ అస్ ఓన్లీ అబౌట్ ది బేసిస్ అండ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్. దే ఆర్ నాట్ గోయింగ్ టు టీచ్ అస్ అబౌట్ ది మేనర్ ఇన్ విచ్ వీ షుడ్ ఈక్ అవుట్ అవర్ లైవ్లీహుడ్.
1: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
2: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
1: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి యొక్క నియమాన్ని మనం నియమిస్తున్నాం.
2: In order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline We are also following certain disciplinary measures relating to our daily conduct of life. These methods which we adopt in our daily life, because they are disciplined, this has also come to be known as discipline.
1: మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించి జీవించడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు థ్రో అవే డిసిప్లిన్, టు గెట్ బియాండ్ డిసిప్లిన్ అండ్ లివ్ హిస్ డైలీ లైఫ్.
1: ఇట్టి క్రమశిక్షణ అభివృద్ధి పాలించి క్రమశిక్షణ ద్వారా ధర్మమును పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించే నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
2: In order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
1: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matham kaadu, chitta suddhi kalinatundi vyakti ee naadu athyavasaram.
2: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
1: ఈనాడు ద్వేషము, అసూయ, అహంకారము, స్వార్థము ఇలాంటి అపవిత్రమైన భావములు మానవుల నుండి ఏనాడు వెలుతులుగును తొలగిపోవును. ఆనాడే మానవ సమాజం నందు మానసిక స్వభావము స్వస్థానాన్ని అందుకోగలదు.
2: టుడే వెన్ క్వాలిటీస్ లైక్ హేట్రెడ్, లైక్ జెలసీ, లైక్ ఈగో అండ్ సెల్ఫిష్నెస్ కెన్ గో అవుట్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ ది కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ అక్వైర్ ది ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
2: We must recognize the relationship and the connection that exists one man and another human being.
1: సమాజమునకు సమాజమునకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తించాలి.
2: We should also recognize the relationship that exists between one community and another community.
1: ఈనాడు మానవుడు నేను నేను తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సల్పి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచం నందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
2: టుడే ఇట్స్ ఓన్లీ మ్యాన్ వెన్ హీ కీప్స్ ఆన్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ టెల్స్ అబౌట్ హిస్ ఐ, ఇట్స్ వెన్ హీ కెన్ గెట్ ఓవర్ ది సెన్సరీ ఆర్గన్స్, ట్రావెల్ బియాండ్ ది సెన్సరీ ఆర్గన్స్, గో బియాండ్ ది వాల్స్ ఆఫ్ ది ఫోర్త్ ఆఫ్ హిస్ బాడీ అండ్ ఎంటర్ ది ఎక్స్టర్నల్ స్పేస్ ఇన్ టు ది కమ్యూనిటీ, విల్ వీ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: ఈ విశాలమైనటువంటి ప్రపంచంతో మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏనాడు మనం కలిగించుకుందామో ఆనాడు ఈ వ్యక్తిత్వం అనేటువంటిది శూన్యమైపోతుంది.
2: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
1: ఈ విశాల ప్రపంచము లేక మనం జీవించుట అసాధ్యం.
2: Without this broad world, it's not possible for us to live.
1: కనుక మనము సముద్రమును వదలి ఏ యొక్క జలబిందువు దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రమునందు చేరి ఉండినప్పుడే ఈ జలబిందువు కూడా ఒక విలువ.
2: జస్ట్ యాజ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఆ జలబిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైనటువంటి రూపనామం కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జలబిందువులకు ఏమాత్రం కూడా రూపనామములే శూన్యమై ఉంటాయి.
2: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
1: కనుక ఈనాడు మనం ప్రతి మానవుడు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యమైతే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
2: Today every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth which is associated with this wide world, identify the truth with himself.
1: Manam entha kaalamaina swarthanga లేక ఒక విధమైనటువంటి అసూయాభావం చేత కానీ లేక అహంకారం చేత కానీ ఈ యొక్క చిన్న మార్గమును మనం అనుసరించడము ఇది మానవత్వానికి తగిన కర్తవ్యం కానే.
2: Either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
1: ఒక చిన్న నీటి బిందువును సముద్రంలో చేర్చినప్పుడు ఆ యొక్క గొప్ప రూపనామృతులను ఏ రీతిగా ఈ జల బిందువు పొందుతున్నారో అదే విధంగా ఒక మానవత్వం నేను నేను అనేటువంటి యొక్క స్వార్థాన్ని ఈ విశాల ప్రపంచమనే సముద్రంలో చేర్చినప్పుడు ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామం చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
2: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean and it acquires the qualities of the ocean. So also when this individual in his selfish entity, if he is put into the broad wide world, then he will acquire the width of the entire world.
1: కనుక ఈనాడు మనము విశాలమైనటువంటి హృదయమును నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today, a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
1: ఈ విధమైనటువంటి నిర్మల భావము నిస్వార్థమైనటువంటి మనసు కలిగినప్పుడే మన భారతదేశం కానీ యావత్ ప్రపంచం కానీ సుఖశాంతులను అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: Today, only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
1: ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినం, జీసస్ క్రైస్ట్ పుట్టిన దినం.
2: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
1: కానీ అతను పుట్టినప్పటి నుంచి కూడా నేను I am just a messenger of God అన్నాడు. నేను భగవంతుని యొక్క మెసెంజర్ అని తాను చెప్పుకున్నాడు.
2: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానీ ప్రతి మానవుడు కూడాను పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
2: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
2: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
1: కేవలం తన పట్టపూటి నిమిత్తమే కానీ తన స్వార్థ నిమిత్తమే కానీ మానవుడు అవతరించడం కానేరదు.
2: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
1: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను భగవంతుని యొక్క లీలా గుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: It is very necessary for us to recognize the truth and behave accordingly that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతము దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది వెలుగుతూనే ఉంటుంది.
2: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
1: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దేశ కాలం ఎందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్ అండ్ కంట్రీస్. గాడ్ లివ్స్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: కనుక భగవంతుని దర్శించడం కానీ భగవంతుని సందర్శించాలనుకున్నాము మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడా అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహం లేదు.
2: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టికులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికీ అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
2: Although God has proclaimed in Bhagavad Gita that God is within you, shining with the brilliance of millions of suns, Yet, human being not realizing this great truth, they are looking for God. They become blind. They do not realize these millions of suns which are shining in him. They look for God being blind outside in the dark
1: world. ఏ రీతిగా నీవు అమృత పుత్రుడు అని చాస్తూ ఉండినప్పటికీ తాను మృతదేహుడు అనేటువంటి అజ్ఞానంలో తాను మునిగి కేవలం బాధలకు గురి అయిపోతున్నాడు.
2: దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ వై ది శృతీస్ హావ్ బీన్ టెలింగ్ అస్ దట్ యు ఆర్ ఎన్ ఇమ్మార్టల్ హ్యూమన్ బీయింగ్, దట్ యు ఆర్ ఇమ్మార్టల్ ఇన్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ అ మ్యాన్, యట్ నాట్ నోయింగ్ హిస్ ఇమ్మార్టాలిటీ హీ థింక్స్ హీ ఈజ్ ఓన్లీ మార్టల్ అండ్ దట్ హీ విల్ డై.
1: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాస్తూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
2: వైల్ ది శృతీస్ హావ్ బీన్ ప్రొక్లెయిమింగ్ దట్ యు ఆర్ అ సచ్చిదానంద, యు ఆర్ ఇన్ పర్మనెంట్ బ్లిస్ అండ్ దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్ రైట్, యట్ వి ఆర్ ఆల్వేస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ సారో ఆర్ అదర్.
1: ఈనాడు మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారములకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము, నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము, నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము, ఈ మూడు కారణం చేత వారు దుఃఖమయుడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
2: Today we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Sachidananda. These are the reasons why he is suffering and he is in sorrow.
1: Kantini, Amrutatvani, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
2: Man forgetting the brilliance within himself, man forgetting that he is immortal, man forgetting that he is the embodiment of bliss, he is submitting himself to all kinds of difficulties and pains in this world.
1: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకమునకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
2: ఇన్ ఆర్డర్ దట్ మ్యాన్ మే ప్రొక్లెయిమ్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బ్రిలియన్స్ ఇమ్మార్టాలిటీ అండ్ బ్లిస్ గాడ్ ఈస్ కమింగ్ హియర్ యాజ్ ఎ మెసెంజర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్
1: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నామనేటువంటి రీతిగా అజ్ఞానం దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
2: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
1: Divyatma swarupulara, aharam nitra bhayam ayinadulu, ప్రతి మృగపక్షులు కూడా సహజంగానే అనుభవిస్తున్నాయి.
2: దివ్యాత్మ స్వరూపాస్ ఫుడ్ అండ్ డ్రింక్ స్లీప్ అండ్ రెస్ట్ ఆర్ బీయింగ్ ఎంజాయిడ్ బై ఆల్ ది అనిమల్స్ అండ్ బర్డ్స్ యాజ్ వెల్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో చేరినటువంటి మానవుడు కూడా ఈ ఆహార నిద్ర భయ మైదనాల నిమిత్తమే జీవిస్తున్నామనుకోవటం ఇది కేవలం మృగ లక్షణం కానీ మనిషి లక్షణం కానీ.
2: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
1: ఈ మాత్రమునకై మనం ఇంకా విద్యలు ఎందుకు నేర్చాలి, యూనివర్సిటీస్ ఎందుకు పోవాలి, కళాశాలలో పట్టాలు ఎందుకు అందుకోవాలి, ఇంత మాత్రం జీవించడానికి మృగములుగా జీవించవచ్చును కదా.
2: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
1: కాదు కాదు, మానవత్వము పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైనటువంటి ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవుడు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
2: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
1: కనుకనే జీసస్ క్రైస్తు మొట్టమొదట మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని సమాజ సేవను ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటడం చేతని కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
2: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community. These were proclaimed by him for some time. Later on he proclaimed himself as the Son of God.
1: కనుకని నేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటిది సున్నంతమిస్తే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడు అనేటువంటి దాని స్థాయికి తాను దిగాడు.
2: When he said, I am the son of God, he has come to a stage when he says that he is the son of divinity, that he is immortal child, that there is immortality in him.
1: కాని ఆ స్థాయియందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డ అయినటువంటి మానవుడు భగవంతు యొక్క గుణములు మాత్రమే కలిగి ఉండాలి. నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి. ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యము తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
2: In this stage, when he proclaimed, I am the son of God, naturally, he should have the qualities of God. The qualities of God being immortality, sacredness and purity and selflessness with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my father are one.
1: ఈనాడు మనం భగవంతుని బిడ్డలని మనం చెప్పుకుంటూ భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సత్కుల సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారం అనేటువంటి దానికి మనం విరుద్ధంగా వెళ్ళటం చేత మనం భగవంతుని బిడ్డలను చెప్పుకోవటప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
2: ఆన్ ది కాంట్రీ, టుడే వీ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దోస్ విచ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ అస్. వీ పుష్ అవే ఆల్ ది సేక్రెడ్ క్వాలిటీస్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్ టు దర్ చిల్డ్రన్ అండ్ వీ స్టిల్ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటి మనం ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని పొందడం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడాను మనలో కించిత్తైనా కూడాను అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute.
1: మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారం అనేటువంటి దానికి మనం విరుద్ధంగా వెళ్ళటం చేత మనం భగవంతుని బిడ్డలని చెప్పుకోవటప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
2: On the contrary, today we call ourselves

0: ourselves children of God. We must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
1: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. మనము ఆ తండ్రి అనేటువంటి స్థానాన్ని కూడాను ఈ కుమారుడు చేయడానికి అవకాశం ఉంటుంది.
0: It's only then, as has been said in Brahmavit Brahmaiva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
1: కనుక దీనిని పురస్కరించుకొని మన భారతీయ సంస్కృతి యందు ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత అనేటువంటి మూడు మార్గములను మనం ఆశ్రయించు అనాది కాలం నుంచి వస్తున్నాం.
0: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Visishta Advaita and Advaita.
1: Kanuka Vedanta Bharatiya Vedantam nandu Advaitam anetundi ee reethiga untundado danine and the messenger of God ani oka Bible lo dani polchukoni cheptu vacharu.
0: What is contained and called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
1: I am the messenger of God ante tanu master itanu messenger ee rendittiki rendu tattamulato chernatundi kabatte mana bharatiya vedantam nandu dvaitamu ani pettu vacharu.
0: There is a duality here, there is a dualistic aspect here, messenger and God, there are two different aspects, therefore in our philosophy this has been called dvaita or dualism.
1: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభను కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
0: ఫ్రమ్ దిస్ స్టెప్ వి మూవ్ ఫార్వర్డ్ ఎ లిటిల్ అండ్ వి గివ్ ఇట్ సమ్ అమౌంట్ ఆఫ్ డిస్టింక్టివ్నెస్. దిస్ స్టెప్ హ్యాస్ బీన్ కాల్డ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ యాజ్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
1: అయితే మెసెంజర్ కు సన్నుకు చాలా వ్యత్యాసం ఉంటుంటారు.
0: There is a great difference being a messenger and a son.
1: Messenger oka servant ga untaru, son right ga untuntadi, adhikaranga untuntadi.
0: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.
1: Kanuka ee vidhamaina adhikara tattvanni kudi undatam chetane deeniki visishtadvaitamu ani kodunu mana bharatiya samskruti yandu telustu vacharu.
0: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So, in our culture, this has been called qualified non-dualism.
1: Kavakamina ee pavitramainatundi gunamulu manam abhivruddhi chesukovatam cheta tandri kumarudu iddaru okate I and my father are one anetundi danni advaitam anetundi reethi kinda poorthu vacharu.
0: Gradually, by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one, that is the Advaita, and that is called the non-dualistic philosophy in our language.
1: Taruka manam andaru kodanu dvaitam aneetundi sthanam nunchi visishta dvaitam ku prayanam chesi tadwara akkadi nunchi advaitam aneetundi gamyam nu cherukovataniki prati manavudu kodanu adhikaravantudu taanu prayatnam kodanu chesi atti pavitramainaatundi sthananni pondalani aashisthunnaru.
0: The three steps are dualism, qualified non-dualism and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism and ultimately reach the goal of non-dualism.
1: ఏమీ తెలియని అమాయకుడైన పిల్లవాడుకును ఒకే క్లాసు సంవత్సరములకు తరబడి కూర్చోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించరు.
0: Even an innocent student, an ignorant student, will not agree to sit in the same class, be at the same step for all time in his life.
1: అమాయకుడైనటువంటి పిల్లవాడే సంవత్సరములకు సంవత్సరములకు ఒక్కొక్క క్లాసు పై క్లాసు పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
0: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
1: Divyatma Swaroopulara, manu dvaitam nunchi visishta advaitaniki kontha prayatnam chesi tadwara advaitam lokamlo manu cheri nityanandamanu anubhavinchukovataniki tagina prayatnam cheyali.
0: Divyatma Swaroopas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
1: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptu vacharu Christians.
0: When we reach this stage of sahitya, of unity with the one, of all

0: inference being removed. This has been called by Christians as the Holy Ghost.
1: Kanuka mottamota sevakudu tarvata seviyudu tarvata sevaka bhavam cheta sahityamunu pondeetundi yokka mahaveerunuga tayaru kavali.
0: The first step is being a servant. The second step is to rise to the level of the person who is being served. And the final step is unity and complete merger with the one whom you are serving.
1: Kare rajulu rajyamun kalugare garbhonnatin pondare vareni aneka yugamul nundi kudanu aneka mandi mahaneelu ee jagattunandu dharma samsthapana nimittamai loka kalyana nimittamai uddhavinchiri kani andaru lokamandu ee naadu పేరు ప్రతిష్టలతో నిలిచారా? లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారాత్మైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రో అట్టి మహనీయుల యొక్క జనములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపుతూ వస్తుంటున్నాడు.
0: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
1: Kanuka manam samasta jeevula yendunnatundi yokka sarvotkrishtamainatundi yokka jeeva tattvanni ekatvanga manam bhavinchukovali.
0: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
1: Inaadu divyattamainatundi aananda saudhamuleka manam prayanam chesi జరగడాలనుకున్నప్పుడు దానికి రెండు ద్వారములు అడ్డుగా తగిలి ఉంటున్నాయి.
0: ఇఫ్ టుడే వీ వాంట్ టు జర్నీ టు ది మ్యాన్షన్ ఆఫ్ బ్లిస్ అండ్ ఇఫ్ వీ వాంట్ టు ఎంటర్ దిస్ డివైన్ మ్యాన్షన్ ఆఫ్ బ్లిస్ అండ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ వీ విల్ ఫైండ్ దట్ దేర్ ఆర్ టూ డోర్స్ టూ ఎంట్రన్సెస్ టు దిస్ మ్యాన్షన్.
1: ఒకటి తన యొక్క ఆత్మస్థుతి, రెండవది పరదూషణ. ఈ రెండు అనేటువంటి డోర్లకు అసూయాభావం అనేటువంటి గడి వేసి ఉంటుండాలి.
0: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
1: Kanuka mottamota manamu yukka asoya aneetundi gadini teesi tarvata paradoshana aneetundi talupunu terchi aatmastuti ane talupunu terchinappude manam aanandam aneetundi saudham lepala praveshinchadaniki adhikaranam avutam.
0: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
1: Kani duradrishtavashattu ee naadu
0: we are putting a huge lock in the name of ego.
1: Kanuka mottamota ee yokka ahankaram aneetundi talupunu teeyalatante prema aneetundi keeni terchandi.
0: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
1: Shanti aneetundi gadini toyandi.
0: You have to push the latch of shanti or peace.
1: Kanuka manam ee prema aneetundi oka key tho manamu ee ahankaram aneetundi talupunu kontha taalamu techinappude manaku ee sulabhanga ee dwaramu techukovataniki entaina avakasam untundi.
0: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
1: Divyatma swaroopulara manam ee naadu jeevitham lopala aneka rakamainatundi vidyalanu manam garuputunnamu nerchukuntunnamu kaani aadhyatma vidya vidyanam anni vidyalakante aadhyatmika vidya sariyainatundi vidya.
0: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education. But of all branches of education, the spiritual education is the one education which we have to care for.
1: Anni vidyalu konni chinna chinna nadulu vantivi, aadhyatmika vidya pedda samudram vantivi.
0: All branches of education can be compared to small rivers and rivulets. But the spiritual education is like the mighty ocean.
1: కనుక సర్వ నదులప్పుడు గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
0: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇన్ టు విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
1: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటిలను ఉండగా ఏటికి ఈ వేత అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
0: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
1: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarteri sadhana kalpinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatuvanti varam avutam.
0: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the rivers, we will have had expertise in all branches of education.
1: Divyatma swarupulara vyaktigatamainatuvanti deshamulaku manam ye matram kudano avakasam ivvaka sarva vyaktiyattvam kudano samasthiyainatuvanti sarveshudu aatma swarupudai unnadatuvanti satyanni gurtinchadam chala avasaram.
0: Divyatma Swarupas, we should never give room to hating individuals on the basis of individuality. We must recognize that in every individual, God is present and eliminate individual hatred.
1: దీనినే ఈశావాస్యం ఇదం సర్వమని భారతీయ సంస్కృతి మన సుత్రులు ఎందుకు చెప్పింది. దీనినే బైబిల్ ఎందుకు కూడాను ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైట్ టు ఎవరీ వన్ అని.
0: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
1: కనుక మనము సర్వ జీవుని ఎందున్నటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకోవటం ఈనాడు ఎంతైనా అవసరం.
0: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
1: కనుక మనం ప్రేమతో ఏ యొక్క మతభేదములకు చోటు ఇవ్వక, ఏ యొక్క కలహములకు మనకు అవకాశం ఇవ్వక, ఏ జాతి మతభేదములకు కూడా మనం చోటునివ్వక, మనము ఒకే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకోవటం చాలా అవసరం.
0: With prema, we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences. And we should recognize the entire human community as one single community.
1: Karuka religion veru kaadu. There is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God, is omnipresent. Ee tattvanni manamu kramakramena manamu కేవలం పదవులతో కాకుండా ప్రాక్టికల్ గా మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ సేస్ దట్ దేర్ ఇస్ నో రిలీజియన్. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్ అండ్ దట్ ఇస్ ది రిలీజియన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ అండ్ దట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఇస్ ది ఆమ్నిప్రెసెంట్ గాడ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అండ్ దట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: కనుక ఇట్టి సమస్తం చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకుని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమనేటువంటి యొక్క ప్రపంచ జ్ఞానం నుంచి కూడా మనం సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
0: ది స్పిరిచువల్ సాధన కన్సిస్ట్ ఇన్ బ్రాడనింగ్ యువర్ హార్ట్, ఇన్ బ్రాడనింగ్ యువర్ విజన్ అండ్ రికగ్నైజింగ్ దట్ సెల్ఫిష్నెస్ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ విచ్ హెస్ టు బి పుష్డ్ అవే. దిస్ ఇస్ ది బేసిస్ ఆఫ్ స్పిరిచువల్ సాధన.
1: ఈనాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ క్రైస్ట్ పుట్టిన పర్వదినము కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమున ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలను అతని యొక్క అనుగుణములను ఒక కించిత్తైనా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
1: ఈ మహనీయుడి యొక్క జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీని ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నముతో మనం పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
0: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
1: Prema Swarupulara, నేటి నుంచి ఈ పవిత్రమైనటువంటి యొక్క మహనీయుల యొక్క జన్మదినోత్సవ నిమిత్తంగా జ్ఞాపకార్థంగా మనం పరదూషణను మాని ఆత్మస్థుతిని కొంతవరకు అణగ త్రొక్కి స్వార్థను పక్కకు నెట్టి ప్రేమతో జనసేవ సమాజ సేవకు మనం కక్కన కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
0: Today we are celebrating a sacred day as the birth of a great individual. Whenever we want to celebrate the birth of any great individual, that celebration should consist of our recognizing that blaming others from today should be stopped. Self-praise should also be stopped and selfishness should be given up and service to the community should be done, giving up selfishness and not blaming
1: others. మనం ఈనాడు ఎన్ని కార్యములు సాధనా రూపంలో ప్రయత్నం చేసినప్పటికీ దేశం యొక్క కళ్యాణము అందుకోవటం అసాధ్యం. ఏనాడు విశాలమైనటువంటి భావమును అభివృద్ధి పరచుకుంటామో, నిస్వార్థమైనటువంటి యొక్క చిత్తమును మనం అభివృద్ధి పరచుకుంటామో, ఆనాడే మన దేశము నిత్య కళ్యాణ పచ్చనితోనతో తొలుతూగుతుంది.
0: వాట్ ఎవర్ సాధన వి మే డూ, వాట్ ఎవర్ ప్రాక్టీసెస్ వి మే అడాప్ట్, టుడే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, బట్ ఆన్ ది డే వెన్ పీపుల్ విల్ గివ్ అప్ దర్ సెల్ఫిష్నెస్, వెన్ పీపుల్ విల్ సర్వ్ అదర్స్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ మేనర్, ఆన్ దట్ డే ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు ఇనిషియేట్ ది ప్రాస్పెరిటీ అండ్ ది బ్రైట్నెస్ ఆఫ్ ది కంట్రీ.
1: భౌతిక సుఖ సంతోషములకే మనం పాటు పడటం చాలా మానవత్వానికి ఒక విధమైనటువంటి అవమానకరం.
0: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
1: ఆకలించినటువంటి వాడు అన్నమును ఇవ్వక తప్పదు.
0: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
1: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
1: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
0: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
1: మాటల కోటి చెప్పుట కంటే కార్యంలో ఒకటి ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
0: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
1: ఈ అన్నింటికి సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: The easiest path of all these different paths is the path of pure love.
1: Prema gala hrudayam nundi paramatmulu nivasistuntaru.
0: In that heart where prema and pure love resides, God
1: gala hrudayame daiva mandiram ani nirmayam cheskovali.
0: You must take the decision that that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
1: Kanuka deho devalaya prutto jeevo devastanatanah. ఇది జీవునికి దేహమని మనం భావిస్తున్నాము. దేవునికి దేహం ఇది, కానీ దేవుని యొక్క దేవాలయము ఈ దేహము.
0: వి థింక్ దట్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఈస్ ది ప్లేస్ వేర్ జీవ ది లైఫ్ రిసైడ్స్. నో, దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మలు ఎందు ప్రవేశపెట్టాలి. దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
0: This sacred body, which is like a temple, should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకొని క్రైస్ట్ యొక్క ఆశయాలను ఈనాడు మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.
2: Prema mudita manasika.

పరిశుద్ధ హృదయులయే జన్మచేత జనును పరిశుద్ధ హృదయులే పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మ బోధ అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు సమత మమత మనుజ హక్కు కాదే సమత

0: By birth, human beings are sacred hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Janminchagane Manavuni Hrudayamu Nirmalanga Nischalanga Nisvarthanga Nivasistu Untadi.
0: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: Kamakramena Parisaramala Yokka Vatavaranamu Snehitulu Yokka Sambandhamu Ichadi Gunamana Cheta Tana Yokka Sausalyamu Nasanam Chesukuntunnadu Manavudu.
0: As time passes by, the environment, the company, make him lose his character.
1: Yetti Doshamunu Leka Yetti Apacharamunu Leka Yetti Vanchalu Leka Niswatham Gaundin at Ventyaka Manavu Hudemunu Paru Cheskuntunadu is Sambandha Sambandha Macheta.
0: In fact, that original pristine pure heart, which has no defect, mistake, no desires or selfishness either, is completely spoiled by every human being.
1: Manavudu chedipovutakkani baagupadutakkani ee parisaram yokka prabhanamu snehitulu yokka pradhanamu ee manavatvanni nirmoolam gaavistundadi.
0: It's only the effect of the environment, the company, that is responsible for the total loss of the human quality.
1: Idi oka paper.
0: This is a paper.
1: Idi chaala nirmalanga nischalanga untundadi.
0: It's quite steady and pure.
1: Etti durgandham kaani etti chedulu kaani ee paper lo ledu.
0: There's nothing bad nor foul smell there.
1: Kaani ide paper nandu idi kemakrimeena manam upajayinchi paravesinappudu ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
0: As we make use of this paper and throw it into the dust bin, it goes to the municipal.
1: క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది.
0: Later it will go to the shop where sweets are sold.
1: ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాలు వాసనగా పొందుతుంది.
0: Later, as this same paper is used to pack pakoda, it will have the smell there.
1: Ide paperu oka dry fish vaadi daggari poi cherthe dantlo dry fish nanta pottam katti ee dry fish vasana ee paper ku chendutundi.
0: In fact, the same paper is used to pack dry fish, it will have the smell of the dry fish.
1: Ide paperu paramalamato kudinatvanti yokka pushpamulu cheri pottam kattinappudu ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
0: ఇన్ ది సేమ్ పేపర్ యూజ్ టు ప్యాక్ ది ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ ఆ కారణం.
0: ఇస్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
0: నో,
1: ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
1: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎట్టి వారి సంఘంతో మనం కూడుతుంటామో ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
0: As is the company that you join, naturally you carry the effect.
1: Kanuka manavudu manchi sambandhanni manchi samparkanni manchi padarthamulanu aashinchali.
0: Therefore man should always look forward to the good material and good company.
1: Ilanti company lu cherinappude manavudu unnata sthayi pondutadu.
0: As you join the good company, you reach exalted heights.
1: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత సంపర్కము చేత చెడిపోవటము బాగుపట్టము జరుగుతుంటుంది.
0: Therefore, the good and bad depends upon the company you join.
1: లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారే.
0: In fact, in this world by birth, all are good.
1: కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
0: It is the bad company of friendship that ruins your life.
1: మంచి చెడ్డలు అనేటువంటి ఏమాత్రము విచారించరు.
0: He is not bothered of the good and bad either.
1: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
0: It's essential to inquire and make friendship.
1: కనుకనే వేదాంతమునందు సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness and finally
1: liberation.
0: In fact, if you want to have hold on everything,
1: sat
0: naturally you join good company. What is sat?
1: అదే సత్ చిత్ ఆనందం. సత్ అనగా పర్మనెంట్, శాశ్వతము.
0: సత్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్
1: అనగా ఏది శాశ్వతం ఈ జగత్తులో?
0: వాట్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్?
1: అన్ని అశాశ్వతములే.
0: ఆల్ ఆర్ ఎఫీమరల్,
1: ఒక్క దైవత్వం మాత్రమే శాశ్వతము.
0: గాడ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి.
0: Therefore, when you have association with permanent divinity, you will have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
1: కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం.
0: It's most essential to know that the root for the cause for the ruin is the bad company.
1: Manavudu puduthunnadu.
0: Man is born.
1: Aneka vidhamaina sambandha bandhavajanu kalpinchukuntunnadu.
0: In fact, relationships are of his own making.
1: Enneniyo karyamulu cheyalani aashisthunnadu.
0: He wants to do many.
1: Kaani annitiki nee lopala tanaku teliyanatundi bhayamu atanni praveshisthundadu.
0: But there is fear latent hidden in him.
1: ఈ భయంను పోగొట్టడానికి, అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
0: ఇట్స్ ఓన్లీ డివైన్ దట్ విల్ మేక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ బి ఫియర్లెస్.
1: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
0: ఎవ్రీ ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ విల్ నాట్ గ్రో ఇన్ టు ద ఫ్రూట్.
1: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
0: ఎవ్రీ ఫ్రూట్ విల్ నాట్ గ్రో రైప్ లేటర్.
1: కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
0: Every ripe fruit is bound to fall.
1: కనుక మానవుడు పుట్టినాడు.
0: Man is born.
1: పెరిగినాడు.
0: He grows.
1: ఆశలను మోసములను అన్నిటినీ నేర్చుకున్నాడు.
0: In fact, he has picked up all kinds of knacks and various ambitions.
1: కానీ దానితోనే పతనం పొందుతున్నాడు.
0: Well, there he falls.
1: మానవుడు నేర్చుకోవాల్సింది ఏమిటి?
0: What is that man should learn?
1: మానవుడు పుట్టినాడు, పెరుగుతున్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He's born, he grows and enjoys.
1: మానవుడు అనేక యంత్రములను కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
0: The scientist has invented many machines.
1: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
0: He invented a machine to reach moon.
1: భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు కనిపెట్టాడు.
0: He has got certain machines to go around the planet.
1: ఇవి చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
0: They're mysterious and most wonderful.
1: కానీ
0: బట్
1: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నిటికంటే కూడా అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
0: బట్ గాడ్ హ్యాస్ ఇన్వెంటెడ్ వన్ దట్ ఇస్ మోస్ట్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
1: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
0: దట్ ఈస్ ద మెషీన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
1: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
0: This human body, the machine, is most wonderful, mysterious.
1: Aithe ee yantram ni deni kosam kanipettadu.
0: What for is this machine invented?
1: Tinatamu, tiragatamu, tragatamu, lobhalu anubhavinchukovatam deni kosam ee yantranni kanipettadu.
0: Is this machine invented only for food, raiment and shelter, drink and eating and moving about?
1: Kaadu, kaadu.
0: No.
1: Tinatamu, tragatamu, jeevinchatamu kukka pashuvadulu kudanu jeevisthundayi.
0: That kind of eating and roaming about are equally
1: done by birds and beasts.
0: The human life is not given
1: Deho
0: for that.
1: Devalaya prakto jivo devastanatanaha.
0: Body is the temple
1: of God.
0: The body is the temple of God.
1: Alanti temple manam yanta durvinyogam chesukuntunnam.
0: How we are misusing this temple, the body.
1: ఈ టెంపుల్ ని ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్టమొదటి గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
0: We have to make proper use of this temple, the human body, and then step in.
1: కారు కొన్నావు, పెద్ద కారు.
0: You purchased a big car.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
0: You have a key bunch.
1: కానీ ఈ కారును నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
0: You can make use of the car if you know the art of driving.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారే అవుతుంది.
0: ఇఫ్ యూ నో డ్రైవింగ్, ఇఫ్ యూ డోంట్ నో దాట్ యూ విల్ బి పుట్ టు డేంజర్.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహం అనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరుచుకునేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు నో ద ప్రాపర్ టెక్నిక్ హస్ టు మేక్ యూజ్ ఆఫ్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధమైనటువంటి దుర్గుణములతోనో, దురాచారంతోనో, దుర్గంధంతోనో ఈ ఉపయోగపెడుతున్నారు.
0: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు.
0: Man is deceived because of attachment.
1: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: He is not able to know the fundamental truth behind this invention of the human body, the machine.
1: ఏదో పశువు మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహం కూడాను అనుభవిస్తుండాలి.
0: He is just enjoying this sacred body just as like any other bird and beast.
1: ఈ నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
0: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించవాలంటే
0: in order to know this truth
1: దైవ ప్రేమను అనుభవించాలి.
0: We have to experience the divine love.
1: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
0: We have to experience the reflections of the divinity which are the human values.
1: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
0: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
0: Is a true human if has all these four.
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుంది, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
0: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియలీ రిడీమ్డ్.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైమ్ మిస్యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
0: Of all the gifts, most precious are the love and the time.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమే కాలమును సద్వినియోగం చేయాలి.
0: We should make proper use of time to receive love.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలము లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ద టైం.
1: ఇందులో ఒక్క భాగం కూడాను సరైన సద్వినియోగపరచడం లేదు.
0: హీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ 1 portion ఆఫ్ ద టైం గివెన్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
0: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
0: దే థింక్ దాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైం ఇన్
1: స్టడీ. కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది అది వారిలో.
0: ఇన్ ఫ్యాక్ట్ దాట్ దే ఆర్ వేస్టింగ్ మోర్ టైం ఇన్ అదర్ యాక్టివిటీస్ అదర్ దాన్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
1: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
0: ద హౌస్ హోల్డర్ ఈజ్ ఆల్సో మిస్యూజింగ్ వేస్టింగ్ హిస్ టైం.
1: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవలసినటువంటి తన కాలమును, పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మూడు భాగములు.
0: సన్యాసి an ascetic is also misusing his time.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు, కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
0: All these 4 categories, the celibates, householder, the recluse and renunciants are wasting 3 portions of the time.
1: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
0: How are they making use of
1: సత్కర్మలో ఎట్ట ప్రవేశిస్తాడు?
0: How can they take good action?
1: సత్చింతలు ఏ విధంగా చేయగలడు?
0: How can he entertain good thoughts?
1: చేయలేకపోతున్నాడు.
0: It's not possible to him.
1: ప్రయత్నం చేస్తున్నాడు కానీ అహంకారం ఎదుర్కొ పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ బట్ ఇట్ ఇస్ ది ఈగో దట్ కమ్స్ ఆన్ ద వే.
1: కనుకనే మానవుడు మొట్టమొట్ట ఈ కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్టేక్ యాక్టివిటీ టు సాంక్టిఫై ద టైమ్ గివెన్.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు కదాచనన్న. కర్మ ఎందు నీ అధికారం ఉంటుండాలి.
0: Therefore, Bhagavad Gita declares, you have got every authority.
1: Paranimittamai neevu bhranti padavaddu.
0: Don't be carried away by
1: Paranimittamai neevu durvinyogam cheyavaddu.
0: Don't waste your time.
1: Palani neevu chintinchavaddu.
0: Don't think of the rewards.
1: Karmanu aacharinchu.
0: Undertake action.
1: Adi ye nijamai duty is God.
0: That's what's meant by duty is God.
1: Aa yokka karmane neeku daivakta roopanga saakshaatkaristaadu.
0: In fact, there will be action would manifest
1: nijamga
0: in front of
1: us. Bhaktulame anukuntunnaru.
0: We consider ourselves as devotees.
1: Service chesinanta maatramana bhaktulu kaanaru.
0: You cannot call yourself a devotee by service.
1: Aa service kudanu daiva bhavamto service cheyali.
0: You have to render service with the divine
1: sarvulu endu unnatundi daivame ani chintinchali.
0: Think that God is everywhere in
1: everyone.
0: Consider that God is present in the entire
1: universe.
0: That you have gone to that village and
1: you said, ఎటువంటి వాళ్ళకి సేవ చేశాను,
0: that I saw those flood victims.
1: అని ఈ విధంగా ఎవరికో సేవ చేశాననుకుంటే ఇది సరైన సేవ కాదు.
0: If you think that you are rendering service to some others, it's no service at all.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది.
0: A small example.
1: పవిత్రమైనటువంటి భాగవతం.
0: భాగవతం స్టాండ్స్
1: భాగవతం చెప్పేది ఏమిటి, బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది.
0: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము, దట్ విల్ బి గుడ్.
1: భాగవతంలో సర్వ వస్తుల యొక్క సారము ఉంటుండాలి.
0: భాగవత కంటెంట్స్ ది
1: సర్వ వేదాంత సారము ఉంటుండాలి.
0: ఇట్ హస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
1: భాగవతము 5 అక్షరాలు.
0: భాగవతము 5 లెటర్స్.
1: బా భక్తి,
0: బా డివోషన్,
1: గా జ్ఞానము,
0: గా విజ్డమ్,
1: వా వైరాగ్యము,
0: వా రెన్సియేషన్,
1: తా తపస్సు,
0: ఆ తపస్సు పెనెన్స్.
1: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
0: విత్ ఆల్ దీస్ ఫోర్ యుల్ హావ్
1: అది ఏ కడపటి అక్షరము,
0: దట్ ఇస్ ది లిబరేషన్, ది ఫైనల్ అల్టిమేట్.
1: కనుక ఈ భాగవతంలో ఉన్నటువంటి గోపకుల యొక్క అంతరాత్మను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఆల్ దిస్.
1: గోపాలుడు గోకులమును వదలి మధురకు వచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించాడు.
0: గోపాల లెఫ్ట్ గోకుల అండ్ హస్ గాన్ టు మధుర అండ్ హస్ టేకెన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ షేపింగ్ మోల్డింగ్ ద కింగ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలు కూడాను చాలా పరితపిస్తున్నారు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ గోకులం వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: గోకులం అంతా కూడాను ఎండబారినట్టుగా ఉంటుండాలి.
0: The entire Gokulam looked as if it's barren.
1: Lifeless ga kanipistundadi.
0: It looked as if it's lifeless.
1: Em cheyalanipudi vaaku tochaledu.
0: They didn't know what to do.
1: Tinadaniki tindi gaani, kattadaniki vastram gaani lekapoledu.
0: There's no shortage of dirt for food or
1: clothing.
0: Kaani
1: undi vaaru bhujinchatam ledu.
0: They have food but they couldn't partake.
1: Anni sukhamlu undi kudanu anubhavinchatam ledu.
0: They have all comforts but they could not enjoy.
1: Kaaranam emti?
0: Why?
1: Maa yokka swasastharupudainatundi Gopaludu maa venta ledu.
0: God Gopala, the very breath of our life, is not here.
1: పగలు కూడాను చింతిస్తూ వచ్చారు.
0: They are feeling very sorry day and night.
1: దేహములు కృశిస్తూ వచ్చాయి.
0: In fact, they are very weak.
1: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
0: The minds are very much worried.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు,
0: Gopala, who was there in Madhura at that time,
1: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి,
0: he summoned Uddhava.
1: ఇదే ఉద్ధవ సందేశము అని.
0: This is called the message of Uddhava.
1: Uddhava. గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
0: గోపికస్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్.
1: నీవు వెళ్లి వారికి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచడము అన్నాడు.
0: హీ వాంటెడ్ ఉద్ధవ టు గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దెమ్, పాస్ ఆన్ ద మెసేజ్.
1: ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే.
0: ఉద్ధవ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: గొప్ప వేదాంతియే.
0: ఇస్ ఎ ఫిలాసఫర్.
1: ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ నోస్ హౌ టు లైట్ the lamp of inner wisdom.
1: భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును.
0: He knows God is omniscient.
1: కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును.
0: God is all pervasive.
1: కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: But it doesn't matter if you simply know.
1: గోపాలమునికి వెళ్లి, అమ్మా గోపికలారా, గోపాలురారా, కృష్ణుడు సర్వాంతర్యామి, ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు.
0: He went to Gokulam.
1: హిందూ కలడు అందులేడు సందేహం వలదు.
0: He went to Gokulam and called everybody here.
1: Sarvata Panipadam.
0: God is everywhere.
1: Sarvata Stutimalloki. Sarvam Uttishtati. Ekkada chusina untunnadu
0: Krishna. His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
1: Appudu Gopikalu navvinaru.
0: Then Gopika's smile.
1: Aa navvu kudunu aanandamto navvinatundi navvu kaadu.
0: It's not a smile or born with happiness. Eladanto
1: navvinaru.
0: They just made fun of it.
1: Ayya Uddhava.
0: Uddhava.
1: Neevu cheppavachchu.
0: You can tell.
1: Kaani దీన్ని అనుభవించగలవా?
0: యు సే ఆల్ దాట్ బట్ హ్యాస్ ఇట్ కమ్ టు యువర్ ఎక్స్పీరియన్స్?
1: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ టీచింగ్ ద ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ టు
1: us. ఇవి మాకు అక్కరలేదు.
0: వి డోంట్ వాంట్ దట్.
1: సగుణ సాకారమే మాకు అత్యవసరము.
0: వి వాంట్ ద గాడ్ విత్ ఎ ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: సాకారం లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి?
0: వాట్ టేస్ట్ ఇస్ దేర్ ఇన్ ఫార్మ్లెస్ డివినిటీ?
1: ప్లాస్టిక్ వేర్స్ ఉంటాయి, ఎన్నో చిక్కుతుంటాయి.
0: యు హావ్ గాట్ ప్లాస్టిక్ ఆర్టికల్స్ మెనీ.
1: కానీ ప్లాస్టిక్ ఫలములు ఎన్నో చిక్కుతుంటాయి.
0: యు హావ్ ఎనీ ప్లాస్టిక్ ఫ్రూట్స్?
1: కానీ అవంతా మనం భుజిస్తున్నామా?
0: డూ యూ ఈట్ ప్లాస్టిక్ ఫ్రూట్స్?
1: కానీ ప్లాస్టిక్ ద్రాక్ష వలనే కనపడుతుంటుంది.
0: యు హావ్ ప్లాస్టిక్ గ్రేప్స్ టూ.
1: కానీ ఆ ద్రాక్షాన్ని మనం ఏమైనా భుజిస్తున్నామా?
0: బట్ డూ యూ ఈట్ దెం?
1: లేదు.
0: నో.
1: ఇవంతా కూడా మాటలు మ్యాజిక్ లే, కానీ అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
0: దట్స్ ఆల్ జిమిక్స్ ఆర్ వెర్బాసిటీ టు ద వర్డ్ బట్ నాట్ ద బ్లిస్ ఇన్ రియాలిటీ.
1: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
0: యు షో అస్ కృష్ణ.
1: నీ వేదాంతము, నీ యోగము, నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
0: వీఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ యువర్ స్కాలర్షిప్.
1: వాళ్ళు చెప్పారు. అది ఉద్దవం చూచి వారు మాట్లాడటం లేదు.
0: They were not talking to the Baba.
1: వారి హృదయములు భగవంతునికి అర్పితమైపోయినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ హావ్ సరెండర్డ్ దర్ హార్ట్స్ టు గాడ్.
1: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
0: కృష్ణ హాస్ స్టోలెన్ అవర్ హార్ట్స్.
1: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
0: సో వీ కాల్ కృష్ణ ఇస్ హరి.
1: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
0: ద వన్ హూ హాస్ స్టోలెన్ ఇస్ హరి.
1: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
0: We have no place for anyone other than Hari.
1: ఒకే మనసు.
0: We have only one mind.
1: మాకు అనేక మనసులు లేవు.
0: We don't have many.
1: ఆ మనసు కూడా ఇప్పుడు మా దీంతో ఉండలేదు.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది.
0: It has followed Krishna to Madhura.
1: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
0: You show us Hari directly.
1: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్యమం యొక్క మనసు తిరిగిపోయింది.
0: The declaration that they have only one single mind brought a change.
1: అదే దైవత్వానికి మూల కారణము.
0: In fact, that's the main cause.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనస్తో మాత్రమే మనం అరికట్టాలి.
0: In fact, you can visualize the divine manifestation which is attributeless, formless, pure, unsullied and unpolluted.
1: కనుక మా మనసు కృష్ణునికి అర్పితం చేశాము.
0: We have surrendered to Krishna.
1: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
0: We are not prepared to look at anybody's face now.
1: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
0: In the meantime came the butterfly.
1: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
0: Then they sent a message through this butterfly.
1: ఉద్దవుని వైపును చూడటం లేదు.
0: They didn't look at Uddhava.
1: ఉద్దవుని వైపును చూపితే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
0: We will be transcending the discipline. So they were not looking at Uddhava. It's enough if Krishna is there.
1: మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళి నాదమే చాలు.
0: It's enough that if you are able to listen
1: Krishna ఆనందాన్ని అనుభవించడానికి కృష్ణుని యొక్క ప్రేమ తత్వమే మాకు చాలు.
0: Love of Krishna is enough for us to enjoy and experience.
1: ఇతర రూపములు కానీ, ఇతర శబ్దములు కానీ, ఇతర వాక్యములు కానీ మాకు అక్కర్లేదు.
0: We don't want any other forms or sounds or teachings of anyone.
1: కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ డ్రై.
1: కృష్ణుని నిమిత్తమై ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి మా కన్నులంతా కాయలుగాచినవి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ క్రైడ్ అండ్ క్రైడ్ ఫర్ హిమ్.
1: మా కన్నుల్లో ఒక్క డ్రాప్ అయినా కూడా నీటి బిందువు లేదు.
0: వీ హావ్ నాట్ లెఫ్ట్ విత్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ టియర్ ఇన్ అవర్ ఐస్.
1: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
0: అవర్ హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్ రైట్ నౌ.
1: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
0: అవర్ హార్ట్స్ ఆర్ డ్రై వితౌట్ ఎనీ వాటర్ విత్ వాట్ ఫేస్ యూ వాంట్ టు రీచ్ అస్ క్రాసింగ్ క్రాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బోట్.
1: ఇసుకులో పడవను నడపగలవా?
0: కెన్ యూ కమ్ ఆన్ బోట్ అక్రాస్ ద శాండ్?
1: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుగ్గా మారిపోయింది.
0: So our heart is full of sand and desert.
1: దీంతో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
0: And don't allow the boat of
1: నీ పడవను తీసుకుని నీ వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి?
0: Better you go back to your place where you have come from.
1: నిర్గుణ బ్రహ్మము.
0: You believe in attributeless.
1: మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు.
0: We don't want
1: సగుణ బ్రహ్మమే మాకు సత్యవసరం.
0: We want God with attributes.
1: అని చెప్పి
0: so saying
1: నీ వెళ్ళిపోమన్నారు.
0: They want him to return.
1: అప్పుడు ఉద్ధవుడు
0: ఉద్ధవ
1: చాలా తెలివి తెచ్చుకుని నేను జ్ఞానం అనుకున్నాను, నేను జ్ఞానివి కాదు.
0: హి పిక్డ్ అప్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ హి సెడ్
1: నేను పరమ అజ్ఞానం, నేను
0: ఐ యామ్ ఇగ్నోరెంట్
1: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ ను అందించాడు.
0: Declaring there is an ignorant one, he handed over to them the message of Krishna, a paper.
1: దీన్ని మీరు చదవండి అంతే చాలు.
0: He wanted them to read.
1: అయ్యా ఉద్ధవా, మేమున్నది ఎక్కడున్నాం? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాం, కుగ్రామంలో ఉన్నాం.
0: ఉద్ధవా, we are not living in cities, we are living here in hamlets.
1: గ్రామంలో ఏ స్కూలు కానీ ఏ యొక్క విద్యా విధానం కానీ మాకు ఏమీ తెలియదు.
0: In this village, there is no school at all.
1: మాకు ఏ మాత్రమూ అక్షర జ్ఞానమే లేదు.
0: We don't have any literacy.
1: మేము మా యొక్క జీవితం అంతా అక్షరంలో లీనమైపోయింది.
0: And in fact, our entire life got
1: అక్షర జ్ఞానమే లేనటువంటి వారు ఈ లేఖని ఏ రీతిగా మేము చదవగలం?
0: When we don't know alphabets, how do you expect us to read the message?
1: మాకు అక్కర్లేదు, నువ్వు తీసుకుని పోమన్నారు.
0: We don't want this message, but you take it with you.
1: ఏమి, కృష్ణుడి యొక్క లేఖను వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వెరీ ఎజిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
1: రాగద్వేషములు కానీ,
0: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్,
1: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ,
0: ఐదర్ బ్లెస్ ఆర్ హ్యాపీనెస్,
1: భక్తునికి పూర్తి సమర్థం కానీ మాకు ఏమీ తెలియదు.
0: In this village, there is no school at all.
1: మాకు ఏ మాత్రమూ అక్షర జ్ఞానమే లేదు.
0: We don't have any literacy.
1: మేము మా యొక్క జీవితం అంతా అక్షరంలో లీనమైపోయింది.
0: And in fact, our entire life got

0: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ
1: ఐదర్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్
0: భక్తునికి పూర్తి సమత్వమే.
1: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
0: కానీ ఈ భక్తునికి ఈ విధమైనటువంటి క్రోధం వచ్చింది.
1: అండ్ దిస్ డివోటీ ఉద్ధవ వాస్ యాంగ్రీ అట్ ద టైమ్.
0: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది,
1: ఏ గోపిక, ఉద్ధవ, ఉద్ధవ,
0: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే ఇన్ యువర్
0: అజ్ఞానివి.
1: యు ఆర్ పర్ఫెక్ట్లీ టోటల్ ఇగ్నోరెంట్.
0: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ టు రీడ్ ది మెసేజ్.
0: మాకు చదువు రాదు.
1: వీ డోంట్ లెర్న్.
0: అంతే కాకుండా అంతో ఇంతో అక్షరజ్ఞానం తెలిసినప్పటికీ,
1: though we know how to read to some extent,
0: ఆ కృష్ణుని యొక్క లేఖన మేము చూచిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
1: As we pick up the message and start reading, we start shedding the tears.
0: ఆ కంటిదారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
1: All letters will naturally fade out, get erased.
0: మరొక కారణం కూడా ఉంటుంది.
1: There is another reason too.
0: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుంది.
1: In fact, that's burning in our hearts due to separation from Krishna.
0: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుంది.
1: And the separation is something like burning.
0: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
1: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
0: కనుక మా యొక్క అవస్థను ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making an attempt to know our plight.
0: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
1: We don't want to send through you our message.
0: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్
0: అని చెప్పి,
1: దే సెడ్ సో,
0: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని,
1: టేకింగ్ దట్ హనీ బీ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్,
0: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
1: దే వాంటెడ్ హనీ బీ టు కన్వే ద మెసేజ్ to Krishna that he should look at them lifting his eyes at least once.
0: Enda barinan madu jeevita sumamunu chiguru pettaga vega cheyamanuma.
1: Our hearts are barren and dry like a desert, and there's no flowering at all. By his kind gentle looks, let them flower and blossom.
0: Mabbu grammina madu manasa vidilo krishna bhanuni tejamu nilupamanuma.
1: Across the sky of our mind, they're full of clouds all over there. Let
0: మా హృదయమైనటువంటి బాధ పూర్తి చీకటిగా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ హార్ట్స్ ఆర్ పిచ్ డార్క్.
0: ఎక్కడ పోవాలి, ఏం చేయాలనేటువంటి మాకు దిక్కు తోచటం లేదు.
1: వి డోంట్ నో వేర్ టు గో అండ్
0: అలాంటి మా మబ్బురు కప్పినటువంటి మా హృదయ వీధి లోపల కృష్ణు భాను అనేటువంటి ఒక జ్యోతిని మెలిగించమని చెప్పు.
1: ఇన్ అవర్ హార్ట్స్ విచ్ ఆర్ టోటలీ డార్క్ అండ్ క్లౌడీ, లెట్ ద కృష్ణ లైట్ ద ల్యాంప్.
0: ఈ విధంగా వారు సందేశాన్ని పంపుతూ వచ్చారు.
1: దాట్స్ ద వే హౌ దే సెండ్ ద మెసేజ్.
0: ఇంకా ఈ సందేశం ఈ భ్రమరం ఏ రీతిగా అందించగలదని యోచించి,
1: థింకింగ్ హౌ దిస్ బట్ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్,
0: రాధిక చెప్పింది.
1: రాధిక సెడ్,
0: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది, పోనీ మేము మరణిస్తాం, నీ చింతనలోనే మేము మరణిస్తాం.
1: వేర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ
0: కృష్ణ.
1: కృష్ణ,
0: నీవు తిరిగి పుట్టినప్పుడు, తిరిగి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు.
1: కృష్ణ, యాజ్ వీ డై నౌ బికాస్ ఆఫ్ సెపరేషన్, వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ టు బ్రింగ్ డౌన్ దట్ రైచియస్నెస్, సీ దట్ వీ ఆర్ బోర్న్.

0: Oh God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవే ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో. మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి. ఆ విధంగా మాకు జన్మమిచ్చే.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ, లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ రౌండ్ యూ.

0: పరచుకొని పారేదా నేను సెలయేరునై సెలయేరునై.
1: Krishna, as you stand like a Meru mountain, let me be there as a waterfall falling across.
0: Vara samudrude nivaina, samudrude nivaina, nenu

0: If you are born here, like a flower that blossoms in all its beauty, let me be the honey bee going round you.
1: నీలో ప్రవేశించడానికి చుట్టూ నీ యొక్క పేరు చెప్పుకుంటూ నీలో ప్రవేశిస్తాం.
0: I go round you like a honey bee singing you.

0: If you, O Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు అది.
0: ఇట్స్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యష్టి సమస్త యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతము.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos. The individual.
1: సమష్టి దైవతత్వము.
0: That community cosmos is divinity.
1: కాబట్టి వ్యష్టి అనేటువంటి దైవత్వంతో కూడినప్పుడే సమష్టి స్వరూపాన్ని పొందుతుంది.
0: When once the individual joins the divinity, that takes the form of the universe, the cosmos.
1: ఈ సమష్టి తత్వాన్ని మేము కోరుతున్నాం కానీ వ్యష్టి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: We wanted that cosmic consciousness not at the level of the individual.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు చెప్పినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు? ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider it service.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరి ఎందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: హావ్ ద ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని పదార్థముల ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది మెటీరియల్.
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ మానిఫెస్టేషన్.
1: ఏ రూపము ధరించినా ఏ రూపము ధరించినా
0: ఎనీ ఫామ్ దట్ హి మే టేక్
1: ఏ వస్తువుగా మారినా
0: హి మే టేక్ ఎనీ ఆఫ్
1: ఏ ప్రదేశమునకు పోయినా
0: మేబీ ఇన్ ఎనీ ప్లేస్
1: సర్వత్ర దైవ యొక్క స్వరూపమే.
0: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ నథింగ్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
1: కనుక నేను నేను అని నీవు పలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా, యూ కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదు అన్నారు.
0: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్ యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మాయందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ దేర్ అరైజ్
1: నేను నీవు అనేటప్పుడు ప్రపంచమంతా చేరిపోతుంది.
0: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము.
0: దాట్ ఈస్ ట్రూ.
1: అదే నిత్యము.
0: దట్ ఇస్ ఎటర్నల్.
1: అదే నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
0: ఇన్ ఫ్యాక్ట్ దే థాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు
0: ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్నీ అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధనలు చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సేక్రెడ్ నేమ్ ది అసోసియేషన్. మీరు
1: ఆ రిపోర్ట్ కూడా విన్నారు.
0: యూ హావ్ లిసన్ టు ద రిపోర్ట్ ప్రెజెంటెడ్.
1: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: In fact, they did much more than what they said.
1: నేను మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ. ది
1: జిస్ట్ వల్ల వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్ దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్.
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: ద మెనీ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్, కెనడా, జర్మనీ,
1: అంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: దే ఆర్ రెండరింగ్ సిమిలర్ సర్వీస్ ఎవ్రీవేర్.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ ది ఎంటైర్ కమ్యూనిటీ వేర్ ఎవర్ దే ఆర్ క్యారింగ్ ద బ్యానర్ ఆఫ్ శ్రీ సత్య సాయి.
1: వచ్చేటప్పుడు దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్పెండింగ్ ఆల్ ది మనీ దే ఎర్న్.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు
0: వెన్ పేరెంట్స్ హావ్ ఆస్క్డ్ దెం వై డు యు డు లైక్ దట్
1: పిల్లలు సరైన జవాబు చెబుతున్నారు.
0: దే ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్.
1: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
0: ఫాదర్, మదర్, హావ్ యు ఎడ్యుకేటెడ్ us?
1: మమ్మల్ని చదివించినంత కూడా స్వామి.
0: Well, Swami is the main cause for
1: free education. మాకు అందించాడు.
0: భగవాన్ గేవ్ us ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: హెల్త్ ఇస్ ద వెల్త్.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంత కూడా ధన ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా
1: చెప్పి
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
1: కట్ట కనపడికి తల్లిదండ్రుల దగ్గర కూడా వారిని మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల,
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్,
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: We have eye doctor in our general hospital.
1: Ame widow papa.
0: She's a widow.
1: Aamiku oka bidda untundadi.
0: She has a daughter.
1: Aa biddanu mana college lo chadivinchindi.
0: She studied in our college.
1: Amma ippudu Australia lo untundadi.
0: Now she is in Australia.
1: Bhartato untundadi.
0: She is staying with her.
1: Bhartanu kuda maapu cheppichindi.
0: She brought a change.
1: Bhartu kuda ee sevalo praveshinchadu.
0: Husband is also serving.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సేడ్ టు ప్రే టు
1: స్వామి. అమ్మ చెప్తుంది, నాకెందుకు ఈ బాధ్యత?
0: డాటర్ సేస్
1: ఈ బంధన నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు, తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క ఆకలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: నాకు అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైనటువంటి కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగపిల్లల్లో ఎవరూ కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొన్ని చరిత్రలు పురాణం ఎందు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సెక్రెట్
1: స్త్రీల లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కావించుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణం కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: gata jeevudu patin datikinchi emugalche Savitri Bharata Sadhikari.
0: That Savitri belongs to the sacred land who brought her dead husband back
1: to life. Tana satya mahimache davagni challarche Prithvi Chandramati Bharatiya gade.
0: And in fact the Chandramati who pacified the burning flames all over belongs to this country.
1: Kulasadittam agni gundana prakatinche Sita Bharata Dhara Jatakade.
0: In fact Sita who stepped into the furnace and flames to prove her
1: character. కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
0: దమయంతి హూ బ్రాట్ డౌన్ ఎంటైర్ థింగ్ టు
1: అసప్త సాగర వేసి తక్ష్మాతలమున భర్త తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కనుకనే అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్
1: ప్రాస్పర్. లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా
0: ఉంటుంది లైట్ ఆల్ ఓవర్.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయాలు మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యూ.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాస్ టు సప్లై ఫుడ్ ఫ్రీలీ టు ఆల్ ద డివోటీస్ హూ విల్ బి అటెండింగ్ 75th బర్త్డే.
1: సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి అనగా స్త్రీలు స్త్రీలంతా కూడా చేరి
0: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ దే ఆల్ హావ్ జాయిన్.
1: వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు.
0: They have in fact a very big plan.
1: ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది.
0: They started executing the plan right now.
1: 1,000 bags rice అంతా తీశారు.
0: They are ready with 1,000 bags of rice already.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3,000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెంబర్షిప్ గోస్ టు 3,000.
1: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో వేవరింగ్.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివోషన్ సిన్సర్ దే హావ్ బీన్ గ్రోయింగ్ డే బై డే.
1: కనుకనే 75,000 శారీస్ అంటే మా స్త్రీలకంతా ఇవ్వాలి అని పిలిచారు.
0: దే ఆర్ ప్రిపేర్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పి దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నుంచి
0: ఇన్ఫాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: ఇలాంటి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: Wisdom the man will have entry to the hall only.
1: మీరు ఎక్కడైనా చూచిండొచ్చు పూర్వ మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్ లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: In fact, in the olden days, there in the king's palace, in the Darbar hall,
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: But men have no entry into the palace.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: ఉమెన్ హూ సింబలైజెస్ డివోషన్
1: అంతఃపురము అనగా అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇంటూ అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చు బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానములు అనుకుంటున్నారు కానీ వారు పక్క అజ్ఞానులు.
0: Man considers that's the one of wisdom, but actually he is
1: ignorant. వారు పరిచయం జరుపుకున్నటువంటి జ్ఞానులే కానీ అంతఃపరణ పరిశీలన చేసినటువంటి వారు కాదు.
0: They only have textual knowledge, but they have no entry into the inner.
1: అదంత bookish knowledge.
0: That's all the bookish knowledge.
1: కానీ స్త్రీలది మాత్రము practical knowledge.
0: But the knowledge of the women is the practical knowledge.
1: అందరూ కాదు కానీ ఎక్కువ మంది వారిలో ఉన్నారు.
0: Not all anyway, but majority.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ పుట్టబర్తికి రావాలనుకుంటే మొట్టమొట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టబర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యు ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులే లేకపోతే మీరు కాలైనా కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలని నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్ షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధములైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
0: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
1: Anatilo uddhavudainatuvadu goppa gnaniga bhavinchevaru.
0: Uddhava was considered to be the one of wisdom.
1: Aa uddhavuni manase karigipoyindi.
0: And in by the heart of Uddhava melted.
1: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
0: కృష్ణ
1: ఆ గోపికల యొక్క భక్తి ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
0: ఈ ప్రేతు కృష్ణ బ్లెస్ మీ అట్లీస్ట్ విత్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ మైండ్.
1: వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు.
0: They all said that they have single mind, one
1: కానీ మగవారికి ఎన్నో మనసులు ఉన్నాయి.
0: Men have many minds.
1: కానీ గోపికలు చెప్పినటువంటి అంతరార్థం అది ఒక్కటే చాలు. అదే గొప్ప వేదాంతము.
0: There lies the entire philosophy in the teachings of Gopikas.
1: మీకు పోయిన తూరు కూడా చెప్పాను.
0: భగవాన్ సెడ్ లాస్ట్ టైం.
1: జనక మహారాజు ఆస్థానం లోపల
0: దేర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జనక కింగ్
1: యాజ్ఞవల్కుడు వీరందరూ కూడా గొప్ప గొప్ప పండితులంతా చేరారు.
0: The great scholars like యాజ్ఞవల్క్య.
1: కానీ అతనికి మించిన వారు మరొకరు లేరు.
0: None would ever excel him.
1: కానీ ఆ సభ లోపల
0: దేర్ ఇన్ ద కోర్ట్
1: గార్గి ఒక్కటి మాత్రమే ఎంచుకుంది.
0: దేర్ స్టుడ్ అప్ వన్ గార్గి.
1: ఆమె ఈ యాజ్ఞవల్కుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ యాజ్ఞవల్క్య.
1: కానీ యాజ్ఞవల్కుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
0: యాజ్ఞవల్క్య
1: జవాబే చెప్పలేదు. కానీ యాజ్ఞవల్క మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి.
0: గార్గి సెడ్ యజ్ఞవల్క్య, నో డౌట్ యువర్ వన్ ఆఫ్ విజ్డమ్, ఎ గ్రేట్ స్కాలర్, బట్ క్లారిఫై వన్ సింగిల్.
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశము మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
0: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ది స్కై అండ్ ది ఎర్త్.
1: జవాబు చెప్పలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ రిప్లై.
1: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా? నేను
0: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్.
1: అది కూడా చెప్పలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ ఆన్సర్.
1: అప్పుడు గార్గే చెప్పింది.
0: దెన్ గార్గే సెడ్,
1: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎర్త్ యు ఫైండ్ ది స్పేస్ దేర్, యు ఫైండ్ ది స్పేస్ ఇన్ ది స్కై.
1: అంత నాస్తిమైనటువంటిది ఆకాశం, గగనం శూన్యమనేది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ సెడ్ దట్ ఎంటైర్ స్కై ఓవర్ దేర్
1: అంత ఒక్కటే. ఏకం సత్తి ప్రాబహుదా వదంతి, అంత దైవత్వం తప్ప మరొకటి లేదని.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ పర్వేడింగ్ ఆల్ ఓవర్.
1: కనుక ఈనాడు మనుషులని, కొండలని, గుట్టలని, చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు చెట్లు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి సే దట్ దే ఆర్ ప్లాంట్ ట్రీ.
1: మనుషులు మనుషులు కాదు,
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ట్రూలీ హ్యూమన్.
1: తోలు బొమ్మలే.
0: అండ్ దే ఆర్ జస్ట్ పర్ఫెక్ట్స్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు, కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
0: యు విజువలైజ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరి.
0: ఇఫ్ యు హావ్ ద డివైన్ విజువలైజేషన్, యు విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్.
1: యద్ భావం తద్భవతి, నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్తంతకును దైవ స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: యేసు క్రైస్తు ఇంక ఈ విధంగా చేసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని, సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని భావిస్తూ
0: యు కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ అబ్జర్వ్డ్ బై క్రిస్టియన్స్.
1: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
0: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
1: అంత దైవ కార్యములే.
0: ఆల్ ఆర్ గాడ్స్ డీడ్స్.
1: కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్, క్లాసిఫై, క్యాటగరైజ్ యాజ్ హిందూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ సో ఆన్.
1: కనుక ఈ మతభేదములను దూరం చేసి,
0: వీ షావ్ హావ్ టు గివ్ అప్ ద డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్.
1: మతిని విశాలపరిచి,
0: వీ హావ్ టు ఎక్స్పాండ్ అవర్ విజన్.
1: హృదయంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
0: అండ్ వీ హావ్ టు ప్రొవైడ్ ప్లేస్ ఓన్లీ ఫర్ వన్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తులు పెంచుకున్నప్పుడే ఏకమతం,
0: వెన్ వీ హావ్
1: సచ్ ఆఫ్ హ్యూమానిటీ,
0: వెన్ వీ హావ్ ద డివోషన్ అండ్ సిన్సిరిటీ, దేర్ ఇస్ ఓన్లీ వన్ మతం.
1: ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: వి హావ్ ఓన్లీ వన్ రిలీజియన్, వన్.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఒకే మతమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు దట్ సింగిల్ రిలీజియన్.
1: ఏది ఆ మతము?
0: వాట్ ఇస్ దట్ రిలీజియన్?
1: మానవత్వం మతమే మతం.
0: అండ్ దట్స్ రిలీజియన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నెవర్ లూజ్ దిస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజియన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: హ్యూమన్ క్వాలిటీ అది పెట్టుకోవాలి.
0: దట్స్ వాట్ వీ హ్యావ్ టు కీప్ ఆల్వేస్.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: హ్యూమానిటీ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్.
1: హృదయ స్థాయందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: ద ఫీలింగ్ దట్ దేర్ డ్వెల్స్ గాడ్ ఇన్ అవర్ ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్.
1: హృదయమే లేకున్నా,
0: వెన్ దేర్ ఇస్ నో హార్ట్,
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: Hrudayame lekunna,
0: there is no heart.
1: Vaadu mammam dikadu,
0: he is not a Muslim.
1: Hrudayame lekunna,
0: when there is no heart,
1: vaadu Hindu kadu,
0: he is no Hindu.
1: Hrudayame lekunna, vaadu Sikh kadu,
0: when there is no heart, he is not a Sikh.
1: Kaani vaadavadu,
0: then who is he?
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
0: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
1: వాడు రాక్షసుండే వస్తుందేందు అన్నాడు.
0: అండ్ హీ సచ్ ఎ పర్సన్.
1: హృదయమే లేని మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్ట్ ఫీలింగ్.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమే మాత్రమే గోచరిస్తుండాలి.
0: Here in Prashanthi Nilayam only you experience that unity in the divinity. దేశం
1: యొక్క క్రిస్టియన్స్ అంతా కూడా ఒక్క ప్రశాంతి నిలయంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
0: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world
1: assembled here.
0: Christians from all over the world have assembled
1: here.
0: Here we have representation from 64 countries.
1: అలాంటి వారంతా ఏకత్వం లోపల ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
1: ఇది ఏకం సత్తి ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు.
0: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
1: ఇది అందరిది.
0: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
1: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగ.
0: ఇన్ఫాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ us నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
0: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
1: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీజన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
0: నో డౌట్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ వీటితో పాటు
0: అండ్ సప్లై ఫుడ్ అలాంగ్ విత్
1: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
0: యు షుడ్ ఆల్సో సీ దట్
1: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
1: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
0: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: ఏది ఉంటుందో చెప్పండి.
0: అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
1: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీనికి తగినటువంటి ప్రచారం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
1: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
0: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
1: పిల్లలు కూడా మగపిల్లలు కూడా దీంట్లో ప్రవేశించి,
0: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
1: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
1: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
0: ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దాన్ విమెన్.
1: నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉండుంటే ఈనాటికి అర్ధ ప్రపంచమంతా కూడా మార్పు చేసింది.
0: ఇన్ఫాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
1: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: పేరెంట్స్ ఆల్సో,
1: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్.
1: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
1: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
0: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
1: కానీ మగవారికి ఏ అడ్డు లేదు.
0: మెన్ డోంట్ హావ్ ఎనీ ఆబ్స్టకల్స్.
1: భార్య అడ్డు పెడితే షట్ అప్ అంటాడు.
0: ఇఫ్ ది వైఫ్ ఆబ్జెక్ట్స్ హి విల్ సే షట్ అప్.
1: తల్లిదండ్రులు అడ్డు పెడితే మీకేం సంబంధం లేదంటాడు.
0: అండ్ ఇఫ్ పేరెంట్స్ ఆబ్జెక్ట్,
1: ఈ విధంగా తప్పించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది మగవారికి.
0: సో మెన్ ఆర్ మోర్ ఫ్రీ.
1: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారును ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
0: మెన్ ఆర్ హూ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్.
1: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
0: వై డోంట్ యూ లీడ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
0: వై డోంట్ యూ ప్రాపగేట్ అండ్ షేర్ ది స్పిరిచువల్ మెసేజ్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: సమాజ సేవ చేయాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్?
1: ఈ చదువులకంతా కూడా ప్రయోజనం ఏమి మీకు కనిపించడం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్డ్ ఇస్ యూజ్లెస్.
1: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
1: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
1: ధన సంపాదన,
0: మనీ.
1: గుణ సంపాదన చాలా అవసరం.
0: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్
1: మీ. ఎంతమంది సంపాదించలేదు?
0: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
1: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
0: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెం?
1: ఏమాత్రం లేదు.
0: నథింగ్.
1: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు జాడించిపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
1: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
0: ఎస్, ఎర్నింగ్.
1: కానీ ఎంతనో అంత పరిమితంగా ఉంటుండాలి.
0: బట్ ఇట్ షుడ్ ఆల్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
0: Dedicate your body, the time and money in service to society.
1: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: When you do that,
1: ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందని, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
0: యు నో హౌ ద వరల్డ్ ఇస్ డిస్టర్బ్డ్, ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
1: ఎక్కడ పోవాలన్న భయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ఫ్రైట్ టు గో ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
0: అండ్ వి ఆర్ వెరీ మచ్ వరీడ్.
1: ఇలాంటి దిగులుతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
0: ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ వారీ. the youngsters should take up this issue and develop fear. And in fact, they are not able to take care of their parents. If you can't take care of parents, whom are you going to take care of tomorrow? First, take care of your family. And see, take care of the village. Serve the village.
1: తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు.
0: Then you can serve the country by and large.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
0: What we have to work for is for the progress
1: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
0: Expect the welfare, progress of the community.
1: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: And you have to develop the patriotic spirit.
1: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
0: And nobody is able to say to which country he belongs.
1: చాలా అన్యాయము.
0: It's gross injustice.
1: భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: This country Bharat is highly
1: sacred. ఇది హిందూ దేశము.
0: This Hindu దేశ.
1: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
0: If you cannot protect your country, what for is your education?
1: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
0: యూ విజిట్ ఎవ్రీ విలేజ్ అండ్ సర్వ్.
1: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
0: Don't expect any reward or
1: అది దైవమే నీకు రచిస్తాడు.
0: God will
1: take దైవమే నీకు ఆభిక్షను పెడతాడు.
0: God will grant all that you need.
1: కనుకని ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
0: If you serve your country, it amounts to service to God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, విద్యార్థులారా,
0: కింగ్డమ్ మదర్ సాయి,
1: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్ బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
1: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసునా?
0: యు నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
0: అండ్ యూ బీ బ్లెస్డ్ బై యువర్ మదర్.
1: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
0: బికాస్ యూ ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
1: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
0: ఇఫ్ యూ ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ ఒబే అండ్ ఫాలో యూ టుమారో.
1: కనుక నేను తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
0: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్ యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
1: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాడు కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
0: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి లుక్డ్ ఆఫ్టర్ బై యువర్ సన్.
1: నీవు ఏడ్చవలసి వస్తుంది.
0: దెన్ యూ హావ్ టు క్రై లేటర్.
1: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడు దాన్ని మీరు సర్దిద్దుకోండి.
0: సీ దట్ యూ డోంట్ హావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్
1: సెల్ఫ్. యద్భావం తద్భవతి, ఇది వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
0: The truth, the philosophy.
1: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
0: నాచురలీ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
0: అండ్ సీ అపోల్డ్
1: ది ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ నోబ్లెస్ థింగ్ దట్ యు హావ్ టు అక్వైర్.
1: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: ది హైయెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వన్.
1: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ మోస్ట్ నెక్టర్.
1: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ బ్లెస్ఫుల్ థింగ్.
1: అది దైవ ప్రేమ. దైవ ప్రేమ.
0: దట్ ఇస్ ది డివైన్ లవ్. Love for God, that you acquire.
1: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చును.
0: విత్ దట్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
0: ఇన్ ఆర్డర్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్.
1: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
0: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాంపుల్.
1: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
0: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
1: అయితే
0: హౌఎవర్
1: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
0: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
1: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి లిబరేటెడ్ అండ్ యూ విల్ మూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
1: ప్రేమముదిత మనసు కహో

0: జగచ్చిత్రమనగ.
1: The tree out of the mud ultimately turns into the mud. Likewise, the creation that originated out of Brahman will go back to Brahman. However, to the physical eye, the two appear to be different. This is the mystery of this world.
0: Brahma Sarupulara.
1: Embodiments of Brahman.
0: Vittanamu Bhutimul Natanapadu. దీని నుండి మొక్క బయలుదేరి క్రమక్రమేణా పెద్ద వృక్షంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: When you sow a seed, it germinates into a plant and grows into a gigantic tree.
0: ఈ మొక్క యందు కొమ్మలు వేరు, రెమ్మలు వేరు, పువ్వులు వేరు, ఆకులు వేరు, ఫలములు వేరుగా కనిపిస్తూ ఉంటాయి.
1: This tree shows the branches, leaves, flowers and fruits separate.
0: Kani veeti viniyogamu kudanu veru veru reetiga manamu upayogistunnam.
1: We also make use of these in a different way.
0: Aithe ivanni kudanu matti yokka veru swaroopamule.
1: But all of them, however, they are the modifications of the same mud.
0: ఆకులు మట్టియే, కొమ్మలు మట్టియే, రెమ్మలు మట్టియే, పువ్వులు మట్టియే, ఫలములు కూడాను మట్టియే.
1: The leaves are the mud, branches, the flowers and the fruits, that are modifications of the same mud.
0: త్రాడు యొక్క విషయము తెలియనటువంటి వ్యక్తి త్రాడును చూచి పామని కేవ్వున కేక వేస్తాడు.
1: Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts.
0: Maru chanamunande maroka vyakti vachi idi paamu kaadu traadu ani atani bhayanni nivarana chestadu.
1: Another person comes there and tells, it's not a snake, it is just a rope.
0: Ee satyanni gurtinchinatundi modati vyakti idi traadu అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన భయమును వేరుపరుచుకుంటాడు.
1: The person, when once he comes to know there is only a rope and not a snake, he will not have any fear thereafter.
0: పురము తాను చూడక పురము త్రాడే, చూచి పామని భయపడినటువంటిది త్రాడే. ఇది పాము కాదు, ఇది త్రాడు అని మరొకరు చెప్పినప్పుడు దీన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు కూడా త్రాడే.
1: In the beginning, it was a rope. Because of this wrong identification, when a superimposition, because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope.
0: Ee traade Brahma.
1: This rope is Brahma.
0: Kaani ajnani anetunte vyakti deenini jeeveshwara prakruti anetunte sarpamuga visvasichadu.
1: But the ignorant one considers the individual and divine equal to that of a serpent.
0: Kani oka gnani vachi idi traadu kaadu paamu kaadu traadu ani idi prakruti kaadu idi brahmane aneetundi satyanni prabodhisthu untadu.
1: The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman.
0: జగత్తునందు సర్వత్రా కూడాను మనకు కనిపించినటువంటి దృశ్యమంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ దట్ ఈస్ అపేరెంట్, ఆల్ దట్ వీ సీ ఈస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మన్.
0: కానీ కొంతమంది బ్రహ్మ ఎక్కడ, మేమెక్కడ, మేము సామాన్యమైనటువంటి మానవులుగా మేము జీవిస్తున్నాము, బ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు.
1: Some feel like this. Where is Brahman and where do we come into the picture? We are ordinary people while Brahman is omniscient, omnipresent and omnipotent.
0: Kaadu kaadu. Aa divyatvamainatundi, aa sarvasaktimayamainatundi, sarvagnatvamainatundi aa Brahmane neevu.
1: That very divinity, that all powerful Brahman is yourself verily.
0: Prakriti yokka bhavamu chetane నీవు కేవలం మానవునిగా భ్రమిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది వరల్డ్ ఫీలింగ్ యు ఆర్ డెల్యూడెడ్ యు కన్సిడర్
0: భగవంతుని ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ టు సీ గాడ్ సెపరేట్లీ.
0: పశ్యన్నపిచా నపశ్యతి మూఢో మూఢో. నీవు చూచున్నదంతైనూ బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైనూ బ్రహ్మనే, కాని నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ.
1: వాట్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బట్ యెట్ యు సే దట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. వాట్ ఎ డెల్యూషన్ ఇట్ ఈస్.
0: కాని ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను అంత త్వరగా విశ్వసించడు.
1: బట్ నో మ్యాన్ విల్ బిలీవ్ ఇన్ దిస్ ట్రూత్.
0: సముద్రం ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రములో అసంఖ్యాకములైనటువంటి ఒక అలలు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
0: అయితే ఈ అలల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: హౌఎవర్ అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు ఫైండ్ ద ఫోమ్ కలెక్టింగ్ ఆన్ ద సర్ఫేస్.
0: మన దృష్టి అందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద ఓషన్ వేవ్స్ అండ్ ఫోమ్ ఆర్ డిఫరెంట్.
0: కాదు కాదు.
1: నో,
0: ఈ మూడు కూడాను ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము, ఇవి అలలు ఎందు కూడా ఉంటున్నది.
1: ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్, ద కెపాసిటీ టు మేక్ థింగ్స్ వెట్, ఆల్ దట్ రిమైన్స్ కూల్ ఆల్ ది టైమ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ ఫార్మ్స్.
0: ఈ సముద్రం యొక్క రుచియే అలలు ఎందు కూడాను మనకు గోచరమవుతుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ద వేవ్స్ ఆల్సో.
0: కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి.
1: Therefore we must inquire the intimate relationship between ocean and the wave.
0: అగాధమైనటువంటి సత్యిక్ ఆనందమనేటువంటి సముద్రం నుండి జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
1: Out of this fathomless depths of this mighty ocean, సత్యిక్ ఆనంద, you find the individual creatures, the waves originating out.
0: దైవము సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వంలో ఉండినప్పుడు మానవుడు సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపంలో ఉంటున్నాడు.
1: When God is in the presence of truth, the infinite wisdom, Brahman, the individual is present in the state of this existence, awareness and bliss.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma.
0: మన దృష్టి ప్రేమమయం గావించుకున్నప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయమైపోతుంది.
1: When we make our vision outlook full of love, the entire creation will be full of love.
0: ఎట్టి రంగు అద్దాలు మన కన్నులకు తగిలిస్తుమో ప్రపంచమంతా అట్టి రంగుగా కనిపిస్తుంది.
1: As is the color of the glasses that we wear, so is the color of the scenario around.
0: యద్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the result.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను భిన్న భేదములుగా మనం కనిపిస్తుందని మనం భావిస్తున్నాము, కానీ ఇందులో భేదములు ఏమాత్రము లేవు.
1: All this apparent transient world, it is full of variation, full of differences, but actually underlying principle is one.
0: Aite manamu itti divyamainatuvanti tattvanni manam gurtinchukovadaniki tagina krushi cheyatam ledu.
1: However, we are not making effort to know the principle of divinity.
0: Patti manavuni endu kudanu brahmatvamu maya tattvamu rendu kudanu imidi untundali.
1: In every human being, these two principles, the illusion and the divinity, exist together.
0: ఒకానొక సమయంలో రాముడు ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వశిష్ఠుల ద్వారా వింటున్నట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: At one time, Rama was pretending as if he was learning regarding the principles of divinity from sage Vasishtha.
0: పార్వతి పరమేశ్వరులు ప్రత్యేకమైనటువంటి వారు కాదు.
1: పార్వతి పరమేశ్వర ఆర్ నాట్ సపరేట్.
0: పార్వతి అనగా శ్రద్ధ.
1: పార్వతి ఈజ్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈశ్వరుడు అనగా విశ్వాసము.
1: ఈశ్వర ఈజ్ ఫెయిత్.
0: శ్రద్ధ విశ్వాసముల యొక్క స్వరూపములే పార్వతి పరమేశ్వరులు.
1: దేర్ఫోర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఫెయిత్.
0: మానవుని ఎందుకు శ్రద్ధ విశ్వాసములు ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దీస్ టూ ఆర్ ప్రెసెంట్, స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ ఫెయిత్.
0: మానవుడు కూడాను అర్ధనాదీశ్వరుడే.
1: దేర్ఫోర్ ఎవ్రీ వన్ ఇస్ ఆండ్రోగైనస్.
0: కనుక ఇదే విధంగానే బ్రహ్మతత్వము మాయాతత్వము ఒకే వ్యక్తి యందు ఉంటున్నది.
1: లైక్ దిస్ ద డివినిటీ అండ్ ఇల్యూజన్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సేమ్ ఇండివిజువల్.
0: అయితే ఈ బ్రహ్మతత్వం ఏమిటి, ఈ మాయాతత్వం ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు,
1: వెన్ వీ ఎంక్వైర్ వాట్ ఇస్ దిస్ డివినిటీ, వాట్ ఇస్ దిస్ ఇల్యూజన్,
0: సత్ చిత్ ఆనందం రూపనామం అని ఐదు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపల్స్, ద సత్ ద బీయింగ్, చిత్ అవేర్నెస్, ఆనంద ద బ్లిస్, ద నేమ్ అండ్ ఫామ్.
0: ఆనందం అనేటువంటిది బ్రహ్మ రూపము.
1: బ్రహ్మ హ్యాస్ దీస్ త్రీ, సత్ చిత్ ఆనంద.
0: రూపనామములే మాయాతత్వము.
1: ద నేమ్ ఇన్ ద ఫామ్ ఆర్ ది ఇల్యూషన్.
0: ఇవి కేవలము దృశ్యగోచరముగా ఉంటున్నవే కాని ఇది భావశుద్ధిగా లేవు.
1: They are only apparent but not real in content.
0: Samudramulo undinatvanti jalamu alalaga roopundalante deeniki edi raavali edi kaavali.
1: For the water of the ocean to flow as waves, what should happen?
0: Neetiki gaali todainappude idi neeru alalaga roopondutundi.
1: As the wind blows continuously, the same water will come out as waves.
0: Vayuve lekapo
1: బ్రహ్మ హ్యాస్ దీస్ త్రీ, సత్ చిత్ ఆనంద.
0: రూపనామములే మాయాతత్వము.
1: ద నేమ్ ఇన్ ద ఫామ్ ఆర్ ది ఇల్యూషన్.
0: ఇవి కేవలము దృశ్యగోచరముగా ఉంటున్నవే.

0: As the wind blows continuously, the same water will come out as wave.
1: Vayuve lekapothe ee neeru alane kaadu.
0: When there's no wind, you don't expect a wave.
1: Kanukane vayu yokka shakti chetane jalamu oka alaga maaripothundadi.
0: Because of the power of the wind, the same water transforms into waves.
1: Kanukane maya shakti vallane ee sat chit aanandam aneetvanti yokka sachidananda swaroopam nandu samudramunandu జీవరాశులు అనేటువంటిది ఒక అలలుగా ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ దిస్ మైటీ పవర్ ఆఫ్ ది ఇల్యూషన్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద ది డివినిటీ యు ఫైండ్ ఇండివిజువల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ వేవ్.
1: ఆ వాయువే మాయా.
0: అండ్ దట్ విండ్ ఇస్ ఇల్యూషన్.
1: ఈ అలనే జీవుడు.
0: ది వేవ్స్ ఆర్ ది ఇండివిజువల్.
1: సముద్రమే సచ్చిదానందము.
0: ద ఓషన్ ఇస్ సచ్చిదానంద.
1: కాబట్టి సచ్చిదానందం నుంచి వచ్చినటువంటి జీవుడు సచ్చిదానంద స్వరూపుడే.
0: Therefore, the individual out of this Sachidananda is verily the same.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: When once we know this truth, the knower of the Brahman becomes Brahman.
1: కనుకని ఈనాడు మనము కేవలం ఉపాధి భేదమును పురస్కరించుకొని మనం అనేక రూపనామములుగా విశ్వసించుకొని భిన్న భిన్నమైనటువంటి యొక్క తలంపులచే మనం అనుభవిస్తున్నాము.
0: Today, basing on the body, the vesture that we have put on, the name and form, we observe, follow differences among ourselves.
1: ఈ యొక్క సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది ఈ మాయతో కూడియే ఉంటుండది.
0: The Sachidananda, the divinity, is with this illusion.
1: అయితే ఈ మాయ క్రమక్రమేణ మాయమవుతుంది.
0: However, this illusion will vanish gradually.
1: దేని ఆధారంతో పుట్టిందో తిరిగి అదే ఆధారంతోనే లయమైపోతుంది అది సముద్రమునందు.
0: ద వే విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ నేచురలీ విల్ ఎన్హిలేట్ విల్ మర్జ్ బ్యాక్ ఇన్ టు ది ఓషన్.
1: పుట్టినది గిట్టక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
1: కానీ పుట్టి గిట్టేటువంటిది ఉపాధి యొక్క తత్వము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది నేచర్ ఆఫ్ ద బాడీ టు బి బోర్న్ అండ్ డై.
1: పుట్టి గిట్టనటువంటి యొక్క తత్వము బ్రహ్మతత్వము.
0: That which is beyond birth and death is divinity.
1: అనుపరిష్మనే బ్రహ్మను బృహత్ స్వరూపుడు అన్నాడు. అనగా అనంతమైన సర్వత ప్రాణిపాదం ఎక్కడ చూచినప్పటికీ వ్యాపించేటువంటి తత్వమే బ్రహ్మతత్వము.
0: Therefore the nature of Brahman is this vastness, all pervasive, found everywhere.
1: కనుక బ్రహ్మ కానటువంటిది ఈ జగత్తులో ఎక్కడకూడను కనిపించదు.
0: In this world you don't find anything without this
1: జగత్
0: అంతయు
1: బ్రహ్మ స్వరూపమే.
0: The whole universe is manifestation of Brahma.
1: కానీ మన యొక్క హద్దులు మన యొక్క బుద్ధి యొక్క కుశలతలు చాలా పరిమితంలో ఉండటం చేత ఈ విశాలమైనటువంటి తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ ఓన్ హ్యూమన్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటలెక్ట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ బ్రహ్మన్.
1: త్రాడులో పామును ఏ రీతిగా మనం సృష్టించుకున్నామో అదే విధంగానే బ్రహ్మలో జీవతత్వాన్ని మనం సృష్టించుకుని బాధలు పడిపోతున్నాం.
0: జస్ట్ యాజ్ వీ హ్యావ్ ది ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ when there is actually a rope, we have the feeling of an individual while being Brahman ourselves.
1: Kanuku sarvulu kudunu brahma swarupule.
0: So all are forms of Brahma.
1: Kevalam mem alpulamani mem manavulamani ee vidhamaina upadhi bhedamunu puraskarinchukoni manam vibhajinchukokoodadu.
0: We should not fragment ourselves, consider ourselves mean and low and human.
1: Kana manam ee vibhajinchukotamlo undinatvanti porapate idi oka pedda ajnanamu.
0: This kind of fragmentation, segmentation is a sign of ignorance.
1: Satyanni gurtinchukolekapotame ajnanamu.
0: Not realizing the truth is ignorance.
1: Satyanni gurtinchukotame jnanamu.
0: The recognition of truth is wisdom.
1: Ee jnanajnanamulu anetundi grandhalato vacheetundi kaadu.
0: The wisdom and ignorance you don't get out of textual knowledge.
1: Skarukune sarvam jnanamayam.
0: So everything is of jnana wisdom.
1: Ee jnanamayame.
0: The whole world is of wisdom.
1: Prati vyakti samasti kudanu jnanamayame.
0: The individual and society is full of wisdom.
1: Aa jnana jnaname paramatma swarupamu.
0: That wisdom is the embodiment.
1: Adiye satya swarupamu.
0: God is the embodiment of wisdom.
1: Prati satyam jnanam anantam brahma.
0: Therefore God is this truth, wisdom and infinite.
1: Kanuka ee oka satya jnanam nandu kudanu vayu kudanu oka satyame.
0: In this the vayu, the wind is also Brahman.
1: Ee vayu sarvatra untunnadi.
0: It is present everywhere.
1: Kaani mana kantiki kanaraadu.
0: But you don't see with the eye.
1: Chetiki chikkadu.
0: You can't catch hold of it.
1: Chikki poyinanta maatramana ledani cheppadaniki veelu kaadu.
0: As you can't see and catch hold of it, you cannot deny.
1: Kantiki kanipinchaka poyinanta maatramana ledani cheppataku veelu kaadu.
0: As you don't see with the eye, you cannot deny.
1: Mana chuttu unnadi gaali.
0: The air is present around us.
1: Kaani mana kantiki kanipinchadu.
0: Yet you don't see.
1: Mana chetiki chikkadu.
0: You can't

0: కానీ గాలియే లేకపోతే మన జీవితమే లేదు.
1: బట్ వితౌట్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
0: కనుకనే ఈ గాలియే ఒక మాయా.
1: దిస్ ఎయిర్ ఈజ్ ఎన్ ఇల్యూషన్.
0: అది ఉండి కూడాను ఉపకారం చేయవచ్చును అపకారం చేయవచ్చునని మీరు భావించవచ్చు.
1: యు మే ఫీల్ దట్ మే హెల్ప్ యు ఆర్ హార్మ్ యు.
0: కానీ మాయ ఎప్పుడు కూడాను అపకారం చేయదు.
1: బట్ దిస్ ఇల్యూషన్ విల్ నెవర్ హార్మ్ యు.
0: ఈ మాయ పట్టి నన్ను చాలా బాధిస్తుండదని మనం అనేక విధములుగా కూడాను దానిని విమర్శిస్తుంటాము.
1: మెనీ టైమ్స్ వీ ఫీల్ సాడ్ దట్ వీఆర్ పుట్ టు సఫరింగ్ బై దిస్ డెల్యూషన్.
0: మాయ ఎవరిని పట్టింది?
1: హూమ్ డస్ ఇట్ క్యాచ్?
0: మాయకు కాళ్ళు చేతులు లేవు.
1: ఇల్యూషన్ హ్యాస్ నో లెగ్స్.
0: కాళ్ళు చేతులు ఉన్నది నీవే.
1: You have legs and
0: నీవు మాయను పట్టావు కానీ మాయ నిన్ను పట్టలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ ట్రాప్డ్ ది ఇల్యూషన్. ఇల్యూషన్ హ్యాస్ నాట్ ట్రాప్డ్ యూ.
0: కనుక మాయకు చేతులు లేవు కనుక అది నిన్ను పట్టలేదు.
1: Illusion has no hands, it can't catch you.
0: చేతులు ఉన్నది నీకే.
1: You have hands.
0: నీవే మాయను పట్టావు.
1: So in fact you caught hold of this illusion.
0: మాయను ఏ విధంగా పట్టినావో బ్రహ్మమును కూడా ఆ విధంగానే పట్టు.
1: Just as you caught hold of this illusion, catch hold of Brahman also likewise.
0: కాని బ్రహ్మ అనేటువంటి యొక్క సముద్ర జన్మ నుండియే వాయువు అనేటువంటిది వీచి దానినే జీవరాశులు అనేటువంటి అలలుగా ఉద్భవింపచేస్తున్నాడు.
1: Therefore, out of this ocean of Brahman, it is only the wind that blows and comes out of the waves in the form of individuals.
0: సమస్త సృష్టికి కూడాను మాయనే మూల కారణము.
1: For the entire creation, it is the illusion, the main cause.
0: మాయయందు పుట్టి మాయయందు పెరిగి మాయనెరుంగరే మందమతులు.
1: Having been born in illusion, growing in illusion, the foolish people do not know what illusion is.
0: Yatukulanniyu maya.
1: The life is illusion.
0: Bhavabandhamulu maya.
1: The bondage is illusion.
0: Samsaramadi maya.
1: Family life is
0: Saavu
1: illusion.
0: Saavu maya.
1: Death.
0: Maya bratukukinta maya lomadanela.
1: This life is one of falsehood and illusion. Why should you be carried away?
0: Ee maya bratukuku enduku mayalo padali?
1: Why should we be trapped by this illusion?
0: ఇది కేవలం అన్ని కూడాను అజ్ఞానమే మూల కారణము.
1: The ignorance is the root cause for all this.
0: అజ్ఞానమునకు మూల కారణం ఏమిటి?
1: What is the main thing responsible for this ignorance?
0: మన కర్మనే మూల కారణము.
1: Our action is responsible.
0: కర్మ నుంచి జన్మం వచ్చింది.
1: The action leads to birth.
0: జన్మ నుంచి భ్రమలు కలిగినాయి.
1: It's the birth that deludes you.
0: భ్రమ నుంచి అజ్ఞానం బయలుదేరింది.
1: And the delusion that makes you ignorant.
0: కనుక ప్రతి దానికి కూడాను మన కర్మలే మూల కారణము.
1: Therefore for everything action is the main cause.
0: కనుక ఆ కర్మను మనము సాధించాలి.
1: Therefore we have to investigate the correct action.
0: మన కర్మలు ఎట్టివో ఫలం కూడాను అట్టివే.
1: As is the action, so is the reward.

0: కర్మదాట వశమా.
1: యు మే ఇమర్స్ ఎ వెసల్ ఎయిదర్ ఇన్ ఎ స్మాల్ ట్యాంక్ ఆర్ ఇన్ ఎ మైటీ ఓషన్, బట్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ డిపెండింగ్ అపాన్ ద మెజర్ ఆఫ్ ద వెసల్. ఈవెన్ ఇఫ్ యు వాంట్ మోర్ యు కెన్ డ్రా ఇట్.
0: నీ యొక్క ఉపాధిని పరిష్కరించుకుని నీకు మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వెస్టర్ యు పుట్ ఆన్,
0: నిరంతరము మనం బాహ్యమైనటువంటి చింత యందు, ప్రాకృతమైన ఆలోచనలు యందు, ప్రకృతమైనటువంటి యొక్క తత్వం నందు మన జీవితం అంకితం చేసుకున్నాం.
1: వి స్పెండ్ ఆల్ అవర్ డే ఇన్ ఫిజికల్ డైలీ ఎఫిమరల్ వరల్డ్లీ రొటీన్.
0: నిద్ర నుంచి లేచి పరుండునంత వరకు కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి కర్మలు ఎందే మన జీవితము అంకితం చేసుకున్నాం.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వి స్పెండ్ అవర్ ఆల్ అవర్ లైఫ్.
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణములే మానవునిగా నీవు భ్రమిస్తున్నావు.
1: యు గో బై ద వరల్డ్లీ ఫీలింగ్ అండ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
0: ప్రవృత్తి నుంచి నివృత్తిలో నీవు ప్రవేశించు.
1: చేంజ్ యువర్ ట్రెండ్ ఫ్రమ్ అవుట్వర్డ్ టు ఇన్వర్డ్.
0: అప్పుడే నీవు బ్రహ్మస్వరూపుడైపోతావు.
1: దెన్ యు బికమ్ బ్రహ్మన్.
0: కనుక మనం కేవలం మన బ్రహ్మతత్వానికి ఏదో కొన్ని సాధనలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ సాధనల వల్ల చేకూరేటువంటిది కాదు ఈ బ్రహ్మతత్వము.
1: యు థింక్ దట్ వీ ఫాలో సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్ టు నో ద డివినిటీ.
0: విచారణ చేత ఈ యొక్క బ్రహ్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ త్రూ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ యు కెన్ నో ద డివినిటీ.
0: డిస్క్రిమినేషన్ చేయాలి.
1: యు హావ్ టు డిస్క్రిమినేట్.
0: తర్వాత ఎంక్వైరీ చేయాలి.
1: దెన్ యూ మస్ట్ ఎంక్వైర్.
0: ఎంక్వైరీ అనేటి పదం సరైనటువంటిది కాదు.
1: ఎంక్వైరీ ఇస్ నాట్ ప్రాపర్ టర్మ్.
0: లేని పదార్థాన్ని మనం ఎంక్వైరీ చేయటము.
1: యూ ఎంక్వైర్ దట్ విచ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
0: ఎక్కడ సూచనా ఉండేటువంటి దానికి ఎంక్వైరీ ఎందుకు?
1: When that is present everywhere, why do you need to inquire?
0: Kanuka inquiry manam cheyanakkaredu.
1: So you don't need to inquire.
0: Nee lopala velapala chuttu sarvatra untundadi.
1: It is in you, around you, above you, below you, it is everywhere.
0: Kanuka itti danni manam inquiry cheyatam enduku?
1: Then why do you need to
0: adi kuda oka agnaname?
1: It is also ignorance.
0: Kanuka ee sadhanalu anni kuda nu kevalam manasika trupti kosam chestunnamu.
1: All spiritual pursuits are undertaken for the satisfaction of mind.
0: Oka tamara pushpam vantidi.
1: Mind is like a lotus flower.
0: Indulopala madhukaramu annaru.
1: It's called madhukara.
0: Madhukaram anaga tummeda.
1: It is the bee.
0: Aa tummeda ee yokka kamalamlo praveshinchi andulo unnatundi makarandananta golutundadi.
1: It's the butterfly that comes across this lotus flower and draws the honey.
0: Aithe ee kamalamu deni valla jeevistundadi.
1: How does it sustain? How does it live the lotus flower?
0: Ee madhukaram nunche jeevistundadi.
1: It lives because of this butterfly.
0: ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.
1: How can you understand this?
0: దీనిని రెండు భాగములుగా మనం విభజించాలి.
1: We have to classify into two.
0: మధు కర.
1: One is madhu, the second is kara.
0: మధు అనగా జలము.
1: Madhu means water.
0: కర అనగా సూర్యరశ్మి.
1: కర means sunlight.
0: ఈ కింద జలము పైన సూర్యరశ్మి రెండు ఉన్నప్పుడే ఈ కమలం అనేటువంటిది జీవిస్తుంది.
1: Therefore, the lotus flower lives with the help of water below and sunlight above.
0: Kanuka krinda jalam undali madhu.
1: There is water below madhu.
0: Kara surya rasmi ravali.
1: And the sunlight kara is needed.
0: Ee rendu dwarane ee manokamalam enta vikasistundadi.
1: Out of these two only the flower of heart grows.
0: Kanuka ee manasunandu aneka rakamulaitundi bhramalu praveshistunnayi.
1: And the mind has got so many illusions.
0: మనం భ్రమరం అంటే ఒక బీ అనిగా భావిస్తున్నాము, తుమ్మెదనిగా భావిస్తున్నాము.
1: భ్రమర వి కన్సిడర్ ఇట్ ఎ బీ.
0: కాదు, భ్రమరం కాదు, భ్రమనే.
1: ఇట్ ఈస్ నాట్ భ్రమర బీ, ఇట్ ఈస్ భ్రమ ఇల్యూషన్.
0: ఈ భ్రమ డిజైర్.
1: డిజైర్.
0: కనుక ఈ డిజైరే మనకు అన్నింటి నుంచి కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఆనంద దుఃఖములను అందిస్తూ ఉంటాది.
1: సో ఇట్స్ ద డిజైర్ విచ్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: ఈ మనస్సు యొక్క డిజైర్స్ ను మనం ఏమాత్రం కూడా వెంటాడకూడదు.
1: యు షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ది డిజైర్స్ ఆఫ్ యువర్ మైండ్.
0: మనస్సును అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం.
1: వెన్ వన్స్ యు ఫాలో యువర్ మైండ్ యు విల్ బికమ్ డెల్యూటెడ్.
0: మనస్సును ఆధారముగా కొన్న మానవుండు.
1: The man who goes by the vagaries of the mind.
0: Manasunu adharamuga gonna manavundu.
1: The man who takes the mind as the basis.
0: Brahmana kantenu heenamai bratukuchedunu.
1: He will spoil his own life worse than that of a bee.
0: Buddhina adharamuga gonna budajanundu.
1: An intelligent man who goes by his intellect.
0: Madhavuni ganu marunu madhiyendu.
1: He will transform himself into God on earth.
0: Buddhina adharam cheskovali.
1: Rely on your intellect.
0: మైండ్ ను మనం ఆధారం చేసుకోకూడదు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: ఈ మైండ్ అనేటువంటిది కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి.
1: మైండ్ ఇస్ బండిల్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ మైండ్ కు ఒక రూపం లేదు.
1: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఇది వస్త్రం కాదు.
1: ఇట్స్ నాట్ క్లాత్.
0: ఇది దారము.
1: ఇట్స్ ఎ థ్రెడ్.
0: ఇది దారం కాదు.
1: ఇట్స్ నాట్ థ్రెడ్.
0: ఇది ప్రత్తి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటాది. ఈ విధమైనటువంటిది మనసు యొక్క భ్రమ.
1: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ త్రూ ద థియరీ ఆఫ్ నెగేషన్.
0: చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
1: స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది సింపుల్ థింగ్ క్లియర్లీ.
0: నా దేహము,
1: మై బాడీ,
0: నా మనసు,
1: మై మైండ్
0: అంటే ఏం అర్థం?
1: వాట్స్ ద మీనింగ్?
0: ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు.
1: మై మైండ్ యూ సే సో.
0: నా దేహం అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము.
1: వెన్ యూ క్లెయిమ్ ది యువర్ బాడీ యూ సే మై బాడీ.
0: సరైన అర్థం కాదు.
1: ఇట్స్ నాట్ ఇట్ డజంట్ కన్వే ప్రాపర్ మీనింగ్.
0: నా దేహము, నా అనగా కాదు, దేహము నేను కాదు. నా దేహము, దేహము నేను కాదు.
1: నా మీన్స్ నో. దేహ బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ.
0: నా మనసు, మనసు నేను కాదు.
1: నా నో మనస్ మైండ్ ఐఎమ్ నాట్ ద మైండ్.
0: వేదాంత తత్వం నందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూ గిని వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐఆమ్ ఐ, నేను నేనే.
1: లైక్ దిస్ వేదాంత విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ యు ఆర్ నాట్ ద బాడీ, దట్ యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్, దట్ యు ఆర్ నాట్ ద సెన్సెస్.
0: వేదాంతం నందు కూడాను అహం బ్రహ్మాస్మి అన్నారు.
1: ఇన్ వేదాంత యు సే దట్ అహం బ్రహ్మాస్మి.
0: ఇది కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కాని బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు.
1: ఇట్స్ ఆల్సో వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ బట్ నాట్ ది యాక్చువల్ డివైన్ ప్రిన్సిపల్.
0: ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకుని వేదములు నాలుగు వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందాయి.
1: ద ఫోర్ వేదస్ డిక్లేర్ మహావాక్యాస్ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ వేదమంతా కూడాను ద్వైతమే.
1: The entire Veda is dualism.
0: కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది?
1: When Veda itself is dualism, how do you expect non-dualism?
0: జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి.
1: Veda is meant to make you and to show you the path to be happy, to be comfortable and actual path to divinity.
0: గృహస్థుడు ఎట్లా ఉండాలి, వానప్రస్థుడు ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి?
1: Veda tells you how a celibate should conduct himself, how a householder should conduct himself.
0: Vedamu.
1: Veda teaches our code of conduct.
0: Kani Vedamu dvaitame.
1: But Veda is dualism.
0: Kani Vedantamu advaitam.
1: But Vedanta is non-dualism.
0: Aa Vedantame Upanishadudu.
1: That Vedanta is Upanishad.
0: Aa Vedantam nandu kudanu deenini khandistu vachindi.
1: In Vedanta also negates these
0: Aham
1: ideas.
0: Aham Brahmasmi indulo rendu untundadi.
1: When it is said Aham Brahmasmi, there is dualism.
0: Nenu Brahmanu.
1: I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
1: హియర్ టూ ఐ అండ్ బ్రహ్మ.
0: ఈ రెండు ఉండినప్పుడు ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం కాదు.
1: When two are there, it is dualism, not non-dualism.
0: ఈ విధమైనటువంటి మార్గం నందు దైవత్వం అనేటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: ఇన్ దిస్ పాత్ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములైనటువంటి బాధలకు గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్ వీ సఫర్, వీఆర్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్.
0: దీనికి చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకుని మనం చక్కగా గుర్తించాలి.
1: యు కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాపులర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ టుడే.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నాము.
1: టుడే ఈస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఇది సరి అయినటువంటి ఒక పదం కాదు.
1: It is not the exact word.
0: ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండినటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు.
1: సమ్ స్కాలర్స్ హూ యాక్ట్ యాజ్ గురుస్ ఆర్ ప్రిసెప్టర్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ సర్టన్ గిఫ్ట్ ఫ్రమ్ డిసైపుల్స్.
0: నిజంగా గురు పౌర్ణిమ పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు.
1: The correct name is Vyasa Purnima.
0: ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది.
1: వ్యాస వాస్ బోర్న్ ఆన్ దిస్ పూర్ణిమ డే.
0: అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అని నాలుగు వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే.
1: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ ఫుల్ మూన్ హీ క్లాసిఫైడ్ వేదాస్ ఇంటూ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్.
0: 18 పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే.
1: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ పౌర్ణమి ఆల్ ది 18 ఎపిసోడ్స్ కంపోజ్. కనుకనే
0: వ్యాస పూర్ణిమ అని దీనికి ఒక పేరు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణిమ అనేటువంటిది వెలువడుతూ వచ్చింది.
1: లేటర్ దిస్ వర్డ్ వ్యాస పూర్ణిమ ఇస్ ఫర్గాటన్ అండ్ నౌ వి కాల్ ఇట్ గురు పూర్ణిమ.
0: వ్యాస పౌర్ణిమ అంటే వ్యాసుడు చాలా గొప్పవాడు, విద్యావంతుడు.
1: వ్యాస ఇస్ హైలీ నాలెడ్జబుల్, ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అనంతమైనటువంటి వేదములను అల్పాయుస్సు కలిగినటువంటి మానవుడు దీని అధ్యయనం చేయలేడు.
1: మ్యాన్ విత్ షార్ట్ లైఫ్ స్పాన్ కెనాట్ గో త్రూ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేదా.
0: వేదముల నుండి ఉండినటువంటి ఒక రుక్కును ప్రత్యేకం చేసి దీనికి ఒక ఋగ్వేదము అని పెట్టాడు.
1: He separated all rukkulu or main principles and called it Rigveda.
0: దీనిని మంత్ర స్వరూపము అన్నారు.
1: This is called full of mantras.
0: మననత్రాణ సమ్మిళితం ఇతిహి మంత్రః అన్నారు. మననత్రాణం చేసేటువంటిదే మంత్రము.
1: That which is repeated again and again is mantra.
0: ఈ అనంతమైనటువంటి వేదములలో ఉండినటువంటి యొక్క యజుస్సులంతా వేరు చేసి ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు.
1: ది యజుస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ వేద అండ్ ఇట్ ఇస్ కాల్డ్ యజుర్వేద.
0: యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది.
1: యజుస్ డీల్స్ విత్ ద మెథడాలజీ విత్ రిగార్డ్ టు ది రిచువల్స్ యజ్ఞ అండ్ యాగ.
0: ఇంకా అన్ని వేదములు ఎందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి
1: ఆల్ సామ పార్ట్ ఆఫ్ ఇట్ అవుట్ ఆఫ్ వేద
0: దీనికి సామవేదము అని పెట్టాడు.
1: ఈస్ క్లాసిఫైడ్ యాజ్ సామవేద.
0: ఈ సామవేదం దేనికి పనికి వస్తుంది?
1: In what way is it useful?
0: సంగీత సాహిత్యాలకంత పనికి వస్తుంది.
1: సామవేద ఈజ్ యూస్ఫుల్ ఫర్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: కనుకనే సామగానము అని కూడా దీనికి ఒక పేరు వచ్చింది.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ సామగాన.
0: ఇంకా తరువాత అన్నిటినీ చూచాడు. అథర్వణములు అనేటువంటి చిక్కినాయి.
1: దెన్ హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అథర్వణస్.
0: దీనికి కొంత అస్త్రశస్త్రములకు
1: ఫర్ ఆల్ వెపనరీ అండ్ ఆర్కెస్ట్రీ.
0: ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు
1: ఫర్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్
0: దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి
1: ఆల్ రిలేటెడ్ మంత్రాస్ ఆఫ్
0: అథర్వణ వేదము అని పెట్టాడు.
1: అండ్ హీ కాల్డ్ ఇట్ అథర్వణ వేద.
0: ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితిలో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది.
1: As Vyasa classified this infinite knowledge of Veda into small branches so as to be understood and comprehended by mankind, Vyasa is called Guru.
0: ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
1: Each subject has got one guru.
0: కాలేజ్ లో కూడా పోతే
1: ఇన్ కాలేజ్
0: మీరు విచారణ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్ కు ఒక గురువు.
1: యు హావ్ వన్
0: ఫిజిక్స్ టీచర్ అంటారు.
1: యు ఫైండ్ వన్ గురు టు టీచ్
0: కెమిస్ట్రీ టీచర్ అంటారు.
1: యు కాల్
0: మ్యాథమెటిక్స్ టీచర్ అంటారు.
1: You call
0: language
1: him mathematics teacher.
0: అంటాడు. బటన్
1: యూ కాల్ హిమ్ లాంగ్వేజ్ టీచర్. బోటనీ టీచర్
0: అనగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ గా ఉంటాడు.
1: ఈచ్ సబ్జెక్ట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ టీచర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: కొన్ని కొన్ని నామూలకంతా కూడా ఒక టీచర్ గా ఉంటాడు.
1: సో ఫర్ ఈచ్ సబ్జెక్ట్ దేర్ ఇస్ ఎ టీచర్.
0: ఈ భౌతికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గమునకు కొన్ని ఉపదేశం చేసేటువంటి వారు ఒక ఆధ్యాత్మిక గురువు.
1: In spiritual path, the spiritual teaching is given by spiritual teacher.
0: గురువులు అని చెప్పకూడదు.
1: You cannot call them gurus.
0: గురు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of guru?
0: గురు. రుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అజ్ఞానమనేటువంటి అంధకారాన్ని నివారణ గావించేటువంటి వాడే గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇంతే కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
1: ఇట్ ఇస్ అనదర్ కనోటేషన్.
0: అకా గుకారో అనగా గుకారో గుణాతీతః.
1: గు బియాండ్ అట్రిబ్యూట్స్.
0: రుకారో రూపరహితః.
1: రు ఫార్మ్లెస్.
0: గుణాతీతుడు రూపరహితుడు ఒక బ్రహ్మనే.
1: ద వన్ వితౌట్ అట్రిబ్యూట్స్ ద వన్ ఫార్మ్లెస్ ఇస్ బ్రహ్మ.
0: అతన్ని మాత్రమే గురు అన్నారు.
1: సో గాడ్ బ్రహ్మ ఇస్ గురు.
0: కనుకనే అవతారం ఎవ్వరి కూడాను ఎవరికి ఏ విధమైనటువంటి ఉపదేశములు చేయలేదు.
1: Therefore, avatars did not teach or upadesha to anybody.
0: ఎందుకు ఉపదేశం ఎందుకు?
1: Why do you
0: మనం స్వదేశంలోనే ఉన్నాను, ఉపదేశానికి ఎందుకు మనం పోవాలి?
1: When you are in Swadesha, in your own land, why do you need upadesha or teaching?
0: నీవు బ్రహ్మ ఉంటున్నావు.
1: You are there within
0: yourself. నీవు ఆత్మ యందే ఉంటున్నావు.
1: You are in spirit.
0: నీకు ఉపదేశం ఎందుకు ఇంకా?
1: Then why do you need this?
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి వారే ఉపదేశాలు ఇస్తూ వస్తుంటారు.
1: Those that do not know this truth, they start teaching.
0: ఏ గురువులు ఇతరులకు ఉపదేశం చేస్తున్నారో వారికి తిరిగి ఒక గురువులు ఉంటారు.
1: A teacher who teaches others has got his own teacher in turn.
0: కనుక ఎట్టి గురువు లేనటువంటి వారే గురువు.
1: Therefore, the one without any guru above him is the true guru.
0: కనుకనే భగవంతుడే అందువల్లనే

0: ఈనాటి కాలం లోపల ఆధునిక యుగం లోపల గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని బోధిస్తున్నారు.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఇట్ ఈస్ టాట్ దట్ గురు ఈజ్ బ్రహ్మ, దట్ గురు ఈజ్ విష్ణు, దట్ గురు ఈజ్ ఈశ్వర.
0: కాదు కాదు,
1: నో,
0: గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు.
1: దీస్ గురుస్ ఆర్ నాట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక ఎవరు గురువు అంటే బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు.
1: దేర్ఫోర్ బ్రహ్మ ఇస్ గురు, విష్ణు ఇస్ గురు, మహేశ్వర.
0: ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర అనగా త్రిగుణముల యొక్క స్వరూపాలు.
1: దే రిప్రజెంట్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: బ్రహ్మ రజోగుణము.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ది రజస్ ఎమోషన్.
0: సాత్వికమైనటువంటి యొక్క దీన్నే విష్ణు స్వరూపము.
1: ద పైయస్ సాత్విక్ నేచర్ ఇస్ రిప్రజెంటెడ్
0: బై తమోగుణము యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ద తమస్ డల్నెస్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఈశ్వర.
0: ప్రపంచమంతా కూడాను త్రిగుణాతీతమైనటువంటిది కాదు, త్రిగుణతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్. They are present in every man.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవరు కంటితో చూచిన వారు లేరు.
1: నో వన్ హెస్ ఎవర్ సీన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రతి హృదయమునందు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములతో ఉంటున్నారు.
1: ఎవ్రీ హార్ట్ హెస్ గాట్ దిస్ ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఇంత సులభమైన మార్గాన్ని మనం వదిలిపెట్టి
1: we give up such an easy path.
0: అనవసరమైన మార్గంలో మనం ప్రవేశించి
1: we proceed along the unnecessary path. అపోహలకు
0: గురి అయిపోయి అనుమానాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We are carried away by all sorts of imaginations and spoil our time and waste our life.
0: Guru evaru neeku nuve guru.
1: Who is your guru? You yourself is the
0: guru. Marma merigina manunimsammulo manasey variki gurudandi annaru.
1: When once you know the secret of life, your mind will be your teacher.
0: Antakante manaku guruvulu veru.
1: There is no other teacher beyond that guru.
0: Ee naati guruvulanta kudanu
1: the gurus today
0: edo mantralu cheppatamu గురు పూజలు చేయించుకోవటము ఈ విధంగా జరుగుతుంటుంది. ఒకరిని విమర్శ చేయటం కాదు, ఇది ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను.
1: వాట్ హ్యాపన్స్ టుడే ఈజ్ సమ్ టీచింగ్ మంత్ర ఇస్ గివెన్ టు ద డిసైపుల్ అండ్ ద గురు ఇస్ వర్షిప్డ్ ఆన్ ది సేక్రెడ్ డే. ఇట్ ఇస్ నాట్ ఎనీ క్రిటిసిజం, ఇట్ ఇస్ జస్ట్ రొటీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
0: చెవులో మంత్రము, చేతిలో డబ్బు.
1: Mantra is whispered into the ear and hand is stretched to collect the money.
0: ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద సైన్ ఆఫ్ ఎ గురు.
0: గురుదక్షిణ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గురు?
0: గురుదక్షిణ అనగా నేనే గురు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ.
1: ద ట్రూ ఆఫరింగ్ టు ఏ గురు ఈస్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఏ గురు.
0: కనుక నీకు మీకు మీరే గురువు.
1: యు ఆర్ ఏ గురు అంటూ
0: నీకు నీవే బ్రహ్మ.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీకు నీవే శక్తి.
1: యు ఆర్ ఎనర్జీ.
0: సర్వము నీయందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్వః.
1: భగవాన్ టెల్స్ అస్ ఇన్ గాయత్రి మంత్ర ఓం భూర్భువ స్వః.
0: భూర్ అనగా భూలోకము.
1: భూర్ ద ఎర్త్.
0: భువః సువర్లోకము.
1: భువ సువర్లోకం.
0: సువః స్వర్గలోకము.
1: సువః హెవెన్.
0: భూర్భువ స్వః.
1: భూర్భువ
0: ఏమేమో లోకములంతా ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దేర్ సో మెనీ వర్డ్స్.
0: దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములు పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము.
1: There are no scholars today who can explain the inner meaning, clarify all doubts. That is the reason for our ignorance today.
0: Bhoo anaga bhulokamu.
1: Bhoor means this earth.
0: Bhulokam anaga ami material lokam.
1: This earth, the life on earth is just of material.
0: Kanukane bhoor anaga emiti materialization.
1: So the first level bhoor is materialization.
0: Bhuvaha.
1: Bhuvaha.
0: అదే మనసు యొక్క తత్వం అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది.
1: దట్ రిలేట్స్ దట్ పర్టైన్స్ టు ద మైండ్.
0: అది ఏ ప్రాణము.
1: దట్ ఈస్ లైఫ్.
0: దీనినే వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ప్రపంచము మెటీరియలైజేషన్.
1: ద వరల్డ్ ఈజ్ మెటీరియలైజేషన్.
0: ప్రాణము వైబ్రేషన్.
1: లైఫ్ ఈజ్ వైబ్రేషన్.
0: ఇంకా సువహ.
1: థర్డ్ వన్ సువహ.
0: అది ఏ జ్ఞానము.
1: దట్ ఈస్ విజ్డమ్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: That is called prajnana, which is Brahman.
0: ఇది దీనినే రేడియేషన్ అన్నారు.
1: This is called radiation.
0: Materialization, vibration, radiation. మూడు మనయందే ఉంటున్నాయి.
1: Materialization, vibration, radiation, all the three are in you.
0: కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి.
1: They are not present in any separate world.
0: సారోక్య సారూప్య సామీప్య సాయుధ్యము అని చెప్తూ వచ్చారు.
1: This is what is called the proximity, the identity and the merger.
0: కనుక మనం దేన్ని కూడా మనం ఏమాత్రమూ విచారించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ మ్యాటర్.
0: చేయవలసింది మంచి కార్యములు.
1: వీ హావ్ టు డూ గుడ్ యాక్షన్స్.
0: అందరికి ఉపకారకరమైన కార్యములు చేయాలి.
1: వీ హావ్ టు హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఆ సమయమునందు కూడా నీ ఏమేం చింతించాలి?
1: వాట్ షుడ్ యూ ఫీల్ దెన్?
0: నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను.
1: I help him. I am Brahma.
0: చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను.
1: The receiver is Brahma.
0: అందుకోసమే మన భారతదేశం నందు అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీనారాయణ.
1: One is Daridra Narayana, the second is Lakshmi Narayana.
0: Lakshmi Narayana kavasanna sevakulanta untaru.
1: Lakshmi Narayana has so many servants.
0: Lakshmi Narayana kavasanta shaktulanta untayi.
1: Lakshmi Narayana is affluent, rich enough.
0: Bhojanaliki emi takku undadu.
1: There is no shortage.
0: Kani Daridra Narayanaki ye shaktulu undadu.
1: Daridra Narayana.
0: Alanti vanni manam shaktini ichi pempondimpa cheyali.
1: We should help Daridra Narayana.
0: అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో.
1: బై హెల్పింగ్ దరిద్ర నారాయణ యూ కెన్ బికమ్ లక్ష్మీనారాయణ.
0: కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: వ్యాస ఆల్సో సెడ్ ది సేమ్ థింగ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: అనగా అందరికీ నువ్వు సహాయం చేయి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయము నీకు నువ్వు చేసుకున్నటువంటి వాడే.
1: ఇట్ ఇస్ ఎ హెల్ప్ అన్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక ఏమి చేసుకున్నప్పటికీ మనకు మనం చేసుకోవటమే.
1: వాట్ ఎవర్ వీ డూ ఇట్స్ ఎ హెల్ప్ టు అవర్ ఓన్.
0: దీనిని పురస్కరించుకునే వేదమునందు కూడాను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కారం చేసినా భగవంతునికి.
1: ద వేదా సేస్ హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ అండ్ పే యువర్ ఒబేసన్స్.
0: అనగా దీని అర్థం ఏమిటి?
1: రెస్పెక్ట్ టు గాడ్. వాట్ డస్
0: నమస్కారం చేయించుకున్న వాడు కూడా బ్రహ్మనే.
1: మీన్స్ హూ రిసీవ్స్ యువర్ సాల్యుటేషన్స్ ఈజ్ ఆల్సో బ్రహ్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎంత కాలం నుండియో మీ యొక్క జీవితాన్నంతా కూడాను పెడమార్గం పట్టించి అనేక అనుమానముల చేతను, సందేహముల చేతను జీవితం చాలా అల్లకల్లోలంగా మారిపోతుంది.
1: For long you have been treading along the wrong path, full of doubts and confusion.
0: Edi right to edi wrong.
1: What is right and what's wrong?
0: Kevalam deeniki moola kaaranam nee vyastiga bhavistunnavu.
1: The main reason is you consider yourself as a individual.
0: Samasti.
1: You are not individual but you are collective.
0: Samasti kaadu srushti.
1: And you are cosmic form, creation.
0: Srushti kaadu pushti.
1: That is the strength.
0: Pushti kaadu parameshti.
1: It is not mere pushti, the strength, but it is parameshti divinity.
0: Pushti neeve, samasti neeve, srushti neeve.
1: Therefore you are the divinity, you are the cosmic form and you are this creation.
0: శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి.
1: Therefore we should gain the strength of energy.
0: తరువాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి.
1: And then it leads to creation.
0: ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మని యొక్క పరమేష్టి.
1: The power of this creation is the divinity.
0: కనుకనే అందరు కూడా భగవత్ స్వరూపులే.
1: So all are forms of divine.
0: ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు.
1: There's nothing low and high.
0: మీరు అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు.
1: You may feel, will I have that power of Swami?
0: Follow me. తప్పక నేను ఇస్తాను, ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకు ఆ శక్తి ఉన్నది.
1: భగవాన్ టెల్స్ యూ ఫాలో మీ, ఐ విల్ గివ్ యూ మై పవర్.
0: ఆ శక్తిని మీరు అనుసరించడం లేదు.
1: బట్ యూ డోంట్ ఫాలో హిమ్.
0: ఈ ఆనందం మీకు కావాలి.
1: యు వాంట్ దట్ స్టేట్ ఆఫ్
0: బ్లిస్. నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుంది.
1: ఇఫ్ యు రియల్లీ ఫాలో యు విల్ ఫైండ్ ద బ్లిస్.
0: ఎంత మాత్రమే కాదు, వెంట గంట ఇంట కంట అంతలకు ఉంటుంది ఈ యొక్క ఆనందం.
1: యు ఫైండ్ ద బ్లిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ ఆల్వేస్.
0: కనుక నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి?
1: When that bliss is within you, why do you struggle hard to find it outside?
0: ఈ జగత్తులో నాకు ఏదో ఆనందం చిక్కుతుందని భావిస్తున్నావు.
1: You think that the bliss is present in the world.
0: జగత్తులో ఏ మాత్రమూ ఆనందం లేదు.
1: There is no bliss in the world.
0: అంతా నీ యందే ఉంటుంది.
1: It is within you, immanent.
0: Reflection of the inner being.
1: Everything is a reflection of the inner being.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే.
1: So you are the embodiment of Brahman.
0: నీవే బ్రహ్మగా నీవు భావించు.
1: Consider yourself as Brahma.
0: క్రమక్రమేణా నీవు ఎల్లప్పుడు కూడా నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనేటువంటి దీంతో నీవు విశ్వసించు.
1: Slowly, gradually you repeat and feel that you are Brahman.
0: నీవే బ్రహ్మగా మారిపోతావు.
1: Then you transform yourself into Brahma.
0: చూడండి, ఇప్పుడు కెమెరా ఉంటుండాలి.
1: Here is camera.
0: ఆ కెమెరా ఒకవైపు నా వైపును తిప్పి స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుంది.
1: If you turn this camera lens towards Swami and put on the switch, you will find the picture.
0: అదే రీతిగా మైండ్ అనేటువంటిది,
1: మైండ్,
0: ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి యొక్క లెన్స్ ఉంటుండాలి.
1: This mind has got this lens of concentration.
0: దానిని బ్రహ్మ వైపును తిప్పు.
1: Turn it towards Brahma.
0: బుద్ధి అనే స్విచ్ వేయి.
1: And put on the switch of intellect.
0: ఆ యొక్క బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది.
1: And you will have the picture of Brahma immediately.
0: మన దేహమే ఒక కెమెరా.
1: Our body is a camera.
0: మన మైండ్ ఏ ఒక లెన్స్.
1: Mind is our lens.
0: మన భావమే ఒక పిక్చర్.
1: Feeling is a picture.
0: అనగా ఫిలిము.
1: That the film is the picture.
0: Buddhe sichchi.
1: Intellect is the switch.
0: Mana drishtiye daiva drishti.
1: And our vision, our looks is divine. Appude daiva drishtiyanu
0: pettinappudu manlone daivatvam vachi praveshistundi.
1: And once you turn God word, it will come into you.
0: Swami aneka vidhulaga meeku cheptuntadu.
1: So Bhagavan tells us in varied
0: forms. Nayana idi cheyavaddu, adi cheyavaddu, idi cheyi, adi cheyi, endukosam na kosam kaadu.
1: Bhagavan refers to do's and don'ts, not for his own sake.
0: Ninnu brahma tattvamulo praveshimpachese kosamani.
1: To make you brahman, he
0: brahma satyanni neeku bodhinche nimittamai.
1: To teach you the truth of brahma.
0: Ee pavitramainatvanti jeevithanni aadarshavantamaina jeevithanga roopondinchadaniki.
1: To make the sacred life ideal to demonstrate to others.
0: Kaaga prati manavudu kodunu ideal man ga tayar kavali.
1: So every man should transform into an ideal man.
0: Anaga emiti?
1: What does it mean?
0: Daivam ye reetiga andariki sakshibhutamo prati manavudu kodunu andariki sakshibhutudu ga undali.
1: Just as God is an eternal witness, every man should stand as a witness.
0: Teraku venakala dagiyunna
1: behind the curtain there is hidden
0: sattamunu chuda evvariki taramu kaadu.
1: Behind the curtain there is a hidden divinity which you cannot see.
0: Karyam ivvalanunde kaaranam avvalanunde.
1: Cause is on this side, the effect is on the other way.
0: Kanuka karyakaran sambandham entunte okka bhavamundu neevu batiki undu.
1: Therefore, you have to understand the relationship between cause and effect and live there.
0: దీనితో నీ యొక్క బ్రతుకును నీవు సార్థకంగా ఉంచుకోవాలి.
1: Redeem your lives with such a thought.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of
0: ప్రపంచమంతా ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావము నీవు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది.
1: If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you'll be very happy in this world.
0: Yavari paina kodunu manam dvesham cheyakokoddu.
1: You should not have hatred, malice towards anybody.
0: Sarva bhura tiraskaram kesavam pratigacchite nivu bhagavantuni tiraskarinchinattu vaade avutavu.
1: Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself.
0: Kanuka bhagavantude meeku guruvu.
1: God is your guru.
0: Gurur guruhu.
1: He is teacher of teachers.
0: అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి?
1: When that high position of guru is there, why do you suffer?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం గుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
1: When you have that wish fulfilling tree by your side that satisfies all your answers, your desires, why are you after a creeper?
0: కామధేనువే ఉండ అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
1: When you have that wish fulfilling cow which will yield milk by mere asking, why do you need to buy a cow paying money?
0: ఎందుకు?
1: Why?
0: కల్పవృక్షం మన దగ్గర ఉంది, కామధేను మన దగ్గర ఉంటుంది, అది పరుల దగ్గరికి పోయి ఎందుకు చేయించాలి?
1: You have got that wish fulfilling tree and wish fulfilling cow. Why do you beg
0: others? Andaru bhagavantuni yokka biddale, andaru bhagavantuni yokka amsamle, andaru bhagavantuni yokka swaroopamle.
1: All are children of God. All are the sparks of
0: divine. Kanukane geeta yandu mamai vamso jeevaloke jeevabhuta sanatanaha annaru.
1: Therefore Geeta declares that you are all the sparks of the divine and eternal.
0: Chukkalanniyu brahma suryundu adi brahma chandrudannanu brahma jalamu brahma.
1: The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma.
0: Swargamannanu Brahma, Vaikunthamadi Brahma.
1: The heaven
0: Talli
1: is
0: Brahmannanu Brahma, Tandriyan Brahma.
1: Mother is Brahma, father is Brahma.
0: Vagyambuladi Brahma, Navjatyamadi Brahma, Jeevarasulu Brahma, Jeevi Brahma.
1: The wealth is Brahma, the deservedness
0: పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ.
1: ద క్రియేషన్, సస్టెనెన్స్, ఎన్హిలేషన్ ఆర్ బ్రహ్మన్ అండ్ ది హౌస్ హోల్డర్ ఇస్ బ్రహ్మ.
0: కర్మలన్నీయు బ్రహ్మ,
1: ఆల్ యాక్షన్స్ ఆర్ బ్రహ్మ.
0: కాయమంతయు బ్రహ్మ,
1: ద బాడీ ఇస్ బ్రహ్మ.
0: సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ.
1: Everything is Brahma. This august assembly is Brahma.
0: Andaru Brahma swarupule.
1: All are the forms of Brahma.
0: Brahma lenatundi ekkada kani kanaraadu.
1: There is no place where there is no Brahma.
0: Kanukane sarvata paanipadam ani vedantam bodhinchindi.
1: Therefore Veda teaches God is everywhere.
0: Deenine scientist anta kudanu.
1: This scientist
0: ekkada chuchina kani anusakti untundadi.
1: Scientist declared that there is atomic power everywhere.
0: Adi leni chotu ledu.
1: There is no place without it.
0: దీనిని వేదాంతం చెప్పింది.
1: దిస్ వేదాంతం
0: అనోరణీయాం మహతో మహీయాం.
1: ఇట్స్ వేదాంత
0: అణువులో అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ అమంగ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సర్వము అణుశక్తిమయమైనట్టుగా సర్వము బ్రహ్మమయమే.
1: జస్ట్ యాజ్ వి సే ఎవ్రీథింగ్ ఇస్ అటామిక్ పవర్, ఎవ్రీథింగ్ ఇస్ దట్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక దేనిని కూడా మనం ఏ విధంగా విచారణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: భగవత్ భావాన్ని నీవు చింతిస్తూరా.
1: Entertain divine thoughts within yourself.
0: అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing more than that.
0: అది నీ సర్వస్వాన్ని కూడా చేకూరుస్తుంది.
1: That will give you everything that you need and require.
0: కట్టగలబడికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది.
1: Ultimately you will merge in Brahma.
0: కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములే.
1: So all names are
0: అన్ని
1: divine.
0: రూపములు భగవంతుని యొక్క రూపములే.
1: All fame, all forms are divine.
0: అనేక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: ఎన్నో పేర్లు పెట్టాం.
1: సో మెనీ నేమ్స్.
0: గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు, ఎన్ని పేర్లు చెప్పినా అన్నిటి అందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్.
1: We have so many sweets, Mysore Pak, Gulab Jam, so many sweets, but the sugar is one in the same.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్ ప్యాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు.
1: And once you know this truth that sugar is same, you will not say I want Mysore Pak and not Gulab Jam.
0: ఇవన్నీ చాపల్యంలే తప్ప షుగర్ చాపల్యం లేదు అక్కడ.
1: Taste differ, nothing wrong with the sugar.
0: కనుకనే మన మనసు యొక్క భ్రాంతులే ఇవన్నీ కానీ తీపులో దోషం లేదు.
1: ఇట్స్ ఓన్లీ అవర్ లైక్స్ అండ్ డిస్ లైక్స్, నథింగ్ రాంగ్ విత్ ద షుగర్.
0: మనిషి అంతా కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద హ్యూమన్ ఇస్ బ్రహ్మన్.
0: కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి.
1: దిస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ విశ్వం.
0: వి ప్లస్ మో, విశ్వము అని అయిపోయింది.
1: దిస్ వి ప్లస్
0: అనేక అస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు.
1: Vishnu is the one that has come, that has descended on earth with so many limbs.
0: Vishnu. Visham Vishnu swaroopam undi.
1: The entire universe is the manifestation of Vishnu.
0: Kanuka manam ye matram kodunu bhedhalaku avakasam ivvakoddu.
1: We should not observe any differences.
0: Oka chinnadi praaptakamainatundi vishayam ee naadu gurukonnam kanuka meeku cheptunnanu.
1: Bhagavan will give us an illustration from our daily life.
0: Manam enta bhramalalo padipothunnam ante anni vidhamainatundi ajnanamga manam penchukuntunnam.
1: We are very much deluded very often and are ignorant.
0: Vishnu anaga శంఖ చక్ర గదా పద్మము అంటున్నాం.
1: వి సే ద విష్ణు క్యారీస్ విత్ హిమ్ ఆల్ ఇన్సిగ్నియా లైక్ ద మేజ్.
0: అంతరార్థం ఏమిటి?
1: ద కౌంచ్. వాట్ ఇస్ ది
0: ఇన్సిగ్నియా?
1: ద కౌంచ్.
0: శంఖం అనగా శబ్దము.
1: ఇట్ ఇస్ ద సౌండ్.
0: కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: శబ్ద బ్రహ్మమయీ.
1: ద సౌండ్.
0: చరాచరమయీ.
1: దట్ విచ్ ఇస్ మోర్ టైల్ అండ్ నాట్ మోర్.

0: the sound.
1: అది ఏ శంఖము?
0: దట్ ఇస్ కౌంట్.
1: చక్రము,
0: ద వీల్.
1: ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు?
0: డు యు థింక్ దట్ హీ ఇస్ క్యారింగ్ ఎ వీల్ విత్ హిమ్?
1: కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాలి.
0: ద వీల్ ఆఫ్ టైం ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కాల చక్రము అంటున్నారు.
0: దట్ ఇస్ ద వీల్ ఆఫ్ టైం.
1: గద,
0: అండ్ ఫ్రమ్ ద మేస్.
1: గద అనగా ఏంటి? బలము.
0: ద మేస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్.
1: పద్మము,
0: ద లోటస్.
1: పద్మం అనగా హృదయము.
0: లోటస్ ఈస్ ది హార్ట్.
1: కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్
1: ఆఫ్ గాడ్. కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: శబ్దమంతా
1: భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సౌండ్ ఈజ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చేతిలో ఉంటుండాలి. దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర గద పద్మమునకు ఉన్నటువంటి అర్థము.
0: ఆల్ దిస్ ఈస్ కన్వేయ్డ్ ఇన్ ది వేరియస్ థింగ్స్ అటాచ్డ్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
1: నిజంగా మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు.
0: మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
1: చిన్న ఉదాహరణ చూడండి,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము.
0: వైష్ణవైస్ దే లైక్ నారాయణ.
1: శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షర నామే తనకి ఇష్టము.
0: శైవైస్ దే లైక్ శివ.
1: కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు.
0: బట్ బోత్ గో టు తిరుపతి.
1: అక్కడ విష్ణువులంతా పోతుంది, వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అని పిలుస్తారు. పాపం
0: వైష్ణవైస్ అడ్రస్ లార్డ్ దేర్ యాజ్ రమణ.
1: శైవులు పోతారు, వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
0: శైవైస్ కాల్ హిమ్ వెంకటేశ్వర.
1: వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే.
0: వెంకటరమణ వెంకటేశ్వర, దిస్ డిఫరెన్స్ ఇన్
1: నేమ్ అతృప్తి.
0: ఇట్ ఇస్ ఓన్లీ యూ మీన్ సెట్.
1: రమణ అంటే వీడుకు ఒక వైష్ణవ సిద్ధాంతము.
0: రమణ స్టాండ్స్ ఫర్ వైష్ణవ ఫిలాసఫీ.
1: రమించేటువంటి భావమే రమణ.
0: రమణ ఇస్ వన్ దట్ డిలైట్స్ యూ, దట్ మేక్స్ యూ
1: హ్యాపీ. ఈశ్వరాన్ని అంటే సకలేశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఈశ్వర.
1: కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వలిస్తున్నాము.
0: దట్స్ ఆల్ యువర్ ఇల్యూషన్. దేర్ఫోర్
1: ఈశ్వరుని పశుపతి అంటారు.
0: We call Ishwara as Pashupati.
1: Pashupati.
0: Pashupati.
1: దీని అర్థం ఏమిటి?
0: What's the meaning?
1: పశువులకంతా అధిపతి పశుపతి.
0: That is the master of all cows.
1: వైష్ణవులు వస్తారు, గోపాల గోపాల అంటారు.
0: Vaishnava is called Gopala.
1: ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే.
0: గోపాల పశుపతి దే కన్వే ది సేమ్. గోవులను
1: పాలించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ
1: పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు.
0: సో ఇట్ విష్ణు అండ్ రెండింటి
1: ఒకటే పశుపతి ఈశ్వరుడు.
0: పశుపతి ఈశ్వర.
1: గోపాల్ అంటే వైష్ణవుడు.
0: గోపాల వైష్ణవ
1: రెండు చేరు ఒక్కటే.
0: బోత్ కన్వే.
1: అందువల్ల ఈశ్వరుడు కూడాను డమరకము.
0: ఈశ్వర క్యారీస్ విత్
1: త్రిశూలము.
0: త్రిశూల
1: ఇవన్నీ ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని ఎందు ఉంటుండాలి.
0: వి ఫైండ్ వైష్ణవ ఫిలాసఫీ.
1: డమరకం అనగానే శబ్ద బ్రహ్మము.
0: డమరక ఆఫ్ శివ స్టాండ్స్ ఫర్ సౌండ్.
1: విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుండాలి.
0: ద కౌంచ్ ఆఫ్ విష్ణు ఇస్ ద డమరక ఆఫ్ శివ.
1: త్రిశూలము,
0: ద ట్రైడెంట్. త్రిశూలం
1: అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది, అదే కాలముల యొక్క తత్వము.
0: ట్రైడెంట్ స్టాండ్స్ ఫర్ ద టైమ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము.
0: ద యూనిట్ ఆఫ్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ విధంగా దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ వి వర్షిప్ ఇన్ అవర్ ఓన్ వే వేరియస్ టైప్స్.
1: మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్.
1: వీణ ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ వీణ.
1: వీణ వీణ లోపల అనేక ఇది వైర్లంతా ఉంటున్నాయి.
0: వీణ హాస్ సో మెనీ
1: తీగలంతా ఉంటున్నాయి.
0: సో మెనీ స్ట్రింగ్.
1: ఒక్కొక్క తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది.
0: ఈచ్ స్ట్రింగ్ గివ్స్ వన్ సౌండ్.
1: అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు.
0: వెన్ వన్స్ ది స్ట్రింగ్స్ బ్రింగ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ ట్యూన్ యూ కాంట్ హియర్.
1: తీగలు వేరువేరుగా ఉన్నాయి కానీ వీణ ఒక్కటే.
0: దో ద స్ట్రింగ్స్ ఆర్ మెనీ వీణ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ తీగలు అన్నింటి యొక్క ఏకత్వంతో సుస్వరంగా పలికినప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది.
0: When all the strings are played in harmony, you listen to melodious
1: music. దేశమంతా ఒక వీణ వంటిది.
0: The whole country is like veena.
1: అన్ని మతములు ఒక తీగల వంటివే.
0: All religions are like string.
1: అన్ని మతములు ఏకమైపోయి ఒక సుస్వరంగా వస్తే అదే మంచి ఆనందము.
0: When all religions sing together in perfect harmony, you get the same music.
1: దీనిపైన మనకు చక్కటి విశ్వాసం కలగాలి.
0: You must have strong faith in that thought.
1: షిరిడి లోపల కూడాను వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు.
0: There in Shirdi, Baba asked for 2 rupees as
1: offering. 2 rupees.
0: 2 rupees.
1: ఎందుకోసమంటే,
0: why?
1: ఒకటి శ్రద్ధ, ఒకటి భక్తి.
0: One is steadfastness, other is devotion.
1: ఈ రెండే నాకు ఇవ్వండి.
0: Give me these two.
1: ఈ రెండు కూడాను ఒక విత్తనంలో రెండు బద్దల వంటివి.
0: These two are like 2 cotyledons of the same seed.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది.
0: When these 2 cotyledons are there, you find
1: బద్దలు. బద్దలు వేరువేరైనప్పుడు మొక్కలు రావు.
0: When one they are split, you can't find a plant.
1: కనుక శ్రద్ధా భక్తి రెండు చేరి రెండు ఒక దెబ్బల చేరిపోవాలి.
2: దేర్ఫోర్ యు ఫైండ్ ద సిన్సెరిటీ అండ్ ద డివోషన్ లైక్ యాక్టింగ్ లైక్ కాన్ఫిడెంట్.
1: ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది.
2: దెన్ యు ఫైండ్ ది సీడ్ జర్మినేటింగ్ ఇన్ టు ద ప్లాంట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఏ మతభేదములు కూడా పెట్టుకోకూడదు.
2: పుష్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
2: Religions are many, but the path is one.
1: Vastra vedamu veru vastu okate.
2: There's the different clothes there, but the yarn is one.
1: Bangaramulu veru bangaram okate.
2: Jewels are many, but gold is one.
1: Pasula vannelu veru palu okate.
2: The colors of the cows vary, but the milk is one.
1: Jeevajantulu veru jeevundu okane.
2: The creatures are many, but the indweller is one.
1: Pula jatulu veru poojalu okate.
2: Flowers are many, worship is one.
1: Telivilekanu manavulu telividappi.
2: You lose all your intelligence and you turn foolish.
1: Kosamu bahubada baddulairi.
2: To carry a living, you are bound, you are chained.
1: చామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటిది ఉందా? పూజ ఒక్కటే.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ రోజ్ వర్షిప్ ఆర్ వర్షిప్ విత్ క్రిసాంథిమమ్స్, నథింగ్ లైక్ దాట్.
1: ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది.
2: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్, ఫీలింగ్ ఆఫ్ ద మైండ్.
1: కనుక నేటి నుంచి భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కల్చుకోవాలి.
2: ఫ్రమ్ దిస్ డే గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్ ద డెల్యూషన్ ఇంప్రూవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్.
1: అందరూ దైవ స్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కొంతకాలం అందరూ కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు.
2: దేర్ఫోర్ ఆల్ విల్ డిజర్వ్ దట్ మర్జర్ ఇన్ గాడ్.
1: ఇట్టి విశాలమైన హృదయాన్ని మనం అభివృద్ధి కల్చుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేది రాకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ differences whatsoever.
1: Kani brotherhood of man, fatherhood of God annaru, adi sarainatundidi kaadu.
2: But we say brotherhood of man and fatherhood of God is not true.
1: Ee brotherhood of man antundidi.
2: What is this brotherhood of man?
1: Ee brothers aasti paasulu kosamani enta mandi supreme court varaku povatam ledhu.
2: Don't you find many brothers taking the matter to the supreme court fighting for property?
1: There
2: is no unity among
1: brothers. Brothers antundidi kuda manaku akkarledhu.
2: Let's not say brothers.
1: Ekaatma bhavam.
2: We should have the
1: nee yandu na yandu unnadi oke aatmane.
2: The same spirit is present in you and in me.
1: భేదమును కలగవక్కడ.
2: No difference whatsoever.
1: అయితే అంత సులభంగా రాదు ఇది.
2: But it's not that simple.
1: ప్రాక్టీస్ చెయ్యాలి.
2: We should practice.
1: యో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం.
2: We should practice.
1: Walking, talking, reading, writing, eating, anni practice valane vachinayi.
2: Walking, talking, eating, writing, everything you get up by practice.
1: Anni writing anta practice.
2: You practice writing.
1: Reading anta practice.
2: Reading out of
1: walking anta practice.
2: Walking you
1: talking
2: practice.
1: Anta practice.
2: Talking.
1: Eating anta practice.
2: Eating.
1: Anta practice.
2: Everything is a result of practice.
1: మరి ఈ ప్రాక్టీస్ లోపలే మనం సరైనటువంటి యొక్క తత్వాన్ని, నిజ తత్వాన్ని మనం పొందాలి.
2: As you practice, know the inner truth.
1: ఇది దైవాజ్ఞను తిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం.
2: ఇఫ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి డివైన్.
1: కనుకనే ఇన్ని శాస్త్రములంతా కూడా దైవాజ్ఞగా మీరు భావించాలి.
2: కన్సిడర్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆఫ్ గాడ్.
1: ఏ శాస్త్రము చదవనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ.
1: నీవు భగవత్ ప్రేమను నీవు పొందు.
2: యూ బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఒక్క ప్రేమ మన యందున్నదా సర్వము మనకు చేరిపోతుంది.
2: వెన్ వన్స్ యూ హావ్ లవ్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
1: ప్రేమ ముదిత మనసే కసే.

ఒకటి చెడ్డదటం చూ జగతి అందు నిన్నయింపనగునే. ఒకటి చెడ్డయటం చూ ఒకటి

0: దీని తత్వమెరుగా ఎవరి తరము.
1: ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ డిసైడ్ దట్ వన్ ఇస్ గుడ్ అండ్ వన్ ఇస్ బ్యాడ్? బోత్ ఆర్ మేడ్ బై ద సేమ్ గాడ్. హూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: నవీన నాగరికత యుగమునందు దినదినములకును అనేక విధమైన సమస్యలు పెచ్చు పెరిగిపోతున్నవి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: జీవితంలో ఒక తీరని సమస్యలుగా రూపొందుతున్నది.
1: Life has become an endless problem itself.
0: ప్రయాణం యొక్క సౌకర్యములు అధికము కావటం చేత ప్రపంచమే ఒక చిన్నదైపోయినది.
1: The world has become so small because of transport facility.
0: ఒక్క ప్రదేశంలో సమస్యలు ప్రారంభమైనప్పుడు మరుక్షణమునందే మరొక దేశమునందు కూడా ఇదే ప్రారంభం, ఇదే ఒక ప్రాబ్లమ్స్, సమస్యలు పెరిగిపోతున్నవి.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere, in another country.
0: మానవుడు అనేక విధములైనటువంటి సులభ మార్గములను కనిపెడుతున్నాడు.
1: Therefore, man is devising easy techniques.
0: కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించటం లేదు.
1: But the inventor of these devices is not able to know the problems behind.
0: మార్గములు సులభమైనవే కాని సమస్యలు అతి కష్టమైనటువంటివి.
1: The solutions seem to be simple and easy, but the problems are so tough.
0: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్, చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు.
1: Everyone wants a shortcut, an easy way.
0: తలనొప్పికి ఒక పిల్లు వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం.
1: The moment he swallows a pill, he should be relieved.
0: అదే విధంగానే అన్ని సమస్యలు కూడాను కొన్ని పిలుస్తూనే సరిపోవాలి.
1: Likewise, he expects solutions to the problems with these pills or
0: tablets. అదే విధంగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
1: This day,
0: కానీ సమస్యలు అతి కష్టమైనటువంటివి.
1: The solutions seem to be simple and easy, but the problems are so tough.
0: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్

0: ఈనాడు మోక్షాపేక్షకుడను అతి సులభంగా లభ్యం కావాలి.
1: దిస్ డే ఈవెన్ లిబరేషన్ షుడ్ బి ఈజీలీ అటైన్డ్.
0: సులభం అంటే ఏమిటి?
1: What do you mean by easy method?
0: నివారణ అంటే ఏమిటి?
1: What is remedial
0: method? షార్ట్కట్ అంటే ఏమిటి?
1: What is shortcut?
0: ఇది కేవలం గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు.
1: These are the things, the problems which we cannot know.
0: ఈ ప్రాకృతిక జగత్తునందు,
1: in this physical world,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: in this ephemeral world,
0: ఈ లౌకికమైన జగత్తునందు,
1: in this world, mundane world,
0: ఈ ప్రవృత్తి మార్గమునందు,
1: in this outward trend,
0: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థమును గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to understand the meaning of these simple words.
0: పదములు సులభమే కాని అర్థం అనంతము.
1: Words seem to be simple, but the meaning is infinite.
0: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
1: Today there are problems because of thoughts and counter thoughts in everyone.
0: మనసు చాలా విచిత్రమైనటువంటిది.
1: మైండ్ ఈజ్ మిస్టీరియస్.
0: ఇది చాలా విశిష్టమైనటువంటిది.
1: ఇట్ ఇస్ స్పెషల్.
0: దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి.
1: ఇట్స్ యాక్టివిటీస్ ఆల్సో నో.
0: దీని నడతలు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి.
1: ఇట్స్ యాటిట్యూడ్ ఇస్ సర్ప్రైజింగ్.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం సొంత రూపం లేదు.
1: ఇట్ హాస్ నో ఫార్మ్ ఆఫ్ ఇట్స్ ఓన్.
0: ఇది ద్విధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగా మోనో యాక్ట్.
1: మైండ్ acts mono action.
0: రెండింటి ఎందుకును ప్రవేశిస్తుంది.
1: ఇట్ స్టెప్స్ ఇన్ టు బోత్ ది ఫీల్డ్.
0: క్షణంలో సుఖాన్ని అందిస్తుంది.
1: ఇన్ ద మోమెంట్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ.
0: మరు క్షణంలోనే కష్టాన్ని చేకూరుస్తుంది.
1: నెక్స్ట్ మోమెంట్ ఇట్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: క్షణంలో దుఃఖము, మరు క్షణంలోనే ఆనందము.
1: హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ ఫాలో.
0: మనసు లేని స్థానం జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ వేర్
0: ఎక్కడ చూసినా మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంటాది.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
0: ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది థాట్స్ ద మైండ్ ఈస్ ఆల్ పర్వేజ్.
0: కనుకనే మనోమూలం విధం జగత్, జగత్ అంతా కూడాను మనస్సు ద్వారానే నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఇట్స్ ద మైండ్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక మన సుఖమునకు, మన దుఃఖమునకు, మన పాపమునకు, మన పుణ్యములకు, మన ఆనందమునకు, మన ఆహ్లాదమునకు, సర్వమునకును మనసే మూల కారణం.
1: Therefore, for the pain in the pleasure, for the merit in the sin, for the delight in the misery, is the mind that is the cause.
0: కనుకని వేదాంత పరిభాషయందు మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేహు.
1: Therefore, in Vedanta,
0: మనసే ఈ బంధమోచ్చములకు మూల కారణమని నిరూపిస్తూ వచ్చింది.
1: So in Vedantic parlance it is said that is the mind that is the cause for liberation or bondage.
0: ఇట్టి మన ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనకి ఎట్టి సమస్యలు కూడాను మనల్ని బాధించవు.
1: When once we know the effects of the mind, you'll never suffer.
0: నా దుఃఖములకు ఎవరో కారణమని నీ ఊహిస్తున్నావు.
1: You imagine that someone is responsible for
0: నీ ఆనందమునకు కూడాను ఎవరో కారణమని నీవు భావిస్తున్నావు.
1: You also consider someone is responsible for the pleasure.
0: నీ ఆనందమునకు కాని నీ దుఃఖమునకు కాని నీవే కారణం.
1: Either for your happiness or misery, you are responsible.
0: నీకు నీ సంకల్పములే మూల కారణము.
1: Your thoughts are responsible.
0: నీ సంకల్పములకు నీ మనసే కారణము.
1: It's the mind that is responsible for these thoughts.
0: నీ సంకల్ప మనో రూపములే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణమని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం.
1: Therefore, we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge, we should conduct ourselves.
0: జగత్తులో అనంతమైనటువంటి ఒక సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి.
1: We find so many innumerable creatures.
0: 84 లక్షల జీవరాశుల యొక్క జాతులు ఉంటున్నవి ఈ జగత్తునందు.
1: In this world there are 84 lakhs of species.
0: అండజము,
1: అండజము,
0: పిండజము,
1: పిండజము,
0: శ్వేతజము,
1: శ్వేతజము,
0: ఉద్భిజము అని నాలుగు రకములు.
1: 4 varieties of species.
0: అండజము అనగా గుడ్డులో పుట్టేటువంటి జీవులు.
1: అండజ దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎగ్, హ్యాచ్డ్ ఎగ్.
0: పక్షులు,
1: బర్డ్స్,
0: కొన్ని క్రిమికీటకాదులు,
1: ఇన్సెక్ట్స్,
0: చీమలు,
1: యాంట్స్
0: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడాను,
1: స్నేక్స్ ఆల్సో.
0: ఇవి 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దర్ 21 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఈ గుడ్డలో పుట్టేటువంటి ఒక జాతులు 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దోస్ దట్ హ్యాచ్ ఎగ్స్ నంబర్ అబౌట్ 21 lakhs.
0: పిండజము, పిండజము అనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
1: పిండజ
0: గర్భం ద్వారా

0: దట్ విచ్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్.
1: మనుష్యులు, మృగములు, ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
0: హ్యూమన్స్ అండ్ అనిమల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది వూంబ్,
1: 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: దట్ 21 లాక్స్.
1: తదుపరి శ్వేతజము.
0: శ్వేతజం
1: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ జర్మ్స్ దట్ బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ స్వెట్.
1: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: దర్ ఆల్సో 21 లాక్స్ వెరైటీ స్పీషీస్.
1: ఇంకా శ్వేతజమైంది, దుద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
0: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: దేఆర్ ఆల్సో మేక్ ఏ టోటల్ 21 లాక్స్.
1: అన్ని 21 లక్షలుగా చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
0: దే ఆల్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 84 లాక్స్ ఆఫ్ స్పీషీస్.
1: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకు మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
0: ఆఫ్ ఆల్ దీస్ 84 లాక్స్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ ద బర్త్ ఆఫ్ మ్యాన్ ఈస్ నో బ్లెస్డ్ ఇన్ హైయెస్ట్.
1: నరజన్మ దుర్లభమన్నారు.
0: ఆఫ్ ఆల్ ది క్రీచర్స్ హ్యూమన్ బర్త్ ఈస్ రేరెస్ట్.
1: 84 లక్షల జాతుల జీవరాశులు ఎందుకు 83 లక్షలు 99,999 అన్ని మానవులు తప్ప మిగతా జాతులు.
0: ఓన్లీ దిస్ వెరీ స్పీషీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆల్ ద రెస్ట్ ఆర్ ద లివింగ్ క్రీచర్స్.
1: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
0: మ్యాన్ ఈజ్ ఓన్లీ నో బ్లెస్డ్.
1: దుర్లభము అన్నారు.
0: ఇట్స్ రేర్.
1: దేని ఎందు దుర్లభం?
0: హౌ డు యూ సే దాట్?
1: ఆకారం నందా దుర్లభం?
0: ఇస్ ఇట్ బై ఫార్మ్?
1: తెలివితేటలు ఎందా దుర్లభం?
0: ఆర్ ఇంటెలిజెన్స్?
1: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
0: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
1: అంద సందములు ఎందా దుర్లభం?
0: ఆర్ బ్యూటీ?
1: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
0: ప్రాపర్టీ మనీ?
1: విద్యాది విహారం ఎందా దుర్లభం?
0: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్స్?
1: ఏమీ కాదు.
0: నథింగ్ వాట్
1: ఇవన్నీ దుర్లభమే కాదు.
0: యూ కాంట్ కన్సిడర్
1: మనకు లభ్యమయ్యేటువంటివి.
0: యూ కెన్ అక్వైర్ దెమ్ ఇన్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్.
1: ఒక కోతి కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తే సర్కస్ లో సైకిల్ తొక్కుతుంది.
0: Even a monkey out of practice can ride on a bicycle.
1: Kura mrugamainatvanti yokka puli kudanu ee yokka training chesetunte vaar valla ento oka vinayanga oka kurchi paina kurchuntundi.
0: You can also tame a wild animal like a tiger in a circus.
1: Ring master cheppinattuga vintundi.
0: It follows the command of the ring master.
1: Ivanni kudanu practice tho vachinatuntivi.
0: These are all acquired out of practice.
1: మానవుడు కూడాను ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి.
0: మ్యాన్ ఆల్సో డస్ సేమ్.
1: ఇంకా ఇతనిలో దుర్లభమైనటువంటి గుణం ఏది ఉంటుంది?
0: దెన్ వాట్స్ ద రేరిటీ హియర్?
1: అనగా
0: మీనింగ్
1: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి యొక్క ఇవన్నీ కూడాను మృగములు, పక్షులు, క్రిమికీటకాదులు.
0: అనిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ కెనాట్ నో దేర్ ఓన్ నేచర్.
1: దాన్ని కోరి, దానిని కనిపెట్టి, దానిని అనుసరించి, ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడు.
0: He's only man who has got this special qualification as to know the true nature of his own self and conduct accordingly.
1: Nidra, Bhaya, Maidunani, Samanyame Tat Pasvinnarani.
0: Therefore, food, sleep, fear and procreation are common to animals.
1: Jnanam narana adhikam visheshah.
0: Man has got extra qualification of wisdom.
1: Jnanena sunyaha pasvissamanaha.
0: Bereft of wisdom, he is animal.
1: ఆ జ్ఞానమే లేకపోతే వీడు కూడాను పశువుతో సమానమే.
0: When he has no wisdom, he is equal to an animal.
1: పశుపక్షి మృగాదులకును మనిషికి ఉండినటువంటిది ఇది ఒక్కటే వ్యత్యాసం.
0: This is the only main difference between animals, birds, beasts and mankind. ఏమిటి
1: జ్ఞానం అంటే?
0: What is this wisdom?
1: భౌతిక జ్ఞానమా?
0: Is it physical knowledge?
1: లౌకిక జ్ఞానమా?
0: Or worldly knowledge?
1: ఇంకే విధమైనటువంటి శాస్త్ర జ్ఞానమా?
0: Or science?
1: ఇంకే విధమైనటువంటి bookish knowledge?
0: Or is bookish knowledge?
1: కాదు కాదు.
0: No.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is true wisdom.
1: Anta okkate aneetundi satyanni gurtinchinatvante nijamaina gnanam.
0: The primal truth that everything is one is the true wisdom.
1: Ee naadu innyo chadutunnam manam.
0: We read a lot today.
1: Sangeeta, sahitya,
0: literature,
1: chitra, shilpi, physics, chemistry, botany, jewel, innyo vidyalu chadutunnam shastralu.
0: We have so many forms of knowledge today, the music, the literature.
1: Ivanni prakrutamainatvante vidyale.
0: That's all worldly knowledge.
1: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
0: That's related to this world.
1: కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
0: With this physical knowledge, you can never attain this
1: spiritual
0: knowledge.
1: ఇవన్నీ ప్రవృత్తులు.
0: That's all outward knowledge.
1: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
0: But what we should know, the inward trend.
1: నా దేహం సర్వులకు కనిపిస్తుంది.
0: this body I
1: see. మానవ దేహం అనుకుంటున్నాము.
0: I take this human body.
1: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
0: Body is human, no doubt.
1: నీ చర్మంకి ఏమి జాతి?
0: Then the skin.
1: నీ రక్తానికి ఏమి జాతి?
0: The blood.
1: నీ బోన్స్ కి ఏమి జాతి?
0: Bones.
1: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
0: The hair.
1: గాలికి ఏమి జాతి?
0: Air.
1: గగనానికి ఏమి జాతి?
0: Sky.
1: నీటికి ఏమి జాతి?
0: Water.
1: నిప్పుకి ఏమి జాతి?
0: Fire.
1: ఆకాశమునికి ఏమి జాతి?
0: Sky, space.
1: ఏది జాతి లేదు.
0: What community, caste they belong to? Nothing whatsoever.
1: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
0: You say that the body is human, but how about the skin?
1: Skin ku skin jate.
0: Skin belongs to skin only.
1: Blood ku blood jate.
0: Blood belongs to the race of blood.
1: Bone ku bone jate.
0: Bone belongs to the group of
1: manav jate.
0: And human belongs to human race.
1: Aithe ee manav jati emitadi?
0: Then what is this human race?
1: Adi e nijamainatu divyamaina jati.
0: That is a divine race.
1: Dehanni aadharam cheskoni.
0: Basing on the body.
1: దేహిని ఆదర్శంగా తీసుకుని
0: టేకింగ్ ఇన్ డ్వెలర్ అస్ ది ఐడియా.
1: జగత్తునకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
0: We have to propagate the principle. దేహము
1: క్షేత్రము.
0: Body is the field.
1: దేహి క్షేత్రజ్ఞుడు.
0: And the indweller is no.
1: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
0: But the simple reason you travel in a car, you are not the car, you are the
1: driver. వేరు.
0: Car and driver are different.
1: కాబట్టి నీ దేహం కారు.
0: So your body is a car.
1: దేహి డ్రైవర్.
0: And the indweller is the
1: driver. దేవదేవుడు.
0: And that indweller is God the Almighty.
1: కనుకనే అట్టి దేవదేవు తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
0: We have to recognize the divinity.
1: దేహము పంచభౌతికము.
0: Body is a five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: The body is bound to fall down one day or other.
1: దేహిని రామయుండు.
0: Indweller is immortal.
1: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. హీ డజంట్ క్యారీ ఎనీ ఇన్సిగ్నియా విత్ ఇట్.
1: దేహియే దేవదేవుడని.
0: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఆ దేహియే దేవదేవ.
0: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
1: కానీ ఈనాటి ఆధునిక యుగమునందు
0: in this modern
1: దేహమునకే ప్రధానమైనటువంటి దీన్ని అందిస్తున్నారు.
0: They attach value to the body.
1: దేహిని విస్మరిస్తున్నారు.
0: They forget the indweller.
1: అది ఏ దుఃఖములకు కారణము.
0: That is the cause.
1: అది ఏ పాపములకు కారణము.
0: That is responsible for the sin.
1: అది ఏ కష్టములకు కారణము.
0: That is responsible for
1: the trouble. అది ఏ విచారములకు కారణము.
0: And anxiety.
1: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహి తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In order to lead the life of truth and peace, we should know the indweller.
1: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: దిస్ యూ కెన్ పొసెస్ అండ్ ఎక్వైర్ ఓన్లీ విత్ లవ్ ఫర్
1: గాడ్. కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది? సున్నంత విశ్వే అమృతస్య పుత్రః. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
0: ఇట్ ఈస్ ఉపనిషత్ దట్ డిక్లేర్స్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృతస్య పుత్రః.
0: యు ఆర్ నెక్టరైన్ ఇమ్మోర్టల్.
1: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
0: You consider yourself
1: human. You consider
0: yourself
1: low. చాలా హీనుడని భావిస్తున్నావు.
0: You think you are mean.
1: నీ వీక్నెస్.
0: Is your weakness.
1: ఇది నీ బలహీనత.
0: Is your weakness.
1: అమృతం కంటే కూడా అధికమైనటువంటి వాడవు నీవు.
0: You are more than the nectar, అమృత.
1: నీ ముందు అమృతం పెడితే ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటుంది.
0: That nectar would be tasteless in front of you.
1: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి మహాభావము నీ హృదయమునందు ఉంటున్నది.
0: Such a mighty taste in the power, feeling or in you.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to know clearly the divine power.
1: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాం.
0: We think that we commit sins without the knowledge of anybody.
1: ఇచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడ.
0: Others may not know and watch, but God, does he not know this?
1: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసుకుంటాం అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచబెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
0: యూ థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ బై విత్ ఏ రగ్. బట్ అదర్స్ మే నాట్ నో. బట్ గాడ్ నోస్. కనుక
1: మనకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
0: బికాజ్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్.
1: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
0: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
1: కష్టంలో వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
0: యు థింక్ ద సమ్వన్ ఇస్ ద కాజ్ ఫర్ ద ట్రబుల్.
1: కాదు కాదు కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు.
0: All your actions and the consequences you cannot escape.
1: కర్మదాటవశమా నరుడా కర్మదాటవశమా ఆ కర్మదాటవశమా.
0: Oh man, can you escape from the destiny? Is it possible?

0: కఠిన తపస్సులే చేసిన గాని కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా.
1: యు మే బి గ్రేట్ స్కాలర్ హావింగ్ గోన్ త్రూ మెనీ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్. యు మే బి వర్షిపింగ్ యువర్ డెయిటీ ఎవ్రీ డే. యు మే బి ఇన్ ఎ ఫారెస్ట్. You may undertake penance, but you cannot escape from the destiny.
0: Chinna chellimillo munchina gaani, enni samudramu ninchina gaani.
1: You may immerse it in a small tank or in an ocean.
0: Kadaventora neerantera.
1: As is the pot, so is the measure of water you collect.
0: Kavalannanu ekkuva radura karma daata vashama naruna, karma daata vashama, karma daata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kani okka daivanugrahamto edanti karmalaina daatavachchu.
1: However, with God's grace, you can
0: transcend.
1: There may be the sins which are of the size
0: of mountains.
1: The sins may be that of a forest, but it can be put on fire in a moment of time.
0: You should
1: be the recipient of God's grace. You should receive God's grace.
0: You
1: should have the divine relationship.
0: అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలియుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, the left hand will find out the results.
0: ఎప్పుడో ఏ జన్మమో ఏ తరంకో నీవు కాచుకోనక్కరలేదు.
1: You don't need to wait for the results for
0: అది ఏ రూపంలో వస్తుందో ఏ భావంలో వస్తుందో ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవులయందున్న,
1: you may be in a forest,
0: ఆకాశమునన్న,
1: or in space,
0: పట్టణమునన్న,
1: in a city,
0: పల్లెనున్న,
1: a village,
0: గుట్ట మీదనున్న,
1: on the mountain top,
0: నట్టేటబడియున్న,
1: or in the midst of the sea.
0: విడువదు నిన్నువో విద్యార్థులారా,
1: భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ. వేర్ ఎవర్ యూ మే బి, ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ద డీప్ సీ, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఎక్కడ ఉండినా విడిచడానికి వీలు కాదు.
1: యూ మే బి ఎనీవేర్, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: కానీ అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి.
1: బట్ హౌఎవర్ యూ షుడ్ పొసెస్ సచ్ లవ్,
0: అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ ది రిసిపియంట్స్ ఆఫ్ భగవాన్స్ కంపాషన్.
0: అదియే మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన.
1: That should be the achievement in this.
0: Dhanam ravachu povachu,
1: money comes and goes.
0: Janmamlu kuda ennu ettavachu ettakunda povachu.
1: You may be born again and again.
0: Kani daivam anetuvanti oka tattvamu okka turi vaste podu.
1: But yet the divinity, when once it is there, it shall never vanish.
0: Vaste podu okati.
1: One thing if it comes, it doesn't go.
0: Vaste radu.
1: Another if it goes, it will never come back.
0: Podu radu.
1: Another, and neither it goes
0: or comes. We should try to know all these three.
1: We should try to know all these three.
0: Vaste podinka.
1: If it comes, it will never go.
0: Emtadi?
1: What is that?
0: Adi e jnanam.
1: That is wisdom.
0: Jnanam vachindi poyindi, jnanam vachindi poyindi, adi jnanam kaadu.
1: If you say wisdom has come, it vanished, it's not wisdom. Vakkatu
0: oriki jnanam vachina tirigi podu.
1: When once wisdom comes, it will never leave you.
0: Rendavadi poyinda tirigi raadu.
1: The second, if it goes, it will never come back.
0: Adi e ajnanam.
1: That is ignorance.
0: Podu radu.
1: Next, neither comes nor goes.
0: Divyattamu prema.
1: That is the divine love.
0: Ee poyyankanti kaadu vachetuvanti kaadu.
1: It neither goes nor comes.
0: Okka thori nee hrudayamlo praveshinchana ayipoyindi inka.
1: When once it is there in your heart, that comes to stand.
0: Ee moodintini vidyarthulu chakkaga gurtinchali.
1: Students should know all these three.
0: Kontha kaalam bhakti, mari kontha kaalam daniki virakti. Ee vidhanga raakudadu.
1: Sometimes they are devoted, sometimes they are not.
0: Bhakti e kaadu.
1: Is no devotion at all.
0: Raaka pogalagarinatundi ajnaname.
1: That which comes and goes is ignorance.
0: Vachedi poyedi ajnaname.
1: Ignorance comes and goes.
0: Adi e ahankaram.
1: That is ego.
0: Ahankaram vastundi potundi.
1: Ego comes and goes.
0: Dhanamu kaligina naadu, kalimi galigina naadu, kailasa patinaina ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: At times of affluence, prosperity, he denies even God.
0: Kalimi nilichipova kanapadu daivambu.
1: When money goes, then he will see God then.
0: Adi undinanta varaku kailasapatinaina dhikkarinchi paapi tiruguchundu.
1: So long there is money, the sinner moves about disobeying God.
0: Dhanamu adikadu.
1: It's not the money that's.
0: Guname mana dhanamu.
1: The character is the true wealth.
0: Ee prakrutamainatundi dhanamulu enniyo maarutuntadi.
1: The worldly money changes.
0: Ee naadu mee tandri garu edo 500 rupees niku money order chesadu.
1: Supposing a father sends you 500 rupees
0: by
1: money order. 500
0: rupees chetlo pettukoni note nu idi naadi annu aananda padutunte.
1: Watching the 500 rupee note you feel happy.
0: Aa 500 rupees nee mogalu ichi navutundata.
1: The 500 rupee note starts laughing at you.
0: Ore pichivada sayankalaniki nenu inkoka angadiki potunnanu.
1: The 500 rupee currency note tells
0: you
1: who
0: man can. Shastanga undetundi danni kaanu.
1: I will not stay with you permanently.
0: Ilanti mokhalu enno chuchani inke enno chudabothanu.
1: I have seen so many faces like you and also in future.
0: Kaabatti nenu nilche danni kaadu ani cheptundata.
1: And the note tells you
0: dhanam oka daggara nilustunda.
1: Money will not stay with anybody.
0: Kaalla kinna neellavale kadiripothuntadi.
1: It is something like a flowing water, ever flowing water.
0: Kaani dhanam ye dhanamu.
1: But what is that wealth?
0: Anugraha dhanamu.
1: It is the wealth of grace.
0: Prema dhanamu.
1: That's the wealth of love.
0: Adiye aashirvada dhanamu.
1: That is the wealth
0: adiye
1: of blessing.
0: Adiye anugraha dhanamu.
1: That is the wealth of grace.
0: Aa dhanamu okkatoori vachina tirigi pod inka.
1: That wealth when once it comes it will
0: vanish. Dhanamu meeru sampadinchukovali.
1: That we should acquire.
0: Janma janmal yokka phaltam chetane ippudu ee yokka avakasam labhyamaindi.
1: It's because of accrued merit of the past lives you could be born here.
0: Past life nunchi vachina dhanani manamu vachindi kada ani viniyoginchukovachunu. కానీ ఈనాడు కూడా తిరిగి దాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: నో డౌట్ యూ కెన్ ఎంజాయ్ ది వెల్త్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్ బట్ యూ షుడ్ యాడ్ ఆన్ ఈవెన్ ద ప్రెసెంట్.
0: మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 రూపాయలు నా దగ్గర ఉందని ఖర్చు పెట్టుకోవచ్చు.
1: యూ మే స్పెండ్ ఆల్ ది 10,000 రూపాయలు.
0: కానీ ఈ 10,000 రూపాయలు ఎంతకాలం నీకు పనికి వస్తాయి?
1: బట్ వాట్ విల్ హ్యాపెన్ లేటర్?
0: పోతుంది, ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 రూపాయలు అయిపోయిందట్టునే నీవు బికారైపోతావు.
1: ఆఫ్టర్ 10,000 రూపీస్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ బికమ్ ఏ బెగర్.
0: కనుక ఈ 10,000 రూపాయలు తండ్రి సంపాదించింది పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 రూపీస్ గివెన్ టు యూ బై యువర్ ఫాదర్ యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమునందు క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
1: ద వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్ ద సోల్ రిటర్న్స్ బ్యాక్ టు ద ఎర్త్.
0: క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది.
1: ద మూమెంట్ ద మెరిట్ డిమినిషెస్ యూ ఆల్సో లూజ్ ది స్టేట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: A student contested in the election.
0: దాంతో జయమైపోయింది.
1: He won the election.
0: అసెంబ్లీలో పోయాడు.
1: He went to the assembly.
0: అసెంబ్లీ హాల్లో కూర్చున్నాడు.
1: He sat there in the assembly hall.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: Now he is an MLA.
0: ఎంతవరకు?
1: How long?
0: 5 years.
1: 5 years only.
0: తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 year passes, another year passes.
0: 5 సంవత్సరాలు పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది అసెంబ్లీలో కూర్చోవడానికి వీలు కాదు.
1: ఆఫ్టర్ ద టర్మ్ ఆఫ్ 5 years ఓవర్ హీ మస్ట్ రిటర్న్.
0: చీనే పుణ్యే మధ్యలోకం విశంతి ఇదంతా అయిపోయింది.
1: ఆల్ దిస్ మెరిట్ ఇస్ ఎగ్జాస్టెడ్.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నన్ను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: దెన్ యూ షుడ్ సీ దట్ హీ విల్ విన్ ది అప్రిసియేషన్.
0: నీకు ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి.
1: You could have this reservedness because of
0: past life. With all
1: sacred thoughts you can develop the accrued merit of the
0: past. Present, rendu cheri future ku plus plus plus aipothundi.
1: Therefore the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైన రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్
0: అందుకున్నటువంటి గ్రేస్ను ప్రేమను ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్
0: ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ డు,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, Get a good name. That is the aim.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే చేస్తూనే చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది?
1: If we go on repeating mistakes committed again and again, when can you really try to achieve that?
0: దొంగ ఉండినాడు.
1: There's a thief.
0: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
1: He commits a theft and he'll be imprisoned.
0: చాలా పెద్ద దొంగతనం, ఒకరు చంపి దొంగతనం చేశాడు.
1: Really, he killed one person and committed burglary.
0: వాళ్ళని తీసుకుని పోయారు, మూడేళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
1: He was taken, kept in a prison for 3 years.
0: సరే, మూడేళ్లు కూడా జరిగిపోయింది.
1: 3 years completed.
0: ఆ యొక్క పోలీస్ అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు.
1: The jail superintendent came.
0: నాయన, నీ గడువు తీరిపోయింది.
1: The period of punishment is over. రేపటి దినం
0: నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
1: You'll be released tomorrow.
0: నీ తట్టా బుట్టా చట్టా అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
1: Check up your baggage.
0: బ్యాగేజ్ అంతా తీసుకున్నాడు. అప్పుడు వాడు చేతులు పొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: అండ్ దెన్ ప్రిజనర్ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ అండ్ స్టార్టెడ్ స్పీకింగ్ సూపరింటెండెంట్.
0: తిరిగి రేపొమ్మన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
1: ద ప్రిజనర్ సేడ్, సార్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్, బెటర్ ఐ కీప్ మై బ్యాగేజ్ హియర్.
0: ఇంకా నేను దొంగతనం చేస్తాను అని వాని ఉద్దేశం.
1: హిస్ ఐడియా ఈస్ టు రిపీట్ ద సేమ్ థెఫ్ట్.
0: అలాంటి వాడికి ఏం చేసి ఏం ప్రయోజనం?
1: What is the fun of doing anything to
0: ఒక్క తోడి మనం జైలుకి పోయినవా, తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి.
1: When once you are in a prison, you should never
0: enter. మందులు తినేది దేనికోసం అని చెప్పిన ఎవరినైనా ప్రశ్నిస్తే రోగం నివారణ కోసం అంటారు.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: సరి అయిన ఆన్సర్ కాదు.
1: It's not correct answer.
0: ఎందుకు మందు తింటున్నావు?
1: Why do you take medicine?
0: మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను.
1: We take medicine to see that we don't take again.
0: అది సరి అయినటువంటి ఆన్సర్.
1: That is the correct answer.
0: కాదు, నేను రోగం నివారణ కోసం అంటారు.
1: We say it's for cure.
0: కానీ ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు.
1: This medicine may be a cure for the disease. You may have another disease. Then you need another medicine later.
0: కానీ మందు తినే దేనికోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రాకుండా ఉండే కోసం.
1: You take medicine now so that you don't need any medicine later.
0: జన్మం వచ్చిందే దేనికోసము?
1: Why are you born?
0: తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం.
1: Not to be born again.
0: అది సరైన ఆన్సర్.
1: That is the correct answer.
0: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
1: Why do you appear for exam?
0: తిరిగి పరీక్షకు పోకుండా ఉండే కోసం పోతున్నావు.
1: In order to see that you don't appear again.
0: అంతేగాని తిరిగి నీ పరీక్ష పోవటం, ఫెయిల్ కావటం, పరీక్ష పోవటం, ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు. తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
1: If you appear for examination now, supplementary examination later,
0: ఇలాంటి ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని త్వరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we have to know the answers clearly and conduct ourselves.
0: పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
1: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: ఒక చిన్న పదం,
1: a small word.
0: నిత్యము నేను వస్తున్నాను అంటారు.
1: We say that I come every day.
0: నిత్యం అనగా ఏమిటి?
1: What do you mean by నిత్యం?
0: అబ్బో, ఇది చాలా పెద్ద అర్థంతో కూడినటువంటిది.
1: It has got lot of meaning.
0: నిత్యం అనగా మన దృష్టి లోపల దినము అనుకుంటారు.
1: నిత్యం మీన్స్ ఎవ్రీ డే, ఏ డే.
0: నిత్యం అనగా మార్పు చెందినటువంటిది.
1: Nityam means that which is changeless.
0: Nityamainatvantidi.
1: That which is permanent.
0: Satyamainatvantidi.
1: That which is true.
0: Trikala bhajyamainatvantidi.
1: Which is indivisible.
0: Moodu kalamulandu maranatvantidi.
1: That which does not
0: Adi
1: change.
0: Nityamu.
1: That is nityam.
0: Inta goppa arthamuga undinatvanti dani nityam ante oka dinamu ga manam bhavistunnam.
1: It has got such a good lot of meaning.
0: Itta Vedanta paribhashayandu ఒక్కొక్క పదమును కూడాను ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత ఎవ్రీ స్మాల్ వర్డ్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ మీనింగ్ బిహైండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితం అనేటువంటి పారమార్థిక జీవితం.
1: అవర్ లైఫ్ షుడ్ బి స్పిరిచువల్.
0: కానీ ఇప్పుడు మనం జీవించేది వ్యావహారిక జీవితం.
1: బట్ వీ లీడ్ ఏ వరల్డ్లీ లైఫ్.
0: కానీ దీని ఫలితము ప్రాతిభాషికము.
1: బట్ ద రిజల్ట్ ఈస్ వన్ ఆఫ్ మిస్టేకన్ ఐడెంటిటీ.
0: పారమార్థికము, వ్యావహారికము,
1: వరల్డ్లీ,
0: ప్రాతిభాషికము,
1: ఈ మూడు
0: ఏకత్వాన్ని మనం చూడాలి.
1: We should know the unity of the three.
0: దీనిని త్రికూటము అన్నారు.
1: This is called త్రికూటం.
0: ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
1: God is in the form of త్రికూటం.
0: త్రికూటం అనగా ఏమిటి?
1: What do you mean by త్రికూటం?
0: సముద్రము.
1: Ocean.
0: సముద్రం ఇది పారమార్థికము.
1: This ocean is spiritual.
0: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి. ఇది వ్యావహారికము.
1: So many waves emanate, originate out of this ocean.
0: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: Where from are they born?
0: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
1: They're born out of the ocean.
0: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
1: What taste is there?
0: ఆ రుచి ఈ వేవ్స్ లో కూడా ఉంటుండాలి.
1: The taste of the ocean is very much there in a wave.
0: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి ఒక తెలుపు ఉంది?
1: What kind of
0: brightness is there? తెలుపు ఉంది. సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
1: The qualities of the ocean are very much there in waves.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఓషన్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ ఆఫ్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను పారమాత్మికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యావహారికమందు కూడాను ప్రాతిభాసికము నురుగుంటుండాలి.
1: దెన్ వీ ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాసిక.
0: కనుకనే సముద్రమునందు అలలియందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: Therefore, the ocean, the wave, and the foam.
0: అప్పుడే ఇది సముద్రంలో అలలు అని చెప్పడానికి వీలవుతుంది.
1: Then only you can call it, it's a wave.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being, awareness and bliss, you find the waves of
0: mankind.
1: So everyone must possess this Satchidananda.
0: Sat anaga emiti?
1: What is Sat?
0: Being.
1: Sat is being.
0: Chit anaga emiti?
1: What is Chit?
0: Awareness.
1: Awareness.
0: Ee rendinti oka ekattamu aanandam.
1: The combination of the two is ananda, bliss.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యు వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలోనే ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యు కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ BA BA.
1: బాబా హ్యాస్ గాట్ డబుల్ డిగ్రీ BA BA.
0: బీ ఫస్ట్ బి బ్లిస్ బీయింగ్.
1: ఫస్ట్ బి బీయింగ్.
0: Being.
1: Being.
0: A. Awareness.
1: A. Awareness.
0: B. Bliss.
1: B. Bliss.
0: A. Ananda.
1: A. Ananda.
0: Chusava. Sat Chit Ananda Swarupamaina Tundi Ee Baba.
1: Baba is the very embodiment of Satchidananda. Being, awareness and bliss.
0: Prati Manavuni Yandu Kudanu Ee Naku Naligintu Oka Tattvam Untunnayi.
1: In every man, in every creature, there is this
0: spirit of Satchidananda. మన కంటెదురు ఎంతమందో మరణిస్తున్నారు.
1: We see many people die in front of us.
0: కానీ నేను ఉంటాను అని నమ్ముతున్నాడు వీడు.
1: But one feels that he is permanent.
0: అనగా అదే బీయింగ్ చెప్తుండాలి. అరే నీవు చచ్చేటువంటి వాడు కాదు.
1: యూ ఆర్ నాట్.
0: దేహం పోతుండాలి, నీవు చావవు.
1: It's the body that dies, but not you, the spirit.
0: కనుకనే ఆత్మ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: So this ఆత్మ is permanent.
0: చావులేవు.
1: It has no death.
0: అయితే
1: however
0: ఈ దేహానికి కూడాను అలాంటి తత్వం రావాలి.
1: ద బాడీ ఆల్సో షుడ్ నో దిస్ నేచర్.
0: అంటే ఏమిటి?
1: వాట్ డస్ ఇట్
0: దేహం చావకుండా ఉండాలా? కాదు, దేహం పోయినా తిరిగి జన్మం లేదు.
1: ఈవెన్ ఇఫ్ ది బాడీ డైస్ వన్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: అట్టి దైవ ప్రేమ అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వానికి నో జన్మ, పునర్జన్మ నవిద్యతే.
1: దేర్ఫోర్ ద వన్ హూ డ్రింక్స్ ద నెక్టర్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: పునరపి జననం, పునరపి మరణం, అది కాదు మనకు.
1: ఇది లైఫ్ షుడ్ నాట్ బి ది రిపీటెడ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: వడ్లగింజ ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ఎ ప్యాడీ.
0: ప్యాడీ,
1: ప్యాడీ.
0: ఈ ప్యాడీని మట్టిలో వేస్తే
1: ఇఫ్ యూ జస్ట్ సో ఇట్ ఇన్
0: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం.
1: యాజ్ ప్యాడీ గ్రెయిన్స్ ఆర్ సోన్ దే గ్రో అగైన్ అండ్ అగైన్.
0: ఆ హస్క్ తీసివేసేయండి.
1: రిమూవ్ ద హస్క్.
0: మట్టిలో పెట్టండి.
1: కీప్ ఇట్ ఇన్ ద గ్రౌండ్.
0: పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే.
1: ఇట్ విల్ నెవర్ స్ప్రౌట్ అప్, ఇట్ విల్ నెవర్ జర్మినేట్.
0: రాదింక జన్మ.
1: ఇట్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: హస్కే మన యొక్క అభిమానము.
1: సో దిస్ హస్క్ ఆఫ్ ది ప్యాడీ గ్రెయిన్ ఇస్ అవర్ అటాచ్మెంట్.
0: అభిమానం అనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం, పునరపి మరణం.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది హస్క్ ఆఫ్ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ టు బి బోర్న్ అగైన్.
0: కనుకనే శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: సో శంకరా సెడ్,

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. Oh fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: Oh manda buddhi.
0: Oh dull-headed dunce.
1: Oh doubt buddhi.
0: Oh doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద,
0: హరి
1: గోవింద,
0: రిపీట్ గాడ్స్ నేమ్. హరి గోవింద,
1: దైవాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ గాడ్.
1: అమృతాన్ని నీవు ఆరగించు.
0: ఆల్సో డ్రింక్
1: ఆనందాన్ని అనుభవించు.
0: బి బ్లెస్డ్.
1: అన్యులకు పంచు.
0: షేర్
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you construct a
1: house for yourself.
0: As you leave this world, you must go
1: empty-handed. You
0: cannot take even a minute
1: thing. If there
0: is possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచారు ఎవరు.
0: ద బాడీ విల్ నాట్ బి కెప్ట్ ఇన్ దిస్ హౌస్ వే విచ్ ఇస్ బిల్ట్ బై హిమ్. ఇట్ విల్ బి కెప్ట్ అవుట్ సైడ్.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వీ షుడ్ అచీవ్ వాట్ వి ఆర్.
1: దేహం అమృతము, కానీ మనసు ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్ బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమ్మోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ ఐన్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: ఈ విద్యతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ,
1: ఈ విజ్ఞానంతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్,
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్,
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యు షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ సుప్రీమ్ ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్.
1: ఈ లోక సంబంధమైన విద్యలు అన్ని కూడా నువ్వు కేవలము చిన్న చిన్న కాలువల వంటివి.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ స్మాల్ లేక్.
1: అన్ని కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి.
0: ఆల్ రివర్స్ మర్చ్ అల్టిమేట్లీ ఇన్ ఎన్ ఓషన్.
1: సముద్రం ఆధ్యాత్మిక విద్య.
0: ఓషన్ ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: నదీనాం సాగరోగతి.
0: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: రివర్స్ డోంట్ గో ఎనీవేర్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: హౌఎవర్ ఎవ్రీ రివర్ షుడ్ హావ్ సర్టన్ బండ్స్.
1: దీనికి గట్టు లేకపోతే
0: వితౌట్ బండ్స్
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు.
0: రివర్ వితౌట్ బండ్స్ మే ఫ్లో ఇన్ ఎనీ డైరెక్షన్ సో దాట్ ద హోల్ ఏరియా ఇస్
1: చాలా వేగంగా పోతుంటది.
0: బికాస్ దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: చాలా డీప్ గా ఉంటుంటది, లోతుగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ సో డీప్.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బండ్ దిస్ సైడ్ అనదర్ ఆన్ ద సైడ్.
1: అదే అష్టాక్షర నామము.
0: దట్ ఇస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే. నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సంశయం
1: తామస్ కాకూడదు.
0: సంశయాత్మ వినశ్యతే ఇస్ వన్ బండ్ ఎయిట్ లెటర్ వన్. నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యతే.
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్.
1: రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ ఎయిట్ లెటర్డ్ శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందంటే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: దేర్ఫోర్ విత్ టూ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్, doubtlessness on one side, steadfastness on another side, this river will flow and merge in the grace of ocean.
1: ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: వి డూ జపా నౌ.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: వి లిసన్ టు మెనీ థింగ్స్.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: వి మెడిటేట్.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: బట్ వి డోంట్ మార్చ్ ఫార్వర్డ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ఫోన్ ప్లేట్ యాజ్ యూ లిసన్ టు ఇట్ యూ.
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రై.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్,
1: ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఊహించెదరు,
0: Who can imagine what is kept in store for you at what moment? At what moment of time what is going to happen? Who can imagine? So we should be very careful every minute, every moment of time.
1: Jagrata, jagrata, jagrata annadu.
0: Therefore, be careful every moment.
1: Mee vice chancellor chepparu.
0: Your vice chancellor said.
1: Adi Shankarla vishayame chaala baaga chepparu.
0: He also explained Adi Shankara's
1: philosophy. Adani Kaladi aneetundi chinna gramamlo puttinatundi vaadu.
0: He was born in a village by name Kaladi.
1: Kaani atani peetadhipatiga chesinappudu.
0: But when he is made head priest.
1: Adi Shankarlaku etti ahankaramu ledu.
0: Adi Shankara had no place.
1: Etti mamakaramu ledu.
0: No attachment.
1: Etti asuyalu ledu.
0: No jealousy.
1: Kaani tarvata vachinatundi varikanta kodu madhya madhya varikanta ivanni praveshistu vachayi.
0: But the followers thereafter, they had all these traits.
1: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
0: శంకరాచార్య కుడ్ నో
1: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
0: హీ వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
1: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
0: హీ అసైన్ ద జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ ఎస్ వాచ్ ఆన్ వన్ సైడ్ అండ్ అనదర్ ఆన్ ది అదర్ సైడ్.
1: దండం చేతిలో పట్టుకోవాలి.
0: అండ్ వన్ షుడ్ హోల్డ్ ది స్టిక్ ఆన్ హ్యాండ్.
1: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
0: So for every 2 minutes they should move in opposite directions, repeating one sentence.
1: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
0: Then came the third శంకరాచార్య.
1: ఆయన అనుకుంటున్నాడు, ఆహా ఇంత భూములు ఉన్నాయి నాకు, ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెం అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చారు.
0: Then immediately there appeared two people walking in the opposite direction, repeating be careful.
1: పోయారు ఓ శంకర్ల వారా, ఈ అహంకారానికి అవకాశం ఇవ్వద్దు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని ఆ ప్యూన్స్ హెచ్చరిస్తూ వచ్చారు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దే వర్ కాషనింగ్ హిమ్, నెవర్ బీ ఈగోయిస్టిక్, బీ కేర్ఫుల్.
1: అది మీలో కూడా అట్టి జాగ్రత్త ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాషన్.
1: భగవంతుని నామం అనేటువంటి ఒక థ్రెడ్ తో,
0: with the thread of God's name,
1: rope,
0: with the rope of God's
1: thread,
0: not thread rope,
1: long one, it will be very strong rope.
0: This name is a strong rope.
1: ee naamam aneetundi thraduto,
0: with this rope of God's name,
1: naami ane bhagavantuni katti,
0: and you have to bind the God himself,
1: naalukane gootaniki baaga bigichali,
0: and the tongue must be tied up to a post tightly.
1: kanukane ee naamam aneetundi thradu naalukane aneetundi gootaniki chakkaga katteste bhagavantudu మీ దగ్గర నిలిచిపోతాడు.
0: అండ్ దేర్ ఫోర్ దిస్ రోప్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైడ్ అప్ టు దిస్ టంగ్
1: నామము
0: అండ్ గాడ్స్
1: రూపము
0: అండ్ గాడ్ ఈస్ ఫార్మ్
1: కూటము నాలుక
0: అండ్ ఈస్ ది టంగ్ దట్ ఇస్ ద పోస్ట్ హియర్.
1: కనుక మీకు నాలుక కట్టివేయాలి.
0: సో యూ హావ్ టై అప్ దిస్ టంగ్.
1: జిహ్వే
0: ద టంగ్
1: రసగ్నే
0: నోస్ ది టేస్ట్
1: మధుర ప్రియత్వం
0: కెన్ స్పీక్ స్వీట్ వర్డ్స్
1: హితం త్వం
0: ఇన్ ఎ ప్యాలెటబుల్ వే
1: పరమం వదామి. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను.
0: ఇట్ ఈ సీక్రెట్ థింగ్ ఐఎమ్.

0: ఆ మధురాక్షం ఏమిటి తెలుసిన?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దో స్వీట్ లెటర్స్ ఆర్ దీస్ గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి అవి.
1: దట్స్ సో స్వీట్.
0: కనుకని మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా.
1: మా
0: అనగా లక్ష్మి.
1: లక్ష్మి.
0: మా అనగా భూమి.
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్.
1: మాస్టర్.
0: ఇతని అధికారి.
1: హీ హాస్ గాట్ అథారిటీ.
0: మా ధవ. లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి మాస్టర్.
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా? మాధవుడు మాయకు హస్బెండ్.
1: He is the husband of this illusion.
0: Kaga Madhava anetunte padamuku inta artham untundadi.
1: The word Madhava has got lot of meaning.
0: Anaga mayaku thanu yajamanuduga unnadu.
1: He is the master of this illusion.
0: Lakshmiki thanu yajamanuduga unnadu.
1: The master of wealth.
0: Prakrutiki thanu yajamanuduga untundadu.
1: The master of this nature.
0: Atuvanti yajamanudini manam pattinappudu sarvamu manaku vasamaipothundi.
1: When once you submit yourself to the master, you can have anything else.
0: Damodara madhaveti.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్ కేర్ఫుల్లీ.
0: జిహ్వే,
1: ఓ టంగ్.
0: రసగ్ని,
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: రసం తెలిసినటువంటి దానికి రుచి తెలుస్తుంది నీకు.
1: యు నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యు టాక్.
0: నీవు చాలా గొప్పదాని.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ ప్రెజెంట్, ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు,
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనిపించకూడదు.
1: సర్వాంగానికి
0: సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ అందించాలి అని మింగివేస్తుంది.
1: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్, బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
0: చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
1: బట్ if that item, the food partaken, is bitter and tasteless, it will be spitted out.
0: Inka deeni yokka chama,
1: forbearance,
0: chama satyam,
1: forbearance,
0: chama vedam,
1: it is veda,
0: chama dharmamu,
1: it is dharma,
0: chama yogamu,
1: it is yoga,
0: chama yajnamu,
1: chama
0: sarvasvambu sarvalokamulandu.
1: Forbearance is everything in all the worlds.
0: Aa chama okka nalukku maatrame untunda.
1: It is this forbearance that the tongue has.
0: Yes, Lord.
1: How?
0: దంతములు ఉన్నాయి, 32 దంతములు, చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్. 32
0: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ ది సాఫ్ట్ టంగ్.
0: ఏ కొంచెం అటు ఇటు తెలిపోయినా కట్ చేస్తాయి టంగ్.
1: ఎ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
0: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్యలోపల మెత్తని నాలుక జీవిస్తుంటుండాలి.
1: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈస్ లీడింగ్ ఏ లైఫ్.
0: జీవించాలి.
1: యూ షుడ్ బి లైక్ దాట్.
0: దుష్టుల మధ్యలోపల కూడాను నాలుక వలె జీవించాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్.
0: మధ్యలోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్లా జీవించాలి.
1: జస్టిస్ విభీషణ lived in the midst of the demon.
0: నాలుక ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంతకాలమైన నాలుక ప్రబాధము దేవుడు.
1: ద టంగ్ హెస్ గోట్ సచ్ ఎన్ మైటీ పేషెన్స్.
0: కానీ మొట్టమొదట పడిపోయేది మన పండ్లే.
1: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్
0: ఫస్ట్. ఆ దుర్మార్గాలే మొట్టమొదట పడిపోతాయి.
1: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
0: శాంతం కలిగినటువంటి నాలుక ఇప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
1: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
0: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
1: బట్ ది టంగ్,
0: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ క్యాట్ రాట్ మాదిరి సంచారం చేయదు.
1: ద టంగ్ విల్ నాట్ విజిట్, will not go around the room to room like cat and rat.
0: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నిల్చుకుంటుంది. గాని అని ముందుకు ఏ మాత్రం రాదు.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్,
0: తన ఇల్లు వాకలి దాటి బయటికే రాదు పాపం.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్, ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్, ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేర్ ఇట్ ఈస్. ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద డోర్ స్టెప్.
0: ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుక బయటికి రాదు.
1: You may speak for any length of time, tongue will not come out.
0: దాని గౌరవంగా ఉంటుంటది.
1: It keeps up its own respect.
0: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Keep up that.
0: అందువల్లే జిహ్వే రసగ్ని మధురప్రియత్వం. ఎంత గొప్పదానవి నీవు.
1: హౌ నోబుల్, హౌ గ్రేట్ యు ఆర్.
0: కనుకనే అట్టి నోబుల్ ప్రైజ్ మనం పొందాలి.
1: సో వీ షుడ్ గెట్ దట్ నోబుల్ ప్రైజ్ ఆఫ్ దట్ టైప్.
0: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
0: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్,
0: దైవ ప్రేమను మనం పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వీ షుడ్ ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
1: వీ షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటూ వన్, నాట్ టూ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వీ షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ షుడ్ బి రిడీమ్డ్.
0: ఇది శంకర్లు వారు చెప్పిన అద్వైతం.
1: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
0: Dualism ఉంటుండకూడదు.
1: There is no dualism.
0: A man with a dual mind is half blind.
1: The man with dual mind is half blind.
0: ఈ హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: You should never be half blind.
0: ఉంటే పూర్తి బ్లైండ్ గా ఉండు.
1: Let you be totally blind.
0: లేకపోతే పూర్తి దృష్టిని పెంచుకో.
1: Or have vision, total
0: half
1: vision.
0: Blind పెట్టుకుంటే ఇటు ఇటు పోతావు అటు పోతావు.
1: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
0: కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
0: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
1: వెన్ యూ బికమ్ హాఫ్
0: బ్లైండ్. హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: క్రో, కాకి.
1: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
0: చాలా పొడవుగా వస్తుంది.
1: ఇట్ హెస్ గాట్ లాంగ్ బీక్.
0: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
1: సో this eye cannot watch what is happening
0: to the other side. Itu vaipu ee kannu choodaledu.
1: And this eye cannot watch what is happening other side.
0: Sarsariki kaaki itu vaipu tipputundadi.
1: Therefore the crow moves its head that side and this side repeatedly.
0: Straight ga choodaledu.
1: It will never look straight.
0: కనుక మనము అటు ఇటు తిరగటమే చెంచలత్వము.
1: సో మూవింగ్ ది హెడ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఇస్ అ సైన్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: చెంచలత్వం అనేటువంటిది ఒక క్రో గుణము.
1: దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రో.
0: ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఆర్ నాట్ బర్డ్.
1: వీ షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ దట్ ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ నాట్ బర్డ్.
0: విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చెంచలత్వం మనలో ప్రవేశించదు.
1: వన్స్ వీ డెవలప్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ వీల్ నెవర్ వేవర్.

Mira que te

सूरदास प्रभु

0: నన్ను కోరరు మానవు, కష్ట సమయములందు కావలయు నేను. ఆపదలకు నేను అవసరపడకున్నా తిట్టు చుందురేమో పెట్టినట్టు, నన్ను తిట్టు చుందురేమో పెట్టినట్టు.
1: యు డోంట్ డిజైర్ ప్రే టు గాడ్ వైల్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్, బట్ యు నీడ్ భగవాన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్. And when you do not get relief in pain, you go on blaming God as if you have invested something.
0: Prema swarupulaya,
1: embodiments of love.
0: Buddha kalyanaka dampatulu ee naadu entayo aanandanni anubhavincharu.
1: The couples that we find in front of us, they are ecstatic and blissful.
0: దీనికి కొత్త పేరు పెట్టడం లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మీరు గుర్తించాలి.
1: We have to recognize the depth and the significance of the name given to this ceremony.
0: అని ఏం కూడా చెప్పు.
1: Bhima Rathashanti, that is the name, it is christened so.
0: Bhima Rathashanti enga bhimudu vale balavantudu ganu pushtivantudu ganu undamani kaadidi. Bhimudu anega vayu putrudu, vayu shakti ekkadikainanu velutundi, ye paninanu chestundi, evvarinainanu cherukutundi, anni vidhala digvijayanni kaavistundi.
1: Bhima does not necessarily mean mighty and gigantic hefty personality. No. Bhima happens to be the son of Bhima Rathashanti. That is the name. It is christened so.
0: Bhima Rathashanti enga Bhimudu vale balavantudu ga

0: gigantic, hefty personality. No. Bhima happens to be the son of wind god. So powerful, can reach any corner, can accomplish any task given, and achieve success.
1: Kani, ee Bhimarath Shantiki konni nibandhanalu untunnavi.
0: Bhimaratha Shanti has certain stipulations, regulations.
1: Aithe deeniki oka vayasu anatundi ఏమాత్రము పరిమితము లేదు.
0: There is no age restriction to perform this.
1: భగవంతుని యొక్క సంకల్పమునందు సర్వుల యజకుడను ఒక విధమైనటువంటి యొక్క సత్సంకల్పాలు ఉంటున్నవి.
0: God's will is always sacred and highly auspicious.
1: 60 సంవత్సరముల వరకు కూడాను శాంతి శాంతి శాంతి అని శాంతిని కోరుకుంటూ 60 సంవత్సరముల యొక్క పండుగలు ఆనందంగా జరుపుకుంటారు.
0: We know the celebration of 60th birthday, aspiring for, praying to, be peaceful.
1: 70 తర్వాత 80 90 100 దీనికంతా కూడా భీమరథ శాంతి అని కూడా పేరు పెట్టారు.
0: The celebration of 80th and 90th 100 is called భీమరథ శాంతి.
1: కానీ ఈనాటి పిల్లలు దానిని గుర్తించుకోలేక పెళ్లి చేసుకున్న తర్వాత 60వ సంవత్సరం దాటిందంటే వాళ్ళను బయటికి పంపుతారు ఈ కలియుగ ప్రజలు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ ఆఫ్టర్ 60 ద పీపుల్ ఆర్ నెగ్లెక్టెడ్ అండ్ ఆర్ నాట్ ఎంటర్టైన్డ్ అట్ ది రెసిడెన్సెస్.
1: వారు అంతా ఈ సంసార సంబంధమైనటువంటి బంధంలో ఉండకూడదు. వారు కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్యాసమైనటువంటి యొక్క ఆశ్రమంలో వాడు చేరి ఉండాలి.
0: దే షుడ్ నాట్ లివ్ యాజ్ హౌస్ హోల్డర్స్ ఫ్యామిలీ బాండేజ్ ఎనీ లాంగర్. దే షుడ్ బి రినన్షియన్స్.
1: అది చాలా పొరపాటు.
0: ఇట్ ఇస్ అ మిస్టేక్ ఇన్ వ్యూ.
1: పిల్లలు ఈనాడు గుర్తించవలసినటువంటిది 60 సంవత్సరములు దాటిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని గుర్తించి వర్తించడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: The children should understand the situation, the plight to the parents who crossed 60 years and conduct in a responsible way.
1: ఆ 70వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి ఏమీ చేత కాదని వీరు భావిస్తుంటారు.
0: The modern people consider that the parents who reach 70, they are helpless and cannot do anything for them.
1: కాని 70వ సంవత్సరంలో ప్రవేశించగానే ఈ యొక్క వృద్ధులు యందు వచ్చేటువంటి యొక్క ఉత్సాహము ప్రోత్సాహము తగినటువంటి యొక్క బలము పుష్టి అన్ని కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: బట్ బియాండ్ 70, ది కైండ్ ఆఫ్ డైనామిజం, ది ఎంకరేజ్మెంట్, జీల్ దే హ్యావ్ విల్ బి గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్.
1: కానీ అప్పుడే మానవుడి యందున్నటువంటి విల్ పవర్ ఆత్మశక్తి బయటపడుతుంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఆత్మిక్ పవర్ ఆర్ విల్ పవర్ మేనిఫెస్ట్.
1: అది పడక పూర్వము సామాన్యమైన మానవుల వలె వీళ్ళు కూడా ప్రవర్తిస్తూ సరైనటువంటి ఒక స్థితిలో ఈ ఆదర్శాన్ని నిరూపించరు.
0: ప్రయర్ టు దిస్ దే బిహేవ్ ఇన్ అన్ ఆర్డినరీ వే అండ్ నో లాంగర్ డెమోన్స్ట్రేట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది విల్ పవర్.
1: వారు 70 దాటిన తర్వాత వారిలో వచ్చేటువంటి యొక్క మనోశక్తులు దృఢశక్తులు సంకల్పశక్తులు అనేక రకములైనటువంటి యొక్క నూతనమైన మార్గాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ దే క్రాస్ 70, దే విల్ హ్యావ్ దర్ మెంటల్ ఫ్యాకల్టీస్ దట్ ఆర్ సో షార్ప్ అండ్ ద విల్ విచ్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఇలాంటి పరిస్థితి యందు ఆ యొక్క వృద్ధులైనటువంటి వారు ఎంతనో యోచన చేసి అన్ని విధాలను గోప్యమైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ వస్తుంటారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ అడ్వాన్స్డ్ ఏజ్ దే విల్ బి పాండరింగ్ ఓవర్ ద ఇన్నర్ సీక్రెట్స్ ఆఫ్ లైఫ్.
1: యువకులందు కూడా రానేటువంటి యొక్క శక్తి ఆ వృద్ధులు ఎందు అనేక రకములుగా కూడాను అనేక కారణముల చేతను అనేక కర్మల చేతను ఆవిర్భవించు వస్తుంటాయి.
0: ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ యాక్షన్స్ దే హావ్ డన్ ఎర్లియర్, ద కైండ్ ఆఫ్

0: great in power that these senior citizens, elders have is much more than the youth.
1: ఈనాడు మనము వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చూచి మనం హాస్యాస్పదంగా మాట్లాడుకుంటుంటాం.
0: And today, watching the senior citizens, the adults, the youngsters make fun of them.
1: కాని అది చాలా పొరపాటు.
0: It's wrong to do so.
1: అప్పుడు మనము కొన్ని మనోశక్తిని కేంద్రీకరించి వారు చేసే ప్రతి ఒక్క పనికులను దాన్ని సరైనటువంటివా కాదా అనేటువంటి విచారిస్తే వారికి ఎంతో విల్ పవర్ అభివృద్ధి అవుతుంది.
0: In fact, if we inquire with determination in the mental power, with attention, we will understand the willpower they have is of gigantic dimension.
1: కనుక ఈనాటి యువకులు వృద్ధుల నుండి మనము సరైనటువంటి శిక్షణ పొందాలనుకుంటే వారిని దగ్గర పెట్టుకుని క్షణక్షణం కూడాను వారి ఎందు ఆవిర్భవించేటువంటి యొక్క గుణములను, ప్రయత్నములను, ప్రాణులు కూడాను మనం గుర్తిస్తూ రావాలి.
0: Therefore, youth should stay with these elderly people and imbibe, emulate their qualities out of the richness of their experience.
1: నిజంగా ఆ 60 దాటి తర్వాత 70 ఏళ్ల నుంచి వారంత గొప్ప కఠినమైనటువంటి యొక్క శిక్షను ఎవరు కూడా చేయలేరు.
0: In fact, the things they accomplish and they do, when once they cross 60 and 70, it is not possible for the rest of the people.
1: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క తెలివితేటలు, నూతనమైనటువంటి యొక్క గుణములు ఎంతనో మానవులకు ఒక నూతనమైన మార్గాన్ని నిరూపిస్తుంటాయి.
0: The intelligence and the virtues of these elderly people will lay a new path, a new direction to youngsters.
1: నిజంగా మీరు వారి వెంట ఉండి దీన్ని గుర్తిస్తూ రండి, మీ యొక్క జీవితం అనేటువంటి దాంట్లో ఎంతనో మార్పులు కూడా కలుగుతుంటాయి.
0: In fact, if you start recognizing the latent great qualities among these elderly people, you are bound to progress in life.
1: Prema sarupulara,
0: embodiments of love.
1: ఈ వృద్ధులైనటువంటి వారు పనికిరానటువంటి వారిని మనం పక్కకు నెట్టేస్తున్నాం.
0: We neglect the senior people thinking that they are helpless and no longer useful.
1: కాదు కాదు, వారి ఎందు ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ఏ యువకులు ఎందుకు కూడా లేదు.
0: It's not so, really speaking, the strength they have, the willpower they have is not noticed anywhere else.
1: ఏదైన నూతనమైనటువంటి యొక్క కర్మలు ఆచరించవలన ఆ వృద్ధులైనటువంటి వారిని నిరూపించుకొని వారి యొక్క ప్రాణి ఎంత మనం నడిచినప్పుడే ఈ సత్యం అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
0: Whenever you undertake new plans, whenever you want to execute them, if you just consult and proceed, you will be victorious.
1: ఈ 65 దాటిన తర్వాత వారిని గవర్నమెంట్ కూడాను వారికి రిటైర్ చేసినట్టుగా పెట్టుకుని వారికి ఇంత పెన్షన్ అని ఇస్తుంటారు.
0: The government also grants them pension at the age of retirement, 60.
1: అది కూడా గవర్నమెంట్ చేసేటువంటి చాలా పొరపాటు.
0: It is also the wrong action on the part of the government.
1: వాళ్లకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ అనేది ఎందుకు?
0: Why do they need pension at the age of 60?
1: అప్పుడే వారికి సరైనటువంటి జీతం ఇంత ఇవ్వాలి.
0: In fact, they should be paid more in full after attaining 60.
1: ఇటువంటి పరిస్థితిలో మానవుడు మానవునే గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But they are not able to understand themselves.
1: మానవుడు మానవుడనగా మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఒక గుణం కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ, హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ ఇన్ హూమ్ ద హ్యూమన్ క్వాలిటీస్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
1: ఇది ఏ విధంగా వస్తుంటే భీముని యందు ఏ విధంగా బలము ఆవిర్భవిస్తూ వస్తుంటాదో అదే విధంగానే ఈ వృద్ధాప్యం నందు వీరి బలము అంత భీముని వలె శక్తి ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ భీమా, these adults will have that kind of power and potentiality.
1: భీముని యొక్క శక్తి భుజబలము బుద్ధి బలము చూసి మీరు వర్ణిస్తుంటుంటారు, కానీ ఇది భీముని యొక్క బలము అది కాదు.
0: We just limit Bhima to the physical strength and intelligence. Not so.
1: తెలివితేటలు చాలా గొప్పవి.
0: Bhima is highly intelligent.
1: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క యోచనలు చాలా గొప్పవిగా ఉంటాయి.
0: The thoughts that seniors have are noble and exalted.
1: వారు పిల్లలకి ఇచ్చేటువంటి యొక్క ఆదర్శాలు ఎంతనో గొప్ప విలువైనటువంటివిగా ఉంటుంటాయి.
0: In fact, they set highly valuable ideals టు దేర్ చిల్డ్రన్.
1: కానీ వాటిని సరిగా అర్థం చేసుకోలేక ఏదో ఈ ముసలివాడు చెప్తుంటాడే పని లేకుండాను అని దాన్ని అలక్ష్యం చేస్తుంటారు.
0: బట్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ పేయిడ్ హీడ్ టు ఎనీ లాంగర్ బై యంగ్స్టర్స్. దే కన్సిడర్ దట్ నెగ్లెక్ట్ ద వర్డ్స్ ఆఫ్ సీనియర్ పీపుల్.
1: ఇప్పుడు ఎక్కడైనా కూడా సైంటిస్ట్ అంతా కూడాను ప్రపంచంలో చూసినప్పుడు ఈ రిటైర్డ్ అయినటువంటి సైంటిస్ట్ కు చాలా విలువ అయిపోయింది.
0: బట్ టుడే ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఎ సీనియర్ సైంటిస్ట్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: వారి యందు ఉన్నటువంటి తెలివితేటలు, వారి యందు ఉన్నటువంటి యొక్క నూతనమైనటువంటి ఆదేశములు మరి ఎవరి యందు కూడా నువ్వు కానరావు.
0: ఎ సీనియర్ సైంటిస్ట్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్ నో వన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
1: కనుక వారి యందు ఉన్నటువంటి యొక్క సైంటిస్ట్ శబ్దం చాలా గొప్పది.
0: దిస్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ దెమ్ ఇస్ రియల్లీ గ్రేట్.
1: కానీ ఈనాటి పిల్లలు వీరిని సరైనటువంటి రీతిలో పోషించుకోవటం లేదు.
0: In fact, they have not been properly fostered, encouraged.
1: వారి యందు నుంచి వచ్చేటువంటి యొక్క యోచనలంతా కూడాను మీరు దాన్ని అలక్ష్యంగా నెట్టివేస్తున్నారు.
0: We are neglecting the thoughts of the senior people.
1: కానీ ఆ విధంగా నెట్టివేయకుండా దాన్ని గట్టిగా పట్టుకుని మీరు దాన్ని యోచించుకుంటూ రండి.
0: We should not brush aside the thoughts and the views of the adults. In fact, we should follow them in toto.
1: కనుక ఈ యుద్ధులైనటువంటి యొక్క వీరుల నుంచి ఎంతైనా గొప్ప శక్తి ప్రపంచానికి అందించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు పాస్ ఆన్ టు ట్రాన్స్మిట్ ద పవర్ అండ్ ఇంటెలిజెంట్ ఆఫ్ అడల్ట్స్.
1: వీరి నుంచి వచ్చేటువంటి యొక్క పవర్ ఎవరి ఎందుకు కూడా కనిపెట్టడానికి వీలు కాదు.
0: ద పవర్ అమంగ్ ది ఏజ్డ్ ఈస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్ అండ్ అండర్స్టాండింగ్.
1: కనుక వారి యందు అంత చెప్పలేనంత యొక్క పవర్ వారి యందు ఆవిర్భవిస్తూ ఉంటుంటారు.
0: వీ కెనాట్ ఎస్టిమేట్ ద లేటెంట్ పవర్ అమంగ్ దీస్ అడల్ట్స్.
1: ఇటువంటి శక్తిని మనం బయట పెట్టించి యువకులకంతా దీని ఆదర్శాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రాచీన పురుషుడు యొక్క తత్వాన్ని మనము ఈనాడు బయట పెడుతూ ఉన్నాం.
0: టుడే ద మీనింగ్ బిహైండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ హోలీ అకేషన్ ఈస్ టు సీ దట్ ది పవర్ ఆఫ్ ది సీనియర్స్ is manifested and would be an ideal to youngsters to emulate and copy.
1: Yenado marchipoyinaatundi vishayalanta kudanu aa vruddulu yandu anta telutu vastuntadi.
0: These elderly people go on recalling countless number of past memories.
1: Kanuka veerini manam anta alakshyanga cheyakoddu.
0: Therefore we should never neglect them.
1: Future yokka aanandam anta kudanu aa vruddulu yende imidi untundadi.
0: All the bliss in future is in them.
1: Ayoka future yokka plan kudanu chaala goppaga untuntai.
0: And all the plans designed by these people are really marvelous.
1: Dinni meeru gurtinchadaniki taginaatundi krushi cheyatam ledhu.
0: You are not making an effort to understand their intelligence and greatness.
1: Kari prachina parishuranta kudanu ee naati varaku kudanu vaari andu taginaatundi shakti kaladani ఎంతనో పరిశోధన చేసి దాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు.
0: ఏన్షియంట్ సేజెస్ అండ్ సీయర్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ టు దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ ది లేటెంట్ పొటెన్షియల్ గ్రేట్నెస్ ఆఫ్ దీస్ సీనియర్ పీపుల్ అండ్ ప్రొపగేటెడ్ ద సేమ్ టు ద హోల్ వరల్డ్.
1: ఈ సీనియర్ పీపుల్ నుంచి వచ్చేటువంటి ఒక ప్రతి థాట్ కూడాను దాన్ని ఎంతో విలువైనటువంటిగా తీసుకుంటున్నారు.
0: ఎవ్రీ థాట్ ఫ్రమ్ ఎవ్రీ సీనియర్ సిటిజన్ ఈజ్ నో బ్లెస్డ్ అండ్ హైలీ వాల్యుబుల్.
1: కానీ దాని లోపల వెయ్యింటి ఒక భాగమైన కూడాను ఈ యువకులైనటువంటి వారి యందు ఏమాత్రము కనిపించడం లేదు.
0: ద యూత్ దే డు నాట్ షో ఈవెన్ 1,000th ఆఫ్ దేర్ విల్ పవర్.
1: కనుక మనము ప్రాచీనుడైనటువంటి యొక్క వృద్ధులను మనం ఎంతైనా కూడా పోషించాలి.
0: యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ సీనియర్స్ దీస్ అడల్ట్స్.
1: వారికి ఒక పూట భోజనం పెట్టే లోపలనే మీరు చాలా బలహీనులైపోతున్నారు.
0: You are not able to feed them even once per day and you turn weak.
1: Kaadu kaadu variki oka poota pettitunnatunte neeku 10 pootalu viluvanu penchutaru vaadu.
0: In fact, if you feed them once a day you will be fed throughout your life.
1: Kanaka pillalni abhirudhi cheyatam lopala peddalku unnatunte utsaahamu protsaahamu evvarki nee kanaladu.
0: The kind of enthusiasm noticed among these adults in bringing up the children is not noticed anywhere.
1: కానీ పూర్వము ఎలాంటి గొప్ప గొప్ప మహర్షులంతా కూడాను ఈ యొక్క ఋషులంతా కూడా బయట పిలిచుకుని వారి యొక్క తారతమ్యంను వారి యొక్క యోచనను వారి యొక్క బుద్ధి యొక్క కుశలతను విచారించుకుంటూ వచ్చారు.
0: But the ancients have fully cognized the greatness, the intelligence, and their design and the planning, and started respecting them.
1: ఈనాటి కూడాను చాలా మంది యోగులను వారు రాసినటువంటి గ్రంథాలను తీసుకుని పరిశీలన చేస్తూ వస్తున్నారు.
0: Even this day, people go on investigating, examining the compositions of the aged people.
1: కానీ అందులో తేలేటువంటి ఒక సత్యము, వెయ్యింటి ఒక భాగం కూడాను ఈనాటి యువకులు దానికి కనిపెట్టలేకపోతున్నారు.
0: The modern youth would not be able to understand, cognize even 1,000th of the depth of the compositions of the ancients.
1: కనుకనే ఈనాటి నుండి కూడాను విమర్శ శాంతి అనేటువంటిది తప్పక మనం అభివృద్ధి పరచాలి.
0: Therefore, we should encourage the performance of this sacred ritual, Bhimaratha Shanti.
1: ఈ భీమరథ శాంతి లోపల వాయువు చేత అభివృద్ధి అయ్యేటువంటి మంచి గుణములు ఎన్నైనా కూడా ఉంటున్నవి.
0: There are many virtues and noble qualities that you can notice from the wind god, Vayu.
1: కానీ చర్చిల్ అనేటువంటి వాడు మీకు బాగా తెలుసును, చాలా తెలివితేట గలవాడే చర్చిల్.
0: You know, you must have heard of Churchill, who is highly intelligent.
1: కాని అతని కూడాను ఎంతో ప్రయత్నం చేసి కానీ కొన్ని యోచనలు కలగలేదు.
0: But his thoughts could not go and reach in this direction.
1: ఆ చర్చలు కట్టగలబడికి యుద్ధం అంతా పూర్తి అయిన తర్వాత ఈ పాత ఋషులంతా కూడా గుర్తించి వారిని అనుసరిస్తూ వచ్చాడు.
0: However, at the end, Churchill recognized the greatness of the sages and seers and started following and adopting methods suggested by them.
1: ఆ చర్చలు విచారించుకుంటూ రావటం వల్లే ఈనాడు భారతీయుల యొక్క దీంట్లో చర్చల్లో జరిగేటువంటి యొక్క విషయములంతా కూడా మూలబడుతున్నాయి.
0: Therefore, what all those things suggested by Churchill, by following the sages and the senior people of this country, is Charcha, is discussed by modern people.
1: కనుక ఇది ముందుకు రాబోయేటువంటి యొక్క యుగములకు ఇది చాలా ప్రధానమైనటువంటి ఒకది.
0: This is an important factor keeping in view of the future.
1: ఇప్పుడు ఈనాడు మనం చేసినటువంటి యొక్క భీమరథ శాంతి అనేటువంటి భీమ అనగా మంచి బలవంతమైనటువంటి యొక్క గుణవంతమైనటువంటి యొక్క చర్చల లోపల తగినటువంటి యొక్క మానవత్వాన్ని పోషించుకుంటూ వచ్చారు.
0: సో భీమా సింపలైజెస్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, ద మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ అబిలిటీ టు డిస్కస్ అండ్ డెలిబరేట్.
1: ఒకనొక సమయం లోపల ద్రౌపది, భీముడు ఇద్దరు కూడా నది ఒడ్డున కూర్చొని ఉన్నారు.
0: అట్ వన్ టైమ్ ద్రౌపది అండ్ భీమా హ్యాపెన్ టు సిట్ బై ద రివర్ బెడ్ సైడ్.
1: అప్పుడు భీమునికి ఈ ద్రౌపది భార్య.
0: అండ్ ద్రౌపది ఇస్ ద వైఫ్ ఆఫ్ భీమ.
1: కనుకనే ధర్మజుడు, నకుల సహదేవులు అందరు కూడా బయట వెళ్లారు.
0: ధర్మజ, నకుల సహదేవ లెఫ్ట్ దట్ స్పాట్.
1: ఈ సమయంను చూచి గుర్తించి ద్రౌపది ఒక ప్రశ్న వేసింది భీముని.
0: వాచింగ్ ది హోల్ సిచ్యువేషన్ ద్రౌపది హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు భీమ.
1: ఆత్మ, ఆత్మ, ఆత్మ అంటున్నారు, నీ ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: హి వెంట్ ఆన్ ఆస్కింగ్ దిస్ ఆత్మ, ఆత్మ ద సెల్ఫ్, వేర్ ఇస్ ఇట్?
1: ఈ ఆత్మ అనే దానికి ఒక పేరు లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్.
1: ఆత్మ అమృతోసక్త.
0: దిస్ ఆత్మ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్.
1: అది అమృతమైనటువంటి,
0: ఇట్ ఇస్ నెక్టరైన్.
1: అటువంటి అమృతమయమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు భీముడు?
0: How is it possible for Bhima to narrate, to extol this nectarine principle of the self?
1: కనుక తాను చేయటానికి వీలు కాకుండా తాను నోరు మూసుకున్నాడు భీముడు.
0: As Bhima could not say anything about this, he remained silent.
1: అప్పుడు ద్రౌపది చెప్పింది.
0: Then Draupadi said,
1: ఈ విధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క మగవారులు ఏమిటి మగవారులు?
0: You call yourself man and you do not understand what self atma is.
1: ధనమున్నదన్నితును ఘనముగా అప్పగిలిన పుడమియంది తిమంత పుత్రియదు.
0: You may be proud of all your affluence, plenty and prosperity, but you cannot be meritorious.
1: విశ్వసుస్తుడు, చక్రసూర్యుడు, మహావీరుడు, ఘోరాసచి, అశ్వత్థామ శరద్ముంతటి, గోచీరాంత మహారత్నమన్, సశ్వత్ కీర్తి వెరింగపుచ్చుకుని, బాషవురాత బంధములను, విశ్వాసమున నూర్చి ద్రొబ్బు, శిబిరో విభాగమును బాసిపోను అని ద్రౌపది చెప్పింది. విశ్వస్తుత్యుడు, చక్రసూర్యుడు, ఘోరాసచే, అశ్వత్థామ శిరోజములు తరిగి, చూడాంతర్మహారత్నమును శశ్వత్ కీర్తి వెరింగపుచ్చుకుని, పాశవరాత బంధంబులను, విశ్వాసమున నూర్చి డ్రబ్బు, శిబిరో విభాగమును బాసిపోను అన్నాడు.
0: For all the atrocities committed by Ashwatthama, the worst punishment that could be meted out to him was to just leave him, let him go with a shaven head instead of killing him. That's what Draupadi said.
1: అప్పుడు కేవలము ఆ ద్రౌపది కోరింది శిరశ్ఛేదనం చేసడం అనేటువంటిది కేవలము ధర్మజుని శిరశ్ఛేదనం చేయటం కాదు.
0: ఇట్ వాస్ ఆల్సో క్లియర్లీ డిక్లేర్డ్ ఇట్ ఇస్ నాట్ సో యాజ్ టు బిహెడ్ హిమ్.
1: విశ్వశ్రుతుడు చక్రచూరుడు
0: అండ్ హి హస్ గాట్ ది వెపన్రీ విత్ హిమ్.
1: అశ్వత్థామ శిరోజములు తరిగి
0: అండ్ బెటర్ యూష్
1: పూడాంతర్ మహారత్నమును
0: and then the precious jewel out of him
1: visheshkriti veringa puchukoni pasavrata bandhamulanu vishwasamulanu nuchi drubbu sibiror vibhagamunu vasukonu annadu.
0: Better you leave him with a shaven head and leave him so. That's what Draupadi suggested.
1: Ee Draupadiki ee yukti ee vidhanga vachindi?
0: How could she be so intelligent?
1: Ame Drupadaraja putri.
0: She is the daughter of Drupadaraju.
1: Drupadaraja anaga emti? దృఢమైనటువంటి శక్తి కలిగినటువంటి యొక్క ఆత్మతత్వమే.
0: ద్రుపద మీన్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆ ప్రిన్సిపల్ యొక్క తత్వమే ఈ యొక్క ద్రౌపది.
0: ద్రౌపది సింబలైజెస్ ఆల్ ద పవర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆమె ముట్టినదంతా కూడాను గోల్డే.
0: అండ్ వాట్ ఎవర్ షీ టచ్డ్ టర్న్ ఇన్ టు గోల్డ్.
1: ఆమె చూసినదంతా కూడాను సత్యమే.
0: Whatever she noticed is nothing but truth.
1: Ami vicharinchinandai kudanu aatmatattame.
0: Whatever she inquired into it relates to the self.
1: Itvanti Draupadi yokka drushtini inta tappuga pettukovadam enta parapaatu.
0: We are mistaken if we do not understand Draupadi in depth.
1: Anaga tava shirasunu tenchinattuga shirasunu unnatundi yokka kurulanu druvvesesi aa chudanta maharatnanni teeskoni tana dova nunchi బయటికి నెట్టివేయటమే ఇది ద్రొబ్బటము అన్నారు.
0: ఇట్ ఓన్లీ మెంట్ బెటర్ బి విత్ ద షేవెన్ హెడ్ అండ్ కలెక్టింగ్ ద ప్రెషస్ జ్యువెల్స్ విత్ హిమ్ లీవ్ హిమ్ అసైడ్ దట్ ఇస్ ద పనిష్మెంట్ దట్ కుడ్ బి గివెన్ టు హిమ్.
1: ద్రౌపది యొక్క ఆ చిరంజీవి ఆస్తియే ఆమె సర్వస్సులకు కూడాను ప్రపంచానికి అందిస్తూ వచ్చింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ప్రాస్పెరిటీ అండ్ ద గ్లోరీ ఆఫ్ హర్ హస్బెండ్స్ ఆల్ అలాంగ్ హర్ లైఫ్.
1: మానవుని ఎందున్నటువంటి యొక్క గొప్ప శక్తి ఈ గుణముల చేత మీకు లభించదు.
0: అండ్ యూ కెనాట్ బి మియర్లీ పవర్ఫుల్ విత్ ద పొజెషన్ ఆఫ్ ద క్వాలిటీస్.
1: మానవుని ఎందున్నటువంటి ఆత్మశక్తిని ఒక్కతూరి లాగటం అనేటువంటిది చాలా ఈజీ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ క్వైట్ ఈజీ టు డ్రా ఇన్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ శరీరం నాది అనుకుంటున్నావు.
0: You consider the body as yours.
1: ఈ శరీరం నాదే అని నువ్వు ఏ రీతిగా చెప్పగలవు?
0: How can you own and claim your body?
1: నీవు ధరించినావు కనుక ఈ శరీరం నాది అంటున్నావు.
0: Because you have put on the vesture of the body, you claim it.
1: కానీ ధరించినటువంటిది దేహం కాదు.
0: And in fact, it's not merely the body.
1: దీన్ని వరించినటువంటిది దేహము.
0: In fact, the body is the one that has given form to the self.
1: దేహం కాని మనసు కాని బుద్ధి కాని చిత్తం కాని ఇంద్రియం కానీ అంతఃకరణ కానీ ఏది కూడా ఆత్మ కావు.
0: బాడీ మైండ్ సెన్సెస్ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ద సెల్ఫ్.
1: కనుకనే ఆత్మ అనగా సర్వశక్తి యొక్క మూలాధారమైనటువంటి యొక్క శక్తియే ఆత్మ.
0: ఆత్మ ద సెల్ఫ్ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ది వెరీ ఎనర్జీ.
1: ఒక మల్లె పువ్వుల తోట దగ్గర నీ వెళ్లి నీవు నిల్చుకో, దాని నుంచి ఎంతనో సుగంధం అంతా వస్తుంది.
0: If you approach closer to the jasmine bush, you will experience the fragrance.
1: ee pushpam yokka sugandhamu malle puvu nunchi vachinda?
0: Do you think that the fragrance is out of the flower?
1: Kaadu kaadu kaadu kaadu. Bhagavantudu andinchinatundi yokka aa puvu yokka shaktiye ee malle puvu.
0: It is the power gifted by God to the jasmine flower.
1: Kanuka ilanti vanni kuda nu enno teliyakunda manavudiki artham kaakunda మరుగుపడి ఉంటున్నాయి.
0: దర్ ఆర్ మెనీ మిస్టరీస్ బియాండ్ కాంప్రిహెన్షన్ టు మ్యాన్ కైండ్.
1: కనుక ఇలాంటి దాన్ని ద్రౌపది ఎంతనో బయట పెడుతూ వచ్చింది.
0: ద్రౌపది కుడ్ రివీల్ ఆల్ దీస్ ఇన్నర్ సీక్రెట్స్ నాట్ నోన్ టు ఎనీ.
1: ఈ యొక్క భీముడు ద్రౌపది యొక్క తత్వాన్ని ఎంతనో ఇది చెప్పి దీన్ని ఇది చివరి ఆడవారి మాటల కింద నిండిపోయి నీవు అతన్ని వదిలిపెట్టిపోతున్నావా అని భీముణ్ణి మందలించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ Bhima had to be pacified when he wanted to act in retaliation of that of Ashwatthama. Therefore, you should strengthen the faith in your heart.
1: Kanukane manamu aneka vidhumuluga dinni ullanghistunnamu dushistu vastunnamu.
0: But today we are not following these principles. We are disobeying these important doctrines.
1: Okaloka samayalo pada Ashwatthama chala aanandistu vastunnadu okanadu.
0: At one time it so happened Ashwatthama was delightful.
1: Ashwatthama nee aanandamulaku mooladharam emiti ani prashninchadu.
0: A question was put to Ashwatthama, what is the reason behind your joy?
1: Ayya nee dinamu aneka paryayamuluga prati dinam kudanu mem ento utsahanga sheva chestunnam.
0: And he said, we are so enthusiastic, keep ourselves very clean by having daily shave.
1: Kani deeniki Ashwatthama cheppadu, Dharmaja neevu okoka naadu sheva chestunnappudanta enni ventrukulu potunnayi ani adigadu.
0: The question was put to him, as you shave every day, how many of the hair that you lost, how much of hair that you lose?
1: Chikkipoyadu cheppalekapoyadu.
0: And he could not respond.
1: Appudu ఇది నా చెక్కు నుంచి పుట్టినటువంటి యొక్క వెంట్రుకలు, నా చేతి నుంచి తీసేటువంటి వెంట్రుకలు, నేను తెల్లవారేటప్పటికే కడిగేటువంటి యొక్క వెంట్రుకలు, నేను చెప్పలేకపోతున్నాను.
0: And the reply is this, I could not say anything about the hair that is lost because of the daily shave, though that belongs to me.
1: ఎన్ని ప్రాణములను నీవు తీస్తున్నావో చూసుకోమని చెప్పింది ద్రౌపది.
0: ద్రౌపది said, just think of the kind of loss that you are put to this hair.
1: Okkokka ventruka okkokka goppa pranam vantidi.
0: In fact, every hair, every part of it is highly powerful.
1: Kanukane prachina purushulandaru kodanu ventrukulu teesukuneetunte varu kaadu.
0: The ancient times, the sages and seers had long hair, they didn't shave.
1: Kaani inka kontha mandi karipinchukoni ekkadekkado techinatunte bankato gari ee vidhanga kodanu natakam aadutuntaru.
0: But some people act and will have false hair.
1: Kani adi kada mukhyam.
0: That's not important.
1: Tana yokka deham nundi puttinatvanti ventrukulu chala pavitramainatvantivi.
0: In fact, the original hair out of the body,
1: adi maha shaktivantamainatvantidi.
0: It is highly powerful.
1: Okkoka ventruka entati deshanaina entati vikramanaina sadhistu vastundi.
0: Each one of the hair can do anything powerful.
1: Kanuka ఒక్కొక్క వెంట్రుక చేత ఎంత గొప్ప పవర్ మనం సాధిస్తూ వస్తున్నాం.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది హెయిర్.
1: మీరు తిరుపతికి పోతుంటారు, తిరుపతికి పోయి ఇగో దేవుడా నీకు మా వెంట్రుకలు ఇచ్చేసేస్తున్నాం అంటారు.
0: యు గో టు తిరుపతి అండ్ ఆఫర్ హెయిర్ టు వెంకటేశ్వర.
1: హెయిర్ ఇచ్చేటం గొప్పతనం కాదు.
0: దేర్ నథింగ్ గ్రేట్ ఇన్ ఆఫరింగ్ హెయిర్.
1: ఆ ద్రౌపది చెప్పింది, నీ వెంట్రుకలు ఇస్తున్నావు కానీ దీని యొక్క విలువను నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదే.
0: యు ఆఫర్ హెయిర్ బట్ యు డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ది హెయిర్.
1: ఇలాంటి హెయిర్ యొక్క విషయము చాలా గొప్ప శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ లాట్ టు బి నోన్ బిహైండ్ దిస్ ఆఫరింగ్ ఆఫ్ ది హెయిర్.
1: ఒక్క వెంట్రుక తీసి పెద్ద కొండను కూడా కత్తిరించి దాన్ని ఎత్తినారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ హెయిర్ ఇస్ ప్లగ్డ్ అవుట్ which could lift even a mountain.
1: ఈ ఒక్క హెయిర్ యొక్క శక్తి మీరు గుర్తించడానికే వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ది హెయిర్.
1: నేను అప్పుడప్పుడు ఏదో నవ్వుకుంటూ ఒక వెంట్రుకను తీసి కొట్టేసేస్తే మీరందరూ నవ్వుతూ ఉంటారు.
0: We just enjoy and smile when Swami just adjusts his hair.
1: కాదు కాదు అది తెగదు.
0: No hair.
1: ఇంత కాలం అయిపోయింది దరిగా 80 సంవత్సరం వచ్చేసి ప్రవేశిస్తుండాలి.
0: అండ్ 80th బర్త్డే ఆఫ్ భగవాన్ ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్.
1: నేను ఎన్ని పర్యాయంలో దాన్ని తుంచడానికి ప్రయత్నం చేశాను.
0: భగవాన్ వాంటెడ్ టు టేక్ అవుట్ ప్లక్ అవుట్ ఎవ్రీ హెయిర్.
1: తునగటము లేదు.
0: నో ఇట్స్ నాట్ పాసిబుల్.
1: నా చేతికి రావటము లేదు.
0: అండ్ హి కుడ్ నాట్ క్యాచ్ హోల్డ్
1: ఆఫ్. ఆ వెంట్రుక యొక్క శక్తి ఎంత గొప్పది అనేటువంటిది మీకు ముందు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us ద పవర్ ఆఫ్ హిస్ హాలో ఆఫ్ హెయిర్.
1: ఈ శక్తి తెలుసుకొని లేకుండా తిరుపతికి వెళ్లి ఏదో తుచ్చిపోయినటువంటి వెంట్రుకలంతా కూడా భగవంతుడికి ఇచ్చేసిస్తున్నాను.
0: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్ అండ్ జస్ట్ ఆఫర్ దేర్ ఇన్ తిరుపతి.
1: తుచ్చమైన వెంట్రుకలు ఇచ్చి ఉచ్చమైన ధనాన్ని కోరుతుంటారు ఈ భక్తుడు.
0: వీ జస్ట్ ఆఫర్ తుచ్చ హెయిర్ మీన్ అండ్ ఎక్స్పెక్ట్ ఉచ్చ ద గ్రేట్నెస్.
1: ఇలాంటివి కోరటం లోపల మానవులు ఎందుకు తెలివితేటలు అధికమైపోతూ వస్తున్నాయి.
0: వీ అబ్జర్వ్ దీస్ థింగ్స్ థింకింగ్ దట్ వీఆర్ ఇంటెలిజెంట్.
1: ఈ ఉచ్చమైనటువంటి యొక్క వెంట్రుకను ఎంత గొప్పదిగా నీవు భావించుకోవాలో అది నీవు ముందు తెలుసుకోవాలి.
0: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ నెసెసరీ టు నో ద పవర్ ఆఫ్ ది హెయిర్.
1: కానీ ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ద్రౌపది ధర్మజుడు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు అందరు కూడా పెళ్లిన తర్వాత తాను ఒక తేలించింది.
0: When all left, Dharmaja, Bhima, Nakula, Sahadeva, all left, Draupadi remained all alone.
1: Tana sirasu nunchi okka ventruku teesindi.
0: And she has taken out just one single hair.
1: Aa okka ventruku teesi aneka vidhamainatundi mantramunto cheppi
0: chanting many mantras
1: aa neetilo vadalindi.
0: She dropped the hair in water.
1: Kaani aa vadileteppatiki aa okka ventruka kudanu kondallanta kudanu bandhinchi pettindi.
0: But that single hair could arrest, could bind all the mountains around.
1: ఇవంతా కూడా మౌంటైన్స్ అంతా కూడా బంధించడానికి ఏది కారణమని మున్ముందు అనేక మంది యోగులంతా విచారించారు.
0: This was investigated later by many of the sages.
1: అది ద్రౌపది యొక్క కురుడు కుస మాత్రమే అన్నారు.
0: They could only understand it is only the single hair of Draupadi.
1: ఇలాంటి యొక్క హెయిర్ యొక్క తత్వము ఎవరినూ గుర్తించలేరు.
0: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్.
1: ఇటువంటి అనేక శక్తి సామర్థ్యంలో కలిగినటువంటి మానవుని నుండి మనం నిజమైనటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద మ్యాన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీస్.
1: మానవత్వం నందు పుట్టినటువంటి వాడు మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: Having been born as a human being, he has forgotten the humanness or human quality.
1: ఈనాడు మానవత్వాన్ని మర్చిపోయి దానవత్వాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాడు.
0: We have lost the human qualities and we have cultivated demonic qualities.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు మర్చవలసినటువంటి మానవత్వం కాదు.
0: You should never forget humanity.
1: దానవత్వాన్ని మర్చాలి.
0: You should give up the demonic.
1: మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop the humanness.
1: ఈ మానవత్వం నుంచి దివ్యత్వాన్ని పోషించాలి.
0: This humanness will take you to the divinity.
1: కనుక ఇదంతా కూడా యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
0: All this can be said in three words: unity, purity, divinity.
1: కనుక యూనిటీ అనేటువంటిది మానవుల ఏకత్వము.
0: యూనిటీ ఈజ్ ద వన్ దట్ కీప్స్ ది హోల్ హ్యూమానిటీ టుగెదర్.
1: కానీ అందులో ఒక విధమైనటువంటి ప్యూరిటీ దివ్యత్వం అనేటువంటిది పక్కగా మనకు బయటపడుతుంది.
0: It is only out of purity that divinity will find its expression.
1: మీరు ఎవరినైనా కొంచెం గొప్పవారిని చూచి పండుకొని నిద్రించే సమయం లోపల అతని యొక్క నాభి నుండి ఏమి బయలుదేరుతుందో చూడండి.
0: యూ జస్ట్ వాచ్ ఎనీ గ్రేట్ మ్యాన్ నోబుల్ సోల్ వైల్ హీస్ రెస్టింగ్ వాచ్ ద నేవల్ వాట్ ఈస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్.
1: నేను కొడైకెనాల్ లో ఉంటుంది అక్కడి నుంచి నేను బండిపూర్ ఫారెస్ట్ లో దిగాను.
0: Swami, on his way to Kodaikanal, he got down there near Bandipur Forest.
1: Bandipur Forest nunchi.
0: From Bandipur Forest.
1: Nenu oka rishito cheri.
0: Swami was in the company of a rishi.
1: Kani oka nadi daggariki vellanu.
0: They were very close to a river.
1: Meeru andariki telisinatundi ippudu. Bayata poi cheralani anukunte ikkada nunchi mana Hindu desham nunchi aa nadini daatali.
0: If you want to reach the other shore, you have to cross the river.
1: Sindhu nadi.
0: It is the river Sindhu.
1: Sindhu అనేటువంటి
0: సింధు.
1: ఈ సింధు అనేటువంటి పదమునే ఆనాటి ప్రజలంతా కూడా హిందూ అని చెప్పుకుంటూ వచ్చారు.
0: దిస్ రివర్ సింధు వాజ్ లేటర్ కాల్డ్ యాజ్ హిందు.
1: కనుక సకారమునకు అకారము
0: అండ్ ద ఫార్మ్ అవుట్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్.
1: ఈ కరణం లోపల కూడా చాలా మందికి పకారమునకు బకారము.
0: బట్ సమ్ స్పెల్ అవుట్ యాజ్ బా ఫర్ ద లెటర్ పా.
1: ఇప్పుడు చూడండి, మనం ఏదో పుష్పము అనుకుంటాం.
0: వీ సే పుష్పము ఫ్లవర్.
1: కానీ దీన్ని కన్నడ వారు పుష్పము అని అన్నారు.
0: బట్ దోస్ కన్నడీగర్స్ డు నాట్ సే పుష్ప.
1: పువ్వు అని మనం అంటాము.
0: వీ సే పువ్వు పుష్పం
1: కాదు ఫ్లవర్. పువ్వు పువ్వు
0: బట్ ఇట్ ఇస్ ఊ.
1: పాము అని ఒక సర్పాన్ని మనం పిలుస్తూ ఉంటాం.
0: వీ సే ద స్నేక్ పాము,
1: కానీ అది హావు అంటారు.
0: బట్ దే సే హావు.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్క పదములకు ఒక్కొక్క విధమైనటువంటి అర్థం అంతా కూడాను దేశంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దాట్స్ వాట్ ద నామెన్క్లేచర్, ద లింగ్విస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్.
1: ఈ విధంగా వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి గవర్నర్ గా ఉంటున్నాడు.
0: There was governor of the state at that time who happened to be devotee of Swami.
1: అది ఎవరో చెప్పారు ఈ మిసెస్ గవర్నర్ కు.
0: And somebody informed the wife of the governor.
1: ఆమె పేరు హిందూ.
0: And her name is Hindu.
1: ఆమెకి ఎవరో చెప్పారు.
0: Somebody told her.
1: నేను పండుకున్నాను ముందు హాల్ లోపల.
0: Bhagwan was resting in the front hall.
1: ఆమె భర్త ఒక బెడ్రూమ్ లో పండుకున్నారు.
0: ద గవర్నర్ అండ్ హిస్ వైఫ్ వర్ రెస్టింగ్.
1: కానీ ఇది చాలా గోప్యమైనటువంటి విషయమని ఆమె ఎవరికి తెలపలేదు.
0: షీ డిడ్ నాట్ రివీల్ దిస్ సీక్రెట్ టు ఎనీబడీ.
1: ఆ కిటికీ నుంచి చూచింది.
0: షీ వాచ్డ్ త్రూ ద విండో.
1: నా నాభి నుండి పెద్ద వెలుతురు బయలుదేరింది.
0: షీ కుడ్ అబ్జర్వ్ ద రేడియన్స్ లైట్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్ భగవాన్.
1: ఇంకా తాను భరించుకోవడానికి వీలు లేకుండా లెగండి లెగండి లెగండి అండి నకులసేను.
0: She could not bear the intensity of the light and she made her husband Governor Nakul Sen to get up.
1: Nakul Sen cheppadu iga buddhi ledu panduko annadu.
0: And Nakul Sen said, you seem to lose your brains, take rest, he said.
1: Chudandi meer buddhi ledu matalu maatladutunnaru.
0: And she said, you are equally a fool and speak like that.
1: Swami yokka naabhi nundi vastunnatundi aa tejasu ekkadaina meer chusara.
0: And she went on pleading with him, have you ever noticed that effulgence coming out of the navel?
1: అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి కన్నులు తెరిచి
0: హి వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: ఆ నాభి నుండి ఒక పెద్ద తేజస్సు బయలుదేరింది.
0: అండ్ అవుట్ ఆఫ్ దట్ ద నావెల్ ఆఫ్ భగవాన్ దేర్ హాస్ అరిసెన్ లైట్, బీమ్ ఆఫ్ లైట్.
1: ఇక్కడ కూడాను ఈ అవతారంలో కూడాను ఒకరోజు సుబ్బమ్మ, కరణం సుబ్బమ్మ ఎంతనో భక్తిగా ఉండేటువంటిది.
0: ఇన్ దిస్ ఇన్కార్నేషన్ ఆల్సో వీ కమ్ అక్రాస్ కరణం సుబ్బమ్మ, ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: ఆమె ఎంత భక్తి అంటే ఇంత అంత అని కాదు.
0: ఇస్ ఎ గ్రేట్ డివోటీ బియాండ్ అవర్ ఎస్టిమేట్.
1: ఆనాటి పరిస్థితి లోపల పుట్టవర్తి లోపల బ్రాహ్మణ్ అంటేను లేకపోతే మానవుడు అంటేను చాలా వ్యత్యాసం ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద లోయర్ కాస్ట్ అండ్ హయ్యర్ కాస్ట్.
1: ఈ లోయర్ కాస్ట్ అనేటువంటి వాడు మానవాడు ఆ దోవన వస్తున్నారంటే ఎవరు వీడు అలౌ చేయరు.
0: The lower caste people from those communities are not permitted to walk along the streets where the higher caste people live.
1: Bhagavan nenu subbamma cheppanu, subbamma nenu harijan vaadiki pothunnanu annadu.
0: Bhagavan told subbamma that he was proceeding to harijanwada where people of lower caste live.
1: Ayyo swami akkade enduku velutaru.
0: And she said, swami, why do you go there?
1: Enduku pokoddu.
0: Bhagavan said, why not?
1: వాడు మనుషులు కాదా?
0: Are they not human beings?
1: ఎందుకు వాడు ఇంటికి పోకూడదు?
0: Why not?
1: ఎందుకు వాడు వండినటువంటి అన్నం తినకూడదు?
0: Why not I take their food?
1: కనుక నేను వెళ్తున్నాను అన్నాను.
0: Bhagavan said, yes, I am proceeding.
1: ఆమె కూడా చెప్పకుండా వెనుకనే వచ్చేసేసింది.
0: And Karanam Subbamma, without informing Swami, started following Bhagavan.
1: కానీ వారు పాపం మాలయుండు చాలా ఏక వస్తుతులు లేవు.
0: And they belong to the lower communities. They don't have any conveniences.
1: ఇది పాతపంచి వేసేశారు.
0: They have got an old cloth worn out.
1: నన్ను కూర్చోమన్నారు.
0: And made Bhagwan sit on that.
1: కూర్చునేటప్పటికి నాకు ఒక నిద్ర మాదిరి వచ్చింది.
0: And just Swami felt as if he was to go to sleep.
1: నాభి నుండి ఆ మిద్ది అంతా కూడా ఎగిరిపోయేటట్టుగా పెద్ద శబ్దం వచ్చేసేసింది.
0: And they all have noticed a loud sound coming to the navel of Bhagwan.
1: అప్పుడు ఆ ఇంటి వారు కూడా భయపడిపోయి పరిగెత్తిపోయారు.
0: The residents of the house were fear stricken and ran away.
1: కనుకనే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క శక్తి ఉంటుంటుంది.
0: So there is power in every aspect.
1: ఇవన్నీ కూడాను వెంట్రుకల యొక్క మహత్యమే.
0: That is all the mystery behind the halo of hair.
1: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను వెంట్రుకలు పెంచుకుంటూ వచ్చారు.
0: That's the reason why the ancients, sages, seers had long hair.
1: కొంతమందికి వెంట్రుకలు పెరుక్కోకుండా అయిన పోయినప్పుడు దానికి ఎక్కడెక్కడో గాడిది ఓగంతవో గంత వెంట్రుకలంతా తీసుకుని వచ్చి దానికి అర్పించుకుంటారు.
0: సమ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ అడిక్వేట్ హెయిర్ వుడ్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ఫ్రమ్ సమ్ డాంకీస్ ఆర్ అదర్ యానిమల్స్.
1: కనుక ఈ విధంగా కూడా వెంట్రుకల యొక్క మహత్యాన్ని ఎవరు కూడా వర్ణించలేరు.
0: దేర్ఫోర్ వీ కెనాట్ డిసైడ్ అండ్ అండర్స్టాండ్ రైట్ నౌ ద మిస్టరీ బిహైండ్ ఇట్.
1: కనుక నిన్నటి దినము చిన్న తమాష మీకు చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us ఎ స్మాల్ హ్యాపెనింగ్.
1: నాకు శిరస్నానం చేయించాలని చెప్పింది.
0: అండ్ ఇట్ వాస్ స్టేటెడ్ దట్ భగవాన్ షుడ్ హ్యావ్ హెడ్ బాత్.
1: ఎందుకు ఇక్కడ హెడ్ బాత్ చేయాలి ఇప్పుడు?
0: అండ్ స్వామి సెడ్ వై
1: అని వచ్చి సత్యజిత్ నీవు సహాయం చేయి అన్నాను.
0: అండ్ భగవాన్ సెడ్ సత్యజిత్ యు హెల్ప్.
1: సత్యజిత్ వచ్చాడు.
0: సత్యజిత్ కేమ్
1: తనకు నీరు పోశాడు.
0: అండ్ హి జస్ట్ హెల్ప్ భగవాన్ టు
1: హెల్ప్. ఒక్క వెంట్రుకు రాలేదు.
0: అండ్ హీ కుడ్ నాట్ కలెక్ట్ పిక్ అప్ ది హెయిర్.
1: ఏదో ఇది ఇంత స్వామి యొక్క శక్తి అనుకున్నాడు, చెప్పలేదు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ స్వామి, డిడ్ంట్ టెల్ ఎనీబడి.
1: తర్వాత నేను వెళ్లిన తర్వాత నీళ్లు పోసేటప్పటికి అక్కడ ఒక వల మాదిరి ఉంటుంటది నీళ్లు పోవడానికి.
0: దెన్ యు నో ఫర్ ద వాటర్ టు గో దేర్ ఇస్ అ స్మాల్ ఫిల్టర్ లైక్ థింగ్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
1: అక్కడ కొన్ని వెంట్రుకలు నిలిచిపోయినాయి.
0: అండ్ హీ కుడ్ నోటీస్ సమ్ హెయిర్ బీయింగ్ కాట్ దేర్ ఇన్ ద ఫిల్టర్.
1: ఆ వెంట్రుకలు తీసుకున్నాడు.
0: అండ్ హీ కలెక్టెడ్ దట్ హెయిర్.
1: కానీ జోబిలో వేసుకున్నాడు.
0: అండ్ హీ హస్ పుట్ ఇట్ ఇన్ హిస్ పాకెట్.
1: జోబి అంత కాలినట్లయిపోయింది.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ ద హోల్ పాకెట్ బీయింగ్ బర్న్డ్.
1: ఈ విధంగా అన్ని పర్యాయంలో ఈ సత్యజిత్ గాని రాధాకృష్ణ గాని వీరు గాని అందరు కూడాను నా వెంట్రుకలు చూస్తే చాలా భయపడిపోతారు.
0: లైక్ దిస్ సత్యజిత్ రాధాకృష్ణ దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ భగవాన్స్ హెయిర్.
1: ఈ విధంగా చేసి చాలా ఆశ్చర్యపడ్డారు.
0: అండ్ పీపుల్ వర్ మిస్టిఫైడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క కురుల యొక్క శక్తి చాలా అతీతమైనటువంటిది.
0: ద పవర్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
1: కనుక ఈ కురుల యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు అండర్స్టాండ్.
1: నేను ఇంకా దూకోవటం లేదు కనుక ఇంకా అక్కడ అడిగి ఉంటున్నాను.
0: స్వామి ఇస్ నాట్ కూమింగ్ హిస్ హెయిర్ దేర్ఫోర్ దట్స్.
1: నేను కూమ్ చేయడానికి నా దగ్గర కూము లేదు, భూము లేదు.
0: హి హస్ నో కూమ్ వాట్స్ ఎవర్ టు కూమ్ హిస్ హెయిర్.
1: కానీ పూర్వం నేను ఆఫ్రికాకు పోయినప్పుడు
0: భగవాన్ విజిటెడ్ ఆఫ్రికా.
1: ఆఫ్రికాకు పోయినప్పుడు ఆఫ్రికన్ సంతా కూడాను ఈ యొక్క ఇనుపతి ఒక కురులు దూకునేటువంటిది ఒకటి తయారు చేసుకుని ఉండేటువంటి వాడు.
0: అండ్ దోస్ ఆఫ్రికన్స్ దే మేక్ యూజ్ ఆఫ్ ది ఐరన్ బ్రష్ టు బ్రష్ ది హెయిర్.
1: అప్పుడు వారు చేతికి నాకు ఒకటి తెచ్చి ఇచ్చారు.
0: దే గివ్ దిస్ ఐరన్ బ్రష్ టు భగవాన్.
1: అప్పుడు ఆ వెంట్రుకలు తీసుకుని నేను ఆ యొక్క బ్రష్ ని తీసుకుని నేను వచ్చాను.
0: అండ్ స్వామి రిటర్న్ విత్
1: ఈనాటి వరకు కూడాను నేను బ్రష్ పెట్టి దువ్వటం అనేటువంటిది లేదు.
0: బట్ హి హస్ నాట్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ బ్రష్ టిల్ దిస్ డే.
1: నేనేమైనా పెడితే ఆ బ్రష్ రాలేదు బయటికి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్రష్ వుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది హెయిర్.
1: ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి యొక్క వెంట్రుకలు ఉంటున్నాయి నాకు.
0: ది హెయిర్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ స్టిఫ్.
1: లాగినా కూడా రావు.
0: యు కెనాట్ టేక్ ఇట్ అవుట్.
1: ఇలాంటి తత్వము మహనీయుల యొక్క కురుల యొక్క తత్వము.
0: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద హెయిర్ ఆఫ్ ది గ్రేట్ పీపుల్ రిషీస్.
1: ఈ విధమైనటువంటి ఋషుల యొక్క తత్వము వెంట్రుకల ద్వారా జగత్తుకు చోచుకుంది.
0: ద వరల్డ్ కెన్ నో ద పవర్ ఆఫ్ దీస్ ఋషీస్.
1: ఈ యొక్క ఋషీస్ వల్ల ఎంతనో చాలా మంది సామాన్యమైన వారంతను కొన్ని శక్తులు నేర్చుకున్నారు.
0: ద ఆర్డినరీ పీపుల్ ఆల్సో కుడ్ కల్టివేట్ సర్టన్ క్వాలిటీస్ ఫ్రామ్ ది ఋషీస్.
1: కనుక మనం ఏ ఒక్క ప్రతిదాన్ని కూడా మనము విచారణ చేసి దాని పరిశోధన చేసి పరిశీలించినప్పుడే దాని యొక్క శక్తి సామర్థ్యం మనకు అర్థమవుతుంటాయి.
0: దేర్ఫోర్ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ అండ్ నో ద రియాలిటీ.
1: కనుక భగవంతుని యొక్క తత్వం నుంచి ఏది బయలుదేరినా కూడా అంతా ఒక విధమైనటువంటి శక్తితో చేరినటువంటిది కానీ ఉట్టి గ్యాస్ తో చేరినటువంటిది కాదు.
0: వాట్ ఎవర్ దట్ గాడ్ డస్, వాట్ ఎవర్ హీ విల్స్ ఈస్ హైలీ పవర్ఫుల్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ.
1: నేను ఒక నోట్లోకి పోతుంటారు ఈ యొక్క వెంట్రుకలు.
0: సమ్ టైమ్స్ ద హెయిర్ వుడ్ బి గెటింగ్ ఇన్ టు హిస్ మౌత్.
1: కన్నుల్లోకి పోతుంటారు హెయిర్.
0: అండ్ సమ్ హెయిర్ గెట్స్ ఇన్ ది ఐ.
1: నేను పట్టుకొని దానికి లాగేసేస్తే రావటం లేదు.
0: స్వామి కెనాట్ ప్లక్ ఇట్ అవుట్. నో, ఇట్స్ నాట్ పాసిబుల్.
1: తప్పని శబ్దం ఇస్తుంది కానీ చేతికి రావటం లేదు.
0: ఇట్ జస్ట్ మేక్స్ ఎ సౌండ్ బట్ ఇట్ కెనాట్ బి కాట్ హోల్డ్ ఆఫ్.
1: ఈ విధంగా నా యొక్క శక్తి నా యొక్క దీనికి అర్థం కావటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మిస్టరీ ది పవర్ ఆఫ్ భగవాన్ కెనాట్ బి నోన్.
1: కనుక దివ్య శక్తి అనేటువంటిది అన్ని రకములైనటువంటి యొక్క వస్తువులు ఎందుకు విచారం చేస్తూ విశాలంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ పవర్ ఈజ్ సో వాస్ట్ బియాండ్ అన్ఎక్స్ప్లికబుల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తమ యొక్క శక్తులను ఎంతవరకైనా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore everyone should make every attempt to safeguard the potential.
1: యువకులైనటువంటి వారు చాలా శక్తిని పాడు చేసుకుంటున్నారు.
0: Youngsters are spoiling so much of energy.
1: ఒక దినానికి ఎన్నో విధమైనటువంటి ఒక శక్తిని వేస్ట్ చేస్తున్నారు.
0: You are wasting so much of energy every day.
1: కానీ ఆ ఎనర్జీ వల్లనే ముసలితనం వస్తుంటున్నారు.
0: Because as you lose energy, you age, advance.
1: ఇప్పుడు నాకు 80 వస్తుండాలి.
0: Bhagwan is 80 year old.
1: ఈ వయసు 80 అని మీరు ఎవరైనా చెప్పగలరా?
0: Can you say Bhagwan looks like that 80 years? No.
1: ఎవరు చెప్పలేరు.
0: Nobody can say so.
1: ఒక్కటేమైనా కూడా వెతికి వెతికి వెతికి వేసినటువంటి ఒక తెల్లని వెంట్రుక ఒక్కటి కూడా నా ఆలోచిక్కదు.
0: There is not even single white hair, though Bhagwan is 80 year old.
1: కనుక మీరు ఏ విధంగా చెప్పినప్పటికీ నేనేం దాన్ని తగినటువంటి రీతిగా పెట్టుకోవటం లేదు.
0: Therefore, whatever you say, whatever you may feel,
1: నిజంగా నేను కాపాడుకుంటూనే పోతూ ఉంటుంటే ఈ వెంట్రుకలు ఎంతైనా కానీ పెరిగిండేటువంటివి.
0: And in fact, if you concentrate your attention, they would grow much more.
1: కనుక ఇలాంటి శక్తి ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి ఒక్కరి శిరస్సు నందు ఉంటున్నది.
0: In fact, that power is present in every head.
1: ఆ శిరస్సును చాలా బాగా కాపాడుకోవాలి.
0: Therefore, we have to take care of our head, the center of the thought.
1: ఈ శిరస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: The head is highly sacred.
1: ఈ శిరస్సు నుంచి సర్వశక్తులు కూడా ఆవిర్భవిస్తున్నాయి.
0: And the head is the center of varied forms of power.
1: కానీ కొంతవరకు ఈ శక్తిని కనుక్కోవాలంటే మీరు ప్రత్యేకంగా వచ్చినప్పుడే నేను ఈ శక్తిని మీకు చూపిస్తాను.
0: Bhagwan is prepared to let you know the power when you are fortunate enough to have audience with him.
1: కనుక మీరు ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి దీనికి డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్.
1: చాలా మంది
0: మెనీ
1: స్వామి ఈనాడు వెంట్రుకంతా చాలా వరకు పోయినాయి అంటారు.
0: మెనీ సే స్వామి యు ఆర్ లూజింగ్ హెయిర్.
1: ఎక్కడ పోలేదు.
0: నో నథింగ్ ఇస్ లాస్ట్.
1: అక్కడే ఉన్నాయి.
0: Yes, రైట్ నౌ హియర్.
1: మీ కంటి కట్ట కనిపిస్తున్నాయి.
0: ఇట్ అపియర్స్ సో టు యూ.
1: ఎందుకంటే నేను బ్రషింగ్ చేస్తే చాలా పెద్దగా వస్తాయి.
0: ఇఫ్ యూ స్టార్ట్ బ్రషింగ్ యూ విల్ సీ ద లాంగ్ హెయిర్.
1: కనుక నాకు ఎప్పుడు కూడా వెంట్రుకలు పోవటం లేదు.
0: Bhagwan is not losing hair at any time.
1: ఎంతైనా బలవంతంగా లాగినప్పటికీ అవి పోవటం లేదు.
0: దే కెనాట్ బి లాస్ట్ బై ఫోర్సింగ్ దెమ్ అవుట్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్,
1: మీరందరూ కూడా చాలా గుణవంతులు, బలవంతులు, శక్తివంతులు.
0: యు ఆర్ వర్చువస్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్.
1: కానీ ఆ శక్తి సామర్థ్యాన్ని ఒక్కతూరి నా దగ్గరికి వచ్చి చూపించుకోండి, తప్పక దాన్ని పెరిగిపోతుంది.
0: In fact, in front of Bhagavan, you'll be more powerful.
1: మీరు ఎంతనో ఒక్కొక్క దినంకు 12 గంటలు బతికినప్పటికీ 12 గంటల లోపల ఎంతో 12,000 యొక్క శక్తి కోల్పోతున్నారు.
0: For every 12 hours, we are losing thousands of energy.
1: కాబట్టి ఈ విధంగా మీరు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ పోవటం వల్ల మీరు ఏమైపోతున్నారు?
0: What's happening when you lose your energy?
1: శక్తిహీనులైపోతున్నారు.
0: You become so weak.
1: మీ శక్తి ఏమైనా కూడా తనపెట్టడానికి ఏమాత్రం సాధ్యం కాదు.
0: It's not possible to withhold your power.
1: నేను ఒక్కతూరి ఇట్ట పిటికిని పట్టిందంటే ఈ పిటికిని 10 మంది వచ్చి మీరు లాగినా కూడా విధించలేరు.
0: When Swami holds his grip tightly, even 10 people cannot unfold it.
1: కనుక నా శక్తి అనేటువంటిది అక్కడికి వచ్చినప్పుడే తెలుస్తుంది.
0: You will come to know when you are face to face.
1: కనుక దైవ శక్తిని ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కాదు.
0: It's not possible for us, anybody, to describe
1: that divine
0: power.
1: అనుసరించండి.
0: Follow the divinity.
1: అనుసరించి ఆనందాన్ని అనుభవించండి.
0: Follow God and be happy.
1: ఈ విధంగా చేసినప్పుడే మీకు ఎంతైనా శక్తి కలుగుతుంది.
0: If you are so, you will be highly powerful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు
0: today
1: ఎంతనా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యశక్తి ఎంతనో గొప్పదిగా కనిపిస్తున్నది.
0: You will understand the divinity latent in everybody, which is so powerful.
1: గానం కాని రాగం కాని,
0: either music or rhythm or the beat,
1: ఎంతైనా గొప్పది అది.
0: It's really mighty great.
1: అలాంటి దీనిని మనము వేస్ట్ చేసుకుంటున్నారు.
0: And we should not misuse it.
1: కనుక మీరు దైవార్పితం గావించి దాన్ని ధన్యం చేయండి.
0: ఆఫర్ యువర్ ఆర్ట్ అండ్ ద టాలెంట్స్ టు గాడ్ అండ్ బీ హ్యాపీ.
1: మానవుని యందు ఉన్నటువంటి శక్తి ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: ద పవర్ ఆఫ్ మ్యాన్ కెన్ నాట్ బి ఎస్టిమేటెడ్.
1: అక్కడ ఒక అబ్బాయి ఆవరించాడు.
0: వి ఫైండ్ వన్ బాయ్ యానింగ్ దేర్.
1: ఆ ఆవరించ లోపల ఎంతో శక్తి పోయింది.
0: Well, as he yawns, he is losing so much of energy.
1: ఈ ఆవరణ చేత కలిగేటువంటి యొక్క నష్టము చాలా గొప్ప నష్టము.
0: You will be put to great loss by yawning like that.
1: దీనికి ఒక చెప్పాను.
0: One said,
1: ఆవరణకు అన్న లేదు.
0: ఆవరణ yawning has no elder brother.
1: కానీ తుమ్ములకు తమ్ముడు లేడు.
0: But sneezing has no younger brother.
1: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి దాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: You should know the difference between this yawning and sneezing.
1: ఆ వారింతకు అన్న లేడు.
0: And this yawning has no brother.
1: తుమ్ములకు తమ్ముడు లేడు.
0: And this sneezing has no younger brother.
1: ఈ రెండు లేనటువంటిది మానవ నిత్యం యందు దివ్యత్వంగా వెలుగుతూ ఉండాలి.
0: And you will understand this principle, important one in man.
1: కనుక మీరు దినదినానికి కొన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి.
0: మేక్ యూర్ ఎఫర్ట్ టు నో మోర్ అండ్ మోర్ ఎవ్రీ డే.
1: కనుక ఈనాడు
0: టుడే
1: నేను ఏదో ఒక పొరపాటు అనుకోండి, మీకు ఇంత గుర్తును కూడా మీరు బట్టమే పెడుతున్నాను.
0: భగవాన్ ఈజ్ జస్ట్ ఎక్స్పోజింగ్, షేరింగ్ విత్ అస్ ద సీక్రెట్స్.
1: ఇది చెప్పాలంటే ఎవరి తరము కాదు.
0: నో వన్ కెన్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్.
1: కనుక ఇది నేను కాబట్టి దైవం ప్రేమతో ఉండటం చేత మీ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే మీ దివ్యత్వం మీలో నుంచి ఆవిర్భవించేయడానికి ఎంతైనా కృషి చేస్తున్నాను.
0: భగవాన్ బీయింగ్ అవర్ గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్ సో హ్యాస్ టు మేక్ ఎవ్రీ వన్ అవర్స్ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విదిన్.
1: కానీ
0: బట్
1: ఇది ఇంకా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ సిన్సియర్ ఎఫర్ట్ టు నో ఇన్ డెప్త్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2005 on the occasion of the Bhimaratha Shanti, the spiritual remarriage ceremony organized for elderly couples at Prashanti Nilay.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించటలో కానీ కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యములను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: Karanam manasunandali malinyamulu aneka vidamulainatvanti bhavamulanu purikolputu untayi.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తం నందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ ఇన్ సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసు నందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్
1: ద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: Attachment and hatred inside the heart will be making a man forget his own human nature.

0: that removing impurities in the mind and removing attachment and hatred, liking and disliking in the heart. If one can perform any action, whatever may be the action, he will not be bound by that. He will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyartham gavinchatalo tama kartavyamani bhavistuntaru.
0: People who do not recognize this particular truth, renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగములో సోమరత్వమునకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
0: గీత హాస్ రిపీటెడ్లీ వార్న్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ Bhagavad-gita has been teaching the yoga of disinterestedness as the most important yoga to be practiced.
1: Adi anasakti asakti lenatunti yokka divyamainatunti margame anasakti,
0: that is the yoga of anasakti, disinterestedness, not having any personal interest in the things that are performed.
1: Ee sankhya yogamunandu nishkama karmanu pratyekinchi prakatistu vachindi.
0: In the chapter Sankhya Yoga, special emphasis has been laid on performing action without expecting fruits thereof.
1: Yetti sadhakudu kani duskarmala nundi nishkama karmalaku egaraakutam idi sadhyam kaani pani.
0: No person would be able to just reach a stage of nishkama karma if his tendencies are bad.
1: Nishkama karma nundi సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
0: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ టు గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ యాక్షన్స్ ఫ్రమ్ గుడ్ యాక్షన్స్ దెన్ హీ హాస్ టు రినౌన్స్ ద ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సీక్రెట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్?
1: ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతా వాక్యము.
0: ఇట్ ఈస్ గీతాస్ ప్రొక్లమేషన్ దట్ అన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ అండ్ త్రూ యాక్షన్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ కెన్ బి అటైన్డ్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
0: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
0: By doing what type of action would a person be able to achieve purity of heart?
1: To kavinchinatvanti karmala vallane chitta shuddhi yerpadutundi.
0: One would be able to attain purity of heart only by performing action as an offering to the Lord.
1: Ee ishwararpana buddhito gavinchinatvanti prati karma kudanu idi chittamunandu pavitrata nerparustundi.
0: Every action performed as an offering to the God will bring about purity of the heart.
1: Vandinatvanti bhojanamu మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
0: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ ఎ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ, ఎ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో ఎగ్నైట్ సెల్ఫ్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఎ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
0: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్
1: పవిత్రమైనటువంటివిగా ఉండాలి?
0: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
0: ఈవెన్

0: a small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి.
0: దట్ బీయింగ్ సో, ఇఫ్ యూఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్, హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్ ది యాక్షన్
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: హౌ ప్యూర్ దే షుడ్ బి,
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి.
0: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి.
1: భగవంతునికి అర్పించట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
0: వన్ షుడ్ నాట్ మేక్ an effort on offering all types of actions and all types of objects as an offering to the Lord.
1: Kanukane bhagavantuniki arpinchinatuvanti karmalu sattkarmalaganu pavitramaina karmalaganu aadarshavantamaina karmalaganu roopondinchukovali.
0: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: Oka bhagavantuniki oka pushpamu arpitam cheyalante ఆ పుష్పమునందు ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితంగా ఇస్తాం.
0: ఇఫ్ యూ వాంట్ టు ఆఫర్ ఎ ఫ్లవర్ టు ద లార్డ్, యూ రిమూవ్ ది ఇన్సెక్ట్స్ ఇన్ ద ఫ్లవర్ అండ్ మేక్ ఇట్ ప్యూర్, దెన్ ఓన్లీ ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
1: కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
0: ఎవ్రీ యాక్షన్ విచ్ యూ పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్ టు ద లార్డ్.
1: పుష్పమును సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
0: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
0: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: ఇట్టి కర్మలను భగవత్ అర్పితము గావించటమే భగవద్గీత యొక్క నిజ యోగము.
0: ద ట్రూ యోగ ఆఫ్ భగవద్గీత ఈజ్ టు ప్రాంప్ట్ అస్ టు ఆఫర్ సచ్ యాక్షన్స్ టు ద లార్డ్.
1: జ్ఞానాజ్ఞానమును వేరు చేసి
0: డిస్టింగ్విషింగ్ బిట్వీన్ వైజ్ థింగ్స్ అండ్ అన్వైజ్ థింగ్స్,
1: జ్ఞానమును అజ్ఞానమును తెలుసుకొని
0: అండర్స్టాండింగ్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: జ్ఞానమును జ్ఞానముతో లయము గావించటమే సాంఖ్యము.
0: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka Sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyamu.
0: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Eeswaranu bhutini pondagoru varu motta mota konni pradhanamainatundi lakshanamulanu kudanu kaligi untundali.
0: People who want to experience the Lord must develop and have a few important characteristic features.
1: Orpu.
0: The qualities are patience,
1: pattudala,
0: determination,
1: sharira manasika parisuddhamu,
0: purity of the body and the mind,
1: avedanto kurinatunte prema,
0: love full of earning,
1: nishchat sampatti. Idi sama damamu uparati titichcha shraddha samadhanam.
0: The six types of wealth, sama, dama, uparati, titiksha, shraddha, samadhana.
1: Ikkada orpu.
0: Patience here.
1: Orpu anetvattadi, prati manavanikini pradhanamuga undavasnakunti lakshanam.
0: Patience and forbearance is a very important characteristic which every person should have.
1: Ee orpu nu kolpotam chetane rajulu brashtulayyaru.
0: Kings have been destroyed because they have lost this
1: particular quality.
0: Great rishis also were destroyed because they lost this particular quality of
1: patience.
0: Scholars also came to ruin because they lost this
1: particular quality.
0: This particular quality of patience must be taken as an important shield and
1: an armor. విలువ రాణించదు.
0: దేర్ వుడ్ బి నో వాల్యూ వాట్స్ ఎవర్ టు హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ పేషెన్స్.
1: అనేటువంటిది కేవలం స్థిత ప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
0: దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ స్థిత ప్రజ్ఞ.
1: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
0: Without having this particular quality of patience, we would not be able to attain that.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
0: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
0: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములందు
0: ఇన్ ది సేక్రెడ్ టాస్క్
1: సారమాత్మికమైనటువంటి విషయములందు
0: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక భ్రమించక స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
0: Man's firmness and resolute nature may be described as the one which is undiluted, which is full of firmness, which in these respects,
1: enni vidhamulainatundi ibbandulu manaku praaptinchinappatikini,
0: whatever obstacles you may get,
1: enni vidhamulainatundi yokka ananukoolamulaku sambhavinchinappatikini,
0: whatever troubles and problems you may face,
1: pattina పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
0: వి షుడ్ హావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండినా ఓర్పునకు బలమే ఉండదు.
0: ఇఫ్ యు డు నాట్ హావ్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ హావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
0: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
0: One cannot live without the other.
1: పట్టుదల వీడించమా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
0: Without determination, the patience will not be able to establish itself well.
1: ఓర్పును కోల్పోతేమా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
0: If we lose patience, determination also will not be there.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
0: Then purity of the body and mind.
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధము గావించుకున్నట్టు తగిన ప్రయత్నం చేయాలి.
0: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: ఇందులో రాగద్వేషములు,
0: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
1: అభిమాన మమకారములు,
0: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
0: We should remove these qualities from our mind.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
0: Then only we will be able to get self-control.
1: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుగుతుందనో అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
0: Just as tortoise would be free to loosen its limbs and come out and then also withdraw itself, we should have in the same way sense control.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
0: Gita has proved that these are important qualities of sthita prajna.
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము.
0: The area and the field of karma or action, it proves what type of man is.
1: ఇందులో నిష్కామ కర్మకు చాలా ప్రధానత అందించింది.
0: That is the very reason why so much of importance is given for nishkama action.
1: అద్దము మన ముఖం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నిరూపిస్తుందో,
0: just as mirror proves the type of face that we have,
1: మన దేహమునందల టెంపరేచర్ ని ఏ విధంగా థర్మామీటర్ నిరూపిస్తుందో,
0: జస్ట్ యాజ్ థర్మామీటర్ గివ్స్ ది రీడింగ్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ,
1: మానవుని యొక్క మంచి చెడ్డలను కర్మకలాపంలో నిరూపిస్తుంది.
0: యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఎ పర్సన్ హ్యాస్.
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని తాను చేసేటువంటి కర్మల ద్వారానే మనకు గుర్తింపజేసుకోవచ్చు.
0: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
0: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
0: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును.
0: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
1: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింపచేస్తుంది.
0: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
0: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిద్యాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
0: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
1: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
0: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
0: ఇఫ్ యు వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
0: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక.
1: మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
1: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించడం లేదు.
0: భగవద్గీత హ్యాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్ టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
1: కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
0: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
1: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
0: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ. దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్.
1: జన్మ యొక్క ధర్మమును ధర్మం యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
0: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
1: కర్మను వదలి క్షణమైన కూడా కాయము నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ విత్ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
1: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
0: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
1: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మలు యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
0: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వీ మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
1: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
0: వీ హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
1: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
0: వీ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
1: ఆచరించాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: అప్పుడే ఇవి క్రమక్రమేణ సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
0: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడా కర్మ ఆచరించలేడు.
0: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
1: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: వీ విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడా పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
1: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకు ఆవరిస్తుంది.
0: హియర్ దిస్ దెన్ ది స్పెల్ ఆఫ్ మాయా.
1: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
0: There are two important things which form the basis of avarana and vichhepa.
1: ee avarana vichhepamulaku roopamu ledu.
0: There is no particular form for these two avarana.
1: Avarana managa avarinchinatundi kappabadinatundi.
0: Avarana refers to the one which covers.
1: ఏ విధంగా కప్పబడినటువంటిది?
0: How does it cover?
1: దేనితో కప్పబడినటువంటిది?
0: With what does it cover?
1: ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
0: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
1: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి? దీన్ని తీసివేయటం ఎట్లా?
0: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ హౌ డస్ ఇట్ కవర్ హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్?
1: ఇది మాయ యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయ.
1: దారి ఎందు పడినటువంటి త్రాడును
0: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్
1: చీకటిగా ఉన్న సమయంలో
0: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్
1: ఇది పాము అని మనం భ్రమించాము.
0: వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
1: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ హస్ కవర్డ్?
1: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
0: వీఆర్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఎ రోప్ ఈస్ కవర్డ్ విత్ ది.
1: కానీ పాము ఉన్నదా?
0: ఈస్ దేర్ స్నేక్?
1: లేదు.
0: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
0: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
1: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
0: Under what circumstances does it use its own influence on us?
1: ఇది చీకటి యందు ఆవరించినది.
0: In darkness there is this particular feeling.
1: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరిని భ్రమ ఆవరించినదా?
0: Whether snake has covered the rope or delusion has covered us.
1: పామును త్రాడును పాము ఆవరించలేదు.
0: Snake has not covered the rope.
1: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
0: It is the delusion which has covered the mind of man.
1: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
0: This delusion itself is maya.
1: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
0: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
1: ఉన్నది త్రాడి.
0: There is only rope there.
1: కనుక ఆవరణం పోయినది.
0: Then this delusion has disappeared.
1: ఉన్న పదార్థం కనిపిస్తుండాలి.
0: The real object is seen there.
1: ఇది విక్షేపం.
0: This is vichepa.
1: ఉన్నది ఎప్పటికీ ఉండిదే.
0: A thing which is existing is always
1: ఏ మార్పులు కూడాను ఉండవు.
0: There is no change whatsoever in that.
1: భ్రమలు రావటం పోవటం ఇది కేవలం ఒక విధమైనటువంటి బంధుత్వంగా భావించుకోవచ్చు.
0: It is the delusion which comes and goes. It is something like
1: maya kani,
0: be it maya,
1: badhalu kani,
0: be it pains,
1: nindalu kani,
0: be it
1: nishturamulu kani,
0: censure,
1: ivanni kudanu kevalam raaka pokalato undinatuvanti bandhutvam vantivi.
0: All these things come and go like relatives.
1: Vachina bandhuvulu shashvatanga mana intilo nilavaru.
0: Relatives who have come to our house will not stay there permanently.
1: Ravatam povatam,
0: they come and go.
1: Ide vidhamgane maya aneetuntivi kevalam manavuni yokka brantiga ravatam povatam jarugutundi.
0: In the same way, this maya comes and goes as a delusion for the human being.
1: Unna draadanu kappapadinatundi paamu.
0: It is the snake which covers the rope.
1: Ide aavaranam.
0: This is aavarana.
1: Kaani kappapadinatundi paamu వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
0: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
0: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
0: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ది సేమ్ టైమ్.
1: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింప చేసుకున్నాడు.
0: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him shine in his self-effulgence.
1: Kani manamu pai pai drishtilu maatrame manamu abhivruddhi gaavinchukuntunnam.
0: If we may be developing only superficial understanding.
1: Antardrishti ప్రధానమైనటువంటిది.
0: It is the inner vision which is very important.
1: అది శాశ్వతమైనటువంటిది.
0: That alone is permanent.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
0: వీఆర్ బికమింగ్ డిసిడెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
1: Bhagavantudu chesetuvanti pani adi.
0: It is this which God performs and does.
1: Nayana enta kalam ee jagattunandu nee jeevinchinappatikani enni vidhamulaitunti karmalu aacharinchinappatikani ivi kshanavanguram.
0: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all these are temporary.
1: Bandhuttamunu అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
0: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా నువ్వు ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
0: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనల్ని రక్షించగలవా?
0: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: protection? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
0: The thing which you are catching also is washed away.
1: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
0: The person catching also is washed away.
1: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
0: Person who is catching these things also will be
1: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
0: What is the use of catching hold of this?
1: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
0: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వి ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానం దూరము గావించుకొని ఇంద్రియములను నిగ్రహించుకొని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి.
0: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
0: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని మానవుని క్రింద తోయటకు గాని ఉన్నత స్థాయికి కొనుకోవడానికి కాని కర్మని.
0: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
0: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్ ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కాని దాన ధర్మాది వృత్తులు కాని మనం ఆచరించవచ్చు.
0: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎట్సెట్రా.
1: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: ఇది కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
0: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
0: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగః కర్మ సుకౌశలం అన్నాడు.
0: హి హాస్ జస్ట్ సెడ్
1: కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
0: హి హాస్ సెడ్ performing action skillfully is yoga.
1: Intakante unnatamainatunti uttamamainatunti sthanam marakutunnadu nayana.
0: There is a stage which is far beyond, far more sacred than this.
1: Ee swargame satyamu nityamani neevu bhavinchaku.
0: Do not consider this heaven as a permanent
1: one. Chine punya matya lokam visanti idi kontha kaalamuku tirigi digiravalasi vastundi.
0: At the end of the exhaustion of the merits you will have to come down to earth.
1: Idi tatkalikamainatunti camp.
0: This is only a temporary camp.
1: Indulo neevu shashvathanga jeevinchadaniki veelu kaadu.
0: You would not be able to permanently live in that.
1: Edo deha sambandhamaina indriya sambandhamaina bhoga bhagyamulu labhinchadani neevu bhavinchavachchu.
0: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind. Nimithya lokamulo
1: ye bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamainatiga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
0: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకు ఉన్నది.
0: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ? దైవాత్మ తత్వం.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
0: దిస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
1: ఇది ఆత్మానుసంధానము.
0: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
0: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
1: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
0: When you perform any action, there will certainly be a fruit for that action.
1: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
0: There is no rule which says that you alone should enjoy the fruit of it.
1: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
0: Our grandfather might have sown a seed and developed
1: adi vruchamai kaayalu gaache samayaniki tata garu povachunu.
0: The grandfather might have died by the time the tree gives fruits.
1: Kaani aa phalamulu tana manamallu tana kodukulu tana manamarallu kudanu anubhavinchochu kada.
0: The fruits of the tree may be enjoyed by the grandchildren of this particular person.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
0: ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ మైట్ నాట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: ఆ ఫలితం ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
0: బట్ దేర్ ఆర్ ఫ్రూట్స్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సమ్వన్.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలములు నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
0: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchchamu enaatikaina phalam anistundi adi manavar evaraina bujistaru aneetunte oka visala bhavamuntho enaati undachu.
0: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti visalamaina bhavamuntho paatinatunte vrutcham yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
0: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు, నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
0: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్
1: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
0: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
1: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం, ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
0: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
1: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
0: ఏ ఫీలింగ్ విచ్ makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
1: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
0: Performing any action as an offering to the God is the greatest of all the actions.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మయందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వ కర్మలు కూడా మనం అనాసక్తితో మనం ఆచరించాలి.
0: Therefore, whatever actions are performed by us, we'll have to perform it as an offering to the God without expecting the fruits of action.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
0: One can find out from this that it is anasakti yoga is far superior to buddhi yoga.
1: Buddhi yoga nandaina kontha vicharana shakti kalugutundi.
0: In buddhi yoga there may be room for some kind of enquiry.
1: Kani buddhi grahyam ati indriyam.
0: But intelligence grasps things far beyond the mind.
1: Kanuka ikkada buddhi kante unnatamainatundi uttamamainatundi anasakti.
0: Therefore అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
0: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, వీ షుడ్ నాట్
1: గివ్ అప్. క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
0: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
1: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము.
0: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి.
0: బట్ వీ షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
1: సర్వత్రా పంచభూతాని.
0: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
1: అష్టం. ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
0: వీ షుడ్ నాట్ ప్రూవ్ టు అవర్సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
1: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే. పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
0: వేర్ ఎవర్ యూ సీ, బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్, యూ విల్ ఫైండ్ ఓన్లీ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబములే.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: అంశములే.
0: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
1: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటం, ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
0: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్, దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
1: ఇలాంటి ఉన్నత భావమును, ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
0: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
1: Manam pai pai drushtini maatrame avruddhi parchukoraadu.
0: We should not develop only external vision.
1: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
0: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
1: Indulo goppa goppa panditulantaru kudanu andulo praveshincharu.
0: Great scholars participated in it.
1: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఫ్రై
1: వాగ్ధ్వరుల లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టిసిపేటెడ్.
1: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ జస్ట్ రైట్ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
1: ప్రతిజ్ఞలు పట్టుకు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: The assembly was such that there was no room for ordinary people to enter into.
1: అందులో జనక మహారాజు యొక్క సమావేశం లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటారు, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: In the assembly and in the meetings which are conducted by King Janaka, only great accomplished people will have an opportunity.
1: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
0: In such a great magnificent assembly, Ashtavakra tried to enter.
1: అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు?
0: Who was prepared to leave Ashtavakra to enter?
1: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
0: He did not have any recommendation whatsoever.
1: అతనికి ఎట్టి సహాయము లేదు.
0: He did not have any help.
1: అతనికి దైవ సహాయం ఒక్కటే.
0: The only help that he had was
1: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
0: Whoever has firm faith in God will not be put to any suffering.
1: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
0: Temporarily there may be some obstacles, at the end he is sure to.
1: కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
0: 3 days he had to wait at the door of Janaka.
1: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
0: He was observing all those great scholars who were going to attend this meeting.
1: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
0: He was not prepared to give up his resolution, thinking that great scholars are of course entering, I will also get a chance.
1: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
0: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this
1: ఇతను వయోవృద్ధుడు కాదు.
0: He is not an elderly person.
1: మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు.
0: He is a person of the middle age.
1: ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి.
0: He does not seem to have much of experience.
1: కానీ అనుభవం నిరాభవం అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు.
0: It is difficult to say whether he is having experience or he doesn't have.
1: ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును.
0: We do not know what type of person he is.
1: Kanaka elanti vyakti rendu elanti pavitramainatvanti yokka vishayamlu velavadutundayo gurtinchukovalani Janaka Maharaju atanlo lopala pravesha pettadu. Janaka Maharaju tana yokka sthanamlo aasinudayyadu.
0: King Janaka took his seat.
1: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
0: At that time Ashtavakra entered the hall.
1: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
0: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లాఫ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
1: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
0: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్. హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లాఫ్.
1: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
0: Meanwhile what happened was Ashtavakra began laughing louder than the
1: కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది.
0: The scholars were surprised.
1: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
0: There is a reason for our laughing, there is no.
1: కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
0: It became a big problem for them as to why this man should laugh at us.
1: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
0: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people would be forced to laugh.
1: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
0: This may be considered as ignorance.
1: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
0: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
1: the child. Nabina takshame elanti varithayamaina vaaru kuda teliyukundani navutaru.
0: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
1: Amayakatvamlo undinatundi pavitrata.
0: This is the great test and sacredness of
1: kaani ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
0: There is sacredness which is inherent in innocence.
1: Panditulandaru kuda chaala goppavaru.
0: Scholars who have assembled them, they were
1: amayakatvam ematram kudunu cherilledu vallo.
0: There is no innocence there.
1: Kanuka varu ee yokka vyakti navatamlo karanam emto ani gurtinchalani andaru kaachukoni untunnaru.
0: They were eagerly waiting to find out what the cause for this particular person loving so loudly.
1: Oka panditudu sahasinchi, nayana neevevaro kaani ee roopam chuste maaku chaala navvu vastuntundali kaani deeni vallane memandaru navvam. కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
0: One among the scholars made bold to say that, "Oh person, who are you? We do not know. When we looked at you, your form made us laugh. Why are you laughing in response to our laughter?"
1: Ayya, nee ikkade edo goppa panditula mahasabha jarugutundalani nenu praveshinchanu.
0: Well sir, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
1: Ilanti varanta ee yokka samaveshamlo untunnarante nenu ee Janaka Maharaja samaveshaniki vachi undevaadani kaadu.
0: If only I had known such people are in this assembly, I would not have come to this.
1: Nenu goppa goppa maha panditulantara undarani cheppi praveshinchanu.
0: I entered here thinking that there are great scholars.
1: Kaani ikkadanta charmakarulu maatrame untunnaru.
0: But there are only cobblers here.
1: Ee maata vineetappudiki panditulaku chaala kopam vachindi.
0: Those scholars who assembled there were very angry when he uttered like this.
1: Charmakarulu ante cheppulu kutteetunte varu ani dini artham.
0: Charmakarulu refers to a cobbler who stitches.
1: Inta kathinamainatundi padam upayogapadutunnava ani andaru kodanu chaala ఉగ్రులైనారు.
0: ఆల్ దోస్ స్కాలర్స్ హూ ఆర్ వెరీ యాంగ్రీ ఫర్ యూజింగ్ సచ్ ఎన్ అబ్యూజివ్ ఆర్ ఇన్సల్టింగ్ వర్డ్.
1: అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు.
0: దిస్ ఇస్ ఎ ప్రాపర్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ యాక్షన్, హీ సెడ్.
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రము తెలియదు.
0: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
0: All of you are laughing at my skin.
1: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
0: You have not cared to find out my scholarship.
1: ప్రయత్నం చేయలేదు.
0: You have not made any efforts to know my scholarship.
1: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉండాలి.
0: Pandits should have the capacity to look inward.
1: కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కూడా అవకాశం కాదన్నాడు.
0: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
0: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
1: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
1: కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే, చిత్తం యొక్క ప్రభావమే.
0: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
1: hrudayam yokka shanta swabhavamune thanu parisilistadu.
0: God looks to the purity of the heart and the inner peace of the heart.
1: Kanukane mana antardrushtini manam abhiruddhi parchukoni antarbhavamulanu kontha varakunu prashantamainatunte reetiga manamu chuchukovali.
0: We should develop inner vision and develop inner peace.
1: Yetti samayamunandu kani manu udrekamulaku kani ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బీట్ వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
1: అండ్ వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
0: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
1: మ్యాచ్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
0: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యూ.
1: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
1: ఇన్సల్ట్. దీనికి నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
0: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
1: ప్రశాంతంగా ఉంటుంటే నీ పైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
0: If you are peaceful, all the anger that he has may be poured out.
1: కాని దాని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
0: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
0: Let us just assume that a particular person is vomiting.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద స్టమక్.
1: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
0: వేర్ ఎవర్ దెర్ ఇస్ ఇంప్యూరిటీ దెర్ విల్ బి ఇన్సెక్ట్స్.
1: ఎక్కడ మరణము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభం.
0: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సైడ్ దేర్ విల్ బి లాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
1: కనుక దేహములో ఏ భాగమునందు కూడాను మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: దేర్ ఫోర్ షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీ సెంటర్ ఇన్ టు అవర్ బాడీ.
1: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
1: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
0: At such a time, we should not give medicine to stop his vomiting.
1: మందులు ఇస్తే ఏమవుతుంది? ఏదో తాత్కాలికంగా అది నిలిచిపోతుంది, కానీ ఆ యొక్క మాలిన్యం లోపల ఉండినంత వరకు తిరిగి ఎప్పుడైనా మరి రావచ్చు.
0: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
1: కనుక ఆ మాలిన్యం బయట పడేంత వరకు నీవు ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
0: యు షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యు షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
1: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్, దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
1: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
0: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
1: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
0: వన్స్ హీ బికమ్స్ వీక్, వాట్ ఎవర్ యూ సే హీ విల్ ఒబే.
1: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
0: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
1: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
0: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెలింగ్ సంథింగ్, డోంట్ అబ్స్ట్రక్ట్.
1: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంత వరకు అంత బయటపడిపోని.
0: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే, లెట్ హిమ్ సే యాస్ లాంగ్ యాస్ హి వాంట్స్.
1: శాంతాన్ని వహించాలి.
0: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
1: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
0: దిస్ గివ్స్ యూ జాయ్.
1: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
0: ది సేమ్ జాయ్ గివ్స్
1: యూ హ్యాపీనెస్. ఈ సంతోషమే మనకు స్వర్గము.
0: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
1: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
1: ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్న సద్గుణములన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
0: ఆఫ్ ఆల్ ది క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్.
1: పర్యాయంలో చెప్పాను.
0: స్వామి హెస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్,
1: క్షమ సత్యం.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Forbearance is dharma.
1: Chama vedamu.
0: Forbearance is veda.
1: Chama ahimsa.
0: Forbearance is non-violence.
1: Chama dharmamu.
0: Forbearance is dharma also.
1: Chama santoshamu.
0: It also is joy.
1: Chama sarvamu.
0: It is everything.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
1: ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
0: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యాస్ దిస్ క్షమ, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ, ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
1: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇంప్యూరిటీ.
1: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము.
0: ఓన్లీ వెన్ వి ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్.
1: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
0: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
1: పైన శుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
0: ఎక్స్టర్నల్లీ వీ మే ప్యూరిఫై అవర్సెల్స్,
1: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది.
0: ఇన్నర్ ప్యూరిటీ
1: కారణం ఏమనగా అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ, భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
0: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
0: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
1: ఇది పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై ఇట్.
1: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
0: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్,
1: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ది ఇన్డ్వెలింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వేర్ ఎవర్ యు గో.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చుననేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ ఎ స్థితప్రజ్ఞ.
1: ఇక్కడ శమం,
0: టేక్ వన్ శమం,
1: మనశ్శాంతి,
0: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
1: దమము,
0: దమం,
1: ఇంద్రియ నిగ్రహం,
0: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: ఉపరతి,
0: ఉపరతి,
1: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన,
0: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
0: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
1: తితీక్ష,
0: తితీక్ష,
1: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
1: ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ బి ది tests, whatever with the tribulations, whatever with the trying circumstances, having a steady mind, an undiluted mind, and an unwavering mind, this is uparati.
1: Titiksha.
0: Titiksha.
1: Uparati anaga, vanchali endu tyagam chechukovadam.
0: Uparati means renouncing desires.
1: Shraddha anaga, guru nandu kani, panditulu endu kani, tanu vishwasinchinatundi paramatmanu endu kani, నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్ర వాక్యము భగవత్ వాక్యాన్ని గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
0: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
1: సమాధానం.
0: సమాధానం.
1: ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
0: సమాధానం రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
1: ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం.
0: నాట్ మెయిన్లీ దాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
1: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
0: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
1: మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది.
0: మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ఫర్మ్నెస్.
1: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
0: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
1: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
1: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలి యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
0: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్.
1: వాంఛలి యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతటి తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: వెన్ వన్ హాస్ డిస్గస్ట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్,
1: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హీ విల్ హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ దెన్ ఓన్లీ
1: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: వెన్ దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ.
1: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ పేషెన్స్ విల్ బికమ్ ఆటోమేటిక్ సెకండ్ నేచర్.
1: కనుకని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
0: బై హార్ట్ గా మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
0: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్.
1: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
0: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day, we will have to practice by making it inner property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: Astiram yavanam dhanam. ఈ యవనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరము, స్థిరములు కావు.
1: యూత్ అండ్ వెల్త్ యాజ్ వెల్ ఆర్ ఫ్లీటింగ్, దే పాస్ బై లైక్ క్లౌడ్స్.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్. They also change and vanish like mist,
0: lightning.
1: Like lightning.

0: మహావీర గొప్పని, మహావీర గొప్పని, బుద్ధులనగా.
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: మనకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతంబైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమ స్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhirudhi parachi jeevitamu adarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలం.

0: అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: The essence of all religions and the summary of all sacred texts and the goal of all kinds of travel is one and the same.
0: కాని మానవుడు స్వార్థపరుడై సంకుచిత హృదయుడై స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు దూతున్నాడు.
1: But in the name of religion, we are heading towards conflict and fight because of selfishness, narrow-mindedness and self-interest.
0: మతములన్ని చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది.
1: If our minds are good, which religion is bad?
0: వినుడు భారతీయ వీరసుతుడా.
1: Oh valiant son of Bharat, listen to this.
0: నీతి నిజాయితీ ధర్మము దానము సత్యము సాంప్రదాయము సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: The standard, the main principles of all religions are the morality, the integrity, charity, righteousness, truth, tradition, forbearance and non-violence.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: These principles of truth are accepted by all religions.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
1: Religions in ancient times have forgotten this main principle of unity and always maintained this diversity, with the result the human value is totally gone.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: In human life, it's most essential to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC before Christ, Jews lived.
0: అయితే ఈ యూదులు అంటే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: However, among Jews, there were religions such as Islam and Christianity.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: People of that land, they are all Jews.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: That land is the birthplace of both the religions, Islam and Christianity.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: The language, Hebrew language, was very prominent.
0: Hebrew,
1: very prominent.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: This Hebrew language, more or less equal to our Sanskrit.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
1: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: They have no other thought.
0: Loo, bell, tej, అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: దే మేడ్ పామ్స్ లో బెల్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్ దోస్ ఇమేజెస్.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: These deities are of their own imagination. They worship with their heart and soul and spend their life.
0: ఆ మతములో పురుషస్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. ఇబ్రహం,
1: ఇబ్రహం, దట్స్ వన్ మాస్కులిన్ బై నేమ్ ఇబ్రహం.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: జోసఫ్,
0: నాట్ జోసఫ్, యోసఫ్.
1: యోసఫ్ బిలాంగ్స్ టు దట్ ప్రోజెని.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ అనిగా మారిపోయింది.
1: యోసఫ్ దెన్ ఇస్ జోసఫ్ నౌ.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: They were carpenters in those times and carried out living.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: There at that place there is one lady by name Maria.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: That Maria today is called Mary.
0: యోసఫ్ జోసఫ్, మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చాడు.
1: They concentrated on their family deity, Ibrahim, and contemplated on the secrets of creation.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరముల ముందే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: Christianity is not just 2000 years in its origin. It was there even before Christ, 350 years.
0: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ద డివినిటీ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ.
0: భగవంతుడు 6 దినముల లోపలే ఈ సృష్టినంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
1: దేర్ ఫెయిత్ ఇస్ దట్ గాడ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ 6 డేస్ టైం.
0: మొదటి దినము,
1: ఫస్ట్ డే,
0: ప్రకాశాన్ని సృష్టించాడు.
1: ఫస్ట్ డే ద బ్రిలియన్స్ లైట్ ఇస్ క్రియేటెడ్.
0: రెండవ దినము గాలి మేఘములను సృష్టించాడు.
1: సెకండ్ డే ద విండ్ అండ్ ద క్లౌడ్.
0: మూడవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
1: థర్డ్ డే సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ క్రియేటెడ్.
0: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్.
0: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
1: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: సిక్స్త్ డే ది అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: గాడ్ టుక్ రెస్ట్ in the name of Sabruta, the seventh day.
0: Danini Sunday ani chepparu.
1: That's called Sunday.
0: Aa Sunday lo Bhagavantuni prarthinchavalsinatvanti okka stuti anaga sudinamu ani nirnayinchu vacharu.
1: Sunday is the good day when they pray to God.
0: Kanukane Christulandaru kodanu Sunday ee okka charchaku velli Bhagavantuni prarthinchadam jarugutu vachindi.
1: So Christians attend churches on Sunday, the Sabbath day, and offer prayers.
0: Krama kramena bhagavati yokka sankalpam chetanu prabhavam chetanu దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోసెఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒకటి.
1: యే means one.
0: సు అనగా పవిత్రము.
1: సు means say that which is
0: sacred. పవిత్రము ఒక్కటే ఈ జగత్తునందు.
1: It's a sanctity which is one.
0: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: కానీ క్రమక్రమేణా యేసు యొక్క ప్రభావము దినదినమునకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
0: లేత వయస్సు నుండి తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయం చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
1: సర్వీస్ అన్ టు ద పేరెంట్స్ ఇస్ రియలీ ఐడియల్.
0: ఎందు నిమిత్తమై?
1: వై?
0: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్, దుడ్డు అంతా తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
1: ది బ్లడ్, ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
0: ఆనాటి యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ టాట్ ఇన్ దిస్ వే ద గుడ్ టీచింగ్ టు యంగ్స్టర్స్ దట్ దే హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దేర్ పేరెంట్స్.
0: లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలేం లో చేరాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 హీ స్టెప్డ్ ఇన్ టు జెరూసలేం.
0: ఈ జెరూసలేం లో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: Mother was very much worried at the sight of this.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: There in the temple there were many violent acts taking place.
0: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
1: Violence was there.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములయందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: He prevented violence and thought that God dwells in everyone.
0: O prajalara,
1: O people,
0: meer upakaram cheyataku veelu kaanappatiki ooruku kurchondi ante kaani apakaram maatram cheyakoodadu.
1: He said so. O people, if it is not possible to help, keep quiet, never harm anybody.
0: Help ever, hurt never.
1: This was his message. Help ever, hurt never.
0: ఇది అన్ని మతముల యందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: religions. సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: It is the integration of all religions.
0: ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
1: This teaching is meant for the entire humanity.
0: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: He also gave relief to those who are sick and
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: He supplied food to those who are hungry.
0: ఈ విధమైనటువంటి సహాయమును చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హెస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయంలో ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: Here at this moment there are two schools of thought.
0: Catholics అనేటువంటి వారు అందులో Roman Catholics ఉండేటువంటి వారు ప్రధానమైనటువంటి రచ్యం.
1: The first group of thought, Roman Catholics.
0: వారి యొక్క అభిష్టములంతా కూడాను ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: There's another group that fought with this group. వారిని
0: Protestants ఉన్నారు.
1: This group is called Protestants.
0: Protestants అంటే దాన్ని ఎదుర్కొనేటువంటి వారు అని దీని అర్థం.
1: As they protested, they are Protestants.
0: కనుకనే దీని యొక్క యూదు తత్వం లోపల రెండు తెగలుగా మారిపోతూ వచ్చింది.
1: సో అమంగ్ జూస్ దీస్ ఆర్ ది టూ గ్రూప్స్,
0: క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్.
1: క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా పెరిగి ఈ భేదములు ఈ ద్వేషములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హెస్ ఇంక్రీస్ డే బై డే.
0: దానివల్ల జీసస్ యేసుకు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు Jesus, whose life was in danger.
0: Andulo Jerusalem lo unnatundi yudulu itanni e maatramu praveshinchadaniki angikarinchaledu.
1: Jews there in Jerusalem did not permit Jesus to go there.
0: Ee vidhamuga matakallolamulu kalahamulu dinadina abhirutti pondutu vachayi.
1: Like this, religious conflict and fighting was ever on the rise.
0: Indulo కొన్ని 250 తెగలుగా మారిపోతూ వచ్చాయి.
1: దేర్ వర్ 250 స్కూల్స్ ఆఫ్ థాట్ డివిజన్స్ దేర్.
0: దీనిలో ఈ యొక్క కొన్ని కొన్ని దేశముల యొక్క సంబంధాలు కూడా చేరిపోతూ వచ్చాయి.
1: దే ఆల్సో మోనోపలైజ్డ్ సర్టన్ కంట్రీస్.
0: యూదుల్లో ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: క్యాథలిక్స్ ఒకవైపున,
1: క్యాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దేర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ అండ్ దట్ లెడ్ టు మ్యాడ్నెస్.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురలీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: Religious affiliation leads to ego.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకొని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: This led to confusion among them as to what Jesus said, right or wrong.
0: ఆయనే మొట్టమొదట చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెసెంజర్ అని.
1: He himself declared first that
0: నేను మాత్రమే కాదు అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
0: ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజరే.
1: So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెసెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
0: Aithe Yesu ee satyanni abhiruddhi gavinchukuntu poyadu.
1: But Yesu propagated this truth only.
0: Modatu, I am the messenger of God annadu.
1: The first declaration is, I am the messenger of God.
0: Tadupari, I am the son of God annadu.
1: The second statement is,
0: samipaniki potu vachadu bhagavantunaku.
1: The son of God indicates proximity.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: It only means there's intimate relationship between father and the son.
0: మరొక పర్యాయము సాధన సల్పుతూ సల్పుతూ, I and my father are one అన్నాడు.
1: As he went on doing spiritual endeavor and practice, he declared, I and my father are one.
0: తదుపరియే Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: ఇవి అన్ని మతములు యందు కూడాను ఉన్నటువంటి యొక్క సిద్ధాంతములే.
1: These are the principles present in all religions.
0: అది హిందువులు యందు కూడాను, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని కూడాను ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: The Hinduism also advocates these three dualism, qualified non-dualism and non-dualism.
0: Person into a person, I am in the light. The light is in me. I am the light. అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయం భావిస్తూ వచ్చారు.
1: The Persian concept also reveals the same. I am in the light is in me, and I am the light.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధిపరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: Jesus sacrificed his body to establish and to bring in the synthesis of all schools of thought.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టకడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: We don't understand this philosophy clearly and we give ample scope for divisions. And we completely ruin, burn to flame the human value and the quality.
0: ఈ నాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: Today we are celebrating the birthday of great people, but we don't follow their command.
0: కానీ మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
1: There's nothing great in celebrating the birthday.
0: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరి అయినవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగ్ చేసుకుంటూ వచ్చారు.
1: దే కలెక్టెడ్ ఆల్ ద మ్యాటర్ దట్ ఎగ్జిస్టెడ్ ప్రయర్ టు 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాస్ కంపోజ్డ్ ఇంటు వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్కుగా చేసి రష్యన్స్ బ్లాక్స్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: రష్యన్స్ మేడ్ ఇట్ ఎ స్మాల్ బుక్ అండ్ కెప్ట్ దేర్ నియర్ ద బ్లాక్ సీ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ఆ చిన్నదాని ఉందే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ద టైనీ బుక్ ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ దేర్.
0: ఇది ఆ బుక్.
1: దిస్ ఇస్ దట్ బుక్.
0: దిస్ ఇస్ ది బుక్.
1: దిస్ ఇస్ ద బుక్.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైనటువంటి చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ప్రూవ్డ్ ద ఫ్యాక్ట్ ఇస్ ద ప్రొసీజర్ టు ఎస్టాబ్లిష్ సింథసిస్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్.
0: ఈ గ్రంథంలో ఉండినటువంటివి ఏ యొక్క బైబుల్లో కూడా లేవు.
1: ఆల్ దట్ ప్రెజెంట్ హియర్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్ ఇన్ ద బైబుల్.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
1: దిస్ ఇస్ న్యూ, బ్రాండ్ న్యూ స్టోరీ ఆఫ్ జీసస్.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: Is not given to everybody to know the divinity.
0: Aithe bhagavantuni yokka tattvam telusukovalante bhagavat bhavamne manendu aadirbhavinchali.
1: To know the divine, we should develop divine thoughts.
0: Indulo undinatvanti ee daram, idi gurtu pettina daram lopala prathi matamunandu undinatvanti yokka samanvayanni bodhinchetvanti oka shlokam untundali.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క గుర్తు లోపల ఇమిడ్చి వచ్చారు.
1: మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఈజ్ రైట్ ప్రెజెంట్ హియర్ ఇన్ ద బుక్ మార్క్.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒకటే.
1: The essence of all religions is one.
0: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: Surrender is the main duty of everyone.
0: Surrender అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ ఎందున్నదే నాయందు, నాయందున్నదే నీ ఎందు.
1: The reason is that who the one present in you.
0: దేహములు భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి ఒక బెలూన్లు వంటివి.
1: Bodies are like balloons.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: They are like bulbs.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: The current passing through all these bulbs is one.
0: Colors difference.
1: There's difference in color.
0: Voltage is difference.
1: Voltage differs.
0: కాని కరెంట్ ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ద కరెంట్ డివినిటీ ఈజ్ వన్.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: దిస్ బుక్ కంటైన్స్ దట్ ఇంపార్టెంట్ డిక్టమ్ సేయింగ్ దట్ వన్ మేనిఫెస్టేషన్.
0: ఒక్క దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకుని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: don't
1: monkey.
0: Follow the mind. Don't follow the body. Follow the conscience and not.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన కాన్షియన్స్ ని మనం ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: సత్ చిత్ ఆనందం.
1: Three aspects. సత్ చిత్ ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself the to Mahout because of that iron rod.
0: ప్రపంచమంత మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: ఫ్రీ విల్ అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుకని అట్టి దివ్యత్వమునికే ఫ్రీ విల్ అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహం యొక్క బలము, ధనబలము, భుజబలము, బుద్ధి బలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపై ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus. ఇప్పటికీ
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: Practice చాలా ఇంపార్టెంట్.
1: Practice is very important.
0: ప్రచారం చేయవచ్చును.
1: You can propagate.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: That will never be permanent.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: You can propagate by practicing what you say.
0: Through practice.
1: Through practice.
0: అది ఏ ప్రధానమైనటువంటి ఒక ఇది.
1: That is the fundamental thing.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: When you practice and enjoy, others will follow you.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: You say something and act in a different way.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: సో నోబడీ వుడ్ ఎవర్ బిలీవ్ యూ.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ప్రాపగేట్ బట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్ ఇంక్రీజింగ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కామన్ సెన్స్ జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ యూ విల్ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా యందు, నీ యందు, వారి యందు, వీరి అందరి యందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ ద సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి యందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ, ఈ ఆత్మనే సర్వుల యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటు పడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. హి హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థమనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుంది.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవాభివృద్ధి మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
1: You have to realize what you are. Who am I? Who am I?
0: Nenu dehama?
1: Am I the body?
0: Kaadu.
1: No.
0: Nenu manasa?
1: Am I the mind?
0: Kaadu.
1: No.
0: Nenu buddhiya?
1: Am I the intellect?
0: Kaadu.
1: No.
0: Nenu oka sensa?
1: Am I the senses? No.
0: Ivevi kaadu.
1: None of these.
0: Naadi ee dehamu.
1: This body is my body.
0: My body meaning anduga, who is this my?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body, body is separate from
0: you?
1: Me. Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ, మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడాను ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instruments.
0: Wife,
1: and you are the
0: children,
1: master.
0: Children, bandhavulu, mitru, antakudunu, madhyalo chetundi, passing clouds, passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంత మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
1: ఇట్స్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హెస్ కమ్ ఆన్ ద వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యు అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యు అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దాట్ ఈస్ ద రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ ఇస్ లవ్.
1: బిఫోర్ బర్త్ దేర్ ఇస్ లవ్.
0: ఆఫ్టర్ డెత్ ఇస్ లవ్.
1: ఆఫ్టర్ డెత్ దేర్ ఇస్ లవ్.
0: లివింగ్ టైమ్ ఇస్ లవ్.
1: డ్యూరింగ్ లైఫ్ టైమ్ దేర్ ఇస్ లవ్.
0: త్రికాల బాధ్యం సత్యం. దిస్ ఇస్ ఆమ్నిప్రెజెంట్ లవ్.
1: దిస్ లవ్ ఇస్ ఇండివిజిబుల్ దట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అలాంటి లవ్ మనం డెవలప్ చేసుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ డివైన్ లవ్.
0: ఈ మధ్యలో కదిలిపోయే మేఘముల వంటి యొక్క ప్రేమను పెంచుకొని తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: The attachment that has come in between on the way of life, like a passing cloud.
0: The biggest foolishness.
1: We have forgotten the divinity. That is the biggest foolishness in humanity today.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అట్టర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటన్ అవర్
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
1: డూ యువర్ వర్ల్డ్లీ డ్యూటీస్.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: డ్యూటీ ఇస్ గాడ్.
0: వర్క్ ఇస్ వర్షిప్.
1: వర్క్ ఇస్ వర్షిప్.
0: ఈ రెండింటి యొక్క భావంతో డూ యువర్ డ్యూటీ.
1: విత్ దీస్ టూ ఫీలింగ్స్ డూ యువర్ డ్యూటీ. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: డోంట్ డూ ఇట్ విత్ అటాచ్మెంట్.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: యు గాట్ ద రైట్.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
0: ఈ కర్మకాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సత్యాన్ని
0: గుర్తించినటువంటి వాడే యేసు.
1: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డినరీ డివోటీ.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
1: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పర్వతం పైన కూర్చొని
1: సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్
0: తల్లి మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: He sat there for 12 days.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it?
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired thoroughly.
0: మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's
0: Daivam
1: gift.
0: Daivam gift to peace.
1: God's gift is peace.
0: Daivam gift to truth.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: Ivanta madhyalo kadilipoyetundi meghamule.
1: All the rest are passing clouds.
0: Deenini Bhagavad Gita yandu mata nasti pita nasti nasti bandhu sahodara artham nasti gruham nasti tasmad jagrata jagrata jagrata.
1: No wife, no family, no wealth whatsoever, be careful.
0: Yavaru sannu, yavaru bidda, yavaru talli, e maatramu, dehaniki dehaniki sambandhame.
1: It's only body connection, actually speaking, who is the mother, who is the son.
0: Nenu talli nunchi vacharani bhavistunnadu chaala murkudu.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: Kabatti through mother. Andaru through mother nunchi vachina vaale kaani not from mother. From God.
1: So all are through mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and fatherhood of God.
0: క్రమక్రమేణా రెండు కూడాను ఏకమైపోతుంది.
1: Gradually they become unified.
0: Father property లో son కు right వచ్చేస్తుంది.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: So we have to fight for that right.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవమునకు సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన?
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇట్స్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: ధ్యానంలో కూర్చోవటం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇట్స్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్?
0: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
1: డు యు థింక్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్?
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
1: వెన్ యు సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్.
0: నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
1: వెన్ యు చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంట్. ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్. ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం. నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవ భావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Trut daya. Daya galigina hrudayame ee hrudayamu.
1: Trut daya. That which
0: daya
1: is compassionate.
0: Compassion lekapothe, this is only stone.
1: When there's no compassion, it's only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: సో టుడే వీ హావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: లవ్ లవ్ లవ్ లవ్ లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: Therefore we should live in love continuously.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
1: He is beloved to God.
0: గోమద్ భక్తః అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: And here this book contains that saying that he is beloved to me, to God.
0: ఎవడు ప్రేమతో ఉంటున్నాడు దైవ ప్రేమను ఆశిస్తాడు వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
1: The one full of love is a friend of God.
0: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
1: Friends of today, they act in a contradictory way.
0: పాకెట్లో మనీ ఉంది.
1: There's money in the pocket.
0: Father position baga undi.
1: Father is comfortable in position.
0: Hello, hello, hello. Hundreds of friends anta vastaru.
1: You will have hundreds of friends saying hello, hello.
0: Pocket lo money ledu.
1: Pocket is empty.
0: Father position poyindi.
1: Father lost his position.
0: No goodbye. Goodbye kuda chepparu vaadu.
1: No one would ever say even goodbye.
0: Ida mana friendship.
1: Is that friendship?
0: God is not like that.
1: God is not like
0: God
1: that.
0: God is always with you, in you, around you.
1: God is always with you, in you, around you.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈస్ గాడ్.
1: సో యాక్చువల్లీ స్పీకింగ్ రియల్ ఫ్రెండ్ ఈస్ గాడ్.
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘం వంటివి. పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ దే లాస్ట్?
0: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
1: మెనీ ఫారినర్స్ హావ్ కమ్
0: హియర్. ఎన్ని మార్పులు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజెస్.
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈస్ ఎ చైల్డ్.
0: After 10 years, he is a boy.
1: After 10 years, we call him a boy.
0: After 30 years, he is a man.
1: After 30, he is a man.
0: After 75 years, he is a grandfather.
1: After 75 years, he is a grandfather.
0: Person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is the difference in age.
0: Adi fundamental.
1: That is the fundamental truth.
0: Unna vyakti okkade.
1: Only one person
0: atane
1: is present.
0: Atane child, atane boy, atane man, atane grandfather.
1: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
0: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
1: So at the beginning God has a form.
0: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ప్రే టు గాడ్.
0: మరి కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
1: సమ్ టైమ్స్ వి ఆస్క్ ఫర్ మనీ వెల్.
0: తదుపరినే జిజ్ఞాసి.
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
1: లైక్ దిస్ వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఒక చిన్న కథ.
1: ఏ స్మాల్ స్టోరీ.
0: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్.
0: ఫోర్
1: వైవ్స్. ఫోర్ వైవ్స్.
0: ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈస్ హైలీ స్పిరిచువల్.
0: రెండవ వైఫ్.
1: సెకండ్ వైఫ్.
0: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: She is sick.
0: మూడవ వైఫ్.
1: థర్డ్ వైఫ్.
0: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: She reads so many good books.
0: ఫోర్త్ వైఫ్. మోడర్న్ వైఫ్.
1: ఫోర్త్ వైఫ్ ఇస్ ద మోడర్న్ వైఫ్.
0: అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆయనకు.
1: షీఈస్ ఆఫ్టర్ మోడర్న్ ఫ్యాషన్, ఫ్యాషనబుల్ శారీస్, ఫ్యాషనబుల్ జ్యువెలరీ.
0: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
1: This rich man went on a mission to America.
0: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: There he didn't complete his work.
0: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: So he went on postponing his return.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: Then he wrote four letters to his wives.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: He said, I am returning next week. Write to me what you want from me.
0: పంపించమన్నాడు.
1: He wanted the fax message to be sent immediately.
0: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
1: The fourth wife, modern girl.
0: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుంటురా అన్నాడు.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, akkada mahaneeyulu yokka charitram emaina unte adi okati teeskunra andi aninda.
1: Second wife wanted books with full of information, biographies of noble people.
0: Moodo bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సెడ్,
0: నాకు ఏమి వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ,
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్ శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: He passed on the latest sarees and jewels to the fourth wife.
0: Inka rendo wife chesinaatundi aa grandhalantha teesukochi aamiki ichchadu.
1: And all books are handed over to second wife.
0: Moodo wife akkada aamiki taginaatundi mandulu teesukochi ichchadu.
1: And to third wife he handed over medicines latest.
0: Inka first wife daggara poi aayam daggane intlo unnadu.
1: And then he started staying with the first wife.
0: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైస్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడెందుకు రాకూడదు?
1: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైపులు ఉంటుంటే శ్రీరామచంద్రుడి అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది నన్నే కోరింది.
1: బట్ యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ, ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈస్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు, ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇమ్మన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్, గాడ్ విల్ గ్రాంట్ యూ.
0: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
0: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
0: మిగతా వారికి, భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపమైపోతాడు.
1: బట్ టు దోస్ హూ ప్రే, ఓ గాడ్ వీ వాంట్ యూ, హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
0: అది ఏ ఇందులో ఉన్నట్టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని.
1: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
0: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
1: సో వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
0: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
1: బట్ దే ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: తానే ముఖ్యము.
1: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
1: ఇఫ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
0: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
0: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to
0: pray for God. Why? భగవంతు నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
1: Because we are from God, we should be back to God.
0: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
1: So many assembled here.
0: ఎక్కడ నుంచి వచ్చారు?
1: Where do you come from?
0: జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ ఎక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
1: You belong to different countries all over the world and you are here.
0: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
1: Though you are in a blissful state, when once the money is over, you have to go back.
0: And visa aipoyetappudike velli povasostundi.
1: The moment visa expires, you must return.
0: కానీ దగ్గర ఉండడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు బి హియర్ ఆల్వేస్.
0: అదే రీతిగానే
2: లైక్ వైజ్
0: మనం టెంపరీగా కొంతకాలం ఉండిపోవటం కాదు.
2: ఇట్స్ నాట్ లైక్ ఎ టెంపరీ స్టే.
0: పర్మనెంట్ వీసా సంపాదించాలి.
2: యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీసా.
0: అది ఏ గ్రేస్.
2: దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. ఈస్ పర్మనెంట్ వీసా.
0: లవ్ లవ్ లవ్
2: దట్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ లవ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమను సంపాదించుకుంటే పర్మనెంట్ గా అయిపోతుంది.
2: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ యూ విల్ హ్యావ్ పర్మనెంట్ వీసా.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
2: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
2: డెవలప్ దట్ లవ్.
0: ఆ ప్రేమను 10 మందికి పంచుకోండి.
2: షేర్ ఇట్ విత్ ది పీపుల్.
0: ఆ ప్రేమను 10 మందితో అనుభవించండి.
2: యు ఆల్సో ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫెలో పీపుల్.
0: ఈ ప్రేమ అనేటువంటిది
2: దిస్ లవ్
0: వన్ వే ట్రాఫిక్ కాదు.
2: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
0: గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్.
2: ఇట్ ఈస్ జస్ట్ టూ వే గివ్ అండ్ టేక్.
0: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
2: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
2: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ హోమ్.
0: ఎక్కడికి పోనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
2: గాడ్ ఈస్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
2: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
0: దినదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
2: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
0: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
2: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
0: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్.
2: యూ ఫాలో వన్ పాత్. హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
0: అది ఏ ప్రేమ తత్వము.
2: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕರಾಮನ. ಭಕ್ತ ಜನರ

0: కింగ్డమ్ ఆఫ్ మదర్స్ అని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్ దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్లినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడా తీసుకుని వస్తున్నారు.
1: ఈవెన్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దో దే సెటిల్డ్ అబ్రాడ్ దే కమ్ హియర్ ఎవ్రీ ఇయర్ అలాంగ్ విత్ దేర్ హస్బెండ్.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడా మార్పు చేయించి మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్

0: కట్టుకున్నటువంటి యొక్క బట్టలు కూడా మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దర్ హస్బెండ్స్ అండ్ బ్రాట్ దెం హియర్.
0: ఈనాడు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేని వల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: దే టూ
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉండాలి.
1: దే హావ్ బీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్ అండ్ దేర్ నంబర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఏ ప్రదేశం ఉండినప్పటికీ ఆ ప్రదేశం లోపల ఈ సాయి యొక్క సంస్థను అభివృద్ధి పరిచి ఆ సేవల్లో వీరు పాల్గొంటున్నారు.
1: దే మే బి ఎనీవేర్ దే పార్టిసిపేట్ ఇన్ సాయి ఆర్గనైజేషనల్ యాక్టివిటీ.
0: ప్రేమకు ఒక్క హద్దే లేదు.
1: లవ్ హ్యాస్ నో లిమిట్.
0: ప్రేమకు ఒక బర్తే లేదు.
1: లవ్ హ్యాస్ నో బర్త్.
0: ప్రేమకు ఒక డెత్ లేదు.
1: లవ్ హ్యాస్ నో డెత్.

0: మై ఫామ్ అంటున్నారు. కాదు నా ఫామ్, ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్
0: సెల్ఫ్. అప్పుడే స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుని లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: Therefore, in order to be a messenger, transform your life,
0: no birth, no death, no birth for life, no death for life.
1: No birth, no death for love.
0: కనుకనే ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: తత్వం అసి.
1: That's what is meant by tattvam asi. That the what?
0: Aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: Ee satyanni aneka vidhamuluga Bible, Quran, Grandharajyam, Mahagrantham, Bhagavad Gita, anni grandhamulu yandu kuda, anni mathamulu yandu kudanu ee satyamane bodhisthu vachindi.
1: The same fundamental truth is taught by all sacred texts.
0: Ee mathanni kudanu meeru dveshinchakoddu.
1: Don't hate any religion.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలిజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏమాత్రమూ మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్
0: రిలిజియన్
1: ఆల్ ఆర్ వన్. బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్, ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: వెన్ యూ ప్రొపగేట్ దిస్ ట్రూత్, దట్స్ రియల్ సర్వీస్.

0: ఈ సేవనే నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావ.
1: ఇట్ ఈస్ ది సర్వీస్ దట్ విల్ టేక్ యూ టు క్లోజర్ ప్రాక్సిమిటీ ఎ బోట్.
0: ఈ సంసారమనే సాగరంలో ఈ యొక్క నావ అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్నిధిపోతు చేరిపోవాలి.
1: ఇన్ ది ఓషన్ ఆఫ్ లైఫ్ టేక్ ది హెల్ప్ ఆఫ్ దిస్ బోట్ అండ్ గెయిన్ ద ప్రాక్సిమిటీ.

0: तिल मध्ये यदा तैलम्।
1: जस्ट देयर इज द ऑयल इन तिल सीड।
0: क्षीर मध्ये यदा घृतम्।
1: As ghee is contained in the milk.
0: Pushpa madhye yadha gandham.
1: As the flower has the fragrance.
0: Phala madhye yadha rasam.
1: As the fruit has within it the juice.
0: Kasta agnivat prakasena.
1: As there is fire in the wood that shines.
0: Tallingam yachalam prabhu.
1: The divinity is spread all over.
0: Divyatma swarupula.
1: Embodiments of divine atma.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు,
1: వేర్ ఇస్,
0: ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయము నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధములుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
1: వేర్ ఇస్ గాడ్, హౌ ఇస్ హీ, దట్ హ్యాస్ బీన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ థీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాని ఆస్తికులు కాని నాస్తికులు కాని ఆస్తిక నాస్తికులు కాని యాస్తికులు కాని ఎవరు కూడాను ఈ విషయాన్ని విపులముగా నేటి వరకు వివరించలేకపోయారు.
1: Either theist or atheist, theistic atheist or atheistic theist could not decide in a specific way till this day.
0: ఇది నిజమైనటువంటి యొక్క సస్వరూపాన్ని గుర్తించేటువంటి విధానము తన ఎందే ఉన్నది కాని గ్రంథములు ఎందు కాని గురువుల ఎందు కాని మరొక సాధన ఎందు కాని ఏమాత్రమో కనిపించదు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ లైస్ విత్ ఇన్ వన్ సోన్ సెల్ఫ్ బట్ నాట్ ఇన్ ఎ టెక్స్ట్ నాట్ కుడ్ బి లర్న్డ్ ఫ్రమ్ ఎ ప్రిసెప్టర్.
0: కన్నులోని దృష్టి వలె, కర్ణములోని శబ్దము వలె, నాలుకలోని రుచి వలె చైతన్యము మనసునందు సర్వత్రా వ్యాపించి ఇదియే దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నారు.
1: జస్ట్ ఇస్ ద విజన్ ఇస్ దేర్ ఇన్ అన్ ఐ అండ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ ఇన్ అన్ ఇయర్ అండ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ ద టంగ్, దిస్ అవేర్నెస్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద మైండ్ బై వే ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: చూపును వినియోగించుకుంటున్నారే కాని ఈ చూపు యొక్క ఆది దాని యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఎవరు కూడా విచారించుటలేదు.
1: Everyone will make use of this eyesight, but they do not know its beginning nor its nature.
0: ఇది చైతన్యం యొక్క ప్రభావమే.
1: It is the effect of this chaitanya.
0: భగవంతుడు సర్వత్రా ఉండినప్పటికీ ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సలిపి వ్యర్థమవుతుండాలి.
1: Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices.
0: కానిపించడి జగతిలో కానరాక అందు వెలుగొండు.

0: అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు మనుల యందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు
1: as he could not find the Lord in this entire universe which is seen, God dwells by way of chavach awareness in the form of Atma in one's own self. He is like that spring that passes through the precious gems and in the Lord pervades all over the universe.
0: Srishti anaga Isvarechaku prakataniye.
1: Creation is the manifestation of the divine will.
0: దీని పేరే ప్రకృతి.
1: ద నేమ్ ఇస్ నేచర్.
0: ఈశ్వర శక్తికే ప్రకృతి అని ఒక పేరు.
1: ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కాల్డ్ ద నేచర్.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి.
1: ద మ్యాన్ హూమ్ సోర్ ఇస్ బోర్న్ హియర్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తి భవించాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫామ్ టు మానిఫెస్ట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: విత్తు మొలకెత్తి దాని యొక్క సౌందర్యమును పుష్పము వలె వికసిస్తుంది.
1: ద సీడ్ జర్మినేట్స్ అండ్ ఇట్స్ బ్యూటీ మానిఫెస్ట్ బై వే ఆఫ్ ఎ ఫ్లవర్.
0: మొలక చిగురు కొమ్మలు రెమ్మలు ఇవి అన్నీ కూడాను పుష్పములకు పరిణామం దశలే.
1: ద సాప్లింగ్ ద టెండర్ లీవ్స్ ద బ్రాంచెస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఈ విశ్వమునకంత ఒక సృష్టికర్త అతని బీజము.
1: ద సీడ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అది ఏ శుద్ధ చైతన్యము.
1: దట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్.
0: అది ఏ సచ్చిదానంద తత్వము.
1: That is the very nature of Satchidananda.
0: Adi vittanam vale prati manavuni endu kudanu molagetti.
1: Like a seed it grows in every human being.
0: Gulamulane kommalato
1: with the branches of those qualities.
0: Raga dveshamulane mundato
1: with all the thorns of hatred and attachment.
0: Adikaminchi
1: transcends.
0: Chaitanyam anetunti yokka pushpamuga vikasistunnadu.
1: It blossoms into a flower of chaitanya awareness.
0: Prati manavuni endukudanu vikasincheetvantidi bhagavat yokka chisra swaroopame.
1: In every man the one that actually manifests is the divine form.
0: Ishvara shakti nundi aavirbhavincheetvanti aneka vyaktitvamulaku ee vyaktitvamulandu undinatvanti divyatvamulaku manavudu ani peru.
1: In every individual that which manifests we as a separate entity is this divine power.
0: Manavudu daivam vaipunaku maralchatam kaadu.
1: Man is not to be diverted towards God.
0: Daivame manavuni yendu avatarinchali.
1: God should incarnate in man.
0: Idiye manava janmamunaku sariyaina artham.
1: This is the proper meaning for the birth of a human life.
0: Manavudanaga manasu yokka shakti swaroopame.
1: Manava meant the power of all the strength in him.
0: Manavattumulaku manam upadeshinchutunnam ante manava kayamulaku kaadu manasuke upadeshinchali.
1: When we are teaching we are not teaching the body, we teach the mind.
0: Ee prakruti yokka divya chaitanyamu vyaktamainadi kaadu.
1: This consciousness of the nature is not useless.
0: Idi ahankara paramainappudu వికృతం పొందుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది.
1: When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the self, it will be noble.
0: కనుకనే మానవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain.
0: అహంకారం నందు ఆత్మతత్వము కానరాదు.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ ఈగో యు కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్.
0: ఆధ్యాత్మికం నందు ఈ ప్రకృతి యొక్క తత్వం వరకు కానరాదు.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ డోంట్ ఫైండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: కానీ ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ రైడింగ్ ఆన్ టూ హార్సెస్, వన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ దట్ ఆఫ్ ఆల్సో దట్ ఆఫ్ ద నేచర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: ఈజ్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: లౌకిక భౌతికమైనటువంటి యొక్క విషయములనే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: హీ కీప్స్ ఇన్ హిస్ ఎయిమ్ ఆల్ ద వరల్డ్లీ ఫిజికల్ ఎయిమ్.
0: ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ ద ఫిజికల్ అండ్ ఆల్సో ద వరల్డ్లీ హాస్ గాట్ ద ఇంగ్రీడియంట్ డివినిటీ.
0: ఆధ్యాత్మికమనగా లౌకికంతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదని.
1: ద స్పిరిచువాలిటీ మెంట్ ఇట్ హాస్ గాట్ నథింగ్ టు ద వరల్డ్ అండ్ వరల్డ్లీ థింగ్స్.
0: భౌతికమనగా సామాజికమనగా ఆధ్యాత్మికం యొక్క తత్వము ఇందులో ఏమాత్రం కూడా ప్రతిబింబించదనియు.
1: దట్ ది ఫిజికల్ వరల్డ్ అండ్ ది సోషల్ ఆస్పెక్ట్స్ డు నాట్ రిఫ్లెక్ట్ దేర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్
0: భావిస్తుంటారు.
1: దే కన్సిడర్ సో.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: భౌతికము ఆధ్యాత్మికము ప్రత్యేకమైనటువంటివి రెండు కాదు.
1: ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: ప్రకృతిలోనేటువంటి ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకున్న వలన ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం.
1: ది ఎఫెక్ట్స్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ది స్పిరిచువాలిటీ.
0: కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి.
1: వన్ ఈస్ ప్రభావ ద ఎఫెక్ట్, ద అదర్ వన్ ఈస్ స్వభావ ద నేచర్.
0: ప్రభావము అనేటువంటి ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము.
1: ఎఫెక్ట్ ఈస్ ద వరల్డ్లీ ఫామ్.
0: స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజ తత్వము.
1: స్వభావం ఇస్ ద క్వాలిటీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది ఎఫెక్ట్ అండ్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్.
0: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
1: But the reason man is put to suffering in various ways.
0: మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He is forgetting the human quality.
0: దినదినమునకును దానవత్వము పశుత్వము పెరిగిపోతున్నది.
1: Day by day we find the demonic and animality on the rise.
0: ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కనిపించడం లేదు.
1: He is only a man in form but not in behavior.
0: ఆచార ఆత్మ స్వభావం కలిగినటువంటి మానవుడే ఈ లోకాన్ని ఉద్ధరించగలడు.
1: The man who conducts himself as per the inner self can only uplift the world.
0: స్వార్థ సప్రయోజనములకు లోనై
1: submitting himself to selfish
0: తత్వములకు దూరమై
1: keeping away from spiritual path
0: నిజమైనటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand his true self.
0: తనను తాను గుర్తించినప్పుడే
1: when he knows himself
0: దివ్యమైనటువంటి యొక్క ఏకత్వములో ఆవిర్భవిస్తుంది.
1: Then only the divine oneness will originate within us.
0: ఈశ్వర కుటుంబ తత్వము ఏకత్వాన్ని గుర్తింపచేసేటువంటి యొక్క విశ్వ కుటుంబమే.
1: The divine family will enable us to understand this principle of oneness.
0: Indu divyattam anetundi sarvulu yettu kudanu ekatvanga katti vestundadi.
1: It is only divinity that unifies everyone.
0: Vigneshwarudu
1: Vigneshwara.
0: Ee Vigneshwarudu anetundi varu evaru?
1: Who is this Vigneshwara?
0: Idanu aadeshinchinatundi yokka aacharanalu emiti?
1: What is that he has practiced?
0: తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధన ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ టీచింగ్?
0: కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము కానీ విఘ్నేశ్వరు యొక్క ఆదర్శములను మాత్రం కూడా మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వి మియర్లీ వర్షిప్ విఘ్నేశ్వర బట్ వి హావ్ నాట్ అండర్స్టాండ్ ది ఐడియల్స్ ఆఫ్ విఘ్నేశ్వర.
0: విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ.
1: ద సుప్రీం టీచింగ్ ఆఫ్ విఘ్నేశ్వర ఈస్ ది సుప్రీం టీచింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైం
0: విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు
1: వెన్ ఫాదర్ కమాండెడ్ హిమ్ టు గో అరౌండ్ ద వరల్డ్
0: తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు.
1: హీ గేవ్ ద రిప్లై దట్ హీ వెంట్ రౌండ్ ది ఎంటైర్ వరల్డ్ బై జస్ట్ గోయింగ్ రౌండ్ బోత్ ఆఫ్ ద పేరెంట్స్ ద ఫాదర్ అండ్ ద మదర్.
0: తల్లి తండ్రులే విశ్వస్వరూపుడు.
1: The mother and the father are the very form of the divinity.
0: వీరిని ప్రదక్షిణ చేసినంత మాత్రమే విశ్వమును ప్రదక్షిణ చేసిన వారం అవుతాం.
1: By going round them, it amounts to going round the entire world.
0: తల్లి ప్రకృతి
1: Mother is nature.
0: Tandri bijamu.
1: Father is the seed.
0: ఈ ప్రకృతి అనేటువంటి ఒక సాయిల్ లేకుండా బీజం వలకెత్తదు.
1: Without this nature of soil, the seed cannot germinate.
0: కనుక నా తల్లి తండ్రుల యొక్క ఏకత్వం చేతనే నా దివ్యత్వం అనేటువంటి స్వరూపము ప్రాప్తించింది.
1: Therefore, out of the unit of father and mother, I could have this oneness of divinity.
0: కేవలం ఆకారముని యొక్క స్వరూపాన్ని మనం ప్రతిష్ఠితం చేసుకుని అల్పంగా భావించుకుని మనం విశ్వం అనేటువంటిది అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము.
1: Basing on this low mean form, we have forgotten that universal form.
0: అండాండి లైక్ బ్రహ్మాండ.
1: That which is present in the microcosm is present in macrocosm.
0: ఏ మానవుని యందు ఏ దివ్యశక్తి ఉన్నదో విశ్వమంతా కూడాను అదే దివ్యశక్తి ఉన్నది.
1: That divine power present in man is present everywhere.
0: ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
1: The five elements present all over the nature are equally present in every man.
0: కనుక వ్యక్తికి ప్రకృతికి ఏమాత్రము భేదము లేదు.
1: Therefore, there is no difference between individual and the nature.
0: Prakriti samasti, vyakti vyasti.
1: This nature is a collective form, whereas the individual level is a human being.
0: Adi prakriti anetvantidi quantity, vyakti anetvantidi quality.
1: The nature is quantity, while the individual is quality.
0: Vyaktulu yokka samuhame samajam.
1: Combination of individuals will make it a society.
0: వ్యక్తియే లేకుండా సమాజం ఎక్కడ నుంచి ఉన్నది?
1: Without individual, how do you get society?
0: కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: So we should take the individual
0: as base. ఈ వ్యక్తి యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి.
1: The infinite form of individual is this creation.
0: ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ సహనం అనేటువంటిది కానీ సానుభూతి అనేటువంటిది కానీ సమరసత్వం అనేటువంటిది కానీ సమగ్రత అనేటువంటిది కానీ సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది.
1: The unity, forbearance, brotherhood, tolerance, compassion, all are present there.
0: వీరి కుటుంబము నాలుగు.
1: The four are there in the family.
0: ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం.
1: The family has four members. ఈశ్వర, పార్వతి, విఘ్నేశ్వర and సుబ్రహ్మణ్య.
0: అనగా ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, సిద్ధి.
1: One is the nature, one is the divine, one is the intellect, other one is fulfillment.
0: ఇవి నాలుగు చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి.
1: ఆల్ ఫోర్ విల్ స్టాండ్ యాజ్ వన్.
0: ఇది ప్రాకృతి రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు
1: విల్ వి ఎంక్వైర్ ఫ్రమ్ ది ఓన్లీ పాయింట్.
0: ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు.
1: ద చారియట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ద బుల్.
0: పార్వతి యొక్క వాహనము సింహం.
1: ద చారియట్ ఆఫ్ పార్వతి ఇస్ లయన్.
0: ఈ సింహములకు ఎద్దుకు పరమ విరోధం.
1: ద లయన్ అండ్ ద బుల్ ఆర్ జస్ట్ ద ఆపోజిట్స్.
0: టీకములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సొగసుగ స్ఫటిక చమాలలు నిగ నిగ నిగ నిగ నిగ మెరియ తాండవ కేళి సల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేళి సల్పేని టీకములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను.
1: యస్ గాట్ ద థర్డ్ ఐ, ద వన్ కాన్సెప్ట్ ఇన్ ద బాడీ, అనదర్ కాన్సెప్ట్ ఇన్ ద హెడ్.
0: శిరస్సు పైన గంగ ఉన్నది.
1: ఆన్ ద హెడ్ ఇస్ గంగ.
0: ముఖములో అగ్ని ఉన్నది.
1: ఆన్ ది
0: అగ్నికి గంగకు విరుద్ధము.
1: ద ఫైర్ అండ్ వాటర్ ఆర్ ఆపోజిట్.
0: కానీ ఎట్టి విరుద్ధము కూడా స్వరూపంగా నిరూపించక అక్కడనే ఉంటున్నారు.
1: ద ఆపోజిట్స్ ఎగ్జిస్ట్ simultaneously.
0: ఇలాంటి దీంట్లో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి.
1: Here the family just dances, delights.
0: ఇంకా ఇంతే కాదు. నారదుడు తంబుర మీట గజటాజూటములు శిరమున మెరయగా.
1: As Narada plays on his instrument as a forelock,
0: శిశులమ్ముతో త్రిపుచుహరుడు తదిం తదిం తను తదితకయనుచు తాండవ కేళి సల్పేని.
1: Lord Shiva delights everyone in his celestial dance.
0: Saraswati veena meetaga purandarudu venu udaga. Saraswati veena meetaga purandarudu venu udaga. Hari mudangamu vayinchaga dimi dimi dimi dimitakayanuchu tandava keli salpene.
1: As Saraswati plays on veena, as Hari plays on this mudanga, Shiva dances.
0: Gauri Devi jagamulu yelaga గంగాదేవి నదులై పారగా.
1: As Ganges flows his rivers,
0: విఘ్నేశ్వరుడు అటు ఎటు తిరుగ అవిఘ్నముగాడను అరుడు తాండవ కేళి సల్తేనే.
1: As Vigneshwara moves hither and thither without any obstacles, he dances delightfully.
0: ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి వంతకుడును సమత్వంగా ఇస్తూ వస్తున్నాడు ఈశ్వరత్వం.
1: Ishwara brought this unity in contradictions, opposites.
0: విఘ్నేశ్వరుని యొక్క శిరస్సు గజం.
1: The head of Vigneshwara is that of an elephant.
0: తల్లి యొక్క వాహనము సింహము.
1: The chariot of the mother is lion.
0: సింహము స్వప్నమును వచ్చినప్పుడు బ్రతకలేదు ఏనుగా.
1: Elephant cannot live even if dreams of a lion.
0: ఇంత విరుద్ధమైనటువంటి యొక్క సన్నిహితంలో వారు పెరుగుతూ వస్తున్నారు.
1: The opposites live so intimately.
0: సుబ్రహ్మణ్యుని వాహనము నెమలి.
1: The chariot of Subramanya is peacock.
0: ఈశ్వరుని యొక్క ఆభరణములు సర్పములు.
1: The ornaments of Ishwara are serpents.
0: ఒకదానికొకటి పరమ విరుద్ధము.
1: They are absolutely opposites.
0: ఇవన్నీ కూడా కలిసిమెలిసి పెరుగుతున్నాయి.
1: బట్ దే ఆల్ లివ్ ఇన్ యూనిటీ.
0: ఇది అంతా కూడా లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ టు షో యూనిటీ టు ద వరల్డ్.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక దైవత్వము ప్రపంచములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: ద డివినిటీ డిమాన్స్ట్రేట్స్ ఐడియల్ లైఫ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుండాలి.
1: విఘ్నేశ్వర has got the serpent as a waistband.
0: Subramanyuniki vahamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Nemalini chuste sarpamulu barigetti potayi.
1: Watching the peacock, serpents will run away.
0: Kani inta virodhamainatundi yokka sambandhanni ee ishwara kutumbam lopala anyonyanga anubhavistoo vachunnayi.
1: In spite of contradictory behavior, they live in close association.
0: Ilanti aikamatyaniki చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది.
1: ద ఫ్యామిలీ ఆఫ్ శివ డిమాన్స్ట్రేట్స్ ద యూనిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యము?
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్?
0: ఐకమత్యమే జీవితం యొక్క సారము.
1: యూనిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలము.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ లైస్ ఇన్ ఇట్.
0: 10 మంది కలిసినప్పుడే పనిని మనం సులభంగా చేయవచ్చు.
1: When 10 join, anything can be accomplished easily.
0: తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యం కూడా నా అందిస్తుంది.
1: విజయాన్ని
0: చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్ హిమ్ విక్టరీ.
0: ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్ హిమ్ ఆల్ ది
0: కార్యక్రమంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ యూనిటీ దేర్ ఆర్ సో మెనీ కన్వీనియన్స్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: Unfortunately, the unity is fragmented, cut off into pieces.
0: Oka intilo mugguru undinappudu mugguru kudunu aikamatyamga undinappude aa kutumbamlo shanti baddhatalu abhivruddhi vastayi.
1: When 3 in family are united, there will be peace and security in that family.
0: Ee mugguru kudunu okarikokaru virodhanga pravartinchinappudu ఈ గృహంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: When there are contradictions among the 3, there will be no peace.
0: భద్రత కూడా మనకు ఏర్పడదు.
1: There will not be security.
0: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు మానవుడు.
1: The man is fully disappointed. He is not assured of any safety. He is degenerated.
0: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన. దేహమే ఒక మన గృహము.
1: The body is our dwelling place, house.
0: ఈ గృహంలో ముగ్గురు నివసిస్తున్నారు.
1: Here in this house there are
0: ఈ ముగ్గురు కూడా అన్యోన్య ఐకమత్యంతో ఉండినప్పుడే ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క జీవితంలో ప్రేమనందు శాంతి భద్రత నిలుస్తాయి.
1: When these three live in intimate association, relationship, unity, there will be peace.
0: ఈ ముగ్గురు ఎవరు?
1: Who are these three?
0: ఒకరు థాట్, సంకల్పము.
1: One is the thought.
0: రెండవడు ఒక వాక్కు.
1: The second one is word.
0: మూడవది చర్య.
1: Third one is deed.
0: ఈ ముగ్గురు కూడా ఈ దేహం నందే నివసిస్తున్నారు.
1: All the three are present in the same body.
0: ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహములో శాంతి మనకు లభిస్తుంది.
1: When these three stand united, there will be peace in this body.
0: మనోవాక్కాయములు మూడు కూడా ఏకం కావాలి.
1: There should be harmony between the thought, word and
0: deed. ఈనాడు మనోవాక్కాయములు ఏమాత్రం కూడా కలిసిమెలిసి ఉండటం లేదు.
1: There is disharmony in thought, word and deed.
0: మనసు ఒకటి తలుస్తుంది.
1: Mind thinks one thing.
0: వాక్కు ఒకటి చెప్పుతుంది.
1: He says something.
0: చేతులు మరొకటి చేస్తున్నాయి.
1: Hands work differently.
0: కనుకనే దీనికి ఒకరికొకరికి విరుద్ధంగా జీవితం జరుగుతుండాలి.
1: Therefore they lead opposite life.
0: ఈ విరుద్ధ కారణం చేతనే మానవుడు అశాంతికి గురి అవుతున్నాడు.
1: Because of these contradictions man is restless.
0: కనుక మన యందు ఉండేటువంటి యొక్క ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా జీవించాలి.
1: Therefore all the three within us should live unitedly.
0: ఈ ఐకమత్యం ప్రపంచంలో పూర్తి కూలిపోయింది.
1: This unity is completely gone in this world.
0: ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏంటి?
1: What is that responsible?
0: నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి.
1: The moral and spiritual values are completely gone.
0: ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడా కూలిపోయినాయి.
1: The values are totally collapsed.
0: క్షీణించిపోవడం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుంది.
1: Because of their degeneration, the human life is restless.
0: కనుక మొట్టమొదట గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు.
1: So in the first instance, Ganapati taught a lesson that one should offer respects to one's own parents.
0: తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు.
1: గణపతి గేవ్ అన్ ఐడియల్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ బ్లిస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ పేరెంట్స్.
0: అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ మిస్టరీ ఇన్ గణపతి.
0: మనం గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశపడుతుంటాది.
1: As we look at an elephant, you feel like watching more and more.
0: ఇంకా చూడాలని ఆశపడుతుంటారు.
1: You want to see more and more.
0: కనుక ఈ గణపతిని చూస్తుంటే ఇంకా చూడాలని ఆశపడుతుంది.
1: So as you look at Ganapati, you want to see him more.
0: కానీ ఈ ఆకారం ఏమన్నా కొంచెం అందంగా ఉందంటే ఏమీ లేదు.
1: Is that form is beautiful? No.
0: పెద్ద బొజ్జ.
1: A big stomach.
0: ఏనుగు తల.
1: And head of an elephant.
0: ఈ వికారం చూస్తుంటే ఇంకా ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం.
1: Though the form is like that, the beauty lies in it.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: వినాయకుడు దాన భోగను సల్పేటువంటి విషయం లోపల సర్వజ్ఞుడిలో త్యాగం చేస్తాడు.
1: వినాయక సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు టీచ్ జ్ఞాన విజ్డమ్.
0: వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: As Vyasa started dictating Bharata, Vinayaka composed
0: తను ఎంతనో ప్రయత్నించాడు.
1: He made every attempt to see that he will write continuously.
0: కానీ కలము కూలిపోయింది.
1: But the pen fell.
0: తక్షణమే తన యందున్నటువంటి దంతమును పెరికి దాన్ని కలముగా తీసుకుని రాస్తూ వచ్చాడు.
1: Immediately he has taken out the tooth and started making use of it.
0: జ్ఞానమునకు తన దేహమునైన త్యాగం చేసేటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు వినాయకుడు.
1: Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom.
0: ఈనాటు జ్ఞానమునకు మనం ఏమి త్యాగం చేయటం లేదు.
1: Today we are not sacrificing anything for wisdom.
0: అజ్ఞానమునకు అంధకారమునకు సర్వము త్యాగం చేస్తున్నాము.
1: For ignorance and darkness we sacrifice.
0: జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమునకు మనకు ఏమాత్రం కూడా త్యాగం చేయటం లేదు.
1: We are not sacrificing anything for the knowledge of supreme
0: knowledge. లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందములు ఆదాయములు ఆహ్లాదములు లభ్యమవుతున్నాయంటే ఎంతవరకు నైనా త్యాగం చేస్తాడు.
1: We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness.
0: Kani divyamainatundi aanandamunaku kinchittaina tyagam cheyadu.
1: But we are not sacrificing even a fraction.
0: Ee chestunnadu manavudu.
1: That's what man is doing.
0: Nityamu grahamulo poojalu chestunnadu.
1: Every day man does
0: worship. Dinamu grahamulo naivedyam pettunnadu.
1: He offers food to God.
0: Ee naivedyamulo kudunu tyagam ledu.
1: Even in this offering there is no sacrifice.
0: Pettina naivedyam kuda tiriki tanake tapputundi aneetundi uddeshamto naivedyam pettunnade kani nijamuga bhagavantulu anto into tinte naivedyam kuda pettetundi vaadu kaadu manavudu.
1: He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating, he is not prepared to offer.
0: పెడుతున్నాడు అర్పితము తినటం తాను.
1: He just offers and starts eating.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పునస్కారములు సల్పుతున్నాడు.
1: Out of selfishness man worships.
0: ఈ విధమైనటువంటి పూజ పురస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికీ దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు.
1: Such sort of worship and rituals will never give you any results in spite of 100 births.
0: బాహ్యమైనటువంటి మార్పులు జరిగినంత మాత్రమున మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు.
1: External changes will never give you inner bliss.
0: మనసు మారాలి.
1: Mind should change.
0: హృదయం మారాలి.
1: Heart should change.
0: ఆధ్యాత్మిక దివ్యత్వంలో మనం లీనమైపోవాలి.
1: We should merge in the spiritual life.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక సుఖము ఆనందము లభ్యమవుతుంది.
1: Then only we will have happiness and bliss.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూస్తున్నారు చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు.
1: We should see the unity in diversity, but not diversity in unity.
0: కానీ ఈనాటి విద్యా విధానము విద్యా యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు.
1: The effects of modern education has given rise to number of intellectuals who find this.
0: మేధావులే కానీ గుణవంతులు కాదు.
2: They're intellectuals, not men of virtue.
3: అనేకత్వములొ ఏకత్వాన్ని చూచిన వాడే గుణవంతుడు.
2: He is only virtuous one who finds unity and diversity.
3: గుణము లేనటువంటి యొక్క మేధావి ఏం ప్రయోజనం?
2: What is the use of an intellectual without quality?
3: ఈ మేధాశక్తి అంతే కూడాను యుక్తి కృత్యతతో పల దేశాన్ని మోసం చేయటమే కాని దివ్యత్వాన్ని అనుభవించటం కాదు.
2: All that intellect will make him this maneuvering and all the knacks and the things.
3: Knacks, cracks, అంతా కూడా దేశాన్ని విజృంభించి అనేక విధమైన అశాంతిని కలిగిస్తుండాలి.
2: The knacks and the cracks are putting this country to restlessness.
3: కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి.
2: Therefore we should make an effort to have
3: అది ఏ ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారం.
2: That is the essence of Upanishads.
3: ఈనాడు విఘ్నేశుని యొక్క పుట్టిన దినమని.
2: Today is the birthday of Vignesh.
3: భగవంతునికి పుట్టుక లేదు చావు లేదు.
2: God has neither birth nor death.
3: కేవలం శరీరాన్ని ధరించినప్పుడు
2: as he assumes form,
3: ఇది కేవలం తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు.
2: He also assumes a role.
3: జగత్ యొక్క సృష్టికంతా కూడా భగవంతుడు పాత్రధారి.
2: Creator also has got a role.
3: పాత్ర చేతనే జగత్ యొక్క సూత్రమంతా నడుపుతూ ఉంటున్నాడు.
2: By assuming this role, he just conducts the whole
3: world. తాను పంచభౌతికమైన దేహమును ధరించినప్పుడు
2: when he assumes this body,
3: ఈ విశ్వనాటకం నందు తాను కూడా ఒక విధమైన నటన చెయ్యాలి.
2: In this drama of this universe, he should also act.
3: కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటిగా రూపొందుతూ ఉంటాయి.
2: యాజ్ హి యాక్ట్స్ దేర్ విల్ బి డిఫరెంట్ సీన్స్.
3: ఇంత మాత్రం చేత ఈ భగవతత్వాన్ని కేవలం అనుమానించకూడదు.
2: బికాస్ ఆఫ్ దిస్ వీ షుడ్ నెవర్ డౌట్ డివినిటీ.
3: కారణమేమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధమైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
2: The divine has to act basing on the situation and the time and the role as you.
3: ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాలో నటిస్తున్నాడు.
2: A person has taken upon himself a role and started acting.
3: కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి.
2: He should act according to the drama.
3: ఆ స్క్రీన్కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీన్ని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి.
2: Behind the screen, he should have his own individuality.
3: వ్యక్తిగతమైనటువంటి శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి.
2: The individual power is one and the worldly power is different.
3: ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వాడే దైవత్వమును చక్కగా అర్థం చేసుకోగలడు.
2: The one who understands the truth of these two can understand divinity.
3: ఒక రాముడు అనేటువంటి వాడు రావణుని వేషం వేసుకున్నాడు.
2: A person by name Rama assumed the role of Ravana.
3: కానీ రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడు రాముడు సరైనటువంటి యొక్క కళగా ఉంటుంది.
2: If he really plays the role of Rama, it will be appropriate.
3: కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుడి వేషం వేశాడు.
2: But today what is happening, his name is Rama.
3: రావణత్వంలో క్రూరత్వమే ప్రకటించాలి.
2: In the role of Ravana, he should exhibit wickedness.
3: ప్రకటించడము క్రూరత్వము.
2: He exhibits wickedness.
3: అది స్వరూపము.
2: That is the form.
3: ఇది నామము.
2: His name.
3: నామములో శాంతము.
2: In the name there is
3: namamulo dharmamu.
2: In the name righteous
3: namamulo satyamargamu.
2: In the name there is
3: kali roopamulo durmargamu.
2: But in form there is wickedness.
3: Ee durmargamulaku satyamargamulaku virodham kalugutuntadi.
2: There is contradiction between the truth and the cruelty.
3: Appudu manavudu emani vicharinchadi.
2: Then what is that man shooting when he
3: came? Kevalamu lokanatakamu lopala idi oka patra.
2: In this drama of life it is a role.
3: Ee satyanni vaadu gurtinchukunnappude rendinti oka bhedamulu taanu gurtinchadu.
2: When you understand this truth, he will never recognize the difference there.
3: Bhagavantudu manavakaram dharinchadu.
2: God has assumed human form.
3: Kani manavakaram dharinchi ee vishwanataka rangamulandu taanu kudunu oka veshamga prakatistunnadu.
2: In the human form, he also acts in this drama of universe.
3: Ee samayamuniku ee vidhamainatundi oka dinni prakatinchalo attane prakatinchali.
2: It has to be expressed, manifested appropriate to the situations.
3: Oka chinna udaharanam.
2: A small example.
3: Draupadi parava bhaktaralu krishnaku.
2: Draupadi is a great devotee of Krishna.
3: Krishnudu sakshat parabrahma swarupudu.
2: Krishna is the very form of parabrahma.
3: Sarvashaktimayudu.
2: He is all powerful.
3: Sarvajnudu.
2: He is all
3: sarvavyapakudu.
2: He is all pervasive.
3: Alanti Krishnudu Draupadi ki ento sannihitanga undinappatikini.
2: Such Krishna, though very close to Draupadi,
3: aameku parabrahma jarigina samayalopala Krishnudu ekkada kanipinchaledu.
2: When at the time of humiliation Krishna was not seen.
3: Kani aame adishtani nerveestunnadu ekkada nunchino cheeralu pamputunnadu.
2: But he fulfilled his desire by sending saris from a distance.
3: Kontamandi anukovachunu.
2: Some may feel so.
3: Draupadi yokka bhakti prapattulaku Krishnudu karigi kadili ravali kada.
2: For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth.
3: Kani raledi.
2: But he has not come.
3: Evilo bhakti takkuva.
2: Is there death of devotion?
3: Krishnudu lo shakti takkuva.
2: Or there is death of power in Vishnu.
3: కాదు కాదు
4: నో
3: ఈమెలో భక్తి ఉంది కృష్ణులో శక్తి ఉంది
4: ద్రౌపది హస్ డివోషన్ అండ్ కృష్ణ
3: అయితే ఈ ద్రౌపది ఇంత పరాభవం గావించేటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు ఎందుకు అక్కడ సంహరించలేదు
4: Why is the Duryodhana is not killed at the time of humiliation of Draupadi?
3: Kaadu kaadu ee drama lopla inka kontha varaku scene lanta unnai.
4: Because in this drama there are so many scenes in between.
3: Aa scene akkada vachinappude ee yokka paribhavam jarugutundi.
4: At that appropriate moment of that scene only there will be solution.
3: Ee yokka drama yokka ee yokka katha yokka saaramshamlo
4: the essence of this entire drama story
3: Duryodhana yokka pranamu
4: The life of Duryodhana.
3: భీముని గదలో ఉంటుందని కాని కృష్ణుడి చేతిలో లేదు.
4: It is in the maze of Bhima, but not in the hands of Krishna.
3: ఆ యొక్క దుర్యోధనుని కేవలం భీముడే చంపాలి కానీ కృష్ణుడు చంపకూడదు.
4: Duryodhana must be killed by Bhima, not by Krishna.
3: అదే రీతిగా కంసుణ్ణి కృష్ణుడే చంపాలి కానీ ఇంకొకడు ఎవరు చంపకూడదు.
4: Similarly, Kamsa should be killed by Krishna.
3: అదే విధంగా రావణ్ణి రావులే చంపాలి కానీ ఇంకొకడు చంపడానికి వీలు కాదు.
4: Similarly, Ravana must be killed by Rama.
3: వారికి కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
4: There is intimate relationship between
3: them. దీంట్లో మరికొన్ని సందేహాలు సంభవించవచ్చు.
4: There may be doubts again.
3: కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే కదా.
4: కృష్ణ రామ అర్వాన్
3: అయితే ఒక్కటే.
4: Yes, one.
3: ఒకే దివ్యతత్వం యొక్క స్వరూపములే.
4: That's the form of
3: same. ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి.
4: Their conduct is also different, appropriate to their forms.
3: ఇందులో ఏకత్వాన్ని మనం విశ్లేషించడానికి వీలు కాదు.
4: We cannot go by oneness.
3: భగవంతుడు ఒక్కడే.
4: God is one.
3: కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి.
4: But in the teaching and conduct there is difference.
3: ఎట్లా?
4: How?
3: ఇప్పుడు కృష్ణుడు రాముడు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే.
4: కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
3: అయితే కృష్ణుడు పోయి రాముడిని చంపినాడంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా?
4: Will anybody in this world accept if it is said that Krishna killed Ravana?
3: లేక రాముడు వచ్చి కంసుని చంపాడంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా?
4: If you say that Rama killed Kamsa is not against the text.
3: కనుక రామాయణమునకు రామును ఒక రావణాసుడిని చంపాలి.
4: So according to Ramayana, Rama should kill Ravana.
3: మహాభారతం లోపల కృష్ణుడు కంసుని చంపాలి.
4: ఈ మహాభారత కృష్ణ షుడ్ కిల్ కంస.
3: కనుక ఆయా డ్రామాకు తగినటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు ఆ రీతిగా ఇమిడి ఉంటాయి.
4: There are, there you find relationships as per the drama there.
3: ఒక్కొక్క చర్య కూడా ఒక్కొక్క విధమైనటువంటి యొక్క నిబంధనలు ఉంటున్నాయి.
4: For every act there
3: are నిబంధనలు. ప్రతి ఒక్కడు కూడా అనుసరించే తీరాలి.
4: All regulations must be followed by everyone.
3: ఇది ఏ లాకు కూడా అందేటువంటిది కాదు.
4: It could not be understood by any law.
3: ఇది కేవలము హృదయమునకు మాత్రమే సంబంధమైనటువంటిది.
4: This is intimately related to heart.
3: కనుక భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
4: No one can understand the divine nature.
3: ఈ ఆకారము ధరించినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు.
4: Is not possible for anybody to understand God in human
3: form. అంతర్యందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి.
4: But one must have full faith that the divinity is in everyone.
3: కానీ మానవుడి యందు అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి.
4: All these perversions are due to attachment and possessiveness.
3: కనుక విశ్వ కుటుంబమైనటువంటి యొక్క ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది.
4: Therefore the family of Shiva sets an ideal to the entire universe.
3: కనుక ఒక గణపతి యొక్క చిత్రం కాని సుబ్రహ్మణ్యం యొక్క భావం కాని పార్వతి యొక్క హృదయం కాని ఈశ్వరుని యొక్క తత్వం కాని అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది.
4: Therefore either in the form of Ganapati or in the quality of Subramanya or the nature of Parvati and Shiva you find this unity.
3: Subramanyudu buddhi.
4: Subramanya stands for intellect.
3: Ganapati siddhi.
4: Ganapati stands for fulfillment.
3: Parvati prakriti.
4: Parvati signifies nature.
3: Shakti Ishwarudu.
4: Ishwara is all power.
3: Kaka ee Parvati కేవలం ప్రకృతి అనేటువంటిది మ్యాటర్.
4: దిస్ నేచర్ ఇస్ మియర్ మ్యాటర్ పార్వతి.
3: ఇది కేవలం ఒక మ్యాటర్ గా ఉంటుండాలి.
4: ఇట్ జస్ట్ రిమైన్స్ ఎస్ ఎ మ్యాటర్.
3: ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి.
4: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
3: ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే
4: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ
3: ఈ సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి.
4: వీ గెట్ వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్.
3: కనుక ఈ ఏకత్వం మనం చక్కగా గుర్తించుకుంటే నాలుగు చేరి ఒక్కటే గాని నాలుగు కాదు.
4: When you understand this oneness, there are not four, just one.
3: మన చేతి లోపల ఐదు వేళ్లు ఉన్నాయి.
4: Here our hand has five fingers.
3: ఐదు కుడులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
4: All five fingers appear different.
3: కానీ పరిచేసే సమయంలో ఐదు ఏకమైపోతాయి.
4: While at work, all become one.
3: అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం, కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము.
4: When all the five work together, you can work, not otherwise.
3: కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాయి.
4: This is how the secret of creation
3: is.
4: But here is hand.
3: ఇందులో ఒక బొటన వేలు చాలా షార్ట్ గా ఉంటుండాలి.
4: The thumb is short.
3: దానికి ప్రక్కన ఇంకొంచెం పొడవుగా ఉంటుండాలి.
4: The forefinger little longer.
3: మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడవుగా ఉంది.
4: The middle one is tallest.
3: నాలుగోది ఇంకా కొంచెం తక్కువగా ఉంది.
4: Then the other one is short.
3: ఐదోది మరింత తక్కువగా ఉంటుండాలి.
4: The little finger is very short.
3: ఈ భగవంతుడు ఈ ఐదు వేలు ఇచ్చినప్పుడు అన్నిటినీ ఎందుకు సమానంగా ఇవ్వకూడదు?
4: When God has given these five fingers, why did not make them equal?
3: అన్ని సమానంగా ఉంటే మనం పని చేయలేము.
4: If all of them are equal, you cannot do any work.
3: ఆయా పనికి సంబంధించినట్టుగా ఆ యొక్క హైట్ ఫ్యాట్ రెండు ఉంటుండాలి.
4: అప్రోప్రియేట్ ది యాక్షన్ ఫంక్షనింగ్ ద హైట్ అండ్ ది ఫ్యాట్.
3: దైవం యొక్క సృష్టి యొక్క రహస్యం.
4: This is secret of creation.
3: కాని మనం విద్యా బుద్ధులతో దీన్ని విచారిస్తే ప్రయోజనం లేదు.
4: There is no use to know that through our education.
3: ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు కేవలం ఒక విధమైన శ్రేయస్సును కోరి అందిస్తుంటాడు.
4: God gives everything for the welfare.
3: లోకక్షేమాన్ని గురించి చూస్తుంటాడు.
4: It is for the welfare of the world.
3: ఈ లోకక్షేమము శ్రేయస్సును లక్ష్యంలో పెట్టుకుని భగవంతుడు సృష్టించుంటాడు.
4: God creates keeping in his view the welfare of the world.
3: ఈనాటి మానవుని యొక్క చదువు సంధ్యల లోపల తన తలపు చాలా భిన్నమైపోతుంది.
4: Because of the modern education, human thoughts are different.
3: Oka mahavidyavantudu enda lopala prayanamai velutunnadu.
4: A highly educated man is walking along the sunlight, severe heat.
3: Kari ee enda vedini bharinchukoleka oka chettu needa kurchunnadu.
4: He could not bear the severe heat. He sat under the shadow of a tree.
3: Adi pedda marri chettu.
4: It's a big banyan tree.
3: Vaadu aa vidyavantudu engineer.
4: This highly educated one is an engineer.
3: ఇటు అటు తిరిగి చూచాడు, నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని.
4: He stared that side and this side for water.
3: ఒక చిన్న కంచె ఉంటుండాలి.
4: There is a small fence.
3: ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది.
4: There he could find the pumpkin there.
3: ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి.
4: There you find the creeper, the pumpkins are very large.
3: చాలా పెద్దగున్నాయి.
4: They are very big.
3: చూచాడు ఈ ఇంజనీర్.
4: This engineer saw.
3: తల పైకి ఎత్తేశాడు.
4: He just stared.
3: ఆ మర్రి చెట్టు లోపల చాలా పెద్ద మర్రి చెట్టు.
4: It's a very big banyan tree.
3: ఈ మర్రి చెట్టులో ఇంతింత చిన్న కాయలు ఉంటున్నాయి.
4: That big banyan tree has got small seeds.
3: ఈ వేరంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు కాచాయి.
4: This small creeper, it has got very big fruits.
3: చూచాడు.
4: He watched.
3: See. భగవంతుడు ఏమని ఇంజనీరింగ్ పాస్ చేయలేదేమో.
4: He thought, what is this? God has not passed in engineering.
3: ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తి లేదు ఎదుకోకుండా ఉంటున్నాయే.
4: వాట్ ఈస్ హీ హాస్ నో నేచురల్
3: చిన్న జ్ఞానమే లేకుండా ఉంటుండాది.
4: ఎన్నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
3: చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు.
4: ఫర్ ఎ స్మాల్ క్రీపర్ ఇస్ గివెన్ బిగ్ ఫ్రూట్.
3: పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు.
4: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ స్మాల్ సీడ్.
3: చాలా విరుద్ధంగా ఉంది, సృష్టికే విరుద్ధం అన్నాడు.
4: ఇట్ ఇస్ జస్ట్ కాంట్రడిక్టరీ టు ది క్రియేషన్.
3: ఆ విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు.
4: థింకింగ్ సో హీ డోస్డ్.
3: తూగి తిరిగి లేచేటప్పటికి అతని పైన ఇన్ని మరికాయలు రాలినాయి.
4: By the moment he got up, he found so many seeds of the banyan over him.
3: రాలేటప్పుడు చూచాడు, మరి చెట్టు నీడను ఆశించి అనేక మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు.
4: Because of the shadow of the tree, many come and sit there.
3: నిజముగా ఇంత పెద్ద చెట్టుకు ఇంత పెద్ద కాయలే కాచి ఉంటే నా తల పగిలికుంది ఏంటి.
4: Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head.
3: ఆ యొక్క గుమ్మడి తీగల కింద ఎవరు విశ్రయించరు.
4: Nobody will rest under that creeper.
3: అంత పెద్ద కాయలు కాచినా ఎవరికి అపకారం లేదు.
4: He got very big trees, no one is harmed.
3: కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది?
4: Expecting the cool shade under a big tree, he would be suddenly harmed.
3: కనుక భగవంతుడు దయామయుడు.
4: God is one of compassion.
3: అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాయి.
4: His heart thinks of the welfare of the world.
3: ఈనాటి విద్యకు
4: For modern education,
3: భగవత్ సృష్టికి
4: God creation
3: ఏమాత్రము సంబంధం లేదు.
4: There is no relationship.
3: అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు.
4: Many scientists are experimenting.
3: ఎంత పరిశోధన చేసినప్పటికీ
4: in spite of experimentation,
3: వాళ్ళు గుర్తించింది ఇది చాలా అణు మాత్రమే.
4: Whatever they have discovered is just a fraction.
3: ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటుంది.
4: Many things are to be known of mountain level.
3: ఇది వీళ్ళు తెలుసుకోలేరు.
4: That they can't know.
3: పూర్ణము తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి.
4: When they know in full, they can only call themselves.
3: కనుక మానవత్వం యొక్క అల్ప బుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి.
4: The thoughts that come out of the narrow mind, they should not be taken into consideration.
3: இட்டி அப்பிரமாணாலுக்கு மேல ஏமாத்திரம் கொண்டு வெச்சக்கூடாது.
4: We should not have any such narrow
3: thinking. இட்டி மேல லோங்கக்கூடாது, குங்கக்கூடாது.
4: We should never submit ourselves.
3: ஹృదయ పరిణామము, పరిపాదము, ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి.
4: We should run after that, the transformation of the heart and the mind.
3: కరెక్ట్ దైవత్వం అనేటువంటిది ఎప్పుడు కొడును పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో.
4: God thinks of the welfare
3: లోక శ్రేయస్సులో.
4: In working for others,
3: లోక హితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు.
4: హి ఫాలోస్ ద పాత్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
3: భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది.
4: గాడ్ హాస్ గాట్ వెరీ బ్రాడ్ విషన్.
3: ఇంత విశాలమైనటువంటి యొక్క హృదయాన్ని తెలుసుకోవాలంటే మానవుడు విశాలమైనటువంటి బుద్ధి కావాలి.
4: టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విషన్, వీ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
3: అల్ప బుద్ధితో అధికత్వాన్ని గుర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
4: విత్ దిస్ నారో మైండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విషన్.
3: దివ్యాత్మ స్వరూపులారా,
4: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
3: హృదయాన్ని విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి పరచుకోవాలి.
4: వీ షుడ్ డెవలప్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్,
3: నాట్ ఫిజికల్ హార్ట్.
4: నాట్ ఫిజికల్ హార్ట్.
3: ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్ అయితే ఆపరేషన్ ఫోర్స్ వస్తుంది.
4: ఇఫ్ ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్స్ యూ షుడ్ గెట్ ఆపరేషన్.
3: హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్.
4: హృదయ మీన్స్ స్పిరిచువల్ హార్ట్.
3: హృదయానికి హృదయమే కానీ దీనికి హార్ట్ అని చెప్పకూడదు.
4: హృదయ మీన్స్ హృదయ, నాట్ హార్ట్.
3: ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో ఒక ప్రమాణంలో ఉంటుండాలి.
4: ఫిజికల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
3: హృదయం అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు.
4: హృదయ హ్యాస్ నో మెజర్.
3: దీనికి ఆకారమే లేదు.
4: ఇట్ ఇస్ నో
3: సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
4: ఎవ్రీవేర్.
3: నీవు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడు
4: ఇవే విషయ.
3: నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది.
4: ఇఫ్ యువర్ మైండ్ గోస్ టు అమెరికా, ద హృదయ విల్ గో దేర్.
3: కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
4: హృదయ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
3: యట్ హృదయం అది సర్వ బ్రహ్మాండం.
4: That hridaya is present in the entire universe.
3: Hridayam.
4: Hridayam.
3: Daya. Daya to kudine kudine hridaya.
4: Hridaya is the one with daya or compassion.
3: Daya. Daya to kudine kudine hridaya.
4: Hridaya is the one with daya or compassion.
3: Kani, manam ippudu anukuneetundi yokka heart aneetundi pumpato kudinetundi.
4: The physical heart has got this involvement of the pump.
3: అది ఒక చిన్న మిషన్ తో కూడినటువంటిది.
4: ఇది హాస్ గాట్ ఎ స్మాల్ మెషిన్.
3: కానీ ఇది మెషిన్ కాదు.
4: బట్ దిస్ నాట్ మెషిన్.
3: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
4: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
3: కనుక ప్రతి మానవుడి ఎందుకు దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు.
4: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హీ డెవలప్ కంపాషన్, హీ కెన్ కాల్ హింసెల్ఫ్
3: హృదయమే దైవ మందిరము అన్నారు.
4: ఇట్ ఇస్ ఓన్లీ ది హృదయ విత్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్
3: గాడ్. దయలేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము.
4: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద
3: హృదయము.
4: ఇట్ ఇస్ ది హార్ట్ ఆఫ్ ది డెమన్.
3: కనుక దయ లేకుండా ఉండకూడదు.
4: సో వన్ షుడ్ నాట్
3: నిజంగా మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణం.
4: ఇఫ్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ కంపాషన్ ఇస్ లైఫ్.
3: దయ అనగా కంపాషన్, కరుణ.
4: దిస్ కంపాషన్, కరుణ.
3: ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు.
4: వెన్ హి హస్ గాట్ కంపాషన్ మ్యాన్ మే,
3: దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది.
4: ఇట్ గివ్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ది డివైన్.
3: ఆ దయలేనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు.
4: వెన్ ది వన్ వితౌట్ కంపాషన్ విల్ నాట్ హావ్ ఎనీ స్కోప్.
3: కనుక దైవము యొక్క బర్త్డేలు, జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కానీ వారికి జననము లేదు, మరణం లేదు.
4: ది బర్త్డే ఆఫ్ గాడ్ ఈస్ సెలబ్రేటెడ్ టు టీచ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బికాస్ గాడ్ హ్యాస్ నైదర్ బర్త్ నోర్ డెత్.
3: చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు.
4: గాడ్ ఈస్ పర్మనెంట్ విత్ నైదర్ బర్త్.
3: ఆది మధ్యాంతర హితుడు, అనాది వాడు.
4: హి హ్యాస్ నైదర్ బిగినింగ్ నోర్ ఎండ్.
3: చావక పుట్టక చంపబడక.
4: హి నైదర్ బోర్న్స్ నోర్ డైస్.
3: సర్వత్రము సాక్షి అయి వెలుగు ఆత్మభూవుడు.
4: హి రిమైన్స్ ఇన్ ది సెల్ఫ్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
3: కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము?
4: హౌ డు యు షో ద ప్రూఫ్ ఫర్ సచ్ డివినిటీ?
3: కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు.
4: దేర్ఫోర్ గాడ్ ఈస్ సెడ్
3: టు బి ప్రమాణమునకు అందనటువంటి వాడు.
4: ఇస్ బియాండ్ ఆల్ సచ్ ప్రూఫ్.
3: ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతున్నాడు.
4: హి ఓన్లీ సకమ్స్ టు ద లవ్.
3: కనుక ఆ ప్రేమ తత్వం చేత
4: త్రూ లవ్
3: దైవాన్ని అర్థం చేసుకుని,
4: వి షుడ్ అండర్స్టాండ్ గాడ్,
3: దయను పెంచుకుని
4: డెవలప్ లవ్,
3: జీవితాన్ని గడపాలి.
4: లీడ్ అవర్ లైఫ్.

శాంతి సుఖ నిధాన ఇయ రామ నామ నిరాధార కో ఆధార.

0: ఈ జగత్తునందు జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవే శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.

పొందుగా మరుగైనా బ్యాంకు లోపల పెట్టి పొందు

0: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
1: Tudaku yavariki turo yemi yagunu.
0: To whom will they give all this money at the end? To whom will it all go? What will happen to that?
1: Manavudu puttinappati nundi gittinanta varaku kudanu aneka vidhamulain petti sukhamulu anubhavinchavalanani aneka margamulo aneka vidhamulain petti karmalanu aacharinchi kadapatiki rittahastulai vellutunnadu.
0: Man from time of birth to death, in pursuit of happiness and pleasure and joy, he enters into various fields and experiences all comforts and conveniences, but ultimately returns empty-handed.
1: Adhyatmika khanaja sampattiki alavalamaina ee Bharat deshamunandu dharmamu nanatikini cheeninchi adharmamu anyayamu akkamamu ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
0: భారత్ ఈజ్ ది స్పిరిచువల్ మైండ్, బట్ ఇన్ దిస్ కంట్రీ వేర్ యూ ఫైండ్ రైచియస్నెస్ ఇస్ ఆన్ ద డిక్లైన్, ఎవ్రీవేర్ యూ ఫైండ్ అన్రైచియస్ యాక్ట్స్ డిజార్డర్. Because there's an effect in response to the Kali effects, the whole world is facing all sorts of agitation and confusion.
1: Itti paisachika pravaktulu vidrumbinchi pralayatandamu salpuchunnatvanti ee Kali samayamunandu deenini challarchi desamunaku shanti bhadratanu chekurchetvanti yokka nijamainatvanti yokka arhata vidyarthuli yandu maatrame nilichi unnadi.
0: When this demonic tendency and temperament is on the rise, as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
1: Tirigi Bharat Deshame Kaka Yavat Prapanchamunandu Kudanu Shanti Bhadratalu Chekurchadaniki Vidyarthule Tagina Samarthulu.
0: Not only in Bharat, all over the world, students are the only ones who can establish peace and security.
1: Yuvati yuvakulu evvarulainatunti yokka vyaktulu ee naadu ee kali prabhavanni taramagotte nimittamai tagina kankanam kattukoni shanti bhadratanu chekurchi satya dharmamunu nilipi jagattunaku prachina sampradayanni nilabettarani nenu aashistunnanu.
0: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
1: Vidyarthulara.
0: Students.
1: Vidya margam nandu kani, vaijnanikam nandu kani, meeru venukapadina mee tallidandrulu enta paritapinturu. దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక ధార్మిక ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుండది.
0: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యూ ల్యాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ డోంట్ లర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత will also very feel very sad because we are on the downward trend in respect of morality and spirituality. Motherland Bharat Mata is feeling sad 1,000 times.
1: Vidyarthulara.
0: Students.
1: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
0: యు షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
1: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
0: Students, all those whom you consider elders, men of authority, men who occupied positions, elders, they were all at one time were students like you.
1: నేటి విద్యార్థులే, రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
0: Students of today are tomorrow's elders, men of position and authority.
1: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో, దీనిని జ్ఞప్తి అందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కళలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
0: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ and men of authority, keep them in view. Do not forget and realize them later.
1: Peenati yuvatulu kevalamu addeku techukunnatvanti gunamulu vale leka digumati gavinchukunnatvanti gunamulu vale vaari maatalu, vaari dresslu, vaari nadatalu anni kudanu kevalamu oka vidhamainte appatikappatiki addeku techukoni alankarinchukunnatvanti nagala vale kanipistu untayi.
0: The modern students, it appears as if they dress in the qualities which are like rented stuff or imported stuff.
1: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి ఒక నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
0: With these rented jewels, how long can you delight yourself?
1: కాదు. నీ సొంతం సంపాదించుకున్నటువంటి ఒక గుణములనేటువంటి ఒక నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: యు షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యు షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
0: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ has become a sort of a fashion now, and your feelings are just like passing clouds.
1: ఇది స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
0: This is not the culture of your country.
1: ఈ దేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
0: How long can you experience this imported culture?
1: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
0: Never depend on this imported culture.
1: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైనా, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము దాన ధర్మాలకు పుట్టినిల్లైనది.
0: Since ancient times, Bharat is the center for all charity and sacrifice.
1: Tyaga, abhimanam, tyaga, kairinatvanti yokka karuna, ilanti gunamulaku aneka vidhamulaga aritirinatvanti ee Bharat desham.
0: Bharat has been an expert and a guiding land in all respects of compassion and kindness.
1: Sahana sadhubhutulaku ee Bharat deshamu gamyasthanam.
0: Bharat is the goal in all respects of compassion and also tolerance.
1: Itti divyamaina bhavyamainatunti ee sahana sanubhutulu kani daya dachinyamulu kani tyaga karunalu kani ekkada poyinavi?
0: Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice, what happened to those qualities now?
1: కేవలము మీ యొక్క అదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని అభివృద్ధి గావించే నిమిత్తమై అనేక మంది మహనీయులు అనేక అవతారములు కూడాను దిగి వచ్చినటువంటివి ఈ భారతదేశమునందు.
0: భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ ఇన్కార్నేషన్స్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుతున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ మీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, వాట్ హ్యాపెన్ టు యువర్ బ్రదర్స్, వేర్ ఆర్ దే?
1: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja, what happened to other brothers?
1: Where are they? Dharmajudu, Dharma Hudayudu. Elanti paristhitini endena kudanu Bhagavantuni vismarinchi sarvakala sarvavasthalu endukudanu భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
0: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హు ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
0: పాండవస్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
1: ఇట్టి పవిత్రులను ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
0: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
1: ఏ మాత్రం కూడాను వెరువక కదలక మెదలక ముందు సాగుతూ వచ్చాడు ధర్మజుడు.
0: Dharmaja faced all these ordeals, troubles and turmoils. He was not afraid in the least. He could resist and
1: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉంటున్నారు కాని 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
0: ధర్మజ రిప్లైడ్, 5 brothers ఆర్ హియర్ ఇన్ ద ఫారెస్ట్ వైల్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
1: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
0: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
1: ఏమి నీకు మతిపోయినదా, మీరు సోదరులు 5 మంది మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 మంది ఇది హస్తినాపురంలో ఉన్నారంటంలో ఏం అర్థం లేదే అన్నాడు.
0: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యూ మ్యాడ్? యూఆర్ ఓన్లీ 5 brothers. వై డు యూ సే దట్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
1: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
0: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
1: మాలో మాకు ఐకమత్యంతో ప్రేమ చేత సహనము చేత సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
0: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 brothers.
1: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
0: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
1: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చును.
0: We can just relate to this, to the present circumstances.
1: ఈనాటి లోకమునందు ఐకమత్యం అనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ ప్రతి సంఘము ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుండాలి.
0: There is no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual has lost their flag.
1: ఈనాటి సమాజములో కూడాను ఐకమత్యమైనటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజమునందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: There is no unity anywhere. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
1: Vyaktulu veru kavachunu, kani divyattamainatundi aatmatattvam andariyandu okkate untunnadi.
0: Individuals may be different, but the divinity is one and the same.
1: Kanukane ee kaliyugam nandu ఇది కేవలం కలహయుగం అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుండాలి.
0: The age of Kali can also be called the age of Kalaha or fight.
1: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
0: This infighting is more and more day by day.
1: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడా సహనము సానుభూతులు లేవు.
0: There is no spirit of accommodation or understanding between any two individuals.
1: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి?
0: There is hatred between man to man, hatred between village to village, district to district, province to province. Then how do you expect peace and security?
1: ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
0: In a single family you find so many changes.
1: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
0: Unity is the real strength to humanity.
1: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుకుం చేసుకుంటున్నాము.
0: This unity which gives us the strength, we are losing.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: Therefore the human quality is not noticed, not even a trace.
1: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
0: తులసిదాస్ as he was composing Ramayana, while he was writing certain words,
1: నిజముగా తాను రాయలేదు,
0: he had forgotten himself when he wrote a word.
1: కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశాను భాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
0: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ఆర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
1: నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
0: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
1: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా, ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
0: He may be theist, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
1: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
0: Therefore fire, sun and the moon are deities, divine.
1: ఇవి చేసే పని ఏమిటి?
0: What do they do?
1: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
0: For the birth of every human life there are three reasons.
1: అజ్ఞానము,
0: one ignorance,
1: రెండవది పాపము,
0: second sin,
1: మూడవది తాపము.
0: The third one is
1: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
0: These three are responsible for the birth of a human.
1: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానం అంతా భస్మం అయిపోతుంది.
0: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
1: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీన్ని పాపములను భస్మం చేస్తుంది.
0: Therefore, this fire of wisdom will certainly burn all sins, the sun.
1: సూర్యుడు అంధకారము, తిమిరాంధకారము, మోహాంధకారము, శోకాంధకారము, ఈ అంధకారములు అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్కతూరి కిరణము చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
0: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
1: Inka chandrudu,
0: moon,
1: ee chandrudu anetunti vaadu mana taapamunu thallarustadu.
0: He will pacify all our emotions.
1: Paapamunu pariharam chestadu.
0: He will atone our sins.
1: Chandruniki suryuniki undinatundi sannidhi sambandha bandhavyani okka thoru vicharinchukunte enta vyathyasam gocharistundi.
0: If you investigate and inquire the relationship between sun and moon,
1: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు,
0: మూన్ డజన్ సైన్ ఆన్ హిస్ ఓన్.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: As the sunlight falls on the moon, he shines.
1: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
0: But the sunlight is highly intense.
1: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
0: The moonlight is so cool.
1: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం ఈ రావడానికి కారణమేమిటి?
0: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్, అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
1: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
0: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఇంటెలెక్ట్.
1: చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు. ఈ విధమైన మనస్సుతో చెందినటువంటి వాడు.
0: దేర్ఫోర్ మూన్ ఇస్ ద మైండ్ హూ ఇస్ ఆల్ కూల్ వైట్ అండ్ బ్రైట్ ప్రెసెంట్ ఇన్
1: ఈ వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
0: సన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ వైల్ మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద మైండ్.
1: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: Therefore, the reflection of the moon is the mind, and the reflection of the mind is the moon.
1: మన చెచ్చుడి యందుండేటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్య కిరణములు.
0: The power of light in our eyes is
1: nothing but
0: the sun.
1: మన బుద్ధి యొక్క ప్రకాశ

0: సూర్యులే ఈ యొక్క సూర్య కిరణములు.
1: Therefore it's only sunlight that will make us to see and visualize.
0: కనుక సూర్యచంద్రాదులు అగ్ని, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: Therefore there is fire in our stomach which is responsible for all assimilation and digestion.
0: ఈ మూడు కూడాను దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: All the three shine over their divine form.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: చాలా మందికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది, బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
1: Many just say this prayer. They do not know where Brahma is because hostel discipline wants you to say so.
0: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: Hetu kushanubhavanu himakarte aneetundi daniki chakkani upamanam chestu vachadu.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama aneetundi padamunandu ra tat ma tam ee rendintiki madhyalo unnatundi asi ee yokka అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటి చేర్చుకున్నప్పుడు రామ అనేటువంటిది తత్ త్వం అసి అయిపోయింది.
1: When we have these three principles of the fire, sun and the moon, the very word Rama will tell you that it is equal to that of తత్వమసి.
0: త్వం అసి, నీవు నేనేగా ఉంటున్నాను.
1: తత్వమసి, ఐఎమ్ యూ, యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: జగత్తునికంతా బోధించినటువంటిది తులసిదాసు.
1: It is the teaching of Tulsidas to the center.
0: Mahavakyamlo pradhanamainatundi oka mantramu tat tvam asi tat ra tvam ma asi nene ee rendinti oka ekatvame manamu.
1: Among all mahavakyas, tatvamasi is most important cardinal principle. Ra is that, tva you are being same tatvamasi.
0: Kalukane prapancham nandu ee vidhamainatundi oka ekatvanni prabodhinchi ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
1: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
0: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore in response to their teachings we should develop non violence in our hearts.
0: ఈ అహింస అనేటువంటి దాన్ని మనం పాటించినప్పుడు జగత్ అంతా కూడా రామమయంగా ఉంటుంటాయి.
1: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
0: మన యందు ఉండినటువంటి యొక్క దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతనలు కూడాను మనము క్షణంలో మనం దూరం చేసుకోవాలి.
1: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
0: అల్ప ఆనంద నిమిత్తమై అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము వ్యర్థం చేసుకుంటున్నాం.
1: For a mean and short happiness, we are far off from the infinite blissful divine state.
0: Enduku ee vidhamainatundi vicharanni manam cheyakunda pothunnam?
1: Why don't we discriminate?
0: Deeniki vijnanam anetundi undinappatikini sareinatundi vicharana cheyalekapotame deeniki karanam.
1: Though we have got this discretion, but we are not able to exercise discrimination properly.
0: Prati vidyarthi endukunu kavalsinta vijnanam untundali.
1: Every student has lot of knowledge.
0: Prati manavuni endukunu kavalsinta vijnanam untundali.
1: Every person has knowledge.
0: Kaani danini sariyainatundi vichimlo danini vicharana cheyatam ledu.
1: But they don't explore in the correct path.
0: ఈ విచారణ చేయకపోవడం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతూస్తున్నాడు.
1: As do not inquire and discriminate, he suffers.
0: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
0: అందువల్లే శంకర్ వాడు కూడా చెప్పారు,

0: క్షణములో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణములో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము, ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: కాదు కాదు, అది కాదు నిజమైన అహింస.
1: It's not the true non-violence.
0: మనశ్చేతను, వచస్సు చేతను, కర్మల చేతను ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ అహింస మీన్స్ నాట్ టు కమిట్ మిస్టేక్స్ ఆర్ బ్లండర్స్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ది బాడీ, ద మైండ్ అండ్ బై వర్డ్.
0: ప్రతి కణమునందును, ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ దిస్ యూనిటీ ఇన్ ఎవ్రీ సెల్, ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుకనే మన నడతలు ఎందుకు కాని, మన మాటలు ఎందుకు కాని, మన చూపులు ఎందుకు కాని, మన భావములు ఎందుకు కాని, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Therefore we should maintain perfect integration and harmony between our words,
0: అహింస
1: అనేటువంటి
0: దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థము చెప్పేటువంటి వారు లేదు.
1: Today there are none in this world who can give correct meaning to this word ahimsa, non violence.
0: Enta avasaramo danikante adhikanga bhujinchadam kudanu ahimsa himsane ga chestundadi.
1: To eat more than what is necessary is himsa or violence.
0: Enduku tanam tane himsinchukuntunnadu?
1: Because he is hurting himself.
0: ఎంత వరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడినప్పుడే అది అహింస అవుతుంది, దానికంటే అధిక మాట్లాడినప్పుడు అదే హింసగా మారిపోతుంది.
1: To talk to the extent necessary is non-violence. If you talk more, it is violence.
0: కనుకనే ఈ దివ్యమైనటువంటి ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనం వేస్ట్ చేస్తున్నాము, దుర్వినియోగపరుచుకుంటున్నాము.
1: Therefore, we are misusing, wasting this divine nature.
0: కేవలం ఎంత ధనముండినప్పటికీ, ఎంత బలముండినప్పటికీ, ఎంత పదవి ఉండినప్పటికీ అన్ని కూడా వ్యర్థమైపోతుండాలి.
1: We may have wealth, the strength and position.
0: అల్పమైనటువంటి భావాల కోసమని మనం అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం వ్యక్తం చేసుకుంటున్నాము.
1: వీఆర్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ స్పిరిట్ అండ్ ఆత్మ బై ఇండల్జింగ్ ఇన్ దిస్ మీన్
0: రావణకు ధనం ఉంటుండాది.
1: రావణ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: అతని కోటనే సువర్ణ కోటగా ఉంటుండాది.
1: హిస్ వెరీ ఫోర్ట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: అతనికి ఏ మార్గం నందు కానీ, ఏ విషయం నందు కానీ, ఏ పరిస్థితులు ఎందుకు కానీ లోటు లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్ ఆర్ డెర్త్ ఆఫ్ ఎనీ మెటీరియల్.
0: శరీర బలము, జన బలము, ధన బలము, మద బలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి.
1: హెస్ గోట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్, ద పీపుల్, ద మనీ అండ్ వెల్త్ వాట్ నాట్.
0: తపశక్తిని కూడా సాధించినటువంటి వాడు.
1: హెస్ గోట్ దట్ పవర్ ఆఫ్ డిపెండెన్స్.
0: అలాంటి వాడు తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: Because of a mean desire, he had to lose everything ultimately.
0: Hanumantudu Ravana yokka sabalopala katti vesinaru atanni.
1: Hanuman was just tied up to a post in the court of Ravana.
0: Endukanaga atanni prashninchaaru ee yokka rakshasalanta kudanu, neevu evaru?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala నెమ్మదిగా, మితముగా, హితముగా చెప్తూ వచ్చాడు. దాసోహం కోసలేంద్రశ్చ, నేను రామచంద్రుని యొక్క దాసుడను అన్నాడు.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: కానీ లంకలో ఏనాడు కూడాను కోతులను చూచినటువంటి వారు కాదు.
1: There in Lanka no one ever saw any monkey.
0: లంకలో ఎప్పుడు కూడాను కోతులు ప్రవేశించలేదు.
1: There were no monkeys there at that time in Lanka.
0: కనుక అందరూ కూడాను దాన్ని చూడటానికి అని వస్తున్నారు. లోపల ఉండినటువంటి వారంతా కూడా బయటకు వస్తున్నారు.
1: All inhabitants of Lanka came out of the residences to see this monkey.
0: గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు, మహా గుణవంతుడు కనుకనే రావణునికి సరైనటువంటి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వీరికి చిక్కుబడిపోయాడు, అనగా చిక్కుకున్నాడు.
1: Hanuman is a one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deentlo praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: మీరు నన్ను పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నేను రావణుడికి డైరెక్ట్ గా బుద్ధి చెప్పవచ్చు అనుకున్నాడు.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: చేతులు కాళ్ళు కట్టారు, నడుముకు తాడు చుట్టారు, ఈ రావణాసుని సభ లోపల ప్రవేశపెట్టారు.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్లేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు, ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాజ్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ ఎట్ అన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్
0: పైనప్పుడు రామభంటుడైనటువంటి నేను క్రింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఫెల్ట్ లైక్ దిస్ బీయింగ్ ద అంబాసిడర్ అండ్ మెసెంజర్ ఆఫ్ రామచంద్ర. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jati vi neevu vanamella charachiti vi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు, నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచెదొర నన్నంపెర.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: Ravana asked, why did you come here?
0: బుద్ధి చెప్పేది రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలలేదురా దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయకనాది పలుకులు.
1: Without opening your mouth, listen to me.
0: యోచించి చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ,
1: you committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this entire world. She is even your mother.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this world and she
0: is mother. You have
1: committed this sin.
0: ఏక శిరమన నీదు శిరములు అనేక మాగురుదుంతులాములు. బుద్ధి చెప్పెద రావణ, నీలంక నీకేలలేదురా దుర్గుణ.
1: With one arrow, Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: మేలాని తెలసినదా, ఈ పని నీకు కీడని తెలియాలేదా.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమునగాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పెద రావణ,
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కిటి పరిపదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ,
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు చేత నేను చిక్కాను, అందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: court. నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఏ మీన్ డిజైర్, what happened to your intelligence?
0: నీ తపశక్తి ఎక్కడ
1: పోయింది? What happened to the power of your penance?
0: నీ భుజబలం ఎక్కడ పోయింది?
1: What happened to your physical
0: strength? నీ మనోఇంద్రియం లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: నీవు రాజు కాదు,
1: you are not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి? రాజు ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉంటుండాలి.
1: You can only be king if only you have got control over your senses. దీనిని
0: ప్రజలకంతా కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉంటుండాలి.
1: You should be in a position to teach your people. You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudum tokane chala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kaliki ee tokaku agge betti pampincheseyandi annadu.
1: Therefore he set this the tail on to fire.
0: Ani murkulu amayakulu danahinulu kevalam rakshasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్దీ అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుసుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ది వన్
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from me?
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: రాములంతటి వాడు రమణ సీతను బాచి పామరుని వలి ఏర్చెనన్నా.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: పాండవులు ఆకులను మునిమేసి అడవి పాలైపోయిరన్నా.
1: Pandavas had to eat the leaves and tubers and spend the time in the forest.
0: ఈ తప్పింది కాదు.
1: You cannot escape from the consequences of your actions.
0: మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should make every effort to do good actions.
0: ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి పిండియో అట్టి త్రేపు.
1: As is the food, so is the
0: belt. ఎట్టి అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కత్తి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood bleeds.
0: అదే ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase,
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. 2 గంటలు 3 గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్టెడ్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: యు సో ఎ సీడ్.
0: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
1: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ టు ఎ ప్లాంట్.
0: 2-3 దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
1: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్ ఇన్ ది
0: సాప్లింగ్. మొక్కలు అప్పుడే ఫలములు ఎండవు.
1: You don't get fruits immediately.
0: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
1: It takes 10 to 15 years to yield fruits.
0: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
1: You sow a seed, you don't get the fruit immediately.
0: కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది.
1: So it takes years of time.
0: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
1: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
0: కానీ ఫలము మాత్రము తప్పినది కాదు.
1: But you cannot escape from the consequences of your actions.
0: కానీ ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
1: There is only one way to escape.
0: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
1: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
1: హార్ట్ ఈజ్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: ఇది సర్వ హృదయవాసు సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: వేదములు కనిపించవచ్చును.
1: There may be differences at the individual level.
0: కానీ అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
1: But the five elements are uniform in everyone.
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
1: To understand this principle of unity, we have to investigate and inquire
0: అనేక
1: thoroughly.
0: అనేక మంది దేవతలు లేరు.
1: There are no many deities or gods.
0: అనేక మంది ప్రజలు లేరు.
1: There are no many people.
0: కానీ ప్రజలంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటంత కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
1: Though we have so many bulbs all around here, they're same current that flows.
0: ఈ కరెంట్ ను మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
1: But however, in order to receive this current, we should do certain spiritual practice.
0: ఈ కరెంటే ప్రకాశము.
1: This current is life.
0: అది ఏ దైవము.
1: That's God.
0: అది ఏ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
1: That's the divine brother.
0: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
1: To have this spiritual knowledge, that should
0: అంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో

0: అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకోవాలి.
1: టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ షుడ్ షైన్ వీ షుడ్ ఫాలో సర్టెన్ స్పిరిచువల్ పర్సన్.
0: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏం కావాలి?
1: వాట్ ఇస్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ టు ఇల్యూమిన్ దిస్ బల్బ్?
0: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
1: టు హ్యావ్ ఇల్యూమినేషన్ యూ షుడ్ ఇన్స్టాల్.
0: బల్బు పెట్టినంత మాత్రమున వెలుతురు రావటం లేదు.
1: యూ డోంట్ గెట్ ద లైట్ ఇమీడియట్లీ బై పుట్టింగ్ ద బల్బ్.
0: దానికి వైర్ అంతా తీసుకుని జాయింట్ చేయాలి.
1: యూ షుడ్ పుట్ ఎ జాయింట్ విత్ ద వైర్.
0: వైర్ జాయింట్ చేసినంత మాత్రమున వెలుగు రాదు.
1: వెన్ యూ కనెక్టెడ్ ది వైర్ యూ డోంట్ గెట్ ద లైట్ ఐదర్.
0: ఒక వైర్ లోపల ది కరెంట్ కూడా పోవాలి.
1: ద కరెంట్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్.
0: అనగా ఏంటి? దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ద కరెంట్.
0: దైవశక్తులు,
1: వాట్ ఈస్ దిస్ డివైన్ పవర్?
0: సత్యం, ప్రేమ, ఈ రెండే.
1: ట్రూత్ అండ్ లవ్.
0: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ట్రూత్ ఈస్ గాడ్, ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
1: ట్రూత్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు,
1: సో ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మము అనే వైర్ లో చేరి
1: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్ ఆఫ్ ధర్మ.
0: శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి
1: యాజ్ ఇట్ ఎంటర్స్ ఇంటు ద
0: బల్బ్ ఆఫ్ పీస్ ప్రకాశం వస్తుంటుంది.
1: అండ్ యు డ్రా ద లైట్ ఆఫ్ లవ్.
0: కనుకనే సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్, రైచ్యూస్నెస్ అండ్ పీస్.
0: ఈ ప్రేమ నిజమైన భగవత్ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాలు ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
0: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ఎన్ని చేసినప్పటికీ
1: వాట్ ఎవర్
0: అధ్యాపకులు చెప్పారు, రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
1: ది టీచర్ సెడ్ జస్ట్ నౌ,
0: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
1: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఇస్ చేంజ్లెస్.
0: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
1: డెత్ ఇస్ సర్టెన్.
0: ఇవి రెండు తప్పినవి కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
1: వాట్ షుడ్ వి నో నౌ?
0: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవ్రీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: These are the things which are required in our daily life.
0: Kanuka manam chinna chinna vishayalo pane ee daivatvanni chakkaga manam gurtinchadaniki prayatninchavachunu.
1: In these small matters who can recognize the divinity in
0: rendu meeru marchipovali.
1: Two you should forget.
0: Emiti aa rendu?
1: What are they?
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: You should forget the harm done to you by others.
0: Adi marchipokunda mana manasulo pettukunte vaaniki tirigi pratyapakaram cheyadaniki manam siddhanga untam.
1: If we don't forget the harm done to you by others, you always decide and think over
0: kanukane
1: itarlu
0: manaku chesina apakaranni manam marchipovali.
1: So we should forget the harm done to you.
0: Rendavudi emiti?
1: What is the second thing?
0: Manam itarlu chesina upakaranni kuda marchipovali.
1: We should also forget the help we have done to others.
0: Neevu athaniki help chesananante nee manasulo pettukunte daniki pratibalam kavalani mari vaasan raavachunu.
1: If you still think of the help you have done to others, you'll have expectations.
0: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనం పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore we should forget the help that we do to others and harm done to us by others.
0: నీవు సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy, experience this eternal truth, the spirit of.
0: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపల మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can subtly experience the true divinity through these small subtle paths.
0: Kana manamu edo pedda pedda sadhanalu chesi edo dhyanamulu japamulu tapamulu yogamulu ivanni chesi kevalamu ivanni karmala yokka vyartamule.
1: We need not undertake spiritual pursuits in a big way, like penance.
0: ఇవన్నీ కూడా
1: మూసే
0: మనోదేహములతో కూడినటువంటివి.
1: All the spiritual acts you do with the mind and the body.
0: మనసు శాశ్వతమైనది కాదు.
1: Mind is not permanent.
0: దేహము శాశ్వతమైనది.
1: Body is not permanent.
0: దీని ఫలితం ఎట్లా శాశ్వతమవుతుంది మనకు?
1: Then how do you expect?
0: ఇది కూడా అశాశ్వతమే.
1: Even the reward is temporary.
0: అయితే ఇవన్నీ ఏమి తోడ్పడతాయి?
1: How does it help you in a way?
0: నిజమైనటువంటి సత్యానికి మార్గాన్ని చూపిస్తాయి.
1: They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో

0: దారి.
1: ఇట్ దేర్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ విల్ షో యూ ద డిఫరెంట్ డైరెక్షన్స్ టు పెనుగొండ, ధర్మవరం, అనంతపురం అండ్ సో ఆన్.
0: ఇవి ఏ జపములు, ధ్యానములు, యోగములు, యజ్ఞములు.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్ ఇస్ దేర్.
0: దీనివల్ల మనం ఏమాత్రం బోర్డును చూసి మనం అక్కడ కూర్చోవడానికి వీలు కాదు. బోర్డును చూసి నడచాలి మనము.
1: యూ కెనాట్ సిట్ అండర్ దిస్ గైడ్ పోస్ట్ ఆర్ స్టే విత్ ఇట్. యూ హావ్ టు గో అలాంగ్.
0: కానీ ఈ గైడ్ పోస్ట్ అంతా మనం ఆధారం చేసుకుని దైవం వైపున మనం ప్రయాణం సలపాలి.
1: బేసింగ్ ఆన్ దిస్ గైడ్ పోస్ట్ వీ షుడ్ ట్రావెల్ గాడ్ వర్డ్.
0: ఎక్కడ ఉన్నాడు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: సర్వత పాణిపాదం, ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇది క్రమక్రమేణా మనం సాధనలు చేస్తూ చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీల్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎండెవర్స్.
0: ఇవంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బికాస్ ద
0: దేహాభిమానమే ఇన్ని అభిమానములు పెంచుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ.
0: ఈ దేహానికి సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
1: దట్స్ ద రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇంటు రామ.
0: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ, ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు నేమ్ రామ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నేను రాముని కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి, మేమిద్దరు ఒక్కటే.
1: తత్వం అసి దట్ ద వాట్ బోత్ ఆర్ వన్.
0: ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami, దేహరీతిగా నీకు నేను దాసుడిగా భావిస్తున్నాను.
1: At the body level, I am your servant.
0: మనోరీతిగా నీకు నేను ప్రతిబింబంగా ఉంటున్నాను.
1: In the realm of the mind,
0: ఆత్మభావంలో నీవు నేను ఇద్దరు ఒక్కటే.
1: But you know, I am a spark, but at the atomic level, you and I are one.
0: నీకు నాకు మధ్యలో ఈ మనస్సు దేహమే అడ్డు తగులుతూ ఉండాలి.
1: It's only the body and the mind that comes between us.
0: పిల్లలు బాగా తెలుసుకోవచ్చును.
1: Students can know well.
0: మీరు ఒక పెద్ద భవనం నిర్మించారు.
1: You built a big mansion.
0: ఈ భవనం లోపల బెడ్రూమ్ ఒకటి పెట్టుకున్నారు.
1: There's one bedroom.
0: దానికి బాత్రూమ్ ఒకటి పక్కలో పెట్టుకున్నారు.
1: బాత్రూమ్ అసలు.
0: కిచెన్ రూమ్ ఒకటి పెట్టారు.
1: కిచెన్.
0: డ్రాయింగ్ రూమ్ ఒకటి పెట్టారు.
1: డ్రాయింగ్ రూమ్.
0: డైనింగ్ హాల్ ఒకటి పెట్టారు.
1: డైనింగ్ హాల్.
0: ఇంకా స్టోర్ రూమ్ ఒకటి పెట్టారు.
1: స్టోర్ రూమ్.
0: ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: You find so many rooms around.
0: Kani,
1: but
0: ఇవి వేరువేరుగా కనిపించడానికి ఏది కారణం?
1: What is that is responsible for this division into various rooms?
0: అన్నిటికీ మధ్య మధ్య గోడలే దీనికి మూల కారణము.
1: Only the walls that stand in between are responsible.
0: ఈ బెడ్రూమ్ కు బాత్రూమ్ కు మధ్యలో ఒక గోడ పెడితే అది బాత్రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two existing.
0: ఈ బెడ్రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక గోడ పెట్టడం వల్ల అది డ్రాయింగ్ రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: కిచెన్ రూమ్ కు పక్కలో ఒక డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
0: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
1: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దీస్ వాల్స్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ ఓపెన్.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైన రూపనామములు కనిపిస్తున్నాయి.
1: దీస్ వాల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వేరియస్ నేమ్స్.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లనే రామదాస్ చెప్తూ వచ్చాడు.
1: సో రామదాస్ సేస్,
0: రామదాసు కోట ఏడు చుట్టూరా, కోట లోపల తోటరా, తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: There is fort around with the garden at the center. To cross the fort and enter into the garden, what is to be done? Sing the glory of Rama.
0: Saramainadi samurra, satyamainadi vattira.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyyetappudu venta evvaru rarura, Rama bhajana cheyara, rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: పట్టు అయినది కొమ్మరా, పాటు అయినది చెట్టురా, పట్టు అయినది కొమ్మరా.
1: ఇట్ ఇస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా, రామ భజన చేయురా, రాజ్యమంతా వెలుగురా.
1: If you leave the root and the foundation and catch hold of the branch, you will suddenly finish yourself. And then when once you understand this, యూ విల్ రీచ్ పరబ్రహ్మన్.
0: కేవలము ఈ ప్రాప్తమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ వరల్డ్ ఈ లైఫ్
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుగొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్, దెన్ యూ అటైన్ బ్రహ్మ.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దేర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: సో ఇంక్రీజ్ డివైన్ లవ్.
0: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
1: వెన్ యూ లవ్ గాడ్ మోర్ అండ్ మోర్ యుల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద ట్రూ బ్లిస్,
0: భగవత్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: ఇఫ్ ది లవ్ డిమినిషెస్ నేచురల్లీ బ్లిస్, ఈ
0: ప్రాప్తమైన వాంఛనతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అందుకుంచలేరు.
1: యూ కెనాట్ బి హ్యాపీ విత్ దిస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది వరల్డ్ డిజైర్.
0: చూసుకోండి,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఈనాడు నైటే లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి, దాని యొక్క సాధనకు పూనుకోండి.
1: యూ కెన్ ట్రై టు నైట్ ఆర్ టుమారో మార్నింగ్ అండ్ ట్రై ఇట్.
0: ఒక్కొక్కరు దినానికి ఒక 6 సార్లు టీ తాగుతుంటారు.
1: వన్ టేక్స్ టీ 6 టైమ్స్ ఎ డే.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయం సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీల్చుకుంటుంటారు, ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
1: Therefore he loses his intelligence more and more day by day.
0: ఇచ్చా శక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: Therefore this will depends upon the action.
0: నీవు రేపటి నుంచి కూడాను 2 పర్యాయములే టీ తాగు.
1: Drink tea twice.
0: 5 పర్యాయములే సిగరెట్ తాగు.
1: స్మోక్ 5 సిగరెట్స్ ఏ డే.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
1: ఆఫ్టర్ 10 డేస్
0: ఒక్క కప్పు తృప్తి పడు.
1: దెన్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ బై టేకింగ్ మరి తర్వాత 5 సిగరెట్లు
0: తాగు.
1: అండ్ దెన్ జస్ట్ స్మోక్ 5 సిగరెట్స్.
0: ఇంకా 10 దినాలు అయిన తర్వాత
1: ఆఫ్టర్ 10 డేస్
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేసేయి.
1: స్టాప్ టేకింగ్ ఈవెన్ 1 కప్ ఆఫ్ కాఫీ.
0: సిగరెట్ కూడా మానేసేసేయి.
1: స్టాప్ స్మోకింగ్.
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్, జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇఫ్ యువర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్, యువర్ ఇంటెలిజెన్స్
0: చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
1: యూ విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
0: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
1: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
0: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్,
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్,
0: అప్పుడే మనకు మేక్ ట్రావెల్ ప్రెషర్.
1: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ప్రెషర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
1: దేర్ లైస్ ద ప్లెజర్.
0: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
0: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
1: వాట్ డిజైర్స్?
0: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
1: యూ విల్ నో టుమారో దాట్ విచ్ ఈస్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, ద యునైటింగ్ ఫ్యాక్టర్, ది అండర్లైయింగ్ కరెంట్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 21st discourse on Gita Bhagavan delivered on 27th August 1984. In this discourse, Bhagavan in his usual matchless style explains with cute examples how one can perceive divinity underlying this universe. Sai Bhagavan Uvacha.
1: Asaya Dasaye Te Dasa Sarvalokasya. The one Yavadu Asaku Dasudavunu Attivadu Lokamunake Dasudavutadu.
2: The one who becomes a servant of the desire becomes a servant of the entire world.
1: Asaku Dasulu Karadani Diniyaka Antarartham.
2: The inner significance of this is, do not become a slave for desire.
1: Asenu Dasiga Gavinchukunnavadu Lokamunake Adhipati Avutadu.
2: The one who makes desire his slave becomes a master of the world.
1: Lokamunandugala Samasta Sukamulaku Swayam Jyoti Swarupamainatunti Atmaye Mooladharamani Vishwasinchali.
2: We have to believe that the self-effulgent Atman is the basis of all the happiness and joys of the world.
1: Manavuni yokka Indriya Sukamulakai Tapatraya Padatu ఈ ఇంద్రియానందమే సత్యానందమని భావించి సతమతమవుతున్నాడు మానవుడు.
2: పీపుల్ ఆర్ ఇమ్మెన్స్లీ సఫరింగ్ థింకింగ్ దాట్ ది వరల్డ్ ది జాయ్స్ ఆఫ్ ద సెన్సస్ విచ్ ది డిరైవ్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రూ, బట్ దిస్ ఇస్ నాట్ సో.
1: అయితే ఈ ఇంద్రియ సుఖములకు కానీ ఇంద్రియ భోగ భాగ్యములకు కానీ జగత్తునందు గల సమస్తమైనటువంటి యొక్క విషయములు యందు కలిగినటువంటి ఆనందమునకు కాని ఏది ఆధారము అనేటువంటి సత్యాన్ని మానవుడు విచారించలేకపోతున్నాడు.
2: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎన్క్వైర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఆల్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ది లగ్జురీస్ ఆఫ్ ద వరల్డ్.
1: భగవద్గీత యందు దేహమును ఒక ఘటముగా భావించారు.
2: ఇన్ భగవద్గీత బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పాట్.
1: ఈ యొక్క కుండకు 10 రంధ్రములుంటున్నవని కూడాను బోధించాడు.
2: ఇట్ హెస్ ఆల్సో బీన్ టాట్ దట్ దేర్ ఆర్ 10 హోల్స్ ఫర్ దిస్ పాట్.
1: కింద ఒక జ్యోతిని పెట్టి 10 చిల్లుల కుండను మూసిపెట్టి దానిపైన దట్టమైనటువంటి వస్త్రం వేసినప్పుడు ఈ జ్యోతి యొక్క ప్రకాశం మనకి ఏమాత్రము కనిపించదు.
2: ఇఫ్ యూ కీప్ ఎ లైట్ అండ్ ఆన్ దట్ లైట్ ఇఫ్ యూ కీప్ a pot with 10 holes and if you cover this pot with a thick cloth you would not be able to get the light.
1: Nemmadiga aa paina vesinatvanti dattamaina vastavunu teesinappudu 10 jyotuluga kanipistundi.
2: Gradually and slowly if you lift that thick cloth which covers this pot you would be able to see the light through coming through the 10 holes of the pot.
1: 10 jyotuluga undinattuga manaku kanipistundi కాని ఆ మూసినటువంటి యొక్క ఘటమును కూడా నువ్వు బ్రద్దలు చేసినప్పుడు ఒకే జ్యోతి మనకు సాక్షాత్కరిస్తుంది.
2: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ దేర్ ఆర్ 10 లైట్స్ బట్ వెన్ యూ బ్రేక్ ది పాట్ యూ విల్ రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ 1 లైట్.
1: స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మతత్వమే ఇందులో ఒక్క జ్యోతి, ఏక జ్యోతి.
2: ద సెల్ఫ్ ఎఫల్జెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈజ్ ద 1 లైట్ విచ్ ఇస్ దేర్.
1: దీనిపైన 10 చిల్లులు కలిగినటువంటి యొక్క దేహం అనేటువంటి ఘటమును మూసిపెట్టారు.
2: ఆన్ దిస్ సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ యూ హావ్ కవర్డ్ ది విత్ ది బాడీ విచ్ హెస్ గాట్ 10 హోల్స్.
1: దీనిపైన మమత్వం అనేటువంటి మాయతత్వం అనేటువంటి దట్టమైనటువంటి వస్త్రం కప్పబడింది.
2: దిస్ పార్ట్ హెస్ బీన్ కవర్డ్ బై ది థిక్ క్లాత్ ఆఫ్ మైండ్నెస్ అండ్ అటాచ్మెంట్.
1: కనుక మొట్టమొదట ఈ మమత్వం అనేటువంటి మాయను, ఈ దట్టమైన వస్త్రాన్ని తీసివేయాలి.
2: Therefore, in the very first place, remove the cloth, the thick cloth of mamatva first.
1: ఇది
2: This is ignorance.
1: ఇది కేవలము ఒక మాయాస్వరూపంలో ఉంటుంటాది.
2: This is in the form of delusion.
1: ఈ మాయ కూడాను దైవం యొక్క స్వరూపమే.
2: This illusion also is the form of God.
1: కనుకని మాయోపాధి భగవంతుడని కూడాను బోధించింది.
2: Therefore, God has been described as one who has illusion as his upadhi.
1: ఈ మమత్వం అనేటువంటి మాయ తొలగిన తర్వాత 10 జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
2: Once you take away this cloth of illusion, you can see 10 lights.
1: కన్నులు నుండి మనం చూడబడేటువంటి వెలుతురంతా కూడాను ఆ జ్యోతి యొక్క ప్రతిబింబమే.
2: The light which you can see through eyes, it is a reflection of the jyoti inside.
1: Manamu chevaru nundi vine atvanti oka shabdamu kudanu aa jyoti yokka reaction ne.
2: The sound which you can get to hear through the ears, this also is a reflection of
1: mana note nundi velavade atvanti shabdam anta kudanu adhe ee sound.
2: The sound which you get through your mouth is the resound of that jyoti.
1: Ee vidhamga prati indriyam nunchi మనం ఏమేమి అనుభవిస్తున్నామో, ఏమేమి చేయగలుగుతున్నామో, ఇవన్నీ కూడాను ఆత్మజ్యోతి యొక్క బింబమే.
2: ఆల్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు డూ అండ్ ఎక్స్పీరియన్స్ త్రూ దీస్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఆఫ్ ది ఆత్మజ్యోతి.
1: ఇది కేవలం ఘటం ఉండినంత వరకు భిన్నత్వంగా కనిపిస్తాయి ఈ జ్యోతులు.
2: సో లాంగ్ యాజ్ యు హావ్ గాట్ దిస్ పార్ట్ ది బాడీ, యూ ఎక్స్పీరియన్స్ దిస్ యాజ్ ఎ డిఫరెంట్ జ్యోతిస్ అండ్ డిఫరెంట్ లైట్స్.
1: ఏకత్వంలో అనేకత్వాన్ని మనం దర్శిస్తున్నాము.
2: We have been able to see multiplicity in unity.
1: కానీ ఉపనిషత్తులు ఈ విధంగా అంగీకరించలేదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించమని చెప్పాయి.
2: బట్ ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ యు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అయితే ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతాము?
2: When can we see and experience this unity in diversity?
1: ee dehabhimanam aneetundi ghatamunu braddalu chesinappude ekajyotiga velugutundi.
2: Only when we destroy the body consciousness, then we'll be able to experience it as one.
1: Kanuka daivattam aneetundi anekatvanga gocharinchadaniki moola kaaranamu ee dehabhimaname.
2: The reason for experiencing divinity in multiplicity is the attachment to the body and body consciousness.
1: ee dehabhimanamulo ekatvamulo anekatvanni visheshincheetundi mayatattone.
2: It is the principle of illusion which is causing this kind of experience of seeing diversity in unity.
1: Kani anninti endu oka ekatvame untunnatundi oka satyanni bodhinchetundide ee oka upanishadulu.
2: Upanishads have been teaching that there is only one and that is the unity in the multiplicity.
1: Sarvopanishad sarame ee Bhagavad Gita.
2: Bhagavad Gita is the very essence of all Upanishads.
1: Kanuka yetavata అన్నింటి ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క సమత్వమే ఇందులో సరి అయినటువంటి అర్థము.
2: ది కరెక్ట్ మీనింగ్ ఈజ్ దట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ది
1: సమత్వం యోగ ఉచ్యతే అన్నారు.
2: దిస్ హాస్ బీన్ సెడ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వాలిటీ ఈజ్ యోగ.
1: అయితే అన్నింటి ఎందు కూడాను సమత్వం ఏ రీతిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం నిత్య జీవితంలో కూడాను కొన్ని మార్గం యందు మనము విచారణ చేయాలి.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ టేకింగ్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ డైలీ లైఫ్ హౌ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఈక్వాలిటీ ఇన్ డైవర్సిటీ అండ్ ఇన్ నంబర్ ఆఫ్ ఐటమ్స్.
1: పిష్టాది గుణ సంపర్కత్ అని అన్నింటి ఎందు కూడినటువంటి ఏకత్వమైనటువంటి ఒక్క దివ్యత్వం ఉంటుండాలి.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ఇట్ ఈస్ డివినిటీ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: మనము భుజించేటువంటి ఆహారంలో అనేక విధమైనటువంటి మధుర పదార్థంలో మనం చేసుకుంటుంటాం.
2: ఇన్ ది ఫుడ్ దట్ వి టేక్ వి ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, కీర్ ఇలాంటివంతా మనం చేసుకుంటుంటాం.
2: ఏ నంబర్ ఆఫ్ ఐటమ్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామున్, బర్ఫీ ఎట్సెట్రా వి జస్ట్ ప్రిపేర్.
1: అయితే వీటి రూపనామములు ప్రత్యేకంగా ఉంటున్నాయి, కానీ ఇందులో చేరినటువంటి ఒక ఏకత్వం అనేటువంటి ఒక తత్వము చక్కెర ఒక్కటే.
2: The form and the name of all these items are different, but the inner substance is sugar. It is the same.
1: Idi samatvamto kudinatundi oka yogatvam.
2: This may be described as yogatva which is full of equality.
1: Idi kudatam chetane deeniki ee madhuryam yerpadutu untundali.
2: Because sugar is there, there is sweetness in all these items.
1: నిజముగా బియ్యపు పిండిలో తీపి లేదు.
2: In rice flour there is no sweetness.
1: ఈ ఏకత్వమైనటువంటి చక్కెర యోగత్వంతో అనగా కూడటం చేతనే ఆ బియ్యపు పిండికి తీపి ఏర్పడుతుండాలి.
2: బికాస్ ది రైస్ ఫ్లోర్ ఇస్ అసోసియేటెడ్ విత్ స్వీట్నెస్ దట్ ఇస్ షుగర్ యు హావ్ బీన్ ఏబుల్ టు మేక్ ఎంజాయ్ ఇట్ అస్ స్వీట్.
1: గోధుమ పిండిలో తీపి లేదు.
2: సిమిలర్లీ ఇన్ ద వీట్ ఫ్లోర్ దర్ ఇస్ నో స్వీట్.
1: ఆ గోధుమ పిండితో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే దానికి తీపిగా వస్తుంటుండాలి.
2: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది వీట్ ఫ్లోర్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ షుగర్ ఇట్ ఈస్ బికమింగ్ స్వీట్.
1: శనగపిండి పిండిలో కూడా తీపి లేదు.
2: ఇట్ ఈస్ సో ఇన్ ది గ్రామ్ ఫ్లో.
1: అందులో కూడా ఈ చక్కెర చేరటం వల్లే లడ్డు తీయగా ఉంటుండదు అన్నాము.
2: బికాస్ షుగర్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఇట్ యు ఆర్ డిస్క్రైబింగ్ లడ్డు యాజ్ స్వీట్.
1: కానీ ఈ సమత్వమనేటువంటి యొక్క చక్కెర దివ్యత్వము అనేకత్వంతో కూడటం చేతనే ఈ దివ్యత్వము అనేక రూపనామములుగా విభజింపబడుతూ వచ్చినట్టుగా భావిస్తున్నాం.
2: బికాస్ దిస్ షుగర్ ఆఫ్ డివినిటీ ఈజ్ mixed with so many things you have been enjoying all the things as the sweets.
1: Manavudu kevalamu aahara viharamulatone jeevitam antyamuga cheyaradu.
2: Man should not end his life with only joys and enjoyments.
1: Itti aahara nidrani maatrame anubhavinche nimittamai manavattam raledanetundi satyanni gurtinchali.
2: We have to recognize the truth. We have not got this human nature and human life for the sake of enjoying food and sleep.
1: Tindi tittadulu nimittame uddhavinchinatundi anek krimikeetigaadulu pasupachi mrugaadulu kodanu manam chustunnamu.
2: We are seeing a number of birds, animals and worms which are born for the sake of food.
1: Ee vidhamainatundi yokka మృగములు పశుపక్షాదులు కూడాను అనుభవించేటువంటి సుఖమును అనుభవించేటకు మానవత్వమే ఎందుకు రావాలి?
2: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ హ్యావింగ్ హ్యూమన్ లైఫ్ టు ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ విచ్ దీస్ యానిమల్స్ బర్డ్స్ అండ్ వర్మ్స్ ఆర్ ఎంజాయింగ్?
1: ఈ పశుపక్షాదులు అనుభవించేటువంటి సుఖ సంతోషములకు మనం ఎందుకు విద్యను అభ్యసించాలి?
2: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ టు ఎంజాయ్ ది ప్లెజర్స్ విచ్ హావ్ బీన్ ఎంజాయ్డ్ బై ది బర్డ్స్?
1: మానవత్వం అనేటువంటి ఉత్తమ తత్వానికి ఉండినటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
2: వాట్ ఇస్ ది స్పెషల్ ఐడియల్ విచ్ హెస్ బీన్ హెల్డ్ అవుట్ ఫార్ హ్యూమానిటీ?
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఒబ్టైన్ హ్యూమన్ లైఫ్?
1: మానవుడు పశువుగా మారటం కోసమని మానవత్వం రాలేదు, మానవుడు పశుపతిగా మారాలి.
2: Human life has been given not for becoming an animal but he has to become the master of the
1: manavudu madhavatvanni pundi nimittamai vachinadu kani danavatvanni anusarinchatam kosam raledu.
2: Man has taken human life to become divine and not to become a demon.
1: Kanukane ee vidhamainatundi unnata sthayini pundi nimittamai ee manavatvam labhyamainatundi aneetundi satyanni gurtinchali.
2: We have to recognize the fact that human life is given to us in order that we reach an elevated place.
1: దీనిని కూడాను జీసస్ కూడా చెప్పాడు, మానవుడు కేవలం ఒక రొట్టి ద్వారానే జీవించటం లేదు.
2: The same thing has been just said by Jesus that man is not living by food alone.
1: దీనికంటే ఉన్నతమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఉంటున్నది.
2: There is extraordinary significance which man has to attain.
1: అనిత్యమైనటువంటి పదార్థములను విసర్జించటము, నిత్య సత్యమైనటువంటి పదార్థములతో సంబంధం కల్పించుకోవటం ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నాడు.
2: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు గివ్ అప్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ టు ఆస్పైర్ ఫార్ అండ్ అటైన్ థింగ్స్ విచ్ ఆర్ పర్మనెంట్.
1: కనుక ఇట్టి మానవ లక్ష్యాన్ని మనం ఈనాడు విసర్జించి కేవలము ఒక అభిమాన మమకారములతో కూడినటువంటి ఒక దేహతత్వంతో మనం జీవిస్తూ వస్తున్నాం.
2: But today we are giving up such extraordinary qualities and living the life of attachment.
1: కనుక అర్జున, ఈ దేహాభిమానం అనేటువంటిది నిన్ను ఈ విధముగా బంధించి వేస్తుండాలి.
2: Therefore Arjuna, this body consciousness and attachment to the body is binding you.
1: దేహాభిమానం ఉండవలసినదే.
2: You must have a little bondy attachment to the body.
1: అయితే ఈ అభిమానం దేని నిమిత్తము అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారించాలి.
2: But we'll have to first inquire, why should I have this attachment to the body?
1: తన యందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించే నిమిత్తమే మానవత్వం అనేటువంటిది ప్రకటితమైంది.
2: Man's life has been given in order to recognize the divinity which is inherent and existing inside him.
1: Oka chinna udaharanam manam yochinchukovachunu.
2: We can just think about a small example to understand
1: that manavuni kudano asatyam adaraadu ani telusu.
2: Every man knows that he should not utter a lie.
1: Aneka mandi neenikapaina asatyam adanu ani pratigna chestukuntadu.
2: Quite a few people take a note that they would not lie then onwards.
1: Maranam vishayame asatyam adutunnadu.
2: Every next moment he is telling a lie.
1: అన్యాయం చేయకూడదని వ్యాపారస్తునికి తెలుసు.
2: businessman knows that he has not deceived.
1: ఏదో కొంతవరకు ఆదాయం మాత్రం తీసుకోవాలి అని కూడా వాడు కూడా నిర్ణయించుకుంటాడు.
2: He also takes a resolve that he can earn a little profit.
1: కానీ మరుదినమే ఈ అన్యాయమునకు అసత్యమునకు పాల్పడతాడు.
2: But the very next day he resorts to the unfair means.
1: ఇంకా పైన ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అని అనుకుంటాడు ఒక నిమిషంలో మానవుడు.
2: Man thinks and resolves that from then onwards he should not hurt, he should not harm anyone.
1: కానీ కొన్ని నిమిషంలోని ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని విస్మరించి తిరిగి ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉంటాడు, ఎవరినో ఒకరిని బాధిస్తూ ఉంటాడు.
2: But within minutes he forgets his resolve, he criticizes and he hurts someone or the other.
1: ఈ మానవునికి ఒక విధమైనటువంటి యొక్క నిశ్చయం అనేటువంటి చిత్తమే లేకుండా పోతుండాలి.
2: Man seems to not have a steady mind at all.
1: ఈ నిశ్చయాత్మక బుద్ధిని తాను అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడు.
2: He has not been able to develop a firm and a steady mind.
1: ఈనాడు ఏకాశి ఏకాశి ఏమీ తినరాదు, దైవం యొక్క చింతన చేతనే నా కాలమును సార్థకంగా గావించుకోవాలని అనుకుంటాడు.
2: He thinks that today is ekadasi day. I have to spend the entire day thinking of the Lord. I should not take anything at all.
1: Enta sepa yetappudiki edo inta palaharam aina tindam anukuntadu.
2: After some time he excuses himself by telling that let me take a little of
1: hindu lekapothe edo inta godaprabhu uppindi aina cheskon tindam anukuntadu.
2: Let me have a little of upma at least.
1: Ee vidhamga tana yokka pratignalanu tana yokka sankalpamulanu marchukotamulo లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది.
2: ఇన్ దిస్ వే వెన్ మ్యాన్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ రిజాల్వ్స్ దేర్ మస్ట్ బి సమ్ పవర్ఫుల్ ఎంటిటీ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ హిమ్.
1: అది లోపల ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఇది ఉద్రేకమే లేకుండా పోయినా, ఈ ప్రోత్సాహమే లేకుండా పోయినా, ఈ సంకల్పమే కలగకుండా పోయినా, మానవుడు ఈ విధంగా సంకల్పించిన దానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
2: If only there was no powerful instinct, powerful urge, powerful element inside him, he would not have changed his resolve and his promise and his vow.
1: Edo manavuniki artham kaanetundi gocharam kaanetundi oka shakti lokale imidi untundadi.
2: There is some power which is hidden in him, which is very powerful, which he has not been able to understand.
1: Idi emiti ani lotuga vicharana chesthe,
2: if only one thinks a little deeply, what exactly is this power?
1: Manavuni endu మూడు గుణములు ఉంటున్నవి.
2: దేర్ ఆర్ త్రీ గుణస్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ ఇన్ మ్యాన్.
1: సత్వ రజు తమో గుణములు.
2: దే ఆర్ సత్వ రజస్ అండ్ తమస్.
1: ఇవి ఆహార విహారం చేత ఉద్రించిపోతుంటాయి.
2: దీస్ హావ్ బీన్ ఎంకరేజ్డ్ అండ్ సస్టైన్డ్ బై ఫుడ్ అండ్ స్లీప్.
1: అందులో రజోగుణ తమో గుణములు అనేటువంటిది చాలా విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తాయి.
2: Among the three, the rajoguna and tamoguna are likely to encourage him to take wrong paths.
1: Indulo rajogunamunaku kaamam aneetundi puttudu puttadu.
2: For rajoguna was born son of kama desire.
1: Aithe ee tamogunamuku krodham aneetundi puttiga puttindi.
2: For tamoguna a daughter was born called anger.
1: Kanuka mottamodata మానవుని సంకల్పించుకున్నటువంటి దృఢ విశ్వాసములను చెదిరింపజేసేటువంటిదే ఈ యొక్క రజోగుణ కుమారుడైనటువంటి కామం.
2: ద ఫస్ట్ వన్ హూ మేక్స్ ది మ్యాన్ గివ్ అప్ ఆల్ ద రిజాల్వ్ విచ్ హీ హస్ జస్ట్ టేకన్ ఈజ్ ద సన్ ఆఫ్ తమోగుణ
1: రజోగుణ
2: సన్ ఆఫ్ రజోగుణ అండ్ దట్ ఈస్ డిజైర్.
1: ఇక్కడ దుర్గుణములన్నింటికి కూడాను క్యాప్టెన్ గా ఒక అధిపతిగా నిలుస్తుండాలి ఈ కామం.
2: This desire is acting as the leader and the captain of all the bad qualities.
1: Aithe baita unnatvanti shatruvulanu manamu jayinchadaniki konni upayam untundayi.
2: We can plan and have certain programs to defeat and
1: banish samadhana bheda dandopayamulu untamu.
2: They have been described as samadhana bheda dandopayas.
1: Aithe loni shatruvulaku lungipoyina vaadu baita ripula nettu pattagaladu.
2: But one who has yielded to the inner enemies, how can he conquer the outer and external enemies?
1: లోపలనే ఇంటిలోనే బంధింపబడ్డాడు వీడు, ఇంకా బయట శత్రువులు ఏ రీతిగా జయించడానికి వీలవుతుంది?
2: He has been bound within himself, how can he conquer the external and enemies at all?
1: కనుక మొట్టమొదట ఈ కామం అనేటువంటి క్యాప్టెన్ ఇంటి లోపల రంధ్రం వేసి లోపల ప్రవేశించాడు.
2: This captain of the bad qualities has made a hole and entered into the house, and that is desire.
1: ఇతను ప్రవేశించిన తక్షణమే క్రోధ ద్వేష లోపములనేటువంటి వారు కూడా ప్రవేశిస్తారు.
2: The moment this desire entered inside the house, the others like hatred and anger and greed, they have also entered.
1: ఈ విధమైనటువంటి శత్రువులు లోపల ప్రవేశించగానే తాను తమ యొక్క జ్ఞానమును కోల్పోయి ఈ యొక్క శత్రువులకు వశమైపోతాడు.
2: The moment these enemies enter inside the man, he loses his discrimination and wisdom.
1: ఈ జ్ఞానమును కోల్పోవటం చేతనే తమ ప్రతిజ్ఞలు కూడా విఫలం చేసుకుంటున్నాడు.
2: The moment he loses his wisdom, he also gives up his resolution.
1: మానవుని యొక్క ప్రతిజ్ఞలను విఫలం చేసుకోవటానికి మూల కారణము ఈ కామమే.
2: The most important reason for not fulfilling his own resolves is desire.
1: దేవాలయమునకు ప్రహారం అని ఒకటి.
2: For the temple, there is prahara.
1: Compound.
2: There is a compound wall.
1: దీనిలో అక్కడక్కడ కొన్ని కొన్ని రంధ్రములు పెట్టి ఉంటుంటారు.
2: For the compound wall, a few holes are usually made.
1: కనుకని ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవునకు జీవుడనే దేవునకు ఈ దేహం దేవాలయం వంటిది.
2: This body is something like a temple for the God who is jiva inside it.
1: ఇది దీనికి ఉన్నటువంటి ఆవరణం.
2: This is the compound.
1: ఇందులో మమత్వం అనేటువంటిది ఒక పెద్ద దట్టమైనటువంటి కాంపౌండ్.
2: This mamatva may be described as a big compound.
1: దీని ద్వారా అనేక ఇంద్రియములంతా కూడాను విచలితమైపోతుంటాయి.
2: And through this, the sense organs make, they become holes and they encourage.
1: కనుకని ఈ యొక్క దేహి అనేటువంటి వానికి దేవాలయం అనేటువంటి దీనికి ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి హద్దుగా నియమిస్తూ వచ్చారు.
2: For this inside indweller God, this body becomes, it sets limits.
1: గొప్ప గొప్ప రాజులు నివసించేటువంటి యొక్క భవనమునకు పెద్ద కోట కూడా అని కడుతుంటారు.
2: For the palaces constructed for living big emperors and kings, you will have a big fort.
1: ఈ కోట గోడకు కొన్ని నవద్వారముల పురి అని పెట్టింటారు.
2: For this fort usually there will be 9 gates.
1: అదే విధంగానే రాజనిక రాజ మహారాజ ఆత్మ సామ్రాజ్యం అనేటువంటి దీనికి తాను మహారాజు అనేటువంటి ఒక దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వమునకు దేహము ఒక కోటగోడ మాదిరి ఉంటుండాలి.
2: సిమిలర్లీ ఫర్ దిస్ ఎక్స్ట్రాడినరీ ఎంపరర్ ఆఫ్ ఆత్మన్, దిస్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్ట్.
1: దీనికి నవద్వారములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ 9 డోర్స్ ఫర్ దిస్.
1: నవద్వారే పురి దేహి అన్నాడు కృష్ణుడు దీన్ని.
2: కృష్ణ హస్ డిస్క్రైబ్డ్ దిస్ బాడీ యాజ్ వన్ విచ్ హెస్ గాట్ 9 గేట్స్.
1: అయితే ఆ కోటగోడ అనేటువంటిది జడమైనటువంటి యొక్క రాతితోనూ లేక సిమెంట్తోనూ ఇంకా ఏ ఇటుకతోనూ కట్టబడి ఉంటుండాలి.
2: బట్ ది ఫోర్త్ ఎక్స్టర్నల్ హెస్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్రిక్, సిమెంట్ అండ్ శాండ్ ఎట్సెట్రా.
1: కానీ ఈ కోటగోడ రక్త మాంస వెముకలతో కట్టబడినటువంటిది.
2: బట్ దిస్ ఫోర్త్ ఆఫ్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బ్లడ్, బోన్స్ అండ్ ఫ్లెష్.
1: అయితే ఈ యొక్క దేహములో దేహి ఉండినంత వరకును ఇది అనేక విధమైనటువంటి సుగంధములతో విరజిల్లుతూ ఉంటుంది.
2: సో లాంగ్ యాజ్ ది లార్డ్, ది ఇన్వెలర్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ, ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఈ దేహి ఈ దేహమును వదిలిన తక్షణమే ఇది దుర్గంధములతో కూలిపోతుంది.
2: ద మోమెంట్ ద ఇన్వెలర్ లీవ్స్ దిస్ బాడీ, దిస్ బికమ్స్ డర్టీ అండ్ అబ్నోక్షియస్.
1: కనుకనే 9 చిల్లుల తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
2: దేర్ఫోర్ దిస్ బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ హెస్ గాట్ 9 హోల్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ డైమండ్స్.
1: నిమిష నిమిషములకు నీచు నూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
2: మోమెంట్ ఆఫ్టర్ మోమెంట్ ఇట్ ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ రాదర్ దాన్ ఎమిట్స్ గుడ్ అండ్ పర్ఫ్యూమ్స్.
1: ఇలాంటి దేహతత్వంతో కూడినటువంటి దీనిని దైవత్వంతో మనం మార్చుకోవటంలో ఎంతైనా ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
2: బాడీ విచ్ హెస్ గాట్ దీస్ క్వాలిటీస్, బై కన్వర్టింగ్ దిస్ ఇన్ టు డివినిటీ దెర్ బి అ లాట్ ఆఫ్ జాయ్ అండ్ ప్లెజర్.
1: కానీ మానవుడు ఈ దేహమును ఏదో ఒక ఉపాధిగా భావించి తన యొక్క భోగభాగ్యమును చేకూర్పజేసేటువంటి యొక్క ఉపాధిగా కూడా దీన్ని విశ్వసిస్తున్నాడు.
2: But unfortunately, man is thinking this to be an instrument which can give him a number of joys, మెటీరియల్.
1: ఇది ఉపకరణంగా తాను భావిస్తున్నాడు.
2: హీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అందువల్లనే దీనిని అనేక విధములుగా కూడాను పెడమార్గమును పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: దట్స్ వై హీఈస్ టేకింగ్ అప్ ది యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ ఇన్ ద రాంగ్ వేస్.
1: ఇది మానవత్వం చివరి నిష్కర్ష కాదని చెప్పాడు కృష్ణుడు.
2: Krishna has just said that this is not final proof of real humanity.
1: Nayana, dehani anugrahinchadamu dehini telusukovatam kosam.
2: Jai, body has been given in order to understand the indweller who is dehi.
1: Kanuka, neeku pasipachya mrugadula kante telivitetanu adhikanga prasadinchatamlo unnatundi antaratham ide.
2: The inner significance of giving you the power of discrimination in the mind which has not been given to the animals
1: but chimpanzees ku vicharana shakti inta teevramga untundadu.
2: Animals and birds do not have the discriminating power and power of inquiry.
1: Manavudu prati chanamu nandu kudanu okkoka danini okkoka vicharana shakti tho anubhavistunnadu.
2: Man has been able to enjoy many things with the help of this kind of inquiry and thought.
1: తన తత్వాన్ని తాను విచారణ చేసుకుంటుందో తన యొక్క శక్తిని తాను ఉపయోగపెట్టుకోవాలి.
2: హీ హ్యాస్ టు యూజ్ ఆల్ హిస్ పవర్స్ ఆఫ్ ఎన్క్వైరీ ఇన్ అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ విచ్ హీ కాన్స్టిట్యూట్స్.
1: కనుక మన యందు ఉండేటువంటి మన ప్రతిజ్ఞలను భిన్నముగా అగించేటువంటి మొట్టమూట ఈ కామతత్వాన్ని మనం నిర్మూలన చేయాలి.
2: దేర్ఫోర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ డిజైర్ విచ్ ఈస్ మేకింగ్ అస్ గివ్ అప్ ఆల్ అవర్ రిజాల్వ్స్ వి నాట్ అండర్స్టాండ్.
1: కానీ వాంఛలు ఉండాలి.
2: There must be desires.
1: Vanchale lekapothe manavuniki ee jagattunu chanamaina ni jeevinchaledu.
2: Without desires man is not going to live even for a moment in this world.
1: Aa vanchalu konni sadupayogamayetunte reetiganu.
2: These desires man has to use it for good.
1: ఇది ఒక సదుద్దేశంలో ఉండి ఇతరులకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ఆశయాలుగా ఉంటుండాలి.
2: He has to hold this as a good example for others.
1: ఇది నిజమైన మానవత్వం.
2: దిస్ ఈజ్ ట్రూ హ్యూమానిటీ.
1: మానవత్వం లోపల సమాధి తత్వాన్ని కూడా లక్ష్యం నందుంచుకోవాలి.
2: మ్యాన్ హస్ టు కీప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సమాధి ఆల్సో ఇన్ హిస్ లైఫ్.
1: సమాజం యొక్క లక్ష్యమే మానవుని ఎందు లేకుండినా తమ యొక్క జీవితం సార్థకం కానేరదు.
2: ఇఫ్ హీ డజంట్ హ్యావ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యాజ్ హిస్ గోల్ హీ ఇస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: సమాజం నందే పుట్టి సమాజం నందే పెరిగి సమాజం నందే జీవించేటువంటి మానవుడు సమాజానికి భిన్నంగా జీవించడానికి వీలు కాదు.
2: యాజ్ హీ ఇస్ బోర్న్ ఇన్ ది సొసైటీ లివ్స్ ఇన్ ది సొసైటీ గెట్ సో మెనీ బెనిఫిట్స్ ఇన్ ది సొసైటీ హీ హ్యాస్ టు సర్వ్ ది సొసైటీ.
1: మానవుడు చేసేటువంటి ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేస్తే ఇవన్నీ సార్థకమవుతాయి.
2: బీ ఇట్ ఎ స్మాల్ వర్క్ ఆర్ ఎ బిగ్ వర్క్ వాట్ ఎవర్ మ్యాన్ హస్ బీన్ డూయింగ్ హీ హస్ టు డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
1: మనం చేసే ప్రతి కర్మ కూడాను దైవత్వంగా మార్చుకోవాలి.
2: వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ హావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటు ఎ డివైన్
1: ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
2: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్.
1: మనము ఏ పని చేసినా ఇది నాకు సరి అయినటువంటిదే కాదా, నేను చేయదగినదే కాదా అనేటువంటి విచారణ చేయాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ విల్ హావ్ టు ఆస్క్ టూ క్వశ్చన్స్. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ మీ అండ్ ఈజ్ ఇట్ ఎ థింగ్ వర్త్.
1: లోపల నుండి వెలువడేటువంటి ఈ యొక్క నవ జ్యోతులు కూడాను దైవం యొక్క జ్యోతులు.
2: ఆల్ ది లైట్స్ నైన్ లైట్స్ విచ్ ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద బాడీ ఆర్ ది లైట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ గాడ్ అండ్ డివినిటీ.
1: స్వయం లింగం యొక్క ప్రకాశం.
2: This is the effulgence coming out of
1: swaswarupam yokka pratibimbam.
2: This is a reflection of swaswarupa.
1: Kanuka idi bhagavantuni tejasnu ee reetiga manam upayoginchukovali aneetunte lakshyam untundali.
2: This is the effulgence of the Lord Supreme. How to use this? We should always have that.
1: Neevu kevalam chevunu kannunu mukkunu norunu maatrame chustunnavu kani daani nundi velubadeetunte yokka divyamainatunte prasadam neevu gamaninchatam ledhu.
2: You have been able to see external organs like eyes, ears, nose and mouth, but you are not able to understand the effulgence.
1: Oka chinna udaharanam,
2: a small example for this.
1: Kumbha varsham kurustu untundali.
2: There is a downpour.
1: కొన్ని పెంకుల నుండి నీళ్లు కారుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద రూఫ్.
1: కొన్ని షీట్స్ నుంచి కారుతున్నాయి నీరు.
2: ఫ్రమ్ జింక్ షీట్స్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్.
1: కొన్ని మిద్దెకు పెట్టినటువంటి దోణుల నుంచి కారుతున్నాయి నీరు.
2: స్మాల్ అవుట్లెట్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రూఫ్.
1: కొన్ని కొన్ని చినుకులు వృక్షం నుంచి పడుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్.
1: ఇది చెట్టు చినుకులు అని మనం అనుకుంటున్నాము.
2: ఫ్రమ్ ది ట్రీ ఆల్సో
1: నిద్ది దూరం నుంచి వచ్చేటువంటి నీరు అనుకుంటున్నాము.
2: వి ఆర్ డిస్క్రైబింగ్ దిస్ వాటర్ యాస్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ది రూఫ్ ఆఫ్
1: రేకు నుండి పడేటువంటి నీరు అని భావిస్తున్నాము.
2: సిమిలర్లీ ఫ్రమ్ ది రూఫ్ ఆఫ్ అటాచ్డ్ హౌస్
1: ఈ రేకు నుంచి వచ్చేటువంటి నీరు అని విశ్వసిస్తున్నాము.
2: సిమిలర్లీ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్
1: కానీ ఈ అన్ని నీరు కూడాను మేఘం నుంచి వచ్చినవే.
2: బట్ విల్ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ ఆల్ దిస్ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది స్కై.
1: కనుక ప్రతి ఒక్కరి వాక్కు కూడాను దివ్యత్వమైనటువంటి దైవవాణిని.
2: దేర్ఫోర్ ఆల్ ది స్పీచ్ ఫ్రమ్ హూమ్స్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఇట్
1: ఈ డోలు వేరు, ఈ పెంకులు వేరు, ఈ యొక్క షీట్లు వేరు.
2: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంట్లీ కమింగ్ అస్ ఇన్ బిట్వీన్ ది క్లౌడ్స్ అండ్ అవర్ దట్ దేర్
1: కనుకని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం పట్టాలి.
2: We have to recognize the unity which is underlying all the different things.
1: ee ekatvanni manam pattinappude bhinnatvam anetundi dooram avutadi.
2: Once we have been able to get hold of this unity, the diversity will disappear.
1: Bhinnatvam dooram kaagane ee kaamatattvam antarthanam aipothundi.
2: Once the diversity disappears, desire disappears.
1: Kaamam enaadu antarthanam ayindo ఇంకా క్రోధమునకు ఏమాత్రమో అవకాశం లేదు.
2: వన్స్ డిజైర్ గోస్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఈ
1: కామక్రోధమును నిర్మూలము గావించిన తక్షణమే ఆత్మజ్ఞానం స్వస్వరూప దర్శనాన్ని అందిస్తుంది.
2: ఇఫ్ యు డిస్ట్రాయ్ డిజైర్ అండ్ యాంగర్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యువర్ రియల్.
1: ఇది సాధన ద్వారాను విచారణ ద్వారాను మన ఎందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావించడానికి ప్రయత్నించాలి.
2: త్రూ సాధన అండ్ త్రూ ఎన్క్వైరీ వి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివినిటీ విచ్ ఇస్ విత్ఇన్ అస్.
1: దీనిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నారు.
2: ది సేమ్ థింగ్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఇన్ ది ప్రేయర్, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ.
1: అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్థానమును పొందటం చేత దానికి విలువ అధికమవుతుంది.
2: The different objects get their value by the position they occupy.
1: Manamu chesetunte etti karmalu ainappudiki daivarpitamainatunte bhavamto chesinappudu aa karmalu kudunu viluvu kaliginatunte vayyayi.
2: Whatever work you do, if only you do it for the sake of the Lord and offering to the Lord, they get an extra value.
1: Daivam yokka samparkamu cheta aa vishayam kudunu pavitramaipothundi.
2: By the association of the work with the Lord, they also become very sacred.
1: Oka chinna udaharana,
2: one small example.
1: మనం ఇంటిలో ఎక్కడైనా ఎలుకను చూసేటప్పటికీ బోను పెట్టడమో కర్ర తీసుకుని కొట్టడమో మనం జరుపుతుంటాం.
2: If we see a rat inside our house, we take the stick and try to punish it.
1: ఈ ఎలుకను చూస్తే మనం చాలా అలక్ష్యంగాను అసహ్యంగాను భావిస్తాం.
2: When we see a rat, we will be a little indifferent or we just would be disgusted.
1: కానీ అదే ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం.
2: But the same rat, when it becomes the vehicle of Vinayaka, we worship it.
1: కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: ఇది దైవార్పితమైనటువంటి యొక్క దీనికా ఉండటం చేత దానికి ఆ విలువ కూడా లభించింది.
2: The value rat has been able to obtain because it has offered itself to the Lord.
1: పామును చూస్తే మనము పట్టి కొట్టుతాం.
2: If you come across a snake, you hold it and you
1: లేక ఎవరైనా పాములు పట్టేటువంటి వాడిని పిలిపించి పట్టించి దూరంగా తీసుకుని వెళ్ళి మనం చెప్తాం.
2: Otherwise you get a hold of a snake charmer and hand it over to him.
1: అదే పాము ఈశ్వరుని ఆభరణాలుగా ఉంటుంటుంటే దానిని మనం నమస్కరిస్తాం.
2: When the same snake adorns Ishwara, we worship and we offer salutation.
1: కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపం ఉందండి.
2: Because it has offered itself to Ishwara, therefore it is
1: కనుక ఈశ్వరార్పితమైనటువంటి యొక్క విషసర్పములు కూడాను అది ఘనమైనటువంటి యొక్క కీర్తిని స్థానమును పొందుతాయి.
2: Even if it is a poisonous snake, once it offers itself to God, it acquires a lot of fame and becomes worthy of worship.
1: విష్ణువు ఈశ్వరునకు ఏదో ఒక సందేశం పంపాడు.
2: Once upon a time, విష్ణు sent a message to Ishwara.
1: ఎవరితో పంపాడు? గరుడుతో పంపాడు.
2: Through whom did he send the message? Through Garuda he sent it.
1: ఈ గరుడ ఈశ్వరుని దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటూ వచ్చి వాలినాడు.
2: This Garuda came to Ishwara swinging its wings and it just
1: ఇతని రెక్కల యొక్క గాలి చేత ఈ ఈశ్వరుడు ధరించినటువంటి పాములకు కొంచెం చలనం కలిగింది.
2: ది బ్రీజ్ విచ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది వింగ్స్ ఆఫ్ దిస్ గరుడ, ది స్నేక్ గాట్ ఏ లిటిల్ ఫీల్ ఆఫ్ ఇట్.
1: అప్పుడు మెడయందున్నటువంటి పాము గరుడను చూసి బుస్ అని కొట్టింది, అనగా కోపం వచ్చిందన్నమాట తనకు.
2: ద స్నేక్ విచ్ వాస్ అడోర్నింగ్ ఈశ్వర, ఈశ్వర స్నేక్
1: ఈశ్వరుడిపై ఉండినటువంటి నన్ను వీడు బెదిరిస్తున్నాడా అని తనకు ఒక అహంకారం చేత స్థానబలం చేత అహంకారంతో ఈ గరుడ పైన కోపం పడింది.
2: బై వర్చ్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్ విచ్ ఇట్ హెస్ గాట్ అన్ అకౌంట్ ఆఫ్ ది పొజిషన్ ఇట్ ఆక్యుపైస్, ఇట్ సఫర్డ్ ఫ్రమ్ ఈగోయిజం అండ్ ఇట్ బిగాన్ హిస్సింగ్ అట్ గరుడ.
1: గరుడు కూడాను అతి శాంతంగా తాను చెప్పాడు.
2: గరుడ ఆల్సో మెన్షన్
1: సర్పరాజమా, నీవు ఈశ్వరుని మెడలో ఉంటున్నావు కాబట్టి నిన్ను క్షమించవలసి వచ్చింది, అతని మెడ వదిలిపెట్టి పక్కన రా, ఒక్క నిమిషంలో కొట్టుకుని పోతానన్నాడు.
2: గరుడ సే ఓ స్నే, యు ఆర్ దేర్ రౌండ్ ద నెక్ ఆఫ్ ఈశ్వర, దేర్ ఫోర్ ఐ హావ్ ఎక్స్క్యూజ్డ్ యూ, కమ్ ఎ లిటిల్ అసైడ్, ఐ టేక్ యూ అవుట్.
1: ఆ స్థానమునే వదిలితే గరుడుకు ఆహారంగా అయిపోతుంది ఈ స్నేక్.
2: ద మోమెంట్ స్నేక్ లీవ్స్ ఇట్స్ పొజిషన్ ఇట్ బికమ్స్ ఫుడ్ ఫర్ గరుడ.
1: కానీ అది ఆ దివ్య స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారంతో ఇన్ని విధమైనటువంటి ఒక దీనితో గొప్పతనం పొందుతూ ఉంటుండాలి.
2: బికాస్ ఇట్ ఇస్ ఆక్యుపైయింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇట్ గెట్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద పొజిషన్ విచ్ ఇట్
1: ఆక్యుపైస్. ఏనాడు మనకు నిజముగా అహంకారం ఉంటుండాలంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను, దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం.
2: The real ahankaram or egoism can be there only when we say that we are with the Lord, we are associated with the Lord.
1: Daiva sannidhi daiva pennidhi manam visarjinchinappudu manam alpuluga maaripothamu.
2: We give up the nearness and the dearness of the Lord, we become very mean.
1: Daivanni aashrayinchinatvanti patti చిన్న వస్తువైనా కూడాను గొప్ప విలువగా మారిపోతుంది.
2: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్, వాల్యూలెస్ థింగ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ విత్ ద లార్డ్ దెన్ ఇట్ విల్ గెట్ యాడెడ్ వాల్యూ.
1: బజారులో గుండుగా బండ పడినటువంటి యొక్క ఈ ఒక రాతిని ఒక శిల్పి వచ్చి చక్కని విగ్రహంగా తయారు చేసేటప్పటికీ అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడి చూడచూపచారంలో అందుకుంటుంది.
2: ఎన్ ఆర్డినరీ స్టోన్ లయింగ్ ఇన్ ద స్ట్రీట్ వెన్ ఇట్ ఈస్ when a sculptor comes and gives a shape and makes it into an idol, it is worshipped in a temple.
1: Kanukani daivatvanni manam pondeyatappudiki enta adhikattamlo manlo jeevitamu prakashistundo manam yochinchukovali.
2: We can think what extraordinary value we get once we become divine.
1: Ee daivattvam lopala alpattvam anetundi cheradaniki veelu undadu.
2: There is no possibility whatsoever for small littleness to get its place in divinity.
1: Ee alpattvamlo daivatvanni prakatinchadaniki sadhyam kaadu.
2: In small little things you cannot express divinity either.
1: Ravanudu chaala baadha padutunnadu paapam 10 nellalu Sita nu Ashokavanamlo unchukoni.
2: Keeping Sita in the Ashoka forest, Ravana was suffering the agony.
1: 10 nellalainappudiki ee emaatram kuda vithini mukham chuttam ledu.
2: Even though 10 months lapsed, she was not prepared.
1: Oka palukaina palakatam ledu.
2: She did not even utter a word to Ravana.
1: Idi enni rakamlainatvanti yokka deenini aadinappatikini aame em athramu lakshyam cheyaledu.
2: Whatever threats were held out, she did not care a little.
1: Ee baadhanu gurtinchinatvanti Mandodari chentacheri bhartaku bodhisthu untundali.
2: This fact was realized by Mandodari. She went to her husband Ravana and she was teaching him.
1: Ravana, నీవు అనంత శక్తి కలిగినటువంటి వాడు.
2: రావణ, యు హావ్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: నీవు ఈశ్వర పరమ భక్తుడవు.
2: యు ఆర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ డివోటీ ఆఫ్ ఈశ్వర.
1: మహా తపస్సును ఆచరించినటువంటి వాడు.
2: యు హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్.
1: నీలో ఏ విధమైనటువంటి యొక్క శక్తిని నేను కూడా మార్చుకునేటువంటి యొక్క సామర్థ్యం ఉంటుండాలి.
2: యు హావ్ గాట్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు ఎక్సర్సైజ్ ఎనీ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
1: సీతను తీసుకుని రావాలంటే సన్యాసి వేషాన్ని కూడా ధరించి నీవు ఆమెను అపహరించడానికి ప్రయత్నించిన వాడు.
2: యూ వెంట్ ఇన్ డిస్గైజ్ ఆఫ్ ఎ సన్యాసి టు గెట్ సీతమ్మ.
1: కనుక ఇలాంటి శక్తి సామర్థ్యంలో క్షణంలో ఏ రూపాన్నైనా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
2: యూ హ్యావ్ ది కెపాసిటీ టు గో ఇన్ డిస్గైజ్ అండ్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ వాంట్ టు గెట్ యూ కెన్ గెట్ ఇట్.
1: కనుక ఈ విధంగా సీత కోసం నువ్వు బాధపడేదానికంటే ఒక్కతూరి రామస్వరూపాన్ని నీవు ధరిస్తే సీత సులభంగా వశమవుతుంది కదా, ఎందుకు నీవు దీనిని ధరించటం లేదని ప్రశ్నించింది.
2: She asked a question, well, you can get the form of Rama himself and go. Once you go as Rama, Sita would immediately just accept you. Why should he not do this?
1: Appudu Mandodari cheptunnadu Ravanudu.
2: Ravana told Mandodari like this.
1: Mandodari, aa pavitram entunti Rama swaroopame nen daristhi ee kama buddhulu naaku enduku untayi annadu.
2: Mandodari, if only I can just get the form of Rama, I will not have such dirty desires at all.
1: కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా దగ్గర చేరం.
2: వన్స్ యు ఎంటర్ ఇన్ టు సచ్ గ్రేట్ డివినిటీ, సచ్ మీన్ థాట్స్ అండ్ లిటిల్ ఐడియాస్ విల్ నాట్ కమ్ అట్ ఆల్.
1: కనుకనే అర్జున, మామను స్మరియు చేచ్చ, నీవు యుద్ధమునందు కూడా నన్నే స్మరిస్తూ నువ్వు చేయి, అవన్నీ కూడా నాకే చేరిపోతాయి.
2: Therefore Arjuna, when you are fighting the battle, fight, but thinking of me fight,
1: nee kartavyanni nirvartinchinatundi vaadavutavu.
2: You will have discharged your duty.
1: Chatri dharmaniki aadarshavantamainatundi swaroopuduga nee roopondutavu.
2: You have held out an ideal for the chhatra dharma itself.
1: ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది.
2: You would get a lot of, I will not have such dirty desires at all.
1: కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా నువ్వు దగ్గర చేరవు.
2: Once you enter into

0: ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది.
1: యూ వుడ్ గెట్ అ లాట్ ఆఫ్ ఫేమ్ దిస్ వే.
0: ఈ ఆదర్శమునకు, ఈ సత్కీర్తికి, కర్తవ్యమునకు కారణమేమిటి? దైవార్పితమైనటువంటి భావముచే దీనికి సరైనటువంటి కారణం.
1: If only you can offer all these things to divinity, you will be able to get name, fame and success, everything.
0: దీనికి ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరం.
1: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ క్రమక్రమేణ మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఎట్టి శ్రమ కూడా ఉంటుండదన్నాడు.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ యూ కెన్ ఎక్సర్సైజ్ లిటిల్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్, దే విల్ బి అండర్ కంట్రోల్. వెన్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో బి ఏబుల్ టు కంట్రోల్.
0: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కావగలవు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ బికమ్ స్థితప్రజ్ఞ.
0: సమచిత్తము నీలో అభివృద్ధి కాగలదు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: కేవలం నీవు సమచిత్తాన్ని దూరం చేసి సంఘచిత్తంలో నీవు జీవిస్తున్నావు.
1: యూఆర్ లివింగ్ టుడే విత్ ఆల్ అటాచ్మెంట్స్, కీపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్ అట్ డిస్టెన్స్.
0: కనుక సంఘం నిరంతరము మారేటువంటిది.
1: అసోసియేషన్స్ విల్ ఆల్వేస్ బి చేంజింగ్.
0: సంఘం నిరంతరం కూడాను కొంత చలనంతో కూడినటువంటిది.
1: అసోసియేషన్ ఫుల్ ఆఫ్ చేంజెస్.
0: కనుక ఇది అనిత్యము, అశాశ్వతమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఇంపర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోమని చెప్పాడు.
1: రికగ్నైజ్ ది ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎవర్ లివింగ్.
2: దాట్ వాస్ ది 21st ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 27th ఆగస్ట్ 1984, Bhagavan explained in his matchless style how one can perceive divinity underlying this universe.

0: వీరసుతుడా వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా.
1: పీస్ డిసపియర్డ్, దేర్ ఇస్ డ్రాట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్. ఇట్స్ ద మైండ్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. లిసన్ టు దిస్ ద సన్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపురాగా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: భారతీయుడనగా కేవలం భారతదేశమునందు ఉద్భవించినటువంటి వాడు మాత్రమే కాదు.
1: భారతీయ డస్ నాట్ నెసెసర్లీ మీన్ దట్ సిటిజన్ ఆర్ ఇన్హాబిటెంట్ ఆఫ్ భారత్ అలోన్.
0: భారతీయ సంస్కృతి తల్లి.
1: Culture of Bharat is the mother.
0: Bharata Deshamu Tandri.
1: This land Bharat is the father.
0: Ee talli tandrulanu vishwasinchi deenini aashrayinchi jeevincheetunte vaade Bharatiyudu.
1: He is a true Bharatiya who has full faith in the mother, the culture and the father, the sacred land.
0: ఈ పవిత్ర భారతదేశమునందు అనేక మంది మహనీయులు ఆవిర్భవించి అనేక మార్గములను చూపించి అనేక విధములైనటువంటి యొక్క సంస్కృతిని అందుకుని పోయారు.
1: దిస్ సీక్రెట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది సేజెస్, సెయింట్స్ అండ్ సీయర్స్ హూ కుడ్ షో టు ది ఎంటైర్ వరల్డ్ ద డిఫరెంట్ పాత్స్, ద డిఫరెంట్ వేస్ టు ద డివైన్.
0: ఇట్టి పవిత్ర భారతదేశ సంస్కృతిని దేశం అంతా కూడాను ఆవిర్భవింపజేసి శ్రీస్విత ఖ్యాతిని పొందినటువంటి వాడు శంకరాచార్యుడు.
1: ద వన్ హూ ఇస్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్, ద టాప్ మోస్ట్ అమంగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, హూ హ్యాస్ స్ప్రెడ్ ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ టు ఆల్ ది నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, is Shankaracharya.
0: Kani atana advaita siddhantamunu aneka vidhamuluga bodhisthu vachar.
1: He taught the principle of non-dualism in a variety of ways.
0: Tani tarvata rendu siddhantamulaina tarvata Ramanujacharyulu vachi bhakti prapantule pradhanamainatundi yokka margamulani ప్రబోధించి భక్తి మార్గమును బోధిస్తూ వచ్చారు.
1: శంకరాచార్య వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య హూ ప్రాపగేటెడ్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ లేడ్ మచ్ ఎంఫసిస్ ఆన్ ద డివోషనల్ ఆస్పెక్ట్.
0: ఈ భక్తి ప్రపత్రమును మనసులో దుంచుకొని అటు ఇటు చరించేటువంటి యొక్క భక్తులకు సరైన మార్గమును బోధించే నిమిత్తమై మధ్వాచార్యులు వచ్చారు. ఇతను కేవలం ద్వైత సిద్ధాంతం.
1: రామానుజాచార్య వాజ్ ఫాలోడ్ బై మధ్వాచార్య హూ హాస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ద వేవరింగ్ అన్స్టడీ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ దట్ కుడ్ నాట్ గ్రాస్ప్ ద రియాలిటీ ఎట్ వన్స్ అండ్ టాట్ ద థియరీ ఆఫ్ డ్యూయల్.
0: వారు అద్వైతమును, రామానుజాచార్యుల వారు విశిష్ట అద్వైతమును, మధ్వాచార్యులు ద్వైతమును, ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఒక్కటే అని సర్వులు నిర్ణయించారు.
1: ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ ద త్రీ, ద నాన్ డ్యూయలిస్టిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిశంకర, ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం ఆఫ్ రామానుజ అండ్ ద థియరీ ఆఫ్ డ్యూయలిజం ఆఫ్ మధ్వాచార్య all depict the one and the same essential principle.
0: ee moodinti yendu unnatundi oka ekatvamu adi atma tattvam.
1: The one prevailing center focused on the principle of the self.
0: Advaitam kevalam oke sthanamnu aneka vidhamuluga prabodhisthu vachadu.
1: This principle of non-dualism is emphasized and taught in myriad ways by Shankara.
0: ఈ అద్వైతం అయిన తర్వాత విశిష్టాద్వైతం నందు రామానుజుల వారు జీవబ్రహ్మములు వేరేని భావించి దీన్ని రెండు భాగములుగా విభజించుతూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య ఇన్ హిస్ థియరీ ఆఫ్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం కన్సిడర్డ్ ది ఇండివిజువల్ సోల్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాస్మిక్ సోల్.
0: దేహాత్మ భావము, జీవాత్మ భావము, పరమాత్మ భావము ఈ మూడింటి యొక్క తత్వమును కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు మధ్వాచార్య.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హు రిఫర్ టు ద ట్రినిటీ. వన్ ఇస్ దేహాత్మ, ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ద సెకండ్ ఇస్ జీవాత్మ, ద ఇండివిజువల్ సెల్ఫ్, అండ్ ద పరమాత్మ, ద యూనివర్సల్ సోల్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును చక్కగా బోధిస్తూ విభజిస్తూ అనేక మందికి శాస్త్ర సంబంధమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చాడు మధ్వాచార్యులు.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ కుడ్ స్పీక్ అవుట్ ఆల్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ఇన్ రిలేషన్ టు ద బాడీ అండ్ ద కాస్మిక్ సోల్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: కట్టగడపటికి చెప్పాడు మధ్వ మత సిద్ధాంత పద్ధతులు విడిబేడి, బిట్టు కెడబేడి, కెడది హిడిబేడి అన్నాడు. ఈ సిద్ధాంతములను ఎవరు కూడా నువ్వు విడిచనక్కర్లేదు, విడిచి తిరిగి పట్టనక్కర్లేదు, పట్టి తిరిగి దాన్ని పట్టుకోనక్కర్లేదు. ఇదంతా కూడాను కేవలము మానవుని యొక్క మన ప్రభావం చేతనే చెలిస్తూ వచ్చేస్తున్నాయి.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ సెడ్ వెన్ వన్స్ దిస్ ఈస్ అండర్స్టూడ్ నథింగ్ మోర్ టు బి అండర్స్టూడ్ వెన్ వన్స్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ and the distinction well apprehended, nothing more to be known. That's what Madhvacharya says.
0: Shankaracharya varu daram okkate vastramudu veru veru annadu.
1: It was Shankaracharya who said yarn is one and the same,
0: daram
1: the thread is one and the same, but the cloth may be quite different.
0: Aneka thread tho koodinatuvanti de vastramu,
1: and this cloth is made up of threads.
0: ఇది రామానుజాచార్య వారు ప్రబోధించినటువంటి,
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ రామానుజాచార్య.
0: వస్త్రం ఒక్కటే అయినప్పటికీ అనేక విధములుగా దానిని ఉపయోగపెట్టుకుని దాన్ని ఆనందంగా అనుభవిస్తూ వచ్చారు ప్రజలు.
1: క్లాత్ బీయింగ్ ద సేమ్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై ది పీపుల్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many and gold is one.
0: Pashula vannalu veru, paalu okate.
1: The cows are of different colors, but the milk is
0: one. Jeevulu veru, jeevundu okade.
1: And the beings are many, but the indweller is one.
0: Jati neetulu veru, janmam okate.
1: Though we belong to various clans, but yet the birth is one and same.
0: Kevalamu ee mugguru tattvamunandu manavattam okate.
1: The essential principle of humanity is one and the same in these three schools of thought.
0: Kadapatiki Shankaracharya varu advaitamunu adhikanga prabodhistu vacharu.
1: Shankaracharya taught this principle of non-dualism in a faster way to everywhere.
0: Ee lopala Shankaracharya variki 32 samvatsaram jarigindi.
1: Shankaracharya completed 32 years of age.
0: Leta vayasunde shastramanu prabodhistu shastramanu vicharana sarputu shastramanu parishodhistu vacheta shariram yokka aayu pramanam taggi poyindi.
1: Adi Shankara did not live for a long period of life because he started this investigation, inquiry, the study of sacred texts right at the tender age.
0: Kanuka శంకరుల వారు ప్రబోధించినటువంటి యొక్క మార్గముని రామానుజుల వారు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ద పాత్ లేడ్ డౌన్ బై శంకర వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య.
0: రామానుజాచారు బింబము ప్రతిబింబము రెండు కలిసి ఒక్కటే అనేటువంటి భావంతో దాన్ని విడదీస్తూ వచ్చాడు.
1: దేర్ ఇస్ దిస్ డైకాటమీ, ది డివిజన్ బిట్వీన్ దీస్ టూ, వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, ద అదర్ బీయింగ్ ద రిఫ్లెక్షన్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: దేర్ కెనాట్ ది క్లాత్ వితౌట్ ది
0: థ్రెడ్. బంగారం లేక నగలు కాలేదు.
1: దేర్ కాంట్ బి జ్యువెల్స్ వితౌట్
0: నగలకు వేరు వేరే అలంకారము, వేరు వేరే పేర్లు ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Jewels are many, they have got different names, but yet the gold is one.
0: బంగారు ఒకటే అనేటువంటి దాన్ని ముగ్గురు కూడా ఏకత్వంగా నిర్ణయిస్తూ వచ్చారు.
1: All the three have agreed upon the unity, oneness of the gold.
0: కనుక ప్రపంచమునందు విశిష్ట అద్వైతము, అద్వైతము, ద్వైతము ఈ మూడింటి యొక్క తత్వం చేత భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోయి ఏదో ఒక విధంగా సాధిస్తూ వస్తున్నారు.
1: The people are open to these three schools of philosophy, the non-dualism, qualified non-dualism and the dualism, and they have been for adopting to the extent they could understand.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని ఏ ఒకే ఆత్మనే అనేక రకములుగా కూడాను విభజిస్తూ వచ్చుతున్నారు.
1: They also taught the basic fact that is only one that manifested into many.
0: శంకర్ల వారు కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చారు.
1: శంకర గేవ్ ఫ్యూ ఇలస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్.
0: ఒక నగం తీసి ఈ నగ ఏమిటి అని అడిగాడు.
1: హి పిక్డ్ అప్ ఎ జ్యువెల్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ దిస్.
0: నగ పేరు నాకు తెలియదు కానీ నగ బంగారేను ఉన్నారు కొంతమంది.
1: సమ్ సెయిడ్, దో వీ డు నాట్ నో నేమ్ ఆఫ్ ది జ్యువెల్ యూఆర్ షోయింగ్, బట్ వీ నో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: రామానుజాచార్యుల వారు వచ్చి ఇది బంగారు ఒక్కటే కాని వేరు వేరు రూపములు ధరించింది కనుక ఇది కొన్ని నామముల చేత ఒక చైను అన్నారు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య హూ సెడ్ దో గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్, ఇట్ హాస్ గాట్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఈ విధంగా ముగ్గురు యొక్క తత్వం కూడాను ఏకత్వంగానే భావిస్తూ వచ్చారు.
1: In that way, all the three agreed upon the fundamental principle of oneness.
0: Itti goppavarainatvanti yokka Shankara Ramanuja Madhula yokka acharyulu mugguru acharyuluga lokamulo bayalderi moodu rakamuluga kodanu pracharam chestu vacharu.
1: This Vedanta has been propagated by these three preceptors, Shankaracharya, Ramanujacharya and Madhvacharya.
0: శంకరాచార్యులు అద్వైతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ హ్యాస్ ప్రొపగేటెడ్
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: హూ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రామానుజులు వారు వచ్చారు.
1: రామానుజ
0: ఇది చాలా పొరపాటు.
1: సెడ్ ఇట్ ఇస్ అ మిస్టేక్ ఇన్ వ్యూ.
0: బింబం లేక ప్రతిబింబం ఏ రీతిగా వస్తుంది?
1: Without this object, how do you find reflection?
0: ఇది బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వము అన్నాడు.
1: He said, it's unity between the object and the reflection.
0: అతను విశిష్ట అద్వైతంతో చేరాడు.
1: And that is non-qualified dualism.
0: దీనిని ఇంకొక విధంలో కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: This is also explained in a different way.
0: చెరకు ఉన్నది.
1: Here is sugar cane.
0: అనేక చెరకుల నుంచి ఒక రసము తీశారు.
1: We get the juice, essence of the sugar cane.
0: దీన్ని చెరకు రసము అన్నారు.
1: We say it is sugar cane juice.
0: కానీ ఈ రసము చేతనే అనేక రకములైనటువంటి యొక్క తిండి పదార్థములు చేస్తూ వచ్చారు.
1: Out of the juice, many preparations are made.
0: కానీ చెరకు రసము ఒక్కటే కానీ ఆ రసము యొక్క స్వరూపాలు వేరువేరుగా కనిపించాయి.
1: Though the juice being one, but it has taken different forms.
0: చెరకు రసం ఒక్కటే అని శంకర్ల వారు నిర్ణయించారు.
1: ఇట్ వాజ్ శంకర హూ డిసైడెడ్ దట్ ది జ్యూస్ బీయింగ్ వన్ అండ్ ద సేమ్.
0: రసం ఒక్కటే కాని పదార్థములు వేరు వేరు రీతిగా తయారు చేశారు.
1: హౌఎవర్ ద ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ ది సేమ్ జ్యూస్ ఆర్ మెనీ.
0: ఏది తీసుకున్నప్పటి నుంచి అన్నిటి ఎందు తీపి బయలుదేరింది.
1: Whatever you may pick up and begin to taste, you find same sweetness.
0: Anaatu nunchi neti varaku kodanu ee vidhamaina advaitamu dvaitamu vishishta advaitamu ee moodinti yokka tattvam cheta vaadapavaadam jarugutunayi neti kodanu vastunnayi.
1: Since then there has been arguments and counter arguments centering around these three schools of philosophy, the dualism, the qualified non dualism and the non dualism.
0: Kaani neti vidyarthulu దేనిని విశ్వసించగా ఇవన్నీ కేవలము కల్పితములని దాన్ని కొట్టివేస్తున్నారు.
1: The modern students don't have faith in any one of these three. They just dismiss it as a hypothesis.
0: Peppermint untuntai aneka rakamuluga chestunnaru.
1: You have peppermints of different types.
0: Kani anninti yandu unnatundi ee cheraku rasame.
1: But the same sweetness, the sugar, is present in all of them.
0: కనుక ఎవరికి ఉన్న ఏ విధమైనటువంటి భేదం కూడా లేకుండా అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, without any differences, one has to follow the basic oneness.
0: ప్రపంచమునందు అన్నింటి యందు కూడా నువ్వు ఒక్కటే ఉన్నది.
1: All over this world, there's only one thing that exists.
0: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
1: In the world, naturally you come across this statement, Brahma Satyam, the divine is truth. Jagan Mitcha, the world is illusion.
0: Ee teepi adi nityam.
1: And the sweetness is eternal.
0: Aa sweetness nunchi aneka rakamulainatundi oka vastu vahanamunu prayatnam chestunna cheta avanni veri veri roopanamam dharinchu vachayi.
1: Out of the sugar you can make many sweets of different names and forms.
0: Kanuka Shankaracharya varu, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ముగ్గురు కూడాను దైవత్వాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
1: Therefore, all the three preceptors, Shankaracharya, Ramanujacharya, Madhvacharya, mention of the same one God.
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of the self is one.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The same self pervades in all.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is full in this universe.
0: Manu ee atma anetundi ye reetiga untuntadani vicharana chesthe anta atma swarupame.
1: If you investigate and inquire, you understand it is the self that manifests.
0: Pade varshamu okkate.
1: The rain is one and the same wherever it is.
0: Pravahinche neeru okkate.
1: The water that flows is one.
0: దానిని ఆధారం చేసుకున్నటువంటి ఇసుక ఒక్కటే.
1: అండ్ ద sand along which it flows is also
0: మనం నడిచేది ఆ ఇసుక పైనే.
1: అండ్ వీ వాక్ ట్రెడ్ అలాంగ్ ద sand.
0: కాబట్టి ఇసుకను బ్రహ్మమే.
1: సో ద sand ఇస్ బ్రహ్మన్.
0: సర్వము బ్రహ్మమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటి దాత్వం ఎక్కడ మనం విసర్జించడానికి వీలు లేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డివినిటీ.
0: కనుక జగత్తులో ఏది చూసినప్పటికీ అంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: Therefore, whatever that you see in this world is divine.
0: ఈ ఇంగ్లీష్ లో డివైన్ డివైన్ డివైన్ అని ఒక పేరుతో చెప్పి మాత్రం వదిలిపెడుతున్నారు.
1: In English, we just say divine and leave the matter there.
0: కానీ దీనిని అనేక మంది విద్యార్థులు నేడు డీప్ వైన్ అన్నారు.
1: But many students mistake it as deep wine.
0: అనగా ఇది తీయని మత్తు పదార్థం అన్నారు.
1: And it is a sweet intoxicating drink.
0: ఎవరేది చెప్పినప్పటికీ తీపి ఒక్కటే.
1: వాట్స్ అవర్ పీపుల్ మే సే ద స్వీట్నెస్ ఇస్ వన్.
0: ఇట్టి ఏకత్వాన్ని తీసుకుని అనాది కాలం నుండి భారతదేశమందు ఈ సంస్కృతిని ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: కన్సిడరింగ్ దిస్ బేసిక్ అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రొపగేటెడ్ ఆల్ ద వరల్డ్ ఓవర్.
0: కనుక ఎవరి ఎందు మనం కనిపించినప్పటికీ సర్వులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: All that you see, all that you meet, verily, basically, you are divine.
0: నీవు మానవుడు.
1: You are a human being.
0: ఇది పశువు.
1: And here you have a cow.
0: పశువు మానవుడు రెండు ఒకటేనా?
1: Can the cow and the man being one?
0: ఒక్కటే.
1: Yes, they are one.
0: కానీ దాని ప్రవర్తన వేరు, ఇతని ప్రవర్తన వేరు.
1: The behavior of a man and the conduct of the cow are different.
0: కనుక ఈ ప్రవర్తనను పురస్కరించుకుని వేరువేరుగా భావిస్తూ వస్తున్నారే కాని జీవతత్వాన్ని తీసుకుంటే రెండు కలిసి ఒక్కటే.
1: వీ కన్సిడర్ కౌ అండ్ ద మ్యాన్ ఆర్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద లైఫ్ ప్యాటర్న్ అండ్ ద స్టైల్, బట్ అట్ ద లెవెల్ ఆఫ్ ది బీయింగ్ బోత్ ఆర్ సేమ్.
0: కానా మనము భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: బజార్లో నడుస్తున్నప్పుడు మట్టిలో ఉన్నటువంటిది మట్టే.
1: యాజ్ యూ గో అలాంగ్ ద స్ట్రీట్ you find the divine in the sand.
0: కాబట్టి దాన్ని బ్రహ్మం అని ఏ రీతిగా నీవు చెప్పగలవు?
1: How can you declare so?
0: అది ఆ స్వరూపంలో పుట్టింది.
1: బ్రహ్మన్ హాస్ టేకెన్ దట్ ఫార్మ్.
0: కనుక బ్రహ్మం అనేటువంటిది సర్వం బ్రహ్మమయం జగత్.
1: In fact, the whole universe is full of God, divinity.
0: ఈ తత్వాన్ని మనము చక్కగా విశాలంగా తీసుకున్నప్పుడు,
1: when we take this view in a broader sense,
0: ఇది తెల్లని వస్త్రము.
1: You know that this is white kerchief.
0: ఇది కాషాయ వస్త్రము.
1: And this is an ochre robe.
0: ఇంకొకటి ఇది కూడా ఇంకొక కాషాయ వస్త్రమే.
1: And this also the ochre robe.
0: వస్త్రములు ఎందు వేరు వేరుగా కనిపించినప్పటికీ వస్త్రం ఒక్కటే.
1: Though the color is different, the cloth is one and the same.
0: ఉపయోగం వేరు వేరుగా కనిపించినప్పటికీ ఉపకారం ఒక్కటే.
1: The usage may be different, but basically structurally it is same.
0: కనుక ఈ మూలాధారమైనటువంటి వస్తువును మనం ఒక్కటిగా తీసుకోవాలి.
1: Therefore, the primordial fundamental basis is one of unity, oneness.
0: ఈ ఫండమెంటల్ అయినటువంటిది ఒక్కటిగానే ఉండేటప్పుడే అన్ని భేదములు కూడా మనకు ఏకమైపోతాయి.
1: When we go by the fundamental principle of unity, there will be no differences.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many, but gold is one.
0: నీకు ఇంకెందుకు ఈ యొక్క జ్యువెల్స్ పైన?
1: When you think of gold, then why do you go by the differences of
0: jewels? ఉపయోగించుకునే నిమిత్తమే ఏర్పడినవి కానీ జ్యువెల్స్ ప్రత్యేకంగా ఒక బంగారుకు ఏర్పడినటువంటివి కాదు.
1: In fact, the jewels are meant for your usage, but the gold is one.
0: ఇటువంటి సత్యాన్ని మనం యథార్థంగా తీసుకోవాలి.
1: This truth, you should take it as the reality.
0: బాలుడైనా వృద్ధుడైనా ఎవరుడైనా అందరూ కూడాను మానవత్వం ధరించినటువంటి వారే.
1: Be that be a boy or an youngster, an old man, they are basically human.
0: కనుక ఈ వస్తువాహనముల యొక్క వికార స్వరూపాన్ని మనం తీసుకుని ఆకారాన్ని చెడగొడుతున్నాం మనం.
1: We go by the form and the name, forgetting the basic primordial principle of unity.
0: ఈ నేము ఫామ్ వల్ల మనం అనేక ఇక్కడికి గురి అవుతున్నాము.
1: We are very much confused because of names and forms.
0: కనుక ఈ ఆకారములు గాని లేక వికారములు గాని మనం తీసుకోకూడదు.
1: Therefore, we cannot rely on this name and form.
0: మూలాధారమైన తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: ద ఫండమెంటల్ బేసిస్ దట్ వీ షుడ్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్.
0: ఇప్పుడు శంకరాచార్యుల వారు అనేక రకములైనటువంటి యొక్క భజగోవిందం పాడుతూ వచ్చారు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ కంపోజ్డ్ భజగోవిందం.
0: ఈ భజగోవిందంలో పాడేటప్పుడు తాను ఎంతో సులభంగా ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: హీ కుడ్ అట్టర్, హీ కుడ్ స్పెల్ అవుట్ ఈజీలీ.

0: बोले नहीं नहीं नहीं रक्षति करणे भज गोविंदम भज गोविंदम। ఈ భజగోవిందం అనేటువంటి దాంతో ఏకత్వాన్ని నిరూపించాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ఎంఫసైజ్డ్ ఆన్ ద రెసిటేషన్ రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ భజగోవిందం సన్నిహితే ఎండ్ అప్రోచెస్ నహి నహి రక్షతి దుకృంకరణే
0: నహి నహి నహి రక్షతి దుకృంకరణే.
1: వెన్ ది ఎండ్ ఇస్ సో నియర్ ద స్కాలర్షిప్ ఇన్ ద నాలెడ్జ్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: కనుకనే మనం దేన్ని తీసుకున్నప్పటికీ అదంతా కూడా మనం అనుకునేటువంటి భావం కాదు.
1: వాట్ ఎవర్ యూ థింక్ ఫర్ ద మోమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: వి టేక్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ బర్త్ అండ్ రీబర్త్ అండ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: పుట్టడము చావటము
1: in this cycle of birth and death.
0: Puttinidi edi chachinidi edi.
1: What is it that's born? What is the one that dies?
0: Dehame.
1: It is only the body.
0: Dehamlo unnatundi atma okate.
1: The self in the body is only one.
0: Dehamlo undinanta varaku kodanu idi chaitanyanga kanipistundi.
1: The self in the body, so long it exists,
0: ee dehamlo odilipothani ee chaitanyam kanipinchadu.
1: As it appears as if it's fully active, the moment it is withdrawn.
0: పునరపి జననం పునరపి మరణం పునర పుట్టడము చావటము పుట్టడము చావటం ఇదేనా అనేటువంటి భావంతో మనం నిరుత్సాహపడుతున్నాం.
1: We are disappointed because we are caught in the cycle of birth and death.
0: దీనికి బర్త్ అండ్ డెత్ అనేటువంటి రూపానికి మాత్రమే ఉన్నది కానీ ఈ ఆత్మతత్వానికి ఏమాత్రము లేదు.
1: బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్ ఆర్ సెల్ఫ్.
0: ఈ దేహములు ఎన్నైనా కూడా కలుగుతుంటాయి.
1: Bodies may appear any number of times.
0: Kanuka deeniki birth and death ostunnayi.
1: It is only the body that is born, it is only the body that dies.
0: Oka vedanti ayinatundi oka kumarudu vedanni cheppukuntu undinadu.
1: The son of a great philosopher was reciting veda.
0: Aa pillavaadu vedanni purti ayyanta lopalle talliki 40 samvatsaram ayipindi.
1: And the mother was aged 40 by the time the boy became a scholar.
0: ఆ 40 సంవత్సరం లోపల ఈ దేహాన్ని వదిలింది ఆ తల్లి.
1: అండ్ ద మదర్ డైడ్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపడుతూ వస్తాడు.
1: ద బాయ్ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: అయ్యో ఇంతకాలము నన్ను కండిరెప్పవలే చూచు, ఈనాడు నన్ను వదిలిపోయిందా తల్లి, తల్లి నీ వదిలిపోతివా అని బాధపడుతున్నాడు.
1: ద బాయ్ వాస్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హిస్ మదర్ హూ టుక్ కేర్ ఆఫ్ హిమ్ టిల్ దట్ మోమెంట్.
0: అప్పుడు గురువు వచ్చి, బాబు ఈ దీన్ని తల్లిగా నీవు భావిస్తున్నావు, దేని తల్లిగా భావిస్తున్నావు?
1: Then the guru came and said, you are crying for the demise of
0: ఈ దేహాన్ని తల్లిగా భావిస్తున్నావు.
1: You think this body is your mother.
0: దేహం వదిలింది అనే దానికోసమే నీ విలపిస్తున్నావు.
1: You are crying because the body is left behind.
0: దేహం అక్కడే ఉన్నది కదా.
1: Yes, don't you find the body
0: నిన్ను వదిలిపోలేదే.
1: And the body has not left you.
0: కాబట్టి నీవు ఎందుకు బాధపడుతున్నావు?
1: Then why are you feeling sad?
0: అయితే ఈ దేహం ఉండి కూడాను దీంట్లో చైతన్య శక్తి కనిపించలేదు.
1: Though the body is lying over there is no life in that.
0: కనుకనే చైతన్య శక్తియే మనకు తల్లిదండ్రులు.
1: Therefore the very life principle.
0: దేహాభిమానములు దేహరూపములు మనకు తల్లిదండ్రులు కాదు.
1: And it's not the name and the form, it is the life.
0: కొంతకాలము దేహంతో సంబంధ బాంధవ్యాన్ని కనిపిస్తుంటాది.
1: To some extent we are related to that body and name.
0: Kontha kaalam ayin tarvata aa thalli dehanni abhivruddhi cheskunda badala petti pothundi.
1: At the appointed hour the mother left her physical body.
0: Ee vidhanga manam satyanni gurtinchi vartinchinappudu inni rakamulaina marpulu kalugutu unnai.
1: As we understand this basic truth we find so many changes happening in our life.
0: Shankarla varu ee 11 mandi shishyulanu teeskuni గంగాజలం స్నానంకు వెళ్తున్నారు.
1: ఆదిశంకర ఫాలోడ్ బై 11 ఆఫ్ హిస్ డిసైపుల్స్ వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది గంగెస్.
0: ఒక చిన్న గుడిసె లోపల చెట్టు కింద ఒక వేదాంతి ఒక శ్లోకం చెప్తూ వస్తున్నాడు.
1: దేర్ అక్రాస్ ద వే దేర్ వాస్ ఎ ఫిలాసఫర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ.
0: అదే దుక్కుంకరణే దుక్కుంకరణే అని చెప్పడం.
1: హి వాస్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ దుక్కుంకరణే.
0: చెప్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలందరూ అక్కడ చేరారు.
1: ఆల్ ద డిసైపుల్స్ అసెంబ్ల్డ్ దేర్.
0: చేరేసేసి ఒక శిష్యుడు ఇక్కడ చెప్పాడు.
1: One disciple said,
0: పునరపి చేయను.

0: One disciple said it this way: man is born and leaves this body. Birth and rebirth happen in the form of a cycle. And this life is so difficult, like an ocean. It is so difficult to cross this. And we need God's grace.
1: శంకరుల వారికి పిల్లలకి ఏ విధంగా బోధించాలి అనేటువంటి దాన్ని చక్కగా నిర్ణయించుకుని ఆ విధమైనటువంటి బోధనలు తిరిగి సరిపుతూ వచ్చాడు.
0: And it is Shankara who taught this, all the Bhajagovindam, the essence, in a fitting way to his disciples.
1: దుఃఖం కరణి అనేటువంటి కేవలము ఒక పదమే కాని అది ఒక వస్తువు కాదు.
0: Dukrunkarani is just a word, verbal, and it's not an object or a material.
1: ఇది ఒక మెటీరియల్ కాదు.
0: It's not a material either.
1: ఇది ఒక రూపము కాదు.
0: It has no form.
1: ఇది ఒక అందము కాదు.
0: And it's an experience either.
1: కానీ ఇది అర్థమును బోధించేటువంటి పదము.
0: Yet it explains clearly the meaning, the depth.
1: ఈ విధంగా తెలుసుకుని కాలమంతా కూడాను కడపటికి ఈ విధమైన అర్థాన్ని తీసుకుని వస్తువులు వేరువేరుగా ఉంటున్నాయి, పదార్థం ఒక్కటిగానే ఉంటుండాలి అని అందరూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: Thereby people could realize that there are many names and forms, but the basic material is one.
1: అదే విధంగానే మూలాధారమైనటువంటి వస్తువు ఒక్కటే.
0: Likewise the basic principle is one.
1: అనేక రూపనామములు ధరిస్తూ వస్తుంటారు ఇది.
0: It may take different names and forms.
1: ఈ రూపనామములు మనం ఆధారం తీసుకోకూడదు.
0: We cannot rely on the vesture and the name.
1: రూపనామములు ఎన్నో మారుతూ ఉంటాయి.
0: They change.
1: కాని మూలాధారమైన తత్వాన్ని ఒక్కటిగా తీసుకొని ఇది అంతా కూడాను కేవలం చెరకు రసమే.
0: But the primordial principle is one, that is the juice of the sugar cane.
1: ఈ జ్యూస్ ఒక్కటే.
0: The juice is one.
1: ఆకారములు వేరు వేరే.
0: The forms are different.
1: అని చిన్న అర్థంతో పెద్ద భావాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: The subtle meaning of this is declared and said, taught to everybody.
1: ఈ విధంగా శంకరుల వారి యొక్క తత్వమును అనేక మంది అనేక విధములుగా కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: Many people started following the doctrine of non-dualism taught by
1: ఈ వేదాంత తత్వం అనేటువంటిది చాలా సులభమైనది అయినప్పటికీ దీనికి అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద అర్థాలు పెట్టి పెద్ద పెద్ద వాక్యములు ఉచ్చరిస్తూ దానిని కొంతవరకును అనర్థంగా అయ్యేటట్టుగా చేసుకున్నారు.
0: Though Vedanta philosophy is so simple and easy, but the people made it complicated because of jugglery of words and high sounding vocabulary.
1: అర్థములు వివేకంగా తీసుకుని దాన్ని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: We should go by this artha, the real meaning, significance.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క వాక్యములను మారుస్తూ వచ్చాడు.
0: With this objective, Shankara explained, interpreted his doctrine.
1: కనుక శంకర్ల వారు విశిష్టాద్వైతమును శంకర్ల వారు చెప్పినప్పటి విశిష్టాద్వైతం అద్వైతంగాను అద్వైతమును తిరిగి ద్వైతంగా కూడాను అనేక మంది విచారించుకుంటూ వచ్చారు.
0: పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ దీస్ త్రీ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, ద వన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, ద అదర్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ ద వన్ ఆఫ్ డ్యూయలిజం.
1: కనుక ఈ వాక్యముల చేత మనం అనేక భిన్నములుగా మార్చుకుని దీన్ని వేరు వేరు అర్థములుగా తీసుకెళ్లకూడదు.
0: వీ షుడ్ నాట్ డిస్టార్ట్ ఆర్ పర్వర్ట్ ద త్రీ స్కూల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: గొప్ప వేదాంతాన్ని మనం చిన్నదిగా తీసుకుని దానిని చాలా చిన్నదిగా మనం వదిలిపెట్టేస్తున్నాము.
0: We are considering the Vedanta, which is so mighty and grand, just take it in
1: చాలా విశాలమైనటువంటిది.
0: అండ్ ద వేదాంతా ఇస్ సో వాస్ట్.
1: ఈ విశాలమైనటువంటి దానిని చాలా చిన్నదిగా నేరోగా తీసుకుని దాన్ని ప్రక్కకి నెట్టేస్తున్నారు.
0: We should never consider Vedanta as low, mean and cheap. No.
1: కనుకనే దీనికి ఎంత అర్థం చెప్పినప్పటికీ దీనికి చాలదు.
0: The profundity and the depth of Vedanta is beyond all measure.
1: కనుక మీరు అర్థాన్ని తెలుసుకునేంత వరకు కూడాను దీన్ని యథార్థమైనటువంటి యొక్క స్వరూపంగానే మీరు నిరూపించాలి.
0: Therefore understand its meaning and know the reality.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శంకర్ల వారు చాలా శోధించి సాధించి వదిలిపెట్టినటువంటి యొక్క మహావాక్యములు ఇవి.
0: These are the teachings and the sayings of Adi Shankara, who declared after long study, investigation, and inquiry.
1: ఆది శంకర్ మరి బోధించిన తర్వాత తిరిగి భగవద్గీతాదీని తత్వం లోపల తాను మరికొన్ని అర్థములు కొన్ని బోధిస్తూ వచ్చారు.
0: Thereafter, the Bhagavad Gita was interpreted and meanings also have been sufficiently given.
1: ఈ భగవద్గీత యొక్క తత్వమును తాము ఇంకొక రకంగా తీసుకుని వచ్చారు.
0: The Gita has taken a different direction.
1: ఏ విధంగా వచ్చింది?
0: How is it?
1: ఇది ద్వైతంతో అద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: The non-dualism is explained in a dualistic way.
1: అద్వైతంతో ద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: And this non-dualism and the dualism both have been considered.
1: అద్వైత ద్వైతములు రెండు కూడా చేరేసేసి విశిష్ట అద్వైతమును పోల్చుకుంటూ వచ్చారు.
0: Therefore, dualism and non-dualism together
1: కట్టగడపడికి మూడింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: Eventually, the underlying unity of all the three has been recognized.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి అంతరాత్మము ఒక్కటే.
0: The inner significance of the three put together.
1: అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య.
0: That's what it is, Brahma Satyam. The reality is the truth. Jagan Mithya and this world
1: is illusion.
0: This universe is full of names and forms. We should not be deluded by the names and the forms.
1: కనుక మన రూపనామములను విసర్జించి దీని అంతరాత్మైనటువంటి యొక్క మూలాధారమును మనం పట్టుకున్నప్పుడే సత్యము అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
0: It is possible to know the basic truth when once we transcend the limitations of the name and form.
1: Tat tvam asi annaru.
0: It is said tat tvam asi.
1: Adi idiye.
0: That is this.
1: Tat.
0: Tat.
1: Tvam.
0: Tvam.
1: Asi.
0: Asi.
1: Adi idiye ayipoyindi.
0: That is this that thou art.
1: Prajnanam Brahma.
0: Prajnanam Brahma.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది బ్రహ్మగా మారిపోయింది.
0: దట్ వెరీ అవేర్నెస్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మన్ డివైన్.
1: ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ.
0: దెన్ కమ్స్ అయమాత్మా బ్రహ్మ.
1: అనగా అయం ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయమాత్మా బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ
1: అండ్ బ్రహ్మ.
0: ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: కనుక ఈ విధంగా దాన్ని మన పదములు ఎన్ని రకాలుగానో పోల్చుకుంటూ వచ్చాము.
0: లైక్ దిస్ వీ కెన్ గో బై ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్ ఇన్ దిస్ వే.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: తత్వం అసి అన్నారు.
0: ఇట్ వాస్ వేదిక్ డిక్టం తత్వం అసి.
1: అది నేనేగా ఉన్నాను, నేను దానిగానే ఉన్నాను.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ ఈస్ దిస్.
1: ఎట్ట ఉన్నావు?
0: హౌ?
1: అది నేనే.
0: దట్ అండ్ ఐ హియర్
1: నేను అదే
0: అండ్ ఐఎమ్ దట్
1: అనుకున్నప్పుడు నేను అదే అది నేనే.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ అండ్ ఐ ఆర్ వన్.
1: ఈ అన్నింటి ఎందుకు నేను నేను అనేటువంటి ఏకత్వంగా వచ్చింది.
0: ఇన్ దిస్ ది ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్మెంట్స్.
1: ఆ నేను అనేటువంటి తత్వమే మనకు ప్రధానమైనటువంటి అర్థం.
0: దిస్ ఐ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్.
1: కనుక మీరు ఈ వాదోపవాదముల్లో పడి కాలం వ్యర్థం చేయకండి.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం బై గెటింగ్ ఇన్ టు దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
1: మీరు తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మ ఒక్కడే.
0: What you should know is that God is one, Brahma is one.
1: Adhe nenu.
0: I am that.
1: Who are you?
0: Who are you?
1: Nenu.
0: I.
1: Nenu. Palani, rupani, namani, annu cheppavaddu.
0: Never say, I bear this name and this form.
1: Who are you? Ante nenu Anil Kumar anaddu.
0: If you put a, get a question, who are you? Don't say, I am Anil Kumar.
1: Who are you? Ante Anil Kumar ani ee dehani pettina pere.
0: Anil Kumar is the name given to the body.
1: Kani neeku Anil Kumar ani peru pettaledu.
0: And in fact, that's not your correct true name.
1: Kabatti who are you anukunnappudu, I am I, I am I, I am I.
0: So when that question is put, who are you? You should respond this way, I am I, I am I.
1: I am I, andulona I, andulona I.
0: You find I and also I in both the states.
1: Ee vidhamainatundi ekatvaniki manam raavadaniki తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ వన్నెస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు వాదోపవాదములో పడి
0: డు నాట్ ఆర్గ్యూ.
1: పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మీరు వ్యర్థంగా చేసుకుంటున్నారు.
0: అండ్ నెవర్ గివ్ అప్ ది సీక్రెట్ రియాలిటీ అండ్ ద ట్రూత్.
1: ఈ వేదాంతం తత్వం లోపల చాలా వేదాంతం.
0: ఇట్ ఈస్ వేదాంత.
1: ఇది అంతము లేనటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఎండ్లెస్.
1: ఎంత కాలం పోయినప్పటికీ అంతం లేదు.
0: It has no end.
1: I am I.
0: We should go on pondering
1: on it. I am I.
0: You may face any question. The answer should be, I am I.
1: ఇది ఎంత కాలం వస్తుంది?
0: How long will it take?
1: ఎంత కాలమైనా వస్తుంది.
0: Yes.
1: నేను నేనే, నేను నేనే, నేను నేనే.
0: It may take any length of time, the basic fact remains same. I am I, I am I.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఏకత్వానికి అనేక రకములుగా పోల్చుకుంటూ వస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది మల్టిప్లిసిటీ, ది ప్లూరాలిటీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కనుక దీనికి వేరు వేరు రూపనామాలు పెట్టుకోకండి.
0: సో డోంట్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: బ్రహ్మతత్వం ఒక్కటే.
0: ది రియాలిటీ బ్రహ్మతత్వ ఇస్ వన్.
1: బ్రహ్మతత్వం ఏకమే.
0: దట్ ఇస్ ఓన్లీ వన్.
1: రెండవ పదార్థమే లేదు.
0: నాట్ టూ, వన్ వితౌట్ ద సెకండ్.
1: నేను నేను అని అనుకున్నప్పుడు,
0: వెన్ యూ థింక్ ఐ అండ్ ఐ,
1: ఇంకోటి ఆయన ఎవరుంటే ఆయన నేనే.
0: అండ్ హూ ఇస్ ద అదర్ పర్సన్?
1: అందరూ నేనే, నేనే, నేనే, నేనే.
0: Yes, it is only I that manifests into many, only one.
1: ఇక్కడ నేను కాదు అని ఏమైనా ఒకటి వచ్చే ప్రశ్న, దానికి అనేక రకమైనటువంటి ఒక క్వశ్చన్స్ వస్తుంటాయి.
0: When once you consider the other one separate from you, there arises many questions.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రబోధించేటువంటి ఒక తత్వాన్ని అనేక రకములుగా మీరు ప్రబోధించి దాన్ని కట్టగలిపటికి నేను అనేటువంటి ఒక అర్థాన్ని మాత్రమే మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: ఆల్ ద టీచింగ్స్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ కమ్ డౌన్ టు వన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ట్రూత్. ఐ అండ్ ఇట్స్ మీ.
1: నేను బాలుణ్ణి.
0: ఐఎమ్ ఎ బాయ్.
1: నేను ఎవరిని?
0: ఐఎమ్ యంగ్స్టర్.
1: నేను విద్యుణ్ణి.
0: ఐఎమ్ ఓల్డ్.
1: అని ఈ రకంగా వయోభేదములు పెట్టుకుని మీరు బోధించుకోకూడదు.
0: డోంట్ గో బై ది ఏజ్ కన్సిడరేషన్స్.
1: ఈ విధంగా పోల్చుకుంటూ వెళ్ళిపోతే ఎంతకాలమైనా పోతుంది.
0: దిస్ హ్యాస్ నో ఎండ్ ఇఫ్ యూ గో బై ది టైమ్.
1: వృద్ధుడైనావు దాని తర్వాత ఏమవుతుంది?
0: అట్ ఓల్డ్ ఏజ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్?
1: ఇంకేమవుతుందో తెలియదు.
0: యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్ లేటర్.
1: కనుక మనము ఈ వృద్ధత్వం అనేటువంటి దానికి మనం ఏమాత్రం అర్థం చెప్పలేము.
0: వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ఇఫ్ యూ గో బై దిస్ టైమ్ అండ్ ఏజ్.
1: కనుక యవ్వనము, వార్ధక్యము, ఉత్తమము అనేటువంటిది మనం ఎన్నిటికీ పోల్చుకున్నప్పటికీ అది అదిగానే ఉంటుంటుంది.
0: We may consider the childhood, the infancy, the that of youth and the old age, but the basic I continues.
1: Kanuka basic I ni matram manu vadalakunda chuchukovali.
0: So we should never lose this basic I.
1: Ee ekkade poyinappudiki nenu nene.
0: You remain what you are. I
1: nenu adugutuntaru nivu evarayyane nenu nene andi.
0: If anyone asks you who are you, you can say I am I.
1: Vaadiki artham kaakapothe vaadu emana chesukoli.
0: Let him not understand or not, don't
1: ask. అర్థం చేసుకోలేదని నీ అర్థాన్ని అనువద్దు.
0: బట్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, యువర్ ఓన్ జస్టిఫికేషన్ టు సే సో.
1: ఏమైనా చెప్పుకొని నేను నేనే.
0: లెట్ అదర్స్ కన్సిడర్ ఇన్ వాట్ ఎవర్ ది వే దే లైక్.
1: ఈ విధమైనటువంటి దాని కింద మీరు పోయినప్పుడు ఎంతైనా మీరు సాధిస్తారు.
0: యూ కెన్ సర్టన్లీ అచీవ్ ఇన్ వేదాంత ఇఫ్ యూ గో బై దిస్ ఐనెస్.
1: కనుక వేదాంతాన్ని ఎన్ని రకములుగానో బోధించడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు ఎక్స్ప్లెయిన్ వేదాంత ఇన్ డిఫరెంట్ వేస్.
1: తర్వాత ఈ వేదాంత తత్వం లోపల కొన్ని వేదాంత పదములు కూడాను కొన్ని అర్థములు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ సర్టన్ వర్డ్స్ ద నామెన్క్లేచర్ వేదాంత దట్ హస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: రేపటి దినము ఈ వేదాంత అర్థానికి తగినటువంటి అంతరార్థము చెప్తాను.
0: భగవాన్ విల్ స్పీక్ టు us టుమారో ఆన్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేదాంత.
1: చాలా మంది నేను సాయిని తెలియము నిక్కముగను, మమత బాయము యత్నములు మానుకొనుము, పాస నాకు మీతో సంబంధం ఇంకా కాదు అనబట్టే ఎటువంటి కరుణకైనాను అని అక్టోబరు 20వ తేదీ చెప్పారు.
0: భగవాన్ డిక్లేర్డ్ ఆన్ అక్టోబర్ 20th, నో దట్ ఐఎమ్ సాయి. Do not have any kind of attachment, no more of relationship with you. None can understand, none can gaze my mystery and the divinity, declared Bhagavan.
1: Kanuka Swami tane yokka nija tattvanni ee October 20th cheppadu kanuka danini oka pedda dinanga teeskoni dani peddaga penchukuntu vastunnaru.
0: We consider this October 20th as a big event and we want to celebrate it.
1: Kanuka puttin dinamu మెట్టిన దినము ఇవి రెండు కూడా మనం తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బిగినింగ్ నార్ ద ఎండ్.
1: రుక్మిణి వచ్చి కృష్ణుణ్ణి, స్వామి ఈనాడు మీరు పుట్టిన దినం కదా, రండి మా ఇంటికి భోజనానికి అనింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ లార్డ్ కృష్ణ టు హర్ రెసిడెన్స్ బికాస్ దట్ హ్యాపెన్స్ ఆన్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ.
1: అప్పుడు సత్యభామ కోపం వచ్చింది.
0: సత్యభామ వాజ్ యాంగ్రీ.
1: నీకు పుట్టిన దినమైతే నాకు మెట్టిన దినం అని
0: అండ్ షీ సెడ్ ఇఫ్ ఇస్ యువర్ పుట్టిన దిన, దిస్ ఇస్ మై మెట్టిన దిన, దట్స్ వాట్ షీ డిక్లేర్.
1: నాకు తాళి కట్టి కట్టిన దినం కనుక నా ఇంటికి రావాలా నేను.
0: అండ్ షీ సెడ్ ఇట్ ఈస్ హర్ వెడ్డింగ్ యానివర్సరీ డే.
1: ఈ పుట్టిన దినము మెట్టిన దినము ఇంత విధమైనటువంటి యొక్క జగడాలకు కారణమైపోయింది.
0: దట్ వాస్ ద కాజ్ ఫర్ ద ఫైట్ బికాస్ ఆన్ దీస్ టూ ద బర్త్ డే అండ్ ద వెడ్డింగ్ యానివర్సరీ.
1: కనుక ఏది పుట్టిన దినము కాదు, ఏది మెట్టిన దినము కాదు.
0: కృష్ణ ఈస్ బియాండ్ దీస్ టూ.
1: అన్నింటికి తాను సిద్ధంగానే ఉన్నాడు.
0: హీఈస్ రెడీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ఒకేషన్స్.
1: పుట్టిన దినము మెట్టి దినము అనేటువంటి భేదములు ఏమాత్రము మీరు పాటించకూడదు.
0: సో డోంట్ అబ్జర్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ.
1: ఈ విధంగా వచ్చి కట్టగడపటికి భగవత్ తత్వం లోపల ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: ఫైనలీ వీ హావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ వన్ హూ ఇస్ బియాండ్ ది ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్.
1: భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ పూజనకే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ సంతాప్తే

0: అప్పుడు అది వచ్చిందంటే దగ్గరికి నహి నహి రక్షతి కరణీ, అది వచ్చి ఎప్పటికీ మిమ్మల్ని కరుణించదు. కనుక భజ గోవిందం, భజ గోవిందం, గోవిందుని భజించు అని శంకర్ల వారు శిష్యులకంతా 16 మంది శిష్యులకంతా కూడా ప్రబోధించి ఉచ్చరించి ఆనందించి తాను జగత్తు పడుతూ వెళ్ళాడు.
1: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ దట్ వెన్ దట్ ది ఎండ్ అప్రోచెస్ దిస్ కాలేజ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు ద రెస్క్యూ అండ్ దిస్ ద ప్రిన్సిపల్ టాట్ బై శంకర ప్రాపగేటెడ్ బై మెనీ.

కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్ది ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవ చింతన చేయు

0: తక్కినవన్నీయు తద్దినములే. సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపు చరణ చేయు దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెండ్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్.
0: దట్ డే ఈస్ డే.
1: దట్ డే ఈస్ ద డే.
0: బీదల వ్యథలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కి నున్న దినము.
1: When all people poor gather and just mingle like brothers is the day, that day, the true day.
0: దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టానంబు పెట్టు దినము.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavaraina manakadake tenchi chelimi bhagavat kathalu cheppu dinamu.
1: It is the true day when noble souls come to you and narrate the leelas, the mysteries of God.
0: Dinam

0: దినములే.
1: దట్ ఈస్ ఓన్లీ ది ట్రూ డే ఇన్ ది ట్రూయెస్ట్ సెన్స్ ఆఫ్ ది వర్డ్. ద రెస్ట్ ఈస్ జస్ట్ ఎన్ ఆబిచ్యూరీ.
0: అయోధ్య నగరమంతయు అత్యంత అలంకారముతో జనసమూహముతో కిలకలలాడుతూ కలకల నవ్వుతూ కనిపించింది పట్టాభిషేకపు దినం.
1: At the time of the coronation, the entire city of Ayodhya is fully decorated, full of festivity, gaiety.
0: Manu dharinchinatvanti ee kiritamunu sampradayamga prati rajukudanu dharistu vacharu. ఈ నాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకుని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
1: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ ఆల్ కింగ్స్ విల్ సర్టన్లీ హ్యావ్ ది క్రౌన్ ఆన్ ది హెడ్. లైక్ వైజ్ ద సేజెస్ వశిష్ఠ, వామదేవ, దే కేమ్ ఓవర్ దేర్ క్యారింగ్ ద క్రౌన్.
0: ఈ సమావేశంలో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు.
1: There in the assembly gathered the kings, the emperors, the sages and saints.
0: సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది.
1: At the main gate there is a big poster with big letters written there.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం. మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: There is a board at the main gate. It carries these letters. Those that adhere, follow truth and righteousness.
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: Those that follow these two principles will not be reborn.
0: అనగా ఈ జన్మించిన జన్మము కాక తిరిగి జన్మమే లేదు. జన్మం వస్తే కదా మరణము.
1: This birth is enough. You will not be born again as a human.
0: కనుకనే జగత్తునకంత ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము.
1: రామాయణ టాట్ దీస్ టూ మెయిన్ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ టు ద వరల్డ్.
0: భారతదేశ మాతృవర్తి, ప్రపంచవ్యాప్తి, శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్డ్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ at everywhere all over the world.

0: రామరాజ్యమునందు ఎక్కడ చూచినప్పటికీ సత్యధర్మములనేటువంటి పదములే వినిపిస్తూ వచ్చాయి.
1: రామరాజ్య, ఎవ్రీవేర్ యు హియర్ దీస్ టూ వర్డ్స్, సత్య అండ్ ధర్మ.
0: ధర్మం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపిస్తూ వచ్చింది.
1: దిస్ రైచియస్నెస్ ఇస్ ప్రాక్టీస్డ్,
0: పిల్లల మొదలు పెద్దల వరకు, స్త్రీల మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు, ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: యాజ్ ఈజ్ ది కింగ్ సో ఆర్ హిస్ మినిస్టర్స్.
0: మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు.
1: యాజ్ వి ఫైండ్ ద మినిస్టర్స్ సో ఆల్సో ది
0: ఆదేశకులు ఎట్టివారో ప్రజలు అట్టివారు.
1: సో ఆల్సో ద పీపుల్ అరౌండ్.
0: కనుక మంత్రులు సత్యధర్మ ప్రవక్తులు.
1: సో మినిస్టర్స్ ఫాలో దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య అండ్ ధర్మ.
0: రామాజ్ఞను శిరసా వహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఆర్ ఆస్క్డ్ టు గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది కింగ్డమ్.
0: దేశంలో ఏ మూల చూచినప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మములు ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయసేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: They go around the entire kingdom and find out to what extent dharma is practiced, to what extent people tell truth.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: They have many messengers. Fine.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైన ప్రజలకు అనానుకూలం జరుగుతుందాది, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messenger spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: So long this Ramarajya took place there, then these two are followed.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగాస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు.
1: మెనీ అదర్ యాగాస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగాస్ ఆన్ వన్ హ్యాండ్, దీస్ టూ ప్రిన్సిపల్స్,
0: రామ రాజ్యములో అందరూ సుమంగళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ దట్ టైమ్.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ ద చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్.
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్.
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడాను ఏ మూల కూడాను కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును, ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: దట్ వాజ్ ది కండిషన్ ప్రివలెంట్ ఇన్ దోస్ టైమ్స్. వాట్ వీ ఫైండ్, వీ డోంట్ ఫైండ్ ఎన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ టుడే.
0: రాముల వంటి నాయకుడు, సుమంత్రుల వంటి మంత్రుల వంటి మంత్రులు, వశిష్ట వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యం రూపొందుతుంది.
1: ద డే వెన్ వీ హ్యావ్ ద లీడర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ, ద డే వెన్ వీ హ్యావ్ అసిస్టెంట్స్ ఆఫ్ ది మినిస్టర్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సుమంత, ద డే వెన్ వీ హ్యావ్ ప్రీస్ట్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ వశిష్ట వామదేవ,
0: కలహములు ఎక్కడ కూడా కంటి కనిపించలేదు.
1: దేర్ వాజ్ నో కాంట్రోవర్సీ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఎనీవేర్.
0: ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధి కూడా కనిపించడం.
1: దేర్ వాజ్ నో హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం.
0: ఏ చిన్న ఉపకారమును కూడాను ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: పీపుల్ హెల్ప్ ఫర్ ఎవ్రీథింగ్ దే రిసీవ్.
0: పట్టాభిషేక సమయమునందు,
1: అట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్,
0: ఈ రాములు ప్రప్రథమంలో ప్రదర్శించినటువంటిది, ప్రకటించినటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: రామ ఎక్స్ప్రెస్డ్ టు ఎవ్రీబడి వెరీ వన్ ఇంపార్టెంట్ థింగ్.
0: ఈనాడు ఈ రకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణమెవరు?
1: He said, who is responsible for all this auspicious occasion?
0: అనేక పర్యాయములు సీతను వెతికి సీత జాడను నాకు నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్డ్ us in tracing out the whereabouts of Sita.
0: అతనికి మొట్టమొదట నా కృతజ్ఞత వందనం ఇస్తున్నాను అన్నాడు రాముడు.
1: Rama said, first I express my gratitude to Hanuman.
0: రెండవది.
1: Second.
0: రావణుడు సీతను కొనిపోవు సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: When Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకొని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రసంగంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there is one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు
1: మంకీస్ విత్ నో రిలేషన్షిప్ వాట్సెవర్
0: సీతకు కాని రాములకు కాని ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రాములకు త్యాగం చేసి అనేక ప్రాణములు కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడా కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడా జీవితం అంతా కూడా కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్ that we should never forget anybody who helped you.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: The one who is grateful is human, the one who is ungrateful is a demon.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: The demon and the human, the forms are not separate.
0: ప్రవర్తనను పురస్కరించుకొని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Basing on the conduct we can decide who is a human, who is a demon, who is divine.
0: దుర్భావములను దుశ్చేష్టలను దుష్ప్రదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: ద వన్ విత్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ వికెడ్ యాక్షన్స్ ఈజ్ ఎ డెమన్.
0: చేసిన ఉపకారంను మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను కూడాను రాక్షసులుగా భావించారు.
1: హ్యావింగ్ రిసీవ్డ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ ఇవన్ హార్మ్స్ ఇన్ టర్న్ ఈజ్ ఎ డెమన్.
0: కనుకనే సత్యధర్మములను విస్మరించి
1: ఫర్గెటింగ్ ట్రూత్ అండ్ రైచ్యూ
0: అసత్యమే ప్రాణము ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today, the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow unrighteous
0: conduct. కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చరాన్ని ప్రబోధిస్తుంటాయి.
1: But how the Veda teaches, speak truth.
0: ఈ మాటలు ఎందుకు కూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: హౌ డు యూ డిసైడ్?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: దాని యొక్క స్వభావము దాని యొక్క స్వరూపము అది.
1: ఇట్ ఇస్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ ఇట్స్
0: దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విచ్ బర్న్స్ ఇస్ ఫైర్.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: ఫైర్ క్వాలిటీ ఇస్ టు బర్న్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: Believe it or not, it certainly burned.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: This burning quality doesn't depend on your faith.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: You know or not, it will burn.
0: దాని ధర్మం అది.
1: It is dharma.
0: అదే విధంగానే
1: likewise
0: మంచుగడ్డ ఉంటుంది.
1: You find the eyes.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: To be cold is its quality.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైనటువంటి చల్లదనమును నిరూపిస్తుంటారు.
1: Believe it or not, the ice has got its own natural quality.
0: అది చల్లగా లేకపోతే వేడిగా ఉంటే అది మంచుగడ్డ కాదు.
1: If it is not cold, you cannot call it ice.
0: తన ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: It has lost its strength.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: What is the
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: It doesn't depend on your faith.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉంటుంది.
1: That light is always with the sun.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చును.
1: Because of the clouds in between, you may not
0: see. మేఘ నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: Or you may be rather blind and you may not be able to see light.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పనని అనడానికి వీలు కాదు.
1: For that reason you cannot deny.
0: అదే విధంగానే మానవునికును ఒక ధర్మం ఉంటుండాలి.
1: Likewise human has one dharma.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: What is human quality?
0: తిరణ శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: With all the purity of heart, he should undertake every activity.
0: Anaga manasu, vaku, kayamu. Moodinti yokka ekatvamto acharinchetundide dharmam.
1: The dharma of every human is to have integrated harmony of thought, word and deed.
0: Matalo okati cheppi kriya marokati chesetundide adharmam.
1: It is unrighteous to entertain one thought, to say another thing and to act in a different way.
0: Kanukune ee naadu ee moodinti yokka ekatvam aneetundi kanipinchapovatu chetane adharmam aneetundi abhivruddhi ayipoyindi.
1: Today there is no harmony of thought, word and deed, therefore
0: vidyavantunu modalukoni vidyahiruni varaku kudanu ee triputi yokka ekatvam aneetundi kanipinchatam ledu.
1: Right from illiterate to literate, you don't find this harmony.
0: Namakam beleka nammina vaani vale నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith, he is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏ నాటికైనా కూడా నాశనం అవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith. ఈ నాటి యొక్క
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతే కూడాను సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: In the present day world there is no trace of such a dharma.
0: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషులను అభివృద్ధి చెయ్యాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇట్ విల్ సర్టన్లీ ప్రాస్పర్.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది సర్వ మానవులకు కూడా నువ్వు సుక్షేమం కలగాలి చెప్పినని లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, the mothers, the sages and saints struggle hard.
0: సామాన్యమైనటువంటి కుటుంబీకులు కూడాను సత్యధర్మ పరాయణులుగా రూపొందారు.
1: ఎవరేజ్ హౌస్ హోల్డర్ ఆల్సో హస్ బికమ్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ రైచియస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ప్రభు సత్యధర్మ పరాయణుడు.
1: బికాస్ కింగ్ ఫాలోస్
0: సత్యవాక్ పరిపాలకుడు. ధర్మాచరణ ఆసక్తుడు.
1: హి ఫాలోస్.
0: కనుకని ప్రజలు కూడాను ఆ విధంగా మారుతానికి అవకాశం ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ పీపుల్ ఆల్సో కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ వే.
0: ఈనాడు యథా రాజా తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
1: Today we find kings of that kind.
0: ప్రజల దోషమే లేదు.
1: There's no mistake.
0: ప్రభువుల యొక్క దోషం లే ఇవన్నీ.
1: The whole mistake lies with the ruler.
0: ప్రభువులు సరైన వారు కాకపోవడం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day pride.
0: ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own.
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకనే తమ పదవులకు, తమ స్వార్థమునకు, తమ యొక్క ఆనందములకే తాము పాటుపడుతున్నారే కాని ప్రజల యొక్క ఆనందమేమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: Each one thinks of one's own position, selfishness and one's own happiness. They are not bothered of the people's welfare and the progress. And
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే,
1: in order to have welfare in this country,
0: మహనీయుల యొక్క దీ తత్వాన్ని చక్కగా తూచా అనుసరించాలి.
1: We should follow the path of noble souls.
0: ప్రాచీన కాలం నుండి అట్టి ఋషులను అనుసరించడం చేతనే భారతదేశం ఇంతకాలం వరకు ఈ స్థితిలో ఉండగలిగింది.
1: The Bharat could remain at least in this situation because
0: Mahaneelu
1: they followed that noble path.
0: ఆదాయము లేదు.
1: In fact, noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind Vasishtha staying in
0: the court? దశరథ మహారాజ్ యొక్క ధన ధనక కనక వస్తు వాహనాలు తనకెందుకు?
1: How is he bothered about all the wealth of Dasharatha?
0: అది సీత కూడా చెప్పింది.
1: That's what Sita also said.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమా,
0: నీకు ధన కనక వస్తు వాహనాలతో తృప్తి పరచటము నా చేత కాదు.
1: It's not possible to me to satisfy you.
0: చేత కాదు కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వర్ల్డ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్ ఫుల్.
0: ఇంత త్యాగపరుడవు నీవు,
1: యువర్ ద వన్ సాక్రిఫైస్,
0: ఇంత భక్తి వశుడవు,
1: యువర్ వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move
0: about. Ee sancharam cheta mullokamlo kuda nu subichanga roopondutayi.
1: Because of your movement in the three worlds, the whole, all the three worlds will be prosperous.
0: Kanaka ee naadu satya dharmamu abhivruddhi kavali.
1: Today satya dharma should improve.
0: Satya dharmam ante edo teliyinatundi okka murkhattam kaadu idi.
1: It's not any
0: ఏది ధర్మము ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసే వాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: There are people who question what is satya, what is dharma. There are people who dance to their tune.
0: సత్య ధర్మం అంటే తెలియనటువంటి వాడు నీ వ్యక్త మనిషి అయినావు.
1: ఇఫ్ యు డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ రైట్,
0: నీవు మనిషే కాదు,
1: యూఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్య ధర్మం.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్య ధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్య ధర్మము.
1: And your life is
0: అంత ఉండి సత్యధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ యూ సే దట్ యూ డూ నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్యధర్మము మూడు కూడాను కేవలం ఒక త్రిపుడి త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: Therefore all the three we have.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో,
1: వాట్ యు థాట్,
0: అది పలుకు.
1: యు సే దట్.
0: ఏది పలికావో,
1: వాట్ యు సేడ్,
0: అది చెయ్యి.
1: ప్రాక్టీస్ ఇట్.
0: ఇదే ధర్మం.
1: దట్ ఈస్ ధర్మ.
0: కనుకనే ప్రతి దానికి కూడాను మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: In every aspect there should be trinity, unity of all the three, thought, word and deed.
0: Inne the proper study of mankind is man annaru.
1: Is what he said, the proper study of mankind
0: man,
1: is man.
0: Man, man.
1: Man, man.
0: Enduku man ani pettukunnadu?
1: Why do you call man?
0: Ee man anetundi ee proper study moodinti yokka ekatvam kavali.
1: There should be proper study, there should be unity in this trinity.
0: Ee vidhamainatundi yokka satya dharmanni prachara prabodhana salpite kaakunda idi kevalam manam sampadinchetundi kaadu.
1: These two are not merely to be propagated, cannot be earned or acquired.
0: Narasimhamurthy cheppadu satya dharmanni manam sadinchali sampadinchali.
1: Narasimhamurthy said you should acquire, you should achieve.
0: Sampadinchetundi material kaadu ivanni.
1: Is not material wealth to be acquired.
0: Tanayende untunnayi sthiranga.
1: They are present naturally in you.
0: Nee yokka janamunto paate avi kudunu janminchinayi.
1: They are born along with you.
0: నీ తలను ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్?
0: నీ చేతను ఏమైనా ప్రపంచానికి దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హ్యావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎక్కడ వచ్చినాయో,
1: ఆల్ ద లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ,
0: ఈ ప్రాణంతో పాటు సత్యధర్మం కూడా అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు. దీన్ని కొననక్కర్లేదు. ఏ కంపెనీలో సప్లై అయ్యేటువంటివి కాదు. హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి. సహజమైనటువంటివి.
1: దే ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దే ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ
0: హావ్. సంపాదించుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎర్న్.
0: సత్యం అనేటువంటిది, ధర్మం అనేటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్య ధర్మ ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్ బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరువులు చాస్తున్నారు.
1: యూ జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలము ఒక అజ్ఞానమే.
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్?
0: నీకు అడిగే హక్కు కూడా లేదు.
1: యూ హ్యావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచం ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: In fact, if we don't observe Satya Dharma, you have no right to live in this world.
0: Neevu Satya Dharmamto unte ee jagatlo jeevinchu.
1: If you have got these two, you can live here.
0: Lekapothe Lanka pattamlo illu kattuko.
1: Otherwise, construct your house there in Lanka.
0: Kanukane Satya Dharmamnu visvasinchinatundi vaade ee prakrutiki sariyainatiki manavudu.
1: Therefore, those who observe these two twin principles, Satya Dharma, they can live here as humans.
0: Vairagyam atyavasaramu annaru. Vairagyam.
1: For this renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu, vakili, aalu, biddalu vadalipetti aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala porapatu.
1: Renunciation doesn't mean running away to the forest, leaving your family in the house here.
0: Sukadukkamlo rendittiki kuda nu samartanga bhavinchatame vairagyam.
1: True renunciation means to maintain equanimity in times of pleasure and pain.
0: Nindastitulanu rendittini samanga anubhavinchatame ee yokka vairagyamu.
1: You have the spirit of equality and equanimity.
0: Labha nashtamlu rendittiki kuda nu samanga vibhajinchi aanandinchatame vairagyamu.
1: You have the same state of bliss in all the three periods.
0: Dvaita bhavamnu tyajinchatame vairagyamu.
1: To give up all the duality.
0: Dvaita bhavanni visvasinchatame vairagyamu.
1: And to follow the spirit.
0: Kabatti vairagyam anaga anni vadalipetti povatam kaadu vairagyamu.
1: So vairagya
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటిని సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కృంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ వెన్ యువర్
0: భూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై వెన్ యువర్
0: సుఖదుఃఖి సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్,
0: చాలా మంది దీనికి అర్థం సత్యంగా తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టి పోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: పెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యం.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యుయాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చింది అది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్
0: గుడ్. సుఖం వచ్చింది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
0: నీ ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్టపైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను, మిట్టపైన, నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్.
0: మరు నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యు హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖంలో ఈ రెండింటి ఎందు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే ఫ్రమ్
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనంలో ఉంది.
1: Sita was there in Ashokavana, separated from her
0: husband. Ashokavanamunaku enta shrungaramo chesadu ee ravanudu.
1: Ravana decorated the entire garden Ashokavana.
0: Sitanu santoshaparisthe aami vashamavutundo emo ani pichchi namakam cheta aneka vidhamulaga kudanu Ashokavanani shrungaraparchadu.
1: Because of blind faith, if he thought that if he pleases Sita, she would submit herself to him.
0: Sita ee tuchyamainatundi bhautikamainatundi pratikamainatundi ee sukha aanandala kosamani ee andala kosam taanu bhraminchaledu.
1: Sita is not deluded by worldly ephemeral transient pleasures. That's all demonic ideas.
0: కాని ఏ అందం కూడాను ఆమెను ఆకర్షించలేదు.
1: No beauty attracted her.
0: కాని
1: బట్
0: ఒకనొక దినము చిన్న కోతి అశోక వృక్షం పైన కూర్చొని రామకథను బోధిస్తుంటుండాలి.
1: On one day a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: ಶ್ರೀರಘು ರಾಮ ರಾಮ ರಾಮ ಸೀತ ರಾಮ ರಾಮ ರಾಮ ಸೀತ. వినింది ఎవర్రా ఈ రంక లోపల? నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ.
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుందాదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికి ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్లీ షీ వాస్ వెరీ
0: బ్లిస్ఫుల్. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము.
1: And that beauty without bliss is useless.
0: Rama name is my anand.
1: I like this.
0: Anandame na andamu.
1: And this blissful name of Rama is the nectar of my life.
0: Ee vidhamga kudanu Ramayanamlo aneka vidhamainatvanti yokka andanandamulu kudanu gurinchi prabodhistu vachindi.
1: Ramayana taught these two, anda beauty, ananda the bliss.
0: Kaduka Sita Ramulu yokka anandamu deni gurinchi anandamu?
1: Where do you get this bliss?
0: Chemame variki anandamu.
1: The welfare of the people gave them the bliss.
0: ప్రజల సత్య ధర్మ మార్గములో ప్రవర్తించడమే వారికి ఆనందము.
1: When people follow these two principles,
0: ప్రజల నుంచి ఏ కాసును కూడాను వారు కోరలేదు.
1: They did not expect anything from people.
0: ఏ విధమైన తత్పరతమును ఆశించలేదు.
1: They did not expect
0: anything. ప్రజలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటమే, చూచుకోవటం ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడాను అవతారములన్నీ చేసే పనులు ఇవే.
1: Rama went on giving, giving. It's not only then, even now, incarnation gives and gives.
0: మాత్రం మిమ్మల్ని ఏం అడుగుతున్నాను నేను?
1: What is that Bhagavan is asking you today?
0: ఒక్కటి చిల్లి గవ్వ కూడాను అడగటం లేదు.
1: He doesn't ask even a pie.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free medical treatment.
0: Free play.
1: Free play.
0: అన్ని కూడాను laboratory free, laboratory free, అన్ని ఫ్రీనే.
1: Everything is free, laboratory and library.
0: కాని వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But however they eat their own food.
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happens?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేను కించిత్ అయినా కూడా ఆశించటం లేదు.
1: Bhagavan doesn't expect anything from anybody.
0: కనుక ఇది నా ఆనందం.
1: This gives bliss to Bhagavan.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: ఇఫ్ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్ నోబుల్ గుడ్ పీపుల్ అండ్ సెట్ అన్ ఐడియల్ దట్ మేక్స్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ప్రపంచము,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే,
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: యు ఫైండ్ సిన్సిరిటీ ఇన్ సెంటర్స్ వేర్ దే పే మనీ.
0: ధనమిచ్చి హాస్పిటల్లో చేరిన దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: దే పే మనీ అండ్ అడ్మిట్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ది హాస్పిటల్.
0: ఆపరేషన్ కంటే ఏమి, 2 లక్షలు ఇచ్చి ముందు నువ్వు అక్కడ చేరమంటారు.
1: దేర్ యూఆర్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్.
0: 2 లక్షలు ఇవ్వటం చేతనే అందులో ప్రవేశించడానికి అవకాశం వస్తుంది.
1: The moment they are admitted to the hospital,
0: అలాంటి హాస్పిటల్లో అబ్బా ఈ పెద్ద డాక్టర్ రా, ఎంతో డబ్బు తీసుకుంటున్నాడు, ఎంత పెద్ద డాక్టర్ అయితే కదా డబ్బు తీసుకోవటం. వీళ్ళ మూడు నమ్మకాలు.
1: People have got this nasty feeling, is a very big doctor, popular doctor, because
0: he charged operation chesin tarvata oka vidhamainatundi oka gummadakayani kosinattu kosestaru, tirigi intense case lo pampistaru, tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: Kaani, ye naya paisa lekunda hospitallo chetchukoni swantham inti vale manchi dental beds anta vesi manchi spring cards anta vesi vaadu ento premato chuchukuntu భోజనం కూడాను వారికి సకాలానికి అందిస్తుంటే ఇది అంత పెద్దది కాదు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ ఫ్రీ.
0: ఎందుకోసం పెద్దది కాదు? డాక్టర్స్ ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు.
1: బికాస్ దే డోంట్ కలెక్ట్ ఫీ.
0: ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటుంటారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్.
1: ద డాక్టర్ హూ యాక్సెప్ట్స్ రిసీవ్స్
0: వేల వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్ ఆ ఇన్స్టిట్యూట్ చాలా పెద్దవి.
1: ద ఇన్స్టిట్యూట్ దట్ చార్జెస్ థౌసండ్స్ యూ కాల్ ఇట్స్ ఎ గ్రేట్.
0: అక్కడనే వీళ్ళు శ్రద్ధ కూడా వస్తుండదు. ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
1: దేర్ ది ఇన్స్టిట్యూట్ దట్ కలెక్ట్ బిగ్ అమౌంట్స్ యూ ఫైండ్ సిన్సెరిటీ.
0: అంతా ఫ్రీ.
1: యువర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: దాని వల్లే దీనికి విలువ లేకుండా పోయినట్టుగా కనిపిస్తుండది.
1: దట్స్ వై ఇట్ అపియర్స్
0: వీళ్ళ వల్ల విలువ లేకుండా పోతుందా? విలువ ఏనాటికైనా ఉంటుండాలి.
1: ద వాల్యూ ఇస్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, నాట్ బికాస్ ఆఫ్ యూ.
0: కానీ ఈ అజ్ఞానమునకు నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈస్
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the
0: blessings of God.
1: What is it that you study here? Is it for living?
0: ఈ పట్టకూటి చదువుల కోసం నీవు ఇంత ప్రయత్నపడన్నా?
1: Just to earn your livelihood, should you suffer so much?
0: డబ్బులు కోసమని పాశపడుతున్నారు.
1: You want money?
0: డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు.
1: It's not great to earn money.
0: దొంగలు కూడా కావాల్సినంత డబ్బును సంపాదిస్తున్నారు.
1: Even a thief also can earn.
0: మార్కెట్ లో పోతే గిన బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు.
1: Beggars there near the bus stand earn money.
0: ఒకానొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టు కింద కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్.
1: There is a beggar there in Bombay sitting
0: under a tree. ఆ బెగ్గర్ అంతా సంపాదించాడు.
1: That beggar earned and earned.
0: తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, కుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి కూర్చున్నాడు.
1: Right under the seat he dug a deep pit and he has hidden
0: all the money. తాను కాపాడగలడు.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: He died at the time moment.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 3 లక్షల రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్
0: అథారిటీ. విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగను ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్ క్వాలిటీ.
0: మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్భోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings
0: who ఎంత మంది చక్రవర్తులు పోయారు,
1: సో మెనీ ఎంపరర్స్ డైడ్,
0: ఎంత మంది రాజులు పోయారు,
1: సో మెనీ కింగ్స్
0: డైడ్. ఏ ధనము తక్కువ?
1: వాట్ ఈస్ దేర్ షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణము తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: As they didn't have virtue, they got bad name.
0: ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ అండర్స్టూడ్ హూ రావణ ఇస్.
0: ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు, కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ మీన్స్ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta mutyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearl.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నింటినీ వదిలిపెట్టిపోయారు.
1: అల్టిమేట్లీ లెఫ్ట్ దెమ్ ఆల్.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతి వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని నన్నునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gataku kukkaku yerenta paarina trupti kalagabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluputo taagutundi.
1: The dog doesn't drink the water, it stretches
0: into neeru undina atte taagutundi. గొప్పగా ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజంట్
0: ఎక్స్పీరియన్స్ లేదు.
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటాది.
1: హీ ఫాలోస్ ది పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ మ్యాటర్.
0: నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యు షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరిపోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: ఇఫ్ యు హావ్ ఎక్సెసివ్ మనీ యు టర్న్
0: అనేక దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యు డెవలప్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యు సీ ఎనీవేర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వారి బిడ్డలు, ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్, ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ. వి షుడ్
0: కానీ అది ఏ మన యొక్క ప్రాణము, అది ఏ మన యొక్క జీవితము, అది ఏ మన యొక్క ధర్మమని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఈజ్ యువర్ లైఫ్, దట్ మనీ ఈజ్ యువర్ ధర్మ. నో.
0: కాన ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి
1: Because of that thinking.
0: Pichi aatal aadi aadi.
1: With all foolishness.
0: Moodipade jeevithaniki putakapu naatal aadi.
1: With all funny games.
0: Prarabdham tiragaane. Prarabdham tiragaane.
1: Now the moment that destiny approaches.
0: Kapataveshal vidanaadi.
1: He will give up all the time.
0: Kastasukamulato koodi.
1: With all the pleasure and pain.
0: Cheriyuntuva okilaadi.
1: Oh toy, your life is a toy. It is spent in pleasure and pain.
0: Idi kiladi.
1: It's just a funny creature.
0: Chetta chinta chesi chesi.
1: With all wicked thinking.
0: Pichi aatal aadi aadi.
1: With all funny gangs.
0: Moodipade dehaniki.
1: The body that falls.
0: Putakapu aatal aadi.
1: With all other deceit.
0: Punya papamulato koodi.
1: With all the merit and sin.
0: Maranintuva okilaadi.
1: What will happen to you?
0: Yevuti nee yokka idi jeevithamu.
1: What is this life?
0: లాస్ట్ ఎప్పటికైనా ఒకరు మరణించవలసింది.
1: లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై.
0: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
1: ప్రయర్ టు డెత్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్.
0: నేను ఒక పెద్దవాణ్ణి పెద్ద మానవుని అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: నెవర్ థింక్ దట్ యువర్ ఎ బిగ్ మ్యాన్. నో.
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రావల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: ద పిగ్ మే బి ఎఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము సరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is only true human if he has got virtue.
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి.
1: He should have divine thoughts.
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి.
1: He should spend time thinking of God.
0: దైవమే నా జీవిత ఆధారము.
1: He should consider God as
0: his దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: God is an instrument.
0: దీన్ని నడిపించేటువంటి ప్రాణం ఉంటుండాలి.
1: Yes, director.
0: ఆ ప్రాణమే నేను.
1: That very life is.
0: కాబట్టి నేను మాస్టర్. నేను మాస్టర్. నేను మాస్టర్.
1: I am the master.
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మర్చిపోతున్నావు.
1: యు ఆర్ అమ్యూజ్డ్ బై ది
0: మాస్టర్ ను మర్చిపోతున్నావు.
1: బట్ యు హావ్ ఫర్గాట్.
0: అది ఏ పెద్ద దోషం.
1: దట్స్ బిగ్ మిస్టేక్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మర్చి మాస్టర్ ని జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్, యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు, తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యు ఆర్ ఆన్ జర్నీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందు కూడా నువ్వు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: అట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ అ నో ఆల్ నో.
0: ఆ సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆహా, అది మనకు అవసరం లేదు.
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
0: దేహం ఉంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
0: అన్ని తిని తిరిగి అనేక విధంగా సుఖాలు అనుభవించవచ్చు.
1: లెట్ అస్ ఈట్ అండ్ ఎంజాయ్ ఆల్.
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్,
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కన్వీనియన్స్,
0: ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో,
1: దట్ యు కెన్ ఎంజాయ్.
0: చక్కగా నీవు లోతులకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యూ కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్స్.
0: అవి ఏ చదువుకు చదివా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
0: ఏ డిగ్రీస్ పొందినాయి,
1: వాట్ డిగ్రీస్ దే గాట్,
0: లేదు,
1: నథింగ్.
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతో తీర్చు.
1: Is that life you should lead after study?
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: చదువు అంటే ఏమిటి? ఆత్మ చదువును చదవాలి.
1: Education means you should know the knowledge of the
0: spirit. ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో.
1: You should know that which
0: you need. నీవు పోషించుకో. నీ భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది.
1: And then worldly comfort also you'll enjoy.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: A big tree.
0: ఈ వృక్షమునకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి.
1: It has got many branches.
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటాయి.
1: Each branch has many
0: fruits. నీవు ఫలములు ఆశిస్తున్నావు.
1: But you want a fruit.
0: ఫలములు కనిపిస్తున్నాయి.
1: You see the fruit.
0: వృక్షం కనిపిస్తుండాలి.
1: You see the tree.
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు.
1: And you take it true.
0: అది అజ్ఞానము.
1: That is ignorance.
0: ఏది కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు. వేర్లకు నీవు వెరువు వేయాలి, వేర్లకు నీవు నీరు పోయాలి, అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
1: దట్ వాట్ యు డోంట్ సీ, ద రూట్స్ ఆర్ దేర్ బినీత్, యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూర్.
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి.
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి?
1: వాట్ దే డిపెండ్?
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ ఆన్ ద పవర్.
0: గాలిని పీల్చుకుంటున్నావు. ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
1: యు బ్రీద్ ఎయిర్.
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
1: యు హావ్ ది ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు.
1: ద సన్ అండ్ మూన్.
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి?
1: హౌ?
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
0: కుంభవర్షం కురుస్తుండాలి, దైవ వశమై ఉంటుండాలి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్, అతనే దైవం.
1: ద మాస్టర్ గాడ్ ఈస్ ది సిక్స్త్ ఎలిమెంట్, మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
1: You are forgetting that master.
0: కానీ ఈ భౌతికమైనటువంటివి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపర్మెంట్ అమంగ్
0: స్టూడెంట్స్. ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేట్
0: యు డు నాట్ నో. ఆ శక్తి అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: ఇట్స్ ఎ డివైన్ పవర్ దట్ మేక్స్ యు
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: Sita is there in the forest.
0: ఎవ్వరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
1: She has none around that belong to her.
0: స్త్రీ
1: అబల. Woman weak.
0: ఏకంగా ఉంటుండాలి. ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. కానీ ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: Sita there in Ashokavana. She didn't have anybody to support her, but it's only her strength that virtue that supported her.
0: Even chillara kasala vantivi. Ravana shakti chillara kasala vantivi.
1: And the
0: chillara kasala.
2: Chillara coins.
0: Coins.
1: Coins. Coins.
0: Kani Sita yaka shakti maha divya tejastu kudinatundi shakti.
1: The power of Sita is full of brilliance.
0: Aa shaktiye andari endu untundadi.
1: That power is latent in everybody.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ ఇన్ సీతాలో.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్ సేమ్ స్పిరిట్.
0: అందరి ఎందు కూడా కోటీశ్వరుడు మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు మిలియనేర్.
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగ్గర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
1: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ది డివైన్ పవర్.
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్ని విడిచిపెట్టి వదిలిపెట్టి
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్.
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: వెన్ దిస్ లైట్ అట్ హోమ్
0: పొరుగు ఇంటికి అగ్గికారు అరుగునేలా.
1: వై షుడ్ యు గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్.
0: మీ ఇంటిలో ఉంటుండాది దీపము.
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
0: కానీ పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
1: బట్ యు గో టు ద నైబర్ ఫర్
0: అని చెప్పాలి.
1: What what what a fool you are.
0: నీ వెతకనక్కర్లేదు.
1: You don't need to search.
0: ఎక్కడికి అరణ్యానికి పోనక్కర్లేదు.
1: You don't need to go to the forest.
0: తపస్సు చేయనక్కర్లేదు.
1: You don't need to do anything.
0: ధ్యానము చేయనక్కర్లేదు.
1: You don't need to do charity.
0: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: Turn inward.
0: ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు అనగా పాటించు.
1: Follow the God's command. Observe it in toto.
0: అంతకంటే మించినటువంటి ధనం ఏముంటుంది?
1: What more wealth?
0: జగత్తుకంత సరి అయినటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
1: It is a permanent wealth, the virtue and the character.
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
1: Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities.
0: నేర్పునదే విద్యా, విద్యార్థి నేర్వవలే.
1: It is education who should learn. The students should learn. Good qualities.
0: Sadbuddhi.
1: Good mind.
0: Satyanirati.
1: Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiksha.
1: Discipline.
0: Kartavya palanamulu.
1: Duty.
0: Avi chala pradhanamu.
1: They are very important.
0: Avi ekkada unnai?
1: Where are they?
0: Ye potta kosina gunin raktam ganapadutundi, pegulu ganapadutundi gaani, malamutra durgandhalu ganapistunnayi gaani, ee gunalu ekkada kanipinchatam ledhu.
1: You find only the fecal matter and all the dirt and the blood when you dissect the body, but not these qualities.
0: Kadupulona malamu.
1: There is fecal matter.
0: కణమెల్ల ఎముకలు.
1: And the bones.
0: నరసిచూన పైన మురికితోలు.
1: After all the dirty skin around.
0: చన చనమ్మునకును.
1: Moment to moment.
0: నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: It emits foul smell but not the rome and fragrance.
0: ఏంటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు?
1: Are you pride yourself because of the body?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం దీని గురించే నీవు అహంకారపట్టము?
1: Are you egoistic because of this body?
0: ఈ స్వరూపం ఏమీ కాదు.
1: It's not the body.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: It's not your temperament, attitude that's important.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: If you develop your quality, the form will improve.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసి కూడాను తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: Fools surrender to God, but yet they will never leave their foolish temperament.
0: కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు.
1: A person came with his luggage and he wanted to travel by train.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: He purchased the ticket, carried his luggage and sat in the
0: train. ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్ పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: Many passengers are getting into the train.
0: పాపము, అమాయకుడు.
1: He's an innocent man.
0: అజ్ఞాని.
1: Innocent.
0: అహంకారి కాదు.
1: Not egoistic.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాది, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాన్ తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: This innocent man started feeling, this train is carrying the luggage of everybody, so many people, why can't he give some sort of
0: తనను తన లగేజ్ రైలే నువ్వు తలపైన పెట్టుకో తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: వెదర్ యూ క్యారీ ది లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
0: నీవు కూర్చో చక్కగా హాయిగా,
1: కీప్ ఇట్ అసైడ్ అండ్ బీ కంఫర్టబుల్, ఆ విధంగా
0: భగవంతుడికి అన్ని అర్పితం చెయ్యి,
1: సరెండర్ టు గాడ్,
0: చక్కగా కూర్చో, అన్ని తానే చూసుకుంటాడు,
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్,
0: అన్ని తానే మోసుకుని పోతాడు,
1: హి విల్ క్యారీ ద బర్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియా.
0: సత్య ధర్మంపైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
0: దైవ ఆజ్ఞలపైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
1: Our life should not be like a pendulum oscillating on either side.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక,
1: వన్ టాంగ్,
0: చెప్పడం ఒకే పదము.
1: వి షుడ్ సే వన్ థింగ్.
0: ఈ స్థితి దీంట్లో మనం సాధన సాధించాలి.
1: వన్ వర్డ్ వి షుడ్ సే అండ్ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాక్.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: వన్ డే యూ సే రైట్, అదర్ డే యూ కాంట్రడిక్ట్ రాంగ్.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: నాట్ దట్ ఫార్, వన్ మినిట్ యూ సే ఎస్, అదర్ మినిట్ నో.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: హూ సెడ్? యూ ఓన్లీ సెడ్ బోత్.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: యూ సెడ్ బోత్.
0: ఆ రెండింటిలో రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము ఒకటి అసత్యం.
1: సో విచ్ ఇస్ రైట్ నౌ, ద రైట్ దట్ యూ సెడ్ దెన్ అండ్ రాంగ్ యూ సెడ్ నౌ. ఇదో
0: సత్య అసత్యం రెండు నీలోనే ఉన్నది కానీ బయట లేదు కదా.
1: ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ ఆర్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్.
0: అదే రాముని యొక్క ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రం.
1: That is the
0: main ఒకే మాట,
1: వన్ పాత్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే బాణం,
1: వన్ ఆరో.
0: ఇది రాముడి యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాముడు, ఆత్మారాముడు, ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్స్.
0: ఎక్కడో దశరథ మహారాజు కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వి షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఏ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం ఈ కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్యధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీబడీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ. షేర్ విత్ ఎవ్రీబడీ అండ్ లీడ్ దిస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ,
0: క్షేమాన్ని మనం కోరి లోక కళ్యాణమును ఆశించి,
1: థింక్ ఆఫ్
0: శ్రేయస్సును గురించి, మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికి దైవాజ్ఞను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యూ మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞను తూచా మనం నడుచుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది ఏ మీ యొక్క శ్రేయస్సు,
1: అది ఏ
0: దేశం యొక్క శ్రేయస్సు,
1: సమాజం యొక్క శ్రేయస్సు. టు ది ఎంటైర్ వరల్డ్.
0: అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యూ అడ్హెర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నాం మనం ఇప్పుడు.
1: బట్ వీ సే విత్ అవర్
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్నా పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: ఏమి సుఖం లోక సుఖము? ప్రక్కన ఉన్నటువంటి వాడిని సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: You don't make the person sitting by your side happy. How do you make the world happy?
0: కలుగుని మొట్టమొట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: First satisfy your conscience.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: Enjoy the bliss within.
0: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: Then share with others.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ శాసనమే మీకు సరి అయినటువంటి శాస్త్రము.
1: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: శాసనం ఇతిహి శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. ఆయన నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't do,
0: అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి? తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagavan has?
0: ఇది నాకు కాదు, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
1: యూ క్రై వెన్ యూ
0: ప్రాఫిట్ వచ్చినప్పుడు నవ్వుతున్నావు. ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
0: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది.
1: They earn crores and crores.
0: కానీ వాడు ఆనందించటం లేదు.
1: But they're not happy.
0: ఎందువల్ల?
1: Why?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: They are very much afraid of the income tax officer and the tax.
0: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు, కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండాలి ఈ ప్రకృతిలో.
1: Though you are happy on one side, you are miserable on the other side.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: So both the qualities, the worldly and spiritual, are there.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: Live in the world, but be in word.
0: అది ఏ నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో,
1: స్టడీ అని
0: ఏ డిగ్రీలైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటిది ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యూ టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్, బట్ యూ డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: ఐపీఎస్ పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు, ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. But he works in the university.
0: కానీ దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్?
0: చదివేది ఎంబీఏ అని చదువుతారు,
1: బట్ ఈ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నేను.
1: ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హీ విల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్, వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
0: కలుగుని చదివిన చదువులకును ఈ కలికాలంలో చేసే పనులకును సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
0: ఎందుకంటే చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు.
1: బికాజ్ యూ డోంట్ గో టు గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసము ఉద్యోగం కోసం పాటు పడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగా
0: యోగం ఒకటి, దైవ యోగం ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగా డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్, వీ షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై.

తెలియబడుచున్న విశ్వంబే దృశ్యమందు తెలివినై సర్వమునుగాంచు ద్రష్ట నేను. మిగుల నాకంటే అన్యమేదిలు లేదు,

0: I am not punya, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara,
0: embodiments of Divine Atma.
1: Antar Bahitya Tasarvavyapya Narayana Sthitaha. Lopula, Velupula, Sarvatra Undinatuvanti Yokka Paramapurushatvanni Ekkada Vetakatam.
0: Where do you search for the Paramapurusha, the Supreme Person, when he is inside, outside, and all pervasive? When he is everywhere, where do you search for him?
1: Mahini sarvambu ishvara mayamu ganuka nadiyanu abhimanambu anakkambu. Mahini sarvambu ishvara mayamu ganuka nadiyanu abhimanambu anakkambu.
0: In the world, everything is full of Ishvara, and in such being the case, it is futile and meaningless to say that this is mine and this is not mine.
1: Itti sarvavyapakatvam ainatuvanti yokka pavitramaina purnatvanni telusukonutaku margam emiti.
0: What is the way to find out such phenomena which is all pervasive, found everywhere, and is saturating everything on earth?
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhana?
1: Aneka vidhamulainatuvanti yokka sakarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kritula cheta kani?
0: It is by performing yajnas, yagas and svachada.
1: Dana dharmadi karmala cheta kani?
0: By doing some good deeds and performing
1: samadharmadi satkarmala cheta kani?
0: By following the path of the samadhama.
1: Yama nimadri sadhana cheta kani?
0: By sadhanas of yama and niyama.
1: భజన పూజాదులు చేత కాని?
0: అండ్ బై సర్చింగ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
1: దైవాన్ని ఎవరికి నువ్వు పొందలేరు, పొందలేరు.
0: నో వన్ కెన్ అటైన్ గాడ్ బై ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: అది ఏ భగవద్గీత ఎందు?
0: దిస్
1: 11వ అధ్యాయమునందు 58.
0: దిస్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భగవద్గీత ఇన్ చాప్టర్ 11. అండ్
1: ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు కృష్ణుడు.
0: దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ బై కృష్ణ.
1: అయితే చేసే సాధనలు దేని నిమిత్తమై?
0: దట్ బీయింగ్ సో, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ సాధన?
1: సర్వసత్యాన్ని గుర్తించినటువంటి పండితులు, మహనీయులు అనేక మంది అనేక సాధనలు కల్పుతున్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ all the sadhanas performed by great souls who have been doing these things for a long time?
1: Daivani darshinchadaniki sadhyam kaanatvanti sadhanalu chesi prayojanam emiti?
0: What is the use of performing sadhanas which cannot help one to attain God?
1: Aithe ee sadhanalanni kudanu manavuni aavarinchinatvanti raga dveshaadi malinyamunu pogotte nimittamai erpadinatvantivi.
0: All these sadhanas are meant to be undertaken to free man from raga, dvesha, likes, attachment and dislikes.
1: Tana jeevitatvani tanu taliginchukoni tanu taanuga jeevinchadaniki prayatninchadame sadhana yokka antarattham.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
1: Manavudu. Sahajamugane Satchidananda Swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of Satchidananda.
1: Sat anaga trikalamula cheta badhimbabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramdiyandi undetuvanti yokka samastamanukulanu gurtinchetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe సత్చిత్ ఆనందమయు భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
0: వెన్ ది సత్చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
1: ఈ మూడు కూడాను భిన్న భేదములుగా కనిపించినప్పటికీ దీపము యొక్క స్వభావం ఈ మూడింటి యొక్క చేరికనే.
0: These three are different, but these three together become and form the light.
1: అయితే ఈ అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును మానవత్వం పొందుటకు తగినటువంటి యొక్క సాధన ఏమిటి?
0: What is the sadhana or what is the spiritual exercise which can help man to attain this Satchidananda state?
1: ఈ అనంతమునకు అల్పత్వమునకు ఏ విధమైన సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది?
0: హౌ కెన్ దేర్ బి ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటిజమ్?
1: ఇది సాధ్యమా అని మనము సందేహించవచ్చు.
0: వీ మే గెట్ ఎ డౌట్ వెదర్ సచ్ ఎ థింగ్ ఈస్ పాసిబుల్ అట్ ఆల్.
1: కానీ ఇట్టి సందేహములకు బలహీనులు కారాలు.
0: But we should not become weak minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo
0: in a vast infinite ocean
1: challadanamu telladanamu tadi ee moodu gunamulu sahajamga untayi.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: Kaani ee anantamaina samudram nundi aavirbhavinchinatvanti alalu endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ who has emerged from the ocean of Satchidananda Swarupa, he also have these three characteristics.
1: ఈ అల్పత్వమని కాని అధికత్వం అనేటువంటి కాని భేదములకు మనము గురి కారాదు.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the small.
1: సర్వత్రా నిండినటువంటి యొక్క దివ్యత్వము ఈ సచ్చిదానంద స్వరూపమే.
0: It is Satchidananda Swarupa which is divinity, which is all pervasive.
1: దీనినే దైవత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమునకు సమష్టి అని అర్థం.
0: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
1: సమష్టి అనగా దృశ్యకల్పితమైనటువంటి ప్రకృతియే దైవ.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతా కూడాను దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్యచిత్ ఆనందమనేటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సచిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వం.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ షోన్ ఆర్ సీన్.
1: దైవం అనగా ప్రకృతి ఈ యొక్క సచ్చిదానంద తత్వమే. ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండునటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన, ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రిఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామిన.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఎ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞ ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ వివేచ్ఛా ప్రతిబంధం.
1: నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్యా ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్యా ప్రతిబంధం?
1: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ అ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టకల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్, హు ఆర్ సేజస్, సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈస్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థములు తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: ఫీలింగ్ దాట్ హీ నోస్ ఎవ్రీథింగ్
1: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ వన్ టు టెల్ మీ
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: దెర్ ఇస్ నో వన్ హూ హాస్ గాట్ ది అథారిటీ టు టెల్ మీ
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు.
0: ఫర్గెటింగ్ హిస్ రియల్ హ్యూమన్ క్వాలిటీస్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు అండర్స్టాండ్ ద డివైన్ ఆస్పెక్ట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ ఎ రాంగ్ ఫీలింగ్.
1: ఇది కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది కాజ్ అండ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
1: పశ్చిమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతయుడను ఒక మాయా ప్రభావమే.
0: వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్? ది కాజ్ ఈస్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాయా డెల్యూషన్.
1: మాయ అనగా లేనిది ఉండినట్టుగా ఉన్నది లేనట్టుగా అద్దములో చూచిన ప్రతిబింబం వలె కుడి ఎడమగా ఎడమ కుడిమగా కనిపిస్తుంది.
0: మాయా రెఫర్స్ టు ఎ ఫీలింగ్ దట్ హీ థింగ్ దట్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ నాట్ ఎగ్జిస్టింగ్, ఎ థింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్.
1: ఇట్ ఇస్ అజ్ఞాన ప్రభావం యొక్క చిహ్నము.
0: దిస్ ఈస్ ద సింబుల్ అండ్ సింబుల్ ఆఫ్ ది అజ్ఞాన ప్రతిబంధకం.
1: ఇట్టి వారు జగత్తును జగత్తుగానే చూస్తురు.
0: దే ఆర్ నాట్ ప్రిపేర్ టు లుక్ ద వరల్డ్ ఓన్లీ యాజ్ అన్ ఎక్స్టర్నల్.
1: కాని అంతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు జగత్తును జగదీశ్వరునిగా భావించరు.
0: దోస్ పీపుల్ హూ హ్యావ్ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కన్సిడర్ ది వరల్డ్ యాజ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక జగత్తు జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి ఒక పదార్థం నిల్చుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశ్యపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశ్యప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశ్యపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశ్యప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడుగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
1: తన నిమిత్తమై తాను ఆచరించేటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: దైవమునకు ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్.
1: తాను తానే అయి ఉండి
0: హీ రిమైన్స్ హింసెల్ఫ్.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హింసెల్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందు కూడాను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: వితౌట్ హ్యావింగ్ బ్రహ్మతత్వ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ మాయా కెనాట్ ఆల్సో ఎగ్జిస్ట్.
1: ఈ అనంతమైన సముద్రంలో అలలు ప్రారంభమవుతున్నాయి.
0: ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్ దేర్ ఆర్ వేవ్స్.
1: ఈ అలలకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించక వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్, దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలం అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఆర్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్ ఎమనేట్.
1: వాయువే లేకుండా జలం అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: The water may be compared to the Satchidananda Swarupa, which is
1: అన్నటువంటి ప్రారంభమైనటువంటి అలలే, అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వం.
0: This జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్ ఇస్
1: జీవతత్వం. అంతై కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection. They are not the real object.
1: ఎంత వరకు మనకు ప్రతిబింబం?
0: How long will you have the image?
1: అద్దము ఉండినంత వరకే మనకు ప్రతిబింబం.
0: The reflection will be there as long as there is mirror.
1: అద్దము వేరు చేసిన ప్రతిబింబం కూడా వేరవుతున్నది.
0: If you remove the mirror, there is no reflection and no image.
1: కానీ బింబం ఎప్పటికీ ఉంటున్నది.
0: But the object remains throughout, whether there is mirror or
1: not. మన దేహమే అద్దము.
0: Our body may be compared to
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరమవుతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఫిజికల్ ఫార్మ్ ఆన్ ద బాడీ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
1: ఈ దేహమనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: వన్స్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియల్టీ అండ్ ది పరబ్రహ్మ స్వరూప అలోన్ విల్ రిమైన్.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: The entire world, therefore, is full of maya.
1: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
0: The entire creation is only a play.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: We can carry on the activity, but we should not get entangled by them.
1: సంసారమును మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోదగినటువంటిది కాదు.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Bandhu mitra chota maitri kavachune kani mamattam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
1: Not relationship of action, but realization of inaction.
0: It is not realization of action, but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action, but it is renunciation of inaction.
1: Renunciation in action.
0: Renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: హరాని. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
0: ఇట్ ఇస్
1: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కాని చెడ్డ కర్మలకు కాని మనసే ఆధారం.
0: బి గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ విల్ హావ్ టు డూ ఈస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూపం విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు, మనస్సు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ వన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్నా మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్, దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం,
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వనమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్
1: సుందరమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: ధనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్
1: తపస్మదము,
0: ద ప్రైడ్
1: అరైజింగ్ రాజ్యమదము,
0: ద ప్రైడ్.
1: ఇవి అష్టమదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషద్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్.
1: 14,
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమో గుణములు ఈ అన్నీ చేరితే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. అలాంగ్ విత్ దీస్ టూ అండ్ 14, ఇట్ బికమ్స్ 16. దట్ డే వెన్ వీ రినౌన్స్ దీస్ 16, దెన్ వీ గెట్ అవర్ ఫుల్.
1: 16 కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: యాజ్ దీస్ 16 ఆస్పెక్ట్స్ హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ ఇన్ మ్యాన్, హీఈస్ లూజింగ్ హిస్
1: షోడర్స్. కళా పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ రియల్ really experiencing his brahma tattva, which he really is.
1: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: This ani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.
1: Kanuka manavattvamundu ee vidhamaina kunti yokka dosha bhavamunu abhrutiki avatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ బీన్ నాట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇది మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: The first one is avidya klesha.
1: Rendavadi abhinava kleshamu.
0: The second one is abhinava klesha.
1: Moodavadi astita kleshamu.
0: The third one is astitik klesha.
1: Nalugavadi raga kleshamu.
0: The fourth one is raga klesha.
1: Aidavadi dvesha kleshamu.
0: The fifth one is dvesha klesha.
1: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu. Nenu devudanu kaadu. Nenu swatantrudanu kaadu. Nenu paratantrudanu. బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
1: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు గావిస్తూ వస్తుంది.
0: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ బీకమ్స్ మ్యాన్.
1: అభినవ కేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
0: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
1: Manase mana sarva bandhamulakudu moola karanam hetu.
0: Mind is responsible for all the bondages of man.
1: Itti manasattvani manam tejinchukoleinatundi balahinuliga untunnam.
0: We have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
1: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
1: మూడవది అస్థిత క్లేశము.
0: ద థర్డ్ వన్ ఈస్ అస్థిత క్లేశ.
1: సర్వ విషయమును కూడాను సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనుభవించాలి అనేటువంటి ఒక దురాశే అస్థితం.
0: This refers to the greed in the man which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of
1: happiness. Vihalamaitima lobham prarambhamavutundi.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: Deenini phalimpa chesukuntima ahankaram prarambhamavutundi.
0: Suppose you succeed in your effort in this,
2: దెన్ యూ డెవలప్ ఈగోటిజం.
1: దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుందే కాని క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరగదు.
0: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
1: రాగద్వేషము ధన కనక వస్తు వాహనాదులు లభించాలని అభిలషించటం.
0: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్ vehicles, properties and such other things.
1: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకం జవేపిస్తున్నవి.
0: This kind of klesha makes a man not make good progress.
1: ద్వేష క్లేశము ఐదవది.
0: The fifth one is ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచ్ అస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
1: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
0: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
1: ఇదే ద్వేష క్లేశము.
0: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఈ ద్వేష క్లేశమనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
0: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
1: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
0: Everyone has looked down with a sense of meanness associated
1: with it. గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
0: Similarly, among the animals, donkey is considered as a very
1: mean. కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
0: The reason is
1: ఎడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
0: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
1: గాడిది అశుద్ధమైనటువంటి భారాన్నే మోస్తూ ఉంటుంది.
0: Donkey similarly will be carrying only
1: అది మలినమైనటువంటి వస్తువులను మోస్తూ ఉంటుంది.
0: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
0: Among the animals, donkey is considered as
1: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరం పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
0: Among the human beings, who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
1: Kanuka pakshulalo kaaki, pashuvula lopala gaadida, manushula lopala dushinchetuvanti vaadu.
0: Among the birds it is the crow, among the animals it is the donkey, among the
1: manam emanega sarvulu yendu undinatuvanti okka sachidananda swaroopuni gurtinchukolaleka vyaktiga bhavinchi malinyamainatuvanti manastho raaga dveshalato ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
0: ద రీజన్ యాస్ టు వై సచ్ ఎ పర్సన్ ఈస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సచ్చిదానంద స్వరూప ఆఫ్ ద ఇన్ డ్వెలర్. హీ లుక్స్ అట్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ. హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అండ్ కామెంటింగ్. దేర్ ఫోర్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మీనెస్ట్ పర్సన్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఒక అపవిత్రమైనటువంటిది అని కానీ లేక హీన స్థితిలో కూడినటువంటిది అని కానీ బలహీనమైనటువంటిది కానీ మనం భావించరాదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ వన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్. అండ్
1: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
0: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
1: తాను నిరంతరము కూడా ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కానీ దానికి అడ్డు అయినటువంటి యొక్క భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ బ్లిస్ బికాస్ వీ ఆర్ కాన్స్టెంట్లీ డెవలప్డ్ దీస్ ఫోర్ ఆఫ్.
1: దైవం ప్రత్యేకంగా లేడు.
0: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: తానే దైవము.
0: సార్
1: తాను తానై ఉండి కూడాను
0: ఎ పర్సన్ రిమైనింగ్ హిమ్సెల్ఫ్
1: ఈ రాగద్వేషాది మాలిన్యము చేత కప్పబడటం చేత
0: యాజ్ హీస్ కవర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్
1: తనను తెలుసుకోలేకపోతున్నాడు.
0: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: తనను తాను తెలుసుకోవటమే తెలియనటువంటి తత్వం.
0: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియల్.
1: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను
0: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్ టేక్ అండ్ పర్ఫార్మ్
1: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
3: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
3: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్ వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
3: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ,
3: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
3: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా,
3: ఇఫ్ వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్,
1: ఇవన్నీ ఇప్పుడు కాలంను వ్యర్థముగా ఇచ్చేటువంటివిగానే ఉంటాయి.
3: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ గాలించి చూచిన,
3: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
1: సత్యసాయి బాట సత్యమాట.
3: The only truth that you conclude is that the word of Sai is the real truth.
1: Vedamulanniyu vetiki chuchina gaani,
3: even if you search all the Vedas,
1: Satya Sai baata satya maata.
3: The path laid down by Satya Sai is the true path.
1: Sakala shastramulanniyu chadivi chuchina gaani,
3: even if you read all the scriptures to find out,
1: Satya Sai maata satya baata.
3: The word of Satya Sai is the true
1: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
3: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
1: సత్యసాయి మాట సత్య మాట,
3: ది వర్డ్ ఆఫ్ సత్యసాయి అలోన్ ఇస్ ద ట్రూ పాత్.
1: మనసులందున్న మాలిన్యం అట్టే ఉంచి,
3: ఇఫ్ యు అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్
1: ఈజ్, ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని.
3: What is the use of your doing, whatever work you are doing?
1: Manayakka manasu malinyanni manam enaadu manam dooram gaavinchukondumo aanaade manamu sariyaina drishtini manam abhiruddhi ga unchukogalam.
3: Only when we cleanse our mind, then we will be able to make
1: real. Bhagavad Gita yandu naaku neevu sharana gaadam cheppani cheppaledu.
3: That is why in
1: bhagavan jeeva sharanam gachha annadu, anaga neeku neevu sharanagutuduka.
3: That is why in Bhagavad Gita it has not been said that he should surrender to Krishna.
1: Nee ante evaru?
3: You should surrender to yourself, he said.
1: Aa satyanne manam gurtinchali.
3: What do you understand by the real you?
1: Lokamlo cheptam tvameva mata cha pita tvameva, neeve tallivi, neeve tandrivi, neeve gurudavu, neeve na friend anni antam.
3: In our prayers we say that you are my mother, you are my father, you are my preceptor, you are my everything.
1: నీవే తల్లి,
3: యువర్ మదర్,
1: నీవే తండ్రి,
3: యువర్ ఫాదర్,
1: నీవే గురువు,
3: యువర్ ప్రిన్సిపల్,
1: నీవే మిత్రుడు,
3: యువర్ మై ఫ్రెండ్.
1: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
3: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అనాన్సర్డ్ అరౌండ్.
1: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
3: వెన్ యూ సే యువర్ మదర్, మదర్ ఇస్ ఓకే, బట్ హూ ఆర్ యూ?
1: నీవే తండ్రి,
3: యూ అగైన్
1: తండ్రి కావచ్చు, నీవెవరు?
3: Who are you when you say you are father?
1: Kanuka neeve talli, neeve tandri, neeve daivamo ani anetundi daniki neeve nenu ante cheeripothundi.
3: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
1: neeve nenu anetundi sthitiki raavali.
3: We have to reach a stage wherein we say you are I.
1: Ide sarva tattvamulo yokka saaram.
3: This is the essence of
1: sarva shastramulu yokka moolamu.
3: This is the root of all
1: the vedamulu yokka gamyamu.
3: This is the goal of all the scriptures.
1: Sarva matamulu yokka saaramu idiye.
3: This is the essence of all the religions.
1: Kanuka neeye nenu,
3: you are I.
1: Nenu veru, neevu veru kaadu.
3: I am not the
1: tandri, tandri, guruvu, daivam. Anavasaranga ivanni bandhakalu enduku penchukovatam?
3: Why do you go on telling ఫాదర్ మదర్ ఎవరి
1: తల్లి చూడడం లేదు, కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
3: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్ బట్ యు వాంట్ టు జస్ట్ సీ.
1: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
3: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: వీ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
3: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఆత్మతత్వం ఒక్కటి.
3: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ the one Atma which exists everywhere and in everyone.
1: Yavar Nivar.
4: Sir, how long will there be this relationship, Chana Banguram?
5: It is temporary, matter of minutes.
4: Yanta karana ayinappudu shashvatanga undetundi Atma tattvam.
5: It is
4: Atmane Navar.
5: It is only the principle of Atma which is permanent and unchanging.
4: Shashvatamaina sambandhanni manam kalpinchukonukunda.
5: Without developing this kind of true relationship,
4: క్షణబంధురమైనటువంటి యొక్క ఈ నీటి ముడగ వంటి యొక్క దేహ సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం ఇది కేవలము మాయ యొక్క ప్రభావం.
5: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
4: అన్ని మనకు తెలుసు.
5: We know everything.
4: అంతా చదివినాము.
5: We have read everything.
4: కానీ ఈ చీకటి గదిలోనే చిందులు దొక్కుతున్నాము.
5: But we are only groping in the dark.
4: ఈ ఇందులో దెబ్బలు తగలే తప్పదు.
5: We are bound to get hurt if we...
4: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
5: We have to remove the ignorance and the darkness.
4: వెలుగును మనం పెంచుకోవాలి.
5: We have to develop the light and illuminate.
4: మనకు బాధలు తీరుతుంటాయి.
5: Then only we can be free from all the...
4: చీకటి గదిలో ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తగ్గినవి.
5: As long as you are living in a dark room, you are bound to get yourself hurt.
4: అది సత్యత్వాన్ని గుర్తించాలి.
5: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
4: మమంసో జీవలోకే జీవభూత సనాతన, అందరి ఎందుకు నా అంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
5: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
4: ఏదో దేహాంశం కాదు నీవు.
5: యూఆర్ నాట్ ది హ్యూమన్ బీయింగ్.
4: జీవాంశం కాదు.
5: యూఆర్ నాట్ ఈవెన్
4: జీవాంశం కాదు.
5: యూఆర్ నాట్ ఈవెన్
4: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
5: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
4: లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
5: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
4: సాధనల చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
5: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
4: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం అవుతుంది.
5: ఓన్లీ వెన్ యు క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
4: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
5: ఎ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
4: వేష భావాన్ని నిర్మూలం గావించాలి.
5: హీ హ్యాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
4: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
5: హీ హ్యాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
4: అది నిజమైనటువంటి ఈనాడు దేశంలోకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
5: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
4: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
5: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ ద అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్,
4: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
5: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మా.
4: ఆ యొక్క తత్వము సర్వులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
5: అండ్ దిస్ ఆత్మా ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
4: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
5: రియలైజేషన్ డజంట్ రిఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
4: తాను తానుగానే ఉన్నాడు.
5: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
4: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
5: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యు.
4: మన హృదయాన్ని మనం దర్శించాలంటే,
5: if you want to really have a vision of your own heart, what should you do?
4: నేను ఇక్కడ చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
5: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
4: కప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
5: Only when you remove the garment which is covering your body, you will be able to just get the...
4: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
5: Today's man, not being able to bear the chill of the world, he has covered himself with three types of
4: ఆయన దట్టమైన మందమైన కోటు.
5: The upper garment is the thick
4: లోపల దాంట్లో షర్టు.
5: Inside that there is a shirt.
4: అందులో నేతని నిట్టి ఒక బనీన్.
5: And inside that there is a...
4: ఈ మూడు కప్పబడటం చేతనే మన హృదయం మనకు కనిపించటం లేదు.
5: As we have covered ourselves with these three garments, we have not been able to get
4: the body. Tamogunamu.
5: The thick coat refers to the tamoguna.
4: Lopala unnatundi shirt esa rajogunamu.
5: The shirt may be compared to rajoguna.
4: Aa yokka teerikiga undinatundi oka bani ne saatvikamu.
5: The thin banyan may be compared to
1: ee mooditini teesesinappude mana hrudayam manaku anipistundi.
5: Remove all these things, you can get a vision of yourself.
1: Kanaka neevu gunatheetulu ainappude neevu satchit aananda swaroopuga rupanditavu.
5: Only when you transcend these three gunas you'll be able to live as satchit aananda.
1: Ee gunamulu neelo pettukoni satchit aanandam labhinchalante etta labhistundi.
5: Allowing these three qualities to remain in you,
1: ee satchit aananda anipindi satchira kanipinchadu.
5: Even if you die, you will not be able to get this Sachidananda experience with these
1: three gunas.
5: Destroy these three gunas.
1: Remove
5: all the defects in you.
1: Then only
5: you can get a realization and experience of your true nature.
1: Sachidananda swaroopulara.
5: Embodiments of
1: Sachidananda.
5: For how long can we go on wasting
1: listening?
5: Whatever you
1: are here, you should.
5: After you reflect over it, you should just.
1: Anaga manamu kontha aacharanalo pettadaniki prayatninchali.
5: After you reflect over it, you should practice this to some extent at
1: least. Manamu vinnatuvanti vishayamulu chilukalale palukutunname tappa chilukalale dari ruchi chuttam ledu.
5: Whatever you have heard, you are repeating like parrots. But you are not able to get it.
1: We have to
5: get
1: bhaktulugane kanipistunnamu.
5: We are all appearing as devotees.
1: Kani bhakti tattvam emito valaku artham kavatam ledu.
5: But you have not been able to understand
1: bhaktulugane emiti.
5: What is the meaning of devotion?
1: Dhyanam cheyatama?
5: Is it
1: bhajan cheyatama?
5: Is it performing bhajana?
1: Vidhamainatuvanti japam cheyatama?
5: Is it
1: yajna yagadi kratulu cheyatama?
5: Is it performing?
1: ఇవన్నీ ఇప్పుడు నువ్వు భక్తికి లక్షణములే కావు.
5: దీస్ ఆర్ ఆల్ నాట్ ది క్వాలిటీస్ ఆఫ్ ట్రూ డివోషన్ ఎట్ ఆల్.
1: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
5: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ డన్.
1: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
5: What does a washman do? He goes on
1: shravanam mananam kirtanam nitityasa shravanam kirtanam smaranam vishnusmaranam padasevanam vandanam archanam dasyam sneham atmanivedam ivanni kudalu మన మనసును పరిశుద్ధం చేయటం కోసమే.
5: ఆల్ ది టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఆల్ దీస్ ఆర్ మెంట్ టు క్లీన్స్ అవర్ ఓన్ మైండ్.
1: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం.
5: వీఆర్ క్లీన్సింగ్ అవర్ క్లోత్స్.
1: కానీ ధరించటం లేదు.
5: వీఆర్ నాట్ వేరింగ్ దెమ్.
1: అదే మనలో పెద్ద లోభం. కాకపోతే లోభంగా మారిపోతుంది అది.
5: దిస్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఈస్ బికమింగ్ ఏ టైప్
1: ఆఫ్ పరిశుద్ధం చేయాలి. పరిశుద్ధమైన మనసును ధరించాలి.
5: వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ వేర్ దట్ మైండ్ ఫర్ అవర్ ఓన్ విషన్.
1: అప్పుడే నీ స్వరూపం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
5: దెన్ ఓన్లీ యూ కెన్ రికగ్నైజ్.
1: నీవుగానే నిలవగలవు.
5: యూ కెన్ లివ్.
1: మానవుడు కాదు.
5: యూఆర్ నాట్ మ్యాన్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
5: కెన్ ఎవ్రీ గ్రీన్ బర్డ్ సింగ్ లైక్ ఎ ప్యారెట్?
1: పువ్వులపై పారాడిన పురుగులు తుండగలవునా?
5: All those worms which move on a flower, can they be bees?
1: Puri charmamu kappinatti gaadita puriyaguna?
5: Can a donkey which covers itself with the tiger skin, can it be a tiger?
1: Ayya yenuganta balisi unna pandi yenugavutundeya?
5: Can a pig with her fat beak, can it be an elephant?
1: Kanaka manaku manushu roopanga dharinchinaamu.
5: We have put on this human
1: form. Roopanni dharinchinanta maatramane manam manushulu kaamu.
5: Just because of this particular form, we are not human beings.
1: మానవత్వాన్ని పొందినప్పుడే మనం మనుషులు అవుతాం.
5: ఓన్లీ వెన్ వీ రియలీ అటైన్ ది హ్యూమన్ నేచర్
1: లోకమంతా మానవులుగానే ఉంటున్నాము.
5: ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: కానీ మానవతా గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
5: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్.
1: కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
5: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దెర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ టు హ్యూమన్.
1: కానీ మానవత్వం ఇంకా పురిటి పాదంలోనే మునిగి ఉంది.
5: But this human nature is remaining in the grass.
1: దానికి బర్త్ రాలేదు.
5: It hasn't taken its real
1: birth. మానవుడు పుట్టాడు గాని మానవత్వం ఇంకా పుట్టలేదు.
5: Human being is born, but human qualities are
1: not. ఏనాడు మన యందు మానవత్వం మనం పుట్టించుకోగలమో ఆనాడే నీవు మానవుడు.
5: That day when human qualities are born in you,
1: ఆ మానవత్వమే దైవత్వం.
5: That human quality itself is the divine quality.
1: అదే సత్య స్వరూపం.
5: That is the very form.
1: అదే ధర్మ స్వరూపం.
5: That is the very form.
1: అదే ప్రేమ స్వరూపం.
5: That is the very form.
1: అదే శాంతి స్వరూపం.
5: That is the very form of peace.
1: ఇలాంటి స్వరూపాన్ని మనం ధరించినప్పుడే మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
5: That day when we wear this particular form and the real form, can we call ourselves as human beings?
1: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
5: we have to attain that human nature.
4: Adhe divyattamu, adhe pavitramu.
5: That itself is divinity, that itself is sacredness.
4: Guruvu guru ante ee laukikamainatuvanti guruvu guruvu kaadu.
5: When you refer to guru, it doesn't refer to
4: guruvulu enimidi vidhamainatuvanti guruvulu untunnaru.
5: There are 8 types of gurus and preceptors.
4: Bodha guruvu.
5: One is bodha guru,
4: veda guruvu.
5: The second one is veda guru,
4: nishiddha guruvu.
5: The third one is nishiddha
4: kanya guruvu.
5: Fourth one is kanya
4: guruvu. Suchaka guruvu.
5: Suchaka
4: vachaka guruvu.
5: Vachaka
4: karana guruvu. విహిత గురువు.
5: కారణ గురువు ఇస్ నెక్స్ట్ వన్. విహిత గురువు ఇస్ ద లాస్ట్.
4: ఈ అష్ట విధములంటి గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
5: అమంగ్ దీస్ 8 టైప్స్ ఆఫ్ గురు, ఇట్ ఇస్ ద విహిత గురువు హూ ఇస్ ద రియల్ గురు.
4: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
5: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
4: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
5: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
4: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
5: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
4: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలపవచ్చు.
5: దే మే బి
4: బోధ గురువు.
5: One is bodha guru,
4: veda guruvu.
5: The second one is veda guru,
4: nishiddha guruvu.
5: The third one is nishiddha
4: kanya guruvu.
5: Fourth one is kanya
4: guruvu.

0: ఉండేటువంటి యొక్క తత్వములను మనకు తెలుపవచ్చు.
1: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
0: సమయమాది సద్గుణములు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో టీచ్ అస్
0: అవిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
1: దే మే ఆల్సో
0: వ్రతములు చేయించవచ్చు.
1: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
0: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహములు నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురు మాత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హు కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
0: ఆ విహిత గురువు దైవం ఒక్క తప్ప ఇతరులు కాదు.
1: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్ వర్షిపింగ్ దెం వాషింగ్ దెం ఫీట్.
0: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
1: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద
0: డార్క్నెస్ని దేదీప్యమానంగా వెలిగించాలి.
1: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
0: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
1: He should remain a
0: transcendent. రూపవచితుడు కావాలి.
1: He should also be free from the body consciousness and
0: అనగా రూపనామములు లేనటువంటి తత్వము దైవత్వం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద నేమ్ అండ్ ద ఫామ్.
0: చిన్న ఉదాహరణము.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: భస్మాన్ని ఇస్తుంటాడు.
1: స్వామి గివ్స్
0: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
1: మెనీ పీపుల్ వేర్ దిస్
0: భస్మ. అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
0: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
1: వెన్ యు బర్న్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్ ఇట్ బికమ్స్ ద యాష్.
0: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
1: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్.
0: రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
1: And that kind of bhasma or the ash is associated with
0: karuga. Neevu adaitudu kaamane neeku bhasma nandichitam.
1: Ash is given to you with a message.
0: Nee roopanamam anetundi garini kotta varaku nu ahankara nirmulam gaavinchukomane ee bhasmani andichitam.
1: You should free yourself from the attachment to the name and the form.
0: Ee bhasma garini vachindi.
1: From where did this ash come?
0: Oka roopanamam dharinchinatundi vastuvu yokka chira sthitiye.
1: This ash comes from an object which has got the name.
0: Aa roopanamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
1: Once you destroy the name and form, then you get the
0: anaga roopamunandunnatundi ahankaramu.
1: That means
0: ee naamamunandunnatundi oka mamattamu,
1: the attachment to the form
0: nirmoolam cheyali.
1: You have to destroy this attachment.
0: Ee naadu advaitam advaitam ani manam cheptunnamu. జీవితమంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
1: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
0: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
0: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
1: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
0: చెప్పు
1: వాట్ ఎవర్ వీ యు టెల్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: You should experience the unity of your word and deed.
0: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
1: Such gurus are becoming rarer these days.
0: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాపులాడనక్కర్లేదు.
1: We need not go in search of this kind of.
0: మనలో ఒక గురి ఉంటుండాలి.
1: There is a goal in us.
0: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
1: That goal is ఆత్మతత్వం.
0: దానినే సాక్షిభూతుడు అంటారు.
1: That is described as witness.
0: No,
1: consciousness.
0: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
0: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
1: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్ యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
0: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
0: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
1: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
0: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని తాను సంకల్పించుకున్నటువంటి కార్యంలో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటుంది.
1: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
0: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ప్రోత్సాహ ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
1: Parecha refers to entering into an activity and undertaking an activity inspired by other people's words.
0: Anichcha anaga em tindaga daivechchaga maratam.
1: Avichcha refers to

0: ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, సుఖము జరగని అది దైవేచ్ఛనే. If good happens to you and if you
1: come sambhavinchini adi daivechine,
0: joy or sorrow
1: narkam kalugani adi daivechine,
0: if you are put to loss
1: idi daivurani adi daivechine,
0: if you get profit idi
1: sukhadukkulu rendintini kuda daivechiga bhavinchukotame nijamainatundi ichcha.
0: Considering joy and sorrow
1: swechcha, swechcha ante swechchaku artham emiti?
0: When you say swechcha, what is the real meaning of this word swechcha?
1: Ishtanusaram kukkalu virinattu terigatama swechcha.
0: Is it living an unbridled, unlicensed, in a licensed
1: మానవత్వాన్ని వీడు సంచరించడమే నా స్వేచ్ఛ?
0: Is it living like an ordinary human being?
1: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించడమే నా స్వేచ్ఛ?
0: Becoming distant to divinity and living the life of a demon.
1: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
0: Today I have decided to give the inner
1: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
0: We have been hearing three yugas, treta, dwapara and kali.
1: Treta yugamulopala devatalanta oka vaipu nundinaru, danavulanta maroka vaipu nundinaru.
0: In the age of treta, the gods were on one side and in one region, and the demons were
1: ee ramuni kaalamulopala devatalandari kudanu ayodhyalo kishkindalo jeevistu vacharu.
0: During the days of Sri Rama, gods were living in Ayodhya.
1: Rakshasulandaru kuda dandakaranyamlo jeevistu vacharu.
0: The demons were living in the forest of
1: lokallo jeevistu vacharu, rashtralo anaga rajyamullo.
0: And in other states they were, the different states they were living.
1: Kanuka ramudu swayangane taanu yuddhamlo praveshinchi, dandakaranyamlo praveshinchi, rakshasulandarni hatamartu vacharu.
0: Therefore Rama had to personally go to Dandaka forest and destroy the demons.
1: Devatalanu rakshistu vachadu dini yokka antaratham.
0: The meaning of this is that he protected the
1: Dwapara yugamulopala devatalu rakshasulu irumulu kudunu oke rajyamlo nivasistu vacharu.
0: When we come to the Dwapara age, in the same kingdom both gods and demons
1: anaka pandavulu kauravulu oke rajyaniki adhikaram.
0: For the same kingdom పాండవాస్ అండ్ కౌరవాస్
1: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు.
0: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్, కృష్ణ వాట్ డిడ్ కృష్ణ డు? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్
1: కలియుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
0: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
1: Treta yugamlo rakshasul lokam veru, devatal lokam veru.
0: During Treta age, the world of demons was different and the country
1: of Dwapara yugamlo rakshasulni devatalni oke lokamu.
0: And in Dwapara age, gods and demons were living in the
1: Kali yugamlo rakshasulni devatalu oke desamu.
0: And in the Kali age, the gods and demons are living in the same body.
1: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
0: ఇన్ త్రేతాయుగ్ పర్సనలీ గాడ్ అండర్
1: ద్వాపరయుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిపూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
0: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపర ఏజ్ ది లార్డ్
1: ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇన్ టు ద వార్ బట్ డిడ్ నాట్
1: కలియుగంలో రెండు కూడా ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
0: వెన్ ఇట్ కమ్స్ టు కలి ఏజ్, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
1: ee yokka vichara shakti manavudu manavudu gaane gurtinchukovali.
0: Man has to recognize this particular fact.
1: Ee yokka baadhyata manavuniki andinchadu.
0: This responsibility is handed over to man.
1: Tanalo undinatundi danavatvanni tana vichara cheta dooram gaavinchukovali.
0: By proper inquiry,
1: man devatvanni tana vichara cheta dan poshinchukuntu raavali.
0: He has to develop divinity in him and destroy demonic nature.
1: Kanukane manavuniki swatantramaneetundi dan andistu vachadu.
0: Full independence and freedom is given to the man in Kali age.
1: Alanti swatantranni pondinatundi manavudu,
0: that person who is having
1: daru em cheyalo em cheyakoodadu,
0: what should he do and what should he
1: avaleka, danavatvanni penchukovadam, దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
1: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
0: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
1: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
0: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్ వాట్ యు హావ్ టు డు ఇస్ వాట్ టు డిస్ట్రాయ్ ది డెమోనిక్ నేచర్.
1: దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
0: ద మొమెంట్ వి కంప్లీట్లీ డిస్ట్రాయ్ డెమోనిక్ నేచర్ ఇన్ us, ది డివైన్ నేచర్ విల్ ఆటోమేటిక్లీ
1: కూడాను మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
0: ఆల్ ది సాధనాస్ విచ్ యు అండర్టేక్ దేర్ ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
1: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధన చేయనక్కర్లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
1: మనకున్నటువంటి మాలిన్యాన్ని కలిగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైన సాధనగా భావిస్తున్నాం.
0: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
1: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలం గావించేటువంటివి కాని మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
0: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
1: మాధవత్వం అనేటువంటి సృష్టింపబడినటువంటిది కాదు.
0: This మాధవత్వం or divinity
1: సహజంగా ప్రకాశించేటువంటిది.
0: It is not created, it is self-resplendent.
1: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
0: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
1: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్ నేచర్.
1: హద్దును మాత్రం మనం తీయాలి.
0: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది హద్దు.
1: ఒక శిల్పి,
0: ఎ స్కల్ప్టర్
1: ఒక శిలను,
0: హి టేక్స్ ఎ స్టోన్
1: అనేక విధములుగా మలచి
0: హి
1: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
0: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
1: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీయలేదు.
0: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
1: ఈ శిల్పి, ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
0: దిస్ పర్టికులర్ form was already a part of the stone inside.
1: He did pani em kitte daniki back nanta teesesadu aa vigraham vigranga vachindi.
0: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
1: ee vigrahanu taa tayaru chesindi kaadu.
0: He has not created
1: ee vigraham purame silalone untundali.
0: This particular form was a part of the stone already.
1: Ee packle teesi vesetappudiki sila sila roopamlo mari dharinchindi.
0: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
1: Ee pack kudalo dantho chernatundide.
0: The form is packed with the stone. It is a part of the stone.
1: Chakkari udaharanam.
0: One small beautiful example for this.
1: Oka kondalo pedda gundu untundadi.
0: There is a stone in a big hill.
1: Silipi aa gundu paina kurchoni అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
0: హీ సిట్స్ ఆన్ ఏ స్టోన్ అండ్ హీ టేక్స్ అనదర్ స్టోన్, హీ స్కల్ప్ట్స్ ఏ బ్యూటిఫుల్ ఐడల్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ హీ త్రోస్ దోస్ రెమినెంట్స్ ఆఫ్ ద స్టోన్.
1: ఒకే గుండుగా ఉండినటువంటిది.
0: ఎర్లియర్ బిఫోర్ దిస్ ఐడల్ వాస్ ప్రిపేర్డ్ ఇది ఎంటైర్
1: గుండులో అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
0: Now the small pieces of stone are removed from the
1: mukkallo oka pedda mukkalu krishnudu ga tayaru chesi devalayamlo pratishtha chesadu.
0: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
1: Ee vigrahaniki ikkada sodasopacharamulu jarugutunnavi.
0: For this idol in the temple the 16
1: gari aa mukkallo maatadichetunte vaaru leru kondalo.
0: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
1: Yavaru maatadichetunte vaaru lekapoyinappudiki aa mukkalu cheptunnayi tattvam asi aa devalayamlo pratishthainatunte okka vigraham meme antunnayi.
0: Although there is no one who is caring for those small pieces of stone there, they say we and that idol, we are the same.
1: Anaga anni ekaswaroopangane undinayi.
0: Basically all this were together.
1: Oka mukka devalayamlo kuchochu,
0: one piece went and stood in the idol in the temple
1: kattramlo kuchochu,
0: and another piece might have gone elsewhere.
1: Inkoka mukka edo oka parikaramga upayoga pettukochu,
0: the third piece might have been used as an instrument.
1: Kani ee mukkalu yokka prabhavamu mukkalu yokka parikaramulu veri veriga undinanta maatramana rai raaye kada.
0: The form may be different, the purpose for which they are put may be different, but stone is the stone all the same.
1: Kaluka aa mooladharamaina tattvanni manam gurtinchali.
0: We have to recognize this basic truth.
1: Kalukane tokkedi rai, mokkedi rai, kattedi rai, kottedi rai.
0: It is the same stone which you tread upon, it is the same stone which you worship in the temple, it is the same stone which is
1: mooladharamaina rai tattvam okkate.
0: It is the ది బేసిక్ ట్రూత్ ఈస్
1: ప్రతి పదార్థమునందు కూడాను సచ్చిదానంద స్వరూపం అదే అస్థి భాతి ప్రియమన్నారు.
0: సిమిలర్లీ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్ సచ్చిదానంద అస్థి భాతి ప్రియం.
1: సత్ చిత్ ఆనందం ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
0: సత్ చిత్ ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్
1: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం కలుపుతూ వచ్చాం.
0: వెన్ వీ యాడ్ ద నేమ్ అండ్ ఫార్మ్ దెన్ ఇట్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్.
1: సత్ చిత్ ఆనందం రూపం నామం ఈ పంచకంగా మారిపోయినాయి.
0: When this Sat Chit Ananda are put together with the name of
1: Pancham,
0: they becomes Panchakam and that itself is the world
1: creation. Rupanamu tisivesthe ade daivattvam.
0: Remove the name and form, you get divinity.
1: Rupanamu unte ide prapancham.
0: Add name and form, you get the world.
1: Kanaka mana drushtini marchukovali gaani srushtini marchadaniki veelu.
0: All that you have to do is you have to transform your vision. You can't change the creation.
1: Rupanamu paina mana drushtini marchukondi.
0: You have to change your vision on the name and form.
1: Satyanitya nirmalamainatti oka sachidananda pai drushtini penchukondi.
0: You have to develop your vision and your look in
1: yedi chesina daivam yokka seva gaane.
0: Whatever work you do, consider that as a service done to the Lord.
1: Yedi chusina daivam gaane darshinchadu.
0: Whatever you see and take a look at, you consider that as God.
1: సర్వములు ఎందుకుడను దైవత్వం ఒక్కటే.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతమునందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
0: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ లెట్ అస్ నో, డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్.
1: మనం చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ ఆఫ్ ఆల్ ది సాధన?
1: ఇంతకాలం మనం చేసినటువంటి పూజల యొక్క ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ది పర్పస్ అండ్ వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్?
1: ఇంతకాలం మీరు శ్రవణం చేసినటువంటి యొక్క బోధల యొక్క ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ దట్ యు హావ్ లిసన్డ్ సో ఫార్?
1: ఏమీ ప్రయోజనం లేదు.
0: అబ్సల్యూట్లీ యూజ్లెస్.
1: ఏ కించిత్ మాత్రమైనా కూడా ఉన్నత స్థాయికి పోవడానికి మనం ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ అట్లీస్ట్ to go up in the ladder.
1: Vaitam nunchi visishtamlo praveshinchandi.
0: We have to go from
1: visishtam nunchi advaitaniki prakandi.
0: The visishta advaita the quality
1: of jeevitamanta kuda nu kammadi purugu madri ekkada vesindi akkade undatam prayojanam ledu.
0: There is no use in remaining where we are like a worm.
1: Kanuka manam vinnanduku, manam da sadhanalu chesinanduku, gandharu chadivinanduku, peddalanu darshinchinanduku, vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
0: దేర్ ఫార్ దెర్ ఇస్ నీడ్ ఫార్ బ్రింగింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హెర్డ్, వాట్ వీ హావ్ రెడ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ టేకన్ ది దర్శన్ ఆఫ్ గ్రేట్ సోల్స్ అండ్ ఆఫ్టర్
1: ఎస్ఆర్

పామరత్వము పాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి పామరత్వము పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్య

దేహ భావము వీడరోరన్న నీరు దేహ భావము అందనెందును ఇందు లేదన్న అందనెందును ఇందు లేదన్న అందమైన ఆత్మ విడచి నింద్యమైన అహము చేకుని అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువు నేనని అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువు నేనని తలపు వీడి శాశ్వతంబుగా తత్వభావము ఎరుగరన్నా.

0: సుందరం ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినము అని. ఎప్పుడు పుట్టిన దినము? సర్వభూత ధరం శాంతం, అన్ని భూతములు తన యందున్నటువంటి శాంతి స్వరూపాన్ని ధరించడం ఎప్పుడే? ఈ కృష్ణ జన్మము.

0: ప్రతి మానవుని హృదయము చల్లగా తెల్లగా శాంతముగా ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి ఇస్ బర్త్డే ఆఫ్ లార్డ్ కృష్ణ. When had it happened? When did it take place? It is the moment when the man recognizes and experiences the peace within him. That moment when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure, and so cool and comforting.
0: కృష్ణుడు అర్ధరాత్రి సమయంలందు అష్టమి నామ సంవత్సరమునందు దినమునందు తిథియందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: కృష్ణ వాజ్ బోర్న్ అట్ మిడ్నైట్ ఆన్ అష్టమి డే.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు. అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: The day Ashtami is considered to be inauspicious.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలం నందు ఒక అమంగళమైనటువంటిదే లేదు.
1: But from the point of the advent of God, there's nothing like inauspiciousness.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినములే, సుందరకరమైనటువంటి దినములే, శుభమును దినములే.
1: ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ డివినిటీ ఆల్ డేస్ ఆర్ ఆస్పిషియస్ దట్ వుడ్ కన్ఫర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: సచ్ ఎ సీక్రెట్ డే అష్టమి, వై డు వి కన్సిడర్ ఇట్ ఇన్ఆస్పిషియస్?
0: కేవలము అష్టమి దినమును బట్టి, నక్షత్రమును బట్టి, తిథిని బట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాం.
1: We consider Ashtami inauspicious basing on the numerology and the planetary, the star position.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది అంతయును మంగళకరమైన దినమే.
1: Let that be any day, the date of birth of God, when he takes a human form, is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళాత్మదే, సర్వమంగళకరమైనటువంటిదే. కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: God is born to give us all things that are sacred, auspicious and precious. Therefore, the day has got to be treated highly auspicious.
0: కృష్ణుడు పుట్టిన స్థానము చెరసాల.
1: Krishna was born in a prison.
0: ఆ చెరసాల యందు ఉండినటువంటి వారు దేవకి వసుదేవులే.
1: There in the prison were present Devaki and Vasudeva.
0: ఈ ఇరువురు మాత్రమే జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: These two, Devaki Vasudeva, were in the waking state.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కానీ వారు జాగ్రత్త వారి ఎందు మేల్కొనలేదు.
1: All guards there near the prison, as per the command of Kamsa, have got to be highly vigilant and be awake.
0: అందరూ కూడాను నిద్రిస్తున్నారు.
1: But all were sleeping at that time.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: They have forgotten the waking state.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: They are even beyond the dreaming state.
0: నిద్రావస్థ యందు వాళ్ళు మునిగారు.
1: They were in deep sleep.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరూ కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిల్లును తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: నెమ్మదిగా ఒక బట్టలో చుట్టి ఒక బుట్టలో పెట్టి తలపైన పెట్టుకుని తాను ప్రయాణమైపోతున్నాడు.
1: He wrapped the child in a cloth, kept in the basket, carrying it on his head.
0: చెరసాల తలుపులన్నీ కూడాను తెచ్చుకోబడ్డాయి.
1: The doors of the prison opened.
0: గొప్ప వర్షం కురుస్తూ ఉండది.
1: There was downpour of rain.
0: సెలయేరు చిరుకుండలను హిమశిలలు చిత్రాది చిత్రప్రలోచనం ధాతుత్కరమొప్ప నభ్రతరమం జుంబింపుచు నైత్యం వర్తిల ఎస్త్రేని విశృతిని బలచి ప్రత్యేక ప్రపంచమునందు నాచులు ఒప్పారు హిమాదిరాజమా నిన్ను సేవించి మోదించదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రలోచలు ధాతత్కరమొబ్బ నభ్రతలమును జుంబించు దైవ్యంబు వత్తిల ఎస్తే నీవు విశృతిని బలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని.
1: It was the prayer of Vasudeva, praying to the mountain Himachala, appreciating all the falls and the hills and the mountain range all around, praying for the separate path for himself to tread safely.
0: అట్టి సమయమునందు తన తలపైన పెట్టుకున్నటువంటి బుట్టపైన వర్షం కురుస్తున్నదేమో అని భయపడుతూ తిరిగి హిమాది రాజమనే ప్రార్థిస్తూ వచ్చాడు.
1: As it was raining heavily, he thought that the child he was carrying on the head might possibly drench, so he prayed once again.
0: Atti pavitramainatunti yokka varsham kushkalam nandu krishnudu challani bhavamto mellani tudukulato sarpamunu aavirbhavimpi chesadu.
1: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
0: Kani induku ye vidhamainatundi parinamam jarugutundoni Vasudevudu marinta aavedana padutu vachadu.
1: Vasudeva was all the more worried, thinking of the consequences that would be at his awaiting at the doorstep later.
0: కృష్ణుని పైన చినుకు పడకుండా కాపాడుకుంటూ వచ్చేటువంటిది సర్పము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ది సర్పెంట్ హూ ప్రొటెక్ట్ ది చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ డ్రెంచ్డ్ ఇన్ ద టాప్.
0: ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.
1: ది సర్పెంట్ వెంట్ ఆన్ మూవింగ్ ఇట్స్ హుడ్ సో దట్ ది చైల్డ్ వుడ్ నాట్ బి డ్రెంచ్డ్.
0: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
1: వసుదేవ రీచ్డ్ ద షోర్.
0: అదే సమయమునందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నది.
1: ఇట్ వాస్ ద టైమ్ వెన్ యశోద ఆల్సో హావింగ్ హర్ లేబర్ పెయిన్స్.
0: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆఫ్ యశోద వాస్ ఫాస్ట్ అస్లీప్ ఎట్ దట్ మోమెంట్.
0: అతని చెల్లెలే రాధ.
1: అండ్ హిస్ సిస్టర్ హ్యాపెన్స్ టు బి రాధ.
0: కానీ కృష్ణుడి కంటే చాలా చిన్నదని ఈ చరిత్ర లోపల ఆ రాధా విషయాన్ని విపరీతంగా పోల్చుకుంటూ వచ్చారు.
1: కన్సిడరింగ్ ద షూస్ యంగర్, The author, the composers have not given proper place to Radha.
0: Kani Krishna kante Radha chala peddadi.
1: In fact, Radha was elder to Krishna.
0: 26 nellu peddadi.
1: She was elder to him by about 26 months.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అర్థములు పెంచుకొని ఈ ఘోరమైనటువంటి యొక్క పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
1: అండర్స్టాండింగ్ ద పొజిషన్ దేర్ పీపుల్ టుక్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ అట్ దట్ మోమెంట్ వాచింగ్ ది సినారియో అండ్ ద సిచ్యువేషన్ ప్రెవలెంట్ దెన్.
0: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయినది.
1: ఇట్ వాస్ లేట్ ఇన్ ద నైట్ బై ది టైమ్ దే రీచ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడా ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: వసుదేవ వాస్ టేకింగ్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ సో దాట్ ది బర్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద న్యూ బోర్న్ బేబ్ ప్రెసెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడీ అరౌండ్ అండ్ యూ వాస్ సీయింగ్ టు దాట్ ద చైల్డ్ వుడ్ నాట్ క్రై.
0: అప్పుడు ఆ జిన్న బిడ్డను యశోదకు ప్రక్కలో పండబెట్టి యశోదకు ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
1: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ లై బై ది సైడ్ ఆఫ్ యశోద అండ్ హీ పిక్డ్ అప్ దట్ లేడీ దట్ యంగ్ బేబీ గర్ల్ అండ్ పిక్డ్ అప్ ఇన్ హర్ ప్లేస్ అండ్ బ్రాట్ హర్.
0: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికీ గుర్తించలేరు.
1: దిస్ స్టోరీ ఈస్ నాట్ ఫుల్లీ నోన్ టు ఎనీబడీ.
0: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజ్రాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
1: ద స్టోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, మిస్టీరియస్, అన్అండర్స్టాండబుల్, సో సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్, సో ఎండియరింగ్ టు ద సేజెస్, సెయింట్స్ అండ్ సీకర్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
1: The whole mystery is not known to Vasudeva.
0: తన బాధ్యతను తేదో తాను తప్పించుకోవాలని వచ్చాడే కాని నేను ఏం చేస్తున్నాను, ఎవరిని తీసుకుపోతున్నాను, ఎవరిని ఇక్కడ పెట్టాను అనేటువంటి విచారణ శక్తి శూన్యమైంది వసుదేవునికి.
1: Vasudeva was not fully aware what had happened, what he did. The child that he kept there in the place and the child, the female child that she collected, he has totally forgotten.
0: కాని ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
1: ద హోల్ స్టోరీ, ద హోల్ థింగ్, ఎపిసోడ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు రాధ రైట్ ఇన్ హర్ చైల్డ్హుడ్.
0: ఈ చరిత్ర అంతా కూడాను రాధ యొక్క హృదయం నందే చిత్రించుకున్నది.
1: ద హోల్ థింగ్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ రాధ.
0: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ద ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, ద సెంటిమెంట్ అండ్ ది సీక్రెట్ థాట్ ఆఫ్ రాధా టువర్డ్స్ కృష్ణ, ఇట్ వెంట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే.
0: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చి చేరేటప్పటికి తనకు మెలకు వచ్చింది.
1: బై ది టైమ్ వసుదేవ రిటర్న్ టు ది ప్రిజన్ షీ వాస్ అవేక్.
0: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
1: అండ్ దట్ దట్ టైమ్ ద డోర్స్ రిమైన్ క్లోజ్డ్.
0: తన తాళములన్నీ కూడాను సరే విధంగా శేవంగా ఉన్నాయి.
1: అండ్ ద డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
0: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండి పెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద and this baby girl was brought here, at that moment the bell was heard.
0: అప్పుడు కంసుడు ఇచ్చినటువంటి ఒక బిరుదును చాలా పాలించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: వసుదేవ was observing all that has been passed on to him by Kamsa.
0: ఆ యొక్క శబ్దమును విన్నగానే చెరసాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దిక్కును లేచారు.
1: Listening to the sound of the bell, the guards of the prison got up immediately.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికి తెలిసింది.
1: Later, people came to know the birth of Krishna.
0: కంసుడు గొప్ప ఆర్భాటంతో వస్తున్నాడు చెరసాల దగ్గరికి.
1: Kamsa was proceeding towards the prison with all the pomp and paraphernalia.
0: తన ఆజ్ఞను ప్రకారంగా ఆ చంటి బిడ్డను ఒక ఎడమ చేతితో ఎత్తాడు.
1: As he wished, he picked up the child babe with his left hand.
0: ఆకాశం వైపున విసిరి తెగ్గొట్టాలని ప్రయత్నం చేశాడు.
1: And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
0: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు, ఒక కన్య పుట్టింది.
1: By the time he lifted the babe and thrown into the space, and there the child vanished and he heard the ethereal voice.
0: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
1: And the newborn female babe is not ordinary one.
0: ఈమె దేవకి వసుదేవులకు పుట్టవలసినటువంటి ఏడో గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైన కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక సోల్కును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవకీ దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: దేవకీ దేవి వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ మిస్టరీ, షీ వాస్ వెరీ మచ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా నువ్వు జరపగలడు, ఇతన్ని కూడా రక్షించగలడు.
1: కృష్ణ, హూ హాస్ బీన్ డూయింగ్ ఎవ్రీథింగ్, కెన్ ఆల్సో సీ థింగ్స్ టు హ్యాపెన్ యాజ్ పర్ హిస్ విల్.
0: ఈ విధంగా తేయం పగలు కూడాను కంసుడు కాపాడుతూ ఉంటూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being aware from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కానీ ఇట్టి బాలకృష్ణుని ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: But this fact is not noticed by anybody.
0: ఈ దేవకీ దేవి చూస్తూనే ఉన్నది.
1: దేవకీ దేవి వాజ్ వాచింగ్.
0: ఈమె చూసినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: As she watched, she noticed in a boy.
0: కానీ వసుదేవుడు చూసినప్పటికీ ఆడబిడ్డ వరే కనిపించేవాడు.
1: But to Vasudeva, the child appeared to be a female child.
0: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
1: Days went on like that.
0: కానీ ఇతను తగిన యొక్క ఆర్డర్ వేశాడు.
1: అండ్ ద కమాండ్ వాస్ గివెన్,
0: ఈమెను ఎట్టైనా కానీ చంపివేయాలి.
1: దిస్ ఫీమేల్ చైల్డ్ మస్ట్ బి కిల్డ్ వన్ వే ఆర్ అదర్.
0: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
1: కంసా హింసెల్ఫ్ కేమ్ ఆల్ అలాంగ్.
0: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
1: దిస్ చైల్డ్ ఇస్ గోయింగ్ టు కిల్ మీ వాస్ ద క్వశ్చన్ హి హస్ పుట్ హిమ్.
0: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
1: All the promises given by him, what will happen now?
0: అష్టమి గర్భమున పుట్టిన ఆదేవకి దుష్టిని కంసవేస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
1: In fact, he was expecting that the eighth born child would kill him in future.
0: తను ఎగిరేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
1: And he lifted the babe and thrown into the space and about to behead.
0: పైకి ఎగిరవేయగానే అంతర్ధానం అయిపోయింది ఆ ఆడబిడ్డ.
1: అండ్ ద ఫిమేల్ చైల్డ్ వానిష్ ద మూమెంట్ థ్రోన్ ఇన్ టు ద స్పేస్.
0: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముగా చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.
1: యాజ్ దిస్ వాజ్ హ్యాపెనింగ్, ద కృష్ణ వాజ్ గ్రోయింగ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఈ విధంగా కథలు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ద స్టోరీ ఇస్ నోన్ టు ఎవ్రీవన్ హియర్.
0: అనేక రకములైన లీలలు చూపుతూ వచ్చాడు
1: కృష్ణ. డెమాన్స్ట్రేటెడ్ మెనీ ఆఫ్ ది మిరాకిల్స్.
0: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
1: హి చేంజ్డ్ మెనీ ఫార్మ్స్.
0: ఈ విధంగా జరుగుతుండగానే
1: యాజ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ సో
0: కంసునికి ఏమీ అర్థం కాలేదు.
1: కంస కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్.
0: కట్టకడపటికి ఆ యొక్క రేపల్లిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
1: Kamsa commanded that all newborn children be kids, be killed there in that Vraipalya.
0: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
1: ఫర్ సమ్ టైమ్ హీ గేవ్ ఎ కమాండ్ దట్ ఆల్ మేల్స్ బి కిల్డ్.
0: కానీ ఆడబిడ్డల గతి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
1: అండ్ హీ వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది బేబీ గర్ల్స్ సో హీ గేవ్ ది ఆర్డర్ దట్ దే షుడ్ ఆల్సో బి కిల్డ్.
0: ఇతని భయమే ఇన్ని రకమైనటువంటి వికారములకు మార్గం తీసింది.
1: ఇట్ వాస్ ఓన్లీ హిస్ ఫియర్ దట్ లెడ్ టు ఆల్ దిస్ పర్వర్షన్.
0: ఈ విధంగా చంపుతూ పోతుండగానే
1: as he went on killing,
0: Krishna charitra dinidinaniki perigipothu vachindi.
1: The mystery and the glory of Krishna was spreading very fast.
0: Ee perigipoyetundi Krishnulanu thanu e vidhanga arikattagaladu.
1: How can he control the glory of Krishna and his actions?
0: Daiva chitrammulu enta vichitramayye.
1: God's deeds are mysterious and unnecessary.
0: Kattakaramadiki ee kamsuniki vinashakale viparita buddhi gani viparita buddhulu puttu vachayi.
1: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
0: ఈ విధంగా విపరీత బుద్ధులు పుట్టేటప్పటికి తర్వాత ఈ కుమారుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వచ్చాడు.
1: He was in intense search of the boy where he was born.
0: వ్రేపల్లెలో ఉన్నాడని కొంతవరకు తెలిసింది.
1: He could get the news that he was there in Vraipalya.
0: వ్రేపల్లెకి అంతా కూడా పంపిస్తూ వచ్చాడు మాయాదూతలను.
1: And he sent so many messengers to Vraipalya to find out the baby.
0: Enta mandi poi vetikinappudikini Krishnudu yokka sankalpam em matram kuda evariki artham kaledu.
1: No one could understand his whereabouts.
0: Kattagadapudiki itaniki kaalam pandindi itanne champi vechaniki vachesindi.
1: The time approached that the Kamsa had to be killed.
0: Ee Krishnudu champadaniki evaraina oka manchi upayam vaadu ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ప్రాపర్ పర్సన్ టు కిల్ కృష్ణ హూ ఇస్ క్లోజ్ టు హిమ్.
0: కృష్ణుడి నుండి చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
1: హి వాస్ ఎంక్వైరింగ్ హూ వాస్ సో డియర్ అండ్ నియర్ టు కృష్ణ.
0: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ దోస్ హూ ఆర్ డియర్ అండ్ నియర్ టు కృష్ణ బి బ్రాట్ టు హిస్ ప్రెసెన్స్.
0: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: దేర్ a ritual was taking place.
0: ఆ యజ్ఞమును చూడడానికని చిన్న పిల్లల్ని తీసుకొని రామని చెప్పి పంపించాడు.
1: He wanted the children to go over there and watch this sacred ritual.
0: అప్పుడు ఈ యొక్క కంసుడు పంపించినటువంటి దూతల చేత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్ళారు.
1: The messengers of Krishna brought Krishna. Kamsa brought Krishna and Balarama along with them.
0: ఈ కృష్ణ బలరాముడు ఇద్దరు వచ్చేప్పటికి చాలా మాయ కలిగినటువంటి వచ్చి
1: when Krishna Balarama approached over there, the people were deluded at that moment.
0: Aa gramamlo praveshistu undagane
1: as they were about to step into the village,
0: ee poolamalalu kattukoni nityam kodanu kamsudiki andincheetvanti oka poolagatte vachindi.
1: There was a flower vendor who is to make garlands for Krishna.
0: Appudu ee dwaramlonde ee poolamalalu teeskoni pothundadi.
1: He was carrying all the garlands and waiting there at the door.
0: మొట్టమొదట కృష్ణుడు చూచాడు ఆ బుట్టలోని రెండు మాలలు తీసుకున్నారు.
1: ఫస్ట్ కృష్ణ నోటీస్ ది బాస్కెట్ ఆఫ్ గార్లెండ్స్ అండ్ కలెక్టెడ్ ది టూ.
0: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
1: అండ్ వన్ గార్లెండ్ వాస్ యాక్సెప్టెడ్ బై కృష్ణ అండ్ అనదర్ గార్లెండ్ బై బలరాముడు.
0: ఈమె కంసంతో ఏం మొరబెట్టుకోగలదు?
1: వాట్ ఈస్ ద షీ కెన్ రిపోర్ట్ బ్యాక్ టు కంసా దెన్?
0: సరే ఈమె మాలలు వేసుకున్నారు కృష్ణుడు ఆస్థాన పద్ధతులకు వెళ్ళారు.
1: అండ్ విత్ దీస్ గార్లెండ్స్ కృష్ణ అండ్ బలరామ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: ఈ విధంగా చర్యలు చేసుకుంటూ వస్తుండగానే
1: as these actions were taking place,
0: అక్కడ చక్కని ఒక ఉపమానం చెప్పాడు.
1: And there he gave a small device.
0: ఓ కృష్ణ నీవు ఎన్ని మాయలు చేసినప్పటికీ మా బుద్ధికి తోచవు.
1: యువర్ యాక్షన్స్ ఆర్ మిస్టీరియస్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక మమ్మల్ని ఏ విధంగానైనా ఆ కంసుని యొక్క రక్షణ నుంచి కాపాడమని చెప్పాడు.
1: They all prayed that Krishna should rescue them from the onslaught of Kamsa.
0: ఈ సమయం లోపల కృష్ణుడు ఆ యొక్క పూలగత్తెకు చక్కని ఆశీర్వాదం చేశాడు.
1: In the meantime, Krishna blessed that vendor.
0: ఈ పూలగత్తె చాలా వంపరింపరిగా ఉండేటువంటిది.
1: And the body of the flower vendor is bent.
0: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
1: Krishna desired good dress at that time.
0: అతని దగ్గర ఆ పూలగత్తి దగ్గర అనేక రకమైనటువంటి యొక్క దుస్తులు ఉన్నాయి.
1: That lady was carrying so many silk robes.
0: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
1: Krishna picked up the robes of Kamsa.
0: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
1: And Balaramakrishna wore them.
0: ఈ యొక్క పూలగత్తికు తెలుసును.
1: This lady knows.
0: ఇతను దేవుడే.
1: She knows that he is God.
0: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
1: Because he is God, he is able to act like that.
0: Krishna, నా వంపులు కూడా తీసి నన్ను చక్కని దానిగా చేయకూడదా?
1: That lady prayed, Krishna, my body is bent, so many bends. Why don't you straighten me? She prayed.
0: కాళ్ళ క్రింద వేసుకున్నాడు.
1: She was carrying so many silk robes.
0: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
1: Krishna picked up the robes of Kamsa.
0: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
1: And

0: కాళ్ళ కింద వేసుకున్నాడు. ఆ యొక్క కాళ్ళతో తొక్కాడు.
1: అండ్ షీ ట్రాంపుల్డ్ ఓవర్ హర్.
0: చేతులు ఎత్తి పైకి లాగాడు.
1: అండ్ జస్ట్ లిఫ్ట్ హర్ బాడీ విత్ బోత్ ఆఫ్ హిస్.
0: ఆ బెండ్ అన్ని పోయినాయి.
1: అండ్ ద బెండ్ వాస్ స్ట్రైట్.
0: చక్కని స్త్రీగా రూపొందింది.
1: అండ్ షీ కుడ్ బి ఎ వెరీ బ్యూటిఫుల్ లేడీ దేర్ ఆఫ్టర్.
0: అప్పుడు కృష్ణుడు కంసుడు పిలిపించాడు.
1: దెన్ కమ్స్ హర్ సమన్ హర్.
0: నా దుస్తులంతా వాడికి ఎట్టుపోయి చేరాయి.
1: And he questioned, how is it my dress reached those boys?
0: Swami, naaku teliyadu.
1: He said, Swami, I don't know.
0: Athane maayalu evariki teliyadu.
1: Nobody can understand his mysterious actions.
0: Kanuka neevu ee maayalu telusukovadaniki prayatnam emi cheyavaddu.
1: Don't make any attempt to know the mystery of God, she said.
0: Neevu noru musukoni unte manchidi ani cheppi.
1: He said, better you keep your mouth shut and remain silent.
0: Ee pulagatte inta kathinamainatundi vaakulu palukutundada. దీనికి ఏదో ధైర్యం ఉంటుండాలి.
1: అండ్ కంసా వండర్డ్ బికాస్ దిస్ ఫ్లవర్ వెండర్ కుడ్ స్పీక్ సో హార్ష్లీ అండ్ లౌడ్లీ.
0: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
1: అండ్ దేర్ కేమ్ ఎ వాషర్మన్ విత్ బండిల్ ఆఫ్ క్లోత్స్.
0: ఆ వాషర్మ్యాన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలనే ఈ యొక్క ఈమె తప్పించుకొని పోయింది.
1: యాజ్ హి వాస్ అప్రోచింగ్ దిస్ లేడీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద సైట్.
0: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అన్ని శాపములు పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
1: లైక్ దట్ కృష్ణ డెమాన్స్ట్రేటెడ్ సో మెనీ మిస్టీరియస్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ లీలాస్ ద చైల్డ్ ప్లే అట్ దట్ మోమెంట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ టు ఎవరీబడీ.
0: ఇరువురిని కూడాను తీసుకుని వెళ్తున్నారు.
1: బోత్ వర్ టేకెన్.
0: ఎక్కడ తీసుకెళ్తున్నారు?
1: వేర్?
0: కంసుని ఆస్థానం తీసుకుని పోతున్నారు.
1: దే వర్ టు బి టేకెన్ ద కోర్ట్ ఆఫ్ కంస.
0: అప్పుడు అక్కడ తీసుకుని పోయేప్పుడు
1: యాజ్ దే వర్ అషర్డ్ దేర్
0: ఈ పనికత్తే
1: and the servant maid
0: aanu kuda konni scent teeskon poyindi
1: was carrying scents
0: krishna painantha challindi
1: and in fact she sprayed the scents
0: krishna naad enta bhagyamo emto
1: krishna I am very lucky ee
0: sevanu nen cheskodaniki nen ee janmamlo chesina novulo pandipoyinayi
1: it must have been the merit of my past that gave me this chance of service to you
0: ani ఆయన వంటికంతా కూడాను ఈ సెంటు మకరందాలంతా పూసివేయింది.
1: షీ అప్లైడ్ ఆల్ ది సెన్స్ ఆన్ ద బాడీ ఆఫ్ కృష్ణ.
0: కంసుడు వచ్చాడు.
1: కంస కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
0: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వలె తిరిగాడారు.
1: దీస్ టూ బాయ్స్ గాట్ అప్ లైక్ లయన్స్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్.
0: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరు ఎగిరినాడు కృష్ణుడి పై కంసుడి పైన.
1: అండ్ కృష్ణ జంప్డ్ ఇట్ వన్స్ towards
0: నిలబట్టి అదిమినాడు కిందికి.
1: అండ్ హీ మేడ్ హిస్ హెడ్ బెండ్.
0: కానీ బలరాముడు కూడాను అంత బలమని వెళ్ళాడు.
1: బలరామ వాజ్ ఆల్సో ఈక్వల్లీ స్ట్రాంగ్.
0: ఈ ఇరువురు చేరేటప్పటికి
1: బోత్ టుగెదర్
0: కంసుని పచ్చడి చేసి పెట్టారు.
1: అండ్ దే మేడ్ కంస ఎ చట్నీ ఆర్ పేస్ట్.
0: అంత హింసించేటప్పటికి కంసుడు చాలా భయపడిపోయాడు.
1: And not watching the whole situation as the two boys were approaching,
0: ఆ వేపల్లి అంతా కూడాను చాలా వణికిపోయింది.
1: All were wonder struck, fear stricken.
0: ఈ విధంగా జరిగేటప్పటికి
1: as things happened like that,
0: చిన్న పిల్లవాడైన కృష్ణుడు ఇంత గొప్ప కార్యం ఏ విధంగా చేస్తూ వచ్చాడు?
1: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
0: బాలుడు ఈ చిన్న పిల్లవాడు
1: so young at that time.
0: కంసుడు మహా దుర్మార్గుడు.
1: కంసుడు
0: మహా బలవంతుడు.
1: So strong.
0: అలాంటి బలవంతుడైన కంసుని ఏ విధంగా హతమార్చాలి?
1: హౌ కుడ్ దిస్ బాయ్ కిల్ దట్ స్ట్రాంగ్ వీకెడ్ పర్సన్ లైక్ కంస?
0: ఈ లోపల కంసుడు ఆర్డర్ వేశాడు.
1: ఇన్ ద మీన్ టైం కంస గేవ్ ఎన్ ఆర్డర్.
0: ఈ బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
1: అండ్ దట్ స్పెషల్ బెటాలియన్ స్పెసిఫికలీ మాండేట్ టు కిల్ బలరామకృష్ణ.
0: ఆ ఇరువురిని కూడా ఇక్కడ పంపించాడు.
1: అండ్ హి సెంట్ బోత్.
0: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేదు.
1: Nobody can withstand in front of Krishna.
0: Anduvalla andaru kudunu paadala paina paddaru.
1: All fell at the feet of Krishna.
0: Andulo unnatundi sainyam anta kudunu chinna vaaraipoyaru.
1: The whole army was subdued, was defeated.
0: Ee vidhanga sainyananta hatamarchi
1: having killed the entire army,
0: taruvatha Krishnudu Balaramudu tana prayanam ayipoyi vacharu.
1: Krishna and Balarama proceeded their sojourn.
0: Kaani ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ అన్నోటిస్డ్ బై ఎనీబడీ.
0: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
1: హౌ హ్యాస్ హీ గాన్, వేర్ హ్యాస్ హీ లెఫ్ట్, పీపుల్ డిడ్ నో.

0: అండ్ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్.
1: కనుక కృష్ణుడు వస్తున్నాడా వస్తున్నాడని వేపల్లిలో ఉన్నటువంటి ఒక గొల్లతు భావాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
0: ఆల్ కౌహర్డ్ బాయ్స్ ఆల్ వర్ వెయిటింగ్ దేర్ వేపల్లె ఫర్ ది అరైవల్ ఆఫ్ కృష్ణ.
1: కానీ ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
0: దే కుడ్ నాట్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ కృష్ణ ఇన్ ద విసినిటీ.
1: అప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను మాయలు పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
0: విత్ ద నాక్ అండ్ ద డివైస్ బలరామ కృష్ణ కుడ్ స్టెప్ ఇన్ టు ద విలేజ్.
1: యశోద వారు ఇంకా ఎక్కడ పోయినారు ఇంకా రాలేదే అని చాలా ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
0: యశోద వాస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు కృష్ణ అండ్ బలరామ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంస.
1: ఈ గోపికలంతా ఏడుస్తున్నారు.
0: గోపికస్ వర్ క్రైయింగ్.
1: ఇంత దూరంలో పోయినాడు ఇంకా కంసుడు బతికించింటాడా లేదు వీడిని హతమార్చింటాడని కంసుడి పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
0: దే వర్ బ్లేమింగ్ కంస, దే వర్ అక్యూజింగ్ హిమ్ బికాస్ ద బాయ్స్ లెఫ్ట్ లాంగ్ బ్యాక్, దే ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ అండ్ హావ్ నాట్ రిటర్న్ టిల్ నౌ.
1: ఈ యొక్క ప్రేపల్లిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
0: ఆల్ విమెన్ దేర్ ఇన్ రేపల్ల వెంట్ ఆన్ ప్రేయింగ్ టు కృష్ణ అగైన్ అండ్ అగైన్.
1: కానీ కృష్ణుడు వచ్చాడు, వాడిని చల్లార్చాడు, వారి క్రోధమునంతా కూడా చల్లారిపించాడు. కానీ వాడు ఆ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
0: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్ పాసిఫైడ్ దెమ్ కామ్ దెమ్ డౌన్ అండ్ సార్ట్ ఇట్ ద ఇన్హాబిటెంట్స్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దేర్ ఆఫ్టర్.
1: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపటం ప్రారంభించాడు.
0: అండ్ దెన్ హి స్టార్ట్ సెండింగ్ మెసెంజర్స్.
1: ఇంకా కంసుడు చావలేదు. కంసుడు చావడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు.
0: స్టిల్ టైమ్ ఇస్ దేర్.
1: వీడికి అన్ని విధాలు కూడాను వీడిని హతమార్చి వీడి శక్తి సామర్థ్యం అంతా కూడా నిర్మూలన చేసి కానీ తాను చావడు.
0: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
1: ఈ విధంగా అంత చేస్తూ చేస్తూ కట్టగడపటికి అతని శక్తులు అన్ని కూడా కూలిపోయిన తర్వాత తాను మరణించాడు.
0: Ultimately, Kamsa lost all his potentiality and died.
1: కాని చరిత్రలో రాసేటువంటి యొక్క విచిత్రములంతా కూడాను దీనికి సంబంధించినటువంటి కాదు.
0: But all the narrations by the composers do not contain this particular description.
1: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
0: This is entirely divine.
1: చిత్రంబులు త్రైలోక పవిత్రంబులు ప్రజలాల విత్తంబులు సన్మిత్రంబులు మునిజన వంచు పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రములు.
0: The story of God and the history of God is so sacred, so mysterious, so endearing to all the seekers and the saints and aspirants, sacred to all the three worlds.
1: నేరుగా ఇంకా ప్యాలెస్ లో బయలుదేరారు.
0: They proceeded straight and got into the palace.
1: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరుస్తూ వచ్చాడు.
0: It was an open court where people were highly emotional.
1: ఈ ఇద్దరు పిల్లలు కూడా రెక్కలు కట్టుకున్నటువంటి పక్షుల వలె అతని పైన ఎగిరారు.
0: The two boys jumped towards proceeding towards Kamsa as if they were birds with wings.
1: అక్కడ నుంచి తన మెడలు పట్టి లాక్కుని వచ్చి 10 మందిలో చంపివేశారు.
0: The boys have pulled him down from his throne and killed him there itself.
1: ఇతను మరణించగానే
0: soon after the death of Kamsa,
1: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
0: And the two boys were planning to go back and they feel so sad.
1: కట్టగడపటికి ఆ యొక్క ఆస్థాన పండితులందరూ చేరేసేసి వీరు ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
0: All the scholars over there assembled and made arrangements for the return and the safe journey of the boys.
1: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
0: Where have they gone?
1: జరాసంధుని దగ్గర ఇంటికి వెళ్ళారు.
0: Went to Jarasandha.
1: అయ్యో నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడు అని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం కోరారు.
0: Jarasandha was also highly furious because his children died.
1: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
0: All had utter hatred towards Krishna.
1: అందరూ వాళ్ళ రిలేషన్స్.
0: They are all related.
1: కనుకనే కృష్ణుడు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
0: All had utter hatred for Krishna because he was responsible for the death of their relations.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరితోనూ ద్వేషం పూనుకున్నాడు.
0: So everyone had enmity towards him.
1: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
0: after this hatred
1: వేపల్లి అంతా కూడా చాలా తికమకలైపోయినది.
0: The whole rebel and inhabitants were totally confused. Everywhere there were disturbances. Watching all this, nobody could not bear any longer. Krishna was growing day by day.
1: కృష్ణుడికి వివాహం చేయాలని తలంచుకున్నాడు ఒక రాజా.
0: ఇట్ వాస్ డిసైడెడ్ దట్ కృష్ణ వాస్ టు బి మ్యారీడ్.
1: కృష్ణుడికి మ్యారేజ్ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటిదా?
0: ఈజ్ ఇట్ ఆర్డినరీ వన్?
1: అప్పుడు అనేక మంది అనేక రకములైన వీళ్ళని కాపాడటానికి తగినటువంటి బందోబస్తులు చేస్తూ వచ్చారు.
0: ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ ప్లాన్.
1: ఈ విధంగా ప్రయత్నం చేస్తుండగానే కృష్ణుడు అన్ని విధాల ప్లాన్ తెలిసినటువంటి వాడే.
0: కృష్ణ నోస్ ఫుల్లీ వెల్ వాట్ ఈస్ బీయింగ్ ట్రాన్సాక్టెడ్.
1: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ నోస్ ది మాస్టర్ ప్లాన్.
1: ఎవరికి ఏమి తెలియదు.
0: నో వన్ నోస్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
1: అనేక రకంగా వాడు ప్రయత్నం చేసి
0: ఆల్ ఎఫర్ట్స్ వర్ మేడ్.
1: వీళ్ళిద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
0: బోత్ ఆఫ్ దెమ్ వర్ సేఫ్ గార్డెడ్.
1: ఇంతనే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఆ రుక్మా ఇంటి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
0: మెనీ మెసెంజర్స్ వర్ ఆల్సో సెంట్ టు హర్ రెసిడెన్స్.
1: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
0: రుక్మిణి హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ అండ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్.
1: అప్పుడు ఒకవైపున కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
0: అండ్ ఆన్ వన్ హ్యాండ్ రుక్మిణి ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ.
1: ఇంకా అనేక మంది గోపికలంతా కూడాను కృష్ణుని కోరుతూ వచ్చారు.
0: So also is a situation with many gopikas.
1: ఈ పరిస్థితి లోపల ఎవరిని రక్షించాలి, ఎవరు శిక్షించాలి అనేటువంటిది ప్లాన్ అంతా కూడాను కృష్ణుడు వేస్తూ వచ్చాడు.
0: So it was the plan of Krishna. He was thinking who are to be safeguarded, who are to be protected.
1: అప్పుడు బలరాముడితో చెప్పి,
0: he told Balarama,
1: బలరాముని తనందరిని కాపాడమని చెప్పి,
0: he wanted Balarama to protect everybody.
1: కృష్ణుడి పైన దేశంగా ఉన్నటువంటి వారి పైన కృష్ణుడు చొరబడుతూ వచ్చాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హ్యాండిల్ దోస్ హూ హాడ్ ఎనిమిటీ ఫర్ హిమ్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
0: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ లైక్
1: ఈ వార్త అంతా కూడాను యశోద దేవతకి వచ్చేవరకు జరుగుతుంది.
0: ద న్యూస్ రీచ్ యశోద
1: దేవులకు.
0: దే గాట్ ది న్యూస్ మెసేజ్.
1: యశోద నందుడు.
0: యశోద అండ్ నంద.
1: దేవికి వసుదేవులు.
0: దేవకి వసుదేవులు.
1: వీళ్ళ గోల కూడా చాలా ఎక్కువైపోయింది.
0: And they could also come to know what had happened. They would
1: ye avutundo ippudu krishnudiki,
0: what would happen to Krishna now? That was matter of anxiety.
1: Kani devaki devi chala dhairyavanturalu.
0: Devaki devi was one of courage.
1: Goppa parama bhakturalu.
0: She is a great devotee.
1: Aa parama bhakturalu kabatti kamsudu ye matram chesinappudiki vaadu ye matram jarinchukuntadu chesadu.
0: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa because she was sure of divinity.
1: Krishnuni evaru kuda ye matram muttaleru.
0: She was quite sure that none can ever touch Krishna.
1: అని ధైర్యంతో ఉంటుండాలి.
0: She had all the courage and strength.
1: వారు చెరసాల నుంచి వచ్చారు.
0: They came out of the prison.
1: వచ్చిన తక్షణమే దేవకి వసుదేవులు ఇంటికి వచ్చారు.
0: And they reached దేవకి వసుదేవ.
1: దేవకి వసుదేవులు ఇద్దరు కూడాను నందుని ఇంటికి వచ్చారు.
0: Both of them came to Nanda's residence.
1: నందా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
0: There was Balarama.
1: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
0: యశోద అపీర్స్ టు బి ది
1: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది.
0: ఈస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు దెం.
1: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి వసుదేవుడికి ఎట్టైనా చేర్చాలని చేర్చున్నాడు.
0: అండ్ ఇట్ వాస్ ద మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
1: ఆమె ఒక పండితుని వెంట ఓ జాబు రాసి పంపించి,
0: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్,
1: కృష్ణ నేను ఇంకా తాళలేను,
0: కృష్ణ ఐ కాంట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్
1: నేను ఇంకా భరించలేను,
0: ఐ కాంట్ బేర్,
1: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్ బై మై ఫాదర్,
1: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్
1: మేకింగ్ ఈ ముహూర్తం లోపల నువ్వు నన్ను ఇక్కడ తప్పించుకుంటా ఉండినా నా ప్రాణం ఉండదు ఇక్కడ,
0: ఇఫ్ యు డోంట్ రెస్క్యూ మీ ఐఎమ్ డౌట్ఫుల్ ఆఫ్ మై లైఫ్, షీ రోట్.
1: అప్పుడు ఈయను దేవకీ దేవి ఒక దేవుని పన్ని ఒక గ్రామ దేవత దగ్గరికి పూర్వం నమస్కారం చేయడానికి పంపుతూ వచ్చారు.
0: ఇట్ వాస్ ద టైమ్ షీ వాస్ టేకెన్ టు ఆఫర్ హర్ ప్రేయర్ టు దట్ విలేజ్ గాడెస్.
1: గ్రామ దేవతకు అందరూ పూజలు చేయడానికని మొట్టమొదటి దినం పోతారు.
0: In fact, on the very first day, all the inhabitants of the village would offer their prayers to that village goddess.
1: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాల వేసుకుని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
0: They were all proceeding over there to pray.
1: ఇక్కడ ఒక తట్టు కంసుడు.
0: On one side, Kamsa.
1: ఒక తట్టు దేవకి వసుదేవులు.
0: దేవకి వసుదేవ్ on the other hand.
1: ఒక వైపున బలరామకృష్ణుడు.
0: బలరామకృష్ణ on the other hand.
1: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
0: And all people gathered there.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
0: People were very much worried because what kind of trouble they have to face on that day.
1: ఈ శిశుపాలుడు దంతవక్రుడు వీళ్ళందరూ కూడా కంసంతో ఏకమైపోయారు.
0: In fact, శిశుపాల దంతవక్ర also joined Kamsa.
1: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
0: How can Krishna escape from this group of all those wicked people?
1: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
0: And how is it possible to marry this Rukmini?
1: రుక్మిణి శిశుపాలునికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
0: And if her father decided that Rukmini should be given in marriage to Shishupala.
1: ఈ శిశుపాలుని చంపడానికి చుట్టూ చుట్టుకున్నారు.
0: And in fact, Shishupala was surrounded by many.
1: ఈమె దేవాలయంకి వస్తుండాలి.
0: And on one hand, Rukmini is proceeding towards the temple.
1: దేవద్వారంలోకి వచ్చేటప్పటికి ద్వారం దగ్గరనే కృష్ణుడు కాచుకొని ఉన్నాడు.
0: And Krishna was waiting there at the main door.
1: ఈ రుక్మిణి తమ్ముడు ఉన్నాడు రుక్మాంగదుడు అని.
0: This Rukmangada, the brother of Rukmini.
1: వాడు మహా దుర్మార్గుడు.
0: He is highly wicked fellow.
1: ఆయన ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: He was making an effort to take her away from that spot.
1: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి
0: by the time they approached the temple,
1: ఇంకేం గతి నా గతి, ఇంక దేవాలయం వచ్చినాను, ఇక నన్ను ఎవరు ఎత్తుకుని పోతారో ఏమో అని చాలా భయపడుతున్నాడు.
0: Rukmini was very much afraid of the situation because that she might be taken away from that spot by somebody or other.
1: ఆ ద్వారం దగ్గరనే కాపాడుకుంటున్నటువంటి యొక్క కృష్ణుడు మెత్తగా ఎత్తుకున్నాడు ఆ రుక్మిణిని తన రథంలో వేసుకుని పోతున్నాడు.
0: It is only at that moment Krishna picked her hand and took her along with him.
1: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
0: And there is war at that time.
1: ఈ విధంగా ఆమె ఎంతో క్షేమంగా తీసుకుని పోయి
0: he brought her safe somewhere.
1: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
0: And he married her.
1: ఈ విధమైన చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
0: Many things had happened like this.
1: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కాని సన్మార్గులను రక్షించడానికి కాదు.
0: In fact, Krishna had taken birth to kill the wicked people, to punish the bad people.
1: ఈ యొక్క సన్మార్గులను ఏమాత్రము హింసించలేదు.
0: And he did not trouble any pious people, good noble souls.
1: రెండు విధమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శిక్షిస్తూ వచ్చాడు.
0: And in fact, who had got the jewel achiever punished.
1: ఒకవైపున కృష్ణుడు కావాలి కృష్ణుడు.
0: One hand they want Krishna.
1: ఇంకొక వైపున గోపికలు కావాలి.
0: Other hand, Gopikas are needed.
1: ఇది ఎవరు సాధించగలరు?
0: Who can achieve this?
1: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
0: And Krishna has taken along with him Rukmini.
1: ఈ రుక్మిణిని చేరక్షించుకోవడానికి ఎవరు?
0: And who can protect her? Who can take her back?
1: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
0: And in fact, all started fighting with Krishna.
1: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
0: And Krishna did not keep quiet.
1: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణిని తీసుకుని పోయాడు.
0: He won over everybody and ultimately took Rukmini along with him.
1: ఈ సమయం లోపల
0: ఇన్ ద మెయిన్ టైమ్
1: ఇటువైపున
0: వేపల్లె అన్ వన్ సైడ్,
1: ఇటువైపు
0: మధుర,
1: ఇటువైపున
0: బృందావనం,
1: మూడు రకములైనటువంటి ద్వేషాలు కూడా పెరిగిపోయినాయి.
0: Hatred was rampant in all these three places.
1: ఎందుకనగా కంసుని యొక్క దీని లోపల ఇతను చాలా బంధువులుగా ఉండేవాడు.
0: బికాస్ దర్ క్లోజ్ రిలేషన్స్ ఆఫ్ కంసా లొకేషన్
1: శిశుపాలుడు కూడా చాలా ద్వేషమే.
0: శిశుపాల ఆల్సో హ్యాడ్
1: శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ రుక్మిణి.
0: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి.
1: కానీ ఆ శిశుపాలునికి తన చేతి నుంచి తప్పించుకోకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
0: అండ్ శిశుపాల హ్యాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
1: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవ్రీబడి.
1: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
0: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడి హి టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
1: అక్కడ పోయిన తర్వాత రుక్మిణి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
0: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
1: చేసేటప్పటికి ఈ రుక్మాంగనుడికి, రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
0: Hearing the news, the brothers of Rukmini were highly furious.
1: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
0: And they made every attempt to kill.
1: ఎవరి పని ఏమి జరగలేదు.
0: Nothing whatsoever had happened.
1: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
0: In fact, the life of Krishna commenced with all this conflict.
1: కనుక ఈ కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
0: And therefore the very birthday implied so many difficulties and challenges.
1: మ్యారేజ్ కూడాను కష్టంతో జరిగింది.
0: The marriage was a matter of challenge.
1: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
0: Every christening naming was also a matter of difficulty.
1: కంసుని సార్ హింసను కష్టంతోనే జరిగింది.
0: And he had to face so many troubles.
1: శిశుపాలను దంతవక్రుని యొక్క దీనికి కూడా కంసంతోనే జరిగింది.
0: అండ్ దేర్ వాస్ ఆల్సో మోమెంట్స్ ఆఫ్ వరీ అండ్ యాంగ్జైటీ.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అన్ని గ్రామాలు చాలా కష్టమని.
0: అండ్ కృష్ణ ఫేస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఈ విధంగా జరిగి
0: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
1: అన్నింటి ఎందుకు నువ్వు విజయాన్ని సాధించి
0: ఈ వన్ హి వాస్ విక్టోరియస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
1: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
0: అండ్ ద కింగ్డమ్ ఆఫ్ కంస
1: ఈ విధంగా దుష్ట సమాధిని చేయటం లోపల చాలా ప్రయత్నపూర్వకంగా జరిగింది.
0: అండ్ హి వన్ ఓవర్ ఎవ్రీబడీ అండ్ హి వాస్ విక్టర్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్.
1: కానీ తన్ని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ కుడ్ ఎవర్ టచ్ హిమ్.
1: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
0: దంతవక్ర కేమ్.
1: శిశుపాలుడు వచ్చాడు.
0: ఆల్సో శిశుపాలు.
1: శిశుపాలుని ఎంతవరకు చేశాడంటే కట్టగలపటికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
0: And the situation happened until the commencement of the holy ritual over there when the first offering was to be made.
1: కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
0: As the first offering was about to be given and Shishupala was highly furious.
1: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
0: Then Shishupala got up.
1: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
0: Whom do you consider great?
1: చాలా రుక్మాంగనుడు ఉన్నాడు.
0: And there's Rukmanga there.
1: అతను గొప్పవాడు.
0: He's a great man.
1: ఈ యొక్క గొల్లవాడికి అతన్ని తాంబూలం ఇవ్వడానికి పనుకున్నావా?
0: వై డూ యూ స్పెషల్లీ ఆనర్ దిస్ కౌహర్డ్ బాయ్?
1: కౌహర్డ్ బాయ్కి ఏమాత్రం అధికారం లేదు.
0: కౌహర్డ్ బాయ్ హ్యాస్ నో ఎలిజిబిలిటీ వాట్సెవర్.
1: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలం అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
0: హౌ ఇస్ దట్ యు ఆనర్ హిమ్ ఫస్ట్?
1: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
0: అండ్ హి అబ్జెక్టెడ్.
1: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
0: అండ్ అట్ దట్ టైం కమ్స్ ఆర్ డై.
1: దీనివల్ల
0: వై
1: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా
0: అండ్ కృష్ణ మ్యారీడ్ ది వన్ హూమ్ హీ రియలీ
1: యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలందరినీ వదిలిపెట్టి
0: అండ్ ఆల్ ఎల్డర్స్ వర్ నెగ్లెక్టెడ్.
1: ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నువ్వు అగ్రతాంబరం ఇస్తున్నావా?
0: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు ఆర్ ఆనరింగ్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
1: చూడడానికి వీలు లేదండి.
0: నౌ యూ షుడ్ డూ సో.
1: వీలు లేదని చెప్పి కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చేస్తాను.
0: అండ్ దే ఆర్ రెడీ టు ఫైట్ విత్ కృష్ణ.
1: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
0: అండ్ దెన్ హి హస్ సెంట్ ది
1: చక్రం. అనగా చాలా మంది విష్ణు చక్రం అని మీరు అనుకుంటుంటారు. చక్రం ఏం కాదు, అగ్రతాంబూలం ఇస్తున్నాడు కంసుడి.
0: వీల్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ విష్ణు చక్ర. నో, దే ఆనర్ దిస్.
1: ఆ తట్టనే తీసుకుని అతని పైన విసిరాడు.
0: ద వెరీ ప్లేట్ వాస్ థ్రోన్ ఎట్ హిమ్.
1: ఎవరిపైన విసిరాడు?
0: ఆన్ హూమ్ ఇస్ ఇట్ థ్రోన్?
1: కంసుడి పైన.
0: ఆన్ కంస.
1: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం పెరిగింది.
0: అండ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్ వితౌట్ దేర్ నాలెడ్జ్.
1: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు, చక్రం పంపలేదు.
0: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
1: సుదర్శన్ చక్రం పంపాడు అనుకుంటారు, అది పంపలేదు.
0: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన్ చక్ర, నాట్ సో.
1: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలంతా కూడా ఈ కలిక యుగం పనికి వచ్చినాయి, కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
0: విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వీ రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్.
1: కృష్ణుడు యొక్క సహజ చక్రమే, ఏది పడితే అదంత చక్రమే.
0: వాట్ ఎవర్ కృష్ణ టచెస్ వాట్ ఎవర్ హీ యూస్డ్ సర్వ్డ్ యాజ్ చక్ర.
1: అప్పుడు ఆ తటం తీసుకుని విసిరాడు.
0: అండ్ హీ హస్ థ్రోన్ ద ప్లేట్.
1: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు, హరించినందుకు అర్చమిట.
0: యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్ ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
1: ఇది ఇవ్వటం నీకు మోదం చాలా ఆనందం కాదు?
0: యూ డు నాట్ డిజర్వ్ దిస్ ఆనర్.
1: కృష్ణుడు యొక్క దీన్ని ఈ విధంగా, కృష్ణుడు మహిళ పిల్లవాడు అనగా కౌహర్డ్ బాయ్,
0: as a cowherd boy.
1: అతనికి చిన్నవాడైనటువంటి వాడికి నీవింత అగ్రతాంబులు ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
0: It's your mistake to honor him because there are so many elders, highly respected people there.
1: అప్పుడు అతని చక్రమే అనగా తత్వనే కంసుని యొక్క దీన్ని వెళ్ళిపోసేసింది.
0: It was very plate that Krishna has thrown, got itself transformed into the wheel, ultimately beheaded him.
1: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
0: And he was highly furious.
1: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
0: Balarama was there by his side.
1: స్నానంబు చేయు ఆ చవరాండ్ర చీరలు కాజేపు చిన్నందుక పూజ నీకు.
0: And also there is another charge. Krishna, are you to be honored first?
1: చారునికి కట్టి పెట్టి పంచాంగం ఇక.
0: Is it because of your closeness, intimacy with cowherd girls? Cowherd
1: girls are saying to me, no.
0: And then says, stop all this talk. Shut your mouth.
1: Me, no, annadu. Itanu.
0: And Krishna said, shut your mouth.
1: Krishna pai idu cheppadu.
0: And that's what he says to Krishna.
1: Appudu Krishna kopam vachindi.
0: And Krishna was angry.
1: Appudu tatvam teeskuni visinatappudiki kamsuni yokka idini chisiparuni yokka talagulo parigipoyindi.
0: And he has thrown the plate. And that has chopped off the head of
1: ee vidhanga krishnudu janmam modukoni krishnudu antyam varaku kodanu ee yuddhamle jarugutu vachayi.
0: Right from the birth till the end there is conflict and war
1: kanukone
0: the life of Krishna.
1: Krishnudu janmam aneetundi chaala dukkhamulato koodinatundi ani peddalanta varnistu vacharu.
0: Many others consider the birth of Krishna is always linked and associated with the misery and the difficulties.
1: Puttinappudu peddalato baadhapaddaru.
0: In fact, he had so many difficulties in his childhood.
1: కొంచెం పెద్ద అయ్యేటప్పటికి వివాహాలతో బాధపడ్డాడు వచ్చారు.
0: Later, as he grown up, he has got problems because of the marriage.
1: ఎవరికి ఏ సుఖము లేదు.
0: No one had any pleasure whatsoever.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైనటువంటి దినమని అందువల్ల దీన్ని చెడ్డది అని పోల్చుకుంటూ వచ్చారు.
0: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna, Krishna faced so many difficulties.
1: అష్టమి రోహిణి పొద్దున. అష్టమి రోహిణి.
0: Ashtami, day is Ashtami and star is Rohini.
1: ఈ రెండు చేరినటువంటి వాడు జన్మములు చాలా దుఃఖమైనటువంటి.
0: When these two join the birth of any babe, he will have so many difficulties.
1: ఈ రెండు కలిగినటువంటి వారు దేశాన్ని ఉద్ధరించగలరని మరొక అర్థం.
0: But there is also another interpretation. These two joining will also make a person a champion.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
0: Therefore one has to know the birthday of Krishna is
1: normal. Durmargulu hatamachi sanmargulu poshincharjuntu.
0: The pious people were protected and the wicked were killed. Their life the auspiciousness.
1: Kanuka Krishna dinamu chaala dukkhakaramaina dinam kaadu.
0: Therefore the birthday of Krishna is not to be considered inauspicious.
1: Kattagalapatiki adana vende samayalo kodanu chakkari vanchiniga chesukopoyadu.
0: And he did everything that is good for the humanity till his end.
1: కృష్ణుడు వస్తున్నాడని చెప్పని
0: అన్నోయింగ్ ఆన్ కమింగ్ టు నో ద కృష్ణ
1: అర్జున్ని పంపడానికి పోయినటువంటి యుద్ధ ఇతను కృష్ణుడిని పంపడానికి పోయినటువంటి అర్జునుడు.
0: అర్జున సెంట్ కృష్ణ
1: ఇన్ని దినములు అయినప్పటికీ నీ వాపసు రాలేదు.
0: అండ్ అర్జున హ్యాస్ నాట్ రిటర్న్.
1: అర్జున్ యొక్క తల్లి కుంతీదేవి.
0: కుంతి ఇస్ మదర్ ఆఫ్ అర్జున.
1: ఆమె మధురిపోతున్నది.
0: అండ్ షీ వాస్
1: కన్నులు కనిపించవు.
0: అండ్ షీ కుడ్ స్లీప్ వెరీ మచ్.
1: చేతులు ఏమైనా పట్టుకోవడానికి వీలు కాదు.
0: అండ్ షీ కాంట్
1: ఇలాంటి మహావృద్ధురాలైనటువంటి యొక్క
0: వెరీ ఓల్డ్.
1: ఆమెను పిలుచుకుని వస్తున్నాడు అర్జునుడు.
0: అండ్ దట్ ఓల్డ్ లేడీ వాస్ బ్రాట్
1: అమ్మా అమ్మా అని పిలుచుతూ వచ్చాడు అర్జునుడు.
0: అండ్ హీ వెంట్ ఆన్ అడ్రెసింగ్ మదర్ మదర్
1: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది నాయన కృష్ణుడు ఎక్కడ రానాయన కృష్ణుడు ఎక్కడ.
0: మదర్ ఆస్క్డ్ వాట్ హ్యాపెన్డ్ కృష్ణ వేర్ ఇస్ కృష్ణ.
1: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
0: ఐ దట్ టైమ్ కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ.
1: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు.
0: అండ్ దెన్ అర్జున సెడ్ వాట్ ఇస్ ఇట్ ఐ కెన్ టెల్ యు నౌ.
1: మన వయమామ మన బావ మన మనుడు అయినటువంటి కృష్ణుడు ఇంకా లేడు అని.
0: అవర్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్ ఇస్ నో లాంగర్ దేర్
1: అని చెప్పేటప్పటికి ఆమె తక్షణమే ప్రాణమదింది.
0: అండ్ కుంతి ద మదర్ డ్రాప్ హర్ బాడీ దేర్.
1: కృష్ణుడే తన యొక్క ప్రాణ సమానంగా భావించుకున్నటువంటి.
0: అండ్ షీ కన్సిడర్ కృష్ణ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: ప్రాణమదింది.
0: And she left her body.
1: Kunti Devi chala dukkhamto pranamadalindi.
0: Kunti Devi felt so bad and died there at that moment.
1: Krishnudu oka samvatsaram unnadu.
0: And Krishna stayed there with them for one year.
1: Kani Krishnudu gulanu anade Devaki Devi gurusulapale vaalu cheri povadaniki prayatnam chesadu.
0: And in fact she wanted to merge, finally having come to know that Krishna is no more with them.
1: అక్కడ పాండవులకు మాలవ కౌరవులకు అందరికి జరిగిపోయింది కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీరికి జరిగింది యాదవ యుద్ధం.
0: There was not only the war between Pandavas and Kauravas, there was also infighting among
1: యాదవుల యుద్ధం లోపల
0: in that war
1: కృష్ణుడు మొదలాడు దేశాన్ని మొదలాడు
0: and Krishna left his mortal coil.
1: కారణం ఏమిటంటే ఇక్కడ అనేక రకములైనటువంటి శాపములంతా ఉన్నాయి.
0: Because it's all the sequence of so many curses given to Yadavas.
1: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
0: One soldier shot an arrow.
1: తన దేహాన్ని వదిలాడు.
0: It was the plea for him to leave the body.
1: అప్పుడు దేవకి దేవి వసుదేవులు వీళ్ళందరూ అంత మరణించారు.
0: It was the time when Devaki Vasudeva also were no more.
1: Yashoda కూడా మరణించింది.
0: Yashoda also died.
1: ఒక అర్జునుడు మాత్రమే మిగిలాడు.
0: Only Arjuna was remaining.
1: ఈ అర్జునుడు
0: Arjuna,
1: ఈ యొక్క దీన్ని తీసుకుని పోతున్నాడు.
0: He collected all his weapons and proceeded.
1: తీసుకుని రేపల్లెకు చేరుకోవడానికి
0: పోతున్నాడు. And he wanted to reach రేపల్లె.
1: అప్పట్లోపల చాలా మంచి పద్యాలతో చెప్పాడు.
0: There's so many poems composed.
1: ఇంత గొప్పవాణ్ణి నేను వదులుకొని పోతున్నాని.
0: And just leaving the company of such a mighty great man, that was his feeling.
1: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
0: And he returned ultimately.
1: అక్కడ అర్జునుడు అంతా కూడా కాచుకొని ఉన్నాడు.
0: And Arjuna was waiting there.
1: అందరూ కాచుకొని ఉండగానే
0: when they were all waiting,
1: పరిస్థితులు ఎట్టాటి ప్రభావము ఒకవైపున కుమారుడికి పట్టాభిషేకము
0: on one hand the son was to be coronated,
1: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు
0: on one hand the obituary rites have to be performed for the mother,
1: మరొకటి కుమారునికి పట్టాభిషేకము
0: at the time the son has to be coronated,
1: అర్జును యొక్క కుమారుడైనటువంటి వాడికి పట్టాభిషేకం కట్టాలన్నాడు.
0: అండ్ సో కరోనేషన్ సెరిమనీ వాస్ టు టేక్ ప్లేస్.
1: కానీ తల్లికి అంత్యక్రియలు చేయాలి.
0: అండ్ ద లాస్ట్ రైట్స్ హాడ్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఒకవైపున పట్టాభిషేకము ఒకవైపున అంత్యక్రియలు ఇంకొక వైపున అనేక రకమైనటువంటి కలహాలు.
0: దెర్ఫోర్ ద కరోనేషన్ ద లాస్ట్ రైట్స్ అండ్ ఫర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్ హావ్ గాట్ టు బి డన్.
1: ఈ విధంగా జరిగిండేది ఒక్క భారతంలో తప్ప మరెక్కడా జరగలేదు.
0: So many things, contradictory things happening at the same time is described only Bharat nowhere.
1: ఈ కుంతి వచ్చి నాయనా నాయనా కృష్ణుడు ఎక్కడ అనింది.
0: కుంతి కేమ్ అండ్ సెడ్ వాట్ హ్యాపెన్ టు కృష్ణ.
1: కృష్ణుడు ఎక్కడ అని పరిగెట్టేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడు అని ఏడ్చాడు అర్జునుడు.
0: అర్జున క్రైడ్ బిట్టర్లీ బికాస్ హీ నోస్ వాట్ హ్యాడ్ హ్యాపెన్.
1: అప్పుడే ఈమె మరణించింది.
0: At that moment she died.
1: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
0: And Kunti was to be cremated.
1: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
0: And he made her head rest on his lap.
1: భీముని పిలిచాడు.
0: He summoned Bhima.
1: నాయన నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
0: He wanted Bhima to make arrangements for the coronation.
1: ఇంకా మిగిలినటువంటి వారిని పిలిచాడు.
0: And he called others to come close to him.
1: శత్రుని కూడా పిలిచాడు.
0: And he called all others there.
1: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
0: And he was making all arrangements to get into the exile.
1: తల్లి అంత్యక్రియలు కుమారుడికి పట్టాభిషేకము తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
0: All the three tasks have got to be attended simultaneously.
1: ఒకే దినం జరిగినాయి.
0: And to leave the whole thing and go get into the
1: అది పరమాత్ముడు ఒకరు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు అచీవ్ ఆల్ ద త్రీ అట్ ద సేమ్ టైమ్.
1: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ గ్రిప్.
1: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
0: థింగ్స్ హాడ్ హ్యాపెన్ లైక్ దట్ ఫుల్ ఆఫ్ మిస్టరీ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కానీ చాలా పర్వదినమే కానీ దీనికి పవిత్రమైన దినమే కానీ అశుభమైన దినం కాదు.
0: దేర్ఫోర్ కృష్ణాస్ బర్త్డే ఈజ్ హైలీ సీక్రెట్ ద బెస్ట్ పాసిబుల్ డే ఇన్ నో సెన్స్ ఇట్ ఈస్ ఇన్ఆస్పీషియస్.
1: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినట్టు మరి ఎవరి జన్మదినం అట్టు జరగలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ ఈజ్ సెకండ్ టు నన్.
1: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
0: పీపుల్ కన్సిడర్ విత్ దేర్ ఓన్ లిమిటెడ్ మైండ్స్ అండ్ ట్రీట్ ఇట్ ఇన్ఆస్పీషియస్.
1: దీంతో మరొకటి కూడా ఉంది.
0: దేర్ ఇస్ అనదర్ పాయింట్ హియర్.
1: ఈ దేహము పుట్టినప్పుడు
0: At the time of the birth of Bhagavan, there were many disturbances. There was epidemic, cholera and plague in the neighboring villages. Nobody visited anybody.
1: ఈ విధంగా ఈ పరిస్థితిలో ఉంటుంది.
0: దట్ వాస్ ది సిచ్యువేషన్.
1: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
0: ద మదర్ భగవాన్ డిడ్ నాట్ విజిట్ ఎనీబడి.
1: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ట కలిగినటువంటి వాడు.
0: కొండమరాజు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్.
1: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
0: అండ్ హీ టు షుడ్ నాట్ అక్సెప్ట్ ఎనీథింగ్ బ్రాట్ ఫ్రమ్ ఎనీవేర్.
1: ఇంకా ఈ పిల్లవాడిని ఎవరి చేతికి ఇచ్చేది?
0: అండ్ ద బాయ్ హూ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్.
1: దీనికి అనేక కారణాలు కూడా ఉంటున్నాయి.
0: సో మెనీ రీజన్స్ అసోసియేటెడ్.
1: కొండమరాజు ఈ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు.
0: ఇట్ వాస్ కొండమరాజు హూ హాస్ టేకెన్ భగవాన్ అలాంగ్ విత్ హిమ్.
1: ఎవరిని వెంకమ్మను గాని పార్వతమ్మను గాని ఇంకెవరిని కూడా అక్కడ రానివ్వలేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ పర్మిట్ ఎనీబడి టు ఫాలో హిమ్.
1: మీరందరూ వస్తే పిల్లవాడికి అంత అంటుకుంటుంది ఏమో, పిల్లవాడిని ఎవరికి చేతికి ఇవ్వను.
0: యాజ్ ఇట్ వాస్ హైలీ ఇన్ఫెక్షస్ హీ డిడ్ నాట్ పర్మిట్ ఎనీబడి టు ఫాలో హిమ్.
1: కనుక ఈ విధంగా చాలా అలర్లు జరుగుతూ వచ్చినాయి.
0: దేర్ సో మెనీ డిస్టర్బెన్సెస్ అట్ దట్ టైమ్ లైక్ దిస్.
1: అప్పుడు నేనంతా కూడాను సరైనటువంటి ఆయన తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
0: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
1: ఆయన తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు విట్టు చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
0: హావింగ్ కమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్ వితౌట్ ఎనీబడీస్ నోటీస్, కొండమరాజు యూస్ టు క్వశ్చన్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు గో లైక్ దాట్.
1: కొంతమంది భోజవాళ్ళనంతా కూడా కూలగొట్టాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ మేడ్ సమ్ పీపుల్ అసెంబుల్ క్లోజ్ బై.
1: ఎక్కడే గాని చూస్తుంటే మా పిల్లవాడిని ఇంటికి తీసుకురండి.
0: ఇఫ్ యూ నోటీస్ దిస్ బాయ్ ఎనీవేర్ బ్రింగ్ హిమ్ హియర్ హీ సెడ్.
1: ఈ విధంగా కట్టుదిట్టాలు చేశాడు.
0: హీ ఎన్ఫోర్స్ ఎవ్రీబడి.
1: ఆయన కట్టుదిట్టాలకి ఎవరు లొంగుతారు?
0: But nobody can catch hold of him.
1: నేను ఎవరికి కనపడకోకుండా పోతుండేటువంటి వాడు.
0: Nobody could notice Bhagwan as he was moving about.
1: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
0: Bhagwan used to go visit a place, dine over there, return.
1: ఎక్కడైనా నేను పోయి భోంచేసేవాడిని.
0: But Bhagwan accepted.
1: ఒక్కొక్క దినం 10 ఇళ్ళలో పోయి భోంచేసేవాడిని.
0: Bhagwan dined at 10 residences per day.
1: కొవ్వొద్దు కన్నం శుభ్రం పిలిచేటువంటిది.
0: One day కన్నం శుభ్రం I invited him.
1: నాయనా రా అనేది.
0: He wanted Bhagwan to go there.
1: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాప.
0: And she kept the pack there near the window.
1: ఆమె చాలా భక్తితో చేసింది.
0: She is an ardent devotee.
1: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
0: So many things that had happened at that time, and that's how the things went on.
1: ఈ విధంగా కలుగుతుంటుంది. చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసింది.
0: కొండమరాజు was very angry.
1: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని, చాలా బ్రాహ్మణింటికంతా పోతున్నాడు అని చాలా బాధపెట్టేటువంటి.
0: హీ డిడ్ నాట్ అప్రిషియేట్ భగవాన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, సో మెనీ పీపుల్ ఇన్వైటింగ్ హిమ్.
1: దీంట్ ఇంకోటి జరిగింది.
0: అండ్ సెడ్ అనదర్ థింగ్ హాడ్
1: రెడ్డి కరణం అనే గ్రామానికి పెద్దలు.
0: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
1: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
0: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
1: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మ.
0: And the wife of the Reddy is also Subbamma.
1: Adu kudanu ee Subbamma intlo pothunnadu maa intiki raavatam ledani ayaku oka desham puttindi.
0: She too had developed a sort of jealousy because he visits the residents of Subbamma, the wife of
1: Karanam Subbamma, Reddy Subbamma.
0: Two Subbammas here, Karanam Subbamma and Reddy Subbamma.
1: Ee vidhanga untunnappudu chaala ee vantallanta naaku techi pettedi.
0: And all the preparations were passed on to him.
1: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడిని ఎట్టేది కూడా చంపాలి.
0: అండ్ ద రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్కి రావాలా అని.
0: వన్ డే ద రెడ్డి సుబ్బమ్మ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ యూ షుడ్ విజిట్ అస్ టుడే.
1: ఎవ్వరికి చెప్పద్దు,
0: డోంట్ టెల్ ఎనీబడీ.
1: నువ్వు మాత్రమే వచ్చేసి నేను మంచి ఆర్డర్ చేసి పెడతాను.
0: హి సెడ్ యు కమ్ అలోన్, I'll serve you very good vadas.
1: Chesindi vada.
0: She made.
1: Anta edo verlanta techi aa verlanta pindini kalipi chaala poison ga chesi vadalu pettindi.
0: She made vadas mixing poison.
1: Avu techi pettindi.
0: And such vadas were served to him.
1: Tinesesnanu.
0: Bhagwan ate.
1: Naaku telusunu.
0: Swami knows.
1: Tinnanu. Tinedappudiki ollantha neelanga maaripoyindi.
0: The whole body turned into blue color.
1: అందరూ పరిగెత్తొచ్చారు.
0: ఆల్ ర్యాన్ టు దట్ స్పాట్.
1: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
0: అండ్ కరణం సుబ్బమ్మ అండ్ ఈశ్వరమ్మ వర్ ఇన్ఫార్మ్డ్.
1: అమ్మా మీ వాడి ఇంట్లో ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్లు మెక్కింది అని చెప్పారు.
0: దే ఆల్ వెంట్ అండ్ రిపోర్టెడ్ హిమ్ దట్ భగవాన్ హెడ్ accepted vadas over there and his whole body turned into blue color now because the poison mixed.
1: Anadu Reddi Subbamku Karanam Subbamku ayyaledu.
0: There was rivalry between Reddi Subbamma and Karanam Subbamma.
1: Ee Reddi Karanaliki anni oorlo kuda ayyaledu.
0: The same thing is there, similar situation in every village.
1: Aa vidhanga chestappudiki andaru aa vindhi pai middhi pai nipettaru.
0: And people blamed her for serving such food.
1: Kondam Raju telisindi.
0: Kondamaraju came to know this.
1: ఆయన ఉండేదంతా బోయవాళ్ళకి బజారు.
0: అండ్ he is in the company of so many people.
1: ఒక్కతూరి లేపించాడు అందరినీ బోయవాళ్ళందరినీ.
0: అండ్ he summoned all people, village people.
1: Hey, మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పోయి పరిపడండి.
0: అండ్ he said, come on, you go and question her, Reddi Subbamma. Attack her, he said.
1: ఇంకా వాళ్ళంతా తాగినారు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు.
0: They were fully drunk and were ready to attack her.
1: నేను నెమ్మదిగా పోయి తాత ఈ తపన చేయకూడదు, గొప్ప వాళ్ళు అయిపోయి కూడాను వర్ణను హింసించడం మంచిది కాదు.
0: భగవాన్ వెంట్ దేర్ సాఫ్ట్లీ అండ్ ప్లీడెడ్ ది గ్రాండ్ ఫాదర్, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు ఫైట్ లైక్ దిస్.
1: నీవు ఆ విధంగా ఆమెను చంపడానికి ప్రయత్నిస్తే నేను ఆమెతోనే పోయి ఉంటాను.
0: ఇఫ్ యు వాంట్ టు కిల్ హర్, నౌ ఐ టెల్ యూ దట్ ఐ విల్ స్టే విత్ హర్ ఇఫ్ యు మేక్ ఎనీ అటెంప్ట్ లైక్ దిస్.
1: చెప్పేటప్పటికే తిరిగి ఆమెతో పోయి ఉంటాడేమో అని కరణ సుబ్బమ్మకుడు కోపం పోయింది.
0: ఆన్ కమింగ్ టు నో భగవాన్స్ స్టాండ్, Karana Subbamma was also free from her anger.
1: Eena kuda konchu kopam poyindi.
0: And he was also pacified.
1: Appudu andaru samanam ayipoyaru.
0: All became close.
1: Ee vidhanga gramamlo kuda chaala deshalanta pettutu vachayi.
0: In that those times also in villages there was rivalry.
1: Naaku evvarem pettina ga naake bayam lekhu.
0: Bhagwan has no sense of fear at all in those times.
1: Ee vidhanga nanna cheyini.
0: You may act in any way.
1: Ee kamma kottu kottam pettinte kottaniki aggi pettichaaru.
0: And in fact, when Bhagwan stayed there at one place, it was set ablaze.
1: Amta matti koyadi edirukottam
0: hut. It was thatched hut.
1: Daniganta aggi pettaru.
0: It was burnt.
1: Nee andaki telusu ippudu paata mandiram untundadi, paata mandiram untu avulanu hut ga undadi.
0: You all know this paata mandiram over there was hut there.
1: Anta kalipoyindi.
0: And the whole thing was burnt to ashes.
1: Varsham vachindi anadu ratri.
0: It rained that night.
1: ఆ యొక్క ఇంటి పైన మాత్రమే కూర్చుంది, ఇంకెక్కడ కురవలేదు.
0: There's rain right on the top of this location of the hut, nowhere else.
1: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
0: People have come to know this.
1: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టబర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి ఈ ఎంత గ్రామాల భక్తిగా బయలుదేరింది.
0: Right from that day, they started devotion in the neighborhood. And in the neighboring village.
1: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
0: And there are bhajans in all villages around.
1: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
0: It happened recently.
1: నేను బెంగళూరు లోపల పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
0: There is a wide propaganda that Bhagwan sustained a fracture when he was there in Bangalore.
1: అప్పుడు అన్ని గ్రామాల వాళ్ళు కూడా భజనలు మొదలు పెట్టారు.
0: That was occasion when there were bhajans everywhere in all the villages.
1: Kuda bhajana modalu pettaru.
0: Bhajans were there everywhere.
1: Chinna chinna pallillo kuda satyanarayana vratam chesaru.
0: And the performance of satyanarayana vrata everywhere.
1: Ee pallillo chusina gaani bhajanlu bhajanlu bhajanlu.
0: Bhajans bhajans everywhere in every village.
1: Aa vidhanga swami yokka premanu entano nochukuneetunte vaadu.
0: In fact there were many lucky people recipient of Bhagwan's love.
1: ఎప్పుడు చూసినా గానీ స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అని
0: నేర్పించేవాళ్ళు.
1: ఈ కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
0: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
1: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ ఒక పాత్రత లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
1: అందరికీ ఈ యొక్క దేహం కానీ పేరు కానీ చాలా ప్రఖ్యాతంగా తెలిసిపోయింది.
0: And all know the value and the significance and the esteem and the glory of the body and the name of Bhagwan.
1: Nenu monna putta Whitefield nunchi vastunte
0: and Bhagwan was returning from
1: anni gramallo kuda nu nilipi aatri pettaatuvantu vaadu.
0: And every village Bhagwan was given harati.
1: Chikpadapur lek vachamu roadantha nindipoyindi janalu.
0: Chikpadapur which is there along the route, it is highly crowded.
1: Roadantha bhajanle
0: and the bhajans all
1: roadantha haratane
0: harati everywhere.
1: సత్యసాయి బాబాకు జై జై జై ఆ జైకారంలో
0: And people went on shouting in praise of matchless glorified name of Bhagwan.
1: అక్కడ నుంచి వచ్చి కపిలబండకు వచ్చాము.
0: And Bhagwan reached the Kapilabanda place.
1: మామిడికుంటే వచ్చాము.
0: మామిడికుంట.
1: ఈ పల్లెల్లో కూడా ఎక్కడ చూసినా కానీ ఒకే జై జై.
0: And in all these villages are full of praises.
1: హారతి ఇచ్చుకుంటూ.
0: And హారతి was given everywhere.
1: ఉత్తపతి చేరేంత వరకు హారతితోనే చేరారు.
0: And Bhagwan reached this spot, accepting harati in the prayers of all the people.
1: పూర్వమంతా కూడా తగిలిన దగ్గర మాత్రమే ఉంటుంది. ఇది ఎప్పటికానే పోరాడికి వీలు కాదు. ఇది ఒక సంవత్సరం అంతా కూడా రెస్ట్ తీసుకోవాలన్న.
0: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
1: నాకు సంవత్సరమే వద్దక్కడ.
0: Bhagwan said, I don't need 1 year.
1: నా భక్తుల యొక్క ప్రార్థనే వాళ్ళ ప్రేమనే నాకంత నయం చేస్తుంది అన్నాను.
0: The devotion, the prayer of my devotees will certainly give a cure to me, that's what Bhagwan said.
1: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ యొక్క మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వ విధాలుగా సరిపోతుంది అన్నాను.
0: I do not need any medicine. I do not need any further treatment. The prayers of my devotees is enough.
1: వాళ్ళ ప్రేయరే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
0: It is the prayer of the devotees that gave bliss to Bhagwan.
1: నవ్వుకుంటూ వచ్చాను.
0: Bhagwan returned smiling.
1: వైట్ ఫీల్డ్ లోపల ఆసుపత్రి పరిస్థితులు మంచం పైన కట్టారు, చాలా దారాలు కట్టేశారు, ఏదో ఒక శవాన్ని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లారు.
0: Bhagwan was taken to the hospital in a stretcher.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: All were crying.
1: నేను నవ్వుతున్నాను.
0: Bhagwan was smiling.
1: ఇది ఏమి స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టుకుపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
0: All were surprised. How is it, Bhagwan, you are smiling when all were crying? How could you bear the pain?
1: నీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
0: You may cry for any reason, but I am get happy, says Bhagwan.
1: నాకు అదే ఆనందము, అదే నాకు మెడిసిన్.
0: That is the medicine.
1: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
0: With this feeling, Bhagwan went.
1: నన్ను చూస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పారు, ఏమిటి ఇది పట్టుదల?
0: వాచింగ్ భగవాన్ దే సెడ్, వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్ ఇట్ ఇస్.
1: ఇలాంటి బాధ కలిగితే ఎంత బాధపడతారు?
0: ఇట్ విల్ బి హైలీ పెయిన్ఫుల్ బికాస్ ఆఫ్ ఫ్రాక్చర్ దేర్.
1: కరెంట్ షాక్ ఉన్నట్టుగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ కరెంట్ షాక్.
1: కానీ అట్లా కరెంట్ షాక్ కొట్టా నేనేమి భయపడలేదు.
0: భగవాన్ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది పెయిన్.
1: నాకంత ఎయిర్ కండిషన్ లో పెట్టినట్టుగా ఉన్నాను.
0: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ వాజ్ దేర్ ఇన్ ఎయిర్ కండిషన్డ్ రూమ్.
1: ఆ విధంగా చెప్పి నేనంటే ఇక్కడికి కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్టి బాధలు లేవు.
0: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: ఏ బాధలు లేవు.
0: నో సఫరింగ్.
1: ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను.
0: భగవాన్ వాక్స్ ఆల్ లాంగ్.
1: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
0: దే సెడ్ దట్ యు షుడ్ టేక్ ఇట్ వన్ ఇయర్.
1: నాకు సంవత్సరం అక్కర్లేదు.
0: భగవాన్ సెడ్, ఐ డోంట్ నీడ్ ఇట్.
1: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం కానీ నేను తీసుకుని పోతాను.
0: అండ్ ఎవ్రీ మూమెంట్ జస్ట్ ఐ మూమెంట్ విల్ పాస్ బై అన్నోటీస్డ్.
1: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తుడే.
0: భగవాన్స్ ప్రాపర్టీ కంప్రైజెస్ హిస్ డివోటీస్ ఓన్లీ.
1: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకరే.
0: అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డివోటీస్ ఇస్ భగవాన్ హింసెల్ఫ్.
1: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
0: భగవాన్ హ్యాస్ నో ఫియర్ ఎట్ ఆల్.
1: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
0: అండ్ భగవాన్ వెంట్ రౌండ్ during this period and he is sure to visit many more places hereafter.
1: Inka pai anni nan chuttutavle naku.
0: Bhagwan will be going on tour hereafter more and more.
1: Kanuka evvaru ee vidhamaina baada padakandi.
0: No one needs to feel sad.
1: Anandanga untundandi.
0: Be happy.
1: Andaru sukhayavachu.
0: Let all you be prosperous and be happy.
1: Kanuka meer ee vidhamaina baada padakunda nenu eppudu sukhangane untanu, anandangane untanu.
0: Bhagwan gives us assurance that you will be blissful, that you will be healthy, that you will be extremely happy.

नहीं नहीं लक्षती दुखूं नहीं लक्षती दुखूं भजगे

Thank you.

0: చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి సత్య సంకల్పముల చేత సజ్జనుండు సకల సంకల్పరహితుడే శాంతి పొందు సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి
1: An individual gets himself spoiled because of bad thoughts.
0: Satya sankalpamula cheta sajjanudagu.
1: He becomes noble if he has truthful thoughts.
0: Sakala sankalpa rahitude shanti bondu.
1: The one who transcends the realm of thought will enjoy peace.
0: సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: This is the word of Sai, which is full of truth.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: embodiments of love, boys and girls,
0: అనంతమైన ఈ జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అగ్రగణ్యుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ యూనివర్స్ విత్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రీచర్స్ మ్యాన్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: మానవ జీవితము అత్యుత్తమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: విలువైనటువంటిది.
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
0: ఈ విలువ దేని నుండి ఆవిర్భవించింది?
1: Where from it got its value?
0: Kevalamu ee dehama ee aakarama kaadu kaadu.
1: Is it the body? Is it the form that gave the value to the human life?
0: Manava dehamu kevalamu paancha bhautikamainatundi.
1: The human body, the human life is greatest of all.
0: Jeevinchataginatundi.
1: It has to be lived.
0: Viluvainatundi.
1: It's highly valuable.
0: Ee viluva denu nundi.

0: కేవలము పాంచభౌతికమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఎలిమెంట్స్.
0: ఈ పాంచభౌతికమైన దేహం నందు మలమూత్ర దుర్గంధ మాంసం రక్తములతో కూడినటువంటి ఈ దేహమునందు
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ ది యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాటర్
0: ఈ దేహమే ఆత్మకు ప్రధానమైన అద్దెకొంపగా ఏర్పడుకుంది.
1: అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద సెంటర్ యాజ్ ఇట్ హోల్డ్స్ ద డివైన్
0: ప్రేమస్వరూపులారా
1: embodiments of love.
0: చాలా సేపు ప్రసంగము సలిపి కట్ట కడపటికి దీపక్ ఆనంద్ మూడు ప్రశ్నలు వేశాడు.
1: Having spoken for long, Deepak Anand has put forward three questions.
0: ప్రతి అవతారమున కూడాను తల్లి తండ్రి ఉంటారు.
1: Every incarnation has a mother and a father.
0: కాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లిదండ్రులు ఎవరు?
1: He wants to know the parents of Brahma, Vishnu and Maheshwara.
0: ఈ సత్యాన్ని ఎవరు గుర్తించుకోలేదు.
1: No one can know the truth behind this.
0: ఏ శాస్త్రం ఉపనిషత్తులు కూడాను దీనిని వర్ణించలేదు.
1: No sacred epic or text.
0: ఏ గ్రంథం కూడా దీనిని రచించలేదు.
1: నో బుక్ ఈస్ ఎవర్ రిటన్ ఆన్ దిస్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ, దే డోంట్ హ్యావ్ ఫిజికల్ బాడీ.
0: కేవలం వీరు గుణస్వరూపులే.
1: దే రిప్రజెంట్ అట్రిబ్యూట్స్.
0: ఈ గుణస్వరూపులై ప్రతి మానవుని దేహమునందు కూడాను సంచరిస్తూ ఉన్నారు.
1: They move from top to toe in every human body in the form of attributes.
0: Guna pravartana chetane manava dehamunu aashrayinchi ee dehamunde samasta karmalu kudanu saagistu vastunnaru.
1: These three are in the body in the form of attributes, manifest and express out by way of their conduct and perform actions thereby.
0: Manavatvamlo undinatvanti divyatvanni మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివినిటీ ఇన్ హిమ్.
0: అలాంటి తన మానవత్వాన్నే గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నిరూపించగలడు?
1: హీఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ హ్యూమన్ క్వాలిటీ టు బిగిన్ విత్. హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ది డివినిటీ?
0: కనుక గుణస్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: In the first instance, we have to know the Trinity, Brahma, Vishnu, Maheshwara, represent the qualities, attributes.
0: Isha vasyam idam jagattu.
1: The entire universe is full of divinity.
0: Bhagavantudu sarvabhuta nilayudu.
1: God dwells in all of the beings.
0: Sarvabhuta antaratma.
1: He is the indweller of all of the creatures.
0: Aite ee atmaku శృతులన్నీ కూడాను కేవలము ఒక విధమైన నూతన పేరును ఆవిర్భవించారు.
1: శృతీస్ ద టెక్స్ట్ హావ్ గివెన్ ఎ నేమ్ టు దిస్ ఇన్ డ్వెల్లింగ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీ బాడీ.
0: ప్రతి దేహమునందు కూడాను ఒక హృదయం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ బాడీ హాస్ గాట్ ద హార్ట్.
0: ఈ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచింది.
1: ది హార్ట్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ బాడీ, ద వేద కాల్స్ ఇట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: ఇట్టి ఆత్మ అనే హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది మనస్సు.
1: Mind is born to this spirit.
0: కనుకని ఈ మనసునే విష్ణు స్వరూపుడు అన్నారు.
1: విష్ణు సింబలైజెస్ ద మైండ్.
0: విశ్వం విష్ణుమయం జగత్.
1: ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ విష్ణు.
0: మనసు కూడా అట్టిదే. మనోమూలం మిదం జగత్.
1: ద మైండ్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్స్ సో ఎక్స్పాన్సివ్.
0: కాబట్టి ఈ మనసు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
1: What is the origin for this mind?
0: Atma nundiye avirbhavinchindi.
1: It is born out of Atma.
0: Atmake Ishwara ani peru.
1: Atma, the spirit, is called Ishwara.
0: Kaduka at Ishwaratvamu prati vyakti yandu kudanu untunnadi.
1: This Ishwarahood is present in everyone.
0: Ishwara sarvabhutanam.
1: Ishwara, Atma, dwells in all of the creatures.
0: Sarvabhutamani yandu undinatvanti Ishwaratvame.

0: ఇట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్
1: ఈశ్వరత్వం అనేటువంటి యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి మైండ్ అనే విష్ణువు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆఫ్ దట్ ఈశ్వరహుడ్ ద ఆత్మ ద మైండ్ విష్ణు ఇస్ బోర్న్.
1: విష్ణువు యొక్క నాభి నుండి కమలము నుండి ఆవిర్భవించినటువంటి వాడే బ్రహ్మ.
0: బ్రహ్మ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
1: విష్ణువు యొక్క నాభి కమలం నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
1: ఈ బ్రహ్మనే వాక్ స్వరూపుడు.
0: బ్రహ్మ ఇస్ ద ప్రిసైడింగ్ డేటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
1: కనుకనే ఇతన్ని వర్ణిస్తూ వచ్చారు.
0: దట్స్ హౌ ద నరేషన్ గోస్.
1: శబ్ద బ్రహ్మమయీ
0: ద సౌండ్
1: చరాచరమయీ
0: ద మొటిలిటీ
1: జ్యోతిర్మయీ
0: లైట్
1: వాంగ్మయీ
0: ద స్పీచ్
1: నిత్యానందమయీ
0: ఎటర్నల్ బ్లిస్
1: పరాత్పరమయీ
0: ద సుప్రీం
1: మాయామయీ
0: ఆఫ్ ఇల్యూషన్ ద వన్ ఆఫ్ వెల్త్.
1: ఇతరే బ్రహ్మస్వరూపుడు.
0: These relate to Brahman.
1: Shabda Brahmamayi.
0: To begin with, Shabda Brahmamayi, the sound.
1: Anaga vak swarupude Brahma.
0: Brahma represents the very speech or the thought.
1: Mano swarupude Vishnu.
0: Vishnu represents the mind.
1: Atma swarupude Shivudu.
0: Shiva is Atma or the spirit.
1: Atma, Manasu, Vaku. ఈ మూడింటి యొక్క అవినాభావ సంబంధమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: The divinity has got the combination of these three principles. One, the spirit, the atma. The second, the mind. And the third, the faculty of speech-making.
1: Avinabhava sambandhamu, anyonyasriyamu.
0: They are interdependent and intimately related.
1: Kabatti gunaswarupude, prati manavuni yandu kudanu, Brahma, Vishnu, Maheshwarulu, తమ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.
0: లైక్ వైజ్ ద ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ బై
1: మానవ ఆకారమే వారి ఆకారములు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే డూ హ్యావ్ ద ఫార్మ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్.
1: వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు.
0: దే డోంట్ హ్యావ్ సెపరేట్ ఫార్మ్ యాజ్ సచ్.
1: ఆత్మకి ఎట్టి ఆకారము?
0: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్?
1: ఇది ఏ చైతన్య స్వరూపము?
0: దిస్ ఈస్ వన్ ఆఫ్ అవేర్నెస్
1: కాన్షియస్నెస్.
0: దట్ ఈస్ వన్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: కనుక అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరత్వానికి ఏ రూపము లేదు.
0: దిస్ కాన్షియస్నెస్ రిప్రజెంటింగ్ ఈశ్వరత్వ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ కాన్షియస్నెస్ నే ఈశ్వరత్వము అని పేరు పెట్టారు.
0: ఈశ్వర రిప్రజెంట్స్ దిస్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియన్స్ వచ్చి హృదయంలో చేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ ఎమినేటెడ్.
1: అది మైండ్.
0: That is the mind.
1: Mind nunchi vak swarupudaipoyi conscious anetunte vak swarupudainadu.
0: Out of this mind is born this talk or the speech faculty.
1: Aneka paryamalu nenu kuda cheptuntanu. The one you think you are.
0: Bhagwan tells us repeatedly, the one you think you are.
1: The one others think you are.
0: The one others think you are.
1: The one you really are.
0: The one you really are.
1: ఈ మూడింటి యొక్క ఆకారములే బ్రహ్మ విష్ణు స్వరూపులు.
0: దీస్ త్రీ స్టాండ్ ఫార్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: కనుక బ్రహ్మ అనేవాడు వాక్ స్వరూపుడు.
0: బ్రహ్మ రిప్రజెంట్స్ ద టాక్ ఆర్ స్పీచ్.
1: విష్ణు అనేటువంటిది మనోస్వరూపుడు.
0: విష్ణు స్టాండ్స్ ఫర్ ద మైండ్.
1: విష్ణుకు ఉన్నటువంటి సర్వవ్యాపకత్వం కూడాను మనసుకుంటున్నది.
0: దట్ విచ్ ఎక్స్పాండ్స్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ఇస్ ది
1: విష్ణు సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
0: విష్ణు రిప్రజెంట్స్ ద వాస్ట్నెస్.
1: మనసు కూడాను అంతే.
0: సో ఆల్సో ద మైండ్.
1: మనోమూలం విధం జగత్.
0: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
1: ఏ క్షణమైందైనా ఏ ప్రదేశమునందైనా ఏ కాలమునందైనా ఏ దేశమునందైనా సంచరిస్తూ ఉంటుంది మనసు.
0: మైండ్ మూవ్స్ అబౌట్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఈ మూడు కూడాను లొంగునవి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దీస్ త్రీ డు నాట్ సబ్మిట్ దెమ్ సెల్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుకనే బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ హ్యాస్ ఎ కాస్మిక్ ఫార్మ్.
1: ఇతని ఆకారములకు కానీ ఇతని పేరుకు కానీ ఒక పరిమితమైనటువంటిది లేదు.
0: యూ కెనాట్ లిమిట్ హిమ్ బై ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ ఎ ఫార్మ్.
1: విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
0: విష్ణు హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: కానీ ఇతనికి ఒక ఆకారం కానీ ఒక ఇది కానీ లేదు.
0: He has no specific form as such.
1: వాక్
0: దెన్ ద స్పీచ్
1: ఇదే శబ్ద బ్రహ్మమయ్యి.
0: దిస్ ఇస్ ద వన్ ఆఫ్
1: దీనికి కూడా ఒక పరిమితం లేదు.
0: సౌండ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా పరిమిత రహితులైనటువంటి యొక్క సర్వాంతర్యామి స్వరూపులు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రాన్సెండ్ ఆల్ లిమిటేషన్స్, ఆల్ బౌండరీస్.
1: సర్వవ్యాపకమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించారు.
0: These three are so infinite, but yet they are born in the minutest form in the human body.
1: Anuraniyan mahato mahiyan mahattaramantu yokka ee shaktulu anusakti ainatundi deham nandu leenamai unnavi.
0: Being the biggest of the big is present in a minutest form within the human body.
1: Ani anuvainatundi yokka divya shaktulu brahmandamanta vyapinchi untunnayi.
0: The divine power so minute spreads all over the world.
1: కనుక బ్రహ్మాండాన్ని మీరు ఎవరు చూడలేరు.
0: యు కెనాట్ సీ ద కాస్మాస్.
1: చూడటానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
1: కనుకనే మన స్వాధీనమునందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనము అర్థం చేసుకుంటే విశ్వాన్ని గుర్తించిన వారు అవుతారు.
0: అండ్ హెన్స్ వి అండర్స్టాండ్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర విత్ ఇన్ అవర్ సెల్స్ యు కెన్ నో ది ఎంటైర్ యూనివర్స్.
1: హృదయమే ఈశ్వరుడు.
0: ద హ్యూమన్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
1: కాబట్టి హృదయాన్ని ఈశ్వరత్వంగా విశ్వసించిన వ్యక్తులు ఎట్టి దుర్గుణములకు కాని దురాలోచనలకు కాని దుర్బుద్ధులకు కాని అవకాశం ఇవ్వకూడదు.
0: ద వన్ హూ కన్సిడర్స్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఈశ్వర విల్ నెవర్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ థాట్స్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: God is in fact is beyond all attributes, beyond form. He is eternal, immortal, nectarine and unpolluted.
1: అట్టి ఈశ్వరత్వాన్ని ఎంత దురుపయోగం చేస్తున్నారు మానవులు.
0: That divinity, Godhead, is misused by man.
1: హృదయం అనేటువంటి ఉండి కూడాను హృదయ రహితమైనటువంటి యొక్క మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు.
0: He has the heart, but his behavior is heartless.
1: కనుక హృదయమే బ్రహ్మ అనుకున్నటువంటి వ్యక్తులు బ్రహ్మభావంతోనే జీవించాలి.
0: హార్ట్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ బ్రహ్మ షుడ్ గివ్ దట్ బ్రహ్మిక్ ఐడియాస్.
1: ఎట్టి సంకల్పమును లేనిటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బియాండ్ థాట్, ట్రాన్సెండ్స్ థాట్.
1: కేవలం వాక్ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు బ్రహ్మ.
0: హి మానిఫెస్ట్ బై వే ఆఫ్ అవర్ టాక్.
1: ఆ వాక్కు కూడా ఎటువంటి వాక్కులు?
0: వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్?
1: చరాచరంతో చేరినటువంటి వాక్కు.
0: వర్డ్స్ which are full of motility,
1: mayamayato cherinatunti vaakku,
0: who illusive,
1: simayamto cherinatunti vaakku,
0: the one full of
1: ilanti vaakkunu brahma swaroopanga manam bhavinchinappudu mana vaakku elanti mrudumaduranga untundali.
0: When we consider words of the gifts of brahman, what kind of value should you attach?
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Brahma ye vidhanga mauna vaakkunu abhiruddhi parchukuntu jagatunanta paripalana jaruputhunnaro ఆ శబ్దమును మనం కూడాను మౌనంగా వహించి ఆ శబ్ద ప్రవాహమును కూడాను ప్రసరింపచేయాలి.
0: జస్ట్ ఎస్ బ్రహ్మ టేక్స్ ది కంట్రోల్ ఆఫ్ ద మైండ్ అండ్ ద వర్డ్, వీ షుడ్ ఆల్సో హావ్ టోటల్ కంట్రోల్ అండ్ వాల్యూ హైలీ
1: మధురమైనటువంటి వాక్కులు రావాలి.
0: వీ షుడ్ హావ్ వెరీ గుడ్ వర్డ్స్ టు బిగిన్ విత్.
1: మృదువైనటువంటి వాక్కులు రావాలి.
0: సో స్వీట్ అండ్ సాఫ్ట్.
1: అతి చల్లనైనటువంటి వాక్కులు రావాలి.
0: సో కూల్ అండ్ స్వీట్.
1: ఇది ఏ బ్రహ్మ వాక్కు?
0: That's what's called the walk of the
1: Brahma. ఉదయంలో ఉండినందుకు ఈ ఫలితమును మనము బహిర్పరచాలి.
0: This is the result when we feel God Brahman in our heart.
1: ఇంకా విష్ణు.
0: Then comes Vishnu.
1: ఈ విష్ణు ఏ స్వరూపంతో ధరించి ఉన్నాడు?
0: What form has he?
1: మనోస్వరూపాన్ని ధరించి ఉన్నాడు.
0: Vishnu has the form of the mind.
1: కానీ ఈ మనసును మనం ఎంత పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి?
0: In what way? In what sanctity should we hold our mind?
1: మైండ్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి యొక్క మైండ్.
0: మైండ్ ఇస్ సో యూస్ఫుల్ యు నో.
1: మనస్సు అనేటువంటిది మృదుమధురమైనటువంటిదిగా ఉండాలి.
0: మైండ్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ నెక్టరైన్.
1: విష్ణువు నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంతంగా ఉంటాడు.
0: యు విల్ ఫైండ్ విష్ణు స్మైలింగ్ ఆల్వేస్, ఎంజాయింగ్ సుప్రీం.
1: కనుకనే మన మనసు కూడాను మృదుమధురమైనట్టుగా ఉండి పరమ శాంతంతో చిరునవ్వులతో చిందులు తొక్కాలి.
0: So also our mind should be so soft and sweet and peaceful and dancing joy.
1: Vishnu sandarshinchalani.
0: And Vishnu protects.
1: Naluguru maharshulu prayanamai vellaru.
0: And four sages have gone to see Vishnu.
1: Vishnu chuttaniki poyinappudu gauramato povali ani prajala yokka abhiprayamulu.
0: It is our tradition that one should approach Vishnu in a respectful way.
1: Vijaya, Sanaka, Sanandana.
0: Therefore,
1: ఈ నలుగురు కూడాను వెళ్లారు.
0: The four, Jaya, Vijaya, Sanaka, Sanandana.
1: They
0: went in the form of babies.
1: They went to see the Lord
0: Vishnu. As babies. No
1: defects. No
0: attachment.
1: They are changed under any
0: circumstance. All four kids have gone to see Vishnu.
1: పవిత్రమైనటువంటి మనస్సు సందేశం కోసం వెళ్ళారు.
0: హియర్ వి షుడ్ నో దే హావ్ గాట్ ది సెకండ్ మైండ్. మంచి
1: మనసు కలవాడే మహావిష్ణువు.
0: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మహావిష్ణు.
1: మంచి మనసు కలవాడే మానవుడు.
0: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మానవ, హ్యూమన్ బీయింగ్.
1: కనుక అట్టి మంచి మనసు ఎవరికి ఉంది?
0: హూ హాస్ సచ్ ఎ గుడ్ మైండ్?
1: అట్టి మంచి మనసు, మధురమైన మనసు మహావిష్ణువుకు ఉండటం చేతనే చాలా చిరునవ్వుతో ఉన్నాడు.
0: Since Vishnu has got that soft and cool and sweet mind,
1: his mind.
0: Just as we have volunteers here, there are two volunteers there at the board of Vishnu.
1: Volunteers,
0: the volunteers objected.
1: When
0: we want to see God, well, you can't object us like
1: that.
0: They argued with the volunteers.
1: భగవంతుడు నిర్మలుడు, నిశ్చలుడు, నిస్వార్థపరుడు, గుణరహితుడు. అలాంటి వాడిని దర్శించడానికి మేము కూడా గుణరహితంగా వెళ్ళాలి.
0: గాడ్ ఈజ్ ప్యూర్ అన్సలీడ్ అట్రిబ్యూట్లెస్, యూ షుడ్ ఆల్సో బి లైక్ దట్ సో యాస్ టు డిజర్వ్ హిస్ దర్శన.
1: అనేక రకములుగా వాదోపవాదం జరిగింది.
0: దే ఆర్గ్యూడ్ లైక్ దాట్.
1: కానీ ద్వారపాలకులు వారు కోపం వచ్చి శపించారు.
0: ద వాలంటీర్స్ వర్ ఫ్యూరియస్ అండ్ కర్స్ ది కిడ్స్.
1: మీరు రాక్షసులై జన్మించరు కాక అని.
0: లెట్ యూ బి బోర్న్ యాస్ డెమన్స్.
1: కానీ ఏమైనా శపించుకోని.
0: యూ కర్సింగ్ ది
1: వే. విష్ణు సందర్శనం మాకు కావాలి.
0: బట్ వి మస్ట్ విష్.
1: ఈ శాపంతో మేము ఎన్ని బాధలు పడినా కూడా మాకేం అవసరం లేదు.
0: డజంట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కర్స్ అస్.
1: వెళ్ళి విష్ణుకు నమస్కరించి అనగా మనసును, మంచి మనసును స్వాధీనపరుచుకున్నారు.
0: దే హ్యాడ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ గుడ్ మైండ్.
1: అప్పుడు ఓ మనసా, అనగా విష్ణువును మనసా అని అడ్రస్ చేశారు.
0: అండ్ దే అడ్రస్ విష్ణు దిస్ వే, ఓ మైండ్
1: మాకతి ఏమిటి?
0: వాట్ విల్ హ్యాపన్ టు అస్?
1: మాకు మీ మృదుమధురమైనటువంటి ఒక దర్శనమే మాకు ప్రాప్తించాలి.
0: వి షుడ్ సీ యు ఎనీ.
1: అన్య కోరికలు మా యందు లేవు.
0: వి డోంట్ హావ్ ఎనీ.
1: అన్య అభిష్టములు మా యందు లేవు.
0: వి డోంట్ హావ్ ఎనీ డిజైర్.
1: మీ దర్శనమే మా యొక్క ఆనందము.
0: బట్ వి షుడ్ సీ యు దేర్ బై దర్శనమే
1: ఆర్ బ్లెస్. మా యొక్క ఆహారము.
0: దట్స్ అవర్ వెరీ బేసిక్.
1: మీ సంభాషణే మా యొక్క శ్వాస.
0: కన్వర్సేషన్ ఇస్ శ్వాస, ద బ్రెత్.
1: కొనుకునే మీ దర్శన స్పర్శన సంభాషణలు మాకు లభ్యం కావాలి.
0: వి షుడ్ సర్టన్లీ ఎర్న్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ దర్శన్ అండ్ కన్వర్సేషన్.
1: ఆ చంటి బిడ్డలుగా ఉండినటువంటి ఒక ఆ ఋషులను అనుగ్రహించి
0: the sages who came there in the form of kids were blessed.
1: And
0: then he called
1: ద్వారపాలకులారా
0: and told them,
1: మీరు ఈ విధంగా శాపించడానికి మార్గం లేదు.
0: Volunteers
1: మిమ్మల్ని శపించారు.
0: And they too cursed you.
1: మీరు కూడా రాక్షసునే జన్మించాలి.
0: You also going to be born as demons.
1: అయితే మీరు ప్రార్థన చేత, నా యొక్క అనుగ్రహం చేత మీరు త్వరలోపల మీరు తిరిగి నా సన్నిధికి వచ్చేటువంటి మార్గం ఉన్నది.
0: However, by constant incessant prayer and by my mercy, you'll come back to me.
1: శిష్యుని యొక్క శాపాన్ని ఏమాత్రం కూడా మార్చటకు వీలు కాదు.
0: The curse given cannot be changed.
1: శిష్యులు మానస సంచారులు.
0: And in fact, Vishnu dwells in our mind.
1: మనసు అనగా విష్ణు యొక్క హృదయంలో చేరినవాడు.
0: And Vishnu symbolizes the very mind.
1: మనో సంచారులు అనగా విష్ణుతోనే జీవించేటువంటి వారు.
0: The mind moves all over, that is Vishnu aspect.
1: మానస సంచారి.
0: Oh, you move in the minds of sages.
1: మేము రాక్షసులుగా పుడితే మీకు దూరం అయిపోతాం కదా
0: అన్నారు. If we are born as demons, we will be distanced from you. They felt so sad about it.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: నాయన, వారు ఇచ్చిన ప్రకారం శాపంతో 9 సంవత్సరములు మీరు రాక్షసులుగా బ్రతించాలి.
0: Because of the consequence of the curse given to you, you will live as demons for 9 years.
1: ఒకవేళ నాకు దూరం అయిపోయి మీరు పరితపిస్తుంటే నన్ను దూషించి 3 సంవత్సరం లోపలే మీరు 3 జన్మం లోపలే నన్ను వచ్చి చేరండి అన్నాడు.
0: ఇఫ్ యూ కెనాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మీ బై మెడిటేటింగ్ ప్రేయింగ్ టు మీ ఫర్ 3 ఇయర్స్ ఇన్ అబ్సల్యూట్ రైవల్రీ యు విల్ కమ్ టు మీ.
1: దైవం యొక్క ఆరాధనలే.
0: అండ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఇస్ వర్షిప్.
1: నీవు కేవలం నిరంతరము నన్ను స్మరించడం చేత తొమ్మిది సంవత్సరములు ఉండవచ్చును.
0: As you think of me constantly, you can live for 9 years. నన్ను
1: దూషించడం చేత మూడు యొక్క జన్మం లోపలే కడతేరవచ్చును.
0: Constantly criticizing me all through, you can reach me in 3 years' time.
1: భూషణ భూషణ తిరస్కారములు మాకు అక్కర్లేదు, మీ సన్నిధి మాకు చాలా ప్రధానము.
0: We don't want praise or blame, we want proximity.
1: దూషణ అయినా సరే మిమ్మల్ని దూషించి చింతించి స్మరించి తరిస్తాం మేము అన్నారు.
0: Doesn't matter even if for to be blamed, but we blame you constantly.
1: సర్వకాలేషు సర్వత్ర హరిదూషణం.
0: At all the time, every place, we blame you, God.
1: ఏ చిన్న విషయాన్ని కూడా భగవంతుని దూషించటము.
0: Any matter, doesn't matter how silly it is, we blame God.
1: దూషించి దూషించి దూషించి ఋషులు ఇచ్చినటువంటి శాపాన్ని కరిగింపజేసుకున్నారు.
0: By blaming God constantly, they faced the consequences of the curses given by those sages.
1: ఈ దూషణ భూషణ తిరస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటి?
0: What are the changes you find because of praise and blame?
1: ఏమీ మార్పు లేదు.
0: No change.
1: ఇప్పుడు కృష్ణుని మీరు అనేక రకములుగా మీరు దూషిస్తుంటారు.
0: Sometimes you also blame God.
1: Chitta chora Yesoda ke baal, navanite chora Gopal. Chitta chorudu antaru.
0: You say, oh God, you have stolen my mind.
1: Adi dushana kada?
0: Is it not a blame?
1: Adhe matamto chepte, hey gadidonga antaru.
0: And if you are to say in a harsh way, you are a big thief.
1: Gadidonga ante Krishnu yokka bhaktulandaru kuda Krishnu gadidonga annadani.
0: But if you say so, you are a big thief, the devotees of Vishnu will fight with you.
1: కాని అదే సంగీత సాహిత్యంతో కూడినటువంటి రీతిగా చిత్త చోర యశోదకే నవనీత చోర గోపాల్ అంటే మీరు కూడా తాళం వేస్తారు.
0: When the same thing is said in a poetic music form, in the form of a lyric, oh the son of Yashoda, you are a big thief, you also join in chorus, then everything will go now.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని దూషిస్తూనే ఉంటున్నారు.
0: సో ఎవ్రీ మ్యాన్ డస్ ద సేమ్.
1: అది ఏదో ఒక శాపరహితమైన యొక్క మార్గము.
0: దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ది కర్స్.
1: కనుకనే ఈ జయ విజయులు కూడాను మూడు జన్మం లోపల కడతీర్చుకున్నారు.
0: సో జయ విజయ టుక్ త్రీ బర్త్స్ అండ్
1: కూడాను మనసు యొక్క
0: ప్రభావం.
1: విష్ణు అనగా మనోస్వరూపుడే.
0: విష్ణు టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: శంఖ చక్ర గదాధారి కాదు.
0: Not the one having the wheel and the
1: conscience. మరి పిక్చర్ వాళ్ళంతా దీన్నంత ధరిస్తూ వచ్చారు.
0: That is all the imagination of the painter.
1: మనోస్వరూపుడే విష్ణువు.
0: విష్ణు రిప్రజెంట్స్ ద మైండ్.
1: అందుకోసమే నేను అప్పుడప్పుడు అంటుంటాను.
0: భగవాన్ టెల్స్ us time and again.
1: నేను డైమండ్ రింగ్ ఇచ్చినప్పుడు డై మైండ్ అంటుంటాను.
0: Then భగవాన్ gives the beautiful gift of diamond,
1: he says,
0: it means let the mind be annihilated, withdrawn.
1: ఏ విధంగా నీకు మానవత్వంతో ఉండేటువంటి మనసు పోయి
0: you should
1: have ప్రాప్తించుగాక అని.
0: You should sacrifice the human mind and attain the divine mind.
1: ప్రతి మానవుని ఎందు కూడా ఉండినటువంటి మనసే విష్ణు స్వరూపుడు.
0: Therefore the mind present in every human being represents Vishnu.
1: ప్రతి మానవుని ఎందుకు ఆవిర్భవించేటువంటి ఒక పలుకే బ్రహ్మస్వరూపము.
0: ఎవ్రీ వర్డ్ దట్ ఎ మ్యాన్ అటర్స్ సింబలైజెస్ బ్రహ్మ.
1: కనుక మన యొక్క వర్డ్స్ అంటప్పుడు దురుపయోగం చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ అవర్ వర్డ్స్.
1: దీనికి ప్రాచీన ఋషులందరూ కూడా మౌనము అని వహిస్తూ వచ్చారు.
0: ఫర్ దట్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: మాట్లాడటం చేత అధిక భాషలు మాట్లాడి తద్వారా అసత్యం ప్రారంభమవుతుందో ఏమో.
0: By talking too much excessive talk, you may be tempted to speak lies.
1: Adika bhashana cheta parlo noppinchina varam avutamo emo.
0: Too much of talk sometimes may hurt others.
1: Adika matala cheta udregam aavirbhavinchi aa udregam cheta tappu padamlu prarambham avutayo emo.
0: By talking too much it might lead to agitations and misdeeds.
1: Kanuka mounam vahistam annaru.
0: Therefore they observed deep silence.
1: Mounam anaga emi vaagbandhana mounam kaadu.
0: Not merely keeping the lips tight. It not merely withholding the thought.
1: సంకల్పం లేకుండా ఉండాలి.
0: One should be thoughtless.
1: అది ఆనాటి మహర్షులు అనేక రకంగా తిరిగారు.
0: That's how they moved about in
1: those days. మనస్సు అనగా ఏమిటి? సంకల్పముల యొక్క స్వరూపమే మనస్సు.
0: How do we take it today? The mind is bundle of thoughts.
1: ఇది ఏమిటి?
0: What is this?
1: బట్ట.
0: This is a cloth.
1: ఇది బట్ట కాదు.
0: Not so.
1: Bundle of thoughts.
0: It's bundle of threads.
1: ఈ థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
0: నాట్ థ్రెడ్స్ ఈవెన్, ఇట్స్ కాటన్.
1: కాబట్టి ఈ యొక్క దారములతో చేరినటువంటి వస్త్రమును మనం వస్త్రం లేకుండా చేరంటే ఒక్కొక్క దారం వేరు తీయాలి.
0: సో ద థ్రెడ్స్ ఇంటర్లీ వోవెన్ కాన్స్టిట్యూట్ ద క్లాత్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద క్లాత్ యూ షుడ్ రిమూవ్ ద థ్రెడ్స్ వన్ బై వన్.
1: కనుక మన ఎందుంటినటువంటి యొక్క భావములు మాటల స్వరూపంలో వచ్చినప్పుడు కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
0: దట్ వాట్ ద థాట్స్ విత్ ఇన్ us has come out manifest by their words, we should cut short our
1: speech. కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
0: అండ్ హెన్స్ భగవాన్ సేస్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: మనము తక్కువ మాట్లాడాలి.
0: వీ షుడ్ టాక్ లెస్.
1: ఆ తక్కువ మాటల చేత బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవించిన వారం అవుతాం.
0: దెన్ యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: బ్రహ్మ అనగా వాకే,
0: బ్రహ్మ రిప్రజెంట్స్ థాట్.
1: విష్ణు అనగా మనస్సే,
0: విష్ణు ఇస్ మైండ్.
1: ఈశ్వరుడు అనగా హృదయమే,
0: ఈశ్వర ఇస్ హార్ట్.
1: హృదయము ఉన్నది మనకు, మనసు ఉన్నది, వాక్కు ఉన్నది, విష్ణు బ్రహ్మ స్వరూపాన్ని.
0: దే రిప్రజెంట్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్.
1: ప్రతి మానవుడు కూడాను,
0: ఎవ్రీ మ్యాన్,
1: త్రిమూర్తి స్వరూపుడే.
0: రిప్రజెంట్ దిస్ ట్రినిటీ.
1: కనుకనే త్రిగుణములు అతని యందు ఆవిర్భవిస్తున్నాయి.
0: అండ్ హెన్స్ వి ఫైండ్ ద త్రీ త్రిగుణము,
1: త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
0: This represents the three attributes, the three-eyed God, and which has got to be offered to the lotus feet of God.
1: అదే ఈశ్వరునికి త్రినేత్రం కూడా ఉంటుండాలి.
0: And Ishwara has three eyes.
1: ప్రతి మానవుడికి కూడా త్రినేత్రం ఉంటుండాలి.
0: Every man has three eyes.
1: చూసుకుంటారు నాకు ఉందా లేదా అని.
0: They want to check whether they have the third eye or not. Is not so.
1: Past జరిగిపోయిన దాన్ని చూడగలవు.
0: Past you can know.
1: జరుగుతూ ఉన్నటువంటి దాన్ని నీవు చూడగలవు.
0: ప్రెసెంట్ యూ కెన్ విజువలైజ్.
1: కానీ జరగబోయేటువంటి దాన్ని నీవు చూడలేవు.
0: ఫ్యూచర్ యూ కెనాట్ సీ.
1: ఆ జరగబోయేటువంటి దాన్ని చూసేటువంటి యొక్క భావమే త్రినేత్రము.
0: దట్ అబిలిటీ టు పీప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఇస్ ద థర్డ్ ఐ.
1: నీవు నిజముగా పాస్ట్ ప్రెసెంట్ ను నీవు సరైనటువంటి స్థితిలో పెట్టుకుంటే ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుండాలి.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: ఎప్పుడు చూసినా గానీ ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్
0: ఈస్ బాదర్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్
1: గడిచిపోయిన దాన్ని నిరంతరము చింతిస్తుంటాడు.
0: హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్.
1: వాట్ అబౌట్ మై ఫ్యూచర్, ఫ్యూచర్, ఫ్యూచర్, ఫ్యూచర్ ను చింతిస్తుంటాడు.
0: హీ ఇస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ ద ఫ్యూచర్.
1: ఈ ఫ్యూచర్ ను పాస్ట్ ను చింతించడం చేత ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు.
0: ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ ద ప్రెసెంట్.
1: కానీ ప్రెజెంట్ అనేటువంటిది పాస్ట్ నుంచి వచ్చినటువంటిదే.
0: ద ప్రెసెంట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్.
1: ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ యొక్క ఫలితమే ఫ్యూచర్.
0: ద ప్రెసెంట్ విల్ గివ్ ఈల్డ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్.
1: కాబట్టి ఫ్యూచర్, పాస్ట్ రెండు కూడా ప్రెజెంట్ లోనే ఉంటున్నాయి.
0: ద ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్.
1: ఈ సత్యాన్ని మానవులు ఎవరూ గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది
1: ఫ్యూచర్ ఎంత వస్తుంది.
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: నువ్వు ప్రెజెంట్ ను సరైన రీతిలో వినియోగించు.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద ప్రెసెంట్.
1: ఆ ప్రెజెంట్ నీవు చాలా ఆనందంగా యూజిస్తే దీని ఫలితమే ఫ్యూచర్ గా వచ్చేస్తుంది.
0: ఇఫ్ యు ఎంజాయ్ ద ప్రెజెంట్ జాయ్ఫుల్లీ యు విల్ హావ్ ద రిజల్ట్ ఇన్ ఫ్యూచర్.
1: వృక్షం నుంచి వచ్చినటువంటి యొక్క విత్తనమే ఈ ప్రెజెంట్.
0: ద ప్రెజెంట్ ట్రీ ఇస్ నథింగ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది సీడ్ ఆఫ్ ద పాస్ట్.
1: ఈ ప్రెజెంట్ అనే విత్తనం నుంచి ఆరంభమయ్యేటువంటి ట్రీనే ఫ్యూచర్.
0: ప్రెజెంట్ ఈస్ ద సీడ్ దట్ స్ప్రౌట్స్ అప్ ఇన్ టు ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్.
1: ఫ్యూచర్ అనేటువంటి ట్రీ, పాస్ట్ అనేటువంటి ట్రీ, ప్రెజెంట్ అనే సీడ్ లో ఉంటుండాలి.
0: సో ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్, ద ట్రీ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సీడ్ ఆఫ్ ద ప్రెసెంట్.
1: ఈ సీడ్ లోపల ఈ వృక్షం ఎంత ఉంటుంది?
0: వెల్ హౌ డు యు ఫైండ్ ద ట్రీ విదిన్ ద సీడ్?
1: చిన్న మొక్క మాదిరి ఉంటున్నది.
0: ఇట్స్ సో టెండర్ విదిన్ ద సీడ్.
1: ఆ చిన్న మొక్కనే పెద్ద మొక్కగా మారిపోతుంది.
0: ద సీడ్ జర్మినేట్స్,
1: పెద్ద మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: గ్రోస్ ఇన్ ద జైజాంట్.
1: కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ప్రెజెంట్ లోనే ఇమిడి ఉంటుంది.
0: ది ఎంటైర్ ఫ్యూచర్ లైస్ ఇన్ ద ప్రెసెంట్.
1: కనుకనే నీ వాక్కును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: సో వీ షుడ్ మేక్ అవర్ టాక్ సేక్.
1: ప్రెజెంట్ లోపల నీవు సద్వినియోగపరచుకొని ఈ వాక్కును.
0: ఇన్ ద ప్రెసెంట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ టాక్.
1: ఈ సద్వినియోగపరచుకునే నిమిత్తమై మంచిని మనసును కలిగి ఉంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ మైండ్.
1: ఎందుకనగా ఈ బ్రహ్మ ఎక్కడ నుంచి వచ్చినటువంటి వాడు?
0: బ్రహ్మ వేర్ డస్ హి కమ్?
1: వాక్ శబ్ద స్వరూపుడు.
0: హి ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్.
1: ఆ వాక్ ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హస్ ఇట్ కమ్?
1: విష్ణు నుంచినే వచ్చింది.
0: హి కేమ్ అవుట్ ఆఫ్ విష్ణు.
1: విష్ణు యొక్క నాభి కమలం నుండి వచ్చినటువంటి కమలం నుండినే బ్రహ్మ ఆవిర్భవించాడు.
0: హి ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
1: కనుక విష్ణు యొక్క అనుగ్రహం చక్కగా ఉండినప్పుడు వాక్ పరిశుద్ధం అవుతుంది.
0: అండ్ వెన్ యు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు యు విల్ హావ్ ప్యూర్ టాక్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా త్రిమూర్తి స్వరూపులే.
0: ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ ద ట్రినిటీ.
1: త్రిమూర్తాత్మక స్వరూపులే.
0: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్.
1: త్రిగుణ స్వరూపులే.
0: యు హావ్ ద ఫామ్ ఆఫ్ ది అట్రిబ్యూట్
1: స్వరూపులే.
0: అండ్ యు రిప్రజెంట్ దెం.
1: నియంత్ర స్వరూపులే.
0: యు రిప్రజెంట్ సింబలైజ్
1: స్వరూపులే.
0: అండ్ యు సింబలైజ్ ది
1: త్రిదళాకారం.
0: అండ్ ఆల్ ది త్రీ ఆర్ దేర్.
1: ఒకానొక సమయం లోపల చిన్న కథ,
0: ఎ స్మాల్ స్టోరీ.
1: పార్వతి ఈశ్వరుని దగ్గరకు వచ్చి, ఈశ్వర దినదినం ఊరు ఊరు తిరుపమెత్తుట గాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
0: పార్వతి క్వశ్చన్ శివ, యూ మూవ్ అబౌట్ కాన్స్టెంట్లీ బట్ యూ డోంట్ స్టే అట్ హోమ్ ఫర్ ఎనీ టైం.
1: దినదినము ఊరు తిరుగుచుండుట గాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
0: యూ మూవ్ కాన్స్టెంట్లీ ఎవ్రీవేర్
1: బట్ కొలలో తిరుగవలే కాని తలదాచుకుని దోసెడు కొంపలేదే.
0: And you move about everywhere, we don't have residence to reside.
1: ఇట్టి నీకా ప్రభు నేను ఎట్టు చేతువని.
0: How can I live with you with such a life?
1: ఒక ఇల్లు లేదు.
0: I don't have residence.
1: ఒక సీట్ అయినా లేదు.
0: I don't have anything.
1: వర్షం వస్తే తరచడానికి కాపాడుకోవడానికి కూడా ఒక సీట్ లేదు.
0: Well, we cannot protect ourselves against rain.
1: నిన్ను దర్శించడానికి అనేక మంది ఋషులంతా వస్తున్నారు.
0: And many sages come to see you.
1: కాబట్టి ఇలాంటి ఋషులకంతా కూడా ఏదైనా ఒక చిన్న షెడ్ కట్టేస్తే లేకపోతే ఒక ఇల్లు కట్టించుకుంటే చాలా మనకు వారికి అందరికీ అనుకూలం అవుతుంది అన్నది.
0: పార్వతి రిక్వెస్టెడ్ శివ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యూటిఫుల్ హాల్ సో దట్ సేజెస్ కెన్ బి సీటెడ్.
1: అనగా గృహలక్ష్మికి ఆ గృహం కావాలని ఆశ.
0: గృహలక్ష్మి, ది హౌస్ వైఫ్, నేచురలీ వాంట్స్ గృహ రెసిడెన్స్.
1: సహజంగా ఆడవారికి అందరికీ ఉండేటువంటి గుణమే.
0: ఇట్ ఇస్ ద నేచురల్ డిజైర్ ఆఫ్ ఆల్ విమెన్.
1: ఇల్లు కట్టాలి అన్నాడు.
0: Yes, house has to be built.
1: ఆయన చెప్పాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర సే
1: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే, ఎలుకలు మనకన్నా ముందు చేరు.
0: పార్వతి, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్ ఈవెన్ బిఫోర్ దట్ రాట్స్ గెట్ ఇన్.
1: ఎలుకల రావిడికి ఏగని ఒక పిల్లి.
0: In order to arrest the rats getting in, we need a cat.
1: పిల్లి పాలకు ఒక పెయ్య వలయు.
0: And we need milk.
1: పెయ్యను సాగడానికి ఒక పనిమనిషి కావాలి.
0: And then we need
1: a ఎందుకు ఇవంత మనకు ఈ
0: we need a servant maid.
1: పిల్లే మనకు వద్దు అన్నాడు.
0: Why is all this paraphernalia? Better we don't have a house at all.
1: ఈమె కావాలని ఆయన వద్దని.
0: And she wants it and he doesn't want it.
1: ఈ రకంగానే జరుగుతూ వచ్చింది.
0: That is the argument.
1: ప్రతి కుటుంబంలో కూడా yes, no, yes, no, yes, no. ఇవి జరుగుతూనే ఉంటుంటాయి.
0: This is true in every family. Husband says yes, wife says no.
1: కట్టగడబడికి ఈశ్వర వాక్యే సిద్ధించుతుంది.
0: Finally, decision of Ishwara prevails.
1: కట్టగడబడి చాలా శాంతంగా ప్రశ్నించింది పార్వతి.
0: పార్వతి, however, in a cool way question.
1: ఈశ్వర,
0: ఈశ్వర,
1: మీరు ఎందుకు ఇంత మొండితనంగా మాట్లాడుతున్నారు?
0: Why are you so determined? Why do you speak like that?
1: నా కోసం కాదు, ఋషులు కూడా వచ్చి జీవిస్తుంటారు, ఇక్కడ నిలుస్తుంటారు, నీడలు ఉంటుందని.
0: After all, the house is not for me, for the sages and saints that come to see you.
1: నాకు మీకు అందరికి కూడా ఇది ఒక తలదాచుకోవడానికి అవసరం అవుతుంది.
0: In fact, it gives a sort of a shelter to everybody.
1: అప్పుడు ఆయన చెప్పాడు.
0: Then he says,
1: నీవు ప్రారంభించినప్పటికీ నీ యొక్క లగ్నం సరైనటువంటిగా కాదు.
0: Even if you want to begin this project, that auspicious movement is not there right now.
1: ఇది నీవు ఎంత భవనానికి నిర్మించినప్పటికీ అగ్నిదేవుడు దీనిపైన కోపం కలిగి దీన్ని భస్మం చేస్తాడు.
0: You may construct a very big mansion, but the fire god will burn you.
1: అది నాకు తెలుసు ఫ్యూచర్.
0: I know the future.
1: నీకేమి తెలియదు.
0: You do not know.
1: కనుక నోరు మూసుకుని కూర్చో అన్నాడు.
0: So remain silent, shut your mouth and sit down.
1: ఇప్పుడు ఆమె చెప్పింది.
0: Then she says,
1: ఈశ్వర,
0: ఈశ్వర,
1: సర్వశక్తులు మీలో ఉంటున్నవి. సర్వ దేవతలు కూడా మీ అనుమతిలో ఉంటున్నారు.
0: ఆల్ దైటీస్ ఆర్ ఇన్ యు.
1: అగ్ని కూడాను మీ యొక్క బంటే.
0: ఫైర్ ఇస్ ఆల్సో అండర్ యువర్ కంట్రోల్.
1: పంచభూతములు కూడాను మీ యొక్క విలువలే.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ అండర్ యువర్ కంట్రోల్.
1: ఈ అగ్నికి మీరు ఆర్డర్ చేస్తే అగ్ని కూడా దీన్ని ఏం చేయలేదు కదా.
0: ఇఫ్ యూ ఏబుల్ instruct order fire when it cannot
1: act hinsne kaani deeniki ullanginchipodu.
0: Fire god obeys your command, will not disobey you.
1: Kontha order veyindi annina.
0: Pass some order to the fire god.
1: Cheppadu.
0: And he said,
1: sari inkem chesedi aadavariki oka nerveralla ani cheppi nerveechukunnadu.
0: After all, the desire of the housewife has got to be fulfilled anyway. He promised.
1: Aithe agni daggariki poyi vaadi daggara oka maata teeskoni vastanu antavarku undu annadu.
0: And he said, just remain for some time, I'll get a promise from the fire god.
1: Ishwaraku satyame kanaka aame illunu prarambham chesindi.
0: And whatever Ishwara says will happen. Then she started.
1: Ee samayam matram okati cheppindi ame.
0: However, she said one thing.
1: Ishwara,
0: Ishwara,
1: nenu kattinatundi gruhanni agni vachi kalchindatante naaku chaala avamanam avutundi.
0: The house I built cannot be burned by fire god, I can't bear it.
1: Kabatti agni oppukoledu ante meeru oka damaraku vaayinchandi.
0: If fire god is not prepared to accept my proposal, I want you to play on dhamaruka, your instrument. Why fire god? I'll burn the house that I built.
1: వానికి అవకాశం ఇవ్వను.
0: I don't give that any scope for fire god.
1: చెప్పారు ఈ విధంగా ప్రామిస్ చేసుకున్నారు.
0: And that was the promise contract between them.
1: ఈశ్వరుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడు.
0: Ishwara went to Agni.
1: Agni నమస్కరించి, ప్రభు మీరు వచ్చిన పని ఏమిటి?
0: The fire god asked, oh lord, why have you come?
1: అగ్ని ఏమిటి?
0: What is your command?
1: అని అడిగింది.
0: And asked,
1: నాకేమి లేదు,
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
1: పార్వతి ఈ విధంగా ఇల్లు కట్టుతూ ఉండాలి.
0: పార్వతి ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్. దానికి
1: నీ గండం అధికంగా ఉంటుండాలి.
0: వెల్ యూ మైట్ ఆబ్జెక్ట్.
1: నువ్వు దాని జోలికి పోకుండా ఉండు, మాట ఇచ్చేసే
0: అన్నాడు. సీ దట్ యూ డోంట్ గో స్టాండింగ్ ఇన్ అవర్ వే, మేక్ ఎ ప్రామిస్ దట్ వే.
1: అగ్ని మాట ఇచ్చింది.
0: fire god promised
1: ichi agni tirigi prarthinchukundi eeshwarini
0: and then fire god prayed to eeshwara
1: nenu enni dinamulu nunchinappudu mee yokka shiva tandavu choodalani chaala aasha padutunnanu
0: the fire god prayed and said swami I have been constantly waiting and praying to witness shiva tandava the celestial dance
1: ee shiva tandavu nenu choodalani enta kaalam nunchu nenu aashinchunnanu
0: I have been waiting to see the celestial dance
1: appudu అతను సంతృప్తి పరిచే కోసమని శివతాండవం ఆడాడు
0: టు మేక్ ఫైర్ గాడ్ హ్యాపీ లార్డ్ శివతాండవం
1: డబరకం వాయించి